0: order to know that eternal truth.
1: కానా కర్మ అనేటువంటిది మొట్టమొదటిది మనకు మార్గాన్ని చూపించేటువంటిది.
0: సో ఇట్స్ యాక్షన్ దట్ డైరెక్ట్స్ యూ.
1: ఆ కర్మను ఆధారం చేసుకుని ఉపాసన అభివృద్ధి అవుతుండాలి.
0: బేసింగ్ ఆన్ యాక్షన్ దేర్ డెవలప్స్ డివోషన్.
1: ఉపాసన అభివృద్ధి కావటం చేతనే జ్ఞానం అనేది రూపొందుతూ ఉంటుండాలి.
0: యాజ్ డివోషన్ గ్రోస్ మోర్ అండ్ మోర్ విజ్డమ్ అన్ఫోల్డ్స్.
1: చిన్న పసిబిడ్డ చైల్డ్
0: at the time of birth one is a child.
1: 10 years ago he is a boy.
0: At the age of 10 he is a boy.
1: 30 years ago he is a man.
0: At the age of 30 he is a man.
1: 75 years ago he is grandfather.
0: At the age of 75 he is grandfather.
1: Child, boy, man and grandfather naluguru okade kaani vivida roopamlo vivida naamamle ivi bhinnamainatundi kaadu.
0: Therefore child, boy, man and grandfather are one and the same.
1: Kanukane nenu pooram cheppanu.
0: భగవాన్ సెడ్
1: ఆత్మ నుండి అహం పుట్టింది.
0: అవుట్ ఆఫ్ ద స్పిరిట్ కేమ్ ద అహం ఆర్ ఈగో.
1: ఈ అహం నుండి మనసు పుట్టింది.
0: అవుట్ ఆఫ్ దిస్ ఈగో మైండ్ ఇస్ బోర్న్.
1: మనసు నుండి వాక్ పుట్టింది.
0: అవుట్ ఆఫ్ దిస్ మైండ్ ద వర్డ్.
1: కాబట్టి ఆత్మ నుండి పుట్టినటువంటి మనస్సు అహం అనేటువంటిది ఆత్మకు కొడుకు.
0: అండ్ దేర్ఫోర్ దిస్ ఈగో ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్.
1: నాట్ ఈగో.
0: అహం ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
1: ఈగో ఈజ్ సెపరేట్.
0: అహం
1: ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం నేను నేను నేను.
0: దిస్ అహం ఐ ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
1: అనగా ఈ నేను అనేటువంటిది మొట్టమొదటి పేరు భగవంతునకు.
0: దేర్ఫోర్ దిస్ ఐనెస్ దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: ఇంతకంటే మరొక పేరు లేదు.
0: దేర్ ఇస్ నో ద నేమ్ బియాండ్.
1: ఓం అనేటువంటి పేరు కంటే కూడా మొదటి పేరు ఈ అహం.
0: దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ అండ్ నాట్
1: ఓం. ఆత్మ నుండి మొట్టమొదటి అహం పుట్టింది.
0: Therefore this I
1: కల్పని అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
0: Therefore this I-ness is the son of ఆత్మ.
1: అహం నుంచి తిరిగి మైండ్ పుట్టింది.
0: Out of this I-ness
1: mind. కాబట్టి మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
0: సో మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్.
1: మైండ్ నుంచి వాక్ పుట్టింది.
0: అండ్ అవుట్ ఆఫ్ ద మైండ్ కేమ్ ది వర్డ్.
1: వాక్ అది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
0: Therefore this word is the great grandson of the spirit.
1: మైండ్ అహము ఇవన్నీ కూడాను కేవలము ఒక ఆత్మ నుండి పుట్టినటువంటివి.
0: దేర్ఫోర్
1: ఇదంతా ఆత్మ కుటుంబమే.
0: దే ఆల్ బిలాంగ్ టు ఫ్యామిలీ ఆఫ్ ఆత్మ.
1: మైండ్ యందు కూడాను ఆత్మభావం ఆవిర్భవించాలి.
0: దేర్ఫోర్ యు షుడ్ హావ్ ఆత్మిక్ ఫీలింగ్ ఇన్ ద మైండ్.
1: అంతేకాదు వాక్కునందు కూడాను ఈ యొక్క ఆత్మభావము ఉచ్చరించాలి.
0: యు షుడ్ ఆల్సో స్పెల్ అవుట్ స్పీక్ అవుట్ విత్ ఆత్మిక్ ఫీలింగ్.
1: అహం అనేటువంటి యొక్క తత్వం నుండి కూడాను ఆత్మ ఆవిర్భవించాలి.
0: ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ఐనెస్ ఇట్ ఈస్ ది స్పిరిట్ దట్
1: ఆత్మ అనేటువంటిది ఈ మూడింటి యొక్క కుటుంబం యొక్క సంబంధమే.
0: సో ది స్పిరిట్ ఆత్మ హాస్ గాట్ ద రిలేషన్షిప్ విత్ దీస్ త్రీ.
1: కాబట్టి ఒకే ఫ్యామిలీ.
0: దే ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ.
1: ఇలాంటి ఫ్యామిలీలను మనం భిన్నంగా భావించుకోవటము ఇదంత విరుద్ధమైనటువంటి మార్గం.
0: వి షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ ఫ్యామిలీ. ఇట్ ఇస్ ఎ కాంట్రడిక్టరీ అప్రోచ్.
1: ఇది మోడర్న్ ఏజ్ ఆధునిక యుగం యొక్క ప్రభావం ఈ రీతిగా ఉంటున్నాయి.
0: దిస్ ది ఎఫెక్ట్ ఇన్ దిస్ మోడర్న్.
1: ఉమ్మడి కుటుంబంలో ఎంత ఐకమత్యం ఉంటుంటుంది.
0: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ దేర్ అమంగ్ ది మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: కానీ ఈ కుటుంబం చిన్న భిన్నమైనప్పుడు ఎంత బలం తగ్గిపోతుంది.
0: వెన్ వన్స్ ఇట్ ఇస్ స్ప్లిట్ ఇంటూ పీసెస్ నేచురల్ దే లూజ్ ద స్ట్రెంగ్త్.
1: ఇంట్లో అనేక దారములు చేరి ఉన్నాయి.
0: హియర్ దేర్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్.
1: దీనిని ఒక్కరు కూడా తెంచడానికి వీలు కాదు.
0: సో నో వన్ కట్ ఇట్.
1: చాలా గట్టిగా ఉంటుండాలి.
0: సో స్ట్రాంగ్.
1: కానీ దీనిలో ఒకటి థ్రెడ్స్ వేరు వేరు చేస్తే వేళ్లతో తుంచి వేసే.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ ఇట్ ఆఫ్ విత్ ద ఫింగర్.
1: కనుకనే ఉమ్మిడి కుటుంబమును మనం భిన్న భిన్నంగా చేసుకోవటం చేతనే మనం ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నాం.
0: ద జాయింట్ ఫ్యామిలీ స్ప్లిట్ టుడే ఇంటూ సెపరేట్ ఫ్యామిలీస్. దేర్ ఫోర్ వీఆర్ వీక్.
1: ఆత్మ అహం మైండ్ వాక్ ఇవంతా కూడా కుటుంబమే.
0: Therefore, the Atma, the I-ness, the mind and the word.
1: కానీ ఈ నలుగింటికి కూడాను ఒకే ప్రాపర్టీ, కామన్ ప్రాపర్టీ.
0: బట్ దే ఆల్ హ్యావ్ జాయింట్ కామన్ ప్రాపర్టీ.
1: ఆ కామన్ ప్రాపర్టీ యావది?
0: వాట్ ఇస్ దట్ కామన్?
1: అది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: దిస్ కామన్ ప్రాపర్టీ
1: మైండ్ లో ఉంది, ఆత్మలో ఉంటుండాది, వాక్కులో ఉంటుండాది, ఇంకా అహంలో ఉంటుండాది.
0: The common property of all the four members of the family is constant integrated awareness.
1: అహం బ్రహ్మాస్మి.
0: సో ఇట్ ఈస్ సెడ్ ఐ యామ్ బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: అవేర్నెస్ ఇస్ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ. ఐయామ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ. ఐయామ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: కనుకనే ఇవన్నింటి ఎందుకును ఏకతత్వాన్ని ఇప్పుడు నువ్వు ప్రబోధిస్తూ వచ్చి.
0: ఆల్ ఆఫ్ దెమ్ టీచ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: కనుకనే ఈనాడు
0: టుడే
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దాన్ని కూడా మనం విశ్వసించరాదు.
0: We cannot believe what is said today when they say that brotherhood of man.
1: Brotherhood. అందరు కూడాను సోదర భావం అనుకుంటారు.
0: We say that there's
1: సోదర భావంలో కలిసి నిలిచినటువంటి వారంతా ఎంతమంది సుప్రీం కోర్టు వరకు పోయి జగడాలు వేయటం లేదు.
0: Though they say brotherhood of man, they go to Supreme Court.
1: ఈ బ్రదర్స్ లోపల కూడా ఎంత భేదాభిప్రాయం కలిగి దేశాలు పూంచుకుంటున్నారు.
0: Among the brothers there's hatred and difference of opinion.
1: కనుక బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దానికంటే ఏకాత్మ భావం అనేటువంటిది, ఏక భావము, ఏక భ్రాతృత్వము అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
0: బియాండ్ దిస్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్.
1: కనుక అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
0: ఇట్స్ ఓన్లీ సేమ్ ఆత్మ.
1: ఈ భావం మనలో ఆవిర్భవించినప్పుడు దేశమునకు అవకాశమే లేదు.
0: వెన్ వన్స్ దిస్ ఫీలింగ్ ఇస్ దేర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
1: కనుక మనము అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి మాయలో పడిపోయి ఇది మాయా మాయా మాయా అని తన మాయను మాత్రమే నెట్టుకుంటున్నారే కాని అది మాయ కాదు, నీ భ్రమనే.
0: ఇన్ ఫ్యాక్ట్ వర్ డెల్యూటెడ్ వర్ ఇల్యూషన్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ నో ఇల్యూషన్ అట్ ఆల్.
1: నీ సత్యాన్ని నీవు విశ్వసించలేకపోతున్నావు.
0: యూ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ ట్రూత్.
1: నిన్ను నీవు విశ్వసించలేకపోతున్నావు.
0: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: ఇది కారణం ఏమిటి?
0: వై?
1: ఆత్మవిశ్వాసం కోల్పోవటం చేతనే ఈ అవిశ్వాసం అనేది అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: యూ హ్యావ్ లాస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దేర్ ఫోర్ యూ హ్యావ్ దిస్ డిస్బిలీఫ్.
1: ఇంతే కాకుండా ఉపాధి యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నాం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ సో ఫార్ ఎస్
1: నా తండ్రి, నా సిస్టరు, నా బ్రదరు అనేటువంటి ఈ దేహాభిమానం చేత మనము కట్టుబడిపోతున్నాం.
0: వీ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్, వీఆర్ బౌండ్ బై దాట్. వీ సే మై ఫ్యామిలీ, మై ఫాదర్, మై మదర్ అండ్ సో ఆన్.
1: శిష్యుడు మన్ను తిన్నావా నాయనా అని నోరు తెచ్చమని చెప్పింది పాపం యశోద.
0: మదర్ యశోద కేమ్ టు కృష్ణ అండ్ సెడ్ యు హావ్ ఈటెన్ మై డో, ఓపెన్ యువర్ మౌత్.
1: కానీ నోరు తెరిచాడు.
0: హి ఓపెన్డ్ హిస్
1: మౌత్. 14 లోకములు కూడా కనిపించింది.
0: ఆల్ ది 14 వరల్డ్స్ అపియర్డ్ దేర్.
1: కానీ నమ్మలేదు ఈ యొక్క మూర్ఖపురాలు.
0: దిస్ ఫూలిష్ మదర్ డిడ్ బిలీవ్ దట్.

0: తనకు తానే భ్రమించుకుని పోతుండాలి.
1: He went on imagining, thinking like this: Is it a dream or is the mystery of the divinity? Am I Yashoda or not? Or is it a different place either?
0: తనకు తానే నమ్మలేకపోతుండాలి.
1: She couldn't have any
0: తనను తాను నమ్మలేనటువంటి మానవుడు ఇతరుని ఏ రీతిగా నమ్మగలడు, దైవాన్ని ఇంకే రీతిగా విశ్వసించగలడు?
1: When you have no faith in yourself, how do you believe others? How do you develop faith?
0: కనుకనే మొట్టమొదట faith, కాన్ఫిడెన్స్ రావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: Therefore we should develop self confidence.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసేటువంటిదే కర్మ.
1: Therefore it is action that helps us to develop
0: self confidence. ప్రతి యాక్షన్ కూడాను ఒక రియాక్షన్ ఉంటుండాలి.
1: Self confidence, there is a reaction.
0: ప్రతి సౌండ్ కూడాను ఒక రీసౌండ్ ఉంటుండాలి.
1: For every sound there is a sound.
0: కనుకనే రీసౌండ్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అన్నిటి కూడాను రియాలిటీ యొక్క ప్రిన్సిపల్ నే.
1: Therefore reaction, reflection, resound belong to this spirit.
0: Reality
1: of the reality.
0: కనుక ఇవన్నీ కూడా నువ్వు రియాలిటీ లేనప్పుడు రిఫ్లెక్షన్ ఎక్కడ వచ్చింది?
1: When there's no reality, where do you get the reflection?
0: రియాలిటీ లేనప్పుడు రీసౌండ్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Without reality, where is resound?
0: నేను సౌండ్ చేస్తే కదా రీసౌండ్ వస్తుంది.
1: Unless I make sound, you don't get
0: resound. కాబట్టి రియాలిటీని మార్చడానికి వీలు కాదు.
1: So you can never change the reality.
0: కనుక అది ఏ నిజమైనటువంటి ఒక దైవతత్వం?
1: That is true divinity.
0: అది ప్రజ్ఞానము.
1: That is constant integrated awareness.
0: అట్టి ప్రజ్ఞానం అనేటువంటిది ఉపాసన ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది.
1: That you can attain it through the path of devotion.
0: Upasana anaga emiti?
1: What is upasana?
0: Ee upasana aneka margamlo cheptu vachindi.
1: There are various paths.
0: Shravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Atyanam,
1: worship.
0: దాస్యం,
1: సర్విచ్చు,
0: స్నేహం, ఆత్మ నివేదన,
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్,
0: ఎన్ని దాంట్లోనూ మనం ఉపాసన చేయవచ్చు.
1: వీ కెన్ వర్షిప్ ఇన్
0: ఎనీ వేస్. అన్నింటికంటే ప్రధానమైనటువంటిది, అన్నింటికంటే మూలాధారమైనటువంటిది స్నేహం.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ ఫ్రెండ్షిప్.
0: రియల్ ఫ్రెండ్,
1: రియల్
0: సెల్ఫ్లెస్ ఫ్రెండ్,
1: సెల్ఫ్లెస్ ఫ్రెండ్
0: గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ద రియల్ ఫ్రెండ్.
0: తల్లి అయినా కొంతవరకు స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: మదర్ లవ్స్ విత్ సమ్,
0: తండ్రి అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తాడు.
1: ఫాదర్ లవ్స్ విత్ సెల్ఫిష్.
0: వైఫ్ అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: వైఫ్ ఆల్సో లవ్స్ సెల్ఫిష్నెస్.
0: దైవమునికి ఎట్టి స్వార్థము లేదు.
1: బట్ గాడ్ ఈజ్ సెల్ఫ్,
0: ఎట్టి స్వప్రయోజనము లేదు.
1: నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: నిరంతరం కూడాను అర్పితము, అర్పితము, అర్పితమే.
1: ఆల్ ది టైమ్ హీ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గివ్స్.
0: కనుకనే స్వార్థరహితుడైనటువంటి యొక్క రియల్ ఫ్రెండ్ గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ.
0: కనుకనే పరమాత్మ చేత మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: ఆ ఫ్రెండ్షిప్ అయిన తర్వాతనే ఆత్మ నివేదనం.
1: దిస్ ఫ్రెండ్షిప్ విల్ బి ఫాలోడ్ బై సెల్ఫ్ సరెండర్.
0: అది సరెండర్ కు ముందుగా ఈ యొక్క స్నేహం కావాలి.
1: ప్రయర్ టు ద సరెండర్ దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్.
0: రామును, సుగ్రీవుడు స్నేహమైన తర్వాతనే ఒకరినొకరు పూర్తిగా విశ్వసించుకుని అంత కార్యాన్ని సాఫల్యం చేర్చుకున్నారు.
1: రామ అండ్ సుగ్రీవ డెవలప్డ్ ఎ థిక్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దెమ్సెల్వ్స్. దట్ లెడ్ టు ది అచీవ్మెంట్ ఆఫ్ ది టాస్క్ లేటర్.
0: చీపే బలం లేకుండా పోయింటే ఈ యొక్క సుగ్రీవుడు ఇంత పనిలో పూనుకునేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ది ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్, సుగ్రీవ వుడ్ నాట్ హావ్ టేకెన్ ది టాస్క్.
0: కార్యం పూర్తి జరిగిన తర్వాత రాముడు చెప్పాడు, మేము నలుగురే అన్నదమ్ములు అనుకున్నాము. కాదు కాదు సుగ్రీవ, ఆరు మంది అన్నదమ్ములం మేము అన్నారు.
1: ఆర్ ది ఎంటైర్ వర్క్ ఇస్ డన్, రామ సెడ్ వి థాట్ వి ఆర్ ఓన్లీ ఫోర్ బ్రదర్స్. నో, వి ఆర్ సిక్స్.
0: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు మేము అయోధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళమే.
1: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న
0: కిష్కింద నుంచి వచ్చినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు.
1: వి హావ్ అనదర్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింద.
0: సుగ్రీవుడు లంక నుంచి వచ్చినటువంటి మరొక తమ్ముడు ఉన్నాడు, అతనే విభీషణుడు. అందరూ చేరి ఆరు మంది అన్నదమ్ములము అన్నారు.
1: వన్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింద సుగ్రీవ, అనదర్ బ్రదర్ ఫ్రమ్ లంక విభీషణ, టోటల్ సిక్స్ బ్రదర్స్.
0: కనుకనే మేము పంచప్రాణములుగా అనుకున్నాము.
1: We thought we are only
0: కాదు కాదు ఆరు ప్రాణములుగా మేము జీవిస్తున్నాం.
1: There are six life principles.
0: సుగ్రీవుడే లేకపోతే సీత జాడనే తెలియదు.
1: Without Sugriva we wouldn't have known.
0: విభీషణుడే లేకపోతే రావణు వద సంహారం.
1: Without Vibhishana it would not have been possible.
0: కనుకనే అన్నింటి యందు కూడాను అన్ని విధములైన శక్తి చేరి ఉంటుండాలి.
1: There is mighty power in every factor.
0: ఈ సర్వ శక్తులు కూడాను దైవ శక్తులే.
1: All this power is divine.
0: కనుకనే ఒక పళ్ళు పుచ్చుకోవడానికి ఒక పుల్లైనా కూడా పనికి వస్తుంది.
1: You need some tooth stick that is useful at least.
0: ప్రాణం ఉన్న మనిషి లోకంలో పనికి రాడా?
1: Don't you think that man
0: who is alive? ఎవరిని మనం దేశించకూడదు.
1: So don't hate anybody.
0: అత్వేష్ట సర్వభూతానాం.
1: Don't hate anybody.
0: ఎవరిని మనం వేరు వేరు చేయకూడదు.
1: We should not differentiate people.
0: అందరినీ ఏకం చేయాలి.
1: We should make them united.
0: ఈ ఏకత్వంలో ఉండేటువంటి ఒక తత్వము ఎంత పవిత్రమైనటువంటిది.
1: There lies in unity all the strength and sanctity.
0: అది నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటాను. యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: What Bhagwan tells us, unity in diversity.
0: Beings
1: are many.
0: But breath is one. Nations are many. Earth is one. Jewels are many. Gold is one. Stars are many.
1: Sky is one.
0: కనుకనే మనము అందరు కూడాను మానవత్వంలో ఏకత్వం అనేటువంటి ఉన్నప్పటికీ దైవత్వం అనేది అందరి యందు ఒక్కటిగానే ఉంటుండాలి.
1: When the humanity stands one, they will know the divinity as one principle.
0: దైవత్వాన్ని మనం గుర్తించాలంటే ఈ కర్మోపాసన మార్గములు మూడింటిని మనం గుర్తించాలి.
1: Therefore, to know such divinity, we have to follow these three paths.
0: ఈనాటి భజన, ఈనాటి ధ్యానము, ఈనాటి జపము, ఇవన్నీ కూడాను కేవలము భక్తికి చిహ్నములు మాత్రమే.
1: The bhajans that we do and the meditation we have, they are only the signs of devotion.
0: Aithe manam anukunnatundi danini sadhinchalekapothunnam, deeniki karanam em?
1: Yet we are not able to achieve our target. Why?
0: Kani bhakti yokka prabhavam te aavirbhavinchinatundi yokka palakulu yokka aacharana manalo lekapovatame moola karanam.
1: Because what all we say out of devotion we don't practice.
0: Rama bhaktulamu rama bhaktulamu ani anukuntunnamu.
1: We think we are devotees of Rama.
0: Kani రాముడి యొక్క ఆచరించినటువంటి ఆచరణలో మనం ఆచరిస్తున్నామా?
1: బట్ ఆర్ వి ప్రాక్టీసింగ్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టీస్డ్ బై రామ?
0: రాముడు పితృవాక్య పరిపాలన గావించాడు, అది మనం చేస్తున్నామా?
1: రామ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్, డు వి?
0: భ్రాతృత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించుతూ వచ్చాడు, ఈ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఏకత్వం దాన్ని మనం చేస్తున్నామా?
1: హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ యూనిటీ అమంగ్ ద ఆల్ ఫోర్ బ్రదర్స్, ఆర్ వి?
0: ఆడిన మాట తప్పకుండా తనకు దక్కినటువంటి రాజ్యాన్ని కూడా త్యజించి అరణ్యంలో నివాసం చేస్తూ వచ్చాడు, దాన్ని మనం ఆచరిస్తున్నామా?
1: హీ కెప్ట్ టు ద ప్రామిస్. He left the kingdom and go
0: మన సత్యాన్ని మనం పాటిస్తున్నామా?
1: Do we observe truth?
0: మన వాగ్దానాన్ని మనం అనుసరిస్తున్నామా?
1: Do we keep our promise?
0: లేదు. రామ భక్తులు అంటే ఇంకేం భక్తులు?
1: Then how do you say that we are devotees of Rama?
0: పేరుకు రామ భక్తులు కానీ పెన్నిధి అందు పార్ట్నర్షిప్ లేదు.
1: We are only devotees of Rama for namesake.
0: No partnership.
1: But there's no partnership.
0: రాముల లోపల మనకు పార్ట్నర్షిప్ లేదు.
1: బట్ వీ డోంట్ హావ్ పార్ట్నర్షిప్ విత్ రామ.
0: ఎప్పుడు వస్తుంది అది?
1: వెన్ యూ గెట్ ఇట్?
0: అతను ఆచరించినటువంటిది, అతను ఆజ్ఞాపించినటువంటిది నడుచుకున్నప్పుడే మనకు ఆ యొక్క అధికారం వస్తుంది.
1: వెన్ వీ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్ దిస్ కమాండ్, వీల్ హావ్ అథారిటీ, ద రైట్ టు హావ్ పార్ట్నర్షిప్.
0: మనం అంటున్నాము కృష్ణ భక్తులు, మనం అంటున్నాము
1: వీ సే వర్ డివోటీస్ ఆఫ్ కృష్ణ.
0: కానీ కృష్ణుని యొక్క చేష్టలు, కృష్ణుని యొక్క ఆజ్ఞలు, కృష్ణుని యొక్క తలంపులు మనం ఆచరిస్తున్నామా?
1: బట్ డు వీ థింక్ ఆఫ్ కృష్ణ? డు వీ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్ దిస్ కమాండ్?
0: ఆచరించటం లేదు.
1: నో,
0: ఇక కృష్ణ భక్తులు మెట్ అవుతాం.
1: హౌ డు యు సే యువర్ డివోషన్?
0: సాయి భక్తులు మనం అనుకుంటున్నాము.
1: సాయి
0: ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు?
1: హూ ఈస్ ఫాలోయింగ్?
0: ఎన్ని సంవత్సరం నుంచినో ఉంటున్నారు ఇక్కడే.
1: They have been here over years.
0: ఎన్ని ఉపన్యాసంలో?
1: There is no partnership.
0: ఆ రాముల లోపల మనకు పార్ట్నర్షిప్ లేదు.
1: బట్ వీ డోంట్ హావ్ పార్ట్నర్షిప్ విత్ రామ.
0: ఎప్పుడు వస్తుంది అది?
1: వెన్ యూ గెట్ ఇట్?
0: అతను ఆచరించినటువంటిది, అతను ఆజ్ఞాపించినటువంటిది నడుచుకున్నప్పుడే మనకు ఆ యొక్క అధికారం వస్తుంది.
1: వెన్ వీ కండక్ట్

0: పర్మనెంట్
1: ఏమి ఆచరిస్తున్నారు?
0: వాట్ ఈస్ దే ప్రాక్టీస్?
1: 1/4 లో 1/4 అయినా కూడా ఆచరించుతున్నారు.
0: నాట్ ఈవెన్ 1/4.
1: ఎంత స్థాయి అనుగ్రహానికి పాత్రలు అవుతారు?
0: దెన్ హౌ డు యూ కాల్ యువర్ సెల్ఫ్ దట్ యుడ్ బి
1: రిసీవింగ్? ప్రధానము
0: లిసనింగ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
1: కేవలం చెప్పడం కాదు ప్రధానము,
0: నాట్ స్పీకింగ్
1: సంకల్పించడం కాదు ప్రధానము,
0: నాట్ దట్
1: ఆచరించడం ప్రధానము.
0: ప్రాక్టీస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుకని అంధకారం వెల్ల హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
0: విల్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది న్యూస్ ఆఫ్ లైట్?
1: లైట్ ని ముట్టించకుండా అజ్ఞానం పోవాలంటే ఎట్టపోతుంది?
0: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ హౌ డు యూ డ్రైవ్ అవుట్ ద డార్క్నెస్?
1: నిరుపేదవాణి పేదిరికంబు పోవునా, విత్త ప్రభావంబు విన్నయంత.
0: Will ever a poor man be free from the poverty by listening to the economics and finance?
1: Agunnavani aakali tiruna panchabachambula paakamu vina.
0: Will ever a person who is hungry
1: aakaliga undinatundi vaaniki panchabachcha parmanamulanu peru chepte potta nimputa unda?
0: If a hungry person just watches the menu card, will ever the hungry be appeased?
1: Rogambu tiruna.
0: Will sickness be relieved or cured?
1: Aushadha mahimambu anta vinna.
0: By just knowing the mystery of the medicine.
1: Attane manamu Ramayanalu patistunnamu, Bhagavatalu patistunnamu, Bhagavad Geetalu vallistunnamu, inka paranalu chestunnamu, enni chesi prayojanam emiti?
0: Likewise we go through the sacred texts like Ramayana, Bhagavata, Geeta, what is the use?
1: Innamu kudanu Bhagavata paranam chestune untaru, Bhagavad Geeta paranam chestune untaru.
0: They go on reading.
1: Sahasra namalanta kuda uchcharistuntaru.
0: They also chant Sahasra nama.
1: Ivanni kudanu kevalamu grantha parichayalu maatrame.
0: Is only textual information knowledge.
1: కాని నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది రావాలి.
0: బట్ యూ నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ దీంట్లో ఒక్కటైనా కూడా నువ్వు చేస్తే చాలు.
0: ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్.
1: కనుకనే ఈ విధంగా మనం విచారించి చూస్తే మేము భక్తులము అని చెప్పుకోవడమే చాలా అవమానంగా ఉంటుంటాయి.
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు కాల్ అవర్ సెల్స్ డివోటీస్.
1: ఏదో ఉన్నారు సమీపం లోపల.
0: వీఆర్ సో క్లోజ్ ఎనీవే.
1: పుష్పాల పైన కప్పలు ఉండినట్టుగా ఉంటున్నారు.
0: వీఆర్ దేర్ లైక్ ఫ్రాగ్స్.
1: కానీ దూరం నుంచి వస్తున్నాయి తిమ్మెదలు ఆ పుష్పంలోని మకరందాన్ని తాగిపోతున్నాయి.
0: బట్ హనీ బీస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ అండ్ డ్రా ద నెక్టార్.
1: ఇక్కడ నియర్ అండ్ డియర్ చాలా ఇంపార్టెంట్.
0: హియర్ ద నియర్ అండ్
1: డియర్. నియర్ ఉండదు కానీ డియర్ లేదు.
0: You are near but you are not dear.
1: ఈ తుమ్మెదలకు డియర్ ఉంది కానీ నియర్ లేదు.
0: That those honey bees are dear.
1: కానీ మనం అనుభవించాలంటే డియర్ అండ్ నియర్ రెండు కూడా ఉండాలి.
0: బట్ బోత్ డియర్ అండ్ నియర్ ఆర్ ఎసెన్షియల్.
1: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
0: Make every effort to practice one at least.
1: ఆచరణలో లేనప్పుడు
0: when it's not practice,
1: ఎన్ని విన్నప్పటికీ ఇది కేవలం ఒక టేప్ రికార్డ్ మాదిరిని.
0: You may listen to any number of discourses, it's like a tape recorder.
1: ఈ టేప్ రికార్డర్ ని చూస్తుంటుంటే దాంట్లో ఏమీ నీకు వినిపించవు.
0: When you watch the tape recorder, you don't hear anything.
1: ఆ రికార్డ్ టేప్ ను కట్ ముక్క ముక్కలుగా కత్తిరించు దాంట్లో ఏమీ మనకు కనిపించవు పదాలు.
0: Even if you cut the tape into number of pieces, you don't hear.
1: ఆ టేప్ ను రికార్డ్ లో వేసి కరెంట్ కి వెతికించు. ఆ సెల్స్ వేసి అప్పుడు అవన్నీ పదములంతా ఉచ్చరిస్తుంటూ.
0: బట్ వెన్ యూ కనెక్ట్ ఇట్ విత్ ది కరెంట్ ఫ్లో యూ కెన్ లిసన్ టు ద సౌండ్.
1: కనుక నేను ఈ హృదయంలో చేరినటువంటి భావాలంతా కూడాను ప్రేమతో భగవంతునితో కనెక్షన్ చెయ్యాలి.
0: దేర్ ఫర్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ హావ్ గాట్ టు బి కనెక్టెడ్ టు ద గాడ్.
1: అప్పుడే ఈ హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఇదంతా కూడాను బయట వస్తుంటాయి. నీవు కనెక్షన్ చేసుకున్నటువంటి మ్యాటర్ అంతా కూడాను భగవంతునితో కనెక్షన్ చెయ్యాలి.
0: All the collection of matter must lead to connection with God.
1: Appude neevu danni select chesukunechunte vaadu avtavu.
0: Then it leads to selection. You will be selected.
1: Aa selection ee yokka ishtamu.
0: That selection is what you like.
1: Adi ichcha shakti.
0: That is ichcha shakti.
1: Ichcha shakti ee kriya shakti ga maarutundi.
0: That is the will.
1: Ee kriya shakti ee gnana shakti ga roopondutundi.
0: Therefore the desire will lead to action and wisdom.
1: Ichcha shakti gnana shakti ee moodinti yokka swaroopamle karma upasana gnanamulu.
0: Therefore ichcha shakti, the one that you desire, leads to kriya shakti, action, that gives the jnana shakti, wisdom finally.
1: Kanukani prati karma kudanu chitta shuddhi ga manam cheyali.
0: So we should do every activity with pure heart.
1: Yedi chesinappudiki idi bhagavat karma ga manam visvasinchali.
0: Whatever we do, we should take it divine.
1: Sarva karma bhagavat pritiyartham, chala sulabhamaina margamu.
0: Easy path is to offer all actions to God.
1: Adi tappaka bhagavantuniki chendipothundi.
0: Certainly they will reach God.
1: Kanuka కర్మ ఉపాసన జ్ఞానము ఒకదానికంటే ఒకటి గొప్పది గాని చిన్నది గాని భావించరాదు.
0: దేర్ఫోర్ యాక్షన్ డివోషన్ విజ్డమ్ ఆర్ నాట్ సెపరేట్.
1: అన్ని కూడా ఒక ఏక స్వరూపాన్ని పొంది

0: ఆల్ ది త్రీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక దీనిలో భిన్నత్వం అనేది ఏమాత్రము లేదు.
0: There's no difference.
1: రూపనామములు వేరువేరుగా ఉండవచ్చును.
0: The names and forms may be different.
1: ఆత్మతత్వం ఒక్కటే.
0: But the principle of Atma is same.
1: ఈ విధమైనటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించి
0: in full faith in this Atma which is
1: దివ్య మార్గంలో ప్రవేశించి
0: we should enter in the pathway.
1: దైవత్వాన్ని అనుభవించటము ప్రతి మానవునికి నీ ప్రధానమైనటువంటి అర్హత. అది అధికారం.
0: It is the right, it is our authority to experience the divinity by treading along this path.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యూ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ది ఇనాగురేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎడ్యుకేర్ అట్ ప్రశాంతి నిలయం ఆన్ ది 17th of August 2005.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడెవరు?
1: ఇన్ చైల్డ్హుడ్ వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ది ప్లే, ఫన్ అండ్ ఫ్రాలిక్.

0: చుట జరిగి ఉండు.
1: ఇన్ యూత్ వన్ స్పెండ్స్ టైమ్ ఎస్టాబ్లిషింగ్ అసోసియేషన్ కాంటాక్ట్ ఫ్రెండ్షిప్ విత్ ఎవ్రీబడి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఎర్నింగ్.
0: ముదిమి వచ్చిన ఎంత మూలహరిని తెలువక అది ఇది లేదని ఆరటించు.
1: ఇన్ అడ్వాన్స్డ్ ఏజ్ వన్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్, గోస్ ఆన్ రిపెంటింగ్ అండ్ రిగ్రెటింగ్ ఫర్ ఆల్ దట్ దే హ్యావ్ నాట్ బీన్ ఎంజాయింగ్ అట్ దట్ స్టేజ్.
0: కానీ అంత్యంబున కదలిలేక,
1: బట్ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ హీ కుడ్ నాట్ ఫైండ్ ది ఆబ్జెక్టివ్.
0: ద్రవ్యమార్జించుట తగిలి ఉండు.
1: హీ స్టిల్ ఆఫ్టర్ మనీ అండ్ వెల్త్.
0: ప్రపంచమున విద్యావంతుడు కోట కొలది ఉన్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: చిన్న పిల్లవాడిని మొదలుకొని వృద్ధుల వరకు కూడాను చదవాలి చదవాలి చదవాలి అనేటువంటి ఆశతో బ్రతుకుతూ ఉన్నారు.
1: వీ ఫైండ్ రైట్ ఫ్రమ్ టైనీ టాట్స్ టు దిస్ లెవెల్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ హూ వాంట్ టు లెర్న్, హూ వాంట్ టు స్టడీ స్టిల్ మోర్.
0: అయితే ఆ చదువు వల్ల వారికి లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the ultimate result of all this reading, this study?
0: కలపటికి అనేక విధములుగా అవస్థలకు గురి అయిపోయి ఈ విద్యలన్నీ నేను దేనికి సహాయపడుతున్నవి అంటే పుట్టపూటి కోసం సహాయపడుతున్నది.
1: What is happening finally? They are put to all ways of suffering and misery, and all the education they acquired during the period of their lifetime will help at the most to eke out their living.
0: Kani kuti modalu kotisvaram varaku kulanu kevalam chaduvu chaduvu chaduvu chaduvu enta dabbaina kharchu petti appulaina chesi pillalu chadistunnaru talidendrulu.
1: Right from a pauper to a millionaire, all in the name of education are prepared to spend lot of money. Some even have to take loans also to educate their children.
0: Inta chesinappudigani aa tallidandrulapaina sariyainatvanti oka krutagnatanu choopatavaledu.
1: Though the parents spend a lot of their time and the resources for children, children don't seem to have the spirit of gratitude towards them.
0: ఎవరు నన్ను చదివించరు, నన్ను ఎవరు ఇంత పెద్దవారిగా చేసరి అనేటువంటి విషయము ఏమాత్రం కూడా నువ్వు ఆలోచించరు.
1: The youngsters do not understand those who are responsible for all the education they received, all the benefits they enjoyed.
0: ఇట్టి పరిస్థితి ఎందు ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి?
1: Under these circumstances, let us understand what education is.
0: పుస్తకములు పఠించి పూర్తిగా చూచిన సర్వశాస్త్రములు.
1: వన్ హ్యాస్ గాన్ త్రూ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్, గాట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ కంటెయిన్డ్ ఇన్ ద బుక్స్.
0: నిస్తులమైన విద్యను నేర్చితే అంటారు,
1: ఐ హావ్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ వేరీడ్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఇన్ని నేర్చి ఇంత చదివి కట్టగబట్టికి వీడికి ఏమైనా శాంతి ఉన్నదా?
1: Having learnt all this, having acquired the whole of the knowledge in varied disciplines, do they enjoy any peace at all?
0: పుస్తకం నుంచి పఠించినటువంటి యొక్క విద్యలన్నీ కూడాను కేవలము భౌతిక దేహాన్ని మాత్రమే.
1: All the knowledge that we acquire by reading the books, the bookish knowledge, gives you only the worldly knowledge, the physical information.
0: కానీ నిజమైన విద్య ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నది.
1: ఇన్ఫాక్ట్ The true education is latent and immanent in every human being.
0: ఇంట్లో ఉండేటువంటి ఆడవారికి కూడాను విద్య అన్ని చక్కగా తెలుసు.
1: We also know the women being highly educated.
0: విద్యలు ఎందు ఏదో గొప్ప విద్య ఉన్నదని చాలా ఆశిస్తున్నారు.
1: People expect very high standards of respectability and esteem by learning.
0: ఇంత చదివి కూడాను వారి ఎందు కించిత్తైనా కూడాను తగినటువంటి విజ్ఞానం ఏమాత్రం కనిపించడం లేదు.
1: With all the study that has gone through over the period of time, we don't find any wisdom, trace of wisdom in them.
0: ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడాను తన బిడ్డలను స్కూల్కు పంపిస్తున్నారు.
1: Every parent sends his children to schools.
0: ఎందుకోసం పంపుతున్నారని ప్రశ్నిస్తే ఉద్యోగం కోసం.
1: If you ask them, why do you send your children to schools? They say, to get a good job.
0: అలాగా ఉద్యోగం చేసి మీరు ఏం చేస్తున్నారు?
1: With all this job-oriented education, what is that you do?
0: తాను బాగుపడటం లేదు. తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయటం లేదు.
1: In fact, the modern man has no transformation, reformation in him, and nor is he of any help to his parents.
0: కానీ నేను విద్యావంతుడని విర్రవీగుతున్నాడు.
1: But he is highly egoistic because of his knowledge.
0: విద్యను నేర్చుతున్నచు కేవలం అహంకారం ఎందుకు?
1: Why should you be egoistic at all for all the education that you acquire?
0: విద్య యొక్క విశిష్టత వినయము.
1: The significance of education lies in humility.
0: కానీ ఆ వివేకమైనటువంటిది విజ్ఞానమైనటువంటిది మానవుని అందు లేకుండా ఉండినా ఎన్ని నేర్చి ప్రయోజనం ఏమిటి?
1: Without wisdom, without the sense of discrimination and humility, what for all the education?
0: సమాజం యొక్క క్షేమం కోసమని మేము విద్యను నేర్చుతున్నాము.
1: We study keeping in view the welfare of the whole society.
0: కానీ సొసైటీకి ఏం చేస్తున్నారు వీరు?
1: What is that we are doing for the society?
0: సొసైటీ నుంచి ఈ విద్యావంతులు ఎంతనో నేర్చుకుంటున్నారు.
1: From the society only we are benefited and learn many things.
0: తల్లిదండ్రులకు తెలిసినటువంటి వివేకం కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియటం లేదు.
1: In fact, the educated man today is not that intelligent, as is not that powerful in discrimination when compared to others.
0: కానీ ఇంత మాత్రమేనకై వీరు ఎందుకు ఇంత వెర్రవీగటం?
1: After all, with this little knowledge you have, why should you be egoistic at all?
0: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నువ్వు విద్యార్థులందు కేవలం వినయం శూన్యమైనది.
1: In modern students, there is no iota of humility at all.
0: పెద్దలను ఏ విధంగా గౌరవించాలి?
1: హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్?
0: తాను సమాజంలో ఏ విధంగా సమాజ సేవ చేయాలి?
1: హౌ వన్ షుడ్ రెండర్ సర్వీస్ టు ద కమ్యూనిటీ?
0: కానీ ఇవి రెండు కూడా తెలియకుండా కేవలం గ్రంథ పరిచయం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు.
1: సో దేర్ ఇస్ నో సర్వీస్, నో హ్యూమిలిటీ, బట్ వన్ గెట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల నేర్చుకున్నటువంటిది ఏమిటి? ఆర్టిఫిషియల్ విద్య.
1: By this bookish knowledge, your life becomes totally artificial.
0: Life anta artificial gaane untundadi.
1: The entire life is full of this artificial.
0: Tindi anta artificial gaane untundadi.
1: Learning is artificial.
0: Nadachadam kuda artificial gaane untundadi.
1: Even the walking style is artificial.
0: Anni style gaane untundadi.
1: Everything is of this type, artificial nature.
0: Idi nechukodaniki college lu pampinchalana?
1: To lead an artificial life, should you go to a college?
0: నిజంగా నేను కాలేజీకి వచ్చినందు దేనికోసం అని తను తాను ప్రశ్నించుకోవాలి.
1: Each one has to question himself, what is it that has brought me to this college?
0: అప్పుడే తాను సరైనటువంటి యొక్క మననం చేయవచ్చును.
1: Then only you can have true learning.
0: గ్రంథమును పరిచయం చేయటము చదువు కాదు.
1: The textual knowledge, the bookish knowledge, is not true education.
0: కేవలము బుక్ లో ఉన్నటువంటిది మస్తకానికి చేర్చుకుంటారు, మస్తకంలో ఉన్నటువంటిది పుస్తకంగా రాస్తారు. ఈ పుస్తకము మస్తకము రెండింటి ఎందుకు వీళ్ళు కాలం అంతా వ్యర్థం చేస్తున్నారు. కానీ ప్రాక్టికల్ నన్ను ఏ అర్థం చేసుకోలేదు.
1: హీ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ అండ్ అగైన్ స్టార్ట్ రైటింగ్ ద బుక్. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ బై డైరెక్షనల్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్, పుస్తక ద బుక్ అండ్ మస్తక ద హెడ్.
0: కానీ పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
1: ఇన్ బుక్స్ పుస్తక దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మస్తుగా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్.
0: మస్తకముల యందు మట్టి రెండు.
1: బట్ మస్తక ద హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మట్టి ద మడ్.
0: దాంట్లో వచ్చేటువంటి ఫలితం ఏమాత్రం కూడా మనకు కనిపించడం లేదు.
1: యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్.
0: ప్రతి విద్యావంతుడు కూడాను మననం చేయాలి.
1: ఎవ్రీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ థింక్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డైరెక్షన్.
0: అందరూ చేస్తున్నారే, కానీ దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: ద చీఫ్ గెస్ట్ ఇన్ హిస్ అడ్రస్ మెన్షన్డ్ దో ఆల్ పీపుల్ లెర్న్ అండ్ స్టడీ, వాట్ ఇస్ అల్టిమేట్ రిజల్ట్ అవుట్ ఆఫ్ దిస్?
0: ఇంత మాత్రమునకై మనం ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నాము?
1: ఫర్ దిస్ వీ స్పెండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మనీ.
0: ఈ చదువుకున్నటువంటి వారంతా చేసేటువంటి పని ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ దీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్?
0: సమాజంలో ఏమైనా శాంతిని పోషిస్తున్నారా?
1: డూ దే ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ సొసైటీ?
0: వ్యక్తులను చక్క చేస్తున్నారా?
1: ఆర్ దే ట్రాన్స్ఫార్మింగ్ ఇండివిజువల్స్ ఇన్ ద కమ్యూనిటీ?
0: ఏ చదువుకున్నటువంటి వారి యొక్క ఇంటి చూసినా కూడా వాళ్ళ పిల్లలు ఏమాత్రము డిసిప్లిన్ ఉండటం లేదు.
1: దేర్ ఇస్ నో డిసిప్లిన్ అమంగ్ ద చిల్డ్రన్ ఆఫ్ దీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: తల్లిదండ్రుల దగ్గర ఏమో వినయంగా ప్రవర్తిస్తారు.
1: దే బిహేవ్ విత్ ఆల్ ది హ్యూమిలిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
0: బయట చూస్తే చాలా పక్క రౌడీస్ గా పెరుగుతుంటారు.
1: బట్ ది మూమెంట్ దే గో అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్ దే బిహేవ్ లైక్ రౌడీస్, వాగబాండ్స్.
0: కనుక మొట్టమొదట బయట మంచి పేరు సంపాదించాలి.
1: దేర్ఫోర్ ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ.
0: ఈనాడు మీరు చదివే చదువంతా కూడాను బయట ప్రపంచం కోసం అనేది చేస్తుంది.
1: ఆల్ అవర్ స్టడీస్ ఆర్ మెంట్ ఫర్ ది అవుట్ సైడ్ వరల్డ్.
0: కానీ తన ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రబోధం ఏమాత్రం కూడా వాడు ప్రచారం చేయటం లేదు.
1: బట్ నో వన్ ఇస్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ద ఇన్నర్ మెసేజ్, ద ఇన్నర్ లెసన్స్.
0: మనకు ఆత్మ ప్రబోధన నిజమైనటువంటి విద్య.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద సెల్ఫ్ అవేర్నెస్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది లేకుండా ఎన్ని బోధనలు చేసి కూడా ప్రయోజనం ఉండదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ యూస్లెస్.
0: ఏమిటి నాలెడ్జ్?
1: వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్?
0: ఈ నాలెడ్జ్ నాలెడ్జ్ అంటున్నారు, అలర్జీగా పెంచుతున్నారు.
1: వీ సే నాలెడ్జ్ నాలెడ్జ్ బట్ అల్టిమేట్లీ ఇట్ ల్యాండ్స్ అప్ ఇన్ అలర్జీ.
0: దీనికోసం మనం చదవటం.
1: Should we study to develop allergy?
0: తన యొక్క ప్రభావాన్ని తాను చూపుకుంటున్నాడే కానీ మనసు యొక్క ప్రభావము, హృదయం యొక్క పవిత్రత ఎవరికి కనిపించడం లేదు.
1: He thinks of exercising influence, respectability in the society, forgetting the very mind and also of his heart.
0: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడ చూసినప్పటికీ మాటలు మంచివి.
1: In the modern world, wherever you go, you listen to nice words.
0: పోయి తాను చెప్పిన మాటలైన తాను ప్రవర్తించుతున్నాడా?
1: But does anyone observe in practice what he speaks?
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ గ్రంథ పరిచయం ప్రధానం కాదు.
1: It is not this bookish knowledge that is important.
0: ఆ గ్రంథ పరిచయమును గ్రంథంగా మార్చుకొని హృదయానికి చేర్చుకోవాలి.
1: Out of all this textual knowledge, grantha, we should draw the gandha, the essence out of it.
0: Kaluka idi meeru nechukovalsinatundi vidya.
1: Drawing the essence gandha is the true education.
0: Pustakalu chalutuna chalutuna chalutundam.
1: We go on reading, referring books.
0: Chadavina chadavanta kuda em prayojanam?
1: What is the ultimate use of all this knowledge, education?
0: Ayinitte cheppadu, idinitte cheppadu, ayinitte idena manam nechukovatam.
1: After all, what is that we know? We go on quoting what people say about
0: it. Nee hrudayam nikem bodhisthundadi adi nee cheppali.
1: What is the knowledge of the self? What is the teaching of the self?
0: Kaani danni evvaru gocharinchaledu.
1: Nobody is inquiring in this path.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Edi chadukunnappudikini okati rendaina kuda manu practical lo petti dani adarshanga nirupinchali.
1: Whatever you may study, at least you should put into practice one or two principles and then demonstrate what idealism is.
0: Goppa goppa varandaru kuda chadivaru.
1: All great people studied, no doubt.
0: Kaani chadinaru kaani variki vare ematram chusukovaledu.
1: They studied to a very high standard, బట్ దే హ్యావ్ నాట్ అండర్స్టూడ్ దేర్ ట్రూ నేచర్.
0: తన ప్రవర్తనలో చాలా చీప్ గా ఉంటాడు.
1: దేర్ కాండక్ట్ ఇస్ సో చీప్.
0: చీప్ లోపల చాలా గొప్ప చీప్ గా ఉంటాడు.
1: బట్ దో హీస్ ద చీఫ్ హిస్ కాండక్ట్ ఇస్ సో చీప్.
0: కనుక మొట్టమొదట చీర పరీక్షను చేసుకోవాలి.
1: Therefore, we should acquire the true knowledge.
0: The end of education is character.
1: The end of education is character.
0: దాన్ని మనం చూసుకోకుండా అదే మన యొక్క జీవితము.
1: To take care of this character constitutes the very essence of life.
0: ఈ క్యారెక్టర్ లేనటువంటి చదువు ఏం ప్రయోజనము?
1: Education bereft of character is useless.
0: ఇదంతా కూడాను కేవలము ఉడకని అన్నము.
1: It is all the half-boiled rice, half-baked.
0: కనుక ఏ ఒక్కటైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని 10 మందికి బోధించాలి.
1: At least we should translate into action one or two principles what we study and preach and set an example to others.
0: మనిషికి ఉన్నటువంటిది 3 తత్వములు.
1: Man has got 3-dimensional nature.
0: Mind, ఆత్మ, బుద్ధి.
1: The mind, intellect and the self, ఆత్మ.
0: ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి?
1: What is the nature of ఆత్మ, the self?
0: అది సర్వత్రా ఉంటుండాలి.
1: It's present all over.
0: అది ఆత్మ నుండి ప్రబోధించినటువంటి యొక్క విద్యనే, వాక్కులే అది నిజమైనటువంటి విద్య.
1: The true education is that which propagates, which publicizes, that which arises out of one's own heart or the self.
0: కానీ ఈ హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
0: ఫిజికల్ హార్ట్ ఏమిటి? అది ఒక మ్యాటర్.
1: ద ఫిజికల్ హార్ట్ ఈజ్ ఓన్లీ మ్యాటర్.
0: కానీ దీనివల్ల మనకు అన్ని ప్రమాదం లేదు, కానీ ఏ సుఖం లేదు.
1: ద ఫిజికల్ హార్ట్ విల్ పుట్ యూ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ డేంజర్స్. దేర్ ఇస్ నో బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్.
0: అది సరైనటువంటి పని చేస్తుంటే మనం ఎంతైనా బాగుపడతాం.
1: In fact, if you exercise from the point of the self, you will be exemplary.
0: చదివిన మహనీయులు అందరూ కూడాను ఎంతనో ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా ఇతరులకు నిరూపిస్తున్నారు.
1: All noble souls, after acquiring knowledge of very high standard, by their practice, they have set ideals to society.
0: ఈ ఐడియల్ గా లేనటువంటి యొక్క ఇది మన ప్రాక్టీస్ అంతా కూడాను ప్రయోజనం లేదు.
1: If you are not ideal in your conduct, if you have not put forward them into your daily practical life, all this education is useless.
0: నాకు నిజంగా ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గు వస్తుంది.
1: భగవాన్ డస్ నాట్ విష్ టు స్పీక్ వెర్ ఎవర్ హీ గోస్ వెన్ ఎవర్ హీ వాజ్ రిక్వెస్టెడ్ టు స్పీక్.
0: కనుక మనం చెప్పినది కాదు ప్రధానం, చేసినదే ప్రధానం.
1: ఇట్ ఇస్ నాట్ వాట్ యు స్పీక్ దట్ ఇస్ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ వాట్ యు డూ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక నాకు ఎక్కడ పోయినప్పటికీ వాళ్ళు చక్కగా మంచి నడవడికలో ఉంటే అది నాకు చాలా ఆనందము.
1: భగవాన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇఫ్ హి ఫైండ్స్ పీపుల్ హూ ప్రాక్టీస్ ఆల్ దీస్ ఐడియల్స్.
0: కనుక హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: ట్రూ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: కనుక మనమంతా కూడా కేవలం మానవులం కాదు.
1: వీఆర్ నాట్ సింప్లీ హ్యూమన్స్.
0: అందరూ డివినిటీ.
1: ఆల్ ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: డివినిటీని మనం చేయాలంటే మొట్టమొదట ప్రాక్టికల్ గా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ వన్ హ్యాస్ టు బి ప్రాక్టికల్ అండ్ ప్రాక్టీస్ ది ఐడియల్.
0: ఈ ప్రాక్టికల్ లోపల మనం దానిని అనుభవించాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ది ప్రాక్టికల్ లైఫ్ వీ హావ్ టు ఎక్స్పీరియన్స్.
0: ఆనందించాలి.
1: అండ్ వీ షుడ్ అటైన్ బ్లిస్.
0: ప్రతి మానవునికి ఉంటుండేటువంటి యొక్క సహజ లక్షణమే.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ బ్లిస్ఫుల్ నేచర్ ఇస్ దాట్ క్వైట్ న్యాచురల్ గిఫ్ట్ టు మ్యాన్.
0: న్యాచురల్ దాన్ని మనం వదిలిపెట్టి మనం ఆర్టిఫిషియల్ దాన్ని ఎందుకు పెట్టుకోవాలి?
1: వీ హావ్ గివెన్ అప్ దిస్ న్యాచురల్ బ్లిస్ఫుల్ స్టేట్ గివెన్ టు అస్, గిఫ్టెడ్ టు అస్, బట్ వీ రన్ ఆఫ్టర్ దాట్ విచ్ ఈస్ ఆర్టిఫిషియల్.
0: ఏ కాలేజీలో చూసినా, ఏ స్కూల్లో చూసినా కానీ ప్రాక్టికల్ అనేటువంటిది జీరో.
1: యు గో టు ఎనీ స్కూల్ ఆర్ ఎ కాలేజ్, దేర్ ఇస్ నథింగ్ లైక్ ప్రాక్టికల్ లైఫ్.
0: ఇతరులకు దీన్ని చెప్పవచ్చు, బోధించవచ్చు.
1: యు కెన్ టీచ్ అదర్స్.
0: మనం ఒక గ్రంథం వాళ్ళు తయారైపోతున్నాం.
1: Our life has become a sort of a book.
0: ఈ బుక్ మాదిరి ఉండేటువంటి ఒక ఇది దేహాన్ని ఏ విధంగా చేసుకోవాలి?
1: Out of this book, how to learn, how to be practical.
0: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క విద్యను హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాయి.
1: In fact, the true learning comes out of one's own heart, hridaya.
0: Mana yokka jeevitham ainatundi motta motta heart tho puttundi.
1: In fact, the life begins with the heart.
0: Bidda puttina sashame heart heart tho adi motta motta chustaru.
1: The moment child is born, the people will be attentive, will be noticing the heart beat of the child.
0: Kanuka manam heart ni aadharam teeskovali.
1: Therefore we should rely on the heart.
0: హార్ట్ అంటే ఏమిటంటే ఫిజికల్ హార్ట్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్,
0: ఇది కాన్షియస్నెస్ అంటారు.
1: ది ట్రూ హార్ట్ ఈస్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్
0: కనుక మొట్టమొదటి మనము హృదయాన్ని చక్కగా పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కీప్ దిస్ కాన్షియస్నెస్ ఇన్ ది కరెక్ట్ ఫామ్.
0: అదే మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: దిస్ షుడ్ బి ద మెయిన్ ఫ్యాక్టర్.
0: ప్రేమతో బోధించినటువంటి యొక్క ఇది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
1: దాట్ యాక్ట్ విచ్ ఇస్ డన్ విత్ ఆల్ ద లవ్ విల్ గివ్ యు టోటల్
0: మానవుని అందుకు ఆనందమైనటువంటి తండ్రి మారుతుండాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్లెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: కానీ తన ఎందు ఉన్నది ఆనందము తనకే తెలియదు.
1: బట్ వన్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ది బ్లెస్ విత్ ఇన్.
0: తనకు మొట్టమొదట తన యొక్క ఆనందాన్ని తాను చూసుకోవాలి.
1: Therefore, one should be aware of the bliss of one's own self.
0: Nityanandam.
1: The eternal bliss.
0: Paramasukadam.
1: Is supreme happiness.
0: Kevalam jnanamurtim.
1: Is one of wisdom.
0: Dvandatitam.
1: Non-dual.
0: Ki dvandatitanga untundali.
1: The true bliss is non-dual.
0: Manaki ekkada poyinappudiki dvandame.
1: And therefore, you find this dual bliss everywhere if you want to see.
0: Kaniki dvandam anetundi unnanta varaku manaku aanandame ledu.
1: So long there is duality, there is no bliss.
0: కనుక మొట్టమొదట ఇది యూనిటీగా ఉంటుండాలి.
1: Therefore we should understand the underlying unity.
0: ఈ యూనిటీని ప్యూరిటీగా తీసుకోవాలి.
1: This unity should take you to purity.
0: ఈ ప్యూరిటీ నుంచి డివినిటీ పోవాలి.
1: It is with this purity you can attain divinity.
0: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
1: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
0: ఈ మూడింటి ఎందుకు కూడా నువ్వు జీవితం గడిపినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు హావ్ గాట్ దిస్ త్రీ డైమెన్షనల్ వ్యూ ఆఫ్ యూనిటీ, ప్యూరిటీ అండ్ డివినిటీ.
0: కేవలము ఈ మూడు కూడా నువ్వు పసిపచ్చి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫైండ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఎంజాయ్డ్ బై ఆల్ ఎనిమల్స్, బర్డ్స్ అండ్ బీస్.
0: మొట్టమొదటి నీవు ప్యూరిటీగా ఉండు.
1: దేర్ఫోర్ ఫస్ట్ లెట్ బి దేర్ ది ప్యూరిటీ ఫస్ట్.
0: నీ పంచేంద్రియములు కూడా నువ్వు ఏకంగా చేయి.
1: లెట్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్ బి యూనిఫైడ్.
0: అది ఏ ధ్యానం అంటారు.
1: అండ్ దిస్ వాట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్.
0: కనుక మొట్టమొదటి మనము యూనిటీ పెంచుకోవాలి.
1: అండ్ వీ హ్యావ్ టు ఫాస్టర్ యూనిటీ.
0: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములు వలె, అకచర్యంటి వలె మనం జీవించాలి.
1: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ కన్సిడరింగ్ ఎవ్రీవన్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: కానీ అంటుంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని, ఎక్కడైనా మీటింగ్ లో వచ్చినప్పుడు మాత్రం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు.
1: బట్ ఎట్ ఎవ్రీ మీటింగ్ యూ ఫైండ్ దిస్ పీపుల్ అడ్రెస్సింగ్ యూ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: కానీ ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లోపల ఐకమత్యం ఉందా?
1: బట్ డూ యూ ఫైండ్ యూనిటీ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్?
0: ఎక్కడా లేదు.
1: నో యూనిటీ ఎనీవేర్.
0: యూనిటీ ఉండినప్పుడే అందులో ఉన్నటువంటి ఆనందము.
1: ద ట్రూ బ్లిస్ కెన్ బి అటైన్డ్ వేర్ దేర్ ఇస్ యూనిటీ.
0: మన జీవితమే ఒక చెట్టు.
1: In fact, the human life is a tree.
0: ఈ కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడా మన బంధుత్వాలే.
1: All the branches and sub-branches are our relations.
0: దైవ చింతనే మన యొక్క దీంట్లోని ఫ్లేవర్స్.
1: And the constant thought of God.
0: ఆ ఫ్లేవర్స్ నుంచినే ఆనందము అనేటువంటి వ్యక్తం చిక్కుతుంది.
1: Out of this flower, only you get the fruit, ultimately the bliss.
0: ఆనందమే మన ఫలం.
1: Therefore, bliss is the fruit of life.
0: ఆనందం అనేటువంటిది లేకుండా ఈ ఫలం పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: Without this bliss, what is the use of any fruit?
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ప్రాపంచికమైన చదువు చదవచ్చు.
1: You can certainly acquire secular knowledge.
0: ఇది భౌతికమైన విద్య.
1: It's all physical knowledge.
0: కానీ దానిని ఆధారం చేసుకుని అంతర్ముఖమైనటువంటి విద్యకు మనం ప్రయత్నం చేయాలి.
1: Basing on the secular knowledge, one should turn inward and acquire spiritual knowledge.
0: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ పోయినప్పుడే మనకు అన్ని విధాలా శాంతి చేరుతుంది.
1: యూ విల్ బి పీస్ఫుల్ వెన్ ఓన్లీ యూ గెట్ స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమనే.
1: ద మెయిన్ ఎడ్యుకేషన్, ద సెంట్రల్ పాయింట్ ఈజ్ లవ్ ఓన్లీ.
0: ఆ ప్రేమనైనటువంటి విద్యను ఎన్ని నేర్చినప్పటికీ అది కేవలం ఒక ఆర్టిఫిషియల్.
1: ఎనీ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ వితౌట్ లవ్ ఈజ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: కనుక మొట్టమొదట ఈ ప్రేమను ఒక విధంగా పెంచుకోవాలి.
1: Therefore, we have to develop, cultivate.
0: దేహములు వేరు వేరు అయినప్పటికీ దేహి ఒక్కడే.
1: There may be many bodies, but the indweller is only one.
0: కనుకనే ఫండమెంటల్ దీన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
1: Therefore, that indweller being common in everyone is the fundamental principle.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం పెట్టుకున్నప్పుడే మనకు తగినటువంటి ఆనందం మనకు లభిస్తుంది.
1: You will be certainly blissful if only you understand this fundamental principle.
0: ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ ఈ హాల్లో కూర్చున్నారు.
1: సో మెనీ అసెంబ్ల్డ్ ఇన్ దిస్ హాల్.
0: ఈ హాల్లో ఇంతమంది కూర్చున్నప్పటికీ అందరి దృష్టి దేహం పైన పోతుంటారు.
1: మెనీ మెనీ పీపుల్ హావ్ అసెంబ్ల్డ్ హియర్ బట్ ఆల్ అవర్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్ ఈజ్ ఆన్
0: లక్ష్యం ఒకటే.
1: బట్ ఓన్లీ వన్ వ్యూ, వన్ సెంటర్.
0: అదే భగవత్ చింతన.
1: దాట్స్ వాట్ ఈస్ కాల్డ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: 15 నంబర్ల నుండి పస్తుండి వారికి మంచి భోజనం లభించినట్టు.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ పర్సన్ హూ హాస్ బీన్ ఫాస్టింగ్ ఫర్ ద లాస్ట్ 10 డేస్ వెన్ హీ జస్ట్ కమ్స్ అక్రాస్ ఎ బ్యాంక్వెట్ హౌ డస్ హీ ఫీల్.
0: తిని లేనటువంటి వారికి తిండి చూపించాలి.
1: యు షుడ్ ఫీడ్ దోస్ హూ ఆర్ హంగ్రీ.
0: ఈ విధమైనటువంటి ఒక మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే అప్పుడు అది డివినిటీ అవుతుంది.
1: The divinity can be attained by serving others.
0: చెరువు బావుల నీరు కరవైనప్పుడు వరుసగా వర్షంబు కురిచినట్టు.
1: It is something like when all the wells, when all the rivers, lakes are empty and dry, supposing you find a downpour of rain, how happy you will be.
0: ఈ విధమైనటువంటి ఏది దీనికి ఇంపార్టెంట్ దాన్ని మనం చూసుకోవాలి.
1: Therefore, we should consider what is most important.
0: కనుక జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: Human life is highly valuable.
0: ఈనాడు మానవ జీవితాన్ని మృగ జీవితంగా గడుపుతున్నారు.
1: But we spend the human life in a meaningless way.
0: కనుక ఇందులో ఏమాత్రం అర్థం లేదు.
1: There is no meaning in spending this useless life.
0: విద్యార్థులారా,
1: students,
0: మీరు విద్యార్థులు.
1: You are students.
0: విద్యను మీరు అర్థం చేయలేరు.
1: Naturally, you have got to learn, study.
0: కానీ విద్యను మాత్రం అర్థం చేసుకోలేకుండా కేవలం పుస్తకాలు చదివినామంటే వచ్చిన ప్రయోజనం ఏమిటి?
1: Without getting the essence, the depth of knowledge, there is no use in just going through the books.
0: కనుక మీరు ప్రతి ఒక్కదానికి ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ దీన్ని మీరు ప్రధానంగా పెట్టుకోవాలి.
1: We should understand the fundamental principle in every book, its profundity and its depth.
0: ఇంతమంది ప్రజలు ఉంటున్నప్పటికీ అందరి యందు ఒకే ప్రాణమే.
1: Though there are so many assembled here, many many here, but life is one.
0: కనుక మీరు మొట్టమొదటి అందరి యందు ఉన్నటువంటి ఒక దైవత్వాన్ని, డివినిటీని మీరు గుర్తించాలి.
1: Therefore, you must recognize the basic factor of divinity present in everyone.
0: అదే నీది మొట్టమొదటి దేహం.
1: That is the chief objective.
0: దాన్ని ఆధారంగా తీసుకుని,
1: రిలయింగ్ ఆన్ దిస్,
0: మిగిలినటువంటి అంత కూడా ఆధేయంగా పెట్టుకుని,
1: ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి టేకెన్ అప్.
0: ఆధేయము ఆధారము రెండింటిని యొక్క తీరు చూస్తుంటే ఆత్మతత్వం మనకు వస్తుంది.
1: Therefore, that which is the foundation and the rest of the acquisition of knowledge will take care of themselves.
0: కానీ ఆత్మను అందరూ చూడవచ్చు.
1: And in fact, one can visualize the self.
0: ఆత్మ చూడలేనటువంటి మానవుడు జగత్తులో లేడు.
1: In this world, we can say there is no one who cannot experience the self.
0: ఎలుకలు కూడాను తన పిల్లలేమైనా ఎక్కడ ఉంటుంటే దానిపైన తన మనసు పెట్టుకుని పోతుంటది.
1: Even rats also will have this sense of awareness to find out its young one.
0: దోమలు మొదలుకొని చీమలు మొదలుకు ఇది ఆత్మ విద్య నేర్చుకుంటుంటాయి.
1: Right from mosquito or an ant, there is this awareness.
0: కానీ అవి భాషతో చెప్పలేవు.
1: But they cannot express verbally.
0: ప్రవర్తనతో చూపుతుంది.
1: You find them in their behavior.
0: నిజంగా మీరు విచారణ చేస్తుంటే ఇంత పెద్ద పెద్ద గ్రంథాలంతా చదివారు.
1: You have gone through big books so many.
0: కానీ ఇందులో మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి?
1: What is it you have exactly learned?
0: కఠినత్వమే నేర్చుకుంటున్నారు.
1: You have become stone hearted, so hard.
0: Hard. హార్డ్గా ఉండేటువంటి హార్ట్ వల్ల మనకి ఏమి చిక్కుతుంది?
1: విత్ దట్ స్టోనీ హార్ట్, హార్ష్ హార్ట్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుకనే మనము మొట్టమొదటి దాన్ని మనము ప్రేమించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బిగిన్ విత్ లవ్.
0: ప్రేమ ఒకటి ఉంటుంటే ఎందరితోనైనా మనం స్నేహం చేసుకోవచ్చు.
1: విత్ దిస్ బేసిక్ లవ్ యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్.
0: కానీ ప్రేమ లేకుండా ఎందరితో మనం మాట్లాడినప్పటికీ ఇది కేవలం ఒక ఆర్టిఫిషియల్ గా సౌండ్ అవుతుంది.
1: Without inherent love, even if you develop friendships, it all amounts to artificiality.
0: కనుక మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
1: Therefore, all of you develop love.
0: మేమందరూ ఒక కాలేజీలో చదివేటువంటి వాళ్ళము.
1: We are all studying in one college.
0: కానీ ఆ ఒక్కటే మనందరి ప్రాణము.
1: And that college is our life.
0: ప్రేమే లేకుండా మనం ఉండి ప్రయోజనం లేదు.
1: Without love, life is meaningless.
0: నీవు నీ పక్కన వాడిని ప్రేమించు.
1: Love your neighbor.
0: ఆ పక్కన వాడి ఇంకొకరి పక్కన ప్రేమించాలి.
1: And there will be love spreading in the neighborhood.
0: ఈ విధంగా ఒకదానికి వస్తే ప్రేమను పెంచుకుంటూ పోవాలి.
1: Like this, when you go on expanding love, you can grow more and more.
0: కనుక మనలో ఏమాత్రమే ద్వేషం అనేటువంటిది ఉండకూడదు.
1: There should not be any hatred in us.
0: కనుక మీరందరూ కూడా అన్నతమ్ముల వలె అక్కచెల్లెళ్ళ వలె ఒకరికొకరు కలిసిమెలిసి మెలగాలి.
1: Therefore, you should mingle among yourselves as brothers and sisters.
0: కానీ బ్రదర్స్ బ్రదర్స్ అంటుంటారు, సిస్టర్స్ సిస్టర్స్ అంటారు. సిస్టర్స్ కు సిస్టర్స్ కు, బ్రదర్స్ కు బ్రదర్స్ కు లడాయి జరుగుతుంటారు.
1: బట్ వీ ఫైండ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్ ఫైటింగ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు.
0: కనుక ఇది ఉండే ప్రయోజనం ఏది?
1: విత్ దస్ ఆల్ దిస్ కాంట్రవర్సీ
0: బ్రదర్ అంటే ఎక్కడున్నాడు బ్రదర్?
1: వేర్ ఆర్ బ్రదర్స్? వేర్ ఇస్ దిస్ బ్రదర్హుడ్?
0: ఆ బ్రదరే నేను, నేనే బ్రదర్.
1: In fact, the brother whom you call is verily yourself.
0: ఆ ఒక్క ప్రేమ భావం ఒకటి పెంచుకుంటే అందరూ సరిపోతారు.
1: If you have got this feeling of love, naturally you can understand the oneness.
0: కానీ ఇప్పుడు ఆ లవ్ను చాలా చెడ్డగా మార్చుకుంటున్నారు.
1: But this love is diverted and perverted.
0: ఈ ప్రేమను ప్రేమగానే తీసుకోవాలి మనం.
1: We should consider the basic love as love itself.
0: ఈ ప్రేమను ప్రేమగా తీసుకున్నప్పుడే మనం అందరం కూడా ఒక్కటవుతాం.
1: When there is love to love, we'll all be one.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: God has several hands, several feet, several eyes and ears spread all over the universe.
0: కానీ అన్నింటి అందు ఉన్నటువంటిది ఒక్కటే.
1: But there is only one that is common.
0: ఈ హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి. హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి.
1: హ్యాండ్ షోస్ ఫైవ్ ఫింగర్స్.
0: కానీ ఏ ఏ ఫింగర్ కు ఏదేది అవసరమో అదే దానికి అవసరము.
1: ఈచ్ ఫింగర్ హ్యాస్ గాట్ ఇట్ స్పెసిఫిక్ డ్యూటీ.
0: ఐదు వేలుగా మీరు భావిస్తున్నారు. కాదు కాదు, ఐదు చేరి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ ఫీల్ దట్ ఫైవ్ ఫింగర్స్ ఆర్ సపరేట్ అండ్ డిఫరెంట్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వన్.
0: ఒకనాడు ఐదు కూడా కొట్టాడకపోతే.
1: వన్ డే ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్.
0: ఎవరు మనలో పెద్దవారు?
1: హూ ఇస్ గ్రేటెస్ట్ అమంగ్?
0: ఎవరు మనలో మంచివారు?
1: హూ ఇస్ గుడ్ అమంగ్ అస్?
0: చెప్తే అప్పుడు చెప్పింది బొట్టలు లేదు.
1: నేను
0: మీ అందరికంటే కూడా గొప్పవాడు.
1: ఐఎమ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: నేను చాలా ప్రధానమని.
1: ఐఎమ్ చీఫ్.
0: లావులో కానీ తెలుగులో కానీ నేను లేకుండా వెళ్ళిపోతే మీరు ఎవరు ఏ పని చేయలేరు అన్నారు.
1: Either in intelligence or in writing, without me you cannot do anything. Therefore, I am most important.
0: Tachana ee reel navindata.
1: And then the pointing finger got up.
0: Ayyo patan reelu nivu em pan chestavu? Nene lekapothe palani vaaru veelu palani vaaru vaaru palani vaaru vaaru ani nenu cheppukunda pothe nivu em pan cheyalevu annadu.
1: The pointing finger went on speaking like this, without me who is going to direct you?
0: Nenu pedda vaadini annadu.
1: Therefore, I direct you towards everybody you want to know. So, I am chief. Then says the third finger.
0: ఎంత మీరు హాస్యంగా మాట్లాడుతున్నారు. మీ ఐదు లోపల నేనే పెద్దవాడిని.
1: You all seem to talk ridiculous way. I am greatest among you.
0: ఇద్దరు ఒక వైపున, ఇద్దరు ఒక వైపున, వీటి మీ నలుగురు కూడాను నా ఏడీసీలే.
1: And after all, two of you on one side, the remaining two fingers on the other side are like ADs.
0: కాబట్టి నేనే గొప్ప అన్నారు.
1: Therefore, I am greatest.
0: అప్పుడు నాలుగో వేలు చెప్తుంది.
1: అండ్ ఫోర్త్ ఫింగర్ స్టార్టెడ్ సేయింగ్
0: అయ్యా ఇది కేవలం హాస్యాస్పదంగా ఉంటుండాలి, ఏ యొక్క వజ్రవారికి మీద పుష్యరాగము చూసినప్పటికీ మొట్టమొదటి నాకే పెడతారు కానీ ఇంకెవరికి పెట్టరు.
1: ద ఫోర్త్ ఫింగర్ వెంట ఆన్ సేయింగ్ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ టాకింగ్, ఇట్స్ ఆల్ సీమ్స్ టు బి ఫన్నీ, ఇట్స్ ఓన్లీ రింగ్ ఇస్ గివెన్ డెకొరేటెడ్ టు దిస్ రింగ్ ఫింగర్, దేర్ ఫోర్ ఐఎమ్ గ్రేటెస్ట్.
0: నేనే మీ అందరికి రాజు అన్నాడు.
1: దేర్ ఫోర్ ఐఎమ్ ద చీఫ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: కట్టేపటికి చిచికి వేరు చెప్పిందట.
1: దెన్ కమ్స్ ద లిటిల్ ఫింగర్.
0: అయ్యా ఎవరికైనా నేను బుద్ధి చెప్పాలనుకుంటే మొట్టమొదటి నేను ముందు పోతున్నాను సైన్యాధిపతిగా.
1: ఇఫ్ ఎనీ లెసన్ ఈస్ టు బి టాట్ టు ఎనీబడి ద లిటిల్ ఫింగర్ కమ్స్ ఫస్ట్. ఐ ఓన్లీ టెల్ పీపుల్
0: ఐఎమ్ లీడర్,
1: ఐఎమ్ ద లీడర్ సేస్ ద లిటిల్ ఫింగర్.
0: కాబట్టి నేను లేకపోతే మీరు ఎవరు నన్ను ఫాలో చేయలేరు.
1: వితౌట్ మై లీడర్షిప్ నన్ కెన్ ఫాలో.
0: కట్టేపటికి హృదయం చెప్పిందట పిచ్చివారు, ఐదు మంది చేతని ఐదు విధమైన గుణములు వస్తున్నాయి, ఐదు విధమైన గుణములే మానవుని విలువలు.
1: అండ్ అల్టిమేట్లీ ది హార్ట్ సెడ్ యూ సీమ్ టు మ్యాట్ క్యాప్స్, ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ ఆర్ సేమ్ విత్ ఆల్ ది ఫైవ్ ఫంక్షనరీస్ అరౌండ్ విత్ ఆల్ దిస్ ఫైవ్ సెన్సెస్ అండ్ ఫైవ్ స్పిరిట్స్.
0: అప్పుడు ఈ ఐదు కూడా తల్ల ఉంచుకుని పోయినాయి.
1: దెన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ బెంట్ దేర్ హెడ్ ఇన్ షేమ్.
0: ఈ విధంగా విచారణ చేస్తే అన్నిటికంటే గొప్పది ఏంటంటే హృదయమే.
1: Therefore, if you investigate, you will understand.
0: మనసు బుద్ధి చిత్తము అహంకారము ఇవన్నీ కూడా కేవలము దీని అంగములే తప్ప వేరు కాదు.
1: The ego and the jealousy and the pride are all associated with the exterior.
0: కనుక ఎవరికి వారే గొప్ప.
1: Everyone is great in his own way.
0: మీరందరూ కూడా ఎవరికి వారే వారి గొప్ప అనుకోని కాలంలో వ్యక్తం చేయకండి.
1: But don't go by this greatness and feel egoistic.
0: అందరు కలిసి ఏకంగా ఉంటుంది.
1: ఆల్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్
0: ఎవరు ఏ విధమైనటువంటి దీంట్లో వచ్చినప్పటికీ మీరందరూ ఏకమైపోయి వాడిని ఖండించాలి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ స్టాండ్ యునైటెడ్ అండ్ చెక్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మన జీవితంలో మనకు ఎన్నో ఆదర్శాలు ఉంటున్నాయి.
1: ఇన్ లైఫ్ దే వీ హ్యావ్ సో మెనీ ఐడియల్స్ టు ఫాలో.
0: ఆ ఐడియాస్ అంతా కూడా మనలో ఉన్నటువంటి ఐడియాస్ ను పుస్తకాల్లో చదివేసేసి అందరూ పుస్తకంలో వచ్చింది ఈ ఐడియాస్ అని చెప్పుకుంటున్నాం.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఐడియల్స్ ఆర్ విత్ ఇన్ ఎవ్రీబడి, బట్ వీ రీడ్ అబౌట్ దీస్ ఐడియల్స్ ఫ్రమ్ బుక్స్.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు ఐ సమంగా ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ సేస్ ఐ ఐ, దిస్ ఐనెస్ ఇస్ కామన్.
0: ఎవరు సాయిబాబా అంటే ఐ అంటాను.
1: If you say, who is Sai Baba? You get the response, I.
0: Who is Vice Chancellor?
1: Who is the Vice Chancellor?
0: Atana Vice Chancellor.
1: He will say, I am the Vice Chancellor.
0: Atana chuptundi ee velu.
1: He is pointing finger. Therefore, it is one that points out.
0: Sir, ee point pointed anto motta motta evaru atma.
1: Therefore, we should also be one pointed.
0: Andari endru unnatundi atmane adi okkate.
1: In fact, the self, Atma, is uniform, same in everyone.
0: Ekam eva advitiyam brahma.
1: It is only one, not two, the one without the second.
0: Ajatvikanga meeru paikkolakkaledu.
1: You don't expect to grow to heights.
0: Ajatvikanga kevalam ane andu unnatundi tattvame.
1: Therefore, spirituality means to know your own true nature.
0: Ninnu chusukoni ahankara padutunnavu.
1: In fact, you go by the external form.
0: ఈ అహంకారం చేత మనం ఏమి తెలుసుకోలేము.
1: And you are egoistic. With this ego, you cannot expect.
0: అందరం ఒక్కటే.
1: We are all one.
0: అని అనుకుంటే అప్పుడు అందరి క్షేమము నీ క్షేమంగానే ఉంటుంటుంది.
1: You will consider everybody's welfare and prosperity as your own.
0: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం పుచ్చుకోవాలి.
1: We should have this sort of unity.
0: ఈ యూనిటీ ఉన్నప్పుడే మనము ప్యూరిటీ వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీ ఉంటే డివినిటీ బయలుదేరుతుంది.
1: విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: ఆ యూనిటీ వచ్చేంత వరకు డివినిటీ మన నుంచి బయటకు రాలేదు.
1: అంటిల్ దేర్ ఇస్ యూనిటీ ది హార్మనీ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక మనం ప్యూరిటీ కావాలంటే మొట్టమొదటి ఏకం కావాలి.
1: దేర్ఫోర్ టు హ్యావ్ దిస్ ప్యూరిటీ దేర్ షుడ్ బి యూనిటీ టు బిగిన్ విత్.
0: వేదమదే చెప్పింది కలిసిమెలిసి తిరుగుదాం.
1: It is Vedic dictum that says, let us mingle together. Let's move together.
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ అస్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ హ్యావింగ్ లెర్న్డ్ టుగెదర్.
0: ఇది మనం చెప్పేటువంటి వేదవాక్కు.
1: దిస్ ఇస్ వేదిక్ డిక్టమ్.
0: అందరూ కలిసిమెలిసి ఉండాలి.
1: ఆల్ షుడ్ మింగిల్ టుగెదర్.
0: కలిసిమెలిసి చదవాలి.
1: దే షుడ్ లెర్న్ టుగెదర్.
0: నీ పుస్తకం ఇంకోరికి ఇవ్వవు, ఇంకో పుస్తకం నువ్వు తీసుకోవు, ఈ విధంగా ఉంటుంటే అది ఎట్ అవుతుంది?
1: యు ఆర్ నాట్ ప్రిపేర్ టు షేర్ విత్ ఈచ్ అదర్, దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ది అల్టిమేట్?
0: కనుక అందరూ ఏకం కావాలి.
1: సో ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: అప్పుడే ఆనందం బయలుదేరుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ ఫీల్ బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఒక్కటే ఒకటి.
1: దేర్ ఓన్లీ వన్ థింగ్ దట్ యూ షుడ్ లెర్న్. నో,
0: ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్ ఫండమెంటలీ.
0: ఆ ప్రేమ అనేటువంటిది నీ దగ్గర ఉన్నది, ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది.
1: దిస్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ అండ్ ఆల్సో ఇన్ ఎవ్రీబడీ.
0: అందరి ఎందుకు ఉన్నటువంటి ప్రేమనే నా ఎందుకు కూడా ఉన్నది.
1: ద లవ్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఇన్ ఎవ్రీవన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మీ.
0: నేను అందరి ప్రేమను నేను చూస్తున్నానే కానీ నా ప్రేమనే చూచు.
1: భగవాన్ వాచెస్ ది లవ్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక నాకు వారందరూ ఒకటే.
1: దేర్ఫోర్ వి ఆర్ ఆల్ వన్ బేసికలీ బీయింగ్.
0: మీరందరూ కూడా అదే భావంతోనే మెలగండి.
1: విత్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ లవ్ వి షుడ్ మింగిల్ ఈచ్ అదర్.
0: కానీ పూజలు పూజలు పూజలు అనుకుంటారు.
1: We worship and worship.
0: నీలో ఉన్నటువంటి నిన్ను నీవు ప్రేమించుకో.
1: ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్.
0: అది ప్రేమించుకోకుండా అందరూ దేవుడే అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
1: యూ హ్యావ్ నో రెస్పెక్ట్ ఇన్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ వీ సే ఆల్ ఆర్ గాడ్స్ డివైన్.
0: ఆల్ ఆర్ వన్.
1: ఆల్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్.
0: బీ అలైక్ టు ఎవరీ వన్.
1: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఇదే నేర్చుకోవాల్సింది మీరు.
1: దిస్ ఈస్ ద లెసన్ దట్ యు హావ్ టు లెర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చదివే చదువుతున్నారు.
1: యూ స్టడీ నో డౌట్.
0: కానీ ఈ చదివే దాంట్లో కూడా ఏకత్వాన్ని బోధించుకొని చదవండి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ ది సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఆన్ వన్నెస్.
0: అప్పుడే నీకు అన్నింటికీ ఎందుకు ఒకటి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యూనిటీ అండ్ పర్ఫెక్ట్.
0: నవగ్రహాలు పూజిస్తున్నాం మనం ఇప్పుడు. నవగ్రహాలు,
1: వీ స్పీక్ ఆఫ్ 9 ప్లానెట్స్. ప్లానెట్స్
0: ఆ 9-10 లోపలనే ఏకత్వం ఉంటుంది. ఇవన్నీ చేరి ఒక రింగుగా తయారవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద 9 ప్లానెట్స్ వర్క్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ అండ్ టోటల్ యూనిసన్. లైక్ వైజ్ దర్ యూనిటీ అమంగ్ యూ.
0: చూడు ఎన్ని రేఖలు చేరి ఈ గులాబీ అయిపోయింది.
1: ఆల్ ద పెటల్స్ హియర్ మేడ్ దిస్ ఫ్లవర్.
0: కానీ ఇది ఒకటి తీసి పెట్టేసేస్తే ఏమీ ఉండదు. ఇక్కడ
1: ఇఫ్ యూ సపరేట్ అవుట్ పెటల్స్ యూ డోంట్ గెట్ ద ఫ్లవర్.
0: కనుకనే మన హృదయం అనేటువంటిది అదే ఫ్లవర్.
1: అవర్ హ్యూమన్ హార్ట్ ఇస్ ద ఫ్లవర్.
0: అదే మన గులాబీ పుష్పము.
1: దట్ ఈస్ ఎ రోజ్ ఫ్లవర్.
0: కానీ ఈ రోజ్ ఫ్లవర్ లోపల కొంచెం దినాలు గడిచిందంటే ఒకటి ఒకటి ఒకటి ఒకటి అంత రాలిపోతుంది.
1: యాజ్ ది టైమ్ పాసెస్ బై ద పెటల్స్ విదర్.
0: కనుక దీన్ని మనం ఒకటిగా పెట్టుకోవాలంటే అన్నింటినీ ఏకంగా చేసుకోవాలి.
1: యు సీ ద ఫ్లవర్, ఆల్ పెటల్స్ షుడ్ బి యునైటెడ్ టుగెదర్. వాచ్ దిస్.
0: ఇదే 9 రత్నాలు.
1: దిస్ రింగ్ హ్యాస్ 9 జెమ్స్.
0: ఈ 9 చేతిని ఒక రింగ్ అయిపోయింది.
1: ఆల్ ద 9 జెమ్స్ మేడ్ వన్ రింగ్.
0: ఈ రింగు ఎక్కడ పోయినప్పటికీ ఎవరు పెట్టుకున్నప్పటికీ వాళ్లకు ఉన్ని నవగ్రహాలన్నీ వాళ్ళ వెంటనే ఉంటాయి.
1: ద వన్ హూ వేర్స్ దిస్ రింగ్ విత్ 9 జెమ్స్ హీ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్. 9 ప్లానెట్స్ విల్ బ్లెస్ హిమ్ వేర్ ఎవర్ హీ గోస్.
0: కనుకనే ఈ 9 ఏకం చేసుకున్నప్పుడే అయినటువంటి ఒక భద్రత వస్తుంది మనకు.
1: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎండివర్స్.
0: కనుక అందరూ ఐకమత్యంతో ఉండి తగినటువంటి విద్యను గడిపి ప్రపంచంలో బయలుదేరి ప్రపంచంలో వచ్చేటువంటి కష్టములకు నష్టములకు అన్నిటికీ మీరు ఆదుకునేటువంటి బలము పాయించాలి.
1: స్టాండ్ యునైటెడ్ స్టడీ లెర్న్ అండ్ యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ యాజ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడి వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇన్ సొసైటీ.
0: అతి ఏకత్వం ఉండేటువంటి చదువును చదవండి.
1: స్టడీ టు బి యునైటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇప్పటికే కాలం అతీతమైపోయింది.
1: వీఆర్ గాన్ బియాండ్ ద టైమ్.
0: కనుక ఈ టయాన్ని గడిచినటువంటి దాన్ని ఈ టైంలో ఏమేమి జరిగిందో అన్ని మేము హృదయంలో ప్రింట్ చేసుకోండి.
1: Preserve all these good things that have been told to you.
0: అప్పుడే మీరు మంచి శాంతిని పొందుతారు, చదివినందుకు తగినటువంటి సార్థకత పొందుతారు.
1: దెన్ ఓన్లీ యూ విల్ అటైన్, యూ విల్ రియలైజ్ ది ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరికి నా ప్రేమ ఆశీర్వాదములు.
1: భగవాన్ బ్లెసెస్ ఆల్, హి షవర్స్ హిస్ లవింగ్ బ్లెసింగ్స్ ఆన్ ఎవ్రీవన్.
0: మీరందరూ కూడా ఐకమత్యంగా ఆనందంగా కాలం గడుపుతూ తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క శాంతిని అందించండి.
1: యు బి యునైటెడ్, యు స్టడీ వెల్, యు బి హ్యాపీ అండ్ మేక్ యువర్ పేరెంట్స్ ఈక్వల్లీ హ్యాపీ బై సర్వింగ్.
0: మొట్టమొదట మీకు బాడీ ఇచ్చినది ఎవరో? తల్లిదండ్రులు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ గాట్ దిస్ బాడీ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: కనుక మొట్టమొదట మీ పేరెంట్స్ కు గ్రాటిట్యూడ్ చెప్పండి.
1: దేర్ఫోర్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు పేరెంట్స్.
0: అప్పుడే మీకు చదువు సార్థకపోతుంది.
1: దెన్ ఓన్లీ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ రియలైజ్డ్.
0: భయం చేస్తారా?
1: లవింగ్ బ్లెసింగ్స్ ఆన్ ఎవ్రీవన్.
0: మీరందరూ కూడా ఐకమత్యంగా ఆనందంగా కాలం గడుపుతూ తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క శాంతిని అందించండి.

0: పాపకే దుఃఖమికే కేతరామనాం పాపకే దుఃఖమికే కేతరామనాం అవ సముద్ర సుఖజనావ పరమ శాంతి సుఖ నిజాన దివ్య రామనా
1: పరమ శాంతి సుఖ నిజాన
0: అత్త జనర జీవన ధన కేక రామనా భక్త జనర జీవన ధన కేక రామనా అమరామరా అమరామరా అమరామరా

శ్రీ రామ రామ రామ రామ రామ రామ.

0: మయం.
1: గాడ్ ఈజ్ లవ్, ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. ఇన్ దిస్ వరల్డ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దిస్ లవ్. Without understanding it, how do you expect to realize the truth and fulfill your ambitions?
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Shantamu, sakyamu, dasyamu, anuragamu, vatsalyamu, maduram. Ivanni kudu prema yokka paryaya padamule.
1: Peace, friendship, servitude, affection, love, these are all the synonyms of the basic principle of love.
0: Premana manavudu enta abhiruthi gaavinchukunno ataniki anta aanandamu labhistundi.
1: The more man develops love, more blissful he would be.
0: Manavudu aananda pipasi.
1: Man aspires to be blissful.
0: నిరంతరం కూడాను మానవుడు ఆనందమును ఆశిస్తుంటాడు.
1: Man wants to be happy always.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మానవుడు ఆనందమునందే పుట్టినాడు.
1: Man is born out of this.
0: ఆనందమునందే జీవిస్తున్నాడు.
1: He lives in bliss.
0: ఆనందమునందే అంత్యమవుతున్నాడు.
1: He ends his life in bliss.
0: ఈ ఆనందమే దైవ స్వరూపము.
1: Bliss is God.
0: ఇట్టి దైవత్వాన్ని మానవుడు తరయందే ఉంచుకొని బయట ప్రపంచం నందు వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: డివినిటీ ఈజ్ లేటెంట్ విద్ ఇన్ మ్యాన్, బట్ మ్యాన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ద డివైన్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్.
0: మానవుని వదిలి ఏ ఆనందం కూడాను ఎచ్చట కూడాను మనకు లభ్యం కాదు.
1: లీవింగ్ మ్యాన్ ఆన్ వన్ సైడ్ యూ డోంట్ గెట్ బ్లిస్ ఎనీవేర్ ఎల్స్.
0: చదువులో ఆనందం ఉన్నదని అనేక విధముల శ్రమ పడుతున్నాడు.
1: మ్యాన్ స్ట్రెయిన్స్ హింసెల్ఫ్ దట్ హుడ్ బి హ్యాపీ బై లెర్నింగ్.
0: ఉద్యోగంలో ఆనందం ఉన్నదని అనేక ప్రయత్నములు చేస్తున్నాడు.
1: హి మేక్స్ ఎవరీ ఎఫర్ట్ టు టేక్ ఎ జాబ్ సో యాస్ టు బి హ్యాపీ.
0: పదవులలో ఆనందం ఉన్నదని పదవి కోసమే అనేక విధముల పాటు పడుతున్నాడు.
1: హి స్ట్రగుల్స్ హార్డ్ టు ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్స్ థింకింగ్ దట్ హి వుడ్ బి హ్యాపీ.
0: కానీ గృహస్థ ధర్మమునందు ఆనందం ఉన్నదని తాను గృహస్థుడు అవుతున్నాడు.
1: He thinks that he will be happy if he enters into family life.
0: కానీ ఈ విధముగా ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఆనందమునకు మాత్రము అతను అత్యంత దూరం అవుతున్నాడు.
1: In spite of all these repeated efforts, he is far off from this happiness.
0: భగవంతునికున్న సమస్త నామములు ఎందుకూడను సచ్చిత్ ఆనందం అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి నామము.
1: Of all the tributes of names of God, సచ్చిత్ ఆనంద ఇస్ ద మోస్ట్ ప్రెషస్.
0: ఇట్టి ఆనందమును మానవుడు పొందవలనన్నా ఈ సచ్చిత్ ఆనందమునే అనుసరించాలి.
1: ఇఫ్ మ్యాన్ ఇస్ టు అటైన్ దట్ బ్లిస్, వన్ హ్యాస్ టు ఫాలో దిస్ పాత్ ఆఫ్ సచ్చిత్ ఆనంద.
0: అనగా త్రికాలములు యందు త్రిలోకములు యందు మారినటువంటి సత్యమే సత్.
1: సత్ ఇస్ ది ట్రూత్ దట్ రిమైన్స్ ది సేమ్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: అట్టి సత్యను మనం కొనగలవాలన్న సత్య మార్గం నందే దీనిని అనుభవించాలి.
1: In order to know this truth, one has to tread along the path of truth.
0: Chit అనగా పరిపూర్ణ జ్ఞానమే.
1: Chit is total knowledge.
0: ఇట్టి పరిపూర్ణ జ్ఞానం చేతనే పరమాత్మను మనం పొందాలి.
1: Out of this total understanding, you can attain the divine.
0: ఈ సచ్చిత్ ఆనందం ఎక్కడ ఉందనో అక్కడే మానవునికి బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది.
1: Where these three principles, సచ్చిత్ ఆనంద exist, there is supreme bliss, brahmananda.
0: మానవుడు దైవాన్ని పొందే నిమిత్తమై అనేక సాధనలు చేస్తున్నాడు.
1: Man takes to spiritual pursuit to
0: నవ విధములైన మార్గమును అనుసరిస్తున్నాడు.
1: He follows ninefold path.
0: కానీ ఇవి కేవలము తాత్కాలిక తృప్తి నిమిత్తమే కాని ఇవి కాదు ఆనందాన్ని అందించేటువంటిది.
1: They all give him temporary satisfaction and not the bliss in total.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సాధనలు.
1: They are all physical pursuits.
0: ఈ ప్రవృత్తి యొక్క సాధనను విరమించుకున్నప్పుడే నివృత్తి అయినటువంటి నిత్యానందము మనకు ప్రాప్తమవుతుంది.
1: When once you give up this external trend and path and take to inward path, you'll attain bliss.
0: అట్టి నిత్యానందమును అట్టి బ్రహ్మానందమును అట్టి అద్వైతానందమును అనుభవించగోరిన వారు సత్ చిత్తును అనుసరించాలి.
1: Those that want this eternal, supreme, non-dual bliss, one should follow this path of Satchit Ananda.
0: కనుక ఇట్టి ఆనందం మనకు లభించవలనన్న సత్య మార్గమునందే మనం ప్రవేశించాలి.
1: In order to reach this blissful state, one has to follow the path of
0: సత్యమే ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: ఈ సత్యము సర్వత్రా నిండినటువంటిది.
1: Truth is everywhere.
0: ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక ప్రమాణమునకు చెందినటువంటిది కాదు.
1: Truth is beyond time and space, beyond all estimates.
0: కాలాతీతమైనటువంటిది సత్యము.
1: It transcends time.
0: దేశాతీతమైనటువంటి సత్యము.
1: ఇట్స్ బియాండ్ స్పేస్.
0: గుణాతీతమైనటువంటి సత్యము.
1: ట్రూత్ ఇస్ అట్రిబ్యూట్.
0: అట్టి సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్ అనేటువంటి ఆనంద స్వరూపుణ్ణి మనం పొందగలము.
1: వెన్ వన్స్ వి ఫాలో ట్రూత్, నేచురల్లీ వి కెన్ అటైన్ గాడ్, ది ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: దీనినే వేదము ఉత్తరే ఆత్మనాత్మానాం, ఉద్ధరే ఆత్మనాత్మానాం అన్నారు. నిన్ను నీవు ఉద్ధరించుకో.
1: The Veda says that you have to work for your own emancipation.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించుకో.
1: You should know your truth.
0: నీ హృదయాన్ని నీవు పరిశీలించుకో.
1: Investigate your own heart.
0: అందులో నీకు ఆనందం లభ్యమవుతుంది.
1: There lies the bliss.
0: కేవలం శరీరంతో చేసేటువంటి కార్యములన్నీ కూడాను కేవలము ఒక తాత్కాలిక తృప్తిని అందించేటువంటివి.
1: All physical paths confer the temporary satisfaction.
0: కనుక ఈ దేహమునకు పిండము అని ఒక పేరు.
1: దిస్ బాడీ ఈజ్ కాల్డ్ పిండము.
0: పిండం అనగా బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది మానవులకు ఒక విధమైనటువంటి ఒక అనుభూతిని అందించేటువంటి మార్గము.
1: పిండము ఇస్ ద వన్ దట్ స్పీక్స్ దట్ ద బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ హిమ్ హ్యాపీనెస్ టు సమ్ ఎక్స్టెంట్.
0: కనుక ఈ టెంపుల్ అయినటువంటి ఈ దేహమును భగవత్ అర్పితం గావించటమే నిజమైన సాధన.
1: ట్రూ స్పిరిచువల్ పాత్ లైజ్ ఇన్ ఆఫరింగ్ దిస్ బాడీ టు గాడ్.
0: మానవులకు చతుర్విధ పురుషార్థములని చెప్పగలుగుతున్నారు.
1: మ్యాన్ హ్యాస్ ఫోర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
0: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ నాలుగు కూడాను పురుషార్థ ధర్మములు అని చెప్తూ వచ్చారు.
1: ద ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రైచువస్నెస్, ద వెల్త్, ద డిజైర్ అండ్ లిబరేషన్.
0: ఈ నాలుగు పురుషార్థములు కూడాను ప్రవృత్తి మార్గమునందు మనకు శాంతి సంతోషాన్ని అందిస్తున్నాయి.
1: These four objectives give us the peace and enjoyment in the external way.
0: ఈ ప్రాకృతమైన జీవితమునకు శాంతి సుఖములను అందిస్తున్నాయి.
1: In this physical world they give us the peace.
0: ఈ భౌతికమైన లోకమునకు సుఖములను అందిస్తున్నాయి.
1: In this world it gives us all comfort.
0: కానీ ఇది కాదు మన సుఖము.
1: This is not true happiness.
0: పరమ ప్రేమ అనేటువంటిది ఐదవ పురుషార్థం ఉంటున్నది.
1: There is fifth objective of life, the supreme love.
0: భగవంతుణ్ణి ప్రేమించేటువంటి మార్గమునకు ప్రేమ శాస్త్రము అని కుటపింది.
1: ఇట్ ఇస్ ది సైన్స్ ఆఫ్ లవ్ దట్ మేక్స్ యు లవ్ గాడ్ ఇంటెన్స్లీ.
0: ఈ ప్రేమ శాస్త్రమును ఎవరు చక్కగా అర్థం గావించుకుందరో అట్టి వారికి అందులోనే ముక్తి మనకు లభిస్తుంది.
1: ద వన్ దట్ హూ గోస్ త్రూ ది సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ లవ్ విల్ ఫైండ్ లిబరేషన్.
0: ముక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ లిబరేషన్?
0: అనగా తన జీవితమునకు ప్రవృత్తి మార్గమునందు ముక్తాయం గావించుకున్నదే ముక్తి.
1: Mukti deliberation means that which would put an end to external happiness pursuits.
0: భగవంతునికి ఏది మనం అర్పితం చేయాలి?
1: What is to be offered to God?
0: అలాగా దేవుడు నివసించేటువంటి ఈ దేహమును, ఈ భవనమును, ఈ యొక్క గృహమును, ఈ యొక్క దేవాలయమును భగవంతునికే అర్పించాలి.
1: Body is the temple of God, where God dwells in within. It has to be offered to him.
0: దీనిని పితృదానము అన్నారు.
1: This is called pitrudhanamu.
0: Anaga pitrupindamu.
1: Or pitrupindamu.
0: Ee pindame dehamu.
1: This pindamu is the body.
0: Deenini daivamunaku arpinchadame mukti.
1: Offering this pindamu, the body, to God is mukti, liberation.
0: Anaga ee dehamuto aachinchetundi sarva karmalu kudanu daivarpitamaina bhavamuto manamu cheyali.
1: It only means that all our actions that we do with this body must be offered to God.
0: Idiye aidava purushartamainatundi shastramu.
1: This is the fifth sacred text of love.
0: Itti shastramulu bodhinche nimittamu.
1: To teach this sacred text of love.
0: Pavitramaina premanu andinche nimittamu.
1: To pass on this sacred love.
0: Ee premanu sarvatra chaate nimittamu.
1: To publicize this love.
0: Ee magarandamulu gorinche nimittamu.
1: To make you the drink in the nectar of love.
0: Bhagavantude nirakari aina bhagavantude golokamu nundi bhulokamulaku స్వరూపమై దిగి వస్తున్నాడు.
1: ద ఫార్మ్లెస్ గాడ్ డిసెండ్స్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ఎ ఫామ్.
0: అట్టి దిగి వచ్చినటువంటి దినమనే దైవం యొక్క పుట్టిన పండుగ అని చెప్పుకుంటున్నాం.
1: ద డే ఆఫ్ డిసెంట్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ గాడ్.
0: ఎందుకోసం వస్తున్నాడు భగవంతుడు?
1: వై డస్ హి ఇన్కార్నేట్?
0: ఈ మాధుర్యాన్ని, ఈ మధురత్వాన్ని మానవత్వానికి అందించి, తద్వారా మత్తును కల్పించి, ఉన్మత్తును గావించి, తదోన్మత్తును కావడానికి వస్తున్నాడు.
1: God descends on earth to make the humanity drinking the nectar, enjoy the sweetness of the divinity and conduct themselves.
0: ఈ మాధుర్యాన్ని భుజించినటువంటి వ్యక్తి కేవలం ఉన్మత్తుడైపోతున్నాడు.
1: The one who drinks the sweet nectar,
0: తాదాత్మ్య భావన పొందుతున్నాడు.
1: He identifies with God totally.
0: దీనిని నారదుడు కూడా చెప్పాడు.
1: Is also said by Narada.
0: మత్తో భవతి, ఆత్మోభవతి, ఆత్మారామోభవతి, తప్తోభవతి, నయోభవతి, ఆనందోభవతి అని చెప్తూ వచ్చాడు. ఇట్టి మధురత్వాన్ని గోలనటువంటి మానవుడుకు తాదాత్మభావంలో మునిగి, ఆ మాధుర్యాన్ని అనుభవించి, ఆ మకరందాన్ని గోలి తాను మాధవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
1: మ్యాన్ హూ డ్రింక్స్ ఇన్ దిస్ నెక్టర్ ఆఫ్ డివినిటీ ఐడెంటిఫై హింసెల్ఫ్ విత్ గాడ్ అండ్ ఎంజాయ్స్ ద బ్లిస్ఫుల్ స్టేట్ దేర్ ఆఫ్టర్.
0: దేహము కేవలము పాంచభౌతికమైనటువంటి యొక్క తత్వమును తెలుసుకునే నిమిత్తం కాదు.
1: నాట్ మియర్లీ టు నో ద టెంపరీ నేచర్ ఆఫ్ ద బాడీ అలోన్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్షన్స్.
0: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
1: వి హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
0: కర్మల యందు ఫలితాన్ని తెలించాలి.
1: వి హావ్ టు సాక్రిఫైస్ ద రివార్డ్స్ ఆఫ్ ద
0: భోగములకు దూరము, త్యాగమునకు సమీపము కావాలి.
1: We have to be so close to the principle of tyaga, sacrifice.
0: అతి త్యాగ స్వరూపుడే భగవంతుడు.
1: God is the very embodiment.
0: అతి త్యాగమయుడే భగవంతుడు.
1: God is sacrifice.
0: అతి త్యాగానందమే భగవంతుని యొక్క ఆనందము.
1: And the bliss that you get out of this tyaga sacrifice is divine himself.
0: భగవంతుని యొక్క ఆనందమును అనుభవించగలిగిన వారు నిజమైనటువంటి యొక్క దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమానము అభిరించి ఈ యొక్క ఆనందమును అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Those who want to enjoy the blissful state of God must give up the body attachment and turn inward to the spirit or the
0: kalamantayikudunu deham mandipaline manam imichakoddu.
1: We should not spend all the time taking care of the body.
0: Dehamunaku kontha avakasam nandinchali.
1: We do need to spend some time.
0: Dehanikulanu samrakshinchukovali.
1: We have to safeguard our body.
0: Deni kosam?
1: What for?
0: Daivarpita nimittamai ee deham manaku atyavasaramu.
1: So as to serve God, the body is important.
0: కనుక దైవార్పితం ఏమి చేయాలి?
1: వాట్ ఇస్ దట్ ఇస్ టు బి సాక్రిఫైస్ సరెండర్.
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమను మాత్రం దైవానికి అర్పించాలి.
1: ద టోటల్ లవ్ హ్యాస్ టు బి సరెండర్డ్ టు గాడ్.
0: ఈ ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది?
1: వేర్ ఇస్ దిస్ లవ్ బోర్న్?
0: దైవమే దైవత్వం యొక్క ప్రేమ.
1: గాడ్ ఇస్ లవ్.
0: కనుక ఈ ప్రేమలోనే మనం జీవించాలి, నివసించాలి.
1: వి హావ్ టు లివ్ అండ్ కంటిన్యూ టు లివ్ ఇన్ దిస్ లవ్.
0: జలమునందే పుట్టి, జలమునంది పెరిగి, జలమునోని అనుభవించటం ఈ యొక్క జలం యొక్క సత్తత్వం.
1: యు నో దట్ యు ఫైండ్ ద బబుల్స్ దట్ బోర్న్ అవుట్ ఆఫ్ వాటర్ ద సస్టైన్ అండ్ రిటర్న్ బ్యాక్ టు ద వాటర్.
0: అదే విధంగానే మానవుడు ఆనందము నుండే పుట్టి, ఆనందము నుండే జీవించి, ఆనందం నుండే అంత్యం కావాలి.
1: సో మ్యాన్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బ్లెస్, సస్టైన్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లెస్ అండ్ గోస్ బ్యాక్ టు ద స్టేట్ ఆఫ్ బ్లెస్.
0: కనుక దేహం ఏనాటికైనా కూడా అనిత్యమైనటువంటిది.
1: Body is temporary at any point of time.
0: ఈ అనిత్యమైన దేహ నిమిత్తమే మనము కాలమును, కర్మను, కాయమును కూడాను అర్పితం గావించకూడదు.
1: We should not waste our time and the body only for this temporary period.
0: మనకు కావాల్సినటువంటిది నిజమైనటువంటి గుణం కావాలి.
1: What we need is the virtue, the character.
0: ఈ నాటి విద్యలయందు బలము, త్యాగము, కౌలికము, కలిమి, చెలిమి సంపాదించుకుంటకై తగిన ప్రయత్నం చేస్తున్నారు.
1: In the modern education, we try to acquire the physical strength, the friendship, the contact.
0: Kalimi, balimi, chalimi kaadu pradhanamu. Gunamu chaala avasaramu.
1: It's not the friendship, the association and the physical strength that matter.
0: Enni kalimini sampadinchinappudiki vyarthame.
1: One without the character, no matter what your physical strength he has, it is useless.
0: Kalimi poyina kudunu parvaledu, chalimi poyina kudunu parvaledu. గుణములు మాత్రం పోషించుకోవాలి.
1: డజంట్ మ్యాటర్ ద ఫ్రెండ్షిప్ ఇస్ లాస్ట్.
0: ప్రాచీన కాలం నందు భారతీయులు
1: కీప్ అప్ ది క్యారెక్టర్.
0: అనేక విధములైన సాధనలు చేసి If wealth is lost, nothing is lost. Annaru.
1: In ancient days, Bharati has said, if wealth is lost, nothing is lost.
0: If wealth, health is lost, something is lost. Annaru.
1: They also said, if health is lost, something is lost.
0: If character is lost, everything is lost. Annaru.
1: They said, if character is lost, everything is lost.
0: Kani Kaliyuga Prabhavam Cheta, Inadu, character is lost, nothing is lost.
1: The effect of the Kali is such that we say that if character is lost, nothing is lost.
0: Wealth is lost, something is lost.
1: If wealth is lost, something is lost.
0: Health is lost, everything is lost.
1: If health is lost, everything is lost.
0: That's the maxim.
1: This is our travel in the reverse way.
0: ఇది కాదు మన యొక్క ప్రయాణము.
1: This is not our path of travel.
0: Character is lost, everything is lost.
1: It should be this way. Character is lost, everything.
0: గుణమే లేనటువంటి వానికి స్థలమే లేదు జగత్తులో.
1: In this world, a person without character has no place.
0: కనుక మనయందు ఈ గుణమును మాత్రం పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to sustain, to develop character.
0: ఇట్టి పవిత్రమైనటువంటి గుణపోషణ నిమిత్తమై కృష్ణుడు అనేక రకములైనటువంటి యొక్క ప్రబోధనను సలుపుతూ జగత్తునకు చాటి తన తత్వాన్ని తాను అనుభవింపజేసి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: In order to foster, develop this sacred love, Krishna propagated and he taught through various of his teachings his own nature, the divine principle.
0: వర్షమును భరించుకోలేక గోకులవాసులందరూ కూడా బాధపడుతుండగా గోవర్ధన గిరి ఎత్తడానికి వెళ్లాడు కృష్ణుడు.
1: Krishna went there to lift up the mountain Govardhanagiri as people could not bear the torrential rain.
0: మానవులకు కాలు మొదలుకొని తల వరకు కూడా సందేహం లేదు.
1: Man is full of doubt from
0: ఆపాద మస్తకం వరకు కూడా అనుమానాల చేత కూడి ఉంటుంటాడు మానవుడు.
1: Man is full of doubt from top to toe.
0: రండి ఈ పర్వతం కింద కూర్చోండి మిమ్మల్ని సంరక్షిస్తానని చెప్తూ ఉండేటప్పటికి కూడాను ప్రజలందరూ కూడాను బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా అనుమానిస్తున్నారు. బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
1: When Krishna said, come along and stand under this mountain, but people started doubting him. Here is a boy, he is a mighty mountain, and can he lift it up?
0: ఈ విధమైనటువంటి యొక్క దేహ ప్రమాణమును ఆధారం చేసుకుని బల ప్రమాణమును విచారించేటువంటి వారు మానవులు.
1: Those that go by the physical frame and the physical strength,
0: దేహ ప్రమాణమును లెక్క చేయక గుణ ప్రమాణమునే లక్ష్యం అందించుకునేటువంటిది దైవత్వం.
1: It is divinity that goes by the character and not the physical strength.
0: భగవంతుని యొక్క ప్రేమకు లోక మానవుల యొక్క ప్రేమకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make an attempt to know the difference between God's love and the human love.
0: ఈనాటి మానవుడు ప్రేమను అందుకొనుటకై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నం చేస్తుంటాడు.
1: Man wants to be loved by everybody from every quarter.
0: మానవుడు అనవరతం కూడా అందుకునే దాంట్లోనే సిద్ధంగా ఉంటాడు.
1: Man is prepared to receive, accept all the time.
0: కానీ భగవంతుని ప్రేమ అట్టిది కాదు.
1: But the divine love is not of that type.
0: ఇచ్చేటువంటిదే భగవంతుని ప్రేమ.
1: God's love gives and gives.
0: పుచ్చుకునేటువంటిది కాదు.
1: It never accepts.
0: పుచ్చుకునేటువంటి హస్తము కేవలం క్రింద ఉంటుంటాయి.
1: The one that receives will have the hand down.
0: ఇచ్చుకునే హస్తము పైన ఉంటుంటాయి.
1: The hand of the giver will be on the top.
0: కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాడే కానీ అధో స్థాయిలో జీవించేటువంటి వాడు కాదు.
1: God is always on the top. He will never be low at any time.
0: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది జరిగినా అన్నింటి ఎందుకు స్వార్థరహితమైనటువంటి కర్మలే ఆచరిస్తుంటాడు భగవంతుడు.
1: వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ థింగ్ హీ సజెస్ట్,
0: ఎక్కడ వెతికినప్పుడు స్వార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: స్వప్రయోజనమే లేదు.
1: దేర్ నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మానవుని యందు స్వార్థము స్వప్రయోజనమే యావత్ జీవితముగా భావిస్తున్నారు.
1: మ్యాన్ కన్సిడర్స్ ద హ్యూమన్ లైఫ్ దట్ రివాల్వ్స్ అరౌండ్ selfishness and self interest.
0: కనుకని ఈనాడు ఈ స్వార్థం అనేటువంటిది ఈనాడు త్యాగం చేస్తామో ఆనాడే మనకు పరార్థం అనేటువంటిది కూడాను ప్రత్యక్షమవుతుంది.
1: That day when we sacrifice this selfishness, we'll be spiritual.
0: ఏమిటి ఈ స్వార్థం?
1: What is this selfishness?
0: స్వార్థం అంటే ఏమిటి?
1: What do you mean by
0: దీని ఫలితం ఏమిటి?
1: What is the result?
0: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
0: దీని ఆనందం ఏమిటి?
1: What is happiness that lies
0: గమ్యమే లేదు.
1: ఇట్ హెస్ నో గోల్.
0: దీనికి ఆనందమే లేదు,
1: నో హ్యాపీనెస్.
0: కానీ కేవలం ఒక విధమైన భ్రమచేత మానవుడు ఈ యొక్క దీంట్లో చిక్కిపోతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ హిస్ ఇమాజినేషన్ ఇల్యూజన్ దట్ మేక్స్ హిమ్ ఐడెంటిఫై ద బాడీ సెల్ఫిష్నెస్.
0: ఈ దేహం చేత కలిగేటువంటి సమస్త కర్మలు కూడాను అశాంతి కాని శాంతి కాని ఫలితం కాని నష్టం కాని అన్ని కూడాను అస్థిరంగా కదిలిపోయేటువంటివి.
1: ఆల్ ద ఫిజికల్ యాక్టివిటీ కన్ఫర్స్ ద పీస్ టెంపరీ ఆర్ పర్మనెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ యాజ్ ద కేస్ మే బి.
0: ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటివి.
1: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
0: ఇలాంటి దీనికోసమై మనం శాశ్వతమైన ఆనందాన్ని ఎందుకోసం మనం పోగొట్టుకుంటున్నాం?
1: Why should we lose that permanent blissful state?
0: అది శాశ్వత ఆనందం అనేటువంటిది తెలియకపోవడం చేతనే మనం ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
1: Because we don't know that permanent immortal eternal bliss, so we struggle for this temporary peace.
0: కనుకనే శాశ్వతమైన సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఈ అశాశ్వతాన్ని మనం లెక్కనే చేయం.
1: When once we know the permanent truth, we will not be mindful of this fleeting joy.
0: ప్రతి పనికి ఎందుకుడను ఇది సత్యాన్ని మనం విచారణ చేయాలి.
1: In every activity, we have to inquire principle of truth.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము ఆనందంతోనే జీవిస్తుంటాడు.
1: The one who recognizes this truth will always be in bliss.
0: ప్రేమనే దీని సత్యము.
1: Love is truth.
0: ప్రేమనే దీని జీవితము.
1: And the life.
0: ప్రేమనే దీని గమ్యము.
1: And love is the goal. Life is the objective.
0: ప్రేమకు ప్రేమ తప్ప అన్య పదార్థం దీనికి సాటి రావు.
1: Love equals none, the one without the second.
0: కనుకనే ప్రేమకు సాటి ప్రేమనే.
1: లవ్ ఈక్వల్స్ లవ్ అలోన్.
0: ఇలాంటి ప్రేమ చేతనే మనము ప్రేమస్వరూపుణ్ణి పొందడానికి ప్రయత్నించాలి.
1: త్రూ ద పాత్ ఆఫ్ లవ్ యూ కెన్ రీచ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ గాడ్ హింసెల్ఫ్.
0: కానీ లౌకికమైన ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఫిజికల్ లవ్.
0: భౌతికమైన ప్రేమ కాదు.
1: నాట్ వరల్డ్లీ లవ్.
0: లే కేవలము ప్రాకృతమైన ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఫిజికల్.
0: ఇది ప్రవృత్తి ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎక్స్టర్నల్.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క నివృత్తి ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
1: ఇట్ ఈస్ ఇంటర్నల్ ఇన్నర్ లేటెంట్ లవ్.
0: ద్వేషంతోనైనా ప్రేమతోనైనా కష్టంతోనైనా బాధల చేతనైనా భగవంతుని ఏ విధంగానైనా కూడాను దూషణతోనైనా కూడాను భగవంతుని ప్రేమను పొందవచ్చు.
1: In either way, either by criticism or elation or praise, profit or laws, in any way or other, you can certainly reach God.
0: నిండు సభలోపల,
1: in the open court,
0: శిశుపాలుడు కృష్ణుని అనేక విధములుగా కూడాను దూషిస్తూ వచ్చాడు.
1: శిశుపాల క్రిటిసైజ్డ్ కృష్ణ ఇన్ ఎవ్రీ వే.
0: వినరాని మాటలన్నీ కూడా వినిపించాడు.
1: He spoke those words that we can't hear.
0: ఆ సభలోనే ఉండినటువంటి ధర్మజుడు దాన్ని భరించుకోలేకపోయాడు.
1: Dharmaja could not bear all this going on.
0: Mungipoyadu. Krushinchipoyadu.
1: He was totally depressed, frustrated listening to these accusations.
0: Yevidhi yokka talampulu lenetuvanti oka sthitilo nilichipoyadu.
1: He could not think of anything else because of this situation.
0: Ee dooshanlu vintu undagane aa shishupalu yokka pranam vachi bhagavantunlo cheripoyindi.
1: As he was listening to this uncharitable criticism, he could find the life
0: marinta
1: tupalu vale adarchindi God.
0: ఇది మరింత చాలా ఒక అసంతృప్తి అయినటువంటి కార్యంగా నెరవేరింది.
1: దిస్ సిచ్యువేషన్ మేడ్ హిమ్ మచ్ మోర్ డిస్సాటిస్ఫైడ్.
0: ఇన్ని విధములుగా దూషించినటువంటి దుర్మార్గుని యొక్క ప్రేమ ఇదియా? భగవంతుని దూషించినటువంటి వానికి ప్రేమ ఈ విధంగా అగ్యమవుతుందా అని సందేహిస్తూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ డౌటింగ్ దిస్. ఇస్ దిస్ సార్ట్ ఆఫ్ లవ్ ఆఫ్ ఎ రిచ్డ్ ఫెలో దట్ మర్జెస్ ఇన్ ద డివైన్? డస్ ఇట్ హ్యాపెన్ సో?
0: ధర్మజుడు అగ్రతాంబూలం ఇస్తున్నాడు కృష్ణునకు.
1: అండ్ ధర్మజ వాజ్ ఆఫరింగ్ ద ఫస్ట్ రెస్పెక్ట్స్ టు కృష్ణ.
0: ఇంతమంది మహర్షులుండగా ఈ యొక్క గొల్ల పిల్లవాడికి నీవు తాంబూలం అందించటం అని చాలా విమర్శించాడు.
1: హి వెంట్ ఆన్ క్రిటిసైజింగ్, వాట్ ఇస్ ఇట్ దట్ యు పే యువర్ ఫస్ట్ రెస్పెక్ట్స్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సేజెస్ అండ్ సెయింట్స్.
0: ఈ విమర్శించేటప్పటికీ భరించుకునలేక ప్రక్కన ఉన్న నారదుని ప్రశ్నించాడు ధర్మజుడు.
1: ధర్మజ క్వశ్చన్ నారద హూ సిట్టింగ్ బై హిస్ సైడ్.
0: నారద, ఈ దూషణుల యొక్క అంతరార్థము, ఈ ఐక్యత యొక్క అంతరార్థము గురించి నాకు కొంత బోధించుము అని చెప్పాడు.
1: నారద, టీచ్ మీ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఫాల్స్ అక్యూజేషన్ అండ్ ద మర్జర్ లేటర్.
0: రాజభూషణ, తీక్షణభూషణ తిరస్కారములన్నీ కూడా దేహములకే కాని ఆత్మకు కాదు.
1: క్రిటిసిజం ఆర్ ద ప్రైజ్ రిలేట్ టు ద బాడీ, నథింగ్ టు ద స్పిరిట్.
0: ఈ శిశుపాలను కూడా ప్రేమ చేతనే దూషిస్తున్నాడు కానీ ద్వేషం చేత కాదు.
1: శిశుపాల వెంట్ ఆన్ అక్యూజింగ్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
0: ఎంత త్వరగా దూషిస్తే అంత త్వరగా దేవుణ్ణి పోయి పొందుకు చేరుతాడు.
1: ద మూమెంట్ హీ పుట్స్ ఎన్ ఎండ్ టు హిస్ లైఫ్,
0: అతని శాపం మర్జింగ్ గాడ్,
1: దెన్ వుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద కర్స్.
0: కనుకనే అతన్ని అనేక రకములుగా కూడా దూషిస్తూ వచ్చాడు కృష్ణుణ్ణి.
1: సో హీ వెంట్ ఆన్ అక్యూజింగ్ కృష్ణ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్.
0: ఈ యొక్క అంతరాత్మను ఐక్యతకే మూల కారణం అన్నాడు.
1: ద మెయిన్ రీజన్ ఇస్ టు మర్జ్ ఇన్ గాడ్.
0: ప్రేమ చేత భగవంతుని దూషించినా కూడా దోషము లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇఫ్ యూ క్రిటిసైజ్ గాడ్.
0: ఆ దోషం కూడా ఒక భూషణే.
1: Even this criticism is
0: ఈ తిరస్కారం కూడా ఒక భూషణే.
1: దిస్ రిజెక్షన్
0: ఈ పురస్కారం కూడా ఒక భూషణే.
1: అండ్ దిస్ డినయల్ ఇస్ ఎ ప్రైజ్.
0: ఇలాంటి ప్రేమతత్వాన్ని ఆనాడు భగవంతుడు అందిస్తూ వచ్చాడు.
1: This was the lesson teaching of love by God then in those times.
0: Kamsudu
1: Kamsa
0: ee krishnudu chetha tana pranam kolipothadani vini ee vidhanga naina kodanu balaram krishnunu hatamarchali anetundi sankalpam chetha taanu kudanu dushistu vachadu.
1: Kamsa, having come to know that he will die in the hands of Krishna, decided to kill Krishna and Balarama.
0: Akrurini pampinchadu.
1: He sent a krura.
0: అక్రూర
1: అక్రూర,
0: నీవు కృష్ణునికి మహా స్నేహితుడవు.
1: యువర్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
0: నీవు కృష్ణుని పైన పరమ భక్తుడవు.
1: యువర్ ఆర్డెన్ డివో.
0: నీవు వెళ్ళిన తప్ప కృష్ణ బలరామకృష్ణుడు రాగలరు.
1: ది మూమెంట్ యూ గో బలరామ అండ్ కృష్ణ,
0: నీవు తప్పక వెళ్ళాలి అని శాసించాడు.
1: హి కమాండెడ్ హిమ్ టు గో.
0: రాజాజ్ఞను తిరస్కరించుకోలేక అక్రూరుడు బయలుదేరాడు.
1: హీ కుడ్ నాట్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద కింగ్, సో అక్రూర వెంట్.
0: యశోదా నందనులకు యశోదా వీరికి బోధించి, అమ్మా ఈ కంసుడు చేసేటువంటి యాగమునకు చూడటానికి తెలుసుకుని పోతున్నాను అన్నాడు.
1: అక్రూర ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యశోద అండ్ నంద, టెలింగ్ దట్ కంస వాస్ కండక్టింగ్ ఎ సీక్రెట్ రిచువల్ యాగ సో దాట్ ది కృష్ణ అండ్ బలరామ వుడ్ అటెండ్.
0: మీరు అంగీకరించక తప్పదు అన్నాడు.
1: హి సెడ్ యు మస్ట్ నెసెసర్లీ అక్సెప్ట్ దట్ ఇన్విటేషన్.
0: యశోదానందులకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు.
1: యశోద అండ్ నంద దే వర్ నాట్ ఇన్
0: ఫేవర్. ఈ విషయాన్ని గుర్తించినటువంటి గోపికలు నందుని ఇంటి నుండి చేరిపోయారు.
1: Gopikas, having heard of this, they went to the
0: Balarama Krishna akada povadaniki veelu kaadu.
1: They said it's not possible for
0: ma prana swaroopudu, ma jeeva swaroopudu, ma sarva swaroopudu Krishnudu.
1: Krishna is our life. Atani
0: vadalu oka kshanamaina mem undalemu.
1: We cannot live parting his
0: company. Maluku povadaniki veelu kaadu.
1: It's not possible for him to go.
0: Ani anek vidhamuluga kudanu atankalu cheptu vacharu.
1: They raised objections in several ways.
0: Leela manasa vigrahudu Krishnudu.
1: Krishna is very form of mystery and wonder.
0: ఈ గోపికలకు జవాబులు ఏమాత్రం కూడా అంగీకరించరు.
1: He didn't respond to these words of Gopikas.
0: రథంలో కూర్చున్నాడు.
1: He sat in the chariot.
0: గోపికలకు ఈ రథం కనిపించకుండా చేశాడు.
1: He thought to it that Gopikas will not be able to see the chariot.
0: అనగా తన మాయాశక్తి వల్ల రథమే కనిపించలేదు యశోదానందులకు కానీ గోపికలకు కానీ.
1: Because of his mighty divine power, Yashoda, Nanda and
0: Jamuna teeram poyyata varaku ratham kanipinchaledu.
1: Until he reached the shore of Yamuna, nobody could see the chariot.
0: Gopikas inka cheyinadi emi leka Brindavana vellaru.
1: As Gopikas were helpless,
0: yadbhavam tadbhavati ani tama yokka prema etuvantido alanti premane sarvulu yendu untunnadaneetunte yokka bhavamu gopakala yendu pavitramainatti prema.
1: As is the feeling, so is the result. Gopikas had that intense love and they could see this love pervading all over.
0: Noru lenetunti oka vrichamulanu kannul lenetunti oka palavatamunu annitini kuda palakaristu pothunnaru vellu.
1: Gopikas went on questioning the trees that cannot see and that cannot speak.
0: Jababu cheppadaniki noru ledu.
1: They have no tongue to respond or speak.
0: చూడడానికి కన్నులు లేవు.
1: దే హావ్ నో ఐస్ టు సీ.
0: అలాంటి పూల పదలంతా కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు ఈ గోపికలు.
1: గోపికాస్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ద క్రీపర్స్ అండ్ ద ఫ్లవర్స్.
0: పువ్వులు కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు.
1: దే స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఫ్లవర్స్ టు.
0: ఏమని ప్రశ్నిస్తూ వస్తున్నారు?
1: వాట్ ఇస్ దట్ యువర్ ఆస్కింగ్ ఫర్?
0: నల్లని వాడు,
1: ద డార్క్ కాంప్లెక్షన్ వన్,
0: పద్మనయనంబులవాడు,
1: whose eyes are like that of a lotus flower,
0: kruparasambu pai challedu vaadu,
1: the one who showers compassion,
0: paritarpita pinchamu vaadu,
1: the one who has got the peacock feather,
0: ma sarvamu dochukapoye,
1: he has captured,
0: o malliyalara,
1: o jasmine flowers,
0: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
1: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, వై డోంట్ యూ టెల్ అస్, బై మిస్టేక్ హాస్ కృష్ణ హిడెన్,
0: మా సర్వమును దోచుకుపోయాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హాస్ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్.
0: అతను మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా?
1: హ్యాస్ హి హిడెన్ దట్
0: చెప్పండి అని ప్రశ్నిస్తూ
1: అండ్ దే వెంట్ ఆన్
0: అనగా అది కూడా ప్రేమ యొక్క లక్షణమే.
1: దట్ ఇస్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ లవ్.
0: ఒకవైపున కంసుడు తీసుకుని పోయేటువంటిది కూడా ప్రేమ యొక్క లక్షణమే.
1: కంస హాస్ డ్రివెన్ హిమ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్.
0: ఎడబాటును భరించుకుని లేక బాధపడేటువంటిది ప్రేమ యొక్క లక్షణమే.
1: ద సాడ్నెస్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఇస్ ఆల్సో డ్యూ టు లవ్.
0: కృష్ణుని వదించాలని చెప్పి ప్రేమించేటువంటి కూడా ప్రేమ యొక్క లక్షణమే.
1: దట్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ టు గెట్ హిమ్
0: అన్ని ప్రేమతో కూడినటువంటివి
1: ఇస్ ఆల్ లవ్ అలోన్.
0: ఈ ప్రేమకు ఒక విధమైనటువంటి కారణం లేదు.
1: It has no reason.
0: కనుక ప్రేమకు ప్రేమనే కారణము.
1: Love is the basis for love.
0: ఈ ప్రేమ చేతనే మనము భగవంతుణ్ణి పొందాలి.
1: Through love we should attain God.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి మనకు తాత్కాలిక తృప్తిని మాత్రమే అందిస్తున్నా కానీ శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చవు.
1: Spiritual pursuits give us temporary joy but not eternal happiness.
0: ఈ విధమైన యొక్క ప్రేమ చేతనే భగవంతుని ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి.
1: Through the principle of love and its practice we should recognize realize the embodiment of love God.
0: ee prema ekkada unnadi?
1: Where is this love?
0: Manayandi untunadi.
1: The love is within us.
0: Manayandi unnadanta premane.
1: What is that is in us?
0: Aa premanu aneka margamlo manamu prasarimpa chestunnamu.
1: We divert this love in different directions.
0: Aneka vidhamainatvanti oka vaanchala cheta ee premanu vinavistunnamu.
1: In fact we make use of this love.
0: Vaanchalu vere kaani మార్గములు వేరే కాని ప్రేమ ఒక్కటే.
1: పాత్స్ ఆర్ మెనీ, లవ్ ఇస్ వన్.
0: అనేక తీపులు చేస్తుంటాం మనం.
1: వీ హావ్ మెనీ స్వీట్స్.
0: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఇవన్నీ చేస్తుంటాం.
1: వీ హావ్ వెరైటీ ఆఫ్ స్వీట్స్.
0: అన్నింటి యందు ఉండినటువంటిది చక్కెర ఒక్కటే.
1: సేమ్ షుగర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ స్వీట్స్.
0: ఆ దివ్యత్వమైనటువంటి ప్రేమనే సర్వుని యందు కూడా దాగి ఉంటున్నది.
1: ద డివైన్ లవ్ ఇస్ ఇన్హెరెంట్ ఇమ్మనెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
0: కనుక ఈ ప్రేమలేనిటి యొక్క హృదయమే జగత్తులో కనరాదు.
1: దేర్ ఇస్ నో హ్యూమన్ హార్ట్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
0: కనుక సర్వుడు ఎందు ఉండేటువంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రత్యక్షం గావించుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ విజువలైజ్ ద లవ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
0: ఈ యొక్క మార్గాన్ని బోధించే నిమిత్తమై కృష్ణుడు అవతరించాడు.
1: టు టీచ్ దిస్ పాత్ ఆఫ్ లవ్ కృష్ణ హాస్
0: అదే చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ యొక్క అధర్మమంతా పెరిగిపోవడం చేత ప్రేమరహితుడైనటువంటి యొక్క వారి హృదయం చేత ఈ జగత్తంతా కూడా అనేక విధములుగా కంపించిపోతుంటున్నది. ప్రేమను నాటి, ప్రేమను అభివృద్ధిపరచి, ప్రేమను ప్రదర్శింపచేసి, ప్రేమను అనుభవింపచేయటానికి వస్తున్నాను.
1: బికాస్ ఆఫ్ అన్‌రైచియస్నెస్ అండ్ పీపుల్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్ ద హార్ట్స్ ఆర్ బారన్. In order to sow the seeds of love, in order to propagate the principle of love, God incarnates.
0: మానవుని యందు ఉన్నటువంటి ప్రేమను అభివృద్ధిపరిచేది.
1: The main mission of God is to develop the principle of love in mankind. In order to make us taste this sweetness of love, we should forget ourselves enjoying the sweetness of love. We should get intoxicated.
0: అప్పుడే జీవన్ ముక్తికి మార్గం కలిగించేటువంటిది.
1: దెన్ విల్ ఫైండ్ ద పాత్ ఆఫ్ లిబరేషన్.
0: కనుక సత్ చిత్ ఆనందం అనేటువంటిది సత్ మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
1: దేర్ఫోర్ సత్ చిత్ ఆనంద వీ షుడ్
0: సత్య మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
1: వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్.
0: పరిపూర్ణ జ్ఞానంలో మనం జీవించాలి.
1: వీ షుడ్ హావ్ టోటల్ అండర్స్టాండింగ్.
0: అప్పుడే పరిపూర్ణ స్వరూపుడైన పరమాత్ముడు మనకు ప్రత్యక్షమవుతుంటాడు.
1: దెన్ విల్ ఎంజాయ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: దేవుడు ఎక్కడో లేడు.
1: God is not present.
0: దేవుడు అనగా వేరు, దేశమందు లేడు.
1: God is
0: అనగా తనది దేహమందే.
1: God is not present in a foreign land. He is present in your body.
0: ఏ దేశమందో దేవుడు లేడు.
1: God is not present.
0: ప్రతి దేహమందు కూడాను దేవుడు ఉన్నాడు.
1: God is present in every body.
0: అట్టి పరమాత్మ తత్వాన్ని మనం ఎందుకు అన్వేషించాలి?
1: Why should we search for God when he is everywhere?
0: తన ఎందే ఉండేటువంటి పరతత్వాన్ని మనం బయట ప్రపంచంలో వెతకటం ఎందుకు?
1: When God is within us, why should we search for him outside?
0: కనుక భగవంతుడే ఆనందమయుడు.
1: God is bliss.
0: అతనే నిత్యానందం.
1: Eternal bliss.
0: పరమ సుఖదం.
1: Supreme happiness.
0: కేవలం జ్ఞానమూర్తిం.
1: The wisdom.
0: ద్వంద్వాతీతం.
1: Non-dual.
0: గగన సదృశం.
1: Ethereal.
0: తత్వమస్యాది లక్ష్యం.
1: The goal is liberation.
0: ఏకం.
1: One.
0: నిత్యం.
1: Eternal.
0: విమలం. అచలం. సర్వది సాక్షిభూతం. భావాతీతం. త్రిగుణరహితం.
1: Pure, eternal, attributeless, which is motionless, unchangeable.
0: ఆనందము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: That eternal bliss is present in everyone.
0: అయితే ఇది ఎప్పుడు మనకు ప్రత్యక్షమవుతుంది?
1: How do you see, visualize?
0: ఒకే జ్యోతి ఉంటున్నది.
1: There's one lamp here.
0: ఆ జ్యోతి పైన ఒక కుండను బోర్జించాము.
1: You place a pot over that.
0: ఆ పాట్ కొంత కూడాను 10 చిల్లులు ఉంటున్నాయి.
1: The pot has 10 holes.
0: ఈ 10 చిల్లుల పైన ఒక దట్టమైనటువంటి ఒక టర్కీ టవల్ కప్పేశాము.
1: Supposing you keep it టిక్ టక్ ఇట్ టవల్ ఆన్ ద పాట్.
0: కానీ లోపల ఉన్నటువంటి జ్యోతి యొక్క వెలుతురు కనిపిస్తుండదు, కానీ ఈ రంధ్రము ద్వారా టవల్ కప్పటం చేత కనిపించడం లేదు.
1: దో దేర్ ఇస్ లైట్ అవుట్ ఆఫ్ ద ల్యాంప్, యు డోంట్ సీ ఇట్ బికాజ్ ఇట్స్ కవర్డ్ బై ద థిక్
0: మన దేహమే ఒక దట్టమైనటువంటి ఒక రగ్గు.
1: అవర్ బాడీ ఇస్ ఎ థిక్ రగ్ ఆర్ బ్లాంక్.
0: లోపల మన ఆత్మ జ్యోతియే అదే భగవద్ జ్యోతి.
1: ద లైట్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్ ద లైట్ ఆఫ్ ద డివైన్.
0: ఈ దేహమునకు 10 చిల్లులు ఉంటున్నాయి.
1: ద బాడీ హస్ 10 హోల్స్.
0: దీనిపైన భ్రమ అనేటువంటిది మనం కప్పుకున్నాము.
1: వీఆర్ కవర్డ్ బై ద బ్లాంకెట్ ఆఫ్ ఇల్యూజన్.
0: మొట్టమొదటి తమో గుణమైనటువంటి బ్లాంకెట్ తీసేసేయాలి.
1: ఫస్ట్ రిమూవ్ ద బ్లాంకెట్ ఆఫ్ ఇనర్షియా, తమో గుణం.
0: అప్పుడు 10 జ్యోతులుగా కనిపిస్తుంటాయి.
1: దెన్ యూ సీ 10 లైట్స్.
0: అప్పుడు తిరిగి ఆ కుండను కూడాను, దేహమనేటువంటి ఒక కుండను కూడాను మనం బ్రద్దలు చేయాలి.
1: బ్రేక్ దిస్ పాట్ ద బాడీ ఫీలింగ్.
0: అప్పుడు ఒకే జ్యోతి కనిపిస్తుంది.
1: దెన్ యూ ఫైండ్ వన్ లైట్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటే.
1: That light, the truth is one, only one that exists.
0: ఉన్నది ఒక్కటైనప్పటికీ ఈ ఇంద్రియముల ద్వారా అనేక రూపాలుగా గోచరిస్తూ ఉంటుంది.
1: Though there is one that exists, because of these senses we find multiplicity.
0: కనుక ఏక జ్యోతి అనేటువంటి దివ్య జ్యోతిని మనము అన్నింటి ఎందుకు మనం ప్రత్యక్షం చేయించుకోవాలి.
1: దట్ సింగిల్ లైట్, ద లైట్ ఆఫ్ ద డివైన్ వీ షుడ్ బి ఏబుల్ టు సీ ఎవ్రీవేర్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శించాలి.
1: వీ షుడ్ సీ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఎన్ని బల్బులు ఉండినప్పటికీ,
1: దౌ దేర్ ఆర్ మెనీ బల్బ్స్,
0: ఎన్ని రకమైనటువంటి వోల్టేజ్లు ఉండినప్పటికీ,
1: డిఫరెన్స్ ఇన్ వోల్టేజ్,
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: బట్ ద కరెంట్ ఈస్ వన్.
0: ఒక్కొక్క దేహం కూడా ఒక్కొక్క బల్బు వంటిది.
1: ఈచ్ బాడీ ఈజ్ ఎ బల్బ్.
0: వాళ్ళ వాళ్ళ శక్తి, ఆ యొక్క కెపాసిటీ వంటిది.
1: యువర్ ఎనర్జీ ఈజ్ యువర్ కెపాసిటీ.
0: అన్నింటి ఎందుకు దివ్యమైన ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వన్ డివైన్ ప్రిన్సిపల్, వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం దర్శించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ ఫైండ్ దిస్ యూనిటీ వన్నెస్.
0: అలాంటిది చేయకుండా,
1: without this
0: శ్రవణం,
1: listening
0: కీర్తనం,
1: singing
0: విష్ణు స్మరణం.

0: సరెండర్.
1: ఈ నవవిధమైన మార్గంలో ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తున్నాము.
0: వి ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
1: దేహభ్రాంతి ఉండినంత వరకే మాత్రం ఈ భ్రమలు.
0: ఆల్ దీస్ షార్ట్స్ ఆర్ ఫాలోడ్ బికాస్
1: దేహభ్రాంతి కలవారికి ఈ భ్రాంతులు.
0: They follow these paths that have this body attachment. In fact, those that have no body attachment, they don't need to follow
1: any path.
0: You can give up all spiritual pursuits when you understand that you and God are one.
1: నిజమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే, అదే కాన్షియన్స్.
0: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్, ది కాన్షియన్స్.
1: అదే నేను చెప్తుంటాను అప్పుడప్పుడు.
0: దట్ వాట్ భగవాన్
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్,
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్
1: బట్ త్రీ,
0: బట్ త్రీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ,
0: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్
1: బాడీ. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ,
0: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్.
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈ ఆత్మ.
0: The one you really are, Atma.
1: దానిపైన మనం లక్ష్యం తీసుకోవాలి.
0: Keep this as your aim.
1: దానినే మనం సాధించాలి.
0: You should achieve it.
1: ఈ దేహాన్ని ఏమాత్రము సాధించలేము.
0: You cannot control this body.
1: దేహము పాంచభౌతికము.
0: The body is physical.
1: దేహము కూలక తప్పడెప్పుడు.
0: It's bound to die.
1: దేహి నిరావయుండు.
0: Indwellers.
1: గడుతింపక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: The indweller has no birth, has no death, no
1: sign. నిజము కూడా ఆ దేహియే దేవదేవుడు.
0: Truly speaking, indweller is God himself.
1: చూసారా? మరినపు కొంప,
0: ఫుల్ ఆఫ్ దట్.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
0: ఫుల్ ఆఫ్ డిజీజ్.
1: జాత సంచలనము పొందుదుంప,
0: ఇట్ పెరినే.
1: మహాసాగర మీగలే కంప,
0: ఇట్ కనాట్ క్రాస్. అమ్ముల
1: మజలపు మన మెప్పు దలంప,
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: మే నిశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవి.
0: ఓ మైండ్, నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్. సరెండర్
1: యువర్
0: ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ మనీ, దే కమ్ అండ్ గో లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
0: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
1: మనం చేసేటువంటి కర్మలే పవిత్రమైనటువంటివి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
1: కర్మణ్యేవ అధికారస్య అని భగవద్గీతలో చెప్పింది.
0: గీత సేస్ యు హావ్ గాట్ రైట్ ఆన్ యాక్షన్.
1: ఎవరు దీంట్లో ప్రధానమైనటువంటి విజయుడు?
0: హూ ఇస్ ద వన్, ద విక్టర్?
1: ఒకానొక సమయంలో ప్రశ్న వేశాడు, ఎవరు దీంట్లో విజయుడు?
0: కృష్ణ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఎట్ వన్ టైమ్, హూ ఇస్ ద రియల్ విక్టర్? ఆ చిత్రంలో
1: ఉన్నటువంటి బాలురంతా చెప్పాడు, యుద్ధంలో విజయాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు.
0: హి సెడ్ ద వన్ హూ కాంకర్స్, హూ విన్స్ ఇస్ ద రియల్ కాంకరర్.
1: కష్టంలో సాధించి దాన్ని ఎదుర్కొనేటువంటి వాడు విజయుడు అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వన్ హూ కెన్ ఫేస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్,
1: దుఃఖంలో ఎదురు తిరిగి దాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు.
0: ద వన్ హూ కెన్ ఫేస్ దిస్ గ్రీఫ్, సాడ్నెస్, ద
1: విన్నర్. ఒక జవాబు చెప్తూ వచ్చారు.
0: ఈచ్ వన్ స్టార్టెడ్ గివింగ్ రిప్లై ఇన్ హిస్ ఓన్ వే.
1: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ,
0: దెన్ కృష్ణ స్మైలింగ్లీ సెడ్,
1: గోపబాలురారా,
0: ఒక హర్డ్ బాయ్,
1: విజయుడు అంటే ఇది కాదు. ఈ విజయాన్ని తాత్కాలికంగా సాధించినటువంటిది.
0: దిస్ సడన్ విన్ ఇస్ ఓన్లీ టెంపరరీ.
1: నిజమైన విజయం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ట్రూ సక్సెస్?
1: ఇంద్రియ నిగ్రహమే నిజమైన విజయము అన్నాడు.
0: ట్రూ సక్సెస్ లైస్ ఇన్ కంట్రోలింగ్ ది సెన్సెస్.
1: అప్పుడే నీవు విజయాన్ని సాధించిన వాడు అవుతావు.
0: దెన్ యుల్ బి ట్రూ విక్టర్.
1: ఇలాంటి ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలి.
0: వన్ హ్యాస్ టు కంట్రోల్ ద సెన్సెస్.
1: ఈ ఇంద్రియాలంతా దేహంతో కలిగేటువంటివి.
0: ద సెన్సెస్ ఆర్ బిలాంగ్ టు ద బాడీ.
1: కానీ దేహం పైన కూడా, దేహం కూడా ఒక భగవంతుని యొక్క గృహంగా మనం విశ్వసించాలి.
0: టేక్ దిస్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఇంకా దైవీ స్వరూపాన్ని ఏ విధంగా వారు వర్ణిస్తూ వచ్చారు?
0: హౌ ఆర్ దే ఎక్స్టోలింగ్ ద ఫిజికల్ ఫ్రేమ్ ఆఫ్ గాడ్.
1: ఎవరు నిన్ను వర్ణించలేరు కృష్ణ.
0: ఓ కృష్ణ, నన్ కెన్ నరేట్ యు, డిస్క్రైబ్.
1: నిన్ను గనుగొనగలమా
0: Krishna, can we find you anywhere?
1: Ninu ganugunagalama.
0: Can we find you?
1: Anuvu kante ati sukshma roopudavu, ganamu kante ati gananeeyudavu.
0: You are smaller than an atom, mightier than the biggest.
1: 84 lakhs jeevamula.
0: In 84 lakhs of species.
1: Alayambuna nadabayakunduvata.
0: You are always with them.
1: Anuvrenu drudakashtama modalu akanda roopudavai veliduvata. Ninu ganugunagalama.
0: Right from the firewood to that entire cosmos, you are spread everywhere. How to find you?
1: Veelu kaadu.
0: It's not possible.
1: Kaabatti ninnu ee reethiga kanuko prema swaroopuniga kanukovali.
0: I have to understand you as the embodiment of
1: love. Satya swaroopuniga gurtinchali.
0: I have to know that you are the form.
1: Satyamu premanu manam vadalakunda sadinchali.
0: We have to see that we achieve the twin principles of
1: truth and love. Sarveendriyamulu kudunu nigrahinchina varam avutam.
0: Then you will be able to control your senses.
1: కనుక ఇంద్రియం నిగ్రహించమంటే ఏ సాధనలో, ఏ కసరత్తులో, ఏ విధమైన ఎక్సర్సైజ్ లో చేసి ఇంద్రియాన్ని సాధించడానికి వీలు కాదు.
0: ఫిజికల్ ఎక్సర్సైజెస్ విల్ నెవర్ ఎనేబుల్ యూ టు హ్యావ్ సెన్స్ కంట్రోల్.
1: ఇవన్నీ తాత్కాలికమైనటువంటి,
0: దట్ వాజ్ ఆల్ టెంపరరీ.
1: కానీ శాశ్వతమైన విజయాన్ని సాధించాలనుకుంటే ప్రేమ చేతనే సాధించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్
1: సత్యం చేతనే సాధించాలి. సత్యం వద, ధర్మం చర.
0: దేర్ ఫోర్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
1: కనుకనే మనం సత్యాన్ని పరికరించుకుంటుంటే సత్యాన్ని మేలుకొలుపు చేసుకుంటే సత్యం ద్వారానే మనం సర్వస్వాన్ని పొందగలుగుతాం.
0: When once we speak truth, awaken the truth within us.
1: దీనిని వేదాంతమందు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అన్నారు.
0: This Vedanta says,
1: అజ్ఞానంలో నిద్రపోయేటువంటి మానవుడా, లెమ్ము లెమ్ము లెమ్ము.
0: ఓ ఇగ్నోరెంట్ మ్యాన్ స్లీపింగ్ ఇన్ స్లంబర్ గెట్ అప్ అరైజ్ అండ్ అవేక్ స్టాప్
1: అజ్ఞానమనే చోటే వెలిగింపు.
0: Light that lamp of wisdom.
1: నీ అజ్ఞానం దూరం చేసుకోను.
0: And shed this ignorance.
1: దివ్యాత్మని అనుభవించమని చెప్తున్నాను.
0: Experience the divinity.
1: కనుక మనలోనే ఉంటున్నది అజ్ఞానం.
0: That ignorance is also there within.
1: ఈ అజ్ఞానం అనేది ప్రాప్తి వాంఛన చేత కలిగేటువంటిది.
0: This ignorance is due to many desires.
1: కనుక మమేది ఇది సర్వం దుఃఖం. నేను నేను నాది అనుకునేటువే పెద్ద దుఃఖము.
0: To consider everything as mine is the cause for misery.
1: Namameti, ide sukham. Nadi kaadu anukovatame sukhamu.
0: Denial, negation is happiness.
1: Edi nadi kaadu.
0: Nothing belongs to me.
1: Nene evaru?
0: Who am I?
1: Nene evaru naake teliyadu.
0: I don't know who.
1: Nadi ani nenu cheppagalanu.
0: How can I say this is mine?
1: Idi oka bhranti.
0: This is only imagination.
1: Nadi anetundi ledu, nenu anetundi ledu.
0: So nothing like I and mine, nothing belongs
1: nadi,
0: to me.
1: Nadi nenu anetundi abhimaname సర్వ దుఃఖములకు మూల కారణం.
0: ది అటాచ్మెంట్ టు ఐ అండ్ మైన్ ఇస్ ద కాజ్ ఫర్ మిజరీ.
1: ఈ రెండింటిని మనం దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దీస్ టు ఐ అండ్ మైన్,
1: ఎలాంటి పరిస్థితి ఏందే కూడాను మనం ప్రేమను వదలకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వి షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
1: ప్రేమ చేతనే మనం ఏ విధమైనటువంటి ఒక దీన్ని కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
0: త్రూ లవ్ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: ఈ ప్రేమ చేతనే మన విశ్వాసం కూడా లభిస్తుంది.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ యు కెన్ డెవలప్ ఫెయిత్.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడే.
0: బికాజ్
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ప్రేమ ఒక భగవంతుని దగ్గర తప్ప అన్నింటి మనకి ఏమాత్రం కనిపించదు.
0: లవ్ ఈజ్ గాడ్ అండ్ వీ ఫైండ్ లవ్ దేర్.
1: ఎంతో ఎంతో స్వార్థమైనటువంటి వాళ్ళలో చేరి ఉంటుంటారు.
0: ఇన్ ది హ్యూమన్ లవ్ దేర్ ఇస్ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: భగవంతుని దగ్గర కించిత్తు కూడా స్వార్థం కనిపించదు.
0: ఇన్ గాడ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: కారణం ఏమిటి?
0: వై
1: నాది నేను అనేటువంటిది లేదు అక్కడ.
0: Because he has no feelings of I and mine.
1: Anta nene.
0: Everything is
1: naade anetundi rendo vastu unte kada.
0: In fact there is nothing like the second object to claim as his own.
1: Kalu unnadi okkate.
0: Only one.
1: Ekam satya.
0: Truth is one.
1: Ekam satya.
0: Truth is one.
1: Ekam satya.
0: Truth is one.
1: Vipra bahudha vadanti.
0: Scholars refer to it as many.
1: Aneka mandi aneka rakamulaga cheptuntaru.
0: Many people speak in different ways.
1: Okkati petti ఎన్ని సున్నలు చుట్టే కానీ మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ గా మారిపోతుంది.
0: విత్ వన్ ఓవర్ దేర్ యాడ్ సో మెనీ జీరోస్ అండ్ మేక్ ఇట్
1: ఒకటే. లేకపోతే ఎన్ని సున్నలు చుట్టినా కానీ అదంతా జీరోస్.
0: వితౌట్ దిస్ వన్ ఎనీ నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ మియర్లీ జీరో.
1: ఒక్కటే హీరో హీరో హీరో.
0: దట్ వన్ ఇస్ ద హీరో.
1: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్ అన్నారు.
0: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్స్ గాడ్.
1: కనుకనే హీరోను మనం మర్చిపోతే అంత జీరోలే.
0: ఇఫ్ యూ ఫర్గెట్ హీరో ఎవ్రీథింగ్ బికమ్స్ జీరో.
1: కనుక మనం హీరో అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం మరచకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ హీరో గాడ్.
1: ఈ ప్రపంచమునకంతా కూడా అతనే ఆధారము.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ద ప్రైమరీ ప్రిన్సిపల్.
1: మూల కారణము.
0: లవ్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో.
0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్. In order to sow the seeds of love with all the emotions of love.
1: Prema sudha varshamu varshimpaga premanadullu pravahimpaga muradi ganamu seyagade krishna ganamu seyagade.
0: In order to see there will be downpour of the rain of love so that the rivers of love would flow continuously in
1: incessantly.
0: Krishna sing for us.
1: Marubhumulavani
0: is a barren land.
1: అలాంటి నీడిలో అలాంటి రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో.

0: There's no love.
1: కనుక ప్రేమాంకురములు పెంపొందాం.
0: In order to see and to grow the
1: ప్రేమావేశముతు
0: with all the feelings in a
1: prema sudha varshamu varshimpaga prema nadullu pravahimpaga murali ganamu seyagade
0: for the rain of love and for the rivers of love to flow.
1: Anta premani,
0: everything is love.
1: Nadulu premani,
0: rivers of love.
1: Varsham premani,
0: rain too.
1: Bhumi premani,
0: earth.
1: Mokkalu premani,
0: trees.
1: Phalamulu premani,
0: fruits.
1: Anta premame,
0: everything is love only.
1: Ilanti premamayamentundi oka manava janmamulaku vachi kodanu manam enduku prema rahitulem tirigipothunnam.
0: Having taken this human life which is full of love, how is that we have lost it? Why?
1: ఈ ప్రేమను ప్రాకృతమైన దీంట్లో మనం ప్రవేశపెడుతున్నాము.
0: Because we make use of it in the worldly sense.
1: అది ఎప్పుడు నిజమైన ప్రేమగా మారిపోతుంది?
0: When does it become true love in the sense?
1: ఈ దేహం అనేటువంటి ఒక కళేబరాన్ని భగవంతునికి అర్పితం గావించాలి.
0: We have to offer this body to God.
1: ఇది నిజమైనటువంటి ఒక అర్పితము.
0: This is true surrender offering.
1: అనేక మంది అనేక పదార్థములు అర్పితం చేస్తుంటారు.
0: Many people offer many things.
1: కానీ
0: but
1: నిజమైనటువంటి భక్తుడు తన దేహాన్ని అర్పితం చేసుకుంటాడు.
0: A true devotee offers his own body.
1: బలి చక్రవర్తి
0: ఎంపరర్ బలి
1: తన దేహాన్ని అర్పితం చేసుకున్నాడు.
0: Yes, sacrificed his body.
1: చేసుకునేటప్పటికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
0: There manifested God.
1: ఇంకా అతనికి జన్మమే లేకుండా పోయింది.
0: And he didn't have rebirth.
1: కనుక ఈ యొక్క బాండం అనేటువంటి దేహమును భగవంతుడికి అర్పితం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి వరప్రసాదం పుష్పమని భావించాలి, కానీ వేరొక రూపిగా మనం భావించకూడదు.
0: వీ షుడ్ కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ద ఫ్లవర్ విచ్ హాస్ టు బి ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
1: కాన మనం ఈ వచ్చినటువంటి జీవితాన్ని సాధ్యమైనంత వరకు సత్కర్మల చేతను, సదాచారం చేతను, సత్ప్రవర్తన చేతను అనుభవింపజేసి దాన్ని కట్టగడపటికి భగవంతునికి అర్పితం చేయాలి.
0: దేర్ఫోర్ ద హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ గిఫ్టెడ్ హ్యాస్ టు బి స్పెంట్ ఇన్ గుడ్ ప్రాక్టీసెస్, good actions that has to offer.
1: పిండార్పణని చెప్తు వచ్చారు. పిండార్పణం అనగా చాలా మంది బ్రాహ్మణంతా కూడాను పితృపిండార్పణం అనుకుంటున్నారు. అది పిండార్పణం కాదు, పిండం అనగా దేహమే.
0: పిండార్పణ ఇన్ యూజువల్ బ్రాహ్మినికల్ ఫీలింగ్
1: ఈ పిండమనేటువంటి భగవద్పితం చేయటమే పిండార్పణ.
0: పిండ ఇస్ ద బాడీ విచ్ హస్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
1: దీనిని భగవత్ యొక్క అర్పితం గావించినప్పుడు అది నిజమైనటువంటి యొక్క మోక్షము.
0: దిస్ ఇస్ ట్రూ ఆఫరింగ్
1: అది
0: లిబరేషన్.
1: అప్పుడు ఎప్పుడు దేహాన్ని మోక్షం భగవత్ అర్పితం చేశావో మోహమే ఉండదు.
0: When once the body is offered to God,
1: ఎప్పుడు మోహం క్షయమే అదే మోక్షము అన్నాడు.
0: When once attachment is gone, that is liberation.
1: మోహం లేదు,
0: నో అటాచ్మెంట్,
1: మోహం క్షయమైపోయింది.
0: Attachment is gone.
1: మోక్షము,
0: that is liberation.
1: ఇది ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులకు ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: Those that know this truth, experience and conduct themselves, they can enjoy bliss.
1: అతి పవిత్రమైన స్థితికి వచ్చేంత వరకు కూడాను మనం సాధ్యమైనంత దేహాన్ని కాపాడుకోవాలి.
0: Until we reach that sacred, exalted heights, we have to protect our body.
1: మనం కొన్ని కార్యములు మనం చేయాలి.
0: We have to discharge our responsibilities
1: here. కర్తవ్యాలను నిర్వర్తించాలి.
0: We have to do our duties.
1: ధర్మాన్ని ఆచరించాలి.
0: We have to practice
1: ధర్మం. సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop truth.
1: త్యాగాన్ని మనం పోషించుకోవాలి.
0: And we have to sustain.
1: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు,
0: since ancient times భారతీయ
1: త్యాగానికి పట్టాభిషేకం చేశారు.
0: They have given primordial importance to sacrifice.
1: ధర్మాన్ని అందరూ మెక్కించారు.
0: They have given utmost importance to the sacrifice.
1: వైరాగ్యానికి కంకణం కట్టారు.
0: In fact, the renunciation is decorated.
1: సత్యాన్ని స్వాగతం చేశారు.
0: They welcome truth.
1: ఇది భారతీయులు చేసినటువంటి పని.
0: This is the mission of
1: అనాది కాలం నుండి భారతీయుల యొక్క హృదయము కరుణతో కలిగినటువంటిది.
0: Since ancient times, the hearts of Bharatiyas
1: are full of compassion. విద్యార్థులకు
0: భగవాన్ said many times to students,
1: మోక్షముల్లర్ అని అతనికి పేరు వచ్చింది.
0: మ్యాక్స్
1: ముల్లర్ ని మోక్షముల్లర్ అన్నారు.
0: మ్యాక్స్ ముల్లర్ ఇస్ కాల్డ్ మోక్షముల్లర్,
1: విదేశీయుడు,
0: a foreigner.
1: అతనికి భారతదేశం నందు ఉన్నటువంటి విశ్వాసం ఇంత అంతాను చెప్పడానికి వీలు కానటువంటిది.
0: His love for Bharat is beyond all estimate.
1: కట్టకడపటి స్థితి లోపల తాను భారతదేశంకి వచ్చి శరీరాన్ని వదలాలని సంకల్పించుకున్నాడు.
0: He wanted to die here in this sacred land.
1: కారణం ఎందుకోసం?
0: Why?
1: అనేక మంది మిత్రులంతా ప్రశ్నించారు.
0: Many friends asked,
1: భారతదేశంలో ఏమిటి ఉండాలి అని.
0: What is there in Bharat?
1: అప్పుడు తాను చెప్పాడు.
0: He started telling,
1: భారతదేశం గాలి లోపల సత్యం ఉంటుండాలి.
0: In Bharat, the air has got truth.
1: పాద ధూళి లోపల ధర్మం ఉంటుండాలి.
0: There is dharma in the dust of the feet.
1: మట్టి లోపల ప్రేమ ఉంటుండాలి.
0: There is love in the sands of Bharat.
1: గంగ లోపల త్యాగం ఉంటుండాలి.
0: There in Ganges there is sacrifice.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో నేను ఇంకా ఎక్కడ పోవాలి?
0: I cannot leave that sacred land.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశం మరొకటి లేదు.
0: There is no other country as sacred as Bharat.
1: తెలిసినటువంటి వాడు కనుక ఎందున భారతే తన్న భారత, భారతంతో దేశంలో లేనటువంటిది ఏ దేశంలోనూ లేదు అన్నాడు.
0: That which is

0: not present in Bharat is not present anywhere.
1: Enna Bharate tanna Bharata annadu.
0: What is not here is not present anywhere.
1: కనుక అలాంటి భారతదేశంలో మనం పుట్టి భారతీయులు మనం అనిపించుకుని భారతదేశం యొక్క వ్యత్యాసాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: Having been born here in this Bharat, having been called Bharatiyas, we are not able to know the nature.
1: యొక్క పవిత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవాలంటే చాలా మనము పాటుపడాలి.
0: We have to work so as to know the sanctity, the sacredness.
1: మన ప్రాచీనులందరూ కూడాను అనేక విధములుగా సాధన చేశారు.
0: All ancients did practice.
1: ఆనాడు వారు సాధించి అందించినటువంటి సుధా నిధియే ఈనాటి ప్రేమ భక్తి అనేటువంటి యొక్క వెన్న.
0: Therefore what they accomplished and passed on to the successive generations is this nectar of love.
1: కాని ఈ లవ్ ఎక్కడో ఉంటుంటది.
0: This love is somewhere else.
1: అందుకోసమని గోపిక చెప్పింది యశోద.
0: So Yashoda told Gopika,
1: Krishna, పెట్టినది తినవు.
0: You don't eat what is served.
1: నే పెట్టినది తినవు.
0: You don't eat what I sell.
1: Vallala puttalakun boi venna guttuga lo guttuna tinidavu.
0: You visit the neighborhood and eat the butter secretly.
1: Neeto puttenu rattella Krishna.
0: I have got all problems with you.
1: Noranta venna vasana.
0: I smell the butter.
1: Noorantayo agadambu.
0: They're full of problems. All problems everywhere. Oh boy, you're a tiny tot. You are pampered so much. Give
1: up that. ఇంత రట్టు చేస్తున్నావు కృష్ణ.
0: Tiny tot. You bring so many problems.
1: మన ఇంటిలో లేదా వెన్న?
0: Don't we have butter?
1: కావలసినంత వెన్న ఉంటుండాలి. ఎందుకు నీవు తినకూడదు?
0: Why don't you eat?
1: ఎందుకు ఇళ్ళని ఇతరుల ఇంటికంతా పోయి నువ్వు దొంగతనంగా చేసుకోవాలి?
0: Why do you go around the neighborhood and eat butter secretly?
1: అప్పుడు చెప్తాడు కృష్ణుడు.
0: Then Krishna starts telling.
1: అమ్మా,
0: మాదర్,
1: ఇంటి వెన్న బయట వెన్న అనేటువంటి వెన్నకు భేదం లేదు.
0: బటర్ హ్యాస్ నో డిఫరెన్స్ ద రెసిడెన్షియల్ అండ్ ద నైబర్హుడ్.
1: హృదయమే పవిత్రమైనటువంటి వెన్న.
0: ది హార్ట్ సింబలైజెస్
1: అతి మధురమైనటువంటి వెన్న.
0: సో స్వీట్.
1: అది చాలా సాఫ్ట్ అనగా మెత్తని వెన్న.
0: ఇట్ ఇస్ సో సాఫ్ట్.
1: కానీ నీకు పుత్రవాత్సల్యం అనేటువంటి దాంట్లో కఠినంగా ఉంటుండాలి నీ వెన్న అన్నారు.
0: బికాస్ ఆఫ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ద సన్ యువర్ బటర్ ఇస్ రాదర్ హార్డ్.
1: ఎందుకంటే పుత్రవాత్సల్యం ఉంటుండాలి.
0: బికాస్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
1: గోపికలకు ఎట్టి వాత్సల్యము లేదు.
0: గోపికాస్ హావ్ నో ట్రేస్ ఆఫ్ అటాచ్మెంట్.
1: ప్రేమకు వాత్సల్యమే లేదు. అది మధురమైనటువంటిది.
0: లవ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్. ఇస్ ఫుల్లీ నెక్టర్ ఆయిల్.
1: ఒక మధురమైనటువంటి యొక్క వారి హృదయములు పవిత్రమైనటువంటివిగా అతి రుచిమైనటువంటివిగా అతని మెత్తనైనటువంటివిగా ఉంటున్నాయి.
0: సో దేర్ హార్ట్స్ ఆర్ సో టేస్ట్ఫుల్, సో స్వీట్, సో టెండర్ అండ్ డెలికేట్.
1: అదే ఒకనాడు బలరామకృష్ణుడికి కొంతవరకు పోరాటం జరిగి బలరాముడు కొంతమంది గోపికలు గోపాలను తీసుకుని వచ్చి యశోద దగ్గరికి వచ్చి కొన్ని తంటాలు చెప్తాడు.
0: బలరామ బ్రాట్ అలాంగ్ విత్ హిమ్ ఫ్యూ కౌహర్డ్ బాయ్స్ అండ్ స్టార్టెడ్ కంప్లైనింగ్ టు మదర్ యశోద.
1: అమ్మా, కృష్ణుడు ఏమి ఇంత ఆకలి ఉన్నాడా?
0: ఈస్ కృష్ణ సో హంగ్రీ.
1: ఇంట్లో తింటాడు, బయట తింటాడు, ఎక్కడ చూసినా తిండి తిండి తిండి తిండి తిండి
0: కృష్ణ
1: ఉంటున్నాడు.
0: కృష్ణ ఈట్స్ అట్ హోమ్, ఈట్స్ అవుట్ సైడ్ లైక్ ఎ గ్లట్టన్.
1: కానీ మట్టి ఎందుకు తినాలి?
0: Why should he eat mud like that?
1: Mattanta tinnadu annadu.
0: Today he started eating all mud.
1: Yashodaku chaala kashtam kaligindi, kopam vachindi.
0: Yashoda felt very sad and was furious.
1: She pattukundi.
0: She caught hold of his hand. Krishna,
1: enduku neevu matti tintanu kaaranam emiti?
0: Why do you eat mud like that?
1: Nannu adithe nenu kavalsinanta bhojanam pettalena?
0: Won't I serve you food enough?
1: Gopakala into neevu kavalsinanta venna tintavaleda?
0: Are you not eating enough of butter? Nenu nadu
1: gurti ni kudanu intilo bhojanam chesukudanu ee matti tintamlo neevu unnatunte antaratham emiti annadu.
0: You eat well at home and still eat mud outside. Why do you do that?
1: Appudu cheptunnadu paapam.
0: Then Krishna went on telling,
1: Talli,
0: Mother,

0: మదర్ టు ఈట్ దట్ మడ్.
1: నేను పిచ్చివాడు కాదు, నేను చిన్న పిల్లవాడు కాదు.
0: అలాగే
1: ఏమిటి, తాను గొప్పవాడు అనేటువంటి మాటల మధ్య లోపల వ్యక్తం చేస్తూ వచ్చాడు.
0: టెల్లింగ్ దట్ ఐఎమ్ నాట్ ఏ చైల్డ్, ఐఎమ్ నాట్ ఏ ఫూల్, ఐఎమ్ నాట్ మ్యాడ్.
1: ఐదో సంవత్సరం చైల్డ్
0: అట్ ది ఏజ్ ఆఫ్ 5,
1: కానీ నేను చైల్డ్ కాదనేటువంటి సత్యాన్ని చక్కగా ప్రత్యక్షం గావించాడు.
0: బట్ హీ టోల్డ్ ఇన్ డైరెక్ట్లీ,
1: నేను పిచ్చివాడిని కాదు,
0: ఐఎమ్ నాట్ మ్యాడ్,
1: నేను గొప్పవాడిని అనే,
0: ఐఎమ్ గ్రేట్.
1: ఇలాంటివి అనేక రకమైనటువంటి అంతరాత్మను ప్రబోధిస్తూ కూడాను, చిన్న వయసు నుండి కూడా పవిత్రమైనటువంటి భావాలతో జగత్తునంతా కూడా చాటుతూ వచ్చాడు.
0: మెనీ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ సిగ్నిఫికెన్స్ హావ్ బీన్ కన్వేయ్డ్ అండ్ పబ్లిసైజ్డ్ టు ఎవ్రీబడీ.
1: కనుక కృష్ణుని యొక్క లీలలు కానీ, కృష్ణుని యొక్క చర్యలు కానీ, దైవం యొక్క అంతరాత్మలు కానీ ఎవరు కూడా గుర్తించుకోలేరు.
0: కృష్ణాస్ ప్లే, కృష్ణాస్ యాక్షన్స్ అండ్ మిరకల్స్ నోబడీ కెన్ అండర్స్టాండ్ ఇన్ దెప్త్.
1: బాహ్యంగా కొన్ని అర్థములు, అంతరాత్మలో మరికొన్ని అర్థములు.
0: దే హావ్ సమ్ ఎక్స్టర్నల్ ఇంప్లికేషన్స్ అండ్ ఇంటర్నల్ ఇంటర్ప్రిటేషన్స్.
1: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు ఈనాడు కరువు అయిపోయారు.
0: టుడే పీపుల్ ఆర్ వెరీ రేర్ హూ నో ద ఇన్నర్ రియాలిటీ.
1: అందువల్లనే అనేక సందేహాలతో కూలిపోతున్నారు.
0: సో పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: ఎక్కడ చూసినా గానీ డౌట్స్ డౌట్స్, కంటితో చూసినా కూడా డౌట్స్ అయిపోతున్నాయి.
0: ఎవ్రీవేర్ వి డౌట్, ఈవెన్ దోస్ దట్ వి సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ.
1: తల్లి, తల్లికి డౌట్స్ అంతా వచ్చినాయి.
0: మదర్ హర్సెల్ఫ్ డౌటెడ్
1: అనేక విధంగా చూచింది. నోరు తెచ్చినప్పుడు
0: వెన్ కృష్ణ
1: అన్ని లోకములు కనిపించాయి.
0: మదర్ యశోద సా ఆల్ ది వరల్డ్స్ ఇన్ హిస్ మౌత్.
1: తాను భయపడుతుండాలి.
0: హి వాస్
1: అఫ్రైడ్. కలయో,
0: ఇస్ ఇట్ ఎ డ్రీమ్,
1: వైష్ణవ మాయయో,
0: ఇతర
1: సంకల్పార్థమో, సత్యమో, తిరుపన్నేరక ఉన్నదానను, యశోదాదేవి కానో, నేను యశోద కాలేను, ఎందుకు ఈ విధంగా భ్రమలు వస్తున్నాయి అని ఆ నోటిలో ఉన్నటువంటి 14 లోకంలో చూచి భ్రమించిపోయింది పాపం.
0: యశోద వాచింగ్ ఆల్ ద 14 వరల్డ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ కృష్ణ, she started wondering, is it all true, am I Yashoda or
1: not? కంటితో చూచి కూడాను తాను నమ్మలేకపోయింది.
0: Though she saw personally all by herself,
1: మూల కారణం ఏమిటి? వాత్సల్యమే.
0: What is the main reason?
1: నా కుమారుడు, నా కుమారుడు, నా కుమారుడు.
0: The attachment that he is her son.
1: ఈ శారీర సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంట్ ఇన్ని సందేహములకు మూల కారణము.
0: It is the physical attachment that is the cause for the doubt.
1: ఈ ఆత్మ అటాచ్మెంట్ కావాలి.
0: One should attach to Atma.
1: ఆత్మలో ఏకమైనప్పుడు సర్వము ఏకమైపోతుంది.
0: When Atma merges in Atma, everything becomes unified.
1: అట్టి ఆత్మకు ఆత్మకు సంబంధమనే ఆధ్యాత్మికము.
0: This atmic relationship is spirituality.
1: దేహానికి యొక్క దేహానికి సంబంధమైనటువంటిది భౌతికమే.
0: The body relationship is physical.
1: కనుక ఇలాంటి అనేక సందేహాలంతా కూడాను రూపు మాపి దివ్యత్వాన్ని ప్రచరింపజేసి పవిత్రతను దర్శనం గావించింపజేసినటువంటి కృష్ణుడు.
0: Therefore, it was Krishna who clarified all these doubts, demonstrated, manifested the divinity of
1: everybody.
0: Though all incarnations are divine,
1: నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ తన యొక్క జీవితాన్ని అంతా కూడా నవ్వుతూనే దీన్ని అర్పితం గావిస్తూ వచ్చాడు.
0: కృష్ణ స్పెండ్ ఆల్ హిస్ టైమ్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్
1: ప్రేమ చేతనే అర్పితం గావించుకుంటూ వచ్చాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి స్పెండ్ ఆల్ ది టైమ్
1: ఎలాంటి పరిస్థితిలో కూడా క్రోధం అనేటువంటిది లేదు.
0: At no point of time was he ever angry. ఎప్పుడు
1: నవ్వు నవ్వు నవ్వు నవ్వు.
0: He was smiling and smiling.
1: ఇది దైవం యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
0: ఇది ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: దేనికి కోపం కాని, అసూయ కాని, అహంకారం కాని ఏమాత్రమూ నిరూపించలేదు.
0: గాడ్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ ప్రైడ్ ఆర్ వాట్స్ ఎవర్.
1: అట్టి పవిత్రమైన గుణములు ఇప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయి.
0: దట్ సేక్రెడ్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్ రైట్ నౌ.
1: ఏ అవతారంలో కూడా కనిపించలేదు.
0: ఇన్ నో ఇన్కార్నేషన్ యు ఎవర్ నోటీస్ దాట్.
1: కానీ అన్ని అవతారంలో కూడా ఆయా దివ్యత్వం ఒకటే అయినప్పటికీ కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకుని కొన్ని ప్రవర్తిస్తూ వచ్చాడు.
0: దౌ ద డివినిటీ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఆల్ ఆఫ్ ఇన్కార్నేషన్స్ బట్ హీ ఎక్స్ప్రెస్డ్ హింసెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వేస్ బేసింగ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్.
1: కాన దైవత్వాన్ని మనం హృదయపూర్వకంగా విశ్వసించాలి.
0: సో వీ షుడ్ డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: నిన్ను నీవు ఏ రీతిగా విశ్వసిస్తున్నావో
0: జస్ట్ యాజ్ యూ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్
1: భగవంతుని విశ్వసించాలి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్.
0: Faith in yourself and God.
1: This is the secret of greatness.
0: This is the secret of greatness.
1: ఇది నిన్ను ఏ విధంగా నీవు విశ్వసిస్తున్నావో అటనే భగవంతుని విశ్వసించాలి.
0: Just as you have faith in yourself,
1: దైవమే నీవు.
0: You are God. God is you only.
1: ఎందుకు నీ సందేహాలకి అంత అవకాశం అందిస్తున్నావు?
0: Why do you scope to?
1: ఈ సందేహం నిన్ను దేహాన్ని ధ్వంసం చేస్తుంది.
0: In fact, this doubt will ruin you.
1: కనుక సందేహాన్ని దూరం చేసుకోండి.
2: సో గివ్ అప్ ఆల్ దిస్
1: అనుమానాన్ని నిర్మూలం గావించుకోండి.
2: డిస్పెల్ ఆల్ దిస్
1: ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
2: డెవలప్ లవ్.
1: సత్య మార్గంలో ప్రవేశించండి.
2: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: దివ్యమైనటువంటి తత్వాన్ని అనుభవించండి.
2: ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క సాధన, ఇది ఏ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
2: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ పాత్ అండ్ ట్రూ స్పిరిచువాలిటీ.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 12th డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 14th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ టీచెస్ అస్ అభ్యాస అండ్ వైరాగ్య, దట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్, విచ్ ఆర్ ది టూ వేస్ హీ హ్యాడ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ గీత టు అచీవ్ కంట్రోల్ ఆఫ్ మైండ్. శ్రీ భగవాన్ వాచ.
1: ఇంద్రియార్థేషు వైరాగ్యం, వైరాగ్యం సంపాదితం. ఇంద్రియార్థేషు వైరాగ్యం, వైరాగ్యం సంపాదిత అని సంసార చక్రమునకు చిత్తము నాభి వంటిది.
2: వీల్ ఆఫ్ సంసార మైండ్ ఈజ్ ది సెంట్రల్ ఫోకల్ పాయింట్.
1: ఇట్టి చిత్తమును నిగ్రహించుటకు వైరాగ్యము ప్రధానమైన కీలక స్థానమును ఆక్రమించినది.
2: టు రీచ్ దిస్ పర్టికులర్ ఇంపార్టెంట్ అండ్ ఫోకల్ పాయింట్, డిటాచ్మెంట్ ఆర్ వైరాగ్య రినన్సియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆత్మకు మనస్సు కప్పబడినటువంటిది.
2: మైండ్ ఈజ్ కవరింగ్ ఆత్మ.
1: ఇది ఆవరణం అని కూడా చెప్పబడుతుంది.
2: ఇట్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఆవరణము.
1: మనసుకు ఆవరణము, ఆత్మకు ఆవరణము మనస్సు.
2: మైండ్ ఈజ్ ఎ కవర్ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఇంద్రియముల చేత బంధింపబడినటువంటిది మనస్సు.
2: మైండ్ హెస్ బీన్ టైడ్ డౌన్ బై సెన్స్ ఆర్గన్స్.
1: ఇంద్రియములు ఇంద్రియార్థం నిమిత్తమై వాటిపైన ప్రసరింపబడి తద్వారా ఇంద్రియములు బంధనకు దుఃఖమునకు గురి అవుతున్నవి.
2: సెన్స్ ఆర్గన్స్ అట్రాక్టెడ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ గెట్ బౌండ్ బై ది ఆబ్జెక్ట్.
1: ఇంద్రియార్థములైనటువంటి విషయమును అరికట్టుటకు వైరాగ్యము అత్యవసరం.
2: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్ డిటాచ్మెంట్ ఈజ్ ఎసెన్షియల్.
1: వైరాగ్యము ద్వారా ఇంద్రియార్థమైనటువంటి విషయములను అరికట్టినప్పుడు ఇంద్రియములు మనస్సును ఏమాత్రం కూడాను కట్టివేయటకు వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
2: ఇఫ్ యూ కెన్ హ్యావ్ డిటాచ్మెంట్ ఫార్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెన్ సెన్స్ ఆర్గన్స్ విల్ నాట్ బికమ్ వెరీ ఎఫెక్టివ్. దే వుడ్ నాట్ బి ఏబుల్ టు బైండ్ ది మైండ్.
1: ఇంద్రియముల బంధనం నుండి దూరమైనటువంటి మనస్సు తన యొక్క ఆవరణమును విసర్జిస్తుంది.
2: మైండ్ విచ్ ఈజ్ ఫ్రీడ్ ఫ్రమ్ ది control of the senses, it could not be able to just exercise its own influence over the atman.
1: అప్పుడు ఆత్మ స్వస్వరూప దర్శనాన్ని సందర్శింపచేస్తుంది.
2: Then atman would be able to just get a real vision of its own self.
1: ఏతావాతా ఆత్మ సంస్కారమున కోసం ఆత్మ సాక్షాత్కార నిమిత్తము వైరాగ్యము అత్యవసరమని ప్రబోధించింది గీత.
2: Gita has taught that detachment and renunciation are essential for having a vision of Atma.
1: Patanjali Sutramunu Adharam Cheskoni Indriyamulu Anaga Vininatvanti Vishayamulu Kani Chuchinatvanti Vastuvula Paina Kani Manasu ఒక విధమైనటువంటి కాంక్షను దూరము గావించుకోవటమే వైరాగ్యమని నిరూపించింది.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ పతాంజలిస్ యోగ సూత్ర ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ దాట్ డిటాచ్మెంట్ రెఫర్స్ టు నాట్ బీయింగ్ స్వేడ్ బై మైండ్, నాట్ బీయింగ్ స్వేడ్ బై ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ అట్రాక్ట్ ది సెన్స్ ఆర్గన్స్ లైక్ ఇయర్ అండ్ ఐ.
1: విషయ స్వరూపము నుండి ఆసక్తిని దూరం చేయటమే వైరాగ్యం అని కూడాను స్థిరం చేసింది.
2: ఫ్రీడ్ ఫ్రమ్ ది స్లేవరీ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఫ్రమ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ డిటాచ్మెంట్ వైరాగ్యం.
1: ఈ లోకమునందు గల వస్తువులు కాని పరలోకమునందున్నటువంటి వస్తువులు కాని అనిత్యములని వాటిపైన కొంత ఆసక్తి భావమును దూరము సాధించుకొని అట్టి వస్తువులు ఏడ వైరాగ్యమును పొందటము అత్యవసరమని ప్రబోధించింది శంకర భాష్యం.
2: శంకర భాష్యం హ్యాస్ ప్రీచ్డ్ అండ్ టాట్ దట్ వన్ షుడ్ రియలైజ్ దట్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది అదర్ వరల్డ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రాన్సియెంట్ అండ్ నోయింగ్ దట్ దే ఆర్ ట్రాన్సియెంట్ one should not have any attachment to these sense objects. This is vairagya.
1: ika shruti yokka pramanamunu puraskarinchukoni drishyakalpitamainatundi yokka deshamu modalu brahmadevunu varaku undinatundi yokka vastu visarjaniye anaga vastulu paina rotaye pradhanamaina vairagyam ani kudunu bodhinchindi.
2: On the basis of the proofs obtained in shruti, it has been proved right from the man in the phenomenal world right up to the brahma tattva, everything is ephemeral, transient, and one should not have any attachment to them.
1: Kramakramina indriya shaktyamainatundi yokka vastuvula yokka prabhavame manavuniki bandhanaku hetu ani kudanu nirupinchindi.
2: It has also gradually and slowly but steadily proved that any type of attachment to these sense objects, it is going to be a bondage.
1: Kattalu teesi vesina agni samantaka taame challarunnattuga mana vaanchanam arikattinappudu indriyamulu samantaka taame arikattabadtayi.
2: Just as after removing the firewood, the fire automatically gets extinguished, so also once the sense objects are removed, the senses become powerless.
1: శాస్త్రము దీనిని మరింత కఠినంగా కూడాను శాసించింది.
2: స్క్రిప్చర్స్ హ్యావ్ డిక్లర్డ్ ఇన్ ఎ వెరీ రిగరస్ వే ది ట్రూత్ బిహైండ్ దిస్.
1: బ్రహ్మస్థానమైన కూడాను తృణపాయంగా భావించేటువంటి యొక్క విరాగియే నిజమైన వైరాగి అని నిర్ణయం చేసింది.
2: ఓన్లీ దట్ పర్టికులర్ పర్సన్ హూ కన్సిడర్స్ ఈవెన్ ద అబోర్డ్ ఆఫ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ as something trivial, who does not care for such highest things also, he is a real vairagi and renouncer.
1: Nachiketudu yamuna daggariki vellinappudu ee yamudu aneka vidhamulainatundi bodhalu salipi nachiketunaku ee laukika sambandhamaina bhoga bhagyamulaku etti koratanu lenatundi yokka sthira shaktini nenu anugrahistanani cheppaga nachiketudu ఈ అస్థిరము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యామోహములకు నేను ఏమాత్రం కూడా లొంగను. ఇట్టివి నాకు అక్కరలేదు. భూమండలాన్ని ఏలేటువంటి యొక్క శక్తిని నాకు ఇచ్చినప్పటికీ నేను దీన్ని తృణీకరిస్తాను. నాకు కావలసినది ఆత్మాన్వేషణ, ఆత్మ సందర్శనం కావాలని ఆశించాడు నచికేతుడు.
2: When Nachiketas went to Yama, Yama told him that I would give you a complete mastery and command and lordship over all the wealth and all the powers of the earth. But Nachiketa said, well, these are all transient. I do not want anything like that. I would like to have a vision of Atma and I would like to have an inquiry into Atma and the truth itself.
1: Indiyathyamulainatundi vishayamulandu aasakti kaliginatundi vyaktike ee bandhanalu ee dukkhamulu.
2: All the bondages and all the sorrow is for the person who is swayed by the objects of the senses.
1: Manamu oka grahamunandu aneka samvatsaramulu manamu kaapuram untunnam.
2: Let us assume that we have been living in a particular house for a long period of time.
1: Okanoka dinamulo aa illunu vadali maroka intiki manam povarchi vachindi.
2: On a particular day, we had to leave that house and go to another dwelling place.
1: Appudu manavi ani bhavinchinatundi samasta padarthamulanu pack chesi oka lorry lo veskuni vellutam.
2: In that case, we would pack all the articles which belong to you, which were in that house, and put them in a lorry and take them with us to the next village.
1: Kadapatiki idi naadi ani anukunnatuvanti okka paata cheppulu paata parakalu kudanu newspaper lo pack chesi lorry lo vestam.
2: It is a common experience that even to the extent of the worn out chapels and the broomsticks are also being packed in a newspaper to carry with us because we think they belong to us.
1: Karanam emiti ivi naavi naavi ani ee indriya vastulu paina indriyartham anukunte ee vastulu paina mamakarame ee vidhamainatundi saddaku ee vidhamaina bandhanaku karanam.
2: What is the reason for this kind of attitude? The reason is that we are bound by the attachment of the senses and have developed an attachment for the sense objects, and therefore we even so much of interest in packing them and taking with us.
1: Oka college principal leka oka school headmaster untuntaru.
2: Let us take another example of a college principal or a headmaster of a school.
1: Aa vidya samasthi endu aneka vastuvulu untuntayi.
2: In that educational institution a number of articles will be there.
1: Virugu galiginatvanti oka laboratory lokala materials kuda untuntayi.
2: Highly valuable equipment will be there in the lab.
1: Aneka kurchilu untuntayi.
2: Number of chairs will be there.
1: Desks untuntayi.
2: A lot of furniture.
1: Tables untuntayi.
2: Tables.
1: Wall clock untuntadi.
2: Wall clock will be there.
1: Ee vidhanga enno vastuvulanta kuda nu ee oka vidya samasthalo untuntayi.
2: In this way, a number of valuable articles may be there in the educational institution.
1: Aithe aa principal aa headmaster transfer ayipoyinappudiki leka retired ayinappudu kudanu taamu sulabhanga vachinatuvanti vaadu vachinattuga aa school nu vadali bayata vellutadu.
2: But when the headmaster of that school retires or is transferred, he would not get attached to them. He would go away with a free mind as he came.
1: Ayyo ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపెట్టి పోవాలి, ఇన్ని చైర్స్ ఎంత ఎట్లా వదలాలి, ఇన్ని డెస్క్ ను ఎట్లా వదలాలి అని ఏమాత్రమో తాను చింతించడు.
2: హీ డస్ నాట్ వరీ అండ్ బాదర్ హిమ్సెల్ఫ్ దట్ హౌ టు లీవ్ ఆల్ దీస్ వాల్యుబుల్ ఆర్టికల్స్ చైర్స్ డెస్క్ బెంచెస్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎట్సెట్రా వెన్ హీస్ లీవింగ్.
1: కారణం ఏమనగా ఇవి నావి కాదు.
2: The reason is he knows fully well that they do not belong
1: to management varu ye trust varu ye prabhutvamu ivi ivi navi kadu aneetvanti okka tiraskara bhavam cheta dan ye matram kodunu chintinchukunda vellutadu.
2: These articles belong to either the management or to the trust or to the government. They do not belong to me, and therefore with a sense of detachment or indifference he leaves the school.
1: Dinini anapeksha annaru. ఎందుకంటే అపేక్షకు అవకాశం లేదు, ఎందుకంటే ఇది నాది అనేటువంటి మమత్వం అందులో లేదు.
2: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ డిటాచ్మెంట్ అనపేక్ష బికాస్ హీ నోస్ దట్ దే డు నాట్ బిలాంగ్ టు హిమ్.
1: మమత్వం ఉన్న చోటే ఈ యొక్క బంధన ఈ దుఃఖం.
2: వేర్ దెర్ ఈస్ మైనెస్ పొసెసివ్నెస్ దెర్ ఈస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్.
1: మమత్వము లేని ఉపేక్షా స్థాయి ఎందు ఎట్టి దుఃఖమునకు కాని ఎట్టి బంధమునకు కాని అవకాశం ఉండదు.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ పొసెసివ్నెస్ హీ వుడ్ నాట్ బి బౌండ్ బై ఎనీథింగ్. హీ వుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు బాండేజ్ అండ్ సఫరింగ్.
1: కనుకనే మానవునికి ఇన్ని బంధనాలకు ఇన్ని దుఃఖములకు మూల కారణము ఈ విధమైనటువంటి యొక్క అభిమాన మమకారములే.
2: Therefore, for all this bondage of the man and all this suffering and sorrow of the man, it is this I and minus ahankara mamakara which are responsible.
1: Jagatunandunnatundi samasta padarthamulu kudanu viniyoginchuko.
2: All the objects which you can find in the world, you may make use of them.
1: Vastu visajjana gavinchako.
2: Don't give up the objects itself.
1: Karmatyagamu cheyavaddu.
2: Don't give up action.
1: Vastu pai unnatundi abhimanamu కర్మల పని ఉన్నటువంటి అభిమానమును మార్పు చేసుకో.
2: ఓన్లీ ది అటాచ్మెంట్ టు ది ఆబ్జెక్ట్స్ అండ్ ది అటాచ్మెంట్ టు ది యాక్టివిటీ అండ్ ది వర్క్ దాట్ విల్ హావ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ చేంజ్.
1: దాని ఫలితం పైన మమత్వాన్ని విసర్జించు.
2: గివ్ అప్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది యాక్షన్.
1: నీ కర్తవ్య కర్మలు నీవు ఆచరించు.
2: పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ విత్ ద సెన్స్ ఆఫ్ డెడికేషన్.
1: వస్తువునందలి దోషములను విసర్జించు.
2: Give up the defects in the objects.
1: Vastuvunande dosharam neevu gurtinchinappudu vastuvu tamantadu taame vidipothundi.
2: The moment you recognize the defects and the flaws in an object, you would be able to overcome the attachment for them.
1: Puttutaku puramu thalli evaru bidda evaru.
2: Before you are born, who is father and who is the son?
1: Kattukonutaku puramu bhartha evaru bharya evaru.
2: Before marriage, who is husband and who is wife?
1: Kattukunna tarvata bharya bhartalu, puttina tarvatane amma biddalu.
2: Only after the marriage, husband and wife. Only after birth,
1: daniki puramu leru, dani tadupari leru.
2: Before that, there was no relationship. After that, there is no relationship.
1: Madhyalo kaligineetundi sambandha bandhavyamule ee mamattamulu ee abhimanamulu.
2: Only in the transitory period there would be that kind of attachment, there would be that kind of possessiveness.
1: Ivi mana bhava doshamu drishti doshamulu yokka prabhavamulu.
2: This is all the effect of the defects in our vision and the defects in our approach.
1: Mana samasta dukkhamulaku kudanu mana doshamulu yokka prabhavamule deeniki moola karanam.
2: For all our sorrows, defects in our feeling and in our attitude which is responsible.
1: Kanuka ee doshamulanu manamu chakkaga gurtinchinappudu ee vidhamainatundi yokka mamattvamuniki ematramu avakasam undadu.
2: There would be no room whatsoever for this kind of possessiveness and mamatva once you recognize the defects in the object.
1: Kanukane deeniki oka daniki tarakamani rendavu daniki marakamani pilchabadtaru.
2: Therefore, these two have been described as one as tarakam and the other as marakam.
1: Tyagam tarakam, అభిమానం మారకం.
2: డిటాచ్మెంట్ ఈజ్ తారకం, అటాచ్మెంట్ ఈజ్ మారకం.
1: కనుక ఈ తారకతత్వం అనేటువంటిది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి?
2: హౌ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక ప్రిన్సిపల్ డిటాచ్మెంట్?
1: కనుకనే వేదాంత సూత్రమునందు ఎరుకు మరు పనకుండ జాగ్రత్త నిరతము ఒక స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకున్న జీవాత్మ చదివిడి తారకం అన్నాడు. ఎరుకు మరుపు పనకుండ నిరతముగా స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివేది తారకం. జీవాత్మతత్వం అనేటువంటిది బ్రహ్మతత్వమునందే లగ్నమై ఉంటుంటుంది.
2: ఇట్ ఈస్ సెడ్ దాట్ వితౌట్ ఫర్గెటింగ్ ఎనీ పర్టికులర్ థింగ్ బీట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ స్లీప్ ఆర్ సుషుప్తి ఆర్ డ్రీమ్ స్టేజ్ వన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దాట్ he is jivatattva and associating himself with jivatattva throughout continuously all the time, that is tarakam.
1: Kanuka swapna sushupti yendu kudanu ee abhimanam amakaramulanu e matram kudanu abhirudhi ganinchukokudadani deeni yokka soochana.
2: The indication given by this particular statement is that even during deep sleep or dream state, one should not have any kind of attachment and bondage.
1: Jagrata avastha yendu deeni yokka mamattamunu manamu balaparchukunnappude swapna avastha yendu deeni swapna sukshma roopamu manaku gocharam avutuntadi.
2: During the waking stage, if we develop and encourage a sense of attachment, the subtle form will be there in the dream stage and the deep sleep.
1: Swapna avastha kevalamu addam vanti sthiti.
2: Dream stage may be compared to a stage wherein you get the reflection of in a mirror.
1: Jagrati yendu manam ema anubhavinchidemo dani yokka pratibimbamule ee swapna avasthalu yendu appudu appudu kanipistuntayi.
2: Whatever you experience in the waking stage, its reflection and its image can be seen in the dream stage.
1: Kanuka jagrata swapnamulu rendu kudanu bimba pratibimbam ledu.
2: Therefore, the waking stage and the dream stage is something like an object and its image.
1: Kanuka jagrata avastha yendu మనము సరి అయిన మార్గమును అనుసరించి సరి అయిన సత్యమును గుర్తించి మనము పవిత్రమైనటువంటి యొక్క స్థాయిని మనం పొందినప్పుడు స్వప్నావస్థ యందు కూడాను దీని యొక్క ప్రతిబింబమైనటువంటి నిత్యత్వము సత్యత్వమును మనం దర్శించుటకు వీలవుతుంది.
2: ఇఫ్ ఇన్ ది వేకింగ్ స్టేజ్ వీ టేక్ ద రైట్ పాత్, వీ రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ద ట్రూత్, ఈవెన్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్ వీల్ గెట్ ఇట్స్ రిఫ్లెక్షన్, వీల్ బి ఆన్ ద రైట్ పాత్.
1: కనుక ఈ విధంగా కూడాను వైరాగ్య స్థితిని క్రమక్రమేణ వస్తుదోషములను ఆధారం చేసుకుని విసర్జించుటకు ప్రయత్నించాలి.
2: ఇన్ ద సేమ్ వే వీల్ హావ్ టు రికగ్నైజ్ ద డిఫెక్ట్స్ అండ్ ద ఫ్లాస్ ఇన్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ స్లోలీ వీల్ హావ్ టు ఓవర్కమ్ అండ్ గివ్ అప్ అటాచ్మెంట్ టు దెమ్.
1: కాల మార్పు చేత సర్వం కూడాను మార్పు చెందినవి.
2: అన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టైమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండర్ గోస్ ఎ చేంజ్.
1: ఈనాడు వండినటువంటి వంట చాలా మంచిదిగా మనం భావిస్తాము.
2: ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ జస్ట్ టుడే వుడ్ బి కన్సిడర్డ్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ నైస్.
1: ఇది కుక్డ్గా ఉండినప్పుడు దీని యొక్క రుచి దీని యొక్క ఆరోగ్యము చాలా అనుకూలవంతంగా ఉంటుంటుంది.
2: వెన్ ఇట్ ఈస్ ఫ్రెష్ ఇట్స్ టేస్ట్ and its potentialities for bringing about good health will be extraordinary.
1: Idi kevalam amrutamayanga untuntadi.
2: This will be నెట్వైన్
1: అదే రెండు దినములు మనం ఉంచుకుని తిన్నప్పుడు ఇది విషంగా మారిపోతుంది.
2: ద సేమ్ థింగ్ బికమ్స్ పాయిజనస్ ఆఫ్టర్ ఎ ల్యాప్స్ ఆఫ్ 2 డేస్.
1: ఏ దానిని మనం మంచిదని విశ్వసించినామో, ఆశించినామో, అనుభవించినామో, అది కొంతకాలమునకు అది విషంగా మారిపోయి చెడ్డదిగాను, అయిష్టంగాను, అనారోగ్యం అందించేటువంటి పదార్థంగా రూపొందుతుంది.
2: వాట్ ఎవర్ వీ కన్సిడర్ గుడ్, యూస్ఫుల్, హెల్తీ అండ్ ఓవర్ బెనిఫిట్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ చేంజ్ ఇన్ టు బ్యాడ్, యూజ్లెస్, హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్.
1: దీనిని పురస్కరించుకుని ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని అని ఒకే స్థితి అయింది ఉన్నటువంటి వ్యక్తి యొక్క మార్పులని భావించుకోవచ్చు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ కెన్ ఆల్సో జస్ట్ సీ ది 4 టైప్స్ ఆఫ్ భక్తాస్, ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు అండ్ జ్ఞాని. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సేమ్ పర్సన్ విల్ బి అండర్గోయింగ్ దిస్ చేంజెస్.
1: పుట్టిన తక్షణమే పసిబిడ్డ అంటారు, చైల్డ్ అంటారు.
2: ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద బర్త్ ది న్యూలీ బార్న్ వన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది చైల్డ్.
1: 10 సంవత్సరములయ్యేటప్పటికి అతని పిల్లవాడు, ఒక బాయ్.
2: ఆఫ్టర్ 10 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బాయ్.
1: అతని 30 సంవత్సరములకి మనిషి అవుతాడు, మ్యాన్ అంటారు.
2: ఆఫ్టర్ 30 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్.
1: అతని 75 సంవత్సరములకి తాత అంటారు, గ్రాండ్ ఫాదర్ అవుతాడు.
2: ఆఫ్టర్ 75 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ గ్రాండ్ ఫాదర్.
1: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్, ఈ నలుగురు కూడా ఒక్కడే కానీ నాలుగు స్వరూపాలు ధరించలేదు.
2: ఇట్ ఇస్ ది సేమ్ పర్సన్ హూ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ యాజ్ చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్, నాట్ 4 డిఫరెంట్ పీపుల్ యాజ్ సచ్.
1: కాల మార్పు చేత రూపములు నామములు మార్పులు కలిగినాయి.
2: అన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టైమ్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్ దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ గివెన్ ఫర్ ది సేమ్ ఆబ్జెక్ట్.
1: కనుక జంతువునాం నరజన్మ దుర్లభం, ఈ పవిత్రమైన మానవ జన్మమని భావించినటువంటి ఈ మానవ జన్మమునందే ఇలాంటి వికారములు, ఇలాంటి దోషములు, ఇలాంటి షడ్వికారములతో కూడినటువంటిదిగా ఉండినప్పుడు ఇంకా మిగిలినటువంటి యొక్క జీవులు ఎందుకని, మిగిలిన యొక్క వస్తువులు ఎందుకని మార్పులు లేకుండా ఉండునా?
2: మ్యాన్స్ లైఫ్ ఇస్ కన్సిడర్డ్ టు బి వెరీ ఇంపాసిబుల్ టు జస్ట్ గెట్ ఈజీలీ, అండ్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ సచ్ ఎ మ్యాన్ his body undergoes so many changes over a period of time, then what to think of other objects?
1: Manishi yandu goppa dosham emitante marpu chendatame goppa dosham.
2: If you ask what is the greatest defect in man, it is the changes to choose the coming
1: manchi kaani cheddadi kaani marpu marpe,
2: be it good or bad, a change remains a change.
1: ee marpu aneetundi dosham undeetundi ganuka daanini ye maatram kodanu mamatvanga bhavincharadu.
2: As there is a change which is inherent in this particular man, one should not try to develop possessive instinct and minus for that.
1: Talli tandrulu evaru?
2: Who is father and who is mother?
1: Tanayulu mari evaru?
2: Who are the children?
1: Mitrulu evaru?
2: Who are friends?
1: Ilanu shatrulu evaru?
2: Who are enemies?
1: Danamulu evvari?
2: Whose is money?
1: Danyamulu evari?
2: Whose is charity?
1: Gruhamulu evvari?
2: Whose are the house?
1: Grestulu evaru? Grestulu evaru?
2: Who are the family men?
1: మనమెవ్వరము?
2: హూ ఆర్ వీ?
1: పూర్వమంది ఎచ్చటుంటిమి, పూర్వమంది ఎచ్చటుంటిమి.
2: వేర్ ఆర్ వీ ఇన్ ది
1: ముందు ఎచ్చటుందువు?
2: వేర్ వుడ్ వీ
1: జరుగలేదు, జరుగలేదు.
2: వీ డు నాట్ నో దట్.
1: కనుక ఇలాంటి మార్పులతో కూడినటువంటి మానవత్వమునకు ఒక మమత్వమును పెట్టుకోవటంలో ఇదే ఒక పెద్ద దోషము.
2: When we just can experience so many changes which will be coming about in a man, how can we develop any sort of attachment for man as such?
1: Kanuka ee doshamunu gurtinchukoni kramakramena vairagyamunu avalambinchatamu atyavasaramani prabodhinchindi Gita.
2: Gita has taught that one has to recognize all these defects which will be coming over as changes, and one should not develop attachment, one should develop detachment.
1: Rendavadi abhyasam.
2: The second one is constant practice.
1: Abhyasam ante emiti? Practice ani anukuntunnam manam.
2: Abhyasam, we just describe it as practice.
1: Elanti practice?
2: What type of practice can be called abhyasam?
1: Deenini tapassu ani cheptu vacharu.
2: It is truly described as tapas.
1: Tapas anaga andaru ee padamu vinagane bayapadtaru.
2: The moment people hear this word tapas, they get frightened a little.
1: ఏ అడవికి పోవటమో, ఏ ఆకులలుములు వేయటమో, ఏ కందమూలాదులు భక్షించటమో, కాయాన్ని కుష్కింప చేసుకోవటమో, ఏదో ఈ విధమైనటువంటి వృత్తులతో కూడినటువంటిది తపస్సు అని మనం భావిస్తున్నాము.
2: We invariably associate tapas with going to forest, eating whatever roots and fruits are available in the forest, and thus exposing ourselves to the risk of all suffering, etc.
1: ఇది తపస్సుకు సంబంధించినటువంటిది కాదు.
2: This is truly speaking not tapas.
1: ఇది బాహ్య వృత్తుల లోపల ఒక విధమైనటువంటి యొక్క శరీరమును త్యాగం చేసేటువంటి మార్గము.
2: ఇన్ ఎ వే దిస్ ఈజ్ ఎక్స్టర్నలీ పుట్టింగ్ ది బాడీ టు సఫరింగ్ అండ్ సాక్రిఫైసింగ్ ది బాడీ.
1: అయితే నిజమైన తపస్సు ఏమనగా రజస్సును తమస్సును తపింప చేయటం.
2: ట్రూలీ స్పీకింగ్ తపస్ రెఫర్స్ టు పుట్టింగ్ ది రజోగుణ అండ్ తమోగుణ అయినా టు రియల్ టార్చర్.
1: ఇంద్రియముల యొక్క దోషములను నిర్మూలము గావించటం.
2: రిమూవింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: దీనిని తపస్సు అని చెప్తారు.
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
1: ఈ తపస్సు మూడు విధములుగా ఉంటున్నది.
2: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్.
1: శారీరక, వాచక, మానసికములని మూడు.
2: వన్ ఇస్ ది తపస్ ఆఫ్ ది బాడీ, ది అదర్ ఇస్ తపస్ ఆఫ్ ద టాక్ ఆఫ్ ద టంగ్, అండ్ ది థర్డ్ వన్ ఇస్ మెంటల్ తపస్.
1: శారీరక తపస్సు అనగా
2: ఫిజికల్ తపస్సు రెఫర్స్ టు,
1: ఇది కొన్ని విధములైనటువంటి మంచి కార్యములో ప్రవేశపెట్టి,
2: దిస్ ఈస్ యూజింగ్ ద బాడీ ఇన్ పర్ఫార్మింగ్ సర్టన్ గుడ్ యాక్షన్స్.
1: దేవతలను, ఋషులను, మహనీయులను గౌరవించి ప్రార్థించి వారికి కృతజ్ఞతలుగా ఉండేటువంటి ఒక మార్గము.
2: ప్రేయింగ్ టు గ్రేట్ పీపుల్ గాడ్స్ అండ్ రిషీస్ అండ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్.
1: వారి అనుగ్రహమునకు పాత్రలు కావటం చేత మానవుని యందున్నటువంటి యొక్క అహంకారము మమకారము క్రమక్రమేణ కొంతవరకు క్షీణిస్తుంది.
2: ఇఫ్ యూ కెన్ అర్న్ దర్ గ్రేస్ దెన్ ది అహంకార అండ్ మమకార ఈగోయిజం అండ్ దిస్ పొసెసివ్నెస్ దే వుడ్ బి స్లోలీ.
1: అహంకార గర్వ మమకారములు క్షీణించిన తక్షణమే వినయ విధేయత పెరుగుతుంది.
2: వన్స్ దిస్ అహంకార అండ్ మమకార ఈగోయిజం అండ్ ది పొసెసివ్ మైండ్నెస్ దే డిక్లైన్ దెన్ ఆటోమేటికలీ గుడ్ క్వాలిటీస్ విల్ డెవలప్.
1: సదాచార సంపన్నుడు అవుతాడు.
2: వన్ వుడ్ డెవలప్ గుడ్ బిహేవియర్.
1: సత్కర్మలలో ప్రవేశిస్తాడు.
2: వన్ వుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్ యాక్ట్స్.
1: సత్సంగములు ఎందు చేరుతాడు.
2: వన్ విల్ హ్యావ్ గుడ్ అసోసియేషన్.
1: తద్వారా భగవద్గీతలు, రామాయణము, భాగవతము, భారతము ఇత్యాది గ్రంథములంతా కూడా పఠిస్తాడు.
2: త్రూ దాట్ హీ వుడ్ స్టార్ట్ రీడింగ్ అండ్ స్టడీయింగ్ భగవద్గీత, రామాయణం, మహాభారతం అండ్ సచ్ సేక్రెడ్ స్క్రిప్చర్స్.
1: ఇలాంటివి కాకుండా కొన్ని దాన ధర్మాది కర్మల యందు కూడా తాను పాల్గొంటాడు.
2: ఇన్ అడిషన్ టు దిస్ హీ వుడ్ ఆల్సో అండర్టేక్ చారిటీ అండ్ సచ్ అదర్ యూస్ఫుల్ యాక్టివిటీ.
1: ఇందులో విద్యాదానము,
2: ఇన్ దిస్ గివింగ్ ది చారిటీ ఆఫ్ ఎడ్యుకేషన్,
1: వైద్యదానము,
2: చారిటీ ఆఫ్ మెడిసిన్,
1: శ్రమదానము,
2: చారిటీ ఆఫ్ ది
1: అన్నదానము,
2: చారిటీ ఆఫ్ ఫుడ్.
1: ఈ విధంగా భూదానము, గోదానము, సువర్ణదానము ఇలాంటి దానములు అనేకంగా చేసి ఇందులో కూడాను శారీరకమైనటువంటి యొక్క పవిత్రతను కూడాను పెంచుకుంటాడు.
2: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారిటీ లైక్ గివింగ్ ల్యాండ్, కౌస్, గోల్డ్ ఇన్ ఆర్మ్స్ అండ్ ఇన్ చారిటీ, అండ్ త్రూ దాట్ యూ డెవలప్ సర్టన్ అమౌంట్ ఆఫ్.
1: అనగా శరీరమును పవిత్రమైన కర్మలలో ప్రవేశపెట్టడం.
2: ఇన్ అదర్వైజ్ putting the body in the sacred activity.
1: Yetti doshamulaku kudanu thanu guri kaakunda chuchukovatam.
2: Seeing that he doesn't expose himself to any defects in
1: bhautika prapanchamunandu yetti durmargamulaku kudanu palapadakunda undatam.
2: In the physical world not doing any activity which is harmful and bad.
1: Ee rajotaku guna tamogunamulaku thanu sattudu kaakunda undatam.
2: Not coming under the spell of rajoguna and tamoguna.
1: వీటి బారి నుండి తాను సాధ్యమైనంత వరకు తప్పించుకునేందుకు ప్రయత్నించటం.
2: To escape and free himself from the bondage of these two gunas, rajas and tamas.
1: ఇది శారీరక తపస్సు అని చెప్పారు.
2: This may be described as the bodily penance.
1: ఇంకా తపస్సు, వాచక తపస్సు.
2: Then the next one is వాచక తపస్సు.
1: వాచకమనగా పవిత్రమైనటువంటి, ప్రియమైనటువంటి, సత్యమైనటువంటి మాటలను ప్రవేశపెట్టాలి.
2: వాచక తపస్సు రెఫర్స్ టు యూజింగ్ డియర్, గుడ్, స్వీట్ అండ్ నోబుల్ వర్డ్స్.
1: సత్యము కదా అని కొంచెం తీవ్రమైనటువంటిదిగా ఉండకూడదు,
2: ఈవెన్
1: కటువైనటువంటిదిగా ఉండకూడదు.
2: ఈవెన్ వన్ వెన్ వన్ స్పీక్స్ ట్రూత్ యు షుడ్ నాట్ బి సివియర్, షుడ్ నాట్ బి కటింగ్ అండ్ యు షుడ్ నాట్ బి హర్టింగ్.
1: సత్యము కదా అని ఇతరులు బాధించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
2: Even if it is truth, you should not be for hurting others.
1: సత్యము కదా అని ఇతరుని హింసించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
2: Even if it is truth, you should not be violent to others.
1: సత్యము కదా అని అప్రీతికరమైనటువంటిది కూడా చెప్పకూడదు.
2: Even if it is truth, you should not be very హార్మ్ఫుల్ ఆర్ హర్టింగ్ టు అదర్
1: దానిని ఆధారము చేసుకుని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయొద్దు అనేది గీత.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ గీత హాస్ సెడ్ దాట్ ట్రూత్ మస్ట్ బి డియర్ స్వీట్ అండ్ వెరీ నాన్ వైలెంట్లీ పుట్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి యొక్క నాలుగు చేత పరులను సంతోషపెట్టి అనుకూలపరిచి ఆనందపరిచేటువంటి రీతిగా నేను ఉపయోగించుకోవాలి.
2: యూజ్ ది సీక్రెట్ టంగ్ దట్ ఈస్ గివెన్ టు యూ ఫర్ గివింగ్ జాయ్ టు అదర్స్, డిలైట్ టు అదర్స్ అండ్ ఫర్ హెల్పింగ్ అదర్స్.
1: మనసును ఏమాత్రం కూడా నువ్వు నొప్పింపరాదు.
2: యు షుడ్ నాట్ గివ్ ఎనీ సఫరింగ్ టు ది మైండ్.
1: ఈ వాక్కు చేత దైవ చింతను కూడా నువ్వు అభివృద్ధి పరచుకోవాలి.
2: యువర్ థాట్ షుడ్ హెల్ప్ యూ టు డెవలప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: దైవం యొక్క లీలా గుణగణ విశేషములను కూడా నువ్వు వర్ణించాలి.
2: యు షుడ్ యూజ్ యువర్ టంగ్ టు డిస్క్రైబ్ ఆల్ ది అట్రిబ్యూట్స్ అండ్ ఆల్ ది గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
1: పరులకు సహాయకరమైనటువంటి యొక్క పదములను కూడా నువ్వు అందులో ఉపయోగపెట్టాలి.
2: యు షుడ్ యూజ్ వర్డ్స్ విచ్ వుడ్ బి హైలీ హెల్ప్ఫుల్ టు అదర్స్.
1: ఇతరులకు సరైనటువంటి మార్గాన్ని బోధించాలి.
2: You should use the tongue and your talk to show the right path for others.
1: నీవు అనుభవించినటువంటి యొక్క సత్కర్మలను యొక్క ఫలితములను ఇతరులకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి.
2: All the great good experiences that you have, you should be able to explain these things to others.
1: నీకు సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులు పెడమార్గమునందు పోతుంటే వాక్కు ద్వారా వాళ్ళని చాలా వరకు కూడాను సంస్కరింప చేయడానికి ప్రయత్నించాలి.
2: You will have to correct people if they are going on the wrong path by using good words and your sweet tongue.
1: కనుక సత్యము లోపల ఏమాత్రం కూడా నువ్వు అసత్యము ప్రవేశించకుండా చూసుకోవాలి.
2: వన్ హ్యాస్ టు టేక్ కేర్ టు సీ దట్ నో అమౌంట్ ఆఫ్ ఫాల్స్హుడ్ ఎంటర్స్ ఇంటూ యువర్
1: సత్యవ్రతుడు కావాలి.
2: యు షుడ్ బికమ్ ఏ సత్యవ్రత.
1: అహింసాపరుడు కావాలి.
2: యు షుడ్ బికమ్ నాన్ వైలెంట్.
1: ఈ సత్య అహింస ఈ రెండింటి ఎందు కూడా ఒక్కొక్కటి మనకు అనేక విధములైనటువంటి యొక్క చిక్కులు కలుగుతూ ఉంటాయి.
2: There could be quite a few problems which you will have to encounter if you are following the path of truth and non-violence.
1: ఈ తపస్సుకు అనేక ఇక్కట్లు కూడాను అడ్డు తగులుతుంటాయి.
2: Quite a few problems you may face if you want to pursue this particular path.
1: ఒక మహర్షి ఈ రెండిని ప్రతిజ్ఞ చేసుకుని నేను నిరంతరము సత్యమునే చెప్తాను, ఎవరికి ఎట్టి అపకారము చేయకూడదు అనేటువంటి ఈ రెండు వాక్కులపైననే తాను దీక్షను సాధించి తపస్సు గావిస్తున్నాడు.
2: ఏ పర్టికులర్ మహర్షి వాజ్ డూయింగ్ పెనాన్స్ టేకింగ్ ఎ నోట్ దట్ యు వుడ్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ కమ్ వాట్ మే.
1: ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను విన్నటువంటి ఒక దుర్మార్గుడు వేటగాడు ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను ఏమాత్రం ఏ విధంగానైనా భంగము గావించాలని కొంచెం దీక్ష పూనాడు వాడు.
2: One bad hunter who heard this particular oath being taken by this Maharshi took an oath to see that this particular oath is broken by this Maharshi.
1: Oka jinkanu aa Maharshi tapas chestu undetundi oka pradesham nunchi aa tapas chestunna vyakti ediruga parigetti poyetattuga taanu tarumukoni vachadu.
2: This hunter drove a deer in such a way that it passed in the in the front of that particular rishi who was doing tapas.
1: దీనిని ఈ తపస్ చేసేటువంటి వ్యక్తి చూచాడు.
2: This person who was doing penance, he saw it.
1: తక్షణమే అది వెళ్లి ఒక పొదలో చేరిపోయింది.
2: The deer went and hid itself in a bush.
1: దానిని కూడా చూచాడు ఈ తపస్వి.
2: The person, this maharshi, saw that particular incident also.
1: ఈ వేటగాడు పరిగెత్తి వచ్చి, స్వామి ఇటువైపున ఒక జింక వచ్చింది, మీరేమైనా చూచితురా అని ప్రశ్నించాడు.
2: దిస్ హంటర్ కేమ్ రన్నింగ్ అండ్ ఆస్క్డ్ మహర్షి, స్వామి, హావ్ యూ జస్ట్ సీన్ ఎ డియర్ పాసింగ్ త్రూ దిస్ వే?
1: చూచితిని అని చెప్పితే దాన్ని చంపుతాడు, అపకారం చేసిన వాడిని అవుతాను. చూడలేదు అని చెప్తే అసత్యం ఆడిన వాడిని అవుతాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని యోచించాడు ఈ ఋషి.
2: This rishi was put to a real problem as to whether to tell the truth, and if he tells the truth, then he would be harming that particular deer. If he doesn't tell the truth, he will have violated the principle of telling the truth.
1: ఏది చేసినా కూడాను నిజం చెప్పినా కష్టమే, అసత్యం చెప్పినా తన మనసు అంగీకరించదు. ఇలాంటి పరిస్థితి లోపల తాను ఒక యుక్తి యోగమును అనుసరించాడు.
2: He was faced with a problem of telling truth and incurring a particular sin, or not telling truth and dissatisfying himself. In this particular...
1: దాన్ని చంపుతాడు, అపకారం చేసిన వాడిని అవుతాను. చూడలేదు అని చెప్తే అసత్యం ఆడిన వాడిని అవుతాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని యోచించాడు ఈ ఋషి.
2: This rishi was put

0: నాయన ఏది చూచెనో అది పలుకదు, ఏది పలుకునో అది చూడలేదు. హీసెడ్ కన్నులు చూచినాయి కానీ కన్నులకు చెప్పే నోరు లేదు, నోరు చెప్పగలదు కానీ నోరు చూడలేదు.
1: He said in an enigmatic way that whatever has just seen, it cannot tell. Whatever has can tell, it has not seen.
0: చూచినది ఒక్కటి చెప్పుట మరొకటి, ఇది ఎట్లా సత్యమవుతుంది? చెప్పుట ఒకటి చూచుట ఇంకోటి, ఇది ఎట్లా సత్యమవుతుంది? కనుక నీ దారిని నీవు వెళ్ళమన్నాడు.
1: How can it be truth? Because eyes have seen and the mouth has to tell. Mouth has to tell but it has not seen. This cannot be true.
0: ఇలాంటి పరిస్థితిలో ఈ విధమైన యోగాన్ని అనుసరించవలసి వస్తుంది. అసత్యము చెప్పకూడదు, సత్యము చెప్పకూడదు.
1: In such difficult situations, one may adopt this particular policy. One should not tell untruth. One cannot tell truth also.
0: కనుక వాక్తపస్సునందు మధ్య మధ్య ఇలాంటి కొన్ని పరిస్థితులు మనకు తగిలినప్పుడు మనం రెండింటికి కొంచెం సంతిప్త అవస్థలో ఉండినట్టుగా మనం బాధించుకోకుండా రెండింటినీ తప్పించుకుని తిరిగేటువంటి యుక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: When one is following this particular వాచక తపస్, one may face such difficult situations, then he should not tell untruth. But he should adopt a policy and he should see that he escapes without uttering.
0: Elanti paristhithilo aina kuda asatyam aadakoodu.
1: Whatever be the circumstances, one should not utter a lie. One should not utter untruth.
0: Nee ishtam lekapothe nee mounam vahinchu gaani asatyam cheppaladu akkaraledu.
1: If you do not want to tell untruth, you can keep quiet and observe silence rather than utter untruth.
0: Deeniki aadharam ayyinatide inga manasika tapassu.
1: The basis for this is manasika tapas.
0: ఈ మానసిక తపస్సు లోపల సద్భావమును పెంచుకోవాలి.
1: In the mental tapas or manasika tapas, you have to develop good qualities and virtues.
0: మనసులో ఎలాంటి చింతలు మనం చేస్తుంటామో మన ముఖంలో అలాంటిదిగా వస్తుంటుంటాది.
1: Whatever thoughts will be flashing in your mind, your face
0: is the index of life, mind ani.
1: That is how it is just said, face is the index of mind.
0: మన మనసులో ఏమి చింతిస్తామో దాని యొక్క ప్రభావమే మన ముఖంలో కనిపిస్తుంటాయి.
1: వాట్ ఎవర్ థాట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ మైండ్, దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ ఫేస్.
0: మనం విచారంగా ఉంటుంటే లోపల ముఖం కూడాను విచారంగానే కనిపిస్తుంది.
1: మెంటలీ ఇఫ్ యు ఆర్ గ్రీఫ్ స్ట్రికన్, అవర్ ఫేస్ రిఫ్లెక్ట్స్ ది గ్రీఫ్.
0: లోపల పవిత్రమైన భావములే అభివృద్ధి అవుతుంటే ముఖమునందు చిరునవ్వులు చిందులు దొక్కుతూ ఉంటాయి.
1: ఇఫ్ దేర్ ఆర్ సేక్రెడ్ థాట్స్ ఇన్ ద మైండ్, ది ఫేస్ విల్ బి వెరీ చీర్ఫుల్.
0: కనుక మనసు యొక్క ప్రభావమే మనిషి యొక్క ముఖంలో ప్రకటిస్తుంటాది.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ అండ్ ది థాట్స్ ఇన్ ద మైండ్ కెన్ బి జస్ట్ సీన్ ఇన్ ది ఫేస్.
0: కనుక మంచి భావములు, మంచి తలంపులు, మంచి చింతనలు మనసునందు ఉండినప్పుడే మానవుడు బాహ్యంగా కూడాను మంచి ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ సేక్రెడ్ థాట్స్, సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ ఇన్ హిస్ మైండ్, హి విల్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఏ హ్యాపీ అండ్ చీర్ఫుల్ లైఫ్.
0: లోపల భయంకరమైనటువంటి బాధలు తన్ను హింసిస్తూ ఉండగా బయట మాత్రం ఊరికి సినిమా నవ్వులు మాదిరి నవ్వితే ఇది కేవలం ఆర్టిఫిషియల్ నవ్వులుగా ఉంటుంటది.
1: ఇఫ్ ఇన్సైడ్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హార్ట్ హీఈస్ అండర్ గోయింగ్ రియల్ అగోనీ అండ్ రియల్ గ్రీఫ్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ స్మైల్ నేచురలీ, ఇట్ వుడ్ బి సమ్.
0: లోపల బాధలు హింసిస్తుంటాయి, కాలుస్తూ ఉంటాయి. పైన చూసినప్పుడు ఏమయ్యా ఎట్టున్నా బాగున్నా, ఏదో ఒక విధమైన రీతిగా ఒక ఇదిగా చేసినట్టుగా ఉంటాది. దాని వల్లనే మనిషి యొక్క భావములను తక్షణమే గుర్తించడానికి వీలవుతుంది. ఓ ఇతను ఏదో విచారంగా ఉన్నాడు అని గుర్తించవచ్చు.
1: ఇఫ్ దేర్ ఆర్ సమ్ థాట్స్ విచ్ ఆర్ టార్చరింగ్ ఇన్సైడ్ ద మైండ్, ఇఫ్ వెన్ హీస్ అకాస్టెడ్, ఇఫ్ యూ వాంట్ టు స్మైల్ అట్ ఇట్, ఇట్ వుడ్ బి ఆర్టిఫిషియల్, ఇట్ వుడ్ బిట్రే వాట్ ఎవర్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద హార్ట్.
0: కనుక అట్టుండకుండా నిరంతరము మనసును ఆనందంతో ముంచేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవాలి.
1: We should not be driven to that particular state. We should always keep ourselves happy mentally and throughout.
0: ఎప్పుడు ఇది ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది? నిరంతరము మంచి చింతలు చేసినప్పుడే సుఖంగా ఉంటుంది.
1: When would one be happy? When would one be always joyous? Only when the thoughts are good and sacred would be so.
0: ఈ మంచి చింతలను చేయడానికి సాధ్యమైనంత వరకును వాక్కును అరికట్టుకోవాలి.
1: In order to have good and sacred thoughts inside mind, to the extent possible, you should exercise control over
0: your thoughts. కొన్ని గంటలైనా కూడాను మౌనం వహించాలి.
1: At least a few hours in a day, one should observe silence.
0: అప్పుడే ఈ మాటల యొక్క సందర్భం లోపల మనసుకు విశ్రాంతి చిక్కుతుంది.
1: Only in that case, mind gets rest from these words and the thought waves.
0: నిరంతరము దీనికోసం నిమిత్తమై కొన్ని జపములు, ధ్యానములు ఇలాంటివంతా కూడాను ఆచరించాలి.

0: చేసినప్పుడు మనసు పరిశుద్ధం కావడానికి ఒక అవకాశం ఉంటుంది.
1: జపం, రిపిటేషన్ ఆఫ్ ద నేమ్, ధ్యానం, మెడిటేషన్ ఆర్ రిసార్టెడ్ టు ఇన్ ఆర్డర్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్ట్ ఫర్ ద మైండ్.
0: కనుకనే జపతప ధ్యానములన్నీ కూడాను, వేదాధ్యాయములన్నీ కూడాను ఈ యొక్క మనస్సును పవిత్రముగా ఉంచుకునేటువంటి అంతర్బహిర్శుచి శుచి అన్నారు.
1: Repetition of the name and thinking of the Lord and doing meditation etc. are resorted to in order to bring about purity both inner and outer.
0: దేహమునకు నిత్యము మనము ఏ విధంగా కూడాను స్నానం చేసి ఒక సంస్కారం గావించుకునో అదే విధంగానే మానసిక సంబంధమైనటువంటి యొక్క దుర్భావములకు కూడాను ఈ విధమైనటువంటి సంస్కారం చేయుటకై కొన్ని భగవత్ చింతనలు మనం చేయాలి.
1: Just as body is given a bath every day and thus it is cleansed and transformed into pure and clean thing, in the same way mind has to be given certain amount of training, certain amount of dhyana and
0: sharira parishuddham maatrame manam lakshyam nanduchukuntunnamu kaani manasika parishuddhatiki e maatram kodanu tagina krushi cheyatam ledu.
1: We have been keeping in view only the physical cleanliness but not the mental cleanliness as it is required.
0: Satchintanalu sadalochanalu sadbhavamulu kodanu manasika parishuddhatiku sarinatunti parikaramulu.
1: Good thoughts, good feelings, good actions will go a long way in order to bring about mental cleanliness.
0: Kanukane tapasthanaga sharira vachaka manasikama yokka samanvayamainatunti yokka parivartane prabhavame idi tapassu.
1: Tapas truly means bringing about physical, mental and also the use of the tongue, bringing about a unity and unison between these three things. This is called real tapas.
0: Itti త్రిగుణముల యొక్క ఏకత్వాన్ని, త్రిగుణముల యొక్క త్రిపుటిని యొక్క సంపూర్తిని అనుభవించినటువంటి మహనీయుడే ఒక విధమైనటువంటి మహాత్ముడు అని చెప్పవచ్చు.
1: ఎ రియల్ మహాత్మా ఇస్ వన్ హూ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ గుణాస్ అండ్ త్రీ.
0: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం మహాత్మనం అన్నారు.
1: మైండ్, వర్డ్ అండ్ డీడ్, ఇఫ్ దే ఆర్ ద సేమ్, if they are one in unison with the other,
0: manas anyat vachas anyat karman anyat duratmanam manna.
1: If mind is different, word is different and deed is different, he is a bad person.
0: Kanuka tapasthanaga deeni yokka antarathame emanaga mana yokka rajoguna tamogunula yokka ekatvanni nirmoolatvanni gavinchi indriyuni yokka doshamulanu nirmoolamu chesi మూడు గుణముల యొక్క ఏకత్వాన్ని అనుభవించేటువంటి పరిస్థితికి తపస్సు అని.
1: తపస్ రెఫర్స్ టు రిమూవింగ్ ద డిఫెక్ట్స్ అండ్ డిస్ట్రాయింగ్ దీస్ రజోగుణ అండ్ తమోగుణ ఆర్ మర్జింగ్ దీస్ థింగ్స్ ఇన్ సత్వగుణ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యాజ్ వన్ గుణ. దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
0: సాత్వికము చేత రజస్సును అరికట్టి, రజస్సు ద్వారా తమస్సును అరికట్టి మూడింటి యొక్క తత్వము ఏకత్వంగా భావించేటువంటి స్థితియే తపస్సు.
1: Tapas may be again described as controlling rajas with the help of sattva, controlling tamas with the help of rajas and enjoying all these three things as
0: one. Kadapadiki sattvikam kudanu teesiveyali.
1: Ultimately one has to overcome even the sattva guna itself.
0: Mana kaalilo oka mullu virigindi.
1: Suppose you have
0: mullu.
1: Suppose you have treaded on a particular thorn as such.
0: ఆ ముళ్ళును తివ్వాలంటే ఒక గొడ్డలో, ఒక కొడవో, ఇంకటి కొడవలో ఇంకే విధమైన కట్టు మనం తీసుకొని అక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ థార్న్ ఫ్రమ్ యువర్ ఫుట్, దర్ ఇస్ నో నీడ్ ఫార్ గోయింగ్ ఇన్ ఫార్ ఎ స్వోర్ ఆర్ ఎ కడ్జల్.
0: తిరిగి ఇంకొక ముళ్ళు ద్వారానే ఈ ముళ్ళును తివ్వాలి.
1: యూ హావ్ టు టేక్ అనదర్ థార్న్ టు రిమూవ్ దిస్ పర్టికులర్ థార్న్ విచ్ హాస్ ఎంటర్డ్ ఇంటు యువర్ ఫుట్.
0: అయితే ఒక ముళ్ళు తీసుకుని మనకు విరిగిన ముళ్ళును తీసాము, తీసిన తర్వాత విరిగిన ముళ్ళును తీసిన ముళ్ళును రెండింటిని తీసి పారవేయాలి.
1: You have to use an extra thorn to remove the thorn which has gone into your foot. Once you take that thorn out of the foot, you have to throw both the things out.
0: Adi vidhangane ee rajas tamo gunamulu unnatundi oka mundu manavallu baadhistuntayi.
1: In the same way, these gunas, these attributes of rajas and tamas will be giving us a lot of trouble.
0: Veetini saatvikamainatundi oka mundu tho tivvali.
1: With the help of or with the thorn of saatvik guna, you have to remove these two.
0: ఈ రెండింటిని తీసే వరకు మాత్రమే ఈ ముళ్ళు మనం భద్రం చేసుకోవాలి.
1: Until you remove these two gunas, rajoguna and tamoguna,
0: ఈ రెండు ముళ్ళు తీసిన తర్వాత ఈ ముళ్ళును కూడా మనం పారవేయాలి.
1: Once you remove them or overcome these two gunas with the help of sattva guna, you will have to give up.
0: Sattva guna బంగారు చేయని వంటిది.
1: సత్వ అట్రిబ్యూట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ గోల్డ్
0: రజోగుణము కాపర్ చైన్ వంటిది.
1: రజోగుణం డిస్క్రైబ్డ్ యాజ్ ఎ కాపర్ చైన్.
0: తమో గుణము ఇనుప గుణము గొలుసు వంటిది.
1: తమో గుణం డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ ఐరన్ చైన్.
0: మనకు వేసినటువంటిది మూడు మూడు బంధన్లే.
1: ఆల్ ది త్రీ చైన్స్ బైండ్ అస్ ఓన్లీ.
0: బంధనేమో సమానమే.
1: The binding is common for all the three.
0: Chain యొక్క విలువ మాత్రం హెచ్చు తక్కువగా ఉంటున్నాయి.
1: The value of the chains may be different. Bondage remains bondage. In other words, even sattva guna is a bondage only.
0: సాత్వికం కూడాను దైవత్వానికి చేరేంత వరకు మాత్రమే అది అవసరం.
1: Only until you reach divinity, you need sattva guna.
0: దైవత్వంతో చేరిన తర్వాత ఏ గుణమును మనకు అక్కర్లేదు.
1: Once you merge in Lord,
0: అమనస్కుడైపోతాడు.
1: He becomes an amanaska.
0: ఈ అమనస్క స్థితి లోపల ఇంక ఈ గుణములు ఎక్కడవి?
1: In the stage of amanaska, the question of three attributes, three gunas doesn't arise at all.
0: కనుక ఈ మూడింటిని దైవార్పణగా మనం భావించినప్పుడే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా అయిపోతుంది.
1: Only when we offer all these three attributes also as an offering to the Lord, then only we will be able to just free ourselves from all the.
0: కనుకనే ఈ మనస్సును స్వాధీనం నందు ఉంచుకొనుటకు అభ్యాసము వైరాగ్యము అత్యవసరమని గీత ప్రత్యేకంగా బోధిస్తూ వచ్చింది.
1: Gita has specially been teaching, therefore, that to have a control over the mind, practice and also detachment are very essential.
0: Abhyasam ante laukika sambandhamainatuvanti okka abhyasamulu kaadu. Ee sharirikanga, manasikanga, vaakuritiga konni vidhamainatuvanti okka pavitramainatuvanti okka deenini anubhavincheatuvanti okka abhyasamulu.
1: Practice does not refer to the normal, ordinary, day-to-day physical practices as such. Using the body, using the mind, using the tongue, in such a way that we will be able to just develop detachment.
0: ఈ మూడు కూడాను దైవ సంబంధమైనటువంటి కార్యములలో ప్రవేశించాలి.
1: Practice refers to practicing things which will help you to reach the divinity.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క వస్తువుల యొక్క సంబంధమై ఉండాలి.
1: They should be associated with the truth.
0: నిర్మలమైనటువంటిగా ఉండాలి.
1: They should be pure.
0: ఇవే నిజమైనటువంటి తపస్సుకు సరి అయిన పరికరములు.
1: దిస్ ఆర్ రియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ డూయింగ్ తపస్.
0: ఇలాంటి పరికరములను మనము అభివృద్ధిగా ఉంచుకొని పవిత్రమైనటువంటి జన్మను సార్థకంగా ఉంచుకొని దైవానుగ్రహానికి పాత్రలు కావాలని ఆశిస్తున్నాను.
1: స్వామి హస్ బీన్ విషింగ్ అండ్ డిజైరింగ్ దట్ విల్ హావ్ టు యూ డెవలప్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ తపస్ అండ్ ఆఫర్ దిస్ పర్టికులర్ థింగ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ దెన్ శాంక్టిఫై అవర్ లైఫ్.
2: That was the 12th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which Bhagavan delivered on 14th August 1984, he just taught us Abhyasa and Vairagya, that is, spiritual practice and detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ఎంతటి మూర్ఖుడు నేను, స్వగ్రహంలో తనను గౌరవించటకు తప్పదు.
1: వన్ మైట్ బి ఫూలిష్ టు ఎనీ ఎక్స్టెంట్ ఈస్ బౌండ్ టు బి రెస్పెక్టెడ్ ఇన్ హిస్ ఓన్ రెసిడెన్స్.
0: ఎంతటి మూర్ఖుడు నేను, తల్లిదండ్రులు ప్రేమించక తప్పదు.
1: ఎనీ ఫూల్ ఫర్ దట్ మ్యాటర్ విల్ హ్యావ్ టు లవ్ హిజ్ ఓన్ పేరెంట్స్.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: తమ పుత్రుడొకటి చేత ఈ యొక్క ప్రేమానుబంధములను వదలుకొనలేక అభిమాన మమకారం చేత మూర్ఖుడనేనను తాము ప్రేమిస్తూ ఉంటారు తల్లిదండ్రులు.
1: పేరెంట్స్ లవ్ హిమ్ ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ అటాచ్మెంట్. దో ది సన్ ఇస్ ఫూల్ యట్ ద లవ్ హిమ్.
0: స్వగ్రామే పూజ్యతే ప్రభుః. గ్రామాధికారి ఎన్ని విధములైనటువంటి మూర్ఖత్వంతో ప్రవర్తించుచున్నప్పటికీ గ్రామస్తులు అతని గౌరవిస్తూనే ఉంటారు.
1: The head of the village may be a fool without any proper administration, yet villagers respect him.
0: కారణం, అధికారం తన హస్తములో ఉంటున్నది.
1: The reason is he is in authority.
0: అధికారమునకు గౌరవిస్తూ అధికారమును చేకూర్చుకున్నటువంటి ఒక వ్యక్తి కూడాను గౌరవాన్ని అందిస్తుంటారు.
1: The respect is because of the position he holds.
0: గ్రామమునకు అధికారి.
1: He is the head of the village.
0: స్థానమునకు గౌరవాన్ని ఇస్తుంటారు.
1: He is respected for his position.

0: దేశములో రాజు ఎలాంటి వాడైనప్పటికీ ప్రజలు అతన్ని గౌరవిస్తుంటారు.
1: కింగ్ మైట్ బీ ఇన్ ఎనీ వే బట్ యెట్ ద సబ్జెక్ట్స్ పీపుల్ రెస్పెక్ట్ హిమ్.
0: కారణం అధికార స్థానం.
1: ద రీజన్ ఇస్ హిస్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
0: కేవలం ఈనాటి కలియుగమునందు అధికారమునకు ధన సంపత్తికి గౌరవం ఇస్తున్నారే కాని గుణమునకు కాని తన యొక్క శీల సంపత్తికి కాని ఎవరు కూడాను గౌరవం అందించటం లేదు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ పీపుల్ విత్ వెల్త్ అండ్ అథారిటీ ఆర్ రెస్పెక్టెడ్ బట్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ వర్చ్యూస్ అండ్ క్యారెక్టర్.
0: విద్యా సర్వత్ర పూజ్యతే. ఎట్టి విద్య జ్ఞానానాం గానముత్తమం. ఆత్మవిద్యకి సర్వత్రా గౌరవం ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మిక్ విద్య ఈస్ రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్.
0: దేశకాల పరిస్థితుల ప్రభావం మనకు ఏమాత్రం కూడాను గురి కాక విద్య సర్వత్రా గౌరవింపబడుతుంటుంది.
1: It is not affected by the time and the space in its circumstances. It is respected all over.
0: Atma vidya marinta gauravanni andistundi.
1: The knowledge of the spirit is much more respected.
0: Adi veda kalamunandu avirbhavinchinatvanti yokka brahma gnana tattvamu.
1: This knowledge of the spirit has been there since Vedic times. Brahma gnana.
0: Adi Grift aneetvanti yokka German nayakudu ఈ వేద తత్వాన్ని గురించి అనేకంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ద సేమ్ థింగ్ ఈజ్ టాట్ బై ద జర్మన్ లీడర్ గ్రిఫ్ట్ టు ఎవ్రీబడీ.
0: వేద ఈజ్ ది ఫస్ట్ వర్డ్ బై స్పోకన్ బై మ్యాన్ అన్నాడు. వేద ఈజ్ ది ఫస్ట్ వర్డ్.
1: గ్రిఫ్ట్ సెడ్ వేద ఈజ్ ద ఫస్ట్ వర్డ్ స్పోకెన్ బై మ్యాన్.
0: మానవుని నుండి ఆవిర్భవించినటువంటిది మొట్టమొదటి పదము వేదము.
1: వేద ఈజ్ ది ఫస్ట్ వర్డ్ స్పోకెన్.
0: దీనిని జర్మన్ దేశస్థుడైనటువంటి మ్యాక్స్ ముల్లర్ కూడాను అనేక విధములుగా కూడాను దీనిని గౌరవిస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్ జర్మన్ ఆల్సో రెస్పెక్టెడ్ వేదాస్.
0: అతను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశ్రమాన్ని కల్పించుకుని ఈ ఆశ్రమంలో ఏకాంతమైన జీవితాన్ని గడుపుతూ వేదాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్ హ్యాస్ గాట్ హిస్ ఓన్ ఆశ్రమ వేర్ హీ స్పెంట్ ఇన్ లోన్లీనెస్
0: అనేక మంది భారతీయులు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ లోపల ఐసీఎస్ చదవడానికి ప్రవేశించారు.
1: దోస్ డేస్ భారతీయర్స్ ఎంటర్డ్ ఇంటూ గాట్ అడ్మిషన్ ఇన్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ సో టు సెక్యూర్ ఐసీఎస్.
0: వారందరినీ పురస్కరించుకుని వారికి ఒక చక్కని సందేశాన్ని అందిస్తూ వచ్చాడు మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ గేవ్ మెసేజ్ టు దీస్ ఎంట్రన్స్ ఇన్ టు ఐసీఎస్ కోర్స్.
0: India, what it can teach us, అనే ఒక పుస్తకం రాశాడు.
1: He has written a book containing the information that what India would give them.
0: Teach us.
1: What it would teach.
0: ఏమి చేస్తోంది మనకు టీచింగ్?
1: What is that it teaches us?
0: సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇవి ప్రధానమైనటువంటి ఫోర్ పిల్లర్స్ ఈ యొక్క భారతీయ సంస్కృతి యొక్క భవనం అనుకు అన్నాడు.
1: For this mansion of Bharatiya culture, there are four pillars. One, speak truth. Second, follow righteousness. Mother is God. Fourth one, father is God.
0: Vedamanandu avirbhavinchinatvanti yokka samasta dharmamulu kodanu Bharatiya samskruti yokka angamule.
1: All dharmas, there are all the different limbs, components of Veda.
0: Ee samskruti yokka prabhavamunu puraskarinchukoni Wilson aneetvanti German man చాలా దీన్ని వర్ణిస్తూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ ఆల్ దిస్ క్వాలిటీస్ విల్సన్ జర్మన్ నరేటెడ్ ఇట్ ఇన్
0: పరాశర మహర్షి లిఖించినటువంటి యొక్క పురాణం యొక్క తత్వాన్ని తాను ఇంగ్లీష్ లో తర్జుమా చేస్తూ వచ్చాడు.
1: హీ ఆల్సో ట్రాన్స్లేటెడ్ ఎపిక్స్ ఇన్ టు ఇంగ్లీష్.
0: ఆ తర్జుమా చేసినటువంటి యొక్క ఈ పద్మ పురాణం యొక్క ప్రభావం కూడాను చక్కగా వివరిస్తూ కలియుగమునందు పర్తి అనే గ్రామంలో సత్య అనే పేరుతో ఐదడుగుల మూడించులు ఉండేటువంటి ఒక వ్యక్తి ఉద్భవిస్తాడని కూడాను దానిలో ఉంటుండాలి.
1: As he was translating Padma Purana, there is a specific mention of this, that there in a village by name Parthi, The one by name Satya, 5 feet 3 inches, would be born there.
0: ఇది యావత్ ప్రపంచమునే ఆకర్షింపజేసేటువంటి ఒక biggest magnet అన్నాడు.
1: He described that Satya is the biggest magnet that would draw, that would attract the entire world.
0: కనుక ఈ విధమైనటువంటి నాడీ గ్రంథములంతా కూడాను పరాశర మహర్షి అనేక విధములైనటువంటి ఒక భారతీయ యొక్క భవిష్యత్తును గురించి వ్రాస్తూ వచ్చాడు.
1: Sage Parashara also described what lies ahead in future.
0: Wilson Bontenani, ayana Manu Chakravarti rasinatunti oka dharma shastramunu goppaga tarjuma chestu Manu's Law aneetunti book rastu vachadu.
1: Wilson also wrote a book by name Manu's Law, which is the translation of the book written by Manu.
0: ఈ యొక్క మనశాస్త్రంలో లేనటువంటి యొక్క తత్వములు ఏ శాస్త్రమునందు కానీ ఏ యొక్క కాలమునందు కానీ ఏ దేశమునందు కూడా లేవు అని నిర్ణయించుతూ వచ్చాడు.
1: ఇట్ ఈస్ క్లియర్లీ డిసైడెడ్ ఆల్ దోస్ థింగ్స్ కంటైన్డ్ ఇన్ దిస్ మనుస్ కాంపోజిషన్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
0: కనుక భారతీయ సంస్కృతి అనేక రంగముల చేత అనేక భావముల చేత యావత్ ప్రపంచమును కూడాను అరికట్టుకున్నది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ could encompass the entire world because of its strength.
0: Kanukane vyasudu enna bharate tanna bharata annadu anaga bharatamulo lenetuvantivi ee desamulo kuda levu annadu.
1: That's what was Vyasa said. What is not there in Bharat is not present anywhere.
0: Sarvamu bharatamunde untunnavi.
1: Everything is present in Bharat.
0: కనుకని ఇట్టి భారతదేశం యొక్క సంస్కృతి తత్వాన్ని ఈనాడు భారతీయులే విస్మరిస్తూ వచ్చున్నారు.
1: సచ్ మైటీ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫర్గాటెన్ బై భారతీయస్.
0: కనుక భారతీయుల యొక్క సంప్రాప్తి గాని దురదృష్టము కాని అదృష్టము కాని వారి వారి సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది.
1: దేర్ఫోర్ దే డిజర్వ్ మిస్ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ లక్ డిపెండ్ ఆన్ దేర్ థాట్స్.
0: అదృష్టము అన్నాను నిన్న.
1: Yesterday we thought of adrushta.
0: Drushtam anaga drushtiki kanipinchinatvanti adrushtamu ani.
1: Adrushta which is not seen with the eye.
0: Ee adrushtam anetvanti ekka manaku praaptistundali.
1: How do you deserve this adrushta?
0: Sankalpamulu anetvanti beejamulu naati karmalu anetvanti phalamunu pondutunnam.
1: You sow the seeds of thought and reap the fruits of action.
0: Karma anetvanti beejamulu naati మనము అభిమానము అనేటువంటి ఫలమును పొందుతున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ యాక్షన్ అండ్ రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ అటాచ్మెంట్.
0: అభిమానం అనేటువంటి బీజమును నాటి శీలము అనేటువంటి ఫలమును పొందుతున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ రీప్ ది ఫ్రూట్స్
0: శీలమనే బీజమును నాటి అదృష్టం అనేటువంటి ఫలాన్ని పొందుతున్నాం.
1: We sow the seeds of character and reap the fruits.
0: కనుక అదృష్టం అనేటువంటిది
1: అదృష్ట
0: శీలం పైన ఆధారపడి ఉన్నది.
1: So adrushta depends on character.
0: Seelamu abhyasam paina aadharapadi unnadi.
1: The character depends on
0: abhyasam. Karma paina aadharapadi unnadi.
1: Habit depends on
0: karma. Sankalpam paina aadharapadi untundi.
1: Action in turn depends on
0: thought. Kanukane adrushtamunaku mana sat sankalpamule mooladharamu.
1: So for adrushta the good thoughts are responsible.
0: Ikka duradrushtamunaku edi karanam?
1: What is the response for bad thoughts?
0: Dussankalpamulaneetunte beejamulu naati దురభ్యాసం అనేటువంటి ఫలములు పొందించుకుంటున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అండ్ దెన్ వి గెట్ ది బ్యాడ్ యాక్షన్స్ దేర్ ఆఫ్.
0: దురభ్యాసం అనేటువంటి బీజములు నాటి దుశ్శీలము అనేటువంటి యొక్క ఫలములు పండించుకుంటున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ కల్టివేట్ బ్యాడ్ క్యారెక్టర్.
0: దుశ్శీలము అనేటువంటి బీజములు నాటి దురదృష్టం అనేటువంటి దాన్ని పొందుతున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్ అండ్ రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ బ్యాడ్ లక్.
0: కనుక అదృష్ట దురదృష్టములు రెండు కూడాను సంకల్పములపైనే ఆధారపడి ఉంటుంది.
1: దేర్ఫోర్ గుడ్ లక్ అండ్ బ్యాడ్ లక్ డిపెండ్ ఆన్ థాట్స్.
0: కనుక సంకల్పము అనేటువంటిది ఉత్తమమైనటువంటిది కావాలి.
1: దేర్ఫోర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: ఇక్కడ స్వగృహే పూజ్యతే మూర్ఖ. మూర్ఖుడంటే ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫూల్?
0: అనగా మంచి తెలిసి కూడాను దానిని విస్మరించి ఎంతమంది బోధించినప్పటికీ దానిని లెక్క చేయక పెడమార్గమును పట్టేటువంటి వాడు మూర్ఖుడు.
1: హూ ఇస్ ఎ ఫూల్? ద ఫూల్ ఇస్ ద వన్ హూ నోస్ వాట్ ఈస్ గుడ్ బట్ హీ ఫర్గెట్స్ ఇట్. Though taught by many, he will not practice what is good.
0: ఎన్ని విధములైనటువంటి మంచిని బోధించినప్పటికీ తన యొక్క దుర్గుణములను ఏమాత్రమును విడువక దానిపైనే పట్టుపట్టి సాధించేటువంటి వాడు మూర్ఖుడు.
1: He's only a fool who does not pay heed to all those things, good things that are told, but yet he would hold on to the bad.
0: సత్యం అంటే ఏమో తెలుసు.
1: He knows what is truth.
0: ధర్మం అంటే ఏమో తెలుసు.
1: He knows dharma.
0: దుర్యోధనుడు దుశ్శాసనుడుకు సర్వధర్మములు తెలుసు.
1: దుర్యోధన దుశ్శాసన నో ఆల్ ధర్మ.
0: కానీ ఆచరణలో ప్రవేశపెట్టేవారు కాదు.
1: బట్ దే హావ్ నాట్ టేకెన్ దెమ్ టు ప్రాక్టీస్.
0: సత్యం ఏది అని చక్కగా తెలుసు.
1: దే నో క్లియర్లీ వాట్ ఇస్ ట్రూ.
0: కానీ అసత్యమనే పలికేటువంటి వారు.
1: బట్ యెట్ దే ఆల్వేస్ స్పోక్
0: తెలిసియు దానిని విస్మరించి తెలియనటువంటి యొక్క తత్వములను తాను ఆచరించేటువంటి వాడు మూర్ఖుడు అని.
1: A fool is the one, though he knows everything, but he forgets and acts.
0: దివ్యత్వాన్ని విస్మరించి లోకతత్వాన్ని అనుసరించేటువంటిది కూడా మూర్ఖత్వమే.
1: ఇట్స్ ఆల్సో ఫూలిష్నెస్ వేర్ నోయింగ్ ఫుల్లీ ద డివినిటీ వన్ ఫర్గెట్స్ అండ్ ఫాలోస్.
0: మూర్ఖత్వం అనేటువంటిది మహా అధికమైపోయింది.
1: దిస్ ఫూలిష్నెస్ ఈజ్ ఆన్ ద రైజ్ మోర్ అండ్ మోర్ టుడే.
0: కనుకనే దివ్య భావములు ఈనాడు మానవుని యందు ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ Divine thoughts should find a place in man today.
0: దైవము గుణాతీతమైనటువంటి తత్వము.
1: God is beyond attributes.
0: దైవమనగా ఏమిటి?
1: Who is God?
0: సర్వులయందు ప్రవేశి ఉండినటువంటి ప్రేమనే దైవము.
1: God is the divine love present in all. Love is God.
0: అది సర్వులయందు ఉంటున్నది.
1: That is in all.
0: పరమాత్ముడు తన యొక్క ప్రేమను సర్వ విధముల ఏ విధంగా ప్రకటిస్తున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన యందున్నటువంటి ప్రేమతత్వాన్ని ఆ విధంగా ప్రకటించాలి.
1: జస్ట్ ఎస్ గాడ్ మేనిఫెస్ట్ ఎక్స్ప్రెసెస్ హిస్ డివైన్ లవ్ ఇన్ ఎవ్రీబడీ, సో ఆల్సో ఎవ్రీవన్ షుడ్ ఎక్స్ప్రెస్ హిస్ లవ్.
0: కనుక ప్రేమ అనేటువంటిది పరమ పూజ్యమైనటువంటిది.
1: దేర్ఫోర్ ది లవ్ ఇస్ సేక్రెడ్, మోస్ట్ సేక్రెడ్.
0: అనంతో వై ప్రేమ, అనంతమైనటువంటిది ఈ ప్రేమ.
1: లవ్ ఇస్ ఇన్ఫినిట్,
0: అప్రమాణమైనటువంటిది ఈ ప్రేమ.
1: ఇట్స్ బియాండ్ ఆల్ మెజర్.
0: అలాంటి తత్వాన్ని భగవత్ తత్వంగా భావించాలి.
1: We have to take the principle of love as divinity.
0: ఎంతటి బలవంతుడైనను, ఎంతటి మేధాశక్తి కలవాడైనను, ఎంతటి ధనవంతుడైనను ప్రేమను వ్యాపార రీతిగా కొనడానికి వీలు కాదు.
1: One might be physically strong, intelligent, wealthy, cannot buy love with money.
0: ఇది కేవలము అద్దెకి ఇచ్చినది కాని అద్దెకి పుచ్చుకున్నది కాని కాదు.
1: Neither it can be taken for rent nor rented out.
0: ఇది అప్పు ఇచ్చుకున్నది కాని అప్పు తీసుకున్నది కాని కాదు.
1: Neither it could be given as loan or could be received as loan.
0: ప్రేమ సర్వత్రా పరిపూర్ణమై ఉన్నటువంటిది.
1: Love is present in full measure everywhere.
0: ఈనాడు ఈ ప్రేమను వ్యాపార రంగంలో ప్రవేశపెడుతూ వస్తున్నారు.
1: That love is made into a business today.
0: కనుక అట్టి ప్రేమను మనము ప్రేమపూర్వకంగా కూడాను మనం అందుకోవాలి.
1: Therefore you have to receive love through love.
0: అదే మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
1: That is the main aim, goal of human.
0: ఈనాడు అనేక విద్యలను అందుకుంటున్నారు.
1: We acquire various forms.
0: అనేక శక్తులను సంపాదిస్తున్నారు.
1: We have many power.
0: అనేక పదవులను ఏలుతున్నారు.
1: We are in positions.
0: కానీ అది కాదు.
1: It's not that important.
0: పవిత్రమైనటువంటి ప్రేమను అందుకునేటువంటి యొక్క అర్హతను సంపాదించుకోవాలి.
1: We should deserve to receive the sacred love.
0: ఇట్టి పరమతత్వాన్ని మనం బోధించే నిమిత్తమై వేదములు అనేక విధములుగా కూడాను అనేక శాఖోపశాఖములుగా అభివృద్ధి పొంది మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వేద విత్ ఆల్ ఇట్స్ బ్రాంచెస్ టీచెస్ దిస్ ప్రిన్సిపల్ యాజ్ టు హౌ టు రిసీవ్ ద డివైన్ లవ్.
0: ప్రేమతత్వం అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ లవ్?
0: ప్రేమకు రూపము లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: అయితే ఈ ప్రేమతత్వం అనుభూతికి మాత్రము సర్వరూపములు ఉంటున్నది.
1: హౌఎవర్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇట్ హ్యాస్ మెనీ ఫార్మ్స్.
0: ఇది ఎలాంటి రూపంలో ధరిస్తే అలాంటి రూపాన్ని పొందుతుంది.
1: ఇట్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్.
0: ఎవరినైనా ప్రశ్నించవచ్చును, గాలికి ఏమి రూపము అని చెప్పవచ్చు.
1: యు కెన్ క్వశ్చన్ ఎనీబడీ, వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: గాలికి రూపము లేదు.
1: ఎయిర్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ గాలి ఉన్నది.
1: యట్ ఇట్ ఎగ్జిస్ట్.
0: గాలియే లేకపోతే నీవే లేవు.
1: విదౌట్ ఎయిర్ యూ డోంట్ లివ్.
0: అయితే దీనికి రూపం ఏ రీతిగా నీవు నిర్ణయించగలవు?
1: దెన్ హౌ డు యూ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: ఫుట్బాల్ లో పోస్తే ఫుట్బాల్ రూపాన్ని ధరిస్తుండాలి.
1: వెన్ ది ఎయిర్ ఇస్ ఇన్ ది ఫుట్బాల్ ఇట్ ఈస్ ఆఫ్ దట్.
0: బెలూన్ లో వేస్తే బెలూన్ రూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ఎ బెలూన్ ఇట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ఎ బెలూన్.
0: అదే రీతిగానే ఏ యొక్క వ్యక్తి లోపల ఈ యొక్క ప్రేమతత్వం చేరుతుందో ఆ ప్రేమతత్వం ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: As the love enters into a particular person, it assumes that form.
0: ఇంకా రెండవది నీరు.
1: Second water.
0: నీరుకు ఏ రూపం ఉన్నది?
1: What form is it?
0: నీరుకు ఏ రూపము లేదు.
1: Water has no form.
0: ఎలాంటి కంటైనర్ లో పోస్తే అలాంటి రూపాన్ని ధరిస్తుంది.
1: It takes the form of the container.
0: కనుకనే ఆకారంను పురస్కరించుకుని ఏ ఆకారం యొక్క తత్వాన్ని, ప్రేమ తత్వాన్ని నిరూపిస్తూ వస్తుండాలి.
1: Therefore, basing on the container, it takes the form, and then we think of love that way.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: కంటైనర్ చూస్తున్నాడే కానీ దాని యొక్క అభావాన్ని ఏమాత్రము గుర్తించడం లేదు.
1: వాచెస్ ఓన్లీ ది కంటైనర్ బట్ నాట్ ది కంటైన్డ్,
0: అనగా ప్రవృత్తి మార్గాన్ని ప్రవర్తిస్తున్నాడు కానీ నివృత్తి తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: హీ గోస్ బై ది అవుట్వర్డ్ టెండెన్సీ బట్ నాట్ ది ఇన్వర్డ్ ఫార్మ్.
0: భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ డివోషన్?
0: కేవలం ఏదో ధ్యానం చేయటము, జపం చేయటము, స్మరణ చేయటము ఇత్యాది భక్తిగా భావిస్తున్నారు.
1: We think that meditation, the chanting are the forms of devotion.
0: భక్తిని కూడాను నవి విధములైనటువంటి భక్తిగా నిరూపిస్తూ వస్తున్నారు.
1: There are 9 paths of devotion.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాదసేవనం,
1: service,
0: వందనం,
1: salutations,
0: అర్చనం,
1: worship,
0: స్నేహం,
1: friendship,
0: ఆత్మనివేదన,
1: సరెండర్.
0: ఈ నవవిధ మార్గములో ఆత్మనివేదనకు ముందున్న స్థానం ఏమిటి?
1: Among all the 9 paths of devotion, what is the penultimate?
0: స్నేహం,
1: friendship.
0: స్నేహం జరిగిన తర్వాతనే ఆత్మనివేదన జరుగుతుంది.
1: When once there is friendship, it would lead to surrender.
0: అంతవరకు మాత్రం అర్పితము కాదు.
1: Till then you cannot surrender.
0: ఈనాడు అర్పితమనగా ఏమిటి?
1: Today, what is meant by surrender?
0: కాదు, తనది తాను ఎచ్చుకోవటమే.
1: గివింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: ఈ స్నేహాన్ని మనం పెంచుకోవాలి మొదలు.
1: వీ హావ్ టు డెవలప్ ఫ్రెండ్షిప్ ఫస్ట్.
0: స్నేహం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ఫ్రెండ్షిప్?
0: హలో హలో అంటమా స్నేహం?
1: ఫ్రెండ్షిప్ డస్ ఇట్ మీన్ హలో హలో?
0: కాదు కాదు.
1: నో,
0: రెండు దేహములు ఒక్క ప్రాణము అదే స్నేహం.
1: టూ బాడీస్ అండ్ వన్ లైఫ్, దట్ ఈస్ ఫ్రెండ్షిప్.
0: రెండు దేహములు ఎందుకు ఒక్క భావమే ఆవిర్భవించాలి?
1: ఇన్ బోత్ ద బాడీస్ దేర్ షుడ్ బి వన్ థాట్.
0: అది మైత్రీ అన్నారు.
1: That is my three.
0: My three.
1: My three.
0: మైత్రి అనగా మూడింటి యందు ఉండేటువంటి తత్వం ఒక్కటే.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ది సేమ్ ఫీలింగ్.
0: శరీరము, మనసు, ఆత్మ మూడింటి యందు ఉండేటువంటిది ఒక్కటే. అదే మైత్రి. అది నిజమైనటువంటి యొక్క స్నేహం.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, దట్ ఈస్ మై త్రీ ఫ్రెండ్షిప్.
0: మై నేను,
1: మై ఐ,
0: దేని యందు త్రీ, దేహము, మనస్సు, ఆత్మ తత్వం నందు.
1: The same thing there, where the body, mind and
0: అలాంటిదే అర్పితం అనేటువంటిది.
1: That is surrender.
0: అప్పుడే ఈ యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: Then only you receive, attain divinity.
0: నేను, నేనే, నీవు, నీవు అనుకున్నంత వరకు కూడా ఇది ప్రాప్తించదు.
1: So long you and I consider apart, you don't attain divinity.
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అన్నాడు. ప్రతి ఒక్కరి ఎందుకు నా అంశమే ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ ది డివైన్ స్పార్క్.
0: మమైవాంసు, సర్వభూత, సర్వభూతములు ఎందుకు మమైవాంసు.
1: ఇన్ ఆల్ క్రీచర్స్ యూ ఫైండ్ ద డివైన్ స్పార్క్.
0: కనుక నీవు ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు కాదు.
1: సో యువర్ గాడ్ ఈస్ నాట్ సెపరేట్.
0: కేవలం దేహాభిమానం చేత నీవు ప్రత్యేకించినటువంటి వ్యక్తిగా నీవు భావిస్తున్నావు.
1: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్.
0: కనుక ఈ మైత్రి తత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలంటే చక్కని ఆజ్ఞను ప్రకారం నడుచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మైత్రి, వీ హావ్ టు ఫాలో గాడ్స్ కమాండ్.
0: ఈనాటి భక్తి తమ స్వార్థమునే లక్ష్యం నందుంచుకుంటారు కానీ దైవ ఆజ్ఞను ఏమాత్రం కూడాను పాటించటం లేదు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ వీ థింక్ ఆఫ్ ఆల్ సెల్ఫిష్నెస్ బట్ వీ డోంట్ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: ఇంకా ఎందుకు ఆజ్ఞలు ఇవ్వాలి?
1: దెన్ వై షుడ్ ద కమాండ్ బి గివెన్?
0: భక్తి అంటే ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ డివోషన్?
0: చెప్పినదే చేయనప్పుడు ఇంక భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచి ఉంటుంది?
1: వెన్ యూ డోంట్ ఫాలో, హౌ డు యూ కాల్ ఇట్ డివోషన్?
0: ప్రతి ఒక్కటి కూడా నువ్వు దైవ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.
1: ఎవ్రీథింగ్ యూ హావ్ టు ఫాలో యాజ్ పర్ గాడ్స్ కమాండ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క మార్గం.
1: దట్ ఈస్ ది ట్రూ పాత్.
0: ఎందుకనగా?
1: వై?
0: పురందర్దాస్ చెప్పాడు.
1: పురందర్దాస్ సెడ్,
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: మరెదు నిన్నే ధరగే బందే. నిన్ను మర్చిపోవడం చేతనే ఈ యొక్క ప్రపంచంలో నేను వచ్చి పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఐ హావ్ ఫర్గాటన్ యూ.
0: నిన్నే నేను హృదయంలో పెట్టుకుంటే నాకు జన్మమే లేదు.
1: హ్యాడ్ ఐ ఇన్స్టాల్డ్ యూ ఇన్ మై హార్ట్, ఐ వుంట్ హావ్ టేకెన్ బర్త్.

0: అందరి సంశయమునకు ఒక్కటే కారణం.
1: For all doubts, only one reason behind.
0: దేహాభిమానం ఉండినంత వరకు సంశయం అనేది మాత్రం వానికి వెదలరి ఉండదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ ఫీలింగ్, యు ఆర్ బౌండ్ టు హ్యావ్ డౌట్స్.
0: ఒక్కతూరి నీ విచారణ చేయి,
1: ఎంక్వైర్.

0: కొండలో రాతి పైన చెట్టు పుట్టింది.
1: యు ఫైండ్ ది ట్రీ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి నీరు పెట్టి ఎరువు పోసి ఎవరు పెంచారు?
1: హూ మెన్యూడ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్ టు గ్రో?
0: నీవే పెంచావు.
1: యూ హ్యావ్ గ్రోన్ ఇట్.
0: నెమలిగే చిత్రబన్నవను బరిదవరియారో. ఈ నెమలికి ఎన్ని రకములైనటువంటి రంగులు వేశారు, ఎవరు వేశారు ఇవి?
1: హూ పెయింటెడ్ డిఫరెంట్ కలర్స్ టు ద పీకాక్?
0: ఎంత గొప్ప పెయింటర్ అయినప్పటికీ ఈ యొక్క నేచురల్ పెయింట్ కు విరుద్ధంగానే కనిపిస్తుంటారు.
1: హీ మే బి గ్రేటెస్ట్ పెయింటర్ బట్ ఇట్ కెన్ నాట్ బి నేచురల్.
0: కానీ దీనికి ఎవరు పెయింట్ వేశారు?
1: హూ పెయింటెడ్ పీకాక్?
0: ఎంత కళాకారుడు నీవు దేవుడా?
1: గాడ్, యు ఆర్ ఎన్ ఆర్టిస్ట్.
0: గొప్ప ఆర్టిస్ట్.
1: యు ఆర్ ఎ డివైన్ ఆర్టిస్ట్.
0: పవళదాల తెగే కెంపిట్ట యారో. పచ్చని చినుకకు ఎర్రని మూతిని పెట్టాడు.
1: ది ప్యారెట్ హస్ గాట్ ది నోస్ ది బీక్ విచ్ ఇస్ రెడ్.
0: ఇది ఎవరు పెట్టారు?
1: హూ మేడ్ ఇట్ సో?
0: ఇవన్నీ కూడా నువ్వు ఏ సైంటిస్ట్ దీన్ని నిర్ణయం చేయగలరు?
1: హూ కెన్ డిసైడ్? ఎనీ సైంటిస్ట్ ఫర్ దట్ మ్యాటర్?
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ప్రాకృత ధర్మంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు.
1: దే టేక్ ఇట్ దట్ ఇట్స్ ఎ నేచురల్ ప్రాసెస్.
0: కాదు ఇది.
1: నో,
0: ఇది కేవలము నివృత్తి మార్గము.
1: ఇట్ ఇస్ ఇన్ వర్డ్ పార్ట్.
0: దైవ సంకల్పం చేత సర్వములు కూడా జరుగుతుంటాయి.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ గాడ్స్.
0: దైవ సంకల్పంతో జరగనటువంటిది ఈ జగత్తులో ఒక్కటే లేదు.
1: నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ గాడ్స్ విల్ ఇన్ దిస్ వర్ల్డ్.
0: అట్టి విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ ఫెయిత్ నౌ.
0: నేనెందుకు? నేను మానవుడనా? నేను బీదవాడినా? కాదు కాదు.
1: ఎమ్ ఐ హ్యూమన్ బీయింగ్? ఎమ్ ఐ పూర్?
0: నేను నరుడను, నేను కేవలం హీనుడను అని భావిస్తున్నారు అనేక మంది.
1: మెనీ కన్సిడర్ దట్ దే ఆర్ హ్యూమన్స్, దే ఆర్ మీన్.
0: కానే కాదు.
1: సర్టన్లీ నాట్.
0: అందుకోసమనే పురంధర దాసు

0: ఓ దేవుడా, నీ ఉండినంత వరకు నేనెందుకు పరదేశం అవుతాను, నేనెందుకు బీదవాడిని అవుతాను, నేను కాదు.
1: ఓ గాడ్, సో లాంగ్ యు ఆర్ దేర్ హౌ కెన్ ఐ ఎవర్ బి పూర్? నో,
0: అంతా నీవే చేస్తున్నావు.
1: యూ డూ ఎవ్రీథింగ్.

0: ఈ విద్య చెప్పేవాడు నీవే, బుద్ధి చెప్పేవాడు నీవే, శిక్షించేవాడు నీవే, రక్షించేవాడు నీవే. నీ చేతిలో లేనిది కాదు.
1: యు ఆర్ ది టీచర్, యు కరెక్ట్ మీ, యు పనిష్ మీ, యు ప్రొటెక్ట్ మీ. నానే
0: కనుక నా పైన నీకు సర్వ హక్కులు ఉంటున్నాయి కనుక నేను ఎందుకు బీదవాడిని అవుతాను?
1: When you have every right on me, how can I be poor?
0: నేను బీదవాడిని అయితే నీ హక్కులు నా పైన చెలాయించవు కదా.
1: When I am yours, you have got all the right.
0: నేను నీవాడనే కనుక నేను నీ హక్కులు నా పైన చెలాయిస్తున్నావు.
1: Since I am yours, you have got every right on me.
0: కనుక మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, అందరూ దైవాంశ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ డివైన్.
0: అట్టి సత్యాన్ని గుర్తించి,
1: నోయింగ్ ద సచ్ ట్రూత్,
0: అట్టి దైవంతో చేరడానికి ప్రయత్నించాలి.
1: వన్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
0: ఎన్ని చదువులు చదివినప్పటికీ, ఎన్ని పదవులు ఏరినప్పటికీ, కేవలము పదవిలో ఉండినంత వరకు గౌరవమే.
1: You may have very high education, you may be in position, you will be respected until you are in position.
0: ఈ పదవుల తర్వాత ఎవరు నిన్ను గౌరవిస్తున్నారు?
1: The moment post is lost, who will respect you?
0: కాదు, దైవ సన్నిధిని ఇచ్చినటువంటి వానికి ఎక్కడ ఉండినా గౌరవమే.
1: If one is close to God, he will be respected.
0: అడవుల యందున్న,
1: maybe in the forest,
0: ఆకాశమునున్న,
1: orange sky,
0: పట్టణమునున్న,
1: city,
0: పల్లెనున్న,
1: village,
0: గుట్ట మీదనున్న,
1: mountain top,
0: చట్టేటబడి ఉన్న,
1: or in the deep sea,
0: ఒక్కటే దైవం, ఒక్కటే దైవం.
1: God is one.
0: తన అభిష్టం నెరవేరినా దైవము, లేకపోతే దయ్యము.
1: When his desire is fulfilled, దైవము. God is not fulfilled, దయ్యము, the demon.
0: కానీ అతనే దయ్యము కాని దైవం దయ్యం కాదు.
1: In fact, you are the demon, the దయ్యము, but not God, దైవ.
0: నీవు లోక వాంఛలతో నింపుకున్నటువంటి నీ హృదయానికి నీవే దయ్యంగా భావిస్తున్నావు.
1: Because you have filled your heart with worldly desires, you are దయ్య, the demon.
0: కనుక నీ దయతో నింపుకో.
1: Fill it with daya, compassion.
0: ఈ లోక వాంఛలతో నింపుకోవద్దు.
1: Don't fill it up with worldly desire.
0: ఒక ట్యాంక్ లోపల మంచి ప్యూర్ వాటర్ ఫిల్అప్ చేస్తే ట్యాప్స్ లోపల ప్యూర్ వాటర్ వస్తుంది.
1: If you fill the tank with pure water, you will draw the pure water out of the taps.
0: ఆ ట్యాంక్ అంతా కూడా డర్టీ వాటర్ ఫిల్అప్ చేస్తే ట్యాప్స్ లో అంత డర్టీ వాటర్ వస్తుంది.
1: If you fill the tank with dirty water, you will get the same out of
0: the భావం తత్ భవతి.
1: As is
0: నీ భావమును పురస్కరించుకుని దైవం అన్ని రూపముగా నీకు గోచరిస్తుంటాడు.
1: As is the feeling, so is the manifestation of the Lord.
0: రామాయణంలో కూడా చెప్పాను.
1: It's said in Ramayana.
0: యముడెవరు, రాముడెవరు?
1: Who is Yama, God of death? Who is Rama, God?
0: యముడే రాముడు, రాముడే యముడు.
1: యముడు is రాముడు, రాముడు is యముడు.
0: యముడు వేరు, రాముడు వేరు కాదు.
1: They are not separate.
0: పాదక్రాంతుడై శరణొచ్చినటువంటి యొక్క విభీషణునికి రాముడు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ, who has surrendered to Rama, Rama is God.
0: కానీ దుర్మార్గంలో ప్రవర్తించి దుష్టతనంలో చెలించటం చేత రావణునికి రాముడే యముడైపోయాడు.
1: బట్ రావణ, హూ ఇస్ ఫుల్ ఆఫ్ వికెడ్ థాట్ అండ్ వికెడ్ యాక్షన్, రామా గాడ్ అపియర్డ్ యాజ్
0: ఓం నమో నారాయణాయ అని చింతిస్తున్నటువంటి ప్రహ్లాదునికి నారాయణుడే దైవముగా కనిపించాడు.
1: టు ప్రహ్లాద, నారాయణ అపియర్డ్ మేనిఫెస్టెడ్ యాజ్ గాడ్.
0: నామరూపముల్నే ఆధారంగా తీసుకున్నటువంటి హిరణ్యకశిపునికి ఆ యొక్క నారాయణుడే యముడుగా మారిపోయాడు.
1: బట్ హిరణ్యకశిపు హస్ గాన్ బై ది నేమ్ అండ్ ది ఫామ్, ది వే గాడ్ అపియర్డ్ యాజ్ యమ, ద గాడ్ ఆఫ్ డెత్.
0: దుష్టగుణముల చేత దయా దాక్షిణ్యముల రహితుడైపోయి సొంతం సోదరుని హింసించడానికి పూనుకున్నటువంటి యొక్క కంసునికి యముడుగా కనిపించాడు కృష్ణుడు.
1: Therefore the Kamsa was ready to harm his own brother without any compassion or any mercy.
0: ఆ కంసుని యొక్క తండ్రి అయినటువంటి ఉగ్రసేనునికి కృష్ణుడు దైవంగా కనిపించాడు.
1: Whereas to Agrasena, Krishna
0: దైవం వేరు, యముడు వేరు కాదు.
1: Therefore God and Yama are not different.
0: అంతా నీ యొక్క భావములు పురస్కరించుకునే వస్తుంటాయి.
1: Everything is based on your feeling.
0: కాబట్టి దుష్టత్వమునకు అదృష్టత్వమునకు ఇది ఏ మూల కారణములు.
1: Therefore this is the main reason for that which is apparent, which is not apparent.
0: కనుక మొట్టమొదట మనము అదృష్టులు కావాలి.
1: So we should deserve that అదృష్టం.
0: అదృష్టం కావాలంటే చక్కని శీలవంతమైనటువంటి గుణం కలగాలి. అట్టి గుణవంతుడే చక్కని కర్మలు ఆచరిస్తాడు.
1: The one with virtues will do good action.
0: ఎట్టి కర్మలు? సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: All actions are to please God.
0: ఏ కర్మలు చేసినా దైవ కార్యములుగానే భావిస్తూ వస్తుంటాయి.
1: He considers all as divine actions.
0: అట్టి వానికి సత్ సంకల్పములే.
1: He will have good thoughts.
0: మంచి సంకల్పములే ఆవిర్భవిస్తుంటాయి.
1: He will entertain good
0: thoughts. దుష్ట సంకల్పములు దరి అయినా చేరవు.
1: Bad thoughts will not approach him.
0: కనుక
1: so
0: మనము భగవత్ యొక్క భావాన్ని మనం హృదయమునందు ఉంచుకొని ఈ ప్రాకృతమైనటువంటి కర్మలను సక్రమమైన కర్మలుగా మనం ఆచరిస్తూ రావాలి.
1: Therefore we should preserve and entertain divine thoughts in our heart and proceed in physical actions in the world.
0: ఈ ICS చదివేకపోయినటువంటి విద్యార్థులకు మ్యాక్స్ ముల్లరు చక్కని ఇదే ఉపదేశం చేశాడు.
1: Max Muller gave very good teaching to those students who have gone there for IES, ICS.
0: Teach ayina tarvata
1: became a teacher.
0: Oka IAS officer, ICS officer Max Muller ni chuttaanikani vellaadu.
1: One ICS officer went to visit
0: Max Muller. నాలుగు వేదములు కూడాను తర్జుమా జరుపుతూ ఉంటున్నాడు.
1: మాక్స్ ముల్లర్ ట్రాన్స్లేటెడ్ ఆల్ ఫోర్ వేదాలు.
0: భారతదేశమునందు కూడాను లేరు అంతటి చక్కని సంస్కృతం చదివినటువంటి వాడు.
1: ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ సంస్కృత్. నన్ కెన్ ఎవర్ ఈక్వల్ హిమ్.
0: ఈ సంస్కృతంలోని అనేక శ్లోకములను కూడాను రాస్తూ వచ్చాడు.
1: హి ఆల్సో కంపోజ్డ్ మెనీ వర్సెస్ ఇన్ సంస్కృత్.
0: భారతదేశంలో నేను తిరిగి పుట్టేటువంటి ఒక ప్రాప్తి ఉంటే నేను భారతదేశంలో పుట్టాలి అనుకున్నాడు.
1: ఇఫ్ ఎవర్ ఐ యామ్ టు బి బోర్న్ హి వాంటెడ్ టు బి బోర్న్ హియర్ ఇన్ భారత్.
0: భారతదేశం ఇంత డస్ట్ అయిన కూడా తలపైన వేసుకుంటే నేను ఎంతో అదృష్టవంతుని అన్నాడు.
1: హి థాట్ ఇట్స్ ఎ ఫార్చ్యూన్ టు హావ్ డస్ట్ ఆఫ్ భారత్ ఆన్ హిస్ హెడ్.
0: అలాంటి ఉద్దేశంతో ఉత్సాహంతో ఉండినటువంటి ఒక మ్యాక్స్ ముల్లర్ చూడటానికి ఒక ఐసీఎస్ ఆఫీసర్ వెళ్లాడు.
1: వన్ ఐసీ ఆఫీసర్ వెంట్ దేర్ టు విజిట్ మ్యాక్స్ ముల్లర్.
0: విజిటింగ్ కార్డు పంపించాడు లోపలికి.
1: హి సెంట్ ది విజిటింగ్ కార్డ్ ఫస్ట్.
0: ఈ విజిటింగ్ కార్డు పంపించే సమయం లోపల
1: అట్ దట్ టైమ్
0: మ్యాక్స్ ముల్లర్ ఒక వేదము లోపల ఒక విధమైనటువంటి ఒక సూక్తికి అర్థం తెలియకుండా యోచన చేస్తూ ఉన్నాడు.
1: అట్ దట్ టైమ్ మ్యాక్స్ ముల్లర్ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డీప్ థాట్ as he was translating one important verse.
0: Bhagavad-gita endundinatvanti yokka kavim puranam anusastam tano raniyansam smarajya sarvasya dhataram chintarupa madhitya varnam tamasa parasthat annadu. Goppaga esadu pesi deeniki artham emiti ani yochin chestu unnadu.
1: He was thinking of the meaning of an important verse in Bhagavad-gita.
0: Chuchadu ee card.
1: He saw this visiting card.
0: Aa card emtundadi?
1: What is there?
0: Evaru ee yokka vyakti peru em peru?
1: What's the name of the person?
0: చతుర్వేద అమరేశ్వర శాస్త్రి అని రాశాడు.
1: హిస్ నేమ్ ఇస్ చతుర్వేద అమరేశ్వర శాస్త్రి.
0: ఆ మ్యాక్స్ ముల్లర్ చాలా ఆనందించాడు.
1: మ్యాక్స్ ముల్లర్ వాస్ హ్యాపీ.
0: అతను ఉన్న సర్వెంట్ కంతా నీవు రెండు కప్స్ కాఫీ టీ రెడీ చేసి పెట్టు అన్నాడు.
1: హి ఆర్డర్డ్ ది సర్వెంట్ టు రెడీ టూ కప్స్.
0: నాకు ఒక్క వేదమే తెలియదు. ఇతను ఎవరో చతుర్వేద శాస్త్రి. నాలుగు వేదములు కూడా తెలిసినటువంటి వాడు వచ్చినాడు. ఎంత అదృష్టవంతుని నేను.
1: మ్యాక్స్ ముల్లర్ థాట్ దిస్ వే, ఐ డోంట్ నో ఈవెన్ వన్ వేద. ఐఎమ్ సో లక్కీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ఫోర్ వేదాస్ టుడే.
0: ఫోర్ వేదాస్, చతుర్వేద శాస్త్రి.
1: చతుర్వేద శాస్త్రి ద నేమ్.
0: ఆ పేరు వింటానే ఆనందించాడు ఈ మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ వాస్ ఇమెన్స్లీ హ్యాపీ.
0: తక్షణమే అతన్ని దగ్గరికి వెళ్లి తీసుకుని వచ్చాడు లోపల.
1: ఇమ్మీడియట్లీ బ్రాట్ హిమ్ ఇన్.
0: వెరీ లక్కీ మ్యాన్ ఐ ఆమ్ అని అన్నాడు.
1: హి సెడ్ ఐ ఆమ్ లక్కీ మ్యాన్.
0: కూర్చోబెట్టాడు, టీ ఇచ్చాడు.
1: హీ మేడ్ హిమ్ సిట్.
0: ఎక్కడ నుంచి వచ్చారంటే నేను ఇండియా నుంచి వచ్చానన్నాడు.
1: హీ ఆస్క్డ్ వేర్ డు యు కమ్ ఫ్రమ్. హీ సెడ్ ఐ యామ్ ఫ్రమ్ ఇండియా.
0: నేను వేదానికి తర్జుమా చేస్తున్నాను.
1: ఐ యామ్ ట్రాన్స్లేటింగ్.
0: మీరు చతుర్వేద శాస్త్రి.
1: యు ఆర్ చతుర్వేద శాస్త్రి.
0: దీనికి అర్థం ఏమిటి అని అడిగాడు.
1: హీ జస్ట్ ఆస్క్డ్ వాట్స్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్.
0: వేదాలు యూజ్లెస్, వేదాస్ నాకేం తెలియదు అన్నాడు.
1: హీ సెడ్ వేదాస్ దే ఆర్ యూజ్లెస్, ఐ డోంట్ నో ఎనీథింగ్.
0: తాను స్తంభించిపోయాడు.
1: హీ వాస్ స్టన్డ్.
0: ఏమిటి భారతదేశం నుంచి వచ్చి చతుర్వేద శాస్త్రిని పేరు పెట్టుకుని వేదముల్నే విమర్శిస్తున్నాడా? టుడే ఇస్ మై బ్యాడ్ లక్ అన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్ ఫ్రమ్ భారత్ విత్ ద నేమ్ చతుర్వేద శాస్త్రి. హీ క్రిటిసైజెస్ వేద. టుడే ఇస్ ఎ బ్యాడ్ డే, హీ సెడ్.
0: చూచారా, విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క విశ్వాసములు, విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావములు, భారతదేశంలో జన్మించి భారతీయుడని పేరు పెట్టుకుని భారత నీరు త్రాగి భారత అన్నం పూజించి భారత గాలిని పీల్చినటువంటి భారతీయునికి ఈ విశ్వాసాలు లేకుండా పోతున్నాయి.
1: యు సీ ది అమౌంట్ ఆఫ్ ఫెయిత్ అండ్ సాంక్టిటీ అటాచ్డ్ టు వేదిక్ టెక్స్ట్ బై ఫారినర్స్. ద భారతీయస్ హు డ్రింక్ ద వాటర్, హు బ్రీత్ ది సేమ్ ఎయిర్, హు టేక్ ది సేమ్ ఫుడ్ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఫెయిత్.
0: సంకల్పించుకున్నాడు మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ థాట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
0: ఇంక నేను భారతదేశానికి పోనక్కర్లేదన్న.
1: ఐ డోంట్ నీడ్ టు గో టు భారత్ ఎనీమోర్.
0: భారతదేశానికి పోతే నా బుర్ర ఏమైపోతుందో.
1: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇఫ్ ఐ గో టు భారత్.
0: నేను ఇప్పుడు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటున్నాను.
1: టుడే ఐఎమ్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: నిర్మమో నిర్హంకారి సశాంతి మరగచ్చతే. ఇంత నిర్మలంగా ఇంత నిశ్చలంగా ఉంటున్నాను నేను.
1: ఐఎమ్ ప్యూర్ అండ్ స్టడీ.
0: అక్కడ ఆ సహవాస దోషంతో ఏమైపోతుందో.
1: బికాస్ ఆఫ్ ది కంపెనీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ దేర్.
0: అదే చెప్పడము, టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీల చేతనే మానవుడు చెడిపోతున్నాడు.
1: మ్యాన్ రూయిన్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద కంపెనీ.
0: మంచి వారితో చేరితే మంచి గుణములు వస్తున్నాయి.
1: ఇఫ్ యూ ఆర్ ఇన్ గుడ్ కంపెనీ యు హావ్ గుడ్ క్వాలిటీ.
0: చెడ్డ వారితో చేరితే చెడ్డ గుణములు వస్తున్నాయి.
1: ఇన్ బ్యాడ్ కంపెనీ యు డెవలప్ బ్యాడ్ క్వాలిటీ.
0: కనుక మన చింత మంచి పవిత్రమైనటువంటి వస్తువులు మనం పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ హావ్ సీక్రెట్ ఆబ్జెక్ట్స్ అరౌండ్.
0: మీరు అనుకుంటారు స్వామి ఏదైనా ఉంగరాలు ఇచ్చినా లేక గడియారాలు ఇచ్చినా ఇంకే విధమైన రక్షలు ఇచ్చినా ఇదంతా ఏదో ప్రాపంచికంగా మా తృప్తి కోసం ఇచ్చాను. చాలా పొరపాటు.
1: యు థింక్ స్వామి ఇస్ ప్రెజెంటింగ్ అస్ గిఫ్టింగ్ ద రింగ్స్ అండ్ ది లాక్స్ అండ్ వాచెస్.
0: ఆ విధంగా మీరు భావించకండి.
1: డోంట్ థింక్ సో.
0: మీ భవిష్యత్ యొక్క జీవితానికి ఇది ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి సోపానములు.
1: ఫర్ యువర్ ఫ్యూచర్ ఇట్ ఇస్ ద లాడర్ దట్ విల్ యూ దట్ విల్ టేక్
0: యూ పవిత్రమైనటువంటి వస్తువులు నీ యొక్క దీనిపైన ధరించినప్పుడు పవిత్రమైన భావాలే వస్తుంటాయి.
1: సో లాంగ్ యూ హ్యావ్ దీస్ సీక్రెట్ ఆబ్జెక్ట్స్ యూ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
0: అరణ్యవాసము లోపల సీత రాములకు చెప్పింది.
1: This what Sita said to Rama there in the forest.
0: Rama,
1: Rama,
0: neevu tapasa veshamunu dharinchavu.
1: You are in the dress of an ascetic.
0: కేవలం అరణ్యంలో సంచరిస్తున్నావు.
1: యు మూవ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్.
0: సర్వ సౌఖ్యములతో కూడినటువంటి రాజ్యాన్ని కూడా నువ్వు నీవు త్యజించావు.
1: యు హావ్ గివెన్ అప్ ది కింగ్డమ్ ఆఫ్ ఆల్ కన్వీనియన్సెస్.
0: నీకు రైట్ ఉండినప్పటికీ నీవు ఏమాత్రం అక్కర్లేదని త్యాగం చేశావు.
1: దో యు హావ్ రైట్ యు హావ్ నాట్ ఎక్సర్సైజ్.
0: అమృతత్వ మానసహు త్యాగేనికి అమృతత్వం ఇంతటి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపడానికి వచ్చావు.
1: యు హావ్ కమ్ హియర్ టు లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
0: కానీ
1: బట్
0: ఎందుకు నీవు ఈ యొక్క ధనస్సులంతా పెట్టుకున్నావు?
1: వై డు యు క్యారీ ద బౌ విత్ యు?
0: ఈ యొక్క అస్తములు నీ వెంట ఉండకూడదు.
1: యు షుడ్ హ్యావ్ బౌ అండ్ యారో.
0: అస్తములు వెంట ఉంటుంటే దాన్ని హింసించడానికి హింసాభావం కూడా ప్రారంభిస్తుంది.
1: సో లాంగ్ యూ క్యారీ బౌ అండ్ యారో యుల్ హ్యావ్ ది టెండెన్సీ టు బి వైలెంట్.
0: ఏమి హింసించడానికి వచ్చావు నీ అరణ్యానికి?
1: వై డు యూ కమ్ హియర్ టు రిసార్ట్ టు వైలెన్స్?
0: అరణ్యములో సహజంగా సంచరించేటువంటి మృగములు తన యొక్క గృహంలో సంచరించినట్టుగా ఉంటాయి.
1: దట్ సో మెనీ అనిమల్స్ మూవింగ్ అబౌట్ ఫ్రీలీ ఇన్ ఎ నేచురల్ వే.
0: తన ఇంట్లో తాను స్వయంగా సంచరిస్తూ స్వేచ్ఛగా సంచరిస్తున్నటువంటి మృగాలను చంపటము ఇది హింస కాదా?
1: వెన్ దే మూవ్ అబౌట్ ఫ్రీలీ ఇన్ దేర్ ఓన్ అబోర్డ్ ఈజ్ ఇట్ నాట్ బ్యాడ్ టు హార్మ్? అది
0: ఏమి హింస చేస్తున్నాయి?
1: Then what harm they have put
0: you to? ఎందుకోసం ఈ ధనుస్సును తీసుకుని వచ్చావు?
1: Why do you carry this bow and arrow?
0: ఈ విధంగా ఎలాంటి వస్తువులు మన దగ్గర ఉంటే అలాంటి భావాలు ఆవిర్భవిస్తుంటాయి.
1: The objects that you carry will certainly reflect upon.
0: చాలా మంది పిల్లలకు తెలుసును.
1: Many of you know.
0: చేతిలో పెన్ను ఉంటుంటే ఊరికి ఏదో రాస్తుంటారు, గోడలపైన రాస్తుంటారు, చేతిలో ఈ రాయటం అనేటువంటి అలవాటు.
1: If you have got the pen on hand, you go on scribbling something on the paper on hand.
0: చిన్న చాకేగిన ఉంటుంటే కత్తి ఉంటుంటే దాంతో ఏదో గోరు జీవుకుంటావు, ఇంకేమేమో చేస్తావు, కర్రలంతా చేస్తావు, ఏమేమో చేస్తుంటావు.
1: If you have a small knife on hand, you will be cutting the nails or something or other.
0: ఎందుకంటే పాత జన్మం యొక్క వాసన కోతి జన్మం యొక్క తత్వము.
1: Because there are all the tendencies of the previous life.
0: కనుకని ఇవన్నీ మనం దగ్గర పెట్టుకోకూడదు.
1: యూ షుడ్ హ్యావ్ దెమ్ ఎనీవే ఇన్ ద
0: విజిట్. మంచివి మన దగ్గర పెట్టుకోవాలి.
1: యు షుడ్ పుట్ ఆన్.
0: కంఠములో మంచిది ధరించాలి.
1: యు షుడ్ పుట్ ఆన్ గుడ్ థింగ్స్.
0: కంఠస్య భూషణం సత్యం.
1: ఇస్ ఓన్ ది ట్రూత్ దట్స్ రియల్ జ్యూవెల్.
0: అయితే శబ్దంలో సత్యం వస్తుండాలి, కానీ కంఠానికి భూషణం దైవ స్వరూపము.
1: ఇస్ ఓన్లీ ది డివైన్ ఫామ్ విచ్ ఇస్ ది రియల్ జ్యూవెల్ టు యువర్ నెక్.
0: ఇంకా హస్తస్య భూషణం దానము అన్నారు.
1: అండ్ ది జ్యూవెల్ టు ది హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కాదు, ఆ దానంతో పాటు దైవానుగ్రహంతో పొందినటువంటి యొక్క రింగులు కూడా ధరించాలి.
1: అలాంగ్ విత్ చారిటీ యూ షుడ్ ఆల్సో వేర్ ది రింగ్.
0: ఇవన్నీ మనకి ఎందుకు అని అనుకుంటారు చాలా మంది. యథార్థాన్ని గుర్తించుకోలేని వ్యక్తులే ఈ విధమైనటువంటి భావాలకు గురి అవుతుంటారు.
1: దోస్ హు డు నాట్ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఇవన్నీ భారతీయ సంస్కృతి యందు ఎంత పవిత్రమైనవో ఉన్నాయి.
1: As per the culture of Bharat, they are all sacred.
0: ఇప్పుడు సంస్కృతి అంటే మీరు కనుక్కోండి.
1: You understand what's culture?
0: ఏమిటి సంస్కృతి అంటే?
1: What is culture?
0: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
1: That which is refined is culture.
0: ఎట్లా?
1: How?
0: ఇప్పుడు వరి పండుతుండాలి పంటగా.
1: You find the paddy crop growing.
0: అయితే పండినటువంటి దానిని గడ్డిగానే తెచ్చుకుని భుజిస్తున్నావా?
1: Do you eat in their original form the
0: paddy? నుంచి ప్యాడీని సెపరేట్ చేస్తున్నావు.
1: You separate the paddy from the grass.
0: ఈ ప్యాడీగా ఉన్నటువంటి పొట్టునంతా తీసివేస్తున్నావు.
1: You remove the husk around the grain.
0: ఈ రైస్ నంతా తిరిగి వండి అన్నంగా చేసుకుంటున్నావు.
1: You cook the rice.
0: దీన్ని అగ్నిపాకం జరిగిన తర్వాతనే నీవు భుజిస్తున్నావు.
1: ఆఫ్టర్ కుకింగ్ ఓన్లీ యూ ఈట్.
0: కనుకనే అగ్ని సంస్కారం జరిగిన తర్వాత నీ ఆహారంగా మారుతుండాలి.
1: సో ఫుడ్ ఈజ్ రిఫైన్డ్ బై ఫైర్.
0: గడ్డి నుంచి వేరు చేయటము,
1: సెపరేటింగ్ ఫ్రమ్
0: గడ్డి నుంచి వేరు చేయటము,
1: రిమూవింగ్ ద హస్క్,
0: అగ్నితో సంస్కరింపబట్టము,
1: రిఫైన్డ్ బై
0: ఫైర్, తదుపరి నీవు భుజించటము.
1: దెన్ ఓన్లీ యూ
0: ఈ సంస్కారము అన్నారు.
1: దిస్ ఈజ్ రిఫైన్.
0: అనగా చెడ్డనంతా తీసివేసి,
1: రిమూవింగ్ ఆల్ ద బ్యాడ్,
0: గడ్డిని పొట్టును అంతా తీసివేసి,
1: రివ్యూయింగ్ ఆల్ ద బ్యాడ్ ద గ్రాస్.
0: బియ్యమును వండుకుని భుజించినప్పుడు అది సంస్కారం అన్నారు.
1: కుకింగ్ ద రైస్ యాజ్ ఇట్ ఈస్ ఇస్ రిఫైన్.
0: ప్యాడీ ఉంది, ప్యాడీ ఒక బ్యాగ్ ఉంటా ఉంటుండాలి.
1: ద ప్యాడీ ఇట్ ఈస్ దేర్ వన్ బ్యాగ్.
0: వన్ బ్యాగ్ ప్యాడీ 200 rupees.
1: వన్ బ్యాగ్ ప్యాడీ 200 rupees.
0: కానీ దాన్ని సంస్కరింప చేసినప్పుడు వన్ బ్యాగ్ రైస్ 1000 rupees.
1: When once you refine, polish it, it is of 1000 rupees in its
0: value. కాబట్టి సంస్కరింప చేయటం చేత విలువ కూడా పెరిగిపోయింది.
1: Because polishing refinement value has gone high.
0: కనుకనే సంస్కారం చేత విలువ పెరుగుతుంది, పరిశుద్ధం అవుతుంది.
1: So this processing will make it more valuable.
0: కనుకనే సంస్కరించడం అనగా ఏమిటి? చెడును దూరం చేసి మంచిని పోషించడమే సంస్కారము.
1: సో కల్చర్ మీన్స్ గివింగ్ ఇట్ అ బ్యాడ్ అండ్ డెవలప్.
0: అది వే ఆఫ్ లైఫ్.
1: దట్స్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి? మన జీవితం లోపల మనం భుజించేటువంటి ఆహారం పరిశుద్ధమైనదిగా ఉండాలి.
1: వే ఆఫ్ లైఫ్ మీన్స్ వాట్ ఆల్ దట్ వి ఈట్ షుడ్ బి
0: ప్యూర్. అనగా వడ్డను వేరు చేసి, పొట్టును వేరు తీసి, దీన్ని అగ్ని సంస్కారం చేసి దాన్ని భుజించాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు హావ్ టు కట్ ద గ్రాస్, రిమూవ్ ద హస్క్, cook it and then eat later.
0: Way of life.
1: This is the way of life.
0: అట్టు లేకుండా పోతే మన ఈ బియ్యం ప్రయోజనమే లేదు.
1: Otherwise the bag is of no value.
0: అదే రీతిగా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: That's so many.
0: ఇది ఒక తట్ట.
1: This is a
0: ఇది ఒక వెండి తట్ట.
1: This is a silver plate.
0: కానీ వెండి వెండిగా ఉంటుంటే మనం ఉపయోగపెట్టుకోలేము.
1: But if it remains a silver you can't use it.
0: వెండిని బాగా కాంచి సంస్కరింపచేసి
1: it should be burnt, it should be processed.
0: సుత్తితో కొట్టి
1: హ్యామర్
0: తో అన్ని విధాల దాన్ని హింసించి
1: you should hammer it.
0: అగ్నిలో వేసి
1: put it in fire.
0: అన్ని సంస్కరింపజేసడం చేతనే ఇది ఒక చక్కని అనుకూలమైనటువంటి ప్లేట్గా మనకు తయారైంది.
1: If you refine it, process it, then it will...
0: పొడ్డను వేరు చేసి పొట్టును వేరు తీసి దీన్ని అగ్ని సంస్కారం చేసి దాన్ని భుజించాలి.
1: It only means you have to cut the grass, remove the husk, cook it and then eat later.
0: Way of life.
1: This is the way of life.

0: రీతిగా అయింది.
1: హౌ డస్ ఇట్ టేక్
0: మొట్టమొదట పత్తిగా వచ్చింది.
1: ఫస్ట్ ఇట్ వాస్
0: పత్తి నుంచి చక్కని దారంగా తీసాము.
1: అండ్ యు డ్రా థ్రెడ్
0: ఈ దారమును నేసినాము.
1: అండ్ ఇట్ వే
0: నేసి ఇది వస్త్రంగా తీసుకున్నాము.
1: దెన్ అప్పుడు
0: ఇది వే ఆఫ్ లైఫ్, దీన్ని వినియోగించుకోవడానికి వీలైంది.
1: దిస్ క్లాత్ రిప్రజెంట్స్ ది వే ఆఫ్ లైఫ్.
0: కనుకని పనికి రానటువంటి వస్తువు పనికి వచ్చేటువంటి రీతిగా మార్చుకోవటమే సంస్కృతి.
1: కల్చర్ మీన్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ యూస్లెస్ థింగ్స్ ఇన్ ఏ ప్రాపర్ యూజ్
0: అలాంటి సంస్కారంతో కూడినటువంటిదే భారతదేశము.
1: That is Bharat has
0: satti dani kudulo samskaram samskaram samskaram.
1: Every person reflects this culture.
0: Bayata nunchi vachinamante intlo poyalante mundu kaalu kadukoni lopala pothunnam.
1: If you come from outside and get into your house, you wash your feet first.
0: Devati బయట మనం సంచరించడం చేత కాళ్లలో అనేక రకమైనటువంటి విషక్రిములంతా కూడా చేరి ఉంటాయి.
1: As you move about outward, you have to wash your feet because of so many poisonous insects there.
0: కనుక నీ పరిశుద్ధం చేసుకోవాలి.
1: So you have to purify, clean.
0: ప్రతి దానికి కూడాను చాలా మంది బ్రాహ్మణులు కూడాను అన్ని అన్నం వడ్డించుకున్న తర్వాత దాన్ని ఔపానం అని చేస్తారు.
1: Many Brahmins, they have got a practice.
0: చేతిలో నీళ్లు పోసుకుంటారు.
1: They will have water on
0: తట్ట చుట్టూ చుట్టేస్తారు.
1: They will just go it round the place.
0: పానాయ నమః, అపానాయ నమః, గానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః అని ఈ పంచ ప్రాణముల యొక్క పేర్లు చెప్తూ ఉంటారు.
1: They utter the name of five life principles.
0: ఎందుకోసం చుట్టూ వేశారు?
1: Why should take it round?
0: అనగా ఇది కూడా ఒక సంస్కారము.
1: This is also culture.
0: వండిన వంట లోపల,
1: there in the food,
0: వడ్డించినటువంటి తట్ట లోపల,
1: and there in the plate,
0: ఉన్నటువంటి పదార్థములకు ఏ చీమలో వచ్చి దీన్ని ప్రవేశించి కొంతవరకు కల్మషం గావించవచ్చు.
1: The food served there on the plate, well, you may find the ants getting into the plate.
0: చుట్టు నీరు పోస్తే చీమలు రావడానికి వీల్లేదు.
1: On the other hand, if you keep water around the plate, ants can approach.
0: చిన్న చిన్న విషయాలు కూడాను భారతీయ సంస్కృతి ఎంత విచిత్రమైనటువంటి ఆన్సర్ ను చెప్తూ వస్తుంది.
1: In these subtle matters, the culture of Bharat has got many explanations.
0: Meaningless words in Sanskrit lo lene ledu.
1: In Sanskrit there are no meaningless words.
0: కానీ మీనింగ్ తెలియనటువంటి వాడు వర్డ్స్ మాత్రము యూజ్లెస్ వర్డ్స్ గా ఉపయోగిస్తున్నాడు.
1: బట్ ది పీపుల్ హూ డోంట్ నో ది మీనింగ్, దే యూజ్ ఇట్ ఇన్ ఎ మీనింగ్లెస్ వే.
0: వాడు తెలియనట్టుగా ఉండడు.
1: A first ignorant person will not remain innocent.
0: ఇలా మాట్లాడతాడు.
1: He talks as if he knows.
0: కత్వము.
1: That is foolishness.
0: తెలిసినట్టుగా మాట్లాడటమే మూర్ఖత్వము.
1: To talk,
0: తెలియనటువంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు.
1: When you don't know, make effort to know.
0: కనుక భగవత్ తత్వంలో ఎన్నో విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఇవ్వండి ఉంటున్నాయి.
1: In divinity there are so many subtle points.
0: వేదమంతా కూడాను ఒక్కొక్క అక్షరంలో కూడాను ఒక్కొక్క శక్తి స్వరూపం ఇమిడి ఉంటుండాలి.
1: Every letter has got a mighty power behind.
0: Walk అనే ఒక శబ్దం.
1: There is one word by name, walk.
0: Walk.
1: Walk.
0: ఈ వాక్ అనేటువంటి పదము ఒక పదము.
1: దిస్ ఇస్ వన్ వర్డ్.
0: ఈ పదము లోపల ఇంకొక పదం వస్తుంది.
1: దేర్ ఇస్ అనదర్ వర్డ్ నౌ.
0: పదము అనేటువంటిది ఒక పదమే, అన్ని పదార్థములే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: ఈ పదార్థములో ఏముంటుండాలి అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ దేర్?
0: పదములకు అర్థమే పదార్థము.
1: ది అర్థ ద మీనింగ్ ఆఫ్ ద పద ద వర్డ్ ఈస్ ద
0: పదము. ఇది గులాబీ పుష్పము.
1: దిస్ ఇస్ రోజ్ ఫ్లవర్.
0: గులాబీ పుష్పము అనేటువంటి పదమునకు ఈ పుష్పమే అర్థము.
1: The meaning for this word rose flower, this flower is the true meaning.
0: Kerchief anetundi padamunaku ide arthamu.
1: For the word kerchief, this is the meaning.
0: Ee padamunaku arthamunu choopinchetundi kanukane deeniki padarthamu ani peru pettaru.
1: As it shows the meaning, it's called padartha.
0: Padamunaku arthamunu nirupinchetundi padartham annaru.
1: That which proves the meaning artha to the pada, the word is padartha.
0: Kanukane ee samskruti bhavam nandu
1: so in culture
0: inka konni konni vichitramainatundi vanni unnai.
1: There are many peculiar things here.
0: Okati ఆధ్యాత్మిక తత్వం లోపల చక్కని పదం ఉంటుండాలి.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ దట్స్ వెరీ గుడ్ వర్డ్.
0: అక్షరం అన్నాడు.
1: వి సే అక్షర.
0: ఈ అక్షరం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై దట్?
0: ఇది ఒక కేవలం ఒక వ్రాతలో ఉండేటువంటి అక్షరంగా భావిస్తుంది.
1: ఇస్ ఇట్ దట్ యు రైట్ దట్ విచ్ ఇస్ రిటన్? అక్షర ద లెటర్.
0: లెటర్ అది.
1: ద లెటర్
0: అక్షరం అనగా లెటర్ అది.
1: అక్షర మీన్స్ లెటర్.
0: అయితే
1: అవేవా
0: వేదాంత పరిభాషలో అక్షరం అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం.
1: బట్ ఇన్ వేదాంతిక్ పార్లన్స్
0: అక్షర స్వరూపుడు
1: పర్మనెంట్. గాడ్ ఇస్ పర్మనెంట్.
0: కాదు, ఈ యొక్క పర్మనెంట్ లో కూడా టెంపరీ కూడా చేరి ఉంటుందని.
1: ఈవెన్ ఇన్ దట్ పర్మనెంట్ థింగ్ దేర్ ఇస్ దట్ విచ్ ఇస్ టెంపరీ.
0: టెంపరీ దీంట్లో కూడా పర్మనెంట్ కూడా చేరి ఉంటుందని.
1: ఈవెన్ ఇన్ ద ఎఫీమరల్ దేర్ ఇస్ పర్మనెంట్.
0: అశాశ్వతంలో శాశ్వతమైనది ఉంటుందని.
1: దేర్ ఇస్ పర్మనెన్స్ ఇన్ టెంపరీ.
0: శాశ్వతంలో అశాశ్వతమైనటువంటిది ఉంటుంది.
1: ఇన్ ద పర్మనెంట్ థింగ్ దేర్ ఇస్ టెంపరీ.
0: మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి సంస్కృతి.
1: టు నో దట్ ఇస్ కల్చర్.
0: అక్షరం
1: అక్షరం
0: ఆక్షరం
1: ఆక్షరం.
0: ఆ అనగా నశించేటువంటిది జీవాత్మ.
1: ఆ మీన్స్ పెరిషబుల్ ఇండివిజువల్ సోల్.
0: క్షరం అనగా జీవించి నశించేటువంటిది.
1: క్షర దట్ లీవ్స్.
0: ఆ అనగా నిరంతరము ఉండేటువంటిది.
1: ఆ దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: ఆ శాశ్వతము.
1: ఆ ఇస్ పర్మనెంట్.
0: క్షరం నశించటము.
1: క్షర పెరిషబుల్
0: నశించేటువంటిది. ఆత్మ నశించ

0: అనేటువంటిది పరమాత్మ.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ నాట్ పెరిషబుల్ ఇస్ డివినిటీ.
0: ఆత్మ పరమాత్మ యొక్క చేరిక అక్షరం.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ది సూపర్ సోల్ అక్షర.
0: కనుకని ప్రతి దాని ఎందుకు కూడాను ఎంతో అంతరాత్మను కూడి ఉంటుండాయి.
1: సో ఫర్ ఎవ్రీ సటిల్ పాయింట్ ఇస్ మైటీ మీనింగ్.
0: విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు భారతీయ సంస్కృతిని గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాలి.
1: యు హావ్ టు నో మెనీ థింగ్స్ అబౌట్ కల్చర్ ఆఫ్
0: అడుగడుగునకు భారతీయ సంస్కృతి అడ్డ వస్తుంది మనకు.
1: ఇన్ ఎవ్రీ స్టెప్ యుల్ కమ్ అక్రాస్
0: మాట మాటకు భారతీయ సంస్కృతి మనకు పిలిపిస్తుంది.
1: ఎవ్రీ వర్డ్ రిఫ్లెక్ట్స్ ది కల్చర్ ఆఫ్
0: చూపు చూపుకు కూడా మధ్యలో ఉన్నట్టు భారతీయ సంస్కృతమే.
1: ఎవ్రీ లుక్ స్పీక్స్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుకని ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: గజరాజు మకరితో బాధపడుతున్నాడు.
1: ఎట్ వన్ టైం ది కింగ్ ఎలిఫెంట్ వాస్ ఫైటింగ్ విత్ ది క్రొకడైల్.
0: కావవే వరదా సంరక్షించు భద్రాత్మక.
1: ఓ గాడ్
0: మొర పెట్టుకున్నాడు రావే ఈశ్వర.
1: ది కింగ్ ఎలిఫెంట్ వాస్ ప్రేయింగ్ టు గాడ్, ఓ గాడ్ కమ్ డౌన్.
0: తక్షణమే భగవంతుడు వచ్చాడు.
1: God appeared there.
0: దీనికి అనేక మంది కవులు
1: many poets
0: భగవంతుడు ఈ యొక్క దాసునకు ఎంత దూరంలో ఉంటాడు.
1: How long distant is present God from the devotee?
0: ఈ కొంతమంది మేధావులంతా ఉంటారు చూడండి.
1: You know many intellectuals.
0: తెలివితక్కువ మేధావులు.
1: They're foolish intellectuals.
0: వాడన్నాడు ఏనుగు అరిస్తే ఎంత దూరం వినపడుతుందో అంత దూరంలో ఉంటాడు భగవంతుడు అన్నాడు.
1: They said God is present at that distance where from the cry or the shout of the elephant is heard.
0: ఇది ఎంత అజ్ఞానం.
1: What a sort of ignorance it is.
0: ఎక్కడి నుంచి ఎక్కడికో రాడు భగవంతుడు.
1: God doesn't come from anywhere.

0: ప్రమాదం. ఎవరు భగవంతుణ్ణి ఏ విధంగా ప్రాప్తం చేస్తారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
1: గాడ్ టేక్స్ అపాన్ హింసెల్ఫ్ దట్ ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ద మోడ్ ఆఫ్ యువర్ ప్రేయర్.
0: భగవంతుడు నా వెంటనే ఉంటుంది, నన్ను సంరక్షించాలి అని ప్రార్థించుకునేటువంటి వారికి వెనక వైపున పాద శబ్దాలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయట.
1: ఇఫ్ యు ప్రే దట్ గాడ్ షుడ్ బి విత్ యూ లిసన్ టు ది సౌండ్.
0: ఓ భగవంతుడా, నా కష్టంలో నీకు కనిపించడం లేదా, నా ఏడుపు నీకు కనిపించడం లేదా అని అనుకునేటువంటి వాళ్లకు కన్నులు మాత్రమే కనిపిస్తుంటాయి.
1: ఎది వాట్ యు ఫీల్ లైక్ దిస్, ఓ గాడ్ డోంట్ యు సీ మై మిజరీ, డోంట్ యు సీ మై సఫరింగ్, హి విల్ బి ఫైండింగ్ ది ఐస్.
0: నా రోగం నీకు వినిపెట్టడం లేదా,
1: డోంట్ యు లిసన్ టు మై,
0: నా ప్రార్థన నీకు వినటం లేదా,
1: డోంట్ యు లిసన్ టు మై సఫరింగ్
0: అని ప్రార్థించేటువంటి వానికి చెవులు మాత్రమే ఉంటాయట.
1: ద వన్ హూ ప్రేస్ సో హి విల్ ఫైండ్ ది
0: ఇయర్. తత్వతోచి తిరోముఖం, అన్నింటి ఎందు కూడా నువ్వు తన యొక్క ముఖంతోనే కనిపిస్తూ ఉంటాడట.
1: యూ విల్ ఫైండ్ ది ఫేస్ ఆఫ్ గాడ్.
0: ఒరే పిచ్చివాడ, షిరిడీలో కూడా అట్టే చెప్పింది, నేను ఎప్పుడూ నీ వెంటనే ఉన్నానరా,
1: ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ,
0: నీ వీ పెనుకులనే వస్తున్నానరా నీ వెంట,
1: ఐ ఫాలో యూ స్టాండింగ్ బిహైండ్ యూ
0: అన్నాడట.
1: హీ సెడ్ సో.
0: అనేటప్పటికి కొంచెం దూరం పోయి
1: ఈ
0: భక్తుడు వెనక తిరిగి చూసుకున్నాడట.
1: ద డివోటీ టర్న్ బిహైండ్ అండ్ వాచ్
0: వెనక లేడు,
1: ఈజ్ నాట్ దేర్.
0: సాయిబాబా ఎంత అబద్ధం చెప్పాడు.
1: సాయిబాబా వాట్ ఎ లై హి సెడ్.
0: నీ వెనకనే ఉంటున్నానని చెప్పాడు కదా.
1: హి సెడ్ ఐ యామ్ బిహైండ్.
0: ఏది నా వెనక కనిపించడం లేదే.
1: ఐ డోంట్ ఫైండ్ హిమ్.
0: తిరిగి వెనక్కి వెళ్ళాడు.
1: సో హి రిటర్న్.
0: బాబా
1: బాబా,
0: మీరు ఇంత పెద్దవారు కదా,
1: యూ సచ్ ఎ బిగ్ మ్యాన్,
0: ఇంత అబద్ధాలు చెప్పొచ్చునా,
1: వై షుడ్ బి లై.
0: నా వెంటనే ఉంటున్నావని చెప్పావు.
1: యూ సెడ్ యు ఆర్ బిహైండ్ మీ.
0: వెనకనే ఉంటున్నావని చెప్పావు.
1: యూ సెడ్ యు ఆర్ బిహైండ్
0: మీ. చూస్తే నీవు లేవే.
1: వెన్ ఐ టర్న్ బ్యాక్ ఐ హావెంట్ సీన్ యు.
0: ఒరే సైతాన్,
1: హి సెడ్ ఓ సైతాన్ మ్యాడ్ క్యాప్,
0: ఇదేరా నీ బుద్ధి,
1: ఇస్ ఇట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కాదు కాదు, నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా.
1: వెన్ యూ టర్న్ యువర్ బ్యాక్ ఆల్సో టర్న్.
0: నీ వీపు తిరిగినప్పుడు నేను తిరిగాను.
1: వెన్ యువర్ బ్యాక్ టర్న్ ఐ టు టర్న్.
0: తాను వెనక్కి తిరిగినప్పుడు తన వీపు కూడా తిరిగింది, తన వెనకనే ఉంటున్నాడు.
1: వెన్ హి టర్న్ హిస్ బ్యాక్ ఆల్సో టర్న్డ్.
0: దైవము యొక్క పదములు ఎంత గూఢమైనటువంటివి గాను, ఎంత రహస్యమైనటువంటివి గాను, ఎంత విచిత్రమైనటువంటివి గాను ఉంటుంటాయి.
1: ద డివైన్ వర్డ్స్ ఆర్ సో సటిల్, ఇట్ కీప్స్ హైలీ మీనింగ్
0: అర్థం చేసుకోలేరు.
1: ఆర్డినరీ కెనాట్ అండర్స్టాండ్.
0: కనుక నీ అర్థం చేసుకోవడానికి నీ ప్రయత్నించవద్దు.
1: సో డోంట్
0: చెప్పినది విని నడుచుకో.
1: డోంట్ ట్రై టు అండర్స్టాండ్, ఫాలో వాట్ ఈస్ సెడ్.
0: అది నీ యొక్క కర్తవ్యం.
1: దట్స్ యువర్ డ్యూటీ.
0: కనుక
1: సో
0: భగవత్ విషయం లోపల ఇంకా ఎంతెంతో ముందు తెలుసుకోవాల్సినటువంటిదంతా ఉంటుంటుంది. భగవత్ విషయం ఎవ్వరికి సాధ్యం కాదు తెలుసుకోవటానికి.
1: నో వన్ కెన్ కాంప్రిహెండ్ ఇన్ ఫుల్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: సామాన్యమైనటువంటి మానవునిగా కనిపిస్తుంటుంది.
1: అపియర్ టు బి ఆర్డినరీ హ్యూమన్.
0: కానీ అతీతమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుంటారు.
1: బట్ దే హావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: కనుక అది అందరికీ సాధ్యం కాదు.
1: It's not possible to everybody to know.
0: నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: So do your duty.
0: నీ యొక్క సందేహాన్ని నివారణ చేసుకోవడానికి దైవానికి అర్పితం గావించు.
1: To get your doubts cleared, offer yourself to God.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
1: That's your main duty today.

0: At the time of birth, man is born as the son of immortality. Later, because of association with world and other senses, the whole thing turns into a poison. With much more with the sensual pleasure, everything is nothing but poison. This is the essence, Sarva Srutulamur, the essence and the bundle of thoughts of the Srutis, that is Sai world.
1: Nahi jnanena sadisham pulsam vihimoshati. Nahi jnanena sadisham vihimoshati. Jnanamunaku minchinatuvantidi ee jagatlo marokati ledu.
0: There is nothing that excels wisdom in this world.
1: Yetti jnanam.
0: What sort of wisdom?
1: Bhautika jnanama.
0: Physical.
1: Naitika jnanama.
0: Ethical.
1: Adhyatmika jnanama.
0: Ritual.
1: ఏ జ్ఞానం?
0: What sort of knowledge?
1: అన్నియు జ్ఞానములే.
0: All are different forms of knowledge.
1: అయితే సర్వజ్ఞాన సమ్మిళితమైనటువంటి జ్ఞానము బ్రహ్మ జ్ఞానం.
0: However, the essence and the combination of various forms of knowledge is the wisdom of Brahma.
1: బ్రహ్మ జ్ఞానం అనగా ఏమిటి?
0: What do you mean by wisdom of the divine?
1: సమస్త విశ్వము యొక్క స్వరూపమును కూడాను ఏకత్వంగా విశ్వసించడమే బ్రహ్మ జ్ఞానం.
0: The vision, the feeling of oneness in the cosmos is the vision, is the wisdom of the divine.
1: Charachara prapanchamantai kudanu brahma swarupame.
0: The animate and inanimate or components of this world
1: are
0: divine. Dinine
1: brahma swarupam ani kudanu cheppavachunu.
0: This may be called the cosmic form.
1: Idi leni sthanam kani taanu kani neemam kani ekkada kudanu kanipinchadu.
0: Everything is basically his. Everything is divine, nothing else.
1: కనుక మనము చూచున్నది, వినున్నది, తలంచున్నది, అనుభవించున్నది, ఆనందించున్నది కేవలము బ్రహ్మం యొక్క తత్వమే.
0: Therefore, what all that we see, listen to, think, experience, and derive joy thereafter is only out of wisdom.
1: ఈ జగత్తునందు మానవాకారం ధరించి ప్రవేశించిన ప్రతి మానవుని యందు కూడాను కొన్ని విలువలు ఉంటున్నది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఫర్ దట్ మ్యాటర్ హూ ఇస్ బోర్న్ హియర్ ఇన్ దిస్ వరల్డ్ హాస్ గాట్ ఎ వాల్యూ.
1: కానీ అట్టి విలువలను మానవుని గుర్తించుకునలేక, దానిని సక్రమమైన మార్గంలో పెట్టుకునలేక, పెడమార్గమును పట్టించి మానవత్వమును కేవలం వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హిస్ హ్యూమన్ వాల్యూ. On the other hand, he leads a perverted way along the wrong path and forgets the very basic human quality.
1: Uppuleni pappu ruchi chikkanattuga,
0: dal without salt is tasteless.
1: Premaleni yokka manavattamu idi kevalamu oka mruga swaroopam ane cheppavachu.
0: Human life without love is bestial.
1: Kanukane manavattam anaga mottamodatidi prema tattvame.
0: Therefore, human life symbolizes love.
1: Aithe ee premanu ye vidhamuga ekkada eppudu etla ninnu pravesha pettali ane vidhividhalanni chakkaga gurtinchi vartinchali.
0: However, we have to recognize and conduct ourselves knowing fully well what love is, how and where it has got to be used indirectly.
1: Uppu lekapothe pappunu manam bhujinchalemu.
0: We cannot eat dal without salt.
1: కానీ ఎంత పప్పు అంత ఉప్పు కలిపితే అది కూడా మనం సహించలేము.
0: హౌఎవర్ ఇఫ్ ది అమౌంట్ ఆఫ్ ద సాల్ట్ ఈజ్ సేమ్ యాజ్ దాల్ యు డోంట్ యాక్సెప్ట్.
1: ఒక్క గంటలో అరిగిపోయేటువంటి పప్పునికే మనం ఇంత రుచిని ఆలోచిస్తున్నాము.
0: ఆఫ్టర్ ఆల్ దాల్ దట్ గెట్స్ డైజెస్టెడ్ ఇన్ అన్ అవర్ వి అటాచ్ సో మచ్ ఆఫ్ కేర్.
1: 30 సంవత్సరములు, 50 సంవత్సరములు, 60 సంవత్సరములు, 80 సంవత్సరములు జీవించబోయేటువంటి మానవత్వానికి కొంతవరకైనా రుచి ఉండనక్కర్లేదా?
0: Should there not be any taste of life attached to this human body that sustains for 30 years?
1: ఈ రుచియే లేకుండా వాడు ఇంతకాలం ఏ విధంగా జీవించగలుగుతున్నాడు?
0: How does he live tasteless life?
1: ఇది ఒక మానవ జీవితమా?
0: Can that be a human life?
1: కాదు కాదు.
0: No.
1: తన క్షణము కూడాను మానవత్వమును ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క విలువను మనం ఉపయోగించుకుంటూ రావాలి.
0: We have to make use of human values. Every moment in our lives.
1: ఈ మానవతా విలువను ఈనాడు విస్మరించడం చేతనే జగత్తును విశ్వసించి మానవత్వాన్ని కోల్పోయి కేవలం పశుత్వంగా అనుభవిస్తున్నాడు జీవితాన్ని.
2: As human values are totally forgotten, he goes by the world and the worldly thought, and he has forgotten his basic quality.
1: ఆధ్యాత్మిక చింతనయందు మూడు పదములు ఉంటున్నవి.
2: In spiritual parlance, there are three words.
1: అస్తి, భాతి, ప్రియము అని.
2: అస్థి, భాతి, ప్రియం.
1: దీనినే సంస్కృత పదములందు సత్, చిత్, ఆనందము అని.
2: They are also called సత్, చిత్, ఆనంద.
1: ఈ సత్, చిత్, ఆనందం అంటే దీని యొక్క అంతరార్థం ఏమిటి?
2: What is the inner significance of these three? సత్, చిత్, ఆనంద.
1: ఇది ఒక టంబ్లర్.
2: This is a tumbler.
1: ఈ టంబ్లర్ అనేటువంటిది ఇక్కడ ఉన్నది.
2: This tumbler is present here.
1: ఉన్నప్పుడే దీనికి ఒక టంబ్లర్ అని పేరు పెట్టుకుంటున్నాము.
2: The very existence of that object tells you that it's a
1: tumbler. ఉన్నదే బీయింగ్.
2: This existence is being.
1: అది ఏ సత్?
2: That is సత్.
1: ఇది మార్పు చెందనటువంటిది.
2: It is changing.
1: ఉన్నది ఈ బీయింగ్.
2: This being, existence.
1: అయితే ఉన్నది అనేటువంటి విషయాన్ని నీవు ఎట్ట గుర్తించగలుగుతున్నావు?
2: But how do you know that it exists?
1: దీనిని ప్రకాశింపచేసేటువంటి ఒక వెలుగు ఉన్నది.
2: There is light that makes you see this.
1: ఇదే టంబ్లర్ చీకట్లో ఉంటుంటే మనకు ఉన్నది అని చెప్పలేము.
2: If the same tumbler is in the dark, you don't see that.
1: ఇది వెలుగులో ఉండటం చేతనే ఇక్కడ ఉన్నది టంబ్లర్ అని చెప్తున్నాము.
2: As it is in light, you are able to know its existence.
1: కనుక ఆ వెలుగు ఏమిటి?
2: What's that light?
1: ఆ వెలుగే ఒక జ్ఞానము.
2: It is the light of wisdom.
1: ఆ వెలుగే ఈ టంబ్లర్ ఇక్కడ ఉన్నది అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపిస్తూ ఉంటుంది.
2: Therefore, it's the light of wisdom that shows you this being, existence.
1: కనుకనే ఈ యొక్క వెలుగుకే చిత్ అన్నారు.
2: And therefore, this light is called chit.
1: ఈ ఉన్నది అనేటువంటి దాన్ని నిరూపించేటువంటి చిత్.
2: And therefore, it is chit, the light that
1: చిత్తు నిరూపించినటువంటి దానిని ఉన్నదని చెప్పటమే సత్.
2: Therefore, it is chit, the light that shows existence.
1: ఈ చిత్ సత్ అనేటువంటిది రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
2: This sat and chit are interdependent and interrelated.
1: ఇక్కడ టంబ్లర్ ఉన్నది అని చెప్పినప్పుడు వెలుగు కూడా ఉన్నది.
2: When I say here is a
1: అనగా జ్ఞానము ఉన్నది.
2: It means there is light and also tumbler.
1: ఈ పదార్థం యొక్క స్వరూపాన్ని కూడా మనం గుర్తించుకోగలుగుతున్నాము.
2: We are able to see the form.
1: ఈ రెండు జరిగినప్పుడే మనకు తృప్తి జరుగుతుండాలి.
2: Then only we will be satisfied.
1: ఈ తృప్తియే ఆనందము.
2: This satisfaction is the bliss.
1: ఉన్నది సత్.
2: Being is sat.
1: ఉండినట్టుగా నిరూపించేది చిత్.
2: It is chit that proves the being.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వంలో కలిగేటువంటి తృప్తి ఆనందము.
2: The satisfaction you derive out of the combination of the two is bliss.
1: కనుకనే సత్, చిత్, ఆనందం అనేటువంటిది ఒక పదార్థం యొక్క స్వరూపాన్ని సుస్పష్టంగా నిరూపింపజేసేటువంటిదే ఈ యొక్క జగత్ స్వరూపం.
2: Therefore, the entire form of this universe is nothing but out of these three, being, awareness and bliss.
1: కాని ఈనాటి లోకంలో,
2: but today in this world,
1: ఉన్నదిది అని చెప్పగలరు కాని,
2: one can say that this exists.
1: లేనిది లేనిది అని చెప్పగలరు సుమి.
2: They cannot speak of that which is not present.
1: ఉన్నదొక్కటే ఎప్పటికీ.
2: Every time only one thing that exists.
1: అదియే దైవంబు.
2: That is God.
1: లేనిదయ్యను విశ్వంబు కానరయ్యా.
2: It is only this world that does not exist.
1: ఉన్నది ఒక్కటే.
2: Only one thing that is
1: present. ఏకం సత్ విప్రాభూదా వదంతి.
2: Only one that is present.
1: అదియే బీయింగ్.
2: That is being.
1: అది ఉన్నది.
2: That is present.
1: ఉన్నది అనేటువంటిది నీ వెంట చెప్పగలుగుతున్నావు.
2: How do you say so?
1: నీ యందు ఆ ప్రేమ తత్వం అనేటువంటి జ్ఞానము ప్రకాశిస్తూ ఉంటున్నది.
2: There you find this love of wisdom shines, illumines.
1: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను ప్రకాశింపచేసేది, వికసింపజేసేటువంటిది, ప్రకటింపజేసేటువంటిది ప్రేమతత్వం ఒక్కటే.
2: Therefore, it's only love that expresses, that manifests, that exhibits.
1: కనుకనే ఈ ప్రేమతత్వంనే దైవంగా మనం విశ్వసించాలి.
2: Therefore, we have to consider that love is God.
1: ఈ ప్రేమ లేకపోతే జీవితమే లేదు.
2: Without love, there's no life.
1: ప్రేమ

0: God is love, and the divine love is present in everyone. Without tasting even a bit of the divine love, human life is a waste.
1: కనుకనే సర్వత్ర వ్యాపించినటువంటి యొక్క బృహత్సత్వ తత్వం ప్రేమనే.
0: Therefore, the cosmic form of the divine is love.
1: దీనికే బ్రహ్మ అని పేరు వచ్చింది.
0: దిస్ ఇస్ కాల్డ్ బ్రహ్మ.
1: ఇది ఏ మానవుడు గుర్తించి వర్తించడానికి తగినటువంటి అవకాశం.
0: Thus, man gets the scope to know and experience. There is love.
1: ఈ ప్రేమను ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉపయోగించాలి?
0: How to make use of this latent love? Where, when, how?
1: సత్యాన్వేషణ అన్నారు.
0: It's search of truth.
1: సత్యం సర్వత్రా ఉంటున్నది.
0: The truth is everywhere.
1: దీన్ని అన్వేషించడం ఏమిటి?
0: What is the fun of searching for it?
1: అనగా
0: meaning,
1: చూచేది కన్నులు.
0: It's the eye that sees.
1: అయితే ఈ కన్నులు చూచేది అయినప్పటికీ ఏ ఏ వ్యక్తిని ఏ విధమైనటువంటి దృష్టితో చూడాలి?
0: It's true that it is the eye that sees, but in what way, what sort of looks we should have?
1: తల్లి ఉన్నది.
0: There is a mother.
1: బిడ్డ ఉన్నది.
0: This daughter.
1: భార్య ఉన్నది.
0: Wife.
1: సోదరి ఉన్నది.
0: Sister.
1: కానీ వీనందరి కూడాను ఏ దృష్టితో చూడాలి? తల్లిని తల్లి దృష్టితో చూడాలి.
0: You should look at your mother with a motherly feeling.
1: బిడ్డ దృష్టితో చూడాలి.
0: Also a feeling towards the
1: daughter. భార్యను భార్య దృష్టితో చూడాలి.
0: Towards the wife.
1: సోదరిని సోదరి దృష్టితో చూడాలి.
0: Also the way you are supposed to look at your sister.
1: మనకున్నది కన్ను ఒక్కటే.
0: The same eye.
1: ఈ కన్నును ఎవరిని ఏ దృష్టితో చూడాలి అనేటువంటి విచారణే ఈ యొక్క సత్యాన్వేషణ.
0: Search for truth means what sort of looks you should have as you see your mother, wife and daughter.
1: ఈ దృష్టి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకోలేక కన్నులు ఉన్నావు కదా ఎవరిని చూస్తే ఏమిటి అని భావిస్తున్నారు. అది ఇక్కడనే పాపం ప్రారంభమవుతుంది.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద వాల్యూ ఆఫ్ ద విజన్ గిఫ్టెడ్ టు హిమ్. హియర్ హీ కమిట్స్
1: ఈ దృష్టికి కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఈవెన్ ద విజన్ హెస్ గోట్
1: శ్రవణమునకు కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఆడిషన్ హెస్ వాల్యూ.
1: వినేది చెవులే.
0: ఇట్స్ ద ఇయర్ దట్ లిసన్.
1: కానీ ఎలాంటి విషయాలు వినాలి?
0: బట్ వాట్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ వీ షుడ్ హియర్?
1: ఎట్టి ప్రదేశంలో ఈ యొక్క చెవులకు ప్రవేశపెట్టాలి?
0: వేర్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ షుడ్ వీ హియర్?
1: ఇది ఏ సత్యాన్ని గుర్తించాలి?
0: This truth we have to know.
1: కనుకనే ప్రతి ఇంద్రియము కూడాను దానికి తగినట్టుగా సమయ సందర్భానుసారంగా ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎవరిని ఏ విధంగా చూడాలి.
0: So each of the senses must be put to use basing on the in what way, where, how.
1: ఉపయోగించుకోవటమే నిజమైన మానవత విలువ.
0: To have the full knowledge of these aspects.
1: ఆ ప్రేమనే నిజమైన మానవునికి ఈ విలువను అందిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ అటాచెస్ వాల్యూ టు ద హ్యూమన్.
1: మనం ఒక భవనం కట్టుకున్నాము.
0: వి కన్స్ట్రక్టెడ్ ఎ బిల్డింగ్.
1: ఈ భవనమునకు కొన్ని కిటికీలు పెట్టుకున్నాము.
0: వి హావ్ సమ్ విండోస్ టు దట్.
1: కొన్ని ద్వారములు కూడాను పెట్టుకున్నాము.
0: డోర్స్.
1: ఈ కిటికీలు దేనికోసం పెట్టుకున్నాము?
0: వాట్ ఫార్ ద విండోస్ ఆర్ కెప్ట్?
1: మంచి గాలి రావడానికి చెడ్డ గాలి పోవడానికి.
0: టు పర్మిట్ ద గుడ్ ఎయిర్ టు ఎంటర్ అండ్ టు లెట్ ఆఫ్ బ్యాడ్
1: ఎయిర్. వెలుగు రావడానికి చీకటి పోవడానికి.
0: ఇన్ ఆర్డర్ టు హావ్ ద లైట్ ఇన్ సైడ్ అండ్ టు డ్రైవ్
1: ఔట్ ద డార్క్. దారులను పెట్టుకున్నాము ద్వారములు.
0: వి హావ్ ద డోర్స్.
1: మనము లోపల బయట రావడానికి మన మిత్రులు మన బంధువులు మనకు అవసరమైనటువంటి వారిని లోపల విడిచడానికి ఈ విధమైనటువంటి యొక్క పనుల నిమిత్తమై ద్వారములు ఉంచుకున్నాము.
0: The door is meant for entrance and exit so that we may permit the people near and dear.
1: Manaku avasaram vachinatundi varini lopala pravesh pettam kani manaku viruddhamainatundi varini lopala pravesh pettam.
0: We allow those who are important, not our enemy.
1: Adhe vidhamgane deho devalaya prakto jeevo devasthanatana. దేహం ఒక దేవాలయము, ఒక గృహము, ఒక మందిరము.
0: బాడీ ఇస్ ఎ టెంపుల్, బాడీ ఇస్ ఎ మ్యాన్షన్.
1: బాడీ ఇస్ ఎ హౌస్.
0: బాడీ ఇస్ ద హౌస్.
1: ఈ హౌస్ కు నవద్వారములు ఉంటున్నాయి.
0: దిస్ హౌస్ హస్ 9 ఓపెనింగ్స్.
1: అయితే మనకు కంటికి కనిపించేటువంటిది 5 ద్వారములు.
0: హౌఎవర్ యు సీ ఓన్లీ 5.
1: ఇవి చాలా ప్రధానమైనటువంటివి.
0: దే ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: సింహద్వారం అనేటువంటి దాంట్లో మనకు మిత్రులైనటువంటి వారు, మనకు బంధువులైనటువంటి వారు, మనకు ప్రియులైనటువంటి వారిని మనం ప్రవేశపెట్టి వెల్కమ్ చేస్తాం. రండి దయచేయండి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ ద మెయిన్ డోర్ యు పర్మిట్ యువర్ డియర్ అండ్ నియర్, యువర్ ఫ్రెండ్స్, ఇంటిమేట్ పీపుల్.
1: అట్టు కాకుండా
0: అదర్వైజ్
1: ద్వారం ఉన్నది కదా అని
0: బికాస్
1: బజారులో పోయేటువంటి కుక్కలను పందులను మనం ఇంట్లో వదిలిపెడతామా?
0: బికాస్ ఆఫ్ ది మెయిన్ డోర్ ఓవర్ దేర్ యూ డోంట్ పర్మిట్ ద స్ట్రీట్ డాగ్స్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్.
1: వదలము.
0: నో.
1: అదే విధంగానే మన యొక్క దేహం అనేటువంటి ఈ దేవాలయం నందు, ఈ గృహం నందు ఏది మంచిది, ఏది పవిత్రమైనటువంటిది, ఏది మన యొక్క జీవితానికి ఆదర్శాన్ని అందించేటువంటిది అనే విచారణ సలిపి విచక్షణ జ్ఞానం చేత ఏ యొక్క భావాన్ని ఏ యొక్క విషయాన్ని మనం లోపల ప్రవేశపెట్టాలో దానిని మాత్రమే ప్రవేశపెట్టాలి, అన్నింటినీ మనం ప్రవేశపెట్టకూడదు.
0: సిమిలర్లీ బాడీ ఈజ్ ఎ హౌస్, వీ షుడ్ పర్మిట్ దట్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ సీక్రెట్, వాట్ ఈస్ ఐడియల్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ డిస్క్రిమినేషన్.
1: ప్రేమ ఉన్నదని అన్నింటికి దాన్ని ఉపయోగపెట్టకూడదు.
0: Because there is that inborn love, we should not make use of it.
1: ఎంతెంత దానికి ప్రవేశపెట్టాలు అంతంత పరిమితిలోనే దీన్ని ఉపయోగపెట్టుకోవాలి.
0: We should also make use of it under certain limitations.
1: మనం సమాజంలో పుట్టాము.
0: We are born in society.
1: సమాజంలో పెరుగుతున్నాము.
0: We grow in
1: society. సమాజంలో జీవిస్తున్నాము.
0: We live in society.
1: సమాజం యొక్క గౌరవ మర్యాదలు కూడా మనం చూడాల్సి వస్తుంది.
0: We should also keep up the respect and the prestige of the society.
1: సమాజ గౌరవాన్ని మనం కాపాడినప్పుడే మన గౌరవాన్ని కూడా సమాజం కాపాడుతుంది.
0: When once you maintain the respect of the society, this what is meant by if you uphold dharma.
1: పిల్లలు మీరు వేరుగా భావించకూడదు. ఈనాటి ప్రకృతి యందు జరుగుతున్నటువంటి సహజమైన స్థితిని ఈ రీతిగా ఉంటున్నాయి.
0: This is the present position in the society. The students should know that.
1: 20 సంవత్సరముల యొక్క సోదరుడు పెద్దవాడు.
0: The elder one, age 20.
1: 16 years girl
0: and a 16 years girl.
1: వారిద్దరు కూడాను అన్న చెల్లెలు.
0: Brother and a sister.
1: వారికి తెలుసు.
0: They know.
1: మనకు తెలుసు.
0: We too know that.
1: కానీ ఇద్దరే ప్రయాణం అవుతున్నప్పుడు జగత్ ఏమని భావిస్తుంది? వారెవరో భార్య భర్తలు అని తప్పుగా దీన్ని నిర్ణయిస్తుంది.
0: When once the brother and sister pass by, others will think they're husband and wife.
1: సమాజమునకు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాము.
0: We're acting against the norms of society.
1: చెల్లెలు అన్న అయినప్పటికీ విడివిడిగా మీరు పోవాలి.
0: One may be brother and sister, but they should go separately.
1: లేక మీ మధ్యలోపల ఏ తల్లో తండ్రో ఎవరైనా ఒకరు ఉండాలి.
0: There must be either mother or father accompanying them.
1: ఈ యువకులైనటువంటి వారు ఈ అక్క చెల్లెండ్ర అయినప్పటికీ అన్న చెల్లెలు అయినప్పటికీ ఇద్దరు ఒంటరిగా పోకూడదు.
0: Young people, no matter brothers and sisters, they should not go
1: alone. ఈ సమాజము మనల్ని చక్కగా చిచ్చిస్తుంది.
0: And the society will punish you.
1: మన యొక్క గౌరవ మర్యాదలంతా కూడా మంట కలుపుతుంది.
0: You lose your respect and the dignity.
1: సమాజమునకు మన సంబంధ బాంధవ్యములు ఏమాత్రము అర్థం కావు.
0: You don't understand the relationship that you have. కనుకనే
1: ప్రాచీన కాలం నుండి కూడాను మన యొక్క సంబంధ బాంధవ్యాలను ఈ విధమైనటువంటి పరిమితం లోపల దీన్ని ప్రవేశపెట్టూ వచ్చింది.
0: Therefore, the society has exercised stipulated certain norms.
1: దీనినే సంస్కృతి అని చెప్తూ వచ్చారు.
0: This is called సంస్కృతి
1: కల్చర్. సంస్కరింపజేసేటువంటిది కాబట్టి సంస్కృతి.
0: It's the one that refines our life.
1: ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా సంస్కరింపజేసింది.
0: So it is the one that stipulates, regulates our way of life. Where and how, in what way should we lead our life, talk to?
1: సమాజం యొక్క నిబంధనలు మనం చక్కగా పాటించుకుంటూ రావాలి.
0: So we should observe the regulations of society, rules of society.
1: నిజమైన సోదరి అయినప్పటికీ నీవు ఇంట్లో నీవు ఏ విధంగా కూడా మాట్లాడుకోవచ్చు.
0: You may be your own sister, you can talk at home.
1: కానీ బయట ప్రపంచం లోపల నీవు అన్న తామ చెల్లెలు అయినప్పటికీ చాలా జాగ్రత్తగా మెలగాలి.
0: But when once you are outside, you may be brother and sister.
1: ఈ ప్రవర్తనే మానవుని యొక్క వాల్యూని పెంచుతూ వస్తుంది.
0: And this sort of a behavior will improve your
1: మానవత విలువలు నిత్య జీవితంలో సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపింపజేసేటువంటి యొక్క విలువలను ఈనాడు మనం విస్మరించాము.
0: We have forgotten the human values today that will make us tread along the path of truth.
1: అదే ఇంకొక మార్గంలో మనం ప్రవేశపెట్టి చూసినప్పుడు,
0: if we think go in another direction,
1: 60 సంవత్సరాలకు వృద్ధుడు ఉన్నాడు.
0: An old man, age 60.
1: ఆయనకు ఎవరు ఇంటిలో సహాయం లేకపోవటం చేత,
0: as there is no other help at home,
1: 18 ఏళ్ళ గర్లను కూడాను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు.
0: He wanted to marry a girl of 18.
1: వారిద్దరు కూడాను బజారులో ప్రయాణమై పోతున్నారు.
0: They were just passing by along a street.
1: కానీ ప్రపంచం ఏమని భావిస్తుంది?
0: What would be feeling in the society?
1: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాము.
0: We are not able to know the truth laid down in society.
1: అతను ఎవరో గ్రాండ్ ఫాదర్, ఈమెవ గ్రాండ్ డాటర్ అని అనుకుంటాడు.
0: The society will take that old man as grandfather and this young girl as a granddaughter.
1: కానీ నిజంగా చూస్తే గ్రాండ్ ఫాదర్ కాదు, గ్రాండ్ డాటర్ కాదు.
0: Truly speaking, they are neither.
1: ఇక్కడ ఈ విధంగా విరుద్ధంగా జరుగుతుంది. అక్కడ అన్నా చెల్లెలు ఆ విధంగా విరుద్ధంగా జరుగుతుంది.
0: Here you find one kind of feeling, another there, just the contradiction.
1: ఈ వయః ప్రమాణము, కర్మ ప్రియాం ప్రమాణము, అనుభూతి ప్రమాణము, ఈ నాలుగు ప్రమాణాల్లో మనము జీవితాన్ని కొంతవరకు ప్రవేశపెట్టాలి.
0: Therefore we have to take down the as measure, the field of action, the age.
1: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించేటువంటి ఇది సామాజికం యొక్క ప్రమాణం.
0: Therefore the standards
1: ఇది సామాజికం యొక్క విలువ.
0: This is the social value.
1: దీనిని మనం ఉపయోగపెట్టి సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మన యొక్క కీర్తిని కూడాను మనం నిలబెట్టుకోగలము, సమాజం కూడాను మనల్ని గౌరవిస్తుంది.
0: When once you adhere and follow social values, you'll
1: be respected. సమాజంతో నాకేం పని లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానంటే రేపటి జన్మ సమాజం నిన్ను బయట పెడుతుంది.
0: If you think that I am not bothered to the society will kick you out.
1: సమాజం వరకు నీవు పోనక్కర్లేదు.
0: Not that far.
1: నువ్వు ఏదైనా ఒక ఫలమును భుజిస్తున్నావు.
0: When you eat a fruit.
1: అది తీయగా ఉంటే నవ్వు ముఖంతో దాన్ని మింగుతావు, దాన్ని ఆరగిస్తావు.
0: If the fruit is sweet, smilingly you
1: eat. అదేంత పుల్లగా ఉంటే తీసి పక్కన పారవేస్తావు.
0: If it is sour, you spit it out.
1: ఎందుకు నీవు పారవేశావు?
0: Why?
1: నీ రుచికి తగినట్టుగా అది లేదు.
0: బికాస్ ఇట్స్ నాట్
1: నీవు భావించిన రీతిగా అది లేదు.
0: ఇట్స్ నాట్ ద వే యు వాంట్.
1: ఆ ఫలము నీవు పారవేస్తున్నావు.
0: దేర్ఫోర్ యు స్పిట్ ఇట్ అవుట్.
1: అట్లనే సమాజమునకు తగినట్టుగా ఉంటుంటే వారు కూడా నిన్ను గౌరవిస్తారు. సమాజమునకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు వారు కూడా నిన్ను బయట పెట్టేస్తారు.
0: ఇఫ్ యు ఫాలో ద సోషల్ వాల్యూ యు విల్ బి రెస్పెక్టెడ్. ఇఫ్ యు డోంట్ ఫాలో ద నార్మ్స్ you will not be respected.
1: నీ గౌరవ ప్రతిష్ట అంతా సమాజంలోనే లేనప్పుడు ఇంకెక్కడ నీ గౌరవం సాధించుకోగలవు?
0: When you don't enjoy the esteem and the respect in society, where else you will be respected?
1: మానవత్వానికి గౌరవమే చాలా ప్రధానమైనటువంటిది.
0: It is the respect that is most important.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి విలువలను మనం సక్రమంగా కాపాడుకుంటూ పోవాలి.
0: Therefore we have to safeguard the human value.
1: అన్ని విలువలకంటే ప్రేమ విలువ చాలా గొప్పదైనటువంటిది.
0: The value of love is
1: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: Love is God, God is love.
1: ప్రేమకే మనం విలువలేనప్పుడు దైవానికి కూడా మనం విలువ ఇవ్వనిచ్చినటువంటి వారు కాదు.
0: ఇఫ్ యు డోంట్ అటాచ్ వాల్యూ టు లవ్, యు విల్ నాట్ బి అటాచింగ్ వాల్యూ టు గాడ్. కనుక
1: ప్రేమకు మనం పూర్తి విలువ ఇచ్చినప్పుడే దైవానికి విలువ ఇచ్చినటువంటి వారం అవుతాం.
0: దేర్ఫోర్ వెన్ యు కన్సిడర్ లవ్ వాల్యుబుల్, సో ఆల్సో యు కన్సిడర్ గాడ్ వాల్యుబుల్.
1: పరిస్థితుల యొక్క ప్రభావం కూడా కొంత మీరు గుర్తించాలి.
0: యు హావ్ టు రికగ్నైజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్.
1: రాముడు మానవాకారము,
0: రామా ఇస్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: సుగ్రీవుడు వానరాకారం,
0: సుగ్రీవ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మంకీ.
1: వీరిద్దరికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏ రీతిగా కుదిరింది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్
1: ఈ స్నేహం ఏ రీతిగా వచ్చింది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్?
1: దేనిని ఆధారం చేసుకుని వచ్చింది?
0: ఆన్ వాట్ బేసిస్?
1: మానవులకు మానవులు స్నేహితులు కావచ్చు.
0: ఎ మ్యాన్ కెన్ బి ఫ్రెండ్
1: వానరులకు మానవులు స్నేహం కావచ్చు.
0: ఎ మంకీ కెన్ బి
1: ఫ్రెండ్. కానీ మానవులకు మానవులకు స్నేహం ఏ రీతిగా లభించింది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఎ హ్యూమన్ అండ్ ఎ మంకీ?
1: రాముడు నరుడు,
0: రామా ఇస్ మ్యాన్,
1: సుగ్రీవుడు వానరుడు,
0: సుగ్రీవ ఇస్ మంకీ.
1: ఈ వానరునకు నరునకు ఉన్నటువంటి యొక్క సంబంధం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎ మంకీ అండ్ ఎ హ్యూమన్?
1: అక్కడ పరిస్థితుల యొక్క ప్రభావము.
0: ఇట్స్ ఓన్లీ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
1: రాముడు రాజ్యభ్రష్టుడైనాడు, రాజ్యాన్ని వదిలాడు.
0: రామా లెఫ్ట్ హిస్ కింగ్డమ్.
1: పత్రి వియోగము లోపల బాధపడుతూ తిరుగుతున్నాడు.
0: హిస్ ఫీలింగ్ సాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ హిస్ వైఫ్.
1: సుగ్రీవుడు కూడాను రాజ్యభ్రష్టుడయ్యాడు.
0: సుగ్రీవ ఆల్సో ఇస్ సెంట్ అవుట్ ఆఫ్ హిస్.
1: అతను కూడాను పత్ని వియోగంతో పరితపిస్తున్నాడు.
0: హి ఇస్ ఆల్సో సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ వైఫ్.
1: ఈ అవస్థాత్రయమే ఈ మానవత్వం యొక్క సోదరత్వాన్ని పెంచుతుంటూ వచ్చింది.
0: దేర్ఫోర్ కామన్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ బ్రాట్ దెం టుగెదర్.
1: నా బాధ ఎట్టిదో అతని బాధ కూడాను అట్టిదే అనేటువంటి యొక్క సమత్వాన్ని గుర్తిస్తూ వచ్చింది.
0: దేర్ ఎ ఫైన్ ఫీలింగ్ ఆఫ్ ఈక్వాలిటీ.
1: నాకు ఈ భార్యావియోగం ఎంత బాధిస్తుందో అతనికి కూడా అంత భార్యావియోగం బాధిస్తుండాలి.
0: జస్ట్ యాజ్ ఐ ఫీల్ సో సాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ మై బాయ్, హి వుడ్ ఆల్సో ఫీల్ లైక్ దట్.
1: అవస్థా భేదమే ఈ యొక్క మైత్రికి సరైన యొక్క మార్గం ఏర్పడుతూ వచ్చింది.
0: దేర్ ఫర్ కామన్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్.
1: ఇదే విధంగానే చిన్న చిన్న విషయాల లోపలనే మనం సమాజం లోపల ఎన్నో నేర్చుకోవలసినటువంటి ఉన్నాయి.
0: In these very subtle things also, we can learn a lot.
1: ee naadu grandhalato nechukuneetundi kaadu pradhanamu.
0: Is not that you gather from books
1: personal. ఇదిగా మనం అనుభూతితో మనం నేర్చుకోవాలి.
0: Everything you have to learn out of your personal
1: practical science. Kaani platform speeches kaadu.
0: This is all practical science but not platform speech.
1: ee practical lopana manam nitya manavatvanni manam పెంపొందించుకుంటూ రావాలి.
0: Therefore in practical life we have to develop human
1: value. ధనమున్నదని తల విర్రవీగా తిరుగుతుంటారు.
0: You may pride yourself
1: విద్యావంతుడని అహంకార పడుతుంటాడు.
0: You may be egoistic because of scholarship.
1: అధికారవంతుడని విర్రవీగుతాడు.
0: Or you may just pride yourself.
1: ఇవన్నీ ఎంతకాలము?
0: How long?
1: ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కాదు.
0: None of them are permanent.
1: అవన్నీ క్షణంలో కదిలిపోతుంటాయి.
0: They just pass off in a moment of time.
1: కనుక విద్యార్థులారా,
0: so student,
1: మీ యొక్క ఈ యొక్క మానవ జీవితము ఈ వయస్సునందు అతి జాగ్రత్తగా ప్రవర్తించాలి.
0: You have to be extremely careful at this age.
1: అది దీనిని పురస్కరించుకునియే మరొక తూరు కూడా మీకు చెప్తున్నాను.
0: Basing on this, Bhagwan tells

0: ఎంతసేపు ఈ గర్వము?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఎక్కడంత ఈ గర్వము?
1: Where from you get
0: ekkada unchi vachindi ekkada velutundadi?
1: Where from you get this pride?
0: Idi dastama?
1: Is this permanent?
0: Manam tatala muttatala yokka property na?
1: Are you your grandfather's property?
0: Manamai manam penchukunnatundi ee garvalu.
1: This ego is the one which is of your own.
0: Ee garvam anetundi manaku paniki raanatundi.
1: It's useless.
0: Edo nee vidyavantulu anukochunu.
1: You may be educated.
0: Vidya unnadani virravi gute kaani pudamiyam bisumanta shanti ledu.
1: You may pride yourself because of education, but there is no fraction of
0: peace. Dhanamunnadanitunu biguga diruguta pudamiyandisumanta shanti ledu.
1: You may be stiff-necked because of affluence and property, but there is no peace.
0: Ee balamu ee janamu ivantakudunu passing clouds.
1: What's all this? What's all this? This affluence, property and education.
0: Chustu untuntene తక్షణమే దాని రూపం అంతా మారిపోతూ వస్తుంటాడు.
1: As you start watching a cloud, it changes its form.
0: మన జీవితము అంతే.
1: So also our life.
0: మబ్బులే లేని జీవిత మార్గమందు వెలుగునకు ఎన్నడైనను విలువగలదే?
1: When there are no clouds at all, is there any value to this life?
0: మబ్బులే లేని జీవిత మార్గమందు
1: and this route of life
0: వెలుగునకు
1: ఎన్నడైనను
0: విలువగలదే?
1: What sort of value is there to the light?
0: నిజంగా మబ్బులే లేకపోతే వెలుగునకు ఏమాత్రం విలువే లేదు.
1: ట్రూలీ స్పీకింగ్, దేర్ ఆర్ నో క్లౌడ్స్, లైట్ ఉండటం
0: చేతనే ఈ వెలుగునకు విలువిస్తుంటుంది.
1: బికాస్ ఆఫ్ ది క్లౌడ్ ఓన్లీ యూ నో ద వాల్యూ ఆఫ్ లైట్.
0: అదే విధంగానే
1: లైక్
0: ఈ మానవత్వంలో అనేక విధములైనటువంటి యొక్క ఉడుదుడుకులు వెంటాడుతూ ఉంటాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఆర్ మెనీ బంప్స్ అండ్ జంప్స్.
0: ఇది నిత్య జీవితంలో జరిగేటువంటి సహజమైనటువంటి యొక్క నూతనము కాదు, సహజమైనటువంటి యొక్క నడతలు.
1: దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎ న్యాచురల్ వే.
0: మానవుడు క్షణ క్షణం కూడాను తన యొక్క జీవితం ఉన్నత స్థితికై అనేక విధములైనటువంటి ప్రయత్నం సల్పుతుంటాడు.
1: మ్యాన్ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
0: నిర్విరామ కృషిస్తే
1: అన్సీజింగ్లీ,
0: నిరంతర తాపత్రయముల చే,
1: కంటిన్యూస్
0: అంతులేని ఆశల చే, అసంతాని ఆవేదనల చే, ప్రాప్తికై ప్రాకులాడేటువంటి ఈ మానవత్వం అనేటువంటిది అనిత్యమైనటువంటిది.
1: విత్ ఎక్సెసెస్ ఆఫ్ డిజైర్,
0: అప్రాప్త రూపమైనటువంటి ప్రాప్తులే.
1: ఇన్ ఫ్యాక్ట్ దో హీస్ అన్డిజర్వింగ్, హీ వాంట్స్ టు పొజెస్
0: ప్రాప్తులు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ డిజర్వ్.
0: దీనికి చక్కని రాజమార్గము చూపేటువంటిది,
1: దిస్ షోస్ ఎ రాయల్
0: వెలుగు బాటను చూపేటువంటిది,
1: ఇట్స్
0: ఆధ్యాత్మిక యొక్క దీపికలే.
1: దట్ స్పిరిచువల్ లైట్స్.
0: ఆ దీపమును మనం వెలిగించుకోవాలి.
1: వి షుడ్ లైట్
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ లైట్ ది ల్యాంప్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఎన్ని ఉండినప్పటికీ ఇవన్నీ కూడా నువ్వు ఏనాటికి మనం వెంట వచ్చేటువంటివి కాదు.
1: వి మే హావ్ నంబర్ ఆఫ్ థింగ్స్ బట్ దే విల్ నెవర్ ఫాలో అస్.
0: వెంట వచ్చేది ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ. అది ఒక్కటే దైవత్వం.
1: It's only God who will be with you, in you, around you, above you, below you.
0: Teppaluga cheruvu nintina kappalu 10000 cheru.
1: When the tank is full of water, thousands of frogs gather.
0: Oh, ekkada chusina bekabekalaadutuntayi kappalu.
1: You find the frogs all around.
0: Aa neere endipothe okka frog kuda akkada undadu.
1: When the tank is dry without water, you don't find any single frog. Ee naati
0: sneharu kuda ittive.
1: This is sort of friendship today.
0: జోబిలో 100 రూపాయల నోట్ ఉంది.
1: There's 100 rupee note in the pocket.
0: ఆ మంచి పొజిషన్ లో ఉన్నాడు.
1: Father is in position.
0: అందరూ నిన్ను హలో హలో హలో హలో అనుస్తుంటారు.
1: Everyone will come to you saying hello hello.
0: కానీ
1: ఈ
0: 100 రూపాయల నోట్ కనిపించలేదు.
1: The 100 rupees
0: spent. ఫాదర్ రిటైర్డ్ అయిపోయినాడు.
1: Father retired.
0: నిన్ను హలో, నిన్ను హలో అనేటువంటి వాడు కూడా ఉండడు. గుడ్ బై కూడా చెప్పేటువంటి వాడు ఉండడు.
1: No more of hello because it's hollow here, not even would say ee
0: naati
1: goodbye.
0: Mitratvam ilantidiga untunda adi.
1: This is type of friendship.
0: Idi kaadu nee mitratvamu.
1: This is not the true friend.
0: Nijamaina mitrudu daivam okkade.
1: Our true friend is only God.
0: Atane ennatiki nee vadalleneetundi mitrudu.
1: But he will never leave you at any time.
0: Adabuli yendunna aakashamunu unna pattanamunu unna pallenu unna gutta meedanu unna natteetabadi unna.
1: On the valley, on the deep sea, but God will be with you.
0: అట్టి నిజమైనటువంటి మిత్రుని ఈనాడు విస్మరిస్తున్నారు.
1: But we have forgotten such a true friend today.
0: అప్పటికప్పుడు కదిలిపోయే మేఘముల వంటి మిత్రుని అంటగట్టుకుంటున్నారు.
1: But we are bound, we are attached to the friend.
0: ఇవన్నీ మనకే ప్రమాదములు.
1: That will put you to danger.
0: కానీ ఆ యొక్క సమయమునందు మనం దీనికి అర్థం చేసుకోలేము.
1: But we don't understand at that
0: time. క్రమేణా కూడాను ఈనాటి మిత్రుడే రేపు శత్రుడు.
1: Gradually you know, a friend of today will be your enemy tomorrow.
0: ఈనాటి శత్రుడే రేపు మిత్రుడు.
1: An enemy today will be your
0: కానీ భగవంతుడు అంత కాదు. ఎప్పటికీ మైత్రి, మైత్రి, మైత్రి.
1: బట్ గాడ్ ఈజ్ యువర్ ఎటర్నల్
0: మిత్రత్వం అనేటువంటిది దైవానికి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఈజ్ జస్ట్ హార్ట్.
0: ఈనాటి మిత్రత్వము బాడీ టు బాడీ.
1: బట్ ద ఫ్రెండ్షిప్ ఎల్స్వేర్
0: మనీ టు మనీ,
1: మనీ టు మనీ.
0: అంతే.
1: దట్స్ ఆల్.
0: అవి ఎంతకాలం ఉండేటువంటిది.
1: హౌ లాంగ్ దే లాస్ట్.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దట్ ఇస్ పాసింగ్ క్లౌడ్.
0: దీనిని మనం శాశ్వతమని విశ్వసించరాదు.
1: డోంట్ కన్సిడర్ దట్ పర్మనెంట్.
0: భగవంతుడు ఒక్కటే శాశ్వతమైనటువంటి తత్వము.
1: గాడ్ ఈస్ ఓన్లీ వన్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దైవత్వం అనేటువంటిది అంతా సర్వత్రా నిండి ఉంటున్నది.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీకంటే మించిన దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ అదర్ దెన్ యు.
0: కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనం వేదాన్ని విశ్వసిస్తూ రావాలి. వేదం తెలియకపోయినప్పటికీ పెద్దలు చెప్తేనైనా విని దాన్ని విశ్వసించాలి.
1: యు మే నాట్ బి నోయింగ్ ఆల్ ది వేదిక్ టెక్స్ట్, అట్లీస్ట్ లిసన్ టు ఎల్డర్స్.
0: ఎక్కడైనా బజార్లో పోతుంటే ఒక సాముద్రిక శాస్త్రం ఉంటుంటాడు అక్కడ.
1: If anyone passes by the street, there is a palmist.
0: ప్రతి ఒక్క వాడు ఒక 5 నయా పైసలు ఇచ్చి ఆ చేతిని చూపించుకుంటుంటాడు.
1: Everyone will pay some money and consult the palmist.
0: ఈ బజార్లో తిరిగేటువంటి యొక్క బెగ్గర్స్ కూడాను వాడు చెప్పిన మాటలు నమ్ముతున్నారు మీరు.
1: యూ జస్ట్ ఫాలో అండ్ బిలీవ్ వాట్ ఆల్ ద బెగ్గర్స్ స్ట్రీట్ పామిస్ట్ టెల్ యూ.
0: సాక్షాత్ దైవ స్వరూపమైనటువంటి వేదము ప్రజ్ఞానం బ్రహ్మ, నాయన నీవే బ్రహ్మ, తత్వం అసి అదే నీవై ఉంటున్నావు.
1: That Veda, the very embodiment of Lord Himself, God Himself says
0: aham
1: that you are
0: Brahmasmi.
1: That
0: and antarvani prabodhistu untundadi.
1: Its teaching is aham brahmasmi, that you are God.
0: Ilanti nitya satyamainatundi yokka padamulu manam ee naadu viswasinchadaniki ee maatramu poonukotam ledu.
1: But we have no faith in the declaration of Veda.
0: ఏ దమ్మిడికి పనికిరానటువంటి వాడు చెప్పినటువంటి కూడాను మనం విని దాన్ని అనుసరిస్తూ ఉంటున్నాం.
1: బట్ వీ ఫాలో అండ్ బిలీవ్ ఎవ్రీ బెగర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దానిపైన మనకు విశ్వాసం.
1: బికాజ్ వీ హావ్ ఫెయిత్ ఓవర్ దేర్.
0: 9 తొల్లుల తేలు తిత్తియ గాని అంత కదిలిపోయేటువంటివి. దీనికి దానికే సరైనటువంటి స్నేహము గంతకు తగిన బంత అని.
1: Therefore this body has got 9 holes, so also the body of the beggar with 9 holes, so just the bodies are same.
0: అలాంటి అనిత్యమైనటువంటి వారికి అనిత్యమైనటువంటివి ఇష్టపడుతుంటారు.
1: అండ్ దేర్ఫోర్ ద పాసింగ్ థింగ్ దట్ విచ్ ఇస్
0: కానీ నిత్య సత్యమైనటువంటి దాని నిత్య సత్యమే దానిని విశ్వసిస్తుంది.
1: బట్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్, దట్ ఎటర్నల్ ట్రూత్ విల్ ఆల్వేస్ బి వాచ్ఫుల్ ఆఫ్ ది ట్రూత్.
0: నిత్య సత్యమైనటువంటి వాడము.
1: సో యు ఆర్ వన్ ఎటర్నల్.
0: దేహం కేవలం వాటర్ బబ్బల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబ్బల్.
0: ఏ క్షణంలో పోతుందో.
1: ఇట్ మే ఫేడ్ ఆఫ్ ఎనీ టైం.
0: కానీ నీవు నిత్యమే.
1: బట్ యు ఆర్ పర్మనెంట్.
0: నీవు సత్యమే.
1: యు ఆర్ ట్రూత్.
0: నీవు బ్రహ్మమే.
1: యు ఆర్ బ్రహ్మ.
0: నీవు దైవమే.
1: యు ఆర్ గాడ్.
0: నీవు పరతత్వమే.
1: యు ఆర్ స్పిరిచువల్.
0: నీవే ఆత్మస్వరూపుడవు.
1: యు ఆర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ఆత్మ?
0: కేవలం మన యొక్క ప్రేమ తత్వమే ఆత్మ.
1: Then your love is
0: ప్రతిఫలాపేక్ష లేకుండా కోరినటువంటి ప్రేమనే ఆత్మతత్వము.
1: ఇట్ ఇస్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్ లెస్, దట్ ఈస్ ఆత్మ.
0: అది ఏ సెల్ఫ్ లెస్? Selfless.
1: It is selfless.
0: Ekkada selfish untado adi fishe.
1: Where there is selfishness, selfish, it is fish.
0: Kabatti
1: so
0: manaku selfish anetundi fish is better than selfish ani.
1: So fish is better than selfish.
0: Adi meenu.
1: That fish is much better.
0: Endukante neellallo tirugutuntadi.
1: It moves about in water.
0: Aa neetilo unnatundi malinyanni bhujistundi, neetini parishuddham chestundi.
1: Fish partakes all the dirt in water and cleanses.
0: Kaani ee selfish man samajamlo chertunnadu.
1: But selfish man in society,
0: society nanta kodunu malinyapu chestunnadu.
1: And he pollutes, spoils the society.
0: Kalaka selfish anetundi koka parimitamlo pettukovali.
1: So selfishness should be under check.
0: Selfish lekunda undadaniki veelu kaadu.
1: However, it may not be possible. However,
0: అందరి సంబంధము మనకు ప్రధానమైనది కాదు.
1: బట్ ఇట్స్ నాట్ అవర్ అసోసియేషన్ విత్ ఎవ్రీబడి దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి సంబంధాలు.
1: ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ టెంపరీ.
0: కనుకనే మీరు జాగ్రత్తగా ఎవరితోనూ అధికంగా పెంచుకోకుండా కూడాను, అందరితో ద్వేషం లేకుండాను, ఒక పరిమితమైనటువంటి ప్రీతితో ఆ పరతత్వాన్ని పరతత్వమునకే అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ డు నాట్ హ్యావ్ టూ మచ్ కాంటాక్ట్స్ విత్ ఎవ్రీబడి. Don't hate anybody for that matter.
0: Have a relation with God.
1: Today we get good and bad because of our associations.
0: కనుకనే మనం ఎట్టి సంబంధాన్ని చేస్తామో అట్టి గుణములు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: యాజ్ ఈజ్ అవర్ కంపెనీ వి గెట్ ది క్వాలిటీస్ ఆఫ్ ది కంపెనీ.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
1: Therefore tell me your company, shall tell you what you are.
0: నీ ఎలాంటి వారితో చేస్తున్నావు అలాంటి బుద్ధులు నీలో వచ్చి ప్రవేశిస్తాయి. నీ వద్దన్నే వదలవని.
1: యాజ్ ఈజ్ ది కంపెనీ సో విల్ బి యువర్ టెంపరమెంట్ అండ్ యాటిట్యూడ్.
0: దానికోసమే నేను ఎంతో గట్టిగా చెప్తుంటాను.
1: Therefore భగవాన్ టెల్స్ ఎంఫెటికలీ.
0: ఎంతవరకు అంతవరకు పరిమితం పెట్టుకోవాలి. ఒక ప్రేమకు కానీ, ఒక క్రోధం కానీ, ఒక అసూయ కానీ, అన్నిటికీ ఒక పరిమితం పెట్టుకోవాలి.
1: సో భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ ఎంఫెటికలీ ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్. ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్.
0: ఆశనే మితిమీరిపోతే దురాశ అవుతుంది.
1: ఈవెన్ ద డిజైర్ షుడ్ బి అండర్
0: దురాశ అనేటువంటి దుఃఖంలో మూల కారణమైపోతుంది.
1: టూ మచ్ డిజైర్ విల్ పుట్ యూ టు సాడ్నెస్ గ్రీఫ్.
0: ఆశ ఉండవలసిందే ప్రతి మానవునికి.
1: ఎస్ యు కెన్ డిజైర్
0: ఎంతనో అంత
1: టు లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: వంటకు తగిన మంట,
1: అండ్ యు నీడ్ ద ఫ్లేమ్,
0: ప్రాబబ్లీ పదార్థము,
1: అండ్ ద మెటీరియల్ షుడ్ బి ఫిట్టింగ్ ద వెసల్.
0: ఐ షేర్ బియ్యం పోస్తే అది ఉడుకుతుందా, మంట కలిసిపోతుంది.
1: అండ్ దేర్ఫోర్ యు టేక్ ది వెసల్ అప్రోప్రియేట్ టు ద మెజర్ ఆఫ్ ద రైస్ యు షుడ్ కుక్.
0: కనుకనే మన ప్రేమను ఎవరికి ఎంతెంతో అంతంతే.
1: దేర్ఫోర్ యు షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ టు ఎనీ.
0: అదియే మనం పరిమితంతో చూసుకోవచ్చు. ఆ విలువను మనం గుర్తించాలి.
1: వి షుడ్ నో ది వాల్యూ ఆఫ్ లవ్.
0: ఉన్నది ఒక్కటే ప్రేమ.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్ వన్.
0: చటర్జీ చెప్పాడు.
1: చటర్జీ సెడ్,
0: స్వామి నేను ఊరికి పోతున్నాను అన్నాడు.
1: హి సెడ్, స్వామి ఐ యామ్ గోయింగ్,
0: మంచిది.
1: స్వామి సెడ్, yes.
0: స్వామి నేను నిన్న వచ్చాను, మంచిది.
1: స్వామి ఐ కేమ్ యెస్టర్డే, గుడ్.
0: ఇంత మాత్రమే కాదు, ఇంకా కొన్ని తెలియదు పాపం అతనికి. స్వామి నేను చచ్చిపోతున్నాను అంటాడు, మంచిది అంటాడు.
1: హి స్టిల్ డస్ నాట్ నో, స్వామి ఐ యామ్ డైయింగ్, గుడ్.
0: స్వామి నేను ఈ బాధను భరించుకోలేను అంటాడు, మంచిది అంటాడు.
1: స్వామి ఐ యామ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ పెయిన్, మంచిది, గుడ్.
0: జగత్తులో అన్ని మంచివే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్,
0: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుకనే ప్రతి దానికి కూడా నేను మంచిది అంటాను.
1: సో భగవాన్ సేస్ గుడ్, గుడ్.
0: కారణం ఏమిటి? అంతా నాలో మంచిదే ఉంటుండాలి.
1: బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ భగవాన్.
0: ఒక పది చిల్లులకు వచ్చినటువంటి ఒక పాత్ర లోపల పాయసం పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే వస్తుంది కానీ ఒకదాంతో విషం వస్తుందా?
1: ఇఫ్ యూ జస్ట్ కీప్ ద రైస్ పుడింగ్ ఆర్ పాయసం ఇన్ ఎ వెసల్ విత్ 10 హోల్స్ ఓన్లీ టర్న్స్ అవుట్.
0: నేను ప్రేమనే నింపుకున్నాను.
1: సో భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్
0: ఆ ప్రేమ. వినికిడిలో కేవలం మాధుర్యమే, పలుకులో మాధుర్యమే, వాసనలో మాధుర్యమే, చేతిలో మాధుర్యమే, మనసులో మాధుర్యమే, బుద్ధిలో మాధుర్యమే, హృదయంలో మాధుర్యమే, అంతా మాధుర్యమే.
1: యాజ్ ద భగవాన్ ఇస్ ద వెరీ మేనిఫెస్టేషన్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్, వాట్ ఎవర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిమ్, వాట్ ఎవర్ హి స్పీక్స్, వాట్ ఎవర్ హి డూస్,
0: ఈ హృదయం అనేటువంటి దాంతో మీరు ప్రేమను నింపుకోండి, ఏ పని చేసినా అది ప్రేమమయంగానే ఉంటుంది.
1: సో ఫిల్ అప్ యువర్ హార్ట్స్ విత్ లవ్, వాట్ ఎవర్ యూ డూ ఇస్ బౌండ్ టు బి.
0: అది నిజమైనటువంటి మానవుడికి హృదయం ఎందుకు పేరు వచ్చింది?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ హృదయం?
0: దయా, కరుణతో నింపినటువంటిది ప్రేమ హృదయం.
1: హృత్ దయా,
0: కఠినమైనటువంటి హృదయం హృదయమే కాదది.
1: ఇట్ షుడ్ నెవర్ బి స్టోన్.
0: పాషాణం
1: ఇట్స్ ఎ స్టోన్.
0: విషము
1: ఇట్స్ ఎ పాయిజన్.
0: కనుక అది హృదయాన్ని చెప్పడానికి
1: యు కెనాట్ కాల్ ఇట్ ఎ హార్ట్.
0: ప్రేమతో నిండినటువంటిది హృదయము.
1: ద వన్ ఫుల్ ఆఫ్ హార్ట్ ఈస్ ది.
0: మానవునికి ఆ హృదయం యొక్క సంగతి మానవునికి మాత్రమే తెలుసు.
1: పశుపక్షులకు
0: ఏమాత్రమూ తెలియదు.
1: సో హీ డజంట్ నో ది ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్.
0: కనుక అవి సహజమైనటువంటి యొక్క నిత్య జీవితాన్ని గడుపుతూ వస్తున్నాయి.
1: అండ్ ది అనిమల్స్ లీడ్ ఎ నేచురల్ వే ఆఫ్ లైఫ్.
0: మానవుడు తన సహజానికి కొన్ని విధమైనటువంటి యొక్క మార్పులు కలిగించి బ్రతుకుతూ వస్తున్నాడు.
1: వేరెస్ మ్యాన్ యాక్ట్స్ కాంట్రడిక్టరీ టు హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
0: పండినటువంటి పంట లోపల వడ్డను తీసుకుని భుజిస్తుంటాయి పక్షులు.
1: And it's the birds that collect the paddy.
0: పంటలు ప్రవేశిస్తాయి, ఈ పశువులంతా కూడా ఆ యొక్క గడ్డిని భుజిస్తుంటాయి.
1: The cows also graze the grass.
0: కానీ మానవుడు అట్ట కాదు.
1: But man is not like that.
0: గడ్డిలో పుట్టినటువంటి వడ్డను వేరు చేస్తాడు.
1: And he will separate out the paddy.
0: వడ్లలో ఉండినటువంటి పొట్టును వేరు చేస్తాడు.
1: He will remove the husk.
0: బియ్యంను తీసి దాన్ని పక్వం చేస్తాడు.
1: అండ్ హీ విల్ కుక్ ది రైస్.
0: పక్వం చేసిన తర్వాత కూరలు కలిపి దాన్ని భుజిస్తాడు.
1: అండ్ ద కుక్డ్ రైస్, బాయిల్డ్ రైస్
0: పుట్టినట్టుగా భుజించడం లేదే వాడు. కనుకనే దానిని సంస్కరింపజేసి దాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
1: దేర్ఫోర్ హి రిఫైన్స్ హి ప్రాసెసెస్.
0: మానవుడు ఒక్కడు మాత్రమే సంస్కరింపజేసి అనుభవించేటువంటిది.
1: ఇట్స్ ఓన్లీ ది హ్యూమానిటీ దట్ విల్ హ్యావ్ దిస్ క్వాలిటీ ఆఫ్ రిఫైన్మెంట్.
0: ఒక్క కోతి మీరు చూడండి, మానవుడి కంటే ముజ్జాతి అది.
1: ఇన్ ఫ్యాక్ట్ మంకీ ఇస్ అవర్ ఫోర్ ఫాదర్.
0: ఒక అరటిపండు దానికి విసిరేయండి,
1: జస్ట్ థ్రో ఏ ప్లాంట్,
0: అట్ట కొరుక్కుని తినదు.
1: ఇట్ ఓన్ ఈ డైరెక్ట్లీ,
0: చేత్తో బాగా తీసేస్తుంది బయటది, లోపలిది మాత్రమే తింటుంది.
1: ఇట్ విల్ రిమూవ్ ద ఔటర్ పీల్ అండ్ స్టార్ట్ ఈటింగ్ ద ఫ్రూట్.
0: దానికి ఉన్నటువంటి జ్ఞానం ఎంత ఉంది?
1: వాట్ డిస్క్రిమినేషన్ ఇట్ హ్యాస్.
0: దాని నుంచినే వచ్చింది వీళ్ళు.
1: ఎ మ్యాన్ ఇస్ ఎ డిసెండెంట్ ఆఫ్ నారా. దట్ ఇస్ వానర.
0: వానర అంటే వాలముంది.
1: వా స్టాండ్స్ ఫర్ వాలా
0: టెయిల్. వాలం లేనటువంటి వాడు నారా.
1: నారా హ్యూమన్ ఇస్ ద వన్ వితౌట్ టెయిల్.
0: వాలం లేదు, దానికి వాలముంది. ఇంతే భేదం.
1: దట్స్ ఓన్లీ డిఫరెంట్.
0: దాని చేష్టలన్నీ వీళ్ళకు ఉన్నాయి, వీడి చేష్టలన్నీ దానికి ఉన్నాయి.
1: ఆల్ మంకీ నేచర్ ఇస్ దేర్ ఇన్ మ్యాన్ అండ్ ఆల్
0: డిజైర్స్ అంతా దానికి ఉంది, దాని డిజైర్స్ అంతా వీడికి ఉంది.
1: అండ్ ఫర్ డిజైర్స్ ఆఫ్ మంకీ అండ్ మ్యాన్. ఇన్ ఫ్యాక్ట్ మంకీ ఇస్ అవర్ ఫోర్ ఫాదర్.
0: ఒక అరటిపండు దానికి విసిరేయండి,
1: జస్ట్ త్రో ఏ ప్లాంట్,
0: అట్ట కొరుక్కుని తినదు.
1: ఇట్ ఓన్ ఈ డైరెక్ట్లీ,
0: చేత్తో బాగా తీసేస్తుంది బయటది, లోపలిది మాత్రమే తింటుంది.

0: దీని వల్లనే మ్యాన్ కైండ్ అని చెప్పారు.
1: బట్ వుడ్ షుడ్ నో ఇన్ మ్యాన్ కైండ్ వాట్
0: మ్యాన్ కైండ్. మ్యాన్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలంటే కైండ్ ఫుల్ గా ఉండాలి.
1: దేర్ఫోర్ ఎ మ్యాన్ హస్ గాట్ టు బి కైండ్.
0: దాని వల్లనే ఇతని మ్యాన్ కైండ్ అన్నారు.
1: సో ఇస్ కాల్డ్ మ్యాన్ కైండ్.
0: కనుక ఒక్కొక్క పదమునందు ఉండేటువంటి యొక్క అర్థము కూడాను సరి అయినటువంటి రీతిగా తీసుకుని మనం సక్రమైన మార్గం లోపల దీన్ని వినియోగించుకోవడానికి కొనుక్కోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద కరెక్ట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీలో కావాల్సిన విలువైనటువంటి వస్తువులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ వాల్యుబుల్స్ విత్ యూ.
0: ఆ విలువైనటువంటివి చాలా లోపల ఉంటున్నాయి.
1: దే ఆర్ ఇన్సైడ్.
0: వినువలేని ఇనుప పెట్టెయి దేహంబు.
1: This body is an iron safe that has no value.
0: Pettilona nagalu pettinattu.
1: As there are jewels, valuable jewels inside iron safe.
0: Viluvaleni inupa pettayi dehambu.
1: Body is an iron safe that has no value.
0: Kaani iron safe lopala lopala pettaru kaani viluvainatuvi aa yokka goddess paina pettara.
1: The valuables are kept inside the goddess almira, not outside.
0: ఆ పెట్టె లోపల ఉంటున్నాయి విలువైనటువంటివన్నీ.
1: వాల్యుబుల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్.
0: ప్రేమ, సహనము, సానుభూతి, ట్రూత్, కంపాషన్ అన్ని దాంట్లో ఉంటున్నాయి విలువైనటువంటి.
1: కంపాషన్, లవ్, సాక్రిఫైస్, సింపతి,
0: ఇవన్నీ ఏమిటవి? వజ్ర, వైడూర్య, మలకత, మాణిక్య, కోమేనిక, విశ్వరాగం, ముత్యం, పగడం ఇలాంటివన్నీ లోపల ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ద డైమండ్స్, దే ఆర్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ విచ్ ఆర్ కెప్ట్ ఇన్సైడ్.
0: ఇంత విలువైనటువంటివి లోపల పెట్టుకుని కేవలం బయటపడినటువంటి యొక్క ముత్యపు చిప్పు వలె మనం వెతుకుతూ ఉంటున్నాము.
1: సచ్ వాల్యుబుల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సైడ్, వేరే యూఆర్ సమర్థం.
0: ఎంతటి గుణం నేర్పుతుందా చూడండి.
1: వాట్ ఎ కైండ్ ఆఫ్ లెసన్.
0: దానిలో విలువైనటువంటి ముత్యములంతా లోపల పెట్టుకుంటుంది.
1: ద ఓషన్ హెస్ గోట్ ద పర్ల్స్ ఇన్ సైడ్.
0: నెత్తపు నత్తలను చిక్కునంతా కూడా బయటకు నెట్టేసేది.
1: వేరే స్నేల్స్ ఆర్ డ్రివెన్ అవుట్.
0: కానీ బయట చిక్కేది మనకు చిప్పలే, షెల్సే.
1: బట్ వి గెట్ ఓన్లీ షెల్స్ దట్ అవుట్సైడ్.
0: కానీ ముత్యాలు చిక్కవు.
1: నాట్ పర్ల్.
0: లోపల మునిగి దానిని తివ్వాలి.
1: వన్ హ్యాస్ టు గెట్ ఇన్ టు ద డెప్త్ అండ్ కలెక్ట్ ద పర్ల్.
0: శ్రమ పడినప్పుడే ఆ విలువైన ముత్యములు మనకు చిక్కుతాయి.
1: అన్లెస్ యు ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ యువర్సెల్ఫ్ యు కాంట్ గెట్ పర్ల్.
0: కడలే కుళ్ళొరు ముత్తటి తేని కైనడువ విడివాయో, కరుణయే పురియవాయో. ఓ కృష్ణ, ఈ యొక్క లోతైనటువంటి సముద్రం లోపల నేను ఎంతో శ్రమపడి నేను ఒక ముత్యాన్ని సంపాదించుకున్నాను. ఆ ముత్యమే నా కృష్ణ, కృష్ణ, కృష్ణ. ఆ ముత్యాన్ని తిరిగి చేయజారి, తిరిగి ఆయన దీంట్లో పడిపోయేటట్టుగా మాత్రం చేయకండి.
1: ఓ కృష్ణ, ఐ హావ్ కలెక్టెడ్ ది ప్రెషస్ జెమ్ ఆఫ్ యువర్ నేమ్ అవుట్ ఆఫ్ ది ఫాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ ఓషన్, లెట్ మీ నాట్ డ్రాప్ ఇట్.
0: కరుణయే గిరిధారి, గతియలే గిరిధారి, గతియలే గిరిధారి, గతియలే గిరిధారి. నీకంటే నాకు వేరే గతి లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్ ఎల్స్ అదర్ దాన్ యూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదన, ఈ విధమైనటువంటి యొక్క పరితాపము భక్తుని హృదయంలో ఆరంభం కావాలి.
1: దట్ కైండ్ ఆఫ్ యర్నింగ్, దట్ కైండ్ ఆఫ్ పైనింగ్ ఫర్ ద లార్డ్.
0: మానవుడు పరిపూర్ణ మానవుడిగా జీవించడానికి వీలవుతుంది.
1: దెన్ ఎ మ్యాన్ విల్ బి ఎ టోటల్ హ్యూమన్ ఆర్ టోటల్ మ్యాన్.
0: లేకపోతే ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
1: ఆర్ ఎల్స్ హీ ఇస్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫామ్ బట్ నాట్ బై బిహేవియర్.
0: బూరగకాయను చూచి మామిడి అని బెమిసినట్టు.
1: వాచింగ్ ది ఫారెస్ట్ ఫిగ్స్ యూ కన్సిడర్ దట్ దే ఆర్ మ్యాంగో ఫ్రూట్స్.
0: వెర్రె తెరకు రూపు చూచి చెరకని తా నమిలినట్టు.
1: ద వైల్డ్ వెరైటీ యూ సీట్ అండ్ యూ జస్ట్ చూ యాజ్
0: కనికిరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. కనికిరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. రూపు చూచి మోసపోకు.
1: డోంట్ బి డెల్యూడ్ బై ద ఫామ్.
0: గుణమే నీ నిజ రూపము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది క్వాలిటీ, ది వాల్యూ దట్ ఇస్ యువర్.
0: గుణమే నీ రూపము.
1: అండ్ ఇట్ యువర్ వర్చ్యూ ఇస్ యువర్ ఫామ్. కేవలం
0: చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కట్టు అవంతా ఉన్నంత మాత్రం నీవు మనిషి కాదు.
1: యు కెనాట్ బి హ్యూమన్ బై మియర్లీ అక్వైరింగ్ దిస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: గుణమే నీ నిజ రూపము.
1: యువర్ వర్చ్యూ ఇస్ యువర్ ఫామ్.
0: గుణమే ప్రేమ స్వరూపము.
1: అండ్ దట్ వర్చ్యూ ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: దాంట్లో ఎలాంటి విధమైన కూడాను ద్వేషాలు ఉండవు.
1: And when you, once you have love, you will not hate anybody.
0: కూడా నువ్వు ఏకం గావించేటువంటిది ప్రేమ ఒక్కటే.
1: ద హోల్ వరల్డ్ కెన్ బి యునైటెడ్ ఇన్ టు వన్ బై లవ్.
0: ప్రేమ ఎక్కడ నీవు ప్రవేశపెట్టావో అక్కడ అంతా కూడా నువ్వు ఏకాత్మ భావం ఉంటుండాలి.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ యూనిటీ.
0: అక్కడ ఆనందం కూడా నువ్వు ఉట్టిపడుతుంది.
1: హేర్ యూ ఫైండ్ ద బ్లిస్.
0: ఈ ప్రేమానందం రెండూ చేరేటప్పటికే శాంతి మన యొక్క స్వరూపం అయిపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ బ్లిస్ అండ్ లవ్, దెన్ యూ విల్ హావ్ పీస్.
0: ఈనాడు శాంతి లేదు, శాంతి లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: టుడే వి సే యు హావ్ నో పీస్.
0: ప్రేమ ఉందా?
1: ఇస్ దేర్ పీస్ దేర్?
0: ఏది?
1: నో.
0: ఈ ప్రేమ లేనప్పుడు శాంతి ఎక్కడ నీకు లభ్యం?
1: వెన్ దేర్స్ నో లవ్, హౌ టు ఎక్స్పెక్ట్ టు బి పీస్ఫుల్?
0: కనుకనే
1: సో
0: మనం దేన్నో చూచి మనం మోసపోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై
0: మానవత్వం అనేటువంటి విలువను చూచి మనము బలచాలి.
1: వీ షుడ్ నో ది హ్యూమన్ వాల్యూ అండ్ లివ్ అకార్డింగ్లీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పుట్టపైన మర్దించిన పాము మరణం ఉండదు.
1: ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్

0: ద యాంట్ హిల్ ది స్నేక్ ఓన్ డై.
1: ఊరికి పై పై షోకులు మాత్రమే మనం చేసినంత మాత్రం తృప్తి కాదు భగవంతునకు.
0: గాడ్ విల్ నాట్ బి ప్లీజ్డ్ బై యువర్ గ్రాండ్
1: పాము మరణం అందున.
0: ఈవెన్ ఇఫ్ యు రబ్ ది స్నేక్ అగైన్స్ట్ ది యాంట్ హిల్
1: దండించిన విషయభోగములు అడుగున,
0: ఇఫ్ యు పనిష్ ద బాడీ ది సెన్సువల్ డిజైర్ విల్ నాట్ బి యువర్
1: తప్పును వీడినంత ఆత్మజ్ఞాని తానగున.
0: బై జస్ట్ గివింగ్ అప్ ది ఫుడ్ అండ్ డ్రింక్ యు కెనాట్ బి ద వన్.
1: తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురును.
0: ఇఫ్ యు డోంట్ నో యువర్ ఓన్ నేచర్ హౌ కెన్ యూ బి స్పిరిచువల్.
1: తానెవరో తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో యువర్ సెల్ఫ్.
1: అప్పుడే దీనికి సరి అయినటువంటి విలువ.
0: దేర్ ఇస్
1: నేను ప్రేమ స్వరూపుణ్ణి, నేను దైవము. లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమతత్వాన్ని మనం ఎక్కువ అభివృద్ధి గావించుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్.
1: అయితే పరిమితం మాత్రం తీసుకోవాలి. ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎట్ట ప్రేమించాలి.
0: హౌఎవర్ వీ షుడ్ నో హౌ టు కండక్ట్ అవర్ సెల్స్ విత్ లవ్.
1: ఈ పరిపూర్ణ ప్రేమ ఒక్క దైవానికి తప్ప అన్యులకు మనం అర్పితం చేయరాదు.
0: టోటల్ లవ్ మస్ట్ బి సరెండర్డ్ ఓన్లీ టు గాడ్ అండ్ నో వన్ ఎల్స్.
1: అదే పెడ మార్గం పట్టిపోతుంది.
0: బట్ వీ పుట్ ఇట్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే.
1: ఎంత పాత్రలో అంత పాత్రకు తగినంత మాత్రమే నీరు చేరుతుంటాయి.
0: As is the size of the tumbler, so will be the measure of water you collect.
1: చెల్లిమిలో ముంచిన గాని ఎన్ని సముద్రములు నించిన గాని.
0: ఇట్ మే బి ఎ స్మాల్ ట్యాంక్ ఆర్ ఎ వాస్ట్ ఓషన్.

0: You may observe strict austerities and undertake deep penance, but you can never escape from destiny.
1: ఈ యొక్క తత్వం అనేటువంటిది ఆ కర్మను ఎంతవరకు అంతవరకు మనం పరిమితం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ యాక్షన్ షుడ్ బి డన్ అండర్ సర్టెన్ లిమిట్.
1: కర్మానుబంధీని మనుష్య లోకే,
0: మనుషులు
1: కర్మ చేత కట్టబడ్డాడు.
0: మ్యాన్ ఇస్ బౌండ్ బై యాక్షన్.
1: అందుకోసమనే అనేక మంది పిల్లలకు చాలా స్ట్రిక్ట్ గా చెప్తుంటాను, చాలా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: దేర్ఫోర్ భగవాన్ టెల్స్ అస్ స్ట్రిక్ట్లీ, వాంట్స్ అస్ టు
1: ఆ జాగ్రత్తను అజాగ్రత్తగా ఉపయోగపెట్టుకుంటే ఇంకా మరి చిక్కదు.
0: We should never neglect or we should never be negligent or careless.
1: కనుక అతి జాగ్రత్తగా మీ జీవితాన్ని వాల్యుబుల్ గా అనగా విలువైనటువంటి రీతిగా తీర్చిదిద్దుకొని సమాజం లోపల గౌరవ మర్యాదలు పెంచుకోండి.
0: Therefore observe every care and earn the repute and name in society. తల్లిదండ్రులకు,
1: బోధించినటువంటి గురువులకు, నివాసమిచ్చినటువంటి యొక్క కాలేజీకి తగిన సత్కీర్తిని తేవాలి.
0: You should bring a good name to your parents and to the teachers and to the institution, the college where you have
1: money. Our institute lopal ee naya paisa kuda mem teeskotam ledhu.
0: In our institute we don't collect even single naya paisa.
1: Lakshaladi biddalanta kuda nu uchavuthu cheppinchi chakkaga aanandanga indaku pamputunnamu.
0: Lakhs of children, students are trained, educated
1: here. What tuition fees gaani?
0: No tuition fees.
1: Laboratory fees gaani?
0: Laboratory fees.
1: Games fees gaani?
0: Games fees.
1: Library fees gaani?
0: Library fees.
1: Examination fees gaani?
0: Examination fees.
1: Ledhu kuda nu ledhu.
0: Nothing whatsoever.
1: Ekkada undi ee prapanchamlo?
0: Where
1: ఎక్కడికి వెళ్ళినా వేలకు వేల కట్టాలి, చదువుకోవాలి.
0: ఎవ్రీవేర్ వీ హావ్ టు పే థౌసండ్స్ అండ్ థౌసండ్స్.
1: ఒక బిడ్డ పుట్టిందంటే అప్పుడే స్కూల్ కొంత అప్లికేషన్ వేసుకోవాలి.
0: ద మూమెంట్ చైల్డ్ ఇస్
1: రాబోయే ఐదేళ్లకు తగినంత కూడా ఇప్పుడే ఒక 20,000 కట్టాలి.
0: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ సీట్ మస్ట్ బి రిజర్వ్డ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
1: ఇలాంటి చదువులు నిజమైన చదువులా?
0: కెన్ యూ కాల్ ఇట్ ట్రూ ఎడ్యుకేషన్?
1: కాదు కాదు. ప్రేమతో హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్ అందించేటువంటి ప్రదేశము ఈ ప్రశాంతి నిలయం.
0: ప్రశాంతి నిలయం ఇస్ ఓన్లీ ప్లేస్. ప్రశాంతి నిలయం ఇస్ ఓన్లీ ప్లేస్ వేర్ థింగ్స్ ఆర్ టాట్ విత్ లవ్ కనెక్షన్, హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: అర్థం చేసుకోలేకపోతున్నారు మూర్ఖులు.
0: బట్ ఫూల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్.
1: నిజంగా మీరు బయట ప్రదేశంలోకి చదివితే మీ తల్లిదండ్రులు ఎంత బాధ గురి అయ్యేటువంటి వాళ్ళు.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ యూ స్టడీడ్ అవుట్
1: ఎంత ధనం వ్యయం చేయవలసి వస్తుందో,
0: యూ మస్ట్ హావ్ స్పెంట్ లాట్ ఆఫ్
1: మనీ, ఎన్ని విధమైనటువంటి వరీస్ కంటే వాళ్ళు గురి అవుతారు.
0: అండ్ యువర్ పేరెంట్స్
1: ఆ కాలేజీలో స్ట్రైక్ అనేటప్పటికి తల్లిదండ్రులు గుండెలు కొట్టుకుంటాయి.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ స్ట్రైక్
1: మా పిల్లవాడు ఉంటాడు, ఏమవుతుందో ఏమో, ఏ అల్లర్లు అవుతుందో ఏమో, ఎంతో వాళ్ళు భయపడుతుంటారు.
0: వెన్ వన్స్ దేర్ స్ట్రైక్స్ ఆర్గనైజ్డ్ అండ్ ఎడ్యుకేషన్ అవుట్ సైడ్, యువర్ పేరెంట్స్ ఆర్ వరీడ్.
1: భయానికి అవకాశమే లేదు.
0: బట్ హియర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ దేర్ ఇస్ నో ఫియర్.
1: అదే ధైర్యము,
0: దాట్ ఈస్ ద కరేజ్.
1: ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్?
1: ఎక్కడ మంచో అక్కడే ధైర్యం వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ గుడ్నెస్ దేర్ ఇస్ కరేజ్.
1: కనుకనే ఆ గుడ్నెస్ మీరు కాపాడుకోవాలి.
0: సో యూ హ్యావ్ టు కీప్ అప్ దట్
1: గుడ్నెస్. ఏ గాడ్నెస్ గా,
0: అండ్ దట్ వెరీ గుడ్నెస్ బికమ్స్ గాడ్నెస్ లేటర్.
1: కనుక దైవత్వాన్ని ప్రేమించండి.
0: సో లవ్ గాడ్.
1: దైవం మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో వన్.
1: ఈ ప్రేమతత్వాన్ని చక్కగా పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: దాని సరైన మార్గంలో ఉపయోగపెట్టుకోండి.
0: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ పాత్.
1: ప్రేమ ముదిత మనసే.

ప్రభు సఖ సబరి రామనా. భక్త జనర జీవన.

ఆచరించి చెప్పు, ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా అతడే

0: అతడే యూతు ఆమె యువతి కాదే. ఇట్టివారు ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ మీకు. ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్ నాకు.
1: ఇన్ గుడ్నెస్, ఇన్ హ్యూమన్ క్వాలిటీ, ఇన్ మొరాలిటీ, ఇన్ టోటల్ ట్రూత్, ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ ప్రీచెస్ ఆల్ ది ఐడియల్స్, హీఈస్ ది ట్రూ యూత్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్, అండ్ ఎన్ యంగ్స్టర్ యంగ్ ఉమెన్. అండ్ సచ్ పీపుల్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్, అండ్ సచ్ వన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ టూ.
0: ప్రేమ స్వరూపులారు,
1: embodiments of love.
0: manchitanamunandu manavatvamunandu yemti manchitan.
1: What is goodness?
0: Good behavior, good manners, good discipline, good character.
1: Goodness meant good behavior, good manners, good discipline.
0: Manavatvamunandu satya, dharma, shanti, prema, ahimsa, ee aidu ప్రతి మానవునికి పంచ ప్రాణములు.
1: ద హ్యూమన్ యాజ్ హ్యూమన్ క్వాలిటీ కంప్రైజింగ్ ద ఫైవ్ ప్రిన్సిపల్స్ ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆఫ్ హ్యుమానిటీ.
0: మానవుని ప్రయాణము అతి సూక్ష్మమైనటువంటి, అతని యొక్క జీవితం యొక్క గమ్యం కూడాను అత్యంత సమీపమైనటువంటిది.
1: The life sojourn of a human being is so subtle and the goal is very near.
0: Itti samipamaina prayanamunu manavudu gamyam cheratanki aneka janmalu aneka samvatsaramulu kalam teesukuntunnadu.
1: In this life journey to reach the destination, man takes very long time and in fact even many lives.
0: ఎందుకింతకాలం?
1: వై దట్ లాంగ్?
0: ఎందుకు ఈ శ్రమలు?
1: వై ఎగ్జర్షన్?
0: చాలా సమీపమైన ప్రయాణం ఇది.
1: ఇట్ ఈస్ సో క్లోజ్ టు యూ.
0: ఫ్రమ్ ఐ టు వి ఇదే ప్రయాణం.
1: ఇట్స్ ఆల్ ద ట్రావెల్ ఫ్రమ్ ఐ టు వి.
0: నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనే స్థానానికి చేరటమే మానవుని యొక్క జన్మము గమ్యము.
1: ద హ్యూమన్ లైఫ్ సీక్రెట్ అండ్ ద డెస్టినేషన్ లైస్ in travelling from the position of I to the position of we.
0: ee naati yuvati yuvakulu yavat prapancham nandunnatvanti yokka vishayam nanni kudunu telusukonataku gurtistunnaru prayatnistunnaru.
1: Youngsters today are making every attempt to know what all that has been happening all over the world.
0: Kaani okka ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్ ఫండమెంటల్ ట్రూత్.
0: యావత్ ప్రపంచం నందు గల సమస్త విషయమును కూడా గుర్తించినంత మాత్రమున మనకు వచ్చే ఫలితం ఏమాత్రము లేదు.
1: యు ఆర్ నాట్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ అట్ ఆల్ బై కమింగ్ టు నో వాట్ ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్.
0: ఎన్ని శక్తులు సాధించి కూడా ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆల్ యూస్లెస్ ఆల్ కెపాసిటీస్.
0: లోకములో వేలాది మంది మేధావులు ఉన్నారు.
1: There are thousands of intellectuals in the world.
0: లోకములో వేదాల మంది అనేక మంది పండితులు ఉన్నారు.
1: There are many scholars too.
0: కానీ విద్యావంతులు ఉన్నారు.
1: There are educated people.
0: గొప్ప తెలివితేటలు గలవారు ఉన్నారు.
1: Highly intelligent are present.
0: కానీ
1: but
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for all these people? Why?
0: మొట్టమొదట తనను తాను తెలుసుకోవాలి.
1: First one has to know who he is, to know one's own self.
0: తనను తాను తెలుసుకొనక ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: Know thyself, all the rest will be useless if you do not know that.
0: ఇవన్నీ కూడా నిరుపయోగమైనటువంటి పనులే, నిరుపయోగమైనటువంటి విద్యలే.
1: All the rest will be in vain, useless knowledge.
0: కనుకనే మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man has to know his innate true nature first of all.
0: మానవుడు ధనమును కోల్పోతున్నాడు.
1: Man is losing his wealth.
0: కానీ దీన్ని ఏదో శ్రమపడి తిరిగి దీన్ని సంపాదించుకునవచ్చు.
1: Having lost wealth by straining himself, he can get it back.
0: అనేక మంది మిత్రులను కోల్పోతున్నారు.
1: We are losing our friends.

0: పునర్లభ్యము. ఏతత్ సర్వం పునర్లభ్యము నా శరీరం పునః. దేనిని పోయినా నువ్వు తిరిగి మనం సాధించుకోనవచ్చు, కానీ మానవతా విలువలే పోయినా తిరిగి మనం సంపాదించుకోనలేము.
1: ఇఫ్ యూ లూజ్ ఎనీథింగ్ యూ కెన్ గెట్ దెమ్ బ్యాక్ బట్ హ్యూమన్ వాల్యూస్ వెన్ వన్స్ దే ఆర్ లాస్ట్ దే కెనాట్ బి అక్వైర్డ్.
0: ఈనాటి మానవుడు అన్నింటినీ సాధించాడు, కానీ ఈ మానవతా విలువను మాత్రము పోగొట్టుకున్నాడు.
1: Man has accomplished everything today, but he has lost his human value.
0: ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాణం వంటిది.
1: Each one is a life breath.
0: మానవు నుండి సత్యమే మనం వెలుగులిన సత్యం పోయినటువంటి ప్రాణి అవుతాడు వీడు.
1: If truth is gone, he is a creature without life of truth.
0: ధర్మమే ఆచరించకుండా తాను రెండవ ప్రాణం పోగొట్టుకున్నవాడు అవుతాడు.
1: If righteousness dharma is gone, he'll be losing second life breath.
0: Rendu emti, moodu emti, naalugu emti, aidu pranamunu kudunu pogottukunnadu inaadi manavudu.
1: Man has lost all the five life principles.
0: Ee naati manavudu kevalam prapanchamu lopala kutramainatu jeevithani gadaputunnadu.
1: Man today is leading an artificial life.
0: Sahaja jeevithani gadapatam ledu.
1: Is not leading a natural life.
0: Sahaja gunamulu tandeyindu levu.
1: He has no natural quality.
0: Kevalamu డ్రామాల వేషం వేసినట్టుగా మానవ వేషమును ధరించి జీవితాన్ని డెడ్ బాడీ మాదిరి ఉపయోగపెట్టుకుంటున్నాడు.
1: హీ ఈజ్ జస్ట్ లివింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎన్ యాక్టెడ్ ఇన్ ఎ డ్రామా బట్ ఇన్ రియాలిటీ ఇట్స్ ఎ డెడ్ లైఫ్.
0: మానవునికి దైవం చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్.
0: ట్రూత్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్.
1: If you put a question, who is God, where is God, you will understand truth is God, love is God.
0: Ee truth, Bharatiya truth, American truth, Japan truth, German truth, Pakistan truth, ane bhedam ledu. Truth andariki okate.
1: Truth is one and the same. Be that be Japan or Germany or America or Pakistan, truth is one and same.
0: Prapanchamunaku annintiki nee truth, ade daivamu.
1: Truth is God for the entire world.
0: Desha bhashalu, ప్రవర్తనలు, సిద్ధాంతములు వేరు వేరు ఉండవచ్చును, కానీ సత్యం ఒక్కటే.
1: లాంగ్వేజెస్, ద ట్రెడిషన్స్ అండ్ ఐడియాలజీస్ మే డిఫర్ బట్ ద ట్రూత్ ఈజ్ వన్.
0: ఇట్టి సత్యం నాస్తి యో ధర్మ, ప్రేమైనటువంటి ఒక సత్యాన్ని మనం పోగొట్టుకుందాం.
1: అండ్ దట్ ఫండమెంటల్ ట్రూత్ ఈజ్ లాస్ట్ టుడే.
0: ప్రేమ మానవుని యొక్క ప్రాణ సమానము.
1: లవ్ ఈజ్ అవర్ లైఫ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Love is God. Live in love.
0: ఆ ప్రేమని ఈనాడు మనము కోల్పోయినాము.
1: We have lost that love today.
0: ఈ ప్రేమ కూడాను కృత్రిమమైన ప్రేమగా నటిస్తున్నాము.
1: Even that love has become artificial today.
0: ఈ ప్రేమ అట్టిది కాదు, heart to heart, love to love.
1: But the divine love is heart to heart, love to love.
0: Not body to body.
1: It's not body to body.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఆ హృదయస్థానమును అభివృద్ధి పరచుకున్నప్పుడే ఈ సత్యం మనకు గోచరిస్తుంది.
1: When once you observe that which comes out of the heart, you will experience this truth.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: men and women,
0: మీ జీవితం చాలా దీర్ఘ ప్రయాణం చేయవలసినటువంటిది.
1: యువర్ లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
0: ఇలాంటి ప్రయాణం లోపల లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
1: ఫాలో ద ప్రిన్సిపల్ లెస్ లగేజ్.
0: ఈ కోరికలు అనేటువంటివి ఈ లగేజ్ గా ఉంటున్నాయి.
1: యువర్ డిజైర్స్ కాన్స్టిట్యూట్ ద లగేజ్.
0: వీటిని క్రమక్రమేణా మీరు తగ్గించుకోండి.
1: యూ హావ్ టు లెసన్ ద బర్డెన్ ఆఫ్ డిజైర్స్.
0: ఎంతకాలం ఈ కోరికలు?
1: హౌ లాంగ్?
0: ఈ కోరికల వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దెమ్?
0: ఏమీ కలగటం లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: కానీ
1: బట్
0: మానవత్వంలో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని వాడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద లైఫ్.
0: ఏ దేశంలో పుట్టినటువంటి వారైనా ఆ దేశం యొక్క బిడ్డలే.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ ఓన్ కంట్రీ.
0: మనకు బర్త్ ఎందుకోసం వచ్చింది?
1: వై ఆర్ వీ బోర్న్?
0: కేవలం తినటం కోసం, త్రాగటం కోసం, నిద్రించడం కోసం, సుఖించడం కోసం వచ్చింది ఆ జీవితం.
1: ద లైఫ్ బర్త్ ఈజ్ నాట్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్, ఫర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: మనం అందరినీ ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ సేవించాలి.
1: వి షుడ్ సర్వ్ ఆల్.
0: సేవే మనకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: సర్వీస్ ఇస్ అవర్ డ్యూటీ.
0: కానీ ఈ డ్యూటీ ఆ డ్యూటీని గవర్నమెంట్ డ్యూటీస్ కాదు మనకు.
1: ఇట్స్ నాట్ అఫీషియల్ డ్యూటీ ఆర్ గవర్నమెంట్ డ్యూటీ.
0: తోటి మానవులను సేవించి
1: వి షుడ్ సర్వ్.
0: తోటి మానవులను ఆనందపరిచి
1: వి షుడ్ మేక్ బ్రదర్ హ్యాపీ.
0: తోటి మానవులను సుఖపెట్టడమే మన కర్తవ్యము.
1: అవర్ డ్యూటీ లైస్ ఇన్ మేకింగ్ అవర్ బ్రదర్ హ్యాపీ.
0: కనుకనే మొట్టమొదట మనము సర్వీస్ లో ప్రయాణం కావాలి.
1: ఫస్ట్ వీ షుడ్ టేక్ ద పాత్ ఆఫ్ సర్వీస్.
0: ఈ సర్వీస్ లో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకం అవుతుంది.
1: వెన్ వన్స్ వీ టేక్ దిస్ జర్నీ ఆఫ్ సర్వీస్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: హైయెస్ట్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ టు లవ్ ఇన్ టు సర్వీస్.
1: ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ ఇన్ టు సర్వీస్.
0: ఈ సర్వీస్ అనేటువంటిది దేని వల్ల ప్రయత్నించింది?
1: హౌ డు యూ గెట్
0: ఫ్రమ్ సర్వీస్ టు డివోషన్?
1: అండ్ ద సర్వీస్ విల్ టేక్ యూ టు డివోషన్.
0: అది ఏ నిజమైనటువంటి డివోషన్?
1: దాట్ ఈస్ ద ట్రూ డివోషన్.
0: ఈ సర్వీస్ లో ఉండేటువంటి మహత్తరము మరొక చోట లేదు.
1: ద మిస్టరీ బిహైండ్ ది సర్వీస్ ఇస్ నాట్ నోటిస్ ఎనీవేర్.
0: ఆ రోగములు దేహానికి వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ సఫర్స్ ఫ్రమ్ ఎయిల్మెంట్.
0: అనేక విధమైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి.
1: ద బాడీ సఫర్స్ ఫ్రమ్ డిజీజెస్.
0: కానీ డాక్టర్స్ దానికి తగినటువంటి ప్రయత్నం చేస్తారు.
1: Doctors also give treatment.
0: కేవలం డాక్టరే కాదు.
1: Not only doctor.
0: దైవానుగ్రహం మొట్టమొదటిగా ఉండాలి.
1: God's grace is more important.
0: దైవానుగ్రహమే లేకపోతే ఎన్ని మంది రాజులంతా పోయి దేహాలను కోల్పోయినారు.
1: In fact, God's grace is most necessary. Have you not noticed many people dying?
0: కనుక మనం దేహములు కాపాడుకోవటం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ ఇన్ సేఫ్ గార్డింగ్ అవర్ బాడీ.
0: మంచి నీతిని కాపాడుకోవాలి.
1: నిజాయితీని
0: కాపాడుకోవాలి.
1: ఇంటెగ్రిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: సత్య జీవితాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ లీడ్ ఎ ట్రూ
0: ప్రేమతత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కానీ ఈనాటి యూతులు ఎందు ప్రేమ ఉన్నది? ఎట్టి ప్రేమ ఉంటుండాలి? ఆర్టిఫిషియల్ ప్రేమ.
1: దేర్ ఈస్ లవ్ అమంగ్ యంగ్స్టర్స్. వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్?
0: హలో హలో లోపలంతా హాలో.
1: Is only hollow, hollow, with hollow inside.
0: ఎక్కడ ఉంది ఈ విధమైనటువంటి జీవితాలు? ఎంతకాలం గడిపినప్పటికీ ఇదంతా ఒక పిక్చర్ జీవితాలుగా తయారవుతున్నాయి.
1: We may lead life like that for so long a time, but it's all just a film or a movie.
0: నడుమంచి పనిచేసి ఆ సేవలో మనం దిగాలి.
1: Bend your body and serve.
0: ఈ విధమైనటువంటి సేవ ఎందే మానవత్వాన్ని మనం దైవత్వంగా రూపొందింపచేసుకుని ఈ దైవత్వాన్ని దివ్యత్వంగా మనం మార్చుకోవచ్చు.
1: ఇన్ ది పాత్ ఆఫ్ సర్వీస్ ద హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
0: ఈనాటి మానవుడు దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: అసలు మానవత్వం అంటే ఏమిటో వాడికి అర్థం కావటం లేదు. అలాంటి సమయంలో దివ్యత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: వెన్ హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ నో ద హ్యూమన్ క్వాలిటీ, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ది డివినిటీ?
0: మొట్టమొదట నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: మానవత్వం చాలా సార్థకమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబుల్.
0: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ద డివినిటీ.
0: దివ్యత్వమే దైవత్వంగా రూపొందేటువంటిది.
1: అండ్ దిస్ విల్ టేక్ యూ టు డివినిటీ.
0: మానవత్వం వేరు, దైవత్వం వేరు కాదు.
1: ద హ్యూమన్నెస్ అండ్ ద డివినిటీ ఆర్ నాట్ సెపరేట్.
0: అంతా ఒక్కటే.
1: బౌత్ ఆర్ వన్ ఇన్ ద సేమ్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ట్రూత్ ఇస్ వన్. స్కాలర్స్ మే రిఫర్ ఇట్ ఇన్ ఎ వేరీడ్ వే.
0: కనుకనే ఈ సత్యతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు సులభంగా మన జీవితాన్ని సార్థకం గావించుకోవచ్చు.
1: వెన్ వన్స్ వీ నో ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ వీ కెన్ వర్క్ ఫర్ అవర్ లిబరేషన్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము మరి ఏ యొక్క శక్తి ఎందుకు కారరాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ లేటెంట్ ఇన్ మ్యాన్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ ఎనీ అదర్ క్రియేచర్.
0: మానవుని ఎందున్నటువంటి దివ్యమైన తత్వము ఏ పదార్థం నందు కానీ ఏ శక్తి ఎందుకు కారరాదు.
1: ద డివినిటీ విచ్ ఇస్ ఇమ్మనెంట్ ఇన్ మ్యాన్ కైండ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ ఎనీ అదర్ క్రియేచర్.
0: ప్రపంచమంతా ఇప్పుడు కేవలము హైయెస్ట్ మ్యాగ్నెట్ పవర్.
1: The whole world is full of highest magnetic power.
0: ఆ ప్రకృతి నుంచి ఆవిర్భవించినటువంటి మానవులు కాబట్టి ప్రతి పదార్థం కూడాను మ్యాగ్నెట్ పవర్.
1: Therefore, having been out of this nature, every material will have this magnetic power.
0: ఒక చిన్న వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
1: Every little object
0: ఒక వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
1: A clock being is also magnetic
0: power. కనుకనే ఈ విధంగా కూడాను ప్రయాణం చేస్తుంటే మనలో ఉన్నటువంటి దివ్య శక్తులు ఎక్కడ కూడాను కారరావు.
1: In fact, the divine power latent in man is nowhere else.
0: మానవుని పాదం నుండి తల వరకు కూడాను దివ్యమైన శక్తియే ప్రసరిస్తుంది.
1: In fact, this divine power from top to toe in every man.
0: కానీ ఈ దివ్యతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేక జపములు తపములు యోగములు ఈ పిచ్చి పిచ్చి మార్గములో ప్రవేశించి తన దివ్యత్వాన్ని భంగపరుచుకుంటున్నాడు.
1: In fact, we are not able to experience the divinity within. We follow other rituals like meditation, chanting the name, and so on.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది ప్రయోజనం లేనటువంటిది.
1: ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ బిరెఫ్ట్ ఆఫ్ లవ్ ఇస్ యూస్లెస్.
0: ప్రేమతో నీవు ఏ మాట అయినా చెప్పు అది సత్యమే అవుతుంది.
1: విత్ లవ్ వాట్ ఎవర్ యు మే యుటర్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ప్రేమతో ఏ పని అయినా చేయి అది ధర్మం అవుతుంది.
1: ఎనీ వర్క్ యు మే అండర్టేక్ విత్ లవ్ ఇట్ ఇస్ ధర్మ.
0: కనుకనే సత్య ధర్మంలో ప్రత్యేకంగా మన ఎందు లేవు.
1: సో
0: ప్రేమ ఎందు లీనమై ఉంటున్నవి.
1: సో ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ ఇన్గ్రైన్డ్ ఇన్ లవ్ విత్ ఇన్ అవర్సెల్వ్స్.
0: కనుక మనం మొట్టమొదట ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ద్వేషము అసూయ దంభము ఇత్యాది కర్మలన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
1: Therefore, the hatred, the envy, jealousy, the pomp and show are animal qualities.
0: మానవుడు భుజించే ఆహారం చేతనే కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యములు ఏర్పడిపోతున్నాయి.
1: In fact, the food that is responsible for all anger, the lust, avarice, greed and so on and so forth.
0: ఈ ఆరు కూడాను దుర్గుణములంతా కూడాను కేవలము మానవుడు కల్పించుకున్నవే.
1: All the six bad qualities are of our own making.
0: ఈ యొక్క చెడ్డ క్వాలిటీస్ లోపల ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము దివ్యమైనటువంటి తత్వాన్ని కూడా విస్మరిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ క్వాలిటీస్ వీ హావ్ ఫర్గాటన్ అవర్ హ్యూమన్ క్వాలిటీ, లీవ్ అలోన్ డివినిటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దివ్యమైనటువంటి గుణములను పెంచుకోవాలి.
1: ఎవ్రీ వన్ మస్ట్ కల్టివేట్ డివైన్ క్వాలిటీ.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క మతి గతి స్థితి సంపత్తి ఈ నాలుగు గుణములు కూడాను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వన్ హ్యాస్ టు డెవలప్ దీస్ ఫోర్. The mati, the mind, gati, the destination, sthiti, the situation, the sampatti, the wealth.
0: Ee wealth ante prakrutamainatundi dhanam kaadu wealth.
1: This wealth is not worldly wealth.
0: Indriya shakti yokka wealth ante nijamaina wealth.
1: This wealth is the power of the senses.
0: Ee shaktini manam gattiga poshinchukovali.
1: The power of the senses must be well protected.
0: Indriya shaktini kolipoyina tarvata manam sarvamunu kolipoyina varam avutam.
1: When the power of the senses is lost, everything is gone.
0: Natapamsi natithanam nasastrana japanahi samsaram sagarottare sajjanam sevanam vina natapamsi tapasu vala manaku praptinchadu.
1: You don't get out of penance.
0: Na tirthanam.
1: No pilgrimage.
0: Na shastrana japanahi.
1: No sacred text, no chanting his holy
0: samsara
1: name.
0: Samsara sagarottare sajjanam sevanam vina.
1: To cross this ocean of family life, there's
0: seva, no seva, seva.
1: Service is the only
0: seva
1: way.
0: Seva rendu padamulato kudinatundi padamu.
1: సేవా సర్వీస్ ఇస్ ఎ టూ లెటర్డ్ వన్.
0: కానీ దీని యొక్క అనంత శక్తిని ఎన్ని టన్స్ లో మనం చెప్పలేము.
1: ది ఇన్ఫినిట్ పవర్ ఇస్ ఇమ్మెజరబుల్.
0: దాన్ని కొలతవేయడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ మెజర్ ఎస్టిమేట్ ఇట్.
0: అలాంటి ప్రేమతత్వాన్ని మనము వదిలిపెట్టి అల్పమైన స్వల్పమైన యొక్క ఈ లౌకిక విషయంలో మనం ప్రవేశించి
1: యూ హ్యావ్ లెఫ్ట్ దట్ గ్రేట్ నోబ్లెస్ లవ్ అండ్ యూఆర్ అడాప్టింగ్ ది లో
0: విలువైనటువంటి బలమైనటువంటి మన మానవత్వాన్ని కోల్పోతున్నాం.
1: వీ హ్యావ్ లాస్ట్ దట్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదట మీ దివ్యతత్వాన్ని మీరు గుర్తించండి.
1: రికగ్నైజ్ ది డివినిటీ విదిన్.
0: నేనెవరు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించు.
1: ఫస్ట్ నో థై సెల్ఫ్.
0: తనం తాను గుర్తించుకున్నటువంటి వాడు సర్వం నువ్వు గుర్తించుకోగలడు.
1: ద వన్ హూ నోస్ హూ హీ ఈజ్ కెన్ అండర్స్టాండ్ ద వేస్.
0: అందరూ కొత్త పిల్లలుగా ఉన్నారు.
1: సిన్స్ మెనీ ఆర్ న్యూ హియర్
0: మీరందరూ కూడా చిన్న చిన్న విషయాలతో మీరు గుర్తించుకోవచ్చు.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ సింపుల్ థింగ్స్ టు బిగిన్ విత్.
0: ఇది ఏమిటి?
1: నా బట్ట. దిస్ మై క్లాత్.
0: ఇది నా తట్ట.
1: దిస్ మై ప్లేట్.
0: ఇది నా దేహము.
1: మై బాడీ.
0: ఇది నా మనసు.
1: మై మైండ్.
0: ఇది నా బుద్ధి.
1: మై ఇంటెలెక్ట్.
0: బట్ హూ ఆర్ మై?
1: దెన్ హూ ఆర్ మై?
0: నా దేహము.
1: మై బాడీ.
0: నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ. బట్ హూ ఆర్ మై?
1: మై బాడీ, మై మైండ్, మై ఇంటెలెక్ట్. దెన్ హూ ఆర్ మై?
0: నా బాడీ అనుకుంటే నీ బాడీ వేరు, నీ వేరు.
1: వెన్ ఐ సే మై బాడీ, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్, సెపరేట్ ఫ్రమ్ ద బాడీ.
0: నీవెవరు?
1: then who are you?
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to know this truth.
0: ఈ బాడీ మైండ్ ఇవంతా కూడాను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఈ పనిముట్లు మనం పట్టుకుని పనిముట్లే నేను ప్రేమించుకోవటం ఎంత వెర్రితనం.
1: We go by these instruments and identify ourselves with instruments.
0: కనుకనే ఈ దేహము మనసు బుద్ధి చిత్తము ఇందేమో అంతఃకరణం అన్ని కూడా పనిముట్లే.
1: Therefore the body mind intellect senses and inner instrument are all instruments.
0: You are the master
1: of all.
0: Master the mind, be a master mind.
1: Master the mind and be a master mind.
0: నీవు మాస్టర్ గా ఉండాలి.
1: You be a master.
0: నీవి దేహానికి మనసుకు బుద్ధికి బానిస కాకూడదు.
1: You should never be a slave to your body, mind and intellect.
0: ఈనాటి మానవుడు దేహమునకు బుద్ధికి మనసుకు బానిస కావటం చేతనే సర్వమునకు బానిస అయిపోయినాడు.
1: Man has become a slave to his body, the senses, mind and intellect. Therefore has become a slave to everybody.
0: దేహం మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ మనసు మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ దాని స్వాధీనంలో మనం కాకూడదు.
1: In fact body and mind should be under your control. You should not be controlled by them.
0: ఒక అమ్మాయి చెప్పింది, స్వామి ఇంతకు పూర్వమంతా కూడా మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: అండ్ భగవాన్ సేడ్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: కానీ ఇప్పుడు చెప్తున్నాడు యువర్ లైఫ్ ఈజ్ యువర్ మెసేజ్.
1: నౌ దే సే యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్,
0: నాట్ యువర్ మెసేజ్,
1: నాట్ యువర్ మెసేజ్.
0: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్,
1: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్, యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: మీ తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: నో యువర్ నేచర్.
0: నువ్వు పిచ్చి పిచ్చి మార్గంలో ప్రవేశిస్తే,
1: if you are in the wrong path,
0: tappu margamlo nee praveshinchi,
1: in the wrong way,
0: cheyrani pannu chesi,
1: do all wrongful
0: things, idantha kuda nu daivam yokka roopame anukunte adi tappadu.
1: Never consider them godly. You are mistaken.
0: Adantha kuda your message is not my message,
1: and that's all your message, nothing to do with swami's message.
0: Kalukune manam chesinappudu daivatvanga unnappudu anta daiva karyamla cheyali.
1: From the standpoint of God, all your actions
0: సత్య మార్గంలో ప్రవేశించాలి.
1: దే షుడ్ బి ట్రూత్ఫుల్.
0: ధర్మమైనటువంటి రూపాన్ని ధరించాలి.
1: దే షుడ్ బి రైట్.
0: శాంతి హృదయాన్ని పొందాలి.
1: అండ్ పీస్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
0: అహింసలో ప్రవేశించాలి.
1: అండ్ యు షుడ్ టేక్
0: టు నో. ఈనాడు ఎక్కడ పోయినా హింస హింస హింస.
1: ఎవ్రీవేర్ దిస్ వైలెన్స్.
0: ఎక్కడికి హింసలు?
1: వేర్ ఫార్ యు గెట్?
0: ప్రతి ఒక్కటి తన నుండి ఆవిర్భవించినటువంటి
1: ఎవ్రీథింగ్ comes out
0: reflection
1: of one
0: reflection of the inner being.
1: Everything is a reflection of the inner being.
0: హింస అవుట్సైడ్ లేదు, నీయందే ఉంటున్నది.
1: Violence is in you.
0: చెడ్డ అవుట్ సైడ్ లేదు, నీ అందే ఉంటుంది.
1: దాట్ ఈస్ నాట్ అవుట్ సైడ్.
0: నీ చెడ్డని నీవు అభివృద్ధి చేసుకుంటున్నావు.
1: అండ్ యూర్ ఇంప్రూవింగ్.
0: మొట్టమొదటి నీ చెడ్డని నీవు నిర్మూలన చేయించుకో.
1: కిల్ ఆల్ ద బ్యాడ్ ఇన్ యూ.
0: నీవు ఎక్కడ చూసినా కానీ మంచే కనిపిస్తుంది.
1: అండ్ దెన్ యూ విల్ సే గుడ్ ఎవ్రీవేర్.
0: వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు అని నీవు నిర్ణయించుకునే అధికారం నీకు లేదు.
1: యూ హ్యావ్ నో అథారిటీ టు డిసైడ్ ఆర్ జడ్జ్ ఎనీబడి గుడ్ అండ్ బ్యాడ్.
0: ఆ మంచి చెడ్డ నీకు నీవే కానీ ఇతరులకు కాదు.
1: గుడ్ అండ్ బ్యాడ్ బిలాంగ్ టు యూ. నక్కలు
0: మొట్టమొదటి చెడ్డ వచ్చినప్పుడు ఇది నా చెడ్డనే అని మొట్టమొదటి దాన్ని నిర్మూలన చేసి,
1: దెన్ వన్స్ యూ ఐడెంటిఫై ద బ్యాడ్ క్వాలిటీ, నో దట్ ఇట్ ఇస్ ఇన్ యూ.
0: మంచి చూసినప్పుడు ఇది నా మంచి.
1: When you find good, yes, it belongs.
0: నువ్వు ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటే జగత్ అంతా అలాంటి కలర్ గా కనిపిస్తుంది.
1: As the color of the glasses you put on, so is the color of the vision.
0: అది జగత్ యొక్క దోషమా? కాదు.
1: Nothing wrong with the creation.
0: నీ వేసుకున్నటువంటి గ్లాసెస్ యొక్క దోషము.
1: The mistake lies with the color of the glasses.
0: కనుకనే మొట్టమొదటి ఏది చూసినప్పటికీ భగవంతుని యొక్క తత్వం నా హృదయం నుంచి వచ్చేటువంటివి.
1: Therefore the God's nature, divinity is within you.
0: ప్రతి మానవుని యొక్క సంకల్పం కూడా హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి.
1: ఆల్ థాట్స్ ఒరిజినేట్ ఫ్రమ్ యూ.
0: కాబట్టి హృదయం అనేటువంటిది భగవస్థానము.
1: హార్ట్ ఇస్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్.
0: అక్కడ నుంచి అన్ని పవిత్రమైనటువంటివి రావాలి.
1: ఆల్ సీక్రెట్ థింగ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: మన నడతలన్నీ కూడా పవిత్రమైన నడతలుగా ఉండాలి.
1: అవర్ కాండక్ట్ షుడ్ బి సీక్రెట్.
0: కానీ ఈనాటి యువకుల యొక్క నడతలు చాలా వికారమైనట్టుగా కనిపిస్తున్నాయి.
1: టుడే ద బిహేవియర్ ఆఫ్ ది యూత్ ఇస్ రియల్లీ పర్వర్టెడ్.
0: కానీ ఆ నడత యువతునికి సరైనటువంటి యొక్క కీర్తిని తేనివ్వదు.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ పర్వర్షన్ విల్ నెవర్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
0: మంచితనమును,
1: గుడ్నెస్,
0: మంచితనం అనేటువంటి ఉన్నప్పుడే ఇది యువకుడి తత్వానికి గుర్తు వస్తుంది.
1: గుడ్నెస్ ఇస్ ద ట్రూ క్వాలిటీ ఆఫ్ యూత్.
0: యువకుడు అనుకుని ఇష్ట ప్రకారం అంతా కూడా సంచరిస్తే వీడు యువకుడు కాదు.
1: Being an youngster, if you act in a wayward nature, you cannot
0: qualify yourself.
1: You are not a human
0: being. Animal hudayanga untunta.
1: It's like that of an animal.
0: Ishtamachinattu pravartinchetundi dogs kani man kadu.
1: The one with the wayward nature acting as per whims and fancies.
0: Kabatti nenu manishi anukunnappudu nee manishiki tainatundi pravartana nadichinchu.
1: If you say you are a human being, act in a human way.
0: Kama krodha lobha moha madamachinandi kudunu animal qualities kani human qualities kadu.
1: The lust, greed and avarice and the hatred are animal qualities.
0: Okka chanamulo neeku krodham vastundi.
1: At one moment of time you are furious.
0: Take time.
1: Take time.
0: Am I dog or man? Am I a dog or man? I am not dog. I am man. Answer this question.
1: When you are angry, put a question to yourself like this. Am I a dog or am I a man?
0: Lega aneka vidhamaina chanchalatvam prarambhamavutundi.
1: And there starts the real thing.
0: That time, take time.
1: Take
0: don't
1: time.
0: Haste.
1: Don't
0: haste. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Tondarapadakudadu manamu. Don't haste. Take
0: aa
1: time.
0: Pichi bhavalu vachinappudu, I am not monkey, I am man. Aa rakanga chintichu, neevu monkey thoughts potundi.
1: When all silly thoughts find their way in your mind, put a question like this.
0: Manavuni yandu aarudhinchetundi prati durgunamulaku ane rogani kudanu తనయందే ఉంటున్నది దివ్య ఔషధాలు.
1: ఇన్ ఫ్యాక్ట్ వెరీ గుడ్ డ్రగ్స్ మెడిసిన్స్ ఆర్ ఇన్ యూ క్యూరేటివ్ ఫర్ ఆల్ ది సిక్నెసెస్ ఎయిల్మెంట్స్
0: కనుకని ఈ దుర్గుణములకు తగినటువంటి మందులు నీ ఎందే ఉంటున్నవి.
1: అండ్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ విల్ గో బై టేకింగ్ ద మెడిసిన్.
0: ఈ సద్గుణములను అభివృద్ధి పరచుకుంటే దుర్గుణములు దూరం అయిపోతాయి.
1: దెన్ వన్స్ యూ డెవలప్ గుడ్ క్వాలిటీస్
0: ఈ దుర్గుణములు రోగానికి ఏమాత్రము బానిస కావు.
1: నెవర్ సబ్మిట్ యువర్ సకమ్ యువర్
0: ఈనాడు ప్రపంచం అంతే కూడా దుర్గుణము దురాలోచన దుష్టంగము ఇలాంటి దీంతోనే బాధపడుతుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్లీ సంక్ ఇన్ బ్యాడ్ థింకింగ్ బ్యాడ్ కంపెనీ మెనోవరింగ్ వికెట్ థాట్స్.
0: ఈనాడు ఈ యొక్క దుర్గుణములను ఈ అశాంతిని మనం రూపుమాపాలంటే యువతి యువకులే దీనికి తగినటువంటి సార్థకులు.
1: ఇన్ ఫ్యాక్ట్ యంగ్ మెన్ అండ్ విమెన్ షుడ్ డిటర్మిన్ టు గివ్ అప్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ టు రిమూవ్ రెస్ట్లెస్నెస్.
0: గుణవంతులైనటువంటి యువతి యువకులు ఇద్దరు మాత్రం డెవలప్ చేసుకుంటే జగత్తులో ఉన్నటువంటి సర్వచింతలు నిర్మూలమైపోతాయి.
1: వెన్ వన్స్ వి హావ్ వర్చువస్ యంగ్స్టర్స్ ఆల్ ద బ్యాడ్ ఇన్ ద వరల్డ్ కెన్ బి కిల్డ్.
0: ఈనాడు మానవుని యొక్క పవిత్రమైన గుణములను పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: మ్యాన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు డెవలప్ సీక్రెట్ క్వాలిటీస్.
0: ఆ క్వాలిటీస్ మనం పెంచుకోవాలి కానీ
1: వీ హావ్ టు డెవలప్ దోస్ క్వాలిటీస్.
0: కానీ పిచ్చి కోరికలపైన క్వాంటిటీ దానిపై సవాల్ చేస్తున్నాం.
1: బట్ వీఆర్ మ్యాడ్ ఆఫ్టర్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ బర్డన్ అవర్ సెల్ఫ్.
0: ఈ కోరికలు తగ్గించుకోవాలి.
1: లెట్ అస్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
0: ఎంతనో అంత మానవ జీవితానికి తగినంత లిమిట్ లోపల మనం జీవించాలి.
1: వీ మస్ట్ హ్యావ్ ఎ చెక్ ఆన్ అవర్ డిజైర్స్.
0: ఈనాటి మానవునికి సర్వ దుఃఖములకు మూల కారణము కోరికలే.
1: ఫర్ ఆల్ ద పెయిన్ అండ్ సఫరింగ్ డిజైర్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: అందులో యువకులు ఎందు మరింత కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
1: డిజైర్స్ ఆర్ రాంపెంట్ అమంగ్ యంగ్స్టర్స్.
0: ఈ కోరికలు చాలా వరకు తగ్గించుకోవాలి.
1: కట్ షార్ట్ యువర్ డిజైర్స్ టు ద మాక్సిమం.
0: నీవు ఒక విద్యార్థిగా ఉన్నావు, విద్యను అభ్యసించు.
1: యువర్ యాజ్ అ స్టూడెంట్ స్టడీ వెల్.
0: ఇది చక్కగా మంచి మార్క్స్ తో పాస్ చేయి.
1: సెక్యూర్ హై పర్సంటేజ్.
0: తర్వాత ఉద్యోగంలో ప్రవేశించు.
1: మీ
0: తల్లిదండ్రులను గౌరవించు.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: వారిని సేవించు.
1: సర్వ్ యువర్ పేరెంట్స్.
0: పెద్దలను సేవించు.
1: సర్వ్ ఎల్డర్స్.
0: దేశానికి తగినటువంటి సేవలు చేయి.
1: సర్వ్ యువర్ కంట్రీ.
0: మీ సమాజంలో నీ జీవితాన్ని అభివృద్ధి పరచుకో.
1: లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్ ఇన్ ద
0: సమాజం లోపల గుడ్ నేమ్ తీసుకుని రావాలి.
1: అండ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ ద సొసైటీ.
0: అప్పుడే నీ యొక్క చదువుకు తగినటువంటి విద్య వస్తుంది.
1: దెన్ ఓన్లీ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ఫుల్ఫిల్డ్.
0: సమయం లోపల నేను గొప్ప విద్యావంతుడని నీవు గర్వించవచ్చు.
1: అట్ వన్ టైమ్ యూ హావ్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: నీ విద్య అంత ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ యువర్ స్టడీ?
0: నీవు చదివినటువంటి చదువు అంతా సమాజం నుంచినే తీసుకున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ డ్రాన్ ది ఎడ్యుకేషన్ ఆఫ్
0: సమాజం నుంచి అర్పించినటువంటి చదువులంతా సమాజానికే అర్పితం చేయాలి.
1: యూ హావ్ టు సరెండర్ డెడికేట్ యువర్ నాలెడ్జ్ టు ది సొసైటీ.
0: సమాజం నుంచి సంపాదించుకున్నటువంటి ఈ సద్గుణముల యొక్క విద్యను నీవు సమాజమునికే అర్పితం కాకుండా చేసుకుంటే నీవు చదివిన పుస్తకాలు ప్రయోజనం లేదు. అవంతా ఒక మంటిలో పోయి.
1: ఇఫ్ ఆల్ ద లెర్నింగ్ ఇస్ నాట్ డెడికేటెడ్ టు సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ బెటర్ యూ బర్న్ ఇట్.
0: కనుకని నీవు చదివిన చదువులు సొసైటీకి యూజ్ చేయాలి.
1: సో లెట్ యువర్ నాలెడ్జ్ బి దేర్ టు సర్వ్ ద సొసైటీ.
0: అది నిజమైనటువంటి ఒక విద్య.
1: దాట్ ఈస్ టు ఎడ్యుకేషన్.
0: నేను చదువుకోవటము, నేను డిగ్రీ తీసుకోవటము, ఉద్యోగాలు చేసుకోవటం, డబ్బులు సంపాదించు, ఈ డబ్బులు ఏమిటిది?
1: ఐ గెట్ ద డిగ్రీ, ఐ టేక్ ద జాబ్ అండ్ ఎర్న్ మనీ, వాట్ ఫార్?
0: మొరాలిటీ చాలా ఇంపార్టెంట్.
1: మొరాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మొరాలిటీ ఉన్నప్పుడే ఈ విద్యలన్నీ కూడా పనికొస్తాయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ మొరాలిటీ, ఆల్ ద నాలెడ్జ్ ఇస్ యూస్ఫుల్.
0: ఈ డబ్బుతో మనం కొంతవరకు జీవితం ఉంటాయి.
1: మనీ ఇస్ నెసరీ టు లీడ్ యువర్ లైఫ్.
0: కానీ ఎంతనో అంతవరకు
1: అండర్ సర్టన్ లిమిట్స్.
0: మనీ మేక్స్ మెనీ రాంగ్స్. మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. ఈ గ్రోస్ అయ్యేటువంటి మొరాలిటీని పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ డెవలప్ దిస్ మొరాలిటీ దట్ గ్రోస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యువతులారా,
1: దెన్
0: మొట్టమొదట మానవత్వం అనేటువంటి దాన్ని అర్థం తీసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: మానవత్వం అనగా చాలా పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వమే.
1: హ్యూమన్నెస్ ఇస్ నథింగ్ బట్ సీక్రెట్.
0: భగవంతుడు వేరు కానీ నీవు వేరు కానీ కాదు.
1: అండ్ యూ అండ్ గాడ్ ఆర్ నాట్ సెపరేట్.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించేంత వరకు నీవు మానవుడిగా ప్రవర్తిస్తావు.
1: Until you recognize, experience the truth, you conduct yourself as a human being.
0: And
1: once you know the truth, you know that you are God.
0: అనేకతత్వములు యందు దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ అదర్ ఫీల్డ్స్.
0: ప్రతి మానవుడు కూడా నువ్వు దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ వన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్.
0: ఆ దివ్యత్వమైన ఆత్మనే లేకుండా మానవత్వం అనే రాణించదు.
1: వితౌట్ ద డివైన్ ప్రిన్సిపల్ ద హ్యూమన్ బీయింగ్ కెన్ నెవర్ షైన్.
0: కనుక మనము మొట్టమొదట సేవా కార్యక్రమంలో ప్రవేశించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ టేక్ టు సర్వీస్.
0: ఎట్టి సేవలు చేయాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్?
0: ఏదో ఒక అలంకారం కోసమని, ఒక పేరు ప్రతిష్టల కోసం మనం సేవ చేయకూడదు.
1: నాట్ ఫర్ పబ్లిసిటీ, నాట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రొపగాండా.
0: హృదయ తృప్తి కోసం నీవు సేవ చేయాలి.
1: యూ షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: ఆ యొక్క ఆనందాన్ని నీవు అనుభవించాలి.
1: దట్ బ్లిస్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్.
0: నీవు అనుభవించిన ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: ది బ్లిస్ యూ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ షేర్ విత్ అదర్స్.
0: కానీ చాలా మంది సేవలకు పోతున్నాము, గ్రామ సేవలు చేస్తున్నాము, వీరి సేవలు చేస్తున్నాం అనుకుంటారు. ఏమిటి ఆ సేవలు?
1: మెనీ సే దట్ దే ఆర్ రెండరింగ్ సర్వీసెస్ ఇన్ విలేజెస్. వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్?
0: సేవలు చేయడానికి మీరు పోవడానికి పూర్వము మీ మనసును సర్చించుకోవాలి.
1: బిఫోర్ యూ టేక్ టు సర్వీస్,
0: విశాలమైన భావాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఎక్స్పాన్షన్ లవ్.
1: ఎక్స్పాన్షన్ లవ్,
0: కంట్రాక్షన్ లవ్.
1: నాట్ కంట్రాక్షన్ లవ్.
0: నేను నేను నేను అనేటువంటి దీంట్లోనే జీవితం అంతా గడిపోతే ఇంకా మనం అనేది ఎప్పుడు చేరే.
1: సో లాంగ్ యూ గో బై దిస్ ఐనెస్.
0: ప్రేమకు ప్రేమనిచ్చి పెంచుకున్నప్పుడే మనము అనేటువంటి సులభంగా ఏర్పడుతుంది.
1: విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ విల్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ టుగెదర్నెస్.
0: జగత్తంతా కూడా ఒక విశ్వ కుటుంబంగా మనం విశ్వసించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ యూనివర్స్ ఈజ్ వన్ ఫ్యామిలీ.
0: అలాంటి స్థితికి ఈనాడు మనం తెప్పించాలి.
1: వీ షుడ్ రీచ్ దట్ స్టేట్.
0: నాకు అదే కావాల్సింది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ఈ దేహం పుట్టినప్పటి నుంచి కూడాను,
1: రైట్ ఫ్రమ్ బర్త్,
0: సేవ సేవ సేవ.
1: Bhagavan rendered service right from the beginning.
0: Seva lopane jeevitananta artham cheyali.
1: In fact, the whole life is spent in serving.
0: This is my message.
1: This is the message of Bhagavan.
0: Kaga nenu chesi meeku chupistunnanu.
1: Bhagavan does that.
0: Nenu marmulanu preminchi mimmalni preminchamantunnanu.
1: He loves and wants to love.
0: Kaani ee prema tattvanni meeru yuvakulu sarainatundi arthanga teesukotaledu.
1: But youngsters do not take it in the true sense.
0: Mee bhavalu puraskarinchukoni ee prema yokka tattvanni meeru durastham chesukuntunnaru.
1: Basing on your feelings and thoughts, you understand the love in your own way.
0: That is not my mistake, your mistake.
1: This is not Bhagavan's mistake. This
0: is understanding lo chala tappuga untundali.
1: Lot of mistake in our understanding.
0: Kaga motta motta పని చేయాల్సిందే కానీ అండర్స్టాండింగ్ చేసుకోవాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ వీ షుడ్ హావ్
0: పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ చేసుకుంటే అర్థం చాలా సులభంగా ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ ఇస్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్,
0: అడ్జస్ట్మెంట్ కూడా అయిపోతుంది.
1: అండ్ ఇట్ కెన్ బి వెల్ డన్.
0: మిస్అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఉండదు.
1: వెన్ దేర్ ఇస్ మిస్అండర్స్టాండింగ్ దేర్ విల్ బి నో అడ్జస్ట్మెంట్.
0: ఈ అడ్జస్ట్మెంట్ లేనప్పుడు ఎప్పుడు చూసినా కానీ ఇంకా పోట్లాటలే జరుగుతుంది.
1: వెన్ దేర్ ఇస్ నో అడ్జస్ట్మెంట్ దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్, ఫైట్.
0: మొట్టమొదటి దైవ ప్రేమితము అర్థం చేసుకోవాలి.
1: ఫస్ట్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివైన్ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు పుట్టినప్పటి నుంచి మీ వెంట జంట ఇంట ఒకటా వచ్చింది ప్రేమ ఒక్కటే.
1: ఇస్ ఓన్లీ లవ్ దట్ హాస్ బీన్ విత్ యూ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఇస్ విత్ యూ ఇన్ యువర్.
0: ఏ బంధువులు కూడా నీ వెంట రాలేదు.
1: నో రిలేటివ్స్ ఫాలోడ్ యూ.
0: ఏ యొక్క మిత్రులు నీ వెంట రాలేదు.
1: నో ఫ్రెండ్స్ ఈదర్.
0: నీ వెంట వచ్చింది ఒక్క ప్రేమ మాత్రమే.
1: ఇస్ ఓన్లీ లవ్ దట్ ఫాలోడ్ యూ సిన్స్ బర్త్.
0: ఆ ప్రేమనే నిజమైన దైవము.
1: అండ్ దట్ లవ్ ఇస్ గాడ్.
0: అతనే నీ వెంట వచ్చాడు.
1: అండ్ హీస్ విత్ యూ.
0: ఆ ప్రేమ చేతనే నీ యొక్క జీవితాన్ని అంత్యం గావించుకో.
1: అండ్ ఎండ్ యువర్ లైఫ్ విత్
0: 10 మందికి ఈ ప్రేమని పంచు.
1: షేర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: ఈ ప్రేమ చేతనే నీవు ఆనందాన్ని అనుభవించు.
1: అండ్ ఎంజాయ్ బ్లెస్ విత్ దిస్ లవ్.
0: ఈ జగత్తులో ఆనందం లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ప్రేమ కోల్పోవటమే.
1: బికాస్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్. వై? బికాజ్ అబ్సెన్స్ ఆఫ్
0: ప్రేమ. లేదు, ప్రేమ లేదు.
1: There's no love in this world.
0: ఏమిటి ఈ చూపించేటువంటి ప్రేమలంతా?
1: What's all that you see?
0: ఇవంతా కూడా కృత్రిమైనటువంటి ప్రేమలే.
1: All that is merely artificial.
0: నయా పైసా కూడా పనికిరాదు.
1: They're useless.
0: ఇలాంటి దాన్ని మనం పెంచుకునే ప్రయోజనం ఏమిటి?
1: What for? Why should develop that?
0: మనం బ్రతికినా చచ్చినా కూడా జగత్తులో శాశ్వతంగా నిలిచేది ప్రేమనే.
1: Whether we are alive or dead, that which is permanent is love.
0: అట్టి శాశ్వతమైనటువంటి ప్రేమను మనం పెంచుకోండి.
1: And we should develop that permanent love.
0: శాస్త్రమైన సత్యాన్ని మనం అనుభవించండి.
1: వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్మనెంట్ ట్రూత్.
0: అది ఏ రుతం రుతం రుతం అన్నారు వేదములు.
1: దిస్ పర్మనెంట్ ట్రూత్ ఇన్ వేద ఇస్ కాల్డ్ రుతం.
0: సత్యం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: ఏదో జరిగింది జరిగినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
1: నాట్ నరేటింగ్ వాట్ హ్యాడ్
0: హ్యాపెన్. చూసినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
1: నాట్ దట్ టెల్లింగ్ వాట్
0: చేసింది చేసినట్టు చెప్పుకోవటం సత్యం.
1: నాట్ డిస్క్రైబింగ్ వాట్ ఇస్ డన్.
0: త్రికాలం ఎందుకు శాశ్వతంగా నిలిచినటువంటి సత్యం.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద 3 పీరియడ్స్.
0: నువ్వు దినం కూడా డ్రెస్సులు మార్చుకోవచ్చు.
1: యు మే చేంజ్ యువర్ డ్రెస్.
0: ఈనాడు ఒక కలర్ వేసుకోవచ్చు, రేపు ఇంకో కలర్ వేసుకోవచ్చు.
1: యూ మే వేర్ వన్ కలర్.
0: ఈ కలర్స్ అంతా మారిపోతుంటాయి. ఇవంతా డ్రెస్.
1: ది డ్రెస్ యూ మే చేంజ్.
0: కానీ నీ దేహం ఒక్కటే కదా.
1: బట్ యువర్ బాడీ ఇస్ వన్.
0: కాబట్టి ఈ డెత్ అనేటువంటి దానికోసం మనం ఏమాత్రం వెలవకూడదు.
1: లెట్స్ నాట్ ఫియర్ డెత్.
0: మనం తిన్నాము డ్రెస్సులు మార్చినట్టుగా డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: జస్ట్ యాజ్ వీ చేంజ్ అవర్ డ్రెస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డెత్ ఇస్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: మనం డ్రెస్సులు మార్చినట్టుగా పోతుంటాయి ఇవంతా.
1: Just lives come and go as we change our dresses.
0: పుట్టడానికి ఏమి కారణము? చావడానికి అదే కారణం.
1: Why are you born? To die anyway.
0: ఇది వస్తుంది పోతుంది. Everything is passing cloud.
1: And everything is a passing cloud.
0: ఏది కూడా permanent clouds కాదు.
1: There's not even single permanent
0: cloud. ఉన్నంత వరకు ఈ దేహం గట్టిగా ఉన్నంత వరకు 10 మందికి సేవ చేసి మనం చావాలి.
1: So long you're alive, serve people and die.
0: అంత్యం ప్రాణం విడిచిపెట్టే వరకు కూడా మనం సేవ చేయాలి.
1: And in fact, so long we're alive, every moment we should serve.
0: జీవ సేవలు చేయాలి.
1: We should serve the fellow man.
0: దేవ సేవలు అవసరం లేదు.
1: In fact, you don't need to serve God.
0: జీవుడే దేవుడు.
1: In fact, individual is God.
0: కనుక జీవ సేవలు చేస్తే దేవుని సేవ చేసినట్టే.
1: If you serve the mankind, it amounts to service to God.
0: కనుక నేను మొట్టమొదట మీ సేవలో ప్రారంభించండి.
1: Start your life with service.
0: మొట్టమొదట నడుమొంచి పని చేయండి.
1: Bend your body and work.
0: ఇంద్రియాలను అరికట్టుకోండి.
1: హ్యావ్ కంట్రోల్ ఆన్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియాలు అరికట్టుకోకుండా పోతే సేవలు ఎన్ని చేసి కూడా ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యు హావ్ నో సెన్స్ కంట్రోల్ ఆల్ ద సర్వీస్ ఇస్ యూస్లెస్.
0: కనుకనే మొట్టమొదటి ఇంద్రియాలను అరికట్టుకోవాలి.
1: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: మానవుని సర్వ విధంగా దుర్మార్గునిగా చేసేది రాక్షసునిగా చేసేది మన ఇంద్రియములే.
1: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెమోనిక్ యానిమల్ మెంటాలిటీ ఈస్ ద లాస్ ఆఫ్ ఇంద్రియములు.
0: ప్రేమమయంగా మార్చుకుంటే
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్
0: సర్వము ప్రేమమయంగానే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ అపియర్ లవ్.
0: ఇప్పుడు మిమ్మల్ని ఇంతమంది వచ్చారు ఇక్కడికి.
1: సో మెనీ అసెంబ్ల్ హియర్.
0: ఎవరికి ఆహ్వానం చేశాం?
1: హూ ఆర్ ఇన్వైటెడ్?
0: ఎవరికి ఇన్వైట్ చేశాం?
1: హూ ఆర్ ఇన్వైటెడ్ హియర్?
0: కానీ మా ఇద్దరికి ఉన్నటువంటి ప్రేమనే దీన్ని ఇన్వైట్ చేశాం.
1: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆఫ్ లవ్ బిట్వీన్ భగవాన్ అండ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: మీకు నా పైన నాకు మీ పైన ఉన్నటువంటి ప్రేమనే మన సన్నిధి సంబంధ బాంధవ్యాన్ని పెంచింది.
1: ఇట్ ఇస్ భగవాన్స్ లవ్ టువర్డ్స్ యూ అండ్ ఇన్ టర్న్ యువర్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యూ హియర్.
0: మనకు ప్రేమనే ఇంత సన్ని సంబంధ బాంధవ్యానికి వస్తున్నారు కానీ ఏ విధమైనటువంటి ఆహ్వానము లేదు.
1: ది ఇంటిమేట్ రిలేషన్షిప్ ఈస్ ది కనెక్షన్ కాంటాక్ట్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఈ ప్రేమముని చోటు ఏ విధమైన బాధలు కూడా మనకు గుర్తించడానికి వీలుండదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ అదర్ సార్ట్.
0: ఈనాడు ఈ ప్రేమ ఎంతవరకు పోతుందది? కుటుంబము, బంధువులు, మిత్రులు అంతవరకు ఇది ప్రయాణం అవుతుంది.
1: అండ్ లవ్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ టుడే.
0: ఏ దేశమునందైనా కూడాను
1: ఇన్ ఎనీ కంట్రీ
0: మొట్ట విద్యావంతులు తగినటువంటి యొక్క గౌరవాన్ని అందించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ మస్ట్ బి రెస్పెక్టెడ్ ఫస్ట్.
0: తల్లిదండ్రులు దానికి తగినటువంటి యొక్క ప్రోత్సాహాలు చేకూర్చాలి.
1: పేరెంట్స్ ఆల్సో షుడ్ ఎంకరేజ్ ద యంగ్స్టర్స్.
0: కానీ ఆ తల్లిదండ్రులు కూడా ఆదర్శాన్ని చూపించేటువంటి తల్లిదండ్రులు ఈనాడు కానరాదు.
1: టుడే వి డోంట్ హావ్ ఐడియల్ పేరెంట్స్.
0: ఆదర్శాన్ని నిరూపించేటువంటి గురువులు కూడా కానరాదు.
1: దే ఆర్ నో ఐడియల్ టీచర్స్.
0: ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఫ్రెండ్స్ కూడా లేరు.
1: వీ డోంట్ హ్యావ్ ఐడియల్ ఫ్రెండ్స్.
0: కాబట్టి పిల్లలకి దోషంగా ఉండకుండా పోవడానికి ఎట్లా వీలు అవుతుంది? ఈనాడు ఈ ప్రేమ ఎంతవరకు పోతుంది? కుటుంబము, బంధువులు, మిత్రులు అంతవరకు ఇది ప్రయాణం అవుతుంది.
1: అండ్ లవ్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ టుడే.
0: ఏ దేశం నందైనా కూడా
1: ఇన్ ఎనీ కంట్రీ
0: మోటా

0: ప్రారంభం చేయాలి.
1: ఫస్ట్ ద పేరెంట్స్ షుడ్ బి గుడ్.
0: స్కూల్స్ లోపల టీచర్స్ ప్రారంభించాలి.
1: టీచర్స్ షుడ్ టేక్ అప్ దిస్ జాబ్.
0: ఫ్రెండ్స్ అంతా కూడా దీనికి చేరి సన్న సంబంధ బాంధవ్యాన్ని పెంచాలి.
1: అండ్ ఫ్రెండ్స్ ఆల్సో షుడ్ ఎస్టాబ్లిష్
0: సత్సంగం. సత్సంగం,
1: గుడ్ కంపెనీ ఇస్ ఇంపార్టెంట్.
0: మంచి కంపెనీతో చేరినప్పుడు మనం మంచి వారేమే అవుతాం.
1: వెన్ యూ ఆర్ ఇన్ గుడ్ కంపెనీ విల్ బి గుడ్.
0: చెడ్డ కంపెనీతో చేరినప్పుడు మనం చెడ్డవారేమే అవుతాం.
1: వెన్ యూ ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి కంపెనీ చేస్తున్నావు అలాంటి వాడిగా నీవు తయారవుతున్నావు.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు బికమ్.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు దుస్సంగం దుస్సంగం దుస్సంగమే.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ యు ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: ఈ విధంగా ఉండే మనం దుష్టులు కాకుండా ఎక్కడ పోతాం?
1: వెల్ యూ కాంట్ బి అదర్వైజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడా చాలా గుణవంతులే.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఆల్ వర్చ్యూస్.
0: చాలా మంచివారే,
1: వెరీ గుడ్.
0: కానీ ఆ మంచితనాన్ని పెంచుకోవడానికి తగిన కృషి చేయండి.
1: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఇంప్రూవ్ ది గుడ్ క్వాలిటీ.
0: ఇక్కడ ఉండేటువంటి ఈ మూడు దినముల లోపల ఎంతైనా మంచితనాన్ని పెంచుకోవచ్చు.
1: విత్ ఇన్ దిస్ span of 3 days you can develop this goodness in you.
0: ఈ దుష్టంగమును దూరం చేసి,
1: give a bad company,
0: దుష్టత్వాన్ని దూరం చేసి,
1: give a bad
0: దురాలోచనను దూరం చేసి,
1: bad thinking,
0: సద్భావాలను పెంచుకోండి.
1: And develop good thoughts.
0: అది ఎలాంటిది?
1: What sort?
0: అందరూ నా బ్రదర్స్.
1: All are my brothers.
0: All are my brothers.
1: All are my brothers.
0: ఆ విధంగా తీసుకో.
1: Go that way.
0: వీడు మాత్రం నా బ్రదర్, వీడు నా బ్రదర్ ఇంట్లో అనేటువంటి భేదమును పెట్టుకోకండి.
1: Don't have the feeling he is my brother and so on so my brother.
0: బాడీకి సంబంధమే కానీ మనకు ఆత్మకు అందరూ బ్రదర్స్. మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, అందరూ నా అంశమే అన్నాడు భగవంతుడు.
1: సో ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ రిలేషన్షిప్ ఫ్రమ్ ది ఆత్మిక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద స్పిరిట్ ఆల్ ఆర్ బ్రదర్స్, ఆల్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: ఒక్క సూర్యుడు అనేక దీవ్యాలు అనేక రూపాలుగా కనిపిస్తుంటాడు.
1: ఇట్స్ ఓన్లీ వన్ సన్ అండ్ హిస్ రిఫ్లెక్షన్స్ ఆర్ మెనీ.
0: కనుక ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ కు మనం లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దిస్ రియాలిటీ.
0: రియాలిటీని మనం సంపాదించాలి.
1: గో బై దిస్ రియాలిటీ.
0: ఎందుకు ఈ రిఫ్లెక్షన్? ఎందుకు ఈ రియాక్షన్? రీసౌండ్?
1: వై దిస్ సౌండ్?
0: ఇదే మనం పంచుకుంటున్నాము.
1: అండ్ దిస్
0: అంతా మనం మాట్లాడేదంతా రీసౌండ్.
1: వాట్ ఆల్ వీ స్పీక్ ఈజ్ రీసౌండ్.
0: మనం చేసేదంతా రిఫ్లెక్షన్.
1: ఆల్ అవర్ యాక్షన్ ఇస్ రిఫ్లెక్షన్.
0: ఇంకా ఎట్ట మనకు రియాలిటీ మనకు పెడుతుంది?
1: దెన్ హౌ డు యూ నో ద రియాలిటీ?
0: మన రియాలిటీని మనం చూడాలంటే మనలో నుండి ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ ది రియాలిటీ, అండర్స్టాండ్ ది డివినిటీ.
0: ఒక్కటే ఒకటే ఉంటుండాలి.
1: ఓన్లీ వన్ ఇస్.
0: అదే నిజమైనటువంటి దివ్యత్వం.
1: దట్ ఈస్ ది ట్రూ డివినిటీ.
0: అది కదిలేది కాదు, మెదిలేది కాదు.
1: ఇట్ డస్ నాట్ మూవ్, ఇట్ డస్ నాట్ షాకర్. అది
0: ఎప్పుడూ శాశ్వతంగానే ఉంటుంది.
1: ఇట్స్ పర్మనెంట్.
0: ఆత్మభావాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ ది స్పిరిట్.
0: ఈ రూపనామాన్ని మనం పెంచుకుని పెంచుకుని పెంచుకుని కళాదురికి మన రూపాన్ని కూడా పాడు చేసుకుంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ గో బై ద నేమ్ అండ్ ఫామ్ యూ లూజ్ యువర్ ఓన్ ఫామ్.
0: రూపనామాన్ని త్యజించండి.
1: గివ్ అప్ దిస్ నేమ్ అండ్ ఫామ్.
0: దివ్యమైన భావాన్ని వరించండి.
1: డెవలప్ ద డివైన్ థాట్స్.
0: ఆ వరించినటువంటి భావాన్ని మీరు తరింపజేసుకోండి.
1: అండ్ దిస్ డివైన్ ఫీలింగ్ విల్ గివ్ లిబరేషన్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మీరు ఈ మూడు దినాల్లో చక్కగా చూడగలరు.
1: యు కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ విత్ ఇన్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 3 డేస్.
0: ప్రతి మానవుని ఎందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ దేర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ వారు ప్రయత్నించడం లేదు.
1: బట్ దే డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో.
0: అంతా ప్రపంచం ప్రపంచం ప్రపంచం. ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో మీరు ప్రవేశిస్తున్నారు.
1: దే హావ్ గాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్లుక్.
0: ఇవంతా కూడా కదిలిపోయే మేఘముల వంటివి.
1: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇది ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్ ద డివైన్.
0: అలాంటి రియాలిటీ నీవు చూడు.
1: ఎక్స్పీరియన్స్ దట్ రియాలిటీ.
0: ఈ ప్రాపంచమైన ఏది కూడా రియాలిటీ కాదు.
1: హ్యావ్ దిస్ ట్రూత్ ఇన్ యువర్ హార్ట్.
0: కానీ నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించు.
1: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ యాస్ వెల్.
0: తల్లిదండ్రులను గౌరవించు.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను ప్రేమించు.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: పెద్దలను సేవించు.
1: సర్వ్ యువర్ ఎల్డర్స్.
0: ఎల్డర్స్ అంతా కూడా తగినటువంటి సహాయం చేసి వాళ్ళకి తగినటువంటి తోడ్పాటు చేయి.
1: హెల్ప్ ఎల్డర్స్. సర్వ్ దెమ్ వెల్.
0: ఈ విధమైనటువంటి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రెండింటిని మీరు గుర్తించుకుంటే ఎంతైనా మీరు సాధించవచ్చు.
1: ఇఫ్ యు ప్రాక్టీస్ దిస్ టూ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఈ రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది టూ ప్రిన్సిపల్స్ ఎసెన్స్ ఆఫ్ 18
0: సర్వ వేదముల యొక్క సారము ఈ రెండు పదముల్లోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్ వేద ఇస్ కంటైన్డ్ ఇన్ ది
0: సర్వ వేదాంత సారము ఈ రెండు పదముల్లోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ది ఎంటైర్
0: బైబిల్ సారము ఈ రెండు అక్షరంలోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ఆల్ హోలీ
0: సర్వ ఖురాన్ లోపల కూడా ఉండేటువంటి ఈ రెండు అక్షరాల్లోనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎపిక్స్ స్పీక్ ఆఫ్
0: బైబిల్, ఖురాన్, గ్రంథరాజము, భగవద్గీత, వ్యాకరణం అన్నిటి ఎందుకు సత్యం ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్

0: హోలీ టెక్స్ట్ లైక్ బైబుల్ ఖురాన్ నంద్రా స్పీక్ ఆఫ్ ది సింగిల్ ట్రూత్
1: అంతా ఒక్కటి
0: ఎవ్రీథింగ్ ఇస్ వన్
1: మతములు వేరువేరుగా భావిస్తున్నారు కానీ అది చాలా పొరపాటు
0: యు థింక్ దట్ రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ ఇట్స్ ఎ మిస్టేక్
1: మతములు వేరు లేదు
0: రిలీజియన్స్
1: మతములే లేదు
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్
1: మన అందరిది చేరి ఒకే మతమే
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్
1: అదే మానవ మతము
0: దట్ ఇస్ ద రిలీజియన్ ఆఫ్ హ్యుమానిటీ
1: ఆ హ్యూమానిటీ రిలీజియన్ ఆఫ్ లవ్
0: రిలీజియన్ ఆఫ్ లవ్
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్
1: దీన్ని మీరు పెట్టుకోండి
0: హ్యావ్ దిస్ in your view
1: ee vidhanga meeru jeevinchadaniki poyinappudu entaina manam sadinchavachchu
0: if you lead your life along these three principles you can achieve anything
1: kanuka
0: so
1: motta motta sevalo meeru prarambhinchi
0: first start with service
1: nenu anetundi sthanam nunchi manamu anetundi sthananiki meeru cherandi
0: we should start our journey from the point of I
1: adi etta cheyaledani munnu nenu cheptanu
0: bhagwan will tell us in due course of time
1: kanuka
0: so
1: motta motta meeku ee prapti chikkindi
0: యో
1: లోకంలో ఎంతో మంది ఉంటున్నారు లక్షల మంది ఉంటున్నారు కానీ ఆ ప్రాప్తి మీకు మాత్రమే లభించింది
0: దేర్ కౌంట్లెస్ నంబర్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ వరల్డ్ యు ఆర్ రియల్లీ ఫార్చునేట్ టు బి హియర్
1: ఈ లభించినటువంటి ఒక అవకాశమును సద్వినియోగపరచుకోండి
0: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫార్చూన్ గుడ్ లక్ కన్ఫర్డ్
1: దానిని మీరు 10 మంది కుటుంబం పంచండి
0: అండ్ షేర్ దిస్ జాయ్ విత్ ఎవ్రీబడీ
1: జగత్తుని సేవించండి
0: సర్వ్ ద హోల్ వరల్డ్
1: మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము కానీ ఆయన అధికారం కోసం పుట్టలేదు
0: వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ టు సర్వ్ నాట్ ఫర్ అథారిటీ
1: ఈ అథారిటీ ఏమిటి అథారిటీ
0: వాట్ ఇస్ దిస్ అథారిటీ
1: మనం సేవించడం కోసమే పుట్టాము
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్
1: భగవంతుని పుట్టించిందేదంతా కూడా సేవ కోసమే పుట్టించాడు
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ క్రియేషన్ ఇస్ ఫర్ సర్వీస్
1: సర్వీస్ కోసమని మనం పుట్టామని సత్యాన్ని గుర్తించాలి
0: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్
1: సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్ ఈ సర్వీస్ ఆ సర్వీస్ ఈ సర్వీస్ కాదు
0: ఇట్స్ నాట్ గవర్నమెంట్ సర్వీస్
1: ఆ సర్వీస్ ఏమైనా మీరు చేసుకోండి
0: యూ కెన్ సర్వ్ దట్ వే
1: విశ్వ సర్వీస్ మానవ సర్వీస్ మన సర్వీస్
0: అండ్ ది రియల్ సర్వీస్ ఈస్ సర్వింగ్ ది హ్యుమానిటీ హ్యూమన్ సర్వీస్
1: బీదలను ఆదుకోండి
0: అండ్ హెల్ప్ ద పోర్ అండ్ ఫోర్
1: రోగులను మీరు ఎంతైనా ఉపకారం చేయండి
0: అండ్ హెల్ప్ ద సిక్
1: శక్తిహీనుడైనటువంటి వారికి శక్తిని అందించండి
0: అండ్ హెల్ప్ దోస్ హూ ఆర్ వీక్
1: ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవడం కోసం కాదు
0: ఎర్న్ ఎమాస్ వెల్త్ అండ్ జస్ట్ గో బై దట్ మనీ
1: బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి
0: అండర్స్టాండ్ దేర్ మెనీ పోర్ అండ్ నీడీ పీపుల్ అవుట్ సైడ్
1: ఎన్ని బాధలు పడుతుంటారు
0: దేర్ మెనీ సఫరింగ్ పీపుల్
1: అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన
0: గో టు ది రెస్క్యూ
1: అప్పుడే మనం తగినటువంటి యొక్క సార్థక జీవితాన్ని పొందిన వారం ఆధ్యాత్మికం అంటే ఏమిటి అది స్పెషల్ గా ఉండేటువంటిది కాదు
0: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ ఎ స్పెషల్ ఫీల్డ్
1: నిత్య జీవితం లోపల అది మనకు వే ఆఫ్ లైఫ్
0: స్పిరిచువాలిటీ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్
1: మనం ప్రత్యేకించినటువంటిది కాదు
0: ఇట్ నాట్ సెపరేట్ ఫ్రమ్ అవర్ లైఫ్
1: మనం ఒక డిగ్రీ తీసుకోవాలంటే కొంత సబ్జెక్ట్ తీసుకోవాలి
0: ఇన్ ఫ్యాక్ట్ గెట్ ఎ డిగ్రీ
1: కానీ ఏ సబ్జెక్ట్ లేదు
0: బట్ దేర్ నో సబ్జెక్ట్
1: సబ్జెక్ట్ ఒకటే ఒకటి లవ్ ఈజ్ బెస్ట్ సబ్జెక్ట్
0: ఇన్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్ ద సబ్జెక్ట్ ఆఫ్ లవ్
1: ఈ లవ్ ను మనం పెంచుకుంటే అన్ని సబ్జెక్టులు దాంట్లో లీనమైపోతాయి
0: దెన్ వన్స్ యూ డెవలప్ లవ్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్ విల్ ఫాలో
1: కనుక ప్రేమ స్వరూపులైన మీరు ప్రేమను పెంచుకోండి
0: యువర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: సర్వీస్ని పెంచుకోండి
0: సర్వ్ పీపుల్
1: అప్పుడే అన్ని విధాలా మీరు సార్థకం అవుతుంది
0: దెన్ యూ విల్ బి సక్సెస్
1: ఇంకా ముందు మీ యొక్క కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి పిల్లలకు సహజమే
0: యంగ్స్టర్స్ విల్ హ్యావ్ మెనీ డౌట్స్
1: ఆ డౌట్స్ కంతా నేను రిప్లై ఇస్తాను
0: భగవాన్ విల్ గివ్ ఆన్సర్స్ టు యువర్ డౌట్స్
1: మీరు ప్రేమ అధికంగా పెంచుకోండి
0: అండ్ డెవలప్
1: ఎవరితోన ద్వేషం కానీ ఎవరితో అసూయ కానీ ఇలాంటి మీరు చేయకండి ఆడంబరాలు మీరు పనికిరావు
0: డోంట్ హేట్ ఎనీబడి
1: ఈనాడు మానవుడు ఆడంబరం ఆడంబరం ఆడంబరం
0: దేర్ ఇస్ మోర్ ఆఫ్ పాంప్ అండ్ షో టుడే మోర్ అండ్ మోర్
1: అది మనకు పనికిరాదు
0: నౌ ఇట్స్ యూస్లెస్
1: హంబుల్ డివోటీస్ గా ఉండాలి
0: బి హంబుల్ డివోటీ హంబుల్
1: సర్వీస్ గా ఉండాలి
0: అండ్ యు వెరీ హంబుల్
1: సర్వీస్ మనం చేయాలి
0: అండ్ యు షుడ్ సర్వ్
1: అదే నిజమైనటువంటిది
0: దట్ ఈస్ ది ట్రూ వన్

భవ్య భావాలు కూడిన భారతీయ దివ్య తత్వం దివ్య సంస్కృతి తత్వంబు తెలిసి కొనగా భారతీయుల యత్నింప నేరరైరి ఇంతకంటెను.

భవ్య సంస్కృతి తత్వంబు తెలుసుకొనగా భారతీయులే యత్నింప నేరరైరి.

0: ఇండియన్ భారతీయ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద సేక్రెడ్ కల్చర్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ అండ్ ది హైయెస్ట్ మోస్ట్ ఎలివేటెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్. వాట్ గ్రేట్ బ్యాడ్ లక్ అండ్ అన్ఫార్చునేట్ థింగ్ కెన్ హ్యాపెన్ దాన్ భారతీయులు దెమ్సెల్స్ నాట్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దెర్ ఓన్ కల్చర్ విచ్ ఇస్ సో సీక్రెట్.
1: జీవియాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైడ్ ఆత్మ.
1: భారతీయులు స్వతంత్రమును పొందగలిగిరి కానీ ఐక్యతను సాధించలేకపోతున్నారు.
0: భారతీయ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ అండ్ అచీవ్ యూనిటీ.
1: ఐక్యత లేని స్వాతంత్రము కరెంటు లేని వైరు వంటిది.
0: ఇండిపెండెన్స్ విచ్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బై యూనిటీ ఈజ్ లైక్ ఎ వైర్ విచ్ డస్ నాట్ హ్యావ్ కరెంట్.
1: భారతీయుడి పవిత్రమైన సనాతన ధర్మము.
0: ది కల్చర్ ఆఫ్ ఇండియా ఈజ్ బేస్డ్ అపాన్ సేక్రెడ్ ఈక్వాలిటీ.
1: ఇది ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యంతో కూడినటువంటిది.
0: దిస్ ఈజ్ ఫుల్ ఆఫ్ సేక్రెడ్నెస్ డివినిటీ అండ్ క్యారెక్టర్.
1: అవతారములకు ఇది ఆటపట్టు.
0: దిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ ది డిసెండెంట్స్ ఆఫ్ అవతారాస్.
1: ఋషులు, మునులు, యోగులు, వీరులు, ధీరులు, సూరులు, పతివ్రతా మతాలను కూడా ఇది పుట్టినిల్లు.
0: భారత్ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ద నాట్ మెర్లీ ఆఫ్ ది అవతార్స్, రిషీస్, మునీస్, సేక్రెడ్ పీపుల్ అండ్ గ్రేట్ చేస్ట్ విమెన్.
1: మబ్బులు కప్పిన సూర్యుడు కొంతకాలం కనిపించకపోవచ్చును, కానీ సూర్యుడు వేయడానికి వీలు కాదు. అది ఏ విధంగానే కొన్ని సాంప్రదాయములు, కొన్ని ఆధునిక పద్ధతులు అనేటువంటి మేఘములు అడ్డగించడం చేతనే భారతీయ సంస్కృతి కొంత మరుగైనది. కానీ దీనికి ఏనాటికి నాశం లేదు.
0: జస్ట్ యాజ్ సన్ మే నాట్ బి సీన్ వెన్ హీస్ కవర్డ్ బై ది క్లౌడ్స్ ఫర్ ఎ షార్ట్ వైల్ అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ విచ్ సన్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్స్ అండ్ షైన్. సో ఆల్సో భారతీయ కల్చర్ ఫర్ సమ్ టైమ్ ఐట్ హావ్ బీన్ కవర్డ్ బై డార్క్ క్లౌడ్స్ బట్ ఇట్ కెన్ నెవర్ బి
1: యుగమునంద కూడా ఇట్టి మహాపురుషులు అవతరిస్తూనే ఉన్నారు.
0: ఈవెన్ టుడే యూ కెన్ కమ్ అక్రాస్ సచ్ గ్రేట్ సోల్స్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇట్టి మహాపురుషులు అవతరించినటువంటి యుగమే లేదు భారతదేశమునందు.
0: ఇన్ ది హిస్టరీ ఆఫ్ భారత్ దెర్ ఇస్ నో టైమ్ వెన్ సచ్ గ్రేట్ పీపుల్ ఆర్ నాట్ బోర్న్.
1: విదేశీయులు భారతీయ దేశం పైన సహస్ర నేత్రములతో కళ్ళు పెట్టి చూస్తున్నారు.
0: ఫారినర్స్ ఆర్ వాచింగ్ భారత్ విత్ ఆల్ కాన్సన్ట్రేషన్ విత్ 1000 ఐస్.
1: కేవలము భారతీయుల యొక్క సిద్ధాంతమే కాక ఆధ్యాత్మిక తత్వం పైన అనేక విధములైన ఆశలు కల్పించుకుని విదేశీయులు దీనిని ఆశ్రయిస్తూ వస్తున్నారు.
0: ఫారినర్స్ ఆర్ ఎంటర్టైనింగ్ గ్రేట్ హోప్ అబౌట్ ది స్పిరిచువాలిటీ అండ్ ది కల్చరల్ కంటెంట్ ఆఫ్ భారత్ అండ్ దే ఆర్ అప్రోచింగ్ విత్ రెవరెన్స్.
1: కానీ భారతీయుల వారసత్వమైనటువంటి ఈ సంస్కృతిని భారతీయులే తొలగించుకున్నట్టు ప్రయత్నిస్తున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ భారతీయ జనరల్స్ ఆర్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ అప్ సచ్ సేక్రెడ్ కల్చర్ విచ్ ఈస్ దేర్ బర్త్ రైట్ అండ్
1: యొక్క వైచిత్ర్యం.
0: దిస్ ఈస్ రాదర్ సర్ప్రైజింగ్.
1: నిజముగా భారతీయ సంస్కృతిని ఇట్టిది అట్టిదని వర్ణించడం ఎవరి తరము కాదు.
0: నో వన్ కెన్ పాసిబిలీ డిస్క్రైబ్ ది నేచర్ అండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్.
1: కనుక ఈనాడు భారతీయులు లౌకికమైన భోగ భాగ్యములను ఆశించి దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి మన సంస్కృతిని విస్మరిస్తూ ఉన్నారు.
0: భారతీయ టుడే టెంప్టెడ్ బై ద మెటీరియల్ కంఫర్ట్స్ అండ్ లగ్జురీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ గివింగ్ అప్ సేక్రెడ్ కల్చర్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు కంపేర్ విత్.
1: క్షణభంగురమైన ఈ భౌతిక సంపదలు అవసరమే, కానీ భౌతిక సంపదలతో పాటు ఆధ్యాత్మిక సంపదని కూడా మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే తిరిగి మనం ఇతర దేశాలకు కొంచెం ఆదేశం అందించేటువంటి అధికారులమవుతాం.
0: నో డౌట్ వరల్డ్లీ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ మే బి నెససరీ, బట్ అలాంగ్ విత్ వరల్డ్లీ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ స్పిరిచువల్ వెల్త్ హావ్ టు బి అక్వైర్డ్, దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ఎ ఫుల్ లైఫ్ అండ్ వి కెన్ హోల్డ్ ఎన్ ఎగ్జాంపుల్.
1: ఈనాడు భారతీయ సంస్కృతిని ప్రభుత్వం కూడా విస్మరించి దానికి విరుద్ధమైనటువంటి మార్గములను ఆరంభిస్తూ వస్తున్నారు.
0: అన్ఫార్చునేట్లీ ఈవెన్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఎ గో బై ఫర్ భారతీయ కల్చర్ టుడే.
1: వీరి యొక్క భాషలను, వీరి యొక్క ఆదేశాలను గంభీరంగా ఉండవచ్చును, కానీ వీరి దృష్టి అంతే కూడాను పాశ్చాత్య నాగరికత పైననే అభిరుచి కలుగుతూ ఉంటున్నది.
0: దేర్ టాక్ అండ్ దేర్ ప్రొక్లమేషన్స్ మే బి గ్రాండ్, బట్ దే ఆర్ ఓరియంటెడ్ టువర్డ్స్ వెస్ట్రన్ కల్చర్ అండ్ వెస్ట్రన్ ఐడియాస్.
1: భారతీయులు కూడాను ఈ యొక్క పాశ్చాత్య నాగరికతను కొంచెం దృష్టి అభివృద్ధిపరిచి లక్ష్యమంతేకును దాని అందే అనిస్తూ ఉన్నారు.
0: భారతీయాస్ ఆల్సో ఆర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ టర్నింగ్ టువర్డ్స్ వెస్ట్రన్ సివిలైజేషన్ అండ్ వేస్ ఆఫ్ లైఫ్.
1: గొప్ప దురదృష్టము,
0: దిస్ ఈస్ గ్రేట్ మిస్ ఫార్చ్యూన్.
1: మిన్నడి కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారు కై వెతకనేల.
0: వెన్ యూఆర్ హ్యావింగ్ ఎ గోల్డ్ మౌంటైన్ ఆఫ్ గోల్డ్ ఇట్సెల్ఫ్, వై డు యూ గో ఇన్ సర్చ్?
1: కోరిన ఫలమిచ్చు కామధే గోమిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరట పుష్పమునకై ప్రీతి ఏల.
0: When you are having a wish-fulfilling tree right very near you, why should you go in for such of fruits and flowers elsewhere?
1: Adigina palichu kamahenu yunda dhanamichi aavunu konaganeela.
0: When you are having kamadenu itself which can give you the nectarine milk, why should you pay for and buy the milk?
1: Enna bharate tanna bharatani భారతమందు లేనటువంటిది మరి ఏ దేశమునందు కూడా కనిపించదు.
0: దేర్ ఇస్ ఎ గ్రేట్ డిక్లరేషన్ దట్ వాట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ భారత్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్.
1: ఇట్టి సర్వ కళ్యాణములతో సర్వ గుణములతో సర్వశక్తులతో ఇమిడి ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని విస్మరించి కేవలము ఈ భారతదేశాన్ని తూలనాడటము, భారతదేశాన్ని ఆశాస్పదంగా చూసుకోవటము, భారతీయ సంస్కృతిని విస్మరించి కొంతవరకు దీన్ని విమర్శించడానికి ప్రయత్నించడము, ఇది భారతీయుల యొక్క దురదృష్టము.
0: It would be a great misfortune and bad luck for Bharatiyas if they criticize Bharatiya culture which is full of spiritual wealth and all ideals and start imitating the other cultures and other civilizations.
1: Nijamuga Bharatiyulu yokka mahabhagyam anekuntadi inta antane cheppataku veelu kaadu.
0: It is impossible to describe what great good fortune is that of Bharatiyas.
1: దానిని అనుభవించడానికి యోగ్యత కూడాను అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ సమ్ క్వాలిఫికేషన్ టు రియలీ ఎంజాయ్ దట్.
1: పాండిత్యం ఉండవచ్చును,
0: స్కాలర్షిప్ మే బి దేర్.
1: విద్యావంతుడు కావచ్చును,
0: దేర్ మే బి పీపుల్ హు ఆర్ ఎడ్యుకేటెడ్.
1: శక్తివంతుడుగా ఉండవచ్చును,
0: దేర్ మే బి ఫిజికల్ పవర్ అండ్
1: స్కాని. ఎన్ని బలము నుండి కూడాను ఆధ్యాత్మిక బలమే లేనప్పుడు ఇది నిరుపయోగమే తోస్తుంది.
0: విత్ ఆల్ దీస్ పవర్స్ అండ్ స్ట్రెంగ్త్ ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ స్పిరిచువల్ పవర్ ఇట్ కమ్స్ టు ఎ నాట్.
1: వేద శాస్త్రములు వివరించి బుధులు చేయి చెప్పించవచ్చు, తా చదవచ్చు.
0: One may read scriptures and make great scholars repeat those scriptures.
1: Yajnayadikta pambulu adhikaru janu cheyinchavachu ta cheyavachu.
0: You may also get great sacrifices performed by people who are authorized for that and you may yourself do it.
1: Illalonagala teerthamulakegi punyamu sadinchavachu ta sadavachu.
0: You may go to various pilgrimages and may earn the merits of visiting
1: Ashtanga yoga vidyalanu aaryulaku upadeshinchavachu ta cheyavachu.
0: You may also get అష్టాంగ విద్యా స్టార్ట్ అండ్ డిక్లేర్ అండ్ యూ ప్రాక్టీస్ దెమ్ ఆల్సో.
1: కానీ దేహేంద్రియములని కట్టి మనసు నిలిపి అంతఃకరణము నిలిపి ఆత్మతత్వము పొందేటువంటిది ఎవరికీ సాధ్యము కాదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ టు జస్ట్ కంట్రోల్ ద మైండ్, టర్న్ ద మైండ్ ఇన్వర్డ్ అండ్ ఎంజాయ్ ఆత్మ కంటిన్యూస్లీ అండ్ ఎటర్నల్.
1: దాని తత్వమును గుర్తించినటువంటి వారికే భారతీయుల యొక్క మహాభాగ్యమును గుర్తించడానికి అధికారులు అవుతారు.
0: ఓన్లీ దోస్ పీపుల్ హూ హావ్ అండర్స్టాండ్ దట్ సీక్రెట్ కెన్ అండర్స్టాండ్ అండ్ అప్రీషియేట్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయాస్.
1: భారతదేశీయులందరూ కూడా ఒక తల్లి బిడ్డలే.
0: ఆల్ ది భారతీయాస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ వన్ మదర్.
1: దేశ భాషలు వేరు కావచ్చును,
0: ది లాంగ్వేజెస్ మే బి డిఫరెంట్.
1: దేశ భాషలు వేరు కావచ్చును,
0: ది అటైర్ అండ్ ది డ్రెస్ మే బి డిఫరెంట్.
1: కానీ అందరూ ఒక్క కుటుంబంలో సంబంధించినటువంటి వారే.
0: బట్ ఆల్ ఆఫ్ us బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
1: మనది భారతీయులందరికీ కూడా ఒక్క మానవ జాతి అని.
0: ది భారతీయ షుడ్ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ జాతికి ప్రభు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ లార్డ్ అండ్ వన్ మాస్టర్ ఫర్ దిస్ కాస్ట్,
1: భగవంతుడు.
0: దట్ ఈస్ గాడ్.
1: అట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాలంటే నీ పదవులు, నీ విద్య, నీ యుక్తి, నీ యొక్క యోగములు ఏమాత్రం కూడా పనికిరావు.
0: వితౌట్ అర్నింగ్ ది గ్రేస్ ఆఫ్ సచ్ మాస్టర్ హూ ఇస్ గాడ్, వాట్ ఎవర్ ఎల్స్ యూ అకాంప్లిష్ అండ్ అచీవ్ ఇట్ ఇస్ ఎ బిగ్.
1: ఒక్క ప్రేమకు మాత్రమే బద్ధుడవుతాడు.
0: హీ కెన్ బి బౌండ్ ఓన్లీ ఫర్ లవ్, బై లవ్.
1: కారణమేమనగా భగవంతునికి ప్రేమ స్వభావము.
0: ది రీజన్ వై గాడ్ ఈస్ బౌండ్ బై లవ్ ఈస్ హీ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రేమ ద్వారానే మనం పొందవలను, కానీ అన్య మార్గంలో అతను లభ్యం కాడు.
0: గాడ్ హూ ఇస్ ద ఫారమ్ అండ్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ కెన్ బి రీచ్డ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ బై నథింగ్.
1: మానవుని యందు కూడాను ప్రేమ ఉన్నది.
0: దేర్ ఈస్ లవ్ ఈవెన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఆ ప్రేమ చేతనే భగవత్ ప్రేమను సంపాదించి ప్రేమతత్వమునందు ప్రేమాత్మను కలిపి ప్రేమనిమయుడుగా తాను జీవించాలి.
0: by making use of the love inherent in man, man should reach the love of God and fill himself with it, sanctify his life.
1: కేవలము ఉద్యోగముల చేతను, వ్యాపారముల చేతను ధనమును మనం సంపాదించుకుంటాం.
0: బై అండర్టేకింగ్ వేరియస్ జాబ్స్, ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్ వీ మే అర్న్ మనీ.
1: ఈ ధనం అన్ని కూడా అనిత్యమైనటువంటిది.
0: దిస్ మనీ ఈజ్ ట్రాన్సిటరీ, టెంపరీ.
1: నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక ధనమును కూడా మనం సంపాదించడానికి ప్రేమ ద్వారానే మనం పరమాత్మని ఆశ్రయించి పరమాత్మని అనుగ్రహాన్ని పొంది ఈ ప్రేమ ధనమును మనం సంపాదించుకోవాలి.
0: వీ హావ్ టు అప్రోచ్ గాడ్ టు అర్న్ స్పిరిచువల్ వెల్త్ త్రూ లవ్ అండ్ అర్న్ ఇట్ బై ప్లీజింగ్ హిమ్, బై గివింగ్ హిమ్ లవ్.
1: ప్రేమ ఒక దిక్సూచక యంత్రం వంటిది.
0: లవ్ మే బి కంపేర్డ్ టు ఎ కాంపస్.
1: దిక్సూచక యంత్రం అయితే ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ అది ఉత్తర దిశయందే తన యొక్క ముళ్ళు చూపుతుంది.
0: It always shows north or direction wherever you keep and whichever side you turn.
1: అదే విధంగానే పరమ భక్తుడైనటువంటి యొక్క మానవుని యొక్క దృష్టి ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి చెప్పినా, ఏమి తలిచినా అది భగవంతుని వైపునే పనులుతుంది.
0: సిమిలర్లీ ఇఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ డివోటీ, హీ షుడ్ వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ హీ థింగ్స్, వాట్ ఎవర్ హీ లుక్స్ టు, ఇట్ టర్న్స్ టువర్డ్ గాడ్.
1: ప్రేమను మాత్రము మనము తనది పరది అనేటువంటి భేదము లేకుండా మనం పాటించాలి.
0: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ మైన్ అండ్ దైన్ వీ షుడ్ కల్టివేట్ సచ్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ లవ్ ఇన్ అస్.
1: ఈ పరమ భక్తి అనేటువంటిది కేవలము ఒక దీర్ఘమైనటువంటి ఒక సూటి అయినటువంటి కత్తి వంటిది.
0: ది సేక్రెడ్ లవ్ మే బి కంపేర్డ్ టు ఎ షార్ప్ స్వోర్డ్.
1: దీనికి తన పర అనేటువంటి భేదము లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ లైక్ ది బిగినింగ్ అండ్ ఎండ్ ఫర్ ది స్వోర్డ్.
1: అలాంటి దివ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఈనాడు మనం అర్థం చేసుకోవడానికి జీవితాన్ని ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ యూటిలైజింగ్ అవర్ లైఫ్ టైమ్ ఫర్ అండర్స్టాండింగ్ సచ్ సేక్రెడ్ లవ్.
1: భగవంతుడు పరమ ప్రేమ స్వరూపుడు.
0: God is the very embodiment of supreme love.
1: ఆ ప్రేమను అర్థం చేసుకోవటం కూడాను కొంత ఒక శక్తి కావాలి.
0: ఈవెన్ టు అండర్స్టాండ్ సచ్ గ్రేట్ లవ్
1: దానికి అర్హత ఉండాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ఎన్ అథారిటీ ఫర్ అండర్స్టాండింగ్ దాట్.
1: అప్పుడే ఈ యొక్క ప్రేమను సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: ఓన్లీ దెన్ హీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్స్ లవ్ ప్రాపర్లీ.
1: కానీ తన భావములను పురస్కరించుకుని భగవంతుని యొక్క ప్రేమను కూడా తన భావములతో కూర్చుకున్నప్పుడు ఇది కేవలం ఒక విపరీతార్థంగా రూపొందుతుంది.
0: యూ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ టెండెన్సీస్ హీ వుడ్ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ లవ్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ.
1: దివ్యమైన ప్రేమతత్వం వ్యర్థమైనటువంటిది కాదు.
0: ది సేక్రెడ్ లవ్ కెన్ నెవర్ బి నెవర్ గో ఎ వేస్ట్.
1: ఈ ప్రేమనే అహంకారపరమైనప్పుడు వికృతమవుతుంది, ఇది ఆత్మపరమైనప్పుడు సుకృతమవుతుంది.
0: ఇఫ్ ది సేమ్ లవ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఈగో ఇట్ వుడ్ బి గోయింగ్ ఇన్ ఎ క్రూకెడ్ వే. ఇఫ్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఆత్మ ఇట్ విల్ బి ప్రాపర్.
1: కనుకనే ఆత్మభావమే ప్రతి ఒక మానవునికి అత్యవసరము.
0: ఎవ్రీ పర్సన్ దేర్ ఫోర్ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ ఆత్మ.
1: ఈనాడు మనం చేసే సర్వ సాధనలు కూడా ఆత్మాన్వేషణ కోసమని భావిస్తున్నాము, అదే చాలా పొరపాటు.
0: Today, whatever efforts we are doing, we are thinking that it is for search of Atma, but it is a mistake.
1: Anveshana cheyavalasinatundi kaadu Atma.
0: Atma is not such which will have to be
1: encountered. Sarvatra unnadi adiye. Chesevaadu taane, cheyinchukunedi taane. Sarva prapancham kudano adi aa yokka Atma swaroopamai unnadi.
0: Atma is all pervasive. The doer is Atma. The person who is worshipped is Atma. Everything is Atma.
1: Anatma anetundi padartham marokati ledu jagatlo.
0: There is nothing like anatma which is not atma.
1: Atma drishti lenappude anatma anetundi bhavam yerpadutundali.
0: If your vision is not associated with atma, then only you get the anatma bhava.
1: Kanuka mana drishtini marinchukotame kani marokati kaadu ee atma anveshana.
0: You have to correct your own vision. There is nothing else.
1: Drishti anaga kevalamu netramulato chuchekunte drishti kaadu.
0: When we say vision, it is not the vision of the physical eye.
1: నేత్రములు దేని ఆధారంతో చూస్తున్నామో అట్టి ఆధారాన్ని పురస్కరించుకుని విచారించడమే ఇది ఒక అంతర్దృష్టి.
0: ఫిజికల్ ఐస్ ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. దెర్ ఇస్ అ పవర్ బిహైండ్ దాట్, దాట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్.
1: కనుక ఈ కన్నుల చేత చూసేటువంటి వాడెవరో అతన్ని చూడటానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ ద పర్సన్ హూ కెన్ బి సీన్ బై దిస్ ఐస్.
1: కేవలం ఈనాడు ప్రతి సాధనలు కూడా నువ్వు మానసికంగా చేస్తున్నాము.
0: All the spiritual exercises we are doing only with the help of the mind.
1: Samasta sadhana kudunu manase deeniki oka adhipatiga untundadi.
0: Mind is the master of all the exercises undertaken by us.
1: Ee sadhanaku manasu adhipatiga undinanta varaku kudunu veedu gamyani ye matram kudunu artham chesukoledu cheraledu.
0: As long as mind is the master of all the exercises undertaken by the man, he would never be able to reach the goal.
1: Donga enaatikainanu tanu tanu pattinchukuntada?
0: Can a thief మేక్ ఎన్ ఎఫర్ట్ టు గెట్ కాట్ బై సమ్వన్ ఎల్స్.
1: మనసు ఒక దొంగ వంటిది.
0: మైండ్ మే బి కంపేర్డ్ టు ఎ థీఫ్.
1: ఆ దొంగను ఆశ్రయిస్తే తిరిగి తాను దొంగగా మార్చడానికి వీలవుతుందా?
0: ఇఫ్ యు టేక్ షెల్టర్ విత్ సచ్ ఎ థీఫ్ కెన్ యూ రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్?
1: కనుక మనసును మనం ఆశ్రయించకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ విత్ అండర్ మైండ్.
1: మరి ఏ విధంగా ఈ ఆత్మను దర్శించాలి?
0: దెన్ హౌ కెన్ ఐ గెట్ ఎ విజన్ ఆఫ్
1: మనసును మరిస్తే ఉన్నది ఆత్మనే.
0: ఇఫ్ యూ ఫర్గెట్ ద మైండ్ దెన్ వాట్ రిమైన్స్ ఇస్ ఓన్లీ ఆత్మ.
1: కనుక మనోని క్రమకాలం మనం చేయవలసినటువంటిది.
0: Therefore, it is not controlling of mind.
1: ఆత్మ దృష్టిని మనము అభివృద్ధి పరచుకున్నప్పుడు మనసు సహజంగా దూరం అవుతుంది.
0: We have to develop a vision.
1: మనసు అదృశ్యమైపోతుంది.
0: A vision of atma, then mind disappears.
1: కీర్తి మహాభాగ్యమును పొందే నిమిత్తమై అనేక మంది ఉపదేశములు అని ఆశిస్తూ ఉంటారు.
0: ఫార్ గెటింగ్ దిస్ గుడ్ ఫార్చ్యూన్ మెనీ పీపుల్ గో టు ప్రిసెప్టర్స్ ఫార్ టీచింగ్. ఉపదేశం
1: అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ఉపదేశం?
1: నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఇలాంటి ఒక్క పదములు మాత్రమే ఉచ్చరించినంత మాత్రం ఉపదేశం అవుతుందా?
0: బై మియర్లీ చాంటింగ్ ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఆర్ వి గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్?
1: ఉపదేశం అనగా స్వస్థానములకు సమీపించటమే ఉపదేశము.
0: రియల్ మీనింగ్ ఆఫ్ ఉపదేశ ఈజ్ గోయింగ్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఫ్రమ్ వేర్ యూ హావ్ కమ్.
1: తన స్థానములకు సమీపంగా చేర్చటమే ఉపదేశము.
0: Going closer and nearer to the place from where you have originated.
1: కేవలం నామముల చేత ఉచ్చరించినంత మాత్రం ఆ సమీపానికి మనం చేరలేము.
0: By merely repeating the name, you are not going to reach the goal.
1: ఇప్పుడు రామ, కృష్ణ, గోవింద, నారాయణ అనేటువంటి నామములు ఉచ్చరిస్తున్నాము.
0: We may be repeating the name of Rama, Krishna, Govinda, Narayana.
1: ఇవన్నీ కూడా పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేర్లు కావు.
0: All these names are created ones. They have been given. They are not naturally existing there itself.
1: కనుక మనము పెట్టిన పేర్లను మాత్రమే మనం ఆధారం చేసుకున్నప్పుడు పెట్టినవి ఏనాటికి స్థిరమైనటువంటివి కాదు.
0: Anything that is created is not permanent. And such a name,
1: పుట్టినవి అంతకంటే స్థిరము కాదు.
0: The one which has taken its birth, it cannot be permanent either.
1: అన్నింటికంటే మొట్టమొదట పుట్టినటువంటిది నేను, నేను, నేను అనేటువంటిది.
0: The one which has taken its birth in the very first instance is I. This is ego.
1: కనుక మొట్టమొదట ఈ నేను అనేటువంటి సంకల్పాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సర్వం కూడా గుర్తించుకున్నవాడు అవుతాడు.
0: If we can understand the real meaning of I, then we will have understood everything.
1: ప్రణవము కూడాను నేను అనేటువంటి సంకల్పం పుట్టిన తర్వాతనే పుట్టినది కానీ ప్రణవం మొదటి శబ్దం కాదు.
0: Even pranava has taken its origin only after I have taken its origin.
1: అన్ని సంకల్పములకంటే మొట్టమొదట నేను అనేటువంటి సంకల్పం పుట్టిన తర్వాతనే నీవు, అతను అనేటువంటి సంకల్పాలు, మిగిలినటువంటి సంకల్పాలంతా కూడాను ఆవిర్భవిస్తున్నాయి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దిస్ థాట్ ఆఫ్ ఐ వాజ్ బోర్న్. దెన్ ఓన్లీ ది క్వశ్చన్ ఆఫ్ యూ, షీ, దే, ఆల్ ఆఫ్ దెమ్ హావ్ టేకన్ దర్ బర్త్.
1: కనుక తనంతాను మొదలు నేనెవరు, నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
0: దేర్ ఫోర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ బిహైండ్ హూ ఎమ్ ఐ.
1: నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అని నిర్ణయం చేసుకోవచ్చు.
0: You may come to the conclusion that I am Brahma, I am Brahma.
1: అయితే అక్కడ కూడాను నేను బ్రహ్మ, అక్కడ కూడాను ఒక నేను ఉన్నది కదా.
0: Even there, when you say I am Brahma, there is I and Brahma.
1: నేనెవరో తెలుసుకున్నప్పుడు బ్రహ్మ సహజంగా అర్థమవుతుంది.
0: If you can understand I, they, then you can understand who Brahma is.
1: ఈనాడు భౌతికమైన లౌకికమైనటువంటి సాధన ఎందే మన కాలమును వ్యర్థము గావించటము ఇది సరి అయినటువంటి సాధన కానేరదు.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ ఇన్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్.
1: సర్వత్రా ఉన్నది ఒక్క దైవతత్వమే.
0: వాట్ ఎగ్జిస్ట్ ఆల్ ఓవర్ ఈజ్ ఓన్లీ డివినిటీ.
1: లౌకికము ఆధ్యాత్మికమైనటువంటి రెండు లేవు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ వరల్డ్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మిక యొక్క అంగమే ఈ లౌకికము.
0: Worldliness is only one limb of spirituality.
1: Adhijwala nundi erpadinatundi kadamule ee agni kadamulu.
0: All these things are like sparks from the fire of
1: ee jwalane daivamu.
0: This flame may be compared to God.
1: Adhijwala yokka kadamule ee jeevulu.
0: From this flame have emerged all these jeevis and as sparks of
1: agni ye gunamulu untunnamo aa jwalalu kuda ade gunamulu untunnadi kadamulaku.
0: Just as the sparks will have the same characteristics of the flame, we also have the same characteristics of God.
1: కనుకనే బ్రహ్మ బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ఇందులోనే మనం సరి అయినటువంటి అర్థాన్ని తెలుసుకోవచ్చు.
0: We can understand the correct meaning of Brahma with బ్రహ్మైవ భవతి on the basis of this.
1: తత్ త్వం అసి, ఈ మహావాక్యాలు ఉంటున్నవి.
0: దేర్ ఇస్ అనదర్ గ్రేట్ వాక్య తత్.
1: ఏది నీవుగా ఉన్నావు?
0: వాట్ ఆర్ యూ దే?
1: అది ఏదో నీవు అర్థం చేసుకుంటే కదా నేనుగా ఉన్నానని నీవు చెప్పడానికి అధికారం అవుతావు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దట్ పర్టికులర్ థింగ్ ఈస్, దెన్ ఓన్లీ యూ కెన్ సే
1: ఉన్న విత్తనం ఉన్నది.
0: దెర్ ఇస్ ఎ సీడ్.
1: ఆ విత్తనం మొక్కగా ఏర్పడినది.
0: దట్ హాస్ బికమ్ ఎ సాప్లింగ్.
1: మొక్క వృక్షంగా మారింది.
0: దట్ హాస్ బికమ్ ఎ ట్రీ.
1: ఈ వృక్షంలో ఆకులు పువ్వులు ఫలములు ఏర్పడినాయి.
0: దేర్ ఆర్ లీవ్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇన్ ద ట్రీ.
1: అయితే ఈ ఆకులు పుష్పములు ఫలములు ఈ యొక్క మొక్కలు కొమ్మలు రెమ్మలు అన్ని కూడాను తత్ త్వం అసి ఆ బీజమే మేము అని చెప్తున్నాయి.
0: ఆల్ దీస్ లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ branches and limbs of the tree declare that we are the same as the seed.
1: Vrikshamu pushpamu phalamu kayalu anni kudanu erpadalante edi aadharamu ade oka beejam.
0: What is the basis for these branches, these leaves, this tree and all the
1: beejam beejamuga undinanta varaku vrikshamga maaradaniki veelu kaadu.
0: As long as seed remains a seed, it cannot be called a tree.
1: Beejamu tana roopanni tyagam chesinappude adi oka మొక్కగా మారి వృక్షంగా మారుతుంది.
0: ఓన్లీ వెన్ ఇట్ ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ ఇట్స్ ఫార్మ్ దెన్ ఇట్ కెన్ బికమ్ ఎ సాప్లింగ్ అండ్ ఇట్
1: కన్ సర్వ దుఃఖములకు తన అనర్థములకు ఈ దేహభ్రాంతియే మూల కారణము.
0: ఫర్ ఆల్ దిస్ సారో అండ్ ఆల్ దిస్ సఫరింగ్ ఇట్ ఈస్ ది
1: ఈ దేహభ్రాంతి అనేటువంటిది ఒక బీజం యొక్క భ్రమ.
0: ఇట్ ఈస్ ది బాడీ కాన్షియస్నెస్ విత్
1: దాని ఎందే సర్వము ఉంటున్నది.
0: అండ్ ఇన్ దిస్ మే బి కంపేర్డ్ టు ఎ సీడ్.
1: అయితే దీనిని దేహంగా మనం భావించుకుని దేహప్రాంతిలోనే ఎంతకాలమైనా మనం మునిగినంత వరకు కూడాను ఈ ఆనందం అనేటువంటి ఫలాన్ని మనము అందుకోలేము.
0: సో లాంగ్ యాజ్ వీ డెల్యూడ్ అవర్ సెల్ఫ్ దట్ వీఆర్ ద బాడీ, వీ కెన్ నెవర్ రీచ్ ది గోల్ ఆఫ్ బ్లిస్.
1: దేహప్రాంతిని త్యాగం చేయాలి.
0: గివ్ అప్ ది బాడీ కాన్షియస్నెస్.
1: జీవరుక్షంగా అభివృద్ధి కావాలి.
0: డెవలప్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ది ట్రీ.
1: జ్ఞానఫలంగా రూపొందాలి.
0: అండ్ దెన్ వీ నాట్ రీచ్
1: అప్పుడే ఆనందం అనే భాగ్యం మనకు లభ్యమవుతుంది.
0: దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ బ్లిస్.
1: కనుక మనము న కర్మణ న ప్రజాధనేన త్యాగేనేకి అమృతత్వ మానసం అని కేవలం ధనం వల్ల కాని లేక సంపద వల్ల కాని ఇంకే విధమైనటువంటి త్యాగం వల్ల కాని కర్మల వల్ల కాని ఈ దైవత్వం అనేటువంటి అమృతత్వం మనకు ప్రాప్తించదు.
0: ద ఇమ్మోర్టాలిటీ ఆఫ్ డివినిటీ కెనాట్ బి అటైన్డ్ ఎయిదర్ బై మనీ బై యాక్షన్ బై ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్టింగ్.
1: నేను సాధన చేస్తున్నాను, నేను పండితుడిగా ఉంటున్నాను, నేను మహావాక్యాలంతా అర్థం చేస్తున్నాను అనుకున్నంత వరకు కూడా వారు అజ్ఞానియే.
0: As long as a person thinks that I am a scholar, I am a learned person, I have achieved everything, he is ignorant.
1: Tanaku thanu pettukunna perle kaani marokati kaadu.
0: Whatever he thinks of himself is the name given to him by himself.
1: Thanu thanuga unnanu ante arthanni gurtinchinatuvanti vaade mahajnani.
0: He is the wisest person who recognizes who he really is.
1: అహంకారం ఉండినంత వరకు కూడాను ఆత్మ సందర్శనం చేయలేడు.
0: వన్ కెన్ నెవర్ గెట్ ది విజన్ ఆఫ్ ఆత్మ యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ఈగో.
1: అహంకారం నిర్మూలంగా ఉంచి ఆచరించేటువంటి కర్మలే అకర్మలుగా మారుతాయి.
0: డిస్ట్రాయింగ్ ఈగో అండ్ పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ అలోన్ విల్ బికమ్ అకర్మస్.
1: కనుకనే పరమ పవిత్రమైనటువంటి యొక్క భక్తి తత్వాన్ని మనం అనుసరించాలి.
0: Therefore, we have to follow the sacred path of devotion.
1: ఈ ప్రేమ తత్వం అనేటువంటిది ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: There cannot be an easier path than the path of devotion and love.
1: అందరినీ ప్రేమించాలి.
0: Love everyone.
1: ఈ ప్రేమలో ఉండేటువంటి మహాపటత్వమైన శక్తి అదే.
0: That is the great strength.
1: ఈ ప్రేమ చేతనే ఐకమత్యం చేరుతుంది.
0: Love can bring about
1: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
0: There is possibility of
1: ఈ నాడు జగత్తులో కనిపించేటువంటి యొక్క భిన్నత్వం అన్ని కూడాను ఏకత్వం యొక్క అంశములే.
0: All this diversity which you see in the world is only a manifestation of that unity.
1: కనుక అన్ని భిన్నత్వములకు ఏకత్వమే మూలాధారము.
0: ది బేసిస్ ఆఫ్ ఆల్ దిస్ డైవర్సిటీ ఈజ్ ద యూనిటీ విచ్ ఈస్ అండర్లైన్.
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ భవిష్యమైనటువంటి యొక్క దీంట్లో మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
0: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ దట్ రూట్ యూనిటీ దెన్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ వాట్ ఎవర్ విచ్ విల్ ఫేస్.
1: కనుక ఈనాడు భారతీయులు మున్ముందు సాధించవలసినటువంటిది ఏకత్వము, అదే ఐకమత్యము.
0: భారతీయ what they will have to achieve in the future is unity. That is the most
1: important. ఐకమత్యము లేక ఏ చిన్న కార్యమును కూడా మనం సులభంగా సాధించలేము.
0: Without unity we cannot achieve anything.
1: 78 కోట్ల ప్రజలంతా కూడాను భారతదేశంలో ఉంటుండి ఒకరికొకరు కించిత్తైన కూడా సంబంధ బాంధవ్యం లేకుండా జీవిస్తున్నారు.
0: There are 78 crores of people. But there doesn't seem to be mutuality and love between one another.
1: ఏ వ్యక్తి చూసినప్పటికి నీ స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనమే. మానవుని యొక్క ప్రధానమైన విలువ.
0: హూమ్ ఫోర్ ఎవర్ యూ సీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఈజ్ ఇట్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆనంద్?
1: స్వార్థము స్వప్రయోజనము కులము మతము అనేటువంటి వర్గభేదములు పూర్తి ధ్వంసం చేయాలి.
0: We have to destroy any feeling of selfishness based upon caste, community, religion, etc.
1: ఎవరిది ఏ కులము కాదు, మానవ కులం, మానవ జాతి.
0: Everyone belongs to the religion of humanity. There is nothing like different religion.
1: నేను బ్రాహ్మణుడు. నేను క్షత్రియుడను, నేను శూద్రుడను, నేను వైశ్యుడను అని అనుకోవటము ఈ దేహభ్రాంతి వల్ల కలిగినటువంటివి కదా.
0: We call ourselves as I am a Brahmin, I am a Kshatriya, I am a Vaishya based upon the physical body and attachment.
1: నేను ఎవరును, నేను వృద్ధులను, నేను స్త్రీని, నేను పురుషులను అనుకోవటం దేహభ్రాంతే కదా.
0: Similarly, I am a boy, I am a man, I am a woman. All these things are based upon the physical body.
1: మీరు అక్కడ పురుషులు ఇక్కడ ఉంటున్నారు.
0: There are women and men here.
1: మీరు నేను పురుషులను అని నీవు ఉచ్చరిస్తున్నావు.
0: యూ సే దట్ ఐఎమ్ ఎ మ్యాన్.
1: ఈ పురుషులను అంటే ఇంటి లోపల ఉన్నటువంటి ఆధారం ఏమిటి? నీ దేహభ్రాంతి వల్లనే నీవు పురుషుడు అంటున్నావు.
0: ఓన్లీ బేస్డ్ అపాన్ యువర్ ఫిజికల్ బాడీ యూఆర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ ఎ మ్యాన్.
1: వారు దేహాకారం చేతనే వారు స్త్రీలు అంటున్నారు.
0: దే ఆర్ ఆల్సో కాలింగ్ దెమ్సెల్ఫ్స్
1: దేహాలతో అంటే కట్టుకునేవే కానీ సరైన సత్యములు కావు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ అసోసియేషన్ విత్ ద ఫిజికల్ బాడీ వీఆర్ కాలింగ్ అవర్ సెల్ఫ్స్ సో.
1: ఉన్నటువంటి వానికి ఈ భేదభావం అంతా కూడాను అతన్ని అరికట్టుతున్నవి.
0: Only a person who is swayed by the physical bodies and
1: bhagavantuni varaprasadamainatunte panchabhootamulaku ekulam untundadi.
0: What caste do you ascribe to the five elements given by God?
1: Neeti ekulamu, nippu ekulamu.
0: What caste do you call for water? Air.
1: Gaali ekulamu, gagana ekulamu.
0: And similarly to the fire and to other elements.
1: Ivi andariki samaname kada.
0: They are all common for everyone.
1: Ilanti ekatvanni manam enduku bhavinchadu kodadu abhirudhi gavinchukokodadu.
0: Why should we not develop a feeling of unity based upon this kind of truth?
1: కనుక మన జీవితం అంతా ఇప్పుడు దేహభ్రాంతిలోనే దేహ ఆశలతోనే మనం అంకితం గావిస్తున్నాము.
0: We are wasting our entire life on the basis of physical body and body consciousness.
1: సేవలు ఎన్నైనా పెట్టుకోవచ్చు కానీ సమస్త స్వరూపమైనటువంటి దేశతత్వం లోపల మనం అందరూ కూడా అన్నతమ్ములము అక్క చెల్లెండ్రు అనే సత్యభావాన్ని గుర్తించాలి.
0: On the basis of the physical body there may be differences, but we should never forget the fact that we are all brothers, we belong to one nation.
1: ఇలాంటి ఏకభావం మనలో ఏర్పడవాలంటే మనం సేవల్లో పాల్గొనాలి.
0: If we should really develop this sense of unity among us, we should undertake
1: ఏకం వచ్చింది కానీ ఇది ఎంతవరకు ఎందుకోసం వచ్చింది?
0: I got a body, why have I got it?
1: దీనిని చక్కగా విచారించాలి.
0: వీ షుడ్ ఎన్క్వైర్ క్లియర్లీ అండ్ ప్రాపర్లీ.
1: నిజంగా మనం యోచన చేస్తే దేహం ఒక విస్తరాకు వంటిది.
0: లైఫ్ బాడీ మే బి కంపేర్డ్ టు ఏ లీఫ్.
1: ఆ విస్తరాకు పైన రుచికరమైన పదార్థములు పెట్టుకుని మనం భుజించి ఆనందించి తదుపరి నిర్లక్ష్యంగా ఆ యొక్క విస్తరాకును పారవేస్తాం.
0: ఏ లీఫ్ ఈజ్ యూజ్ టు సర్వ్ డెలీషియస్ ఫుడ్ ఆన్ దాట్ అండ్ పార్టేక్ దాట్ అండ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ ద ఫుడ్ వీ థ్రో అవే దట్ లీఫ్.
1: అదే విధంగానే ఈ దేహం అనేటువంటి విస్తరియందు సద్గుణములు, సదాచారములు, సత్వవర్తనలు అనేటువంటి యొక్క పలహారాలంతా పెట్టుకుని దాని మనం అనుభవించి ఆనందించి పది మందికి అందించి తదుపరి ఈ దేహం అనే విషయం నిర్దాక్షిణ్యంగా విసిరి ప్రారంభించాలి.
0: సిమిలర్లీ వీ షుడ్ ఫిల్ దిస్ ఫిజికల్ బాడీ విత్ గ్రేట్ క్వాలిటీస్, గుడ్ వర్చ్యూస్, యూజ్ ద లైఫ్ ఫర్ ద గుడ్ అండ్ ఫర్ ది జాయ్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ ఆల్ వర్స్ త్రో అవే దిస్ బాడీ యాజ్ ఇట్ ఇస్ ఎ యూజ్లెస్.
1: అయితే విస్తర కలగదు కదా అని అసభ్యమైనటువంటి పదార్థములంతా అందులో ఉంచుకుని మనం ఆరగించడానికి ప్రయత్నిస్తామా?
0: ఇఫ్ ఇట్ ఈస్ ఎ లీఫ్ ఆన్ విచ్ ఫుడ్ ఈస్ సర్వ్డ్ జస్ట్ బికాస్ లీఫ్ కెన్ టేక్ ఎనీ ఫుడ్ కెన్ యూ టేక్ సమ్ ఫిల్తీ
1: మంచి మంచి పదార్థములే మనం భుజించడానికి ప్రయత్నిస్తాము.
0: వీ టేక్ ఓన్లీ డెలీషియస్ ఫుడ్
1: రుచికరమైనటువంటి పదార్థములే మనం ఆశిస్తాము.
0: వీ టేక్ ఓన్లీ టేస్టీ ఫుడ్
1: ఆరోగ్యాన్ని అందించేటువంటి పదార్థములే మనం విశ్వసిస్తాము.
0: వీ డిజైర్ టు హ్యావ్ ఓన్లీ ఫుడ్ విచ్ కెన్ గివ్ అస్ నరిష్మెంట్.
1: కనుక మనం ఈ దేహం అనేటువంటి విస్తరియందు పవిత్రమైనటువంటి గుణాలను మనం వడ్డించుకోవాలి.
0: సిమిలర్లీ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ
1: పవిత్రమైనటువంటి భావాలను మనం ఆరగించాలి.
0: సేక్రెడ్ క్వాలిటీస్, సేక్రెడ్ ఫీలింగ్స్
1: దివ్యమైనటువంటి యొక్క తత్వాలు ఇందులో మనం అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎంజాయ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఇష్టమొచ్చిన పనులు మనం చేయరాదు.
0: జస్ట్ బికాస్ వీఆర్ హ్యావింగ్ హ్యాండ్ యూ షుడ్ నాట్ అండర్టేక్ టు డూ ఎనీ యాక్టివిటీ.
1: తల ఉన్నది కదా అని అనవసరమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించరాదు.
0: జస్ట్ బికాస్ వీ హావ్ ఎ హెడ్ యూ షుడ్ నాట్ అండర్టేక్ టు థింక్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యూజ్లెస్ థింగ్స్.
1: కన్నులు ఉన్నవి కదా అని అనేక విధములుగా మనం కన్నులను దృష్టిని పాడు చేసుకోరాదు.
0: జస్ట్ బికాస్ వీ హావ్ ఐస్ యూ షుడ్ నాట్ వేస్ట్ ది పవర్ ఆఫ్ ద ఐస్ ఆన్ యూజ్లెస్ థింగ్స్.
1: చూడవలసినటువంటి దృశ్యములే మాత్రమే మనం చూడాలి.
0: వీ షుడ్ సీ సచ్ థింగ్స్ విచ్ ఆర్ వర్త్ సీయింగ్.
1: చూడలేని విషయంలో మాత్రం ఏమాత్రం మనం విశ్వసించరాదు.
0: వీ షుడ్ నాట్ జస్ట్ త్రో అవర్ విజన్ ఆన్ థింగ్స్.
1: చేతులతో మంచి పనులు మాత్రమే చేయాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ డూ గుడ్ డీడ్ త్రూ అవర్ హ్యాండ్స్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి కర్మల చేతనే ఈ యొక్క సార్థకమైనటువంటి జీవితాన్ని మనము పవిత్రము గావించుకోవాలి.
0: ఓన్లీ త్రూ దీస్ కైండ్ ఆఫ్ గుడ్ డీడ్స్, సేక్రెడ్ డీడ్స్, వీ కెన్ శాంక్టిఫై అవర్ ఫిజికల్ బాడీ అండ్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: అమితంగా మీరు ఆలోచనలు కలిపి కానీ విచారణ చేసి కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించడానికి ప్రయత్నించకూడదు.
0: డూ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు థింక్ ఎక్సెసివ్లీ అండ్ అండర్టేక్ ద స్పిరిచువల్ పాత్.
1: భారతీయ సంస్కృతి మూఢనమ్మకంతో కూడినటువంటిది కాదు.
0: భారతీయ కల్చర్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ బ్లైండ్ ఫెయిత్.
1: ఇది అనేక విధములుగైనటువంటి ఒక సాధనలు కలిపి పరిశోధనలు చేసి అనేక మహర్షులు అనుభవించి ఆనందించి పది మందికి పంచినటువంటి పదార్థములు.
0: భారతీయ కల్చర్ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ గ్రేట్ రీసెర్చ్ డన్ బై మహర్షీస్ అండ్ సచ్ సేక్రెడ్ పీపుల్.
1: ఇది వేద శాస్త్ర ఇతిహాస పురాణం అనేటువంటి యొక్క దీని నుండి పవిత్రమైనటువంటి క్షీరమనేటువంటి దానిని తీసి ఇందులో మనము ఒక విధమైనటువంటి వెన్నముద్దగా అందుకున్నటువంటిదే భారతదేశము.
0: భారతీయ కల్చర్ మే బి కంపేర్డ్ టు బటర్ విచ్ హాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద మిల్క్ ఆఫ్ ఉపనిషద్.
1: భారతదేశము మట్టి ముద్ద కాని మాంసపు ముద్ద కాని కాదు.
0: షుడ్ నాట్ కన్సిడర్ భారత్ యాజ్ ఏ పీస్ ఆఫ్ మట్ ఆర్ అర్త్.
1: ఇది అమృతం ముద్ద.
0: వి మస్ట్ ట్రీట్ దిస్
1: ఆనందపు ముద్ద.
0: ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
1: సారమైనటువంటి యొక్క వెన్న ముద్ద.
0: దిస్ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ లంప్ ఆఫ్ బటర్ విచ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది సేక్రెడ్.
1: విచారించడానికి ప్రయత్నించక ఏదో తనకు తోచినటువంటి రీతిగా మనం ఇది యోచించటము, దానిని విశ్వసించటము, అనుసరించటము, ఇది మానవులకు సరైనటువంటి కర్తవ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ నాట్ టు థింక్ ఆన్ ద ప్రాపర్ లైన్స్ బట్ గో ఓన్లీ ఆన్ థింకింగ్ ఆన్ ద రాంగ్ లైన్స్ అండ్ కమ్ టు రాంగ్ కన్క్లూజన్.
1: ఉండటం చేత అతను ఏ పనైనా కూడా చేయవచ్చు.
0: God has manifested himself in all these forms. He can
1: understand adi chestada atta untada itta untada ani vicharinchi nirnayinchetundi shakti evariki adhikaram ledu.
0: You do not have, no one has the authority to judge can God do this, can God work through such and such a person and do this particular thing.
1: Bhagavantudu emaina cheyinchu.
0: God can do anything.
1: Kanneeru teppinchu, kanneeru tappinchu.
0: He may make you weep and cry. He may save you from the tears.
1: Yogi bhogika cheyu, bhogi yogika cheyu.
0: He can transform a yogi into an indulgent person.
1: Pichilu vattinchu, pichi pogottunu.
0: He can save you from madness and he can confirm
1: that. Vattinchu, rakshinchu, atamanchu.
0: He can create, he can protect, he can destroy.
1: కనుక తనకు ఏ విధమైనటువంటి యొక్క సంకల్పం చేత ఏ కార్యమునందు ఏ వ్యక్తిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధంగా మనం సర్చించాలనేటువంటిది దైవానికి తెలుసు.
0: గాడ్ నోస్ వాట్ టు డూ, వెన్, త్రూ హూమ్ అండ్
1: ఇవే చేయాలి అవే చేయాలి అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి లేదు.
0: నో వన్ హ్యావ్ ద పవర్ అండ్ అథారిటీ టు డిసైడ్ దట్ గాడ్ షుడ్ డూ ఓన్లీ సచ్ అండ్ సచ్ ఎ థింగ్ ఇన్ సచ్ అండ్ సచ్ ఎ ప్లేస్.
1: హిరణ్యకశిపుడు ఉన్నాడు.
0: దేర్ ఇస్ హిరణ్యకశిపుడు.
1: ప్రహ్లాదు ఉన్నాడు.
0: దేర్ ఇస్ ప్రహ్లాద.
1: ప్రహ్లాదుని రక్షించాడు, హిరణ్యకశిపుడిని శిక్షించాడు.
0: హిరణ్యకశిపు వాజ్ పనిష్డ్, ప్రహ్లాద వాజ్ సేవ్డ్.
1: అతని ప్రారంభము, అతని యొక్క సంచితము, అతని యొక్క ఆగామిని పురస్కరించుకుని ఆ కాలమునకు, ఆ శాపమునకు, ఆ పరిస్థితులకు అనుసరించినట్టుగా భగవంతుడే అన్ని విధాలా నటించి చేస్తాడు.
0: గాడ్ అండర్టేక్స్ టు డూ థింగ్స్ బేస్డ్ అపాన్ ద ప్రీవియస్ యాక్షన్స్ అండ్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్ అండ్ వేరియస్
1: విశ్వరూపం.
0: వరల్డ్ ఈస్ ది వెరీ ఫారం ఆఫ్ విష్ణు.
1: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క భగవంతునికి అయితే ఇక్కడ స్వార్థము అనేటువంటి రూపంలో చేసినప్పుడు ఇది భిన్నంగా రూపొందుతుంది.
0: బట్ వెన్ ఎనీ మ్యాన్ టేక్స్ అప్ ఎనీ యాక్టివిటీ విత్ అ సెల్ఫిష్ మోటివ్ హీ విల్ హావ్ టు
1: ఫాలో. భగవంతునికి స్వార్థం అన్నదే లేదు.
0: గాడ్ హ్యాస్ నథింగ్ లైక్ సెల్ఫిష్నెస్.
1: స్వార్థము లేని భగవంతుడు ఏ పని చేసినా కానీ అది పదార్థమే.
0: గాడ్ హూ డజంట్
1: హావ్ పవిత్రమే.
0: వాట్ ఎవర్ యాక్టివిటీ ఈస్ డన్ బై గాడ్ ఇట్ ఈస్ సేక్రెడ్.
1: అది ధర్మమే.
0: ఇట్ ఈస్ రైట్నెస్. ఇట్ ఈస్ ట్రూత్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ఇట్టి సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని ఇట్టిని అట్టిని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి లేదు.
0: నో వన్ హ్యావ్ ద పవర్ అండ్ ది అథారిటీ టు డిసైడ్ దట్ గాడ్ షుడ్ డూ సచ్ అండ్ సచ్ ఎ థింగ్.
1: వేదములు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి, శాస్త్ర పరిజ్ఞానాలు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి కడపటికి నేతి నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనేటువంటి మార్గం వరకు పోయారే కానీ ఇది అనేటువంటి చెప్పడానికి ఎవరికి అధికారం లేకపోయింది.
0: Even the great Maharshis who have mastered Vedas and the other scriptures have gone to the extent of telling that this is not God, this is not God, this is not God.
1: Kaani didi ani cheppanga kalaru kaani satyam didi ani cheppanga evaru taramu.
0: It is possible for anyone to say that this is not God, but who can say that such and such a thing is God alone?
1: Jagatikanta ikunu patradhari sutradhari taane.
0: The director and the actor and the wire puller, everything
1: is God. Meeru kuda atanaku patradhariga natan chestunnadu.
0: Even in your forum, he has been playing the role of a
1: anedi tane anipinchukunedi tane.
0: He is the one who comments and who is commented upon.
1: Tane tikkichukunedi tane.
0: He criticizes and he is criticized.
1: Edchedi tane edipinchedi tane.
0: He cries and he makes the others cry.
1: Ilanti bhagavantudiki edi nindeyamani nirnayinchadaniki veelu avutundi.
0: God is like that. How can you decide what
1: is? ఆ దైవత్వానికి ఒక్కటి మాత్రమే ప్రేమతత్వము, ఆకర్షించేటువంటి ప్రేమతత్వం ఉంటుంది.
0: బట్ ఇట్ ఈస్ ది లవ్ విచ్ కెన్ అట్రాక్ట్ సచ్ డివినిటీ.
1: ఈ ఆకర్షణ అందరికీ ఉండడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎవ్రీవన్.
1: సముద్రమునకే విశాలమైన, అనంతమైన, అగాధమైనటువంటి లోతు, ఎత్తు, పొడవు ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది వాస్ట్ ఓషన్ విచ్ హెస్ గాట్
1: ఇమ్మెజరబుల్. ఒక టమ్లర్ వాటర్ నీటికంత దాని యొక్క విశాలత ఉంటుందా?
0: హౌ కెన్ ఎ టమ్లర్ విచ్ క్యారీస్ వాటర్ ఫ్రమ్ ఓషన్ హ్యావ్ యువర్ సేమ్ వాటర్
1: ఉండవచ్చును, కానీ ఈ నీటిలో ఈ ఆ నీరు సముద్రం కానేరదు.
0: ది వాటర్ మే హ్యావ్ ది టేస్ట్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ ది సీ.
1: అదే రీతిగా జీవులుగా ఉండేటువంటి వారికి వారి వారి శక్త్యానుసారము, వారి వారి కెపాసిటీ అనగా వారి యొక్క హృదయ సంపర్కాన్ని, సంస్కారాన్ని అనుసరించి అవి ఉండవచ్చునే తప్ప అంతకంటే అధికంగా ఉండడానికి వీలు కాదు.
0: సిమిలర్లీ ఇండివిజువల్ జీవిస్ మే బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రహెండ్ బేస్డ్ అపాన్ దేర్ ఓన్ లిమిటెడ్ కెపాసిటీ అండ్ సంస్కార.
1: లక్ష్మి, సీత అందరూ కూడా నువ్వు సందేహిస్తూ వచ్చారు. ఒకనొక సమయంలో లక్షణుడు, లక్ష్మి, సీత వీరందరూ కూడా నువ్వు సందేహిస్తున్నట్టుగా నటన చేశారు.
0: వన్స్ అపాన్ ఏ టైమ్ లక్ష్మణ, సీత అండ్ అదర్స్ దే గివ్ ది ఇంప్రెషన్ దట్ దేవర్ డౌటింగ్ సంథింగ్.
1: వీరందరి యొక్క పరిస్థితులను పురస్కరించుకుని, వారి ప్రవర్తనను కూడా నువ్వు పురస్కరించుకుని, త్యాగరాజు కొంచెం అతను కూడా నువ్వు సందేహం ఆవిర్భవించింది.
0: In the context of the doubts expressed by these people, Tyagaraja also got a little doubt.
1: Inni lakshanamandi, inni velamandi, inni vidhamainatundi janamulanta kudanu aakarshinchadaniki itanlo edo okati undali kani adi lekapothe inni velamandi raavadaniki avakasam ledu kada.
0: There must be some power of attraction for him to attract these thousands and these lakhs of people. Otherwise, how would we able, how would
1: you ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు, ఎవరికైనా ఒక ఇన్విటేషన్ అందించామా?
0: టుడే
1: అమ్మని జాబులు ఏమైనా రాశామా? లేక ఏ పేపర్ లో ఏమైనా ప్రకటన చేశామా?
0: టుడే సో మెనీ థౌజండ్స్ ఆఫ్ గ్యాదర్డ్ హియర్, ఇస్ దర్ ఎనీ ఇన్విటేషన్ సెంట్? ఇస్ దర్ ఎనీ డిక్లరేషన్?
1: ప్రేమ యొక్క ఆకర్షణే దీనికి మూల కారణం.
0: The basis for people coming here is the power of attraction, love.
1: కనుకనే త్యాగరాజు కూడా చెప్పాడు,

0: people have I come to you without having understood that you are a Chintamani and you can confer all the
1: కరుణాసాగరమైనటువంటి చింతామణి నీ దగ్గర లేకపోతే ఇంతమందిని నీ ఆకర్షించేటువంటి యొక్క ఇది ఉంటుందా? కనుక ఆ చింతామణి నీ దగ్గర లేకపోతే ఇందరు చేరడానికి వీలవుతుందా రామా అన్నాడు.
0: హీ డిక్లేర్డ్ రామా వుడ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ ఇఫ్ ఓన్లీ యు డిడ్ నాట్ హ్యావ్ ద జెమ్ ఆఫ్ చింతామణి.
1: ఈ ప్రేమ చింతామణి ఇక్కడ ఉండటం చేతని ఇంతమంది ఇక్కడ చేరడానికి వీలైంది.
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ ప్రేమ చింతామణి ఇన్ స్వామి సో మెనీ పీపుల్
1: వచ్చినట్టు వారు. కానీ ఎవరైనా సరే ఇంతమంది వేలాది మందిని ఆకర్షించేటువంటి శక్తి చూపించవనండి.
0: మెనీ పీపుల్ మే టాక్ మెనీ థింగ్స్ బట్ ఈస్ దర్ ఎనీ వన్ హూ హ్యావ్ గాట్ ద పవర్
1: ఆలయంలో తీసుకుని అక్కడ దింపినా ఉండడానికి వీలుండదు, పరిగెత్తిపోతుంటారు.
0: ఈవెన్ పీపుల్ ఆర్ క్యారీడ్ ఇన్ ట్రక్స్ అండ్ పుట్ దెమ్ దే వుడ్ రన్ అవే ఫ్రమ్ దేర్.
1: వద్దు వద్దు వద్దు అని షెడ్లు కూడా స్థలం లేదని చెప్పినా కూడా చెట్ల కిందైనా ఉంటామంటారు, కానీ వెనక్కి పోవడానికి ఏమాత్రం అంగీకరించారు.
0: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ హియర్ వెన్ వి సే దట్ దేర్ ఇస్ నో ప్లేస్ నాట్ ఈవెన్ ప్లేస్ ఇన్ షెడ్,
1: ఇది ఏ నిజమైనటువంటి హృదయానికి హృదయానికి సంబంధించిన ప్రేమ.
0: దిస్ ఈస్ ద లవ్ ఫ్రమ్ హార్ట్ టు హార్ట్. దిస్ ఇస్ బేసిక్.
1: నిర్బంధంగా ఎవరిని కూడా ఇక్కడ రావడానికి వీలుండదు.
0: నో వన్ ఈస్ కంపెల్డ్ టు కమ్ హియర్.
1: ఆ ప్రేమ పాసమే వీరినందరినీ ఇక్కడ ఇక్కడ కట్టివేస్తుందా?
0: ఇట్ ఇస్ ది బాండ్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ డ్రాగింగ్
1: పీపుల్. అది మనకు దైవశక్తి.
0: దాట్ ఈస్ ది పవర్ ఆఫ్ డివినిటీ.
1: అందరూ కూడాను ఈ శక్తులు ఆ శక్తులు ప్రదర్శిస్తున్నారని మీరు భావించవచ్చును.
0: యూ మే బి థింకింగ్ దాట్ దీస్ పవర్స్ ఆర్ ఎగ్జిబిటెడ్ దీస్ పవర్స్ ఆర్ షోన్.
1: ఈ దృష్టిలో ఇవి ప్రదర్శనలు కానీ నాది నాకు నిదర్శనం.
0: ఇన్ యువర్ అండర్స్టాండింగ్ దిస్ మే బి ఎ డెమోన్స్ట్రేషన్.
1: ఇది నాకు సహజము.
0: దిస్ ఇస్ నేచురల్.
1: మీ దృష్టికి అది ప్రదర్శనము.
0: ఫర్ యువర్ ఓన్ రాంగ్ విజన్
1: నా సహజాన్ని నేను అనుసరిస్తూ పోతున్నాను.
0: ఐఎమ్ ఫాలోయింగ్ మై ఓన్ ప్రిన్సిపల్.
1: అది ఏ దివ్యమైనటువంటి యొక్క ప్రేమ సహజం.
0: అండ్ వాట్ ఈస్ న్యాచురల్ టు మీ ఈజ్ లవ్.
1: అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్
1: ఎన్ని శాస్త్రములైనా ఎన్ని వేదములైనా ఎన్ని ఉపశృతులైనా ఎంత బ్రహ్మసూత్రములైనా కూడా మీరు సాధించి శోధించి అందుకోండి చూస్తాం ఏనాటికి ఇది సాధ్యం కాదు.
0: వాట్ ఎవర్ స్క్రిప్చర్స్ బ్రహ్మసూత్రాస్ వేదాస్ ఉపనిషత్స్ యూ స్టడీ
1: కెన్ యూ టెస్ట్ ప్రేమను మాత్రమే ఆధారం చేసుకున్న వారికి ఇది అర్థమవుతుంది.
0: ఓన్లీ దోస్ పీపుల్ హూ హావ్ గాట్ లవ్ ఇన్ దర్ హార్ట్ అండ్ హూ కండక్ట్ దెమ్సెల్ఫ్స్ ఆన్ ది బేస్ ఆఫ్ లవ్.
1: ₹1 ఖర్చు లేదు.
0: ఫర్ లవ్ యూ నీడ్ నాట్
1: మీ దృష్టికి అది ప్రదర్శనము.
0: ఫర్ యువర్ ఓన్ రాంగ్ విజన్
1: నా సహజాన్ని నేను అనుసరిస్తూ పోతున్నాను.
0: ఐఎమ్ ఫాలోయింగ్ మై ఓన్ ప్రిన్సిపల్.
1: అది ఏ దివ్యమైనటువంటి యొక్క ప్రేమ సహజం.
0: అండ్

0: ఆ సహజ ప్రేమను మీరు అనుభవించడానికి ప్రయత్నం చేస్తే అదే మీకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ లవ్ ఇన్ ద నేచురల్ వే విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ యూ, యూ కెన్ అండర్స్టాండ్.
0: రామదాస్ చెప్పాడు,
1: రామదాస్ హాస్ డిక్లేర్డ్,
0: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: ఓ డివోటీస్ కమ్ హియర్, హియర్ ఇస్ ఎ కేక్.
0: వేద సారమను గోధుమ పిండిలో వేద వాక్యమును చీరమె పోసి ఆనందమైన పెద్ద బాండువ తీసి ఆది మునులు దిని బాగుగా కలిపిరి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: This Ramanama, the name of Rama, is the very essence of Vedas. And it is both the sugar and the flour.
0: Raka raka mainadi Rama mitai, sakala roga nivarana voyi.
1: This name of Rama can destroy all the types of diseases and all types of
0: sins. Vaka kasainanu kachule doyi, anandamuga miru andukondoyi, Ramanamamanu mitai idigo kandibattunara.
1: You need not spend even a pie to get this particular thing. Oh, come devotees, accept this particular name and enjoy the bliss thereof.
0: Deeniki ye matramo naya paisa kachuledu.
1: There is no expenditure of even a pie for
0: it. Meeku vachi poye charges matram kachu.
2: Kachu kuda nu oka pavitramainti oka karche.
3: Whatever expenditure you incur is also on a sacred cause, sacred work.
2: Kanuka ee puttapatti yatra anekunte kachu kuda nu adoka kachu kaadu, adoka praaptiye.
3: Whatever expenditure you incur in the pilgrimage,
2: aithe aa kharchu leka ee prapti meeku labhyam kaadu.
3: Without that expenditure you cannot get this property.
2: Oka taapukaina mana velli oka handkerchief manu konukovalante vaadi mukhana pai 5 rupayalu kottesthe vaadu mana mukhana oka kerchief kottestadu.
3: Even if you have to buy a handkerchief, you have to pay some 5 rupees and then only you can get a handkerchief.
2: Manam ivvandi puchukodaniki adhikaram kaade.
3: Without giving, how can you get anything at all?
2: అదే రీతిగా మీకు ఏ కించిత్తైనా కూడా మీరు త్యాగం చేసి ఇక్కడ వచ్చినప్పుడే ఈ విధమైనటువంటి యొక్క భావం అనేటువంటిది మీకు లభ్యమవుతుంది.
3: సిమిలర్లీ ఓన్లీ వెన్ యూ కెన్ మేక్ ఎ లిటిల్ సాక్రిఫైస్ అండ్ కమ్ హియర్ యూ కెన్ గెట్ దిస్ కైండ్ ఆఫ్
2: భగవత్ ప్రేమ అనేటువంటిది ఇచ్చి పుచ్చుకునేటువంటి ప్రేమ.
3: గాడ్స్ లవ్ ఈజ్ సచ్ దట్ ఇట్ గివ్స్ అండ్ రిసీవ్స్.
2: భగవంతుడు ఏమి చేసినా, ఏమి చెప్పినా, ఏమి తలచినా అంతకును పెదల నిమిత్తమే కాని తల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు దృఢంగా మీరు విశ్వసించాలి.
3: యూ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ టుడే దట్ వాట్ ఎవర్ గాడ్ డస్, వాట్ ఎవర్ గాడ్ థింగ్స్ అండ్ వాట్ ఎవర్ గాడ్ డస్
2: కోసినందుకు స్వార్థము అనేటువంటిది లేదు.
3: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యూ.
2: మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ నాకు అందరూ ఒక్కటే.
3: బిలీవ్ ఆర్ యూ డోంట్ బిలీవ్, దేర్ ఇస్ నో
2: డిఫరెన్స్. ప్రాప్తానుసారం కొంచెం ఉంటుంటుంది.
3: But depending upon their own property, I will be just giving.
2: Samudramulo kavalsinta neeru untundali.
3: There is so much of unlimited water in the
2: world. Evaru enta patra teesukotaru anta patrake aa neeru labhyam avutundi.
3: But what water you can get depend upon the size of the vessel.
2: Ane vidhamga vaari karmanusaranga vaari praptanusaranga ee yokka adrishtam anetundi labhyam avutundi.
3: This good fortune is based upon the action.
2: Kalpa ee naadu manu sankalpalanu abhiruddhi parchukovali.
3: Therefore you develop good thoughts.
2: Sankalpam vallane karma.
3: Only on the basis of thought there is action.
2: Karma valane sadhana.
3: Action leads to sadhana.
2: Sadhana valane seelamu.
3: Sadhana leads to character.
2: Seelamu valane prapti.
3: Character leads to
2: adi adrishtamu.
3: And that is
2: mana adrishtam lanta kodanu sankalpam pai aadharapadi untadi.
3: Good luck or bad luck depends upon only sankalpam.
2: Yes, sankalpamo atti phalam.
3: The fruit depends upon the sankalpa.
2: Kanuka mana karmalu manam daatadu tappadu. దానిని అనుసరించే తీరాలి.
3: వీ హ్యావ్ టు పర్ఫార్మ్ అవర్ డ్యూటీస్.
2: అయితే అనుసరిస్తూ కూడాను భగవంతుని ఆనందంగా ఆరాధిస్తూ ఉంటే ఇంతకంటే ఆ యొక్క ప్రాప్తి మరొకటి లేదు.
3: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ యూ కెన్ బి థింకింగ్ ఆఫ్ గాడ్, కెన్ దర్ బి గ్రేటర్ గుడ్.
2: మనలో సద్భావములు దుర్గుణములు దురాలోచనలు పెట్టుకుని సద్భావములుగా మనం నటన చేస్తే ఇది మాత్రము భగవంతుని వంచినట్టు అవుతుంది.
3: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ యూ అండ్ బిహేవ్ యాజ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్ you'll be deceiving God.
2: దానంతో దాగుడు మూతలాడడానికి ఇక్కడ ఏమాత్రం కూడా అవకాశం లేదు.
3: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు విన్ గాడ్ బై వెల్త్.
2: గుణగణమును మనం పెంచుకోవాలి.
3: యూ హావ్ టు డెవలప్ గుడ్ క్వాలిటీస్.
2: విశ్వాస బలమును మనం పెంచుకోవాలి.
3: డెవలప్ ఫెయిత్ అండ్
2: శరణాగతి అనేటువంటి తత్వంలో మనం జీవితాన్ని సాధించాలి.
3: వీ హావ్ టు అచీవ్ ఇన్ లైఫ్.
2: అనేక అనుకుంటారు నేను సర్వము శరణాగతమైనను, నన్ను ఎందుకింత బాధ పెడుతున్నాడు, నన్ను ఎందుకింత అవస్థల పాలు చేస్తున్నాడు అని భావిస్తుంటారు.
3: మెనీ పీపుల్ థింక్ దట్ ఐ హావ్ సరెండర్డ్ ఎవ్రీథింగ్ టు స్వామి అండ్ వై హావ్ ఐ సఫరింగ్ సో మచ్.
2: నిజముగా శరణాగతి అయినటువంటి వాడు ఈ ప్రశ్నలకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అక్కడ
3: పర్సన్ హూ హాజ్ రియలీ సరెండర్డ్ వుడ్ నెవర్ గెట్.
2: నేను శరణాగతి అయినప్పటికీ నన్ను బాధిస్తున్నాడంటే బాధిస్తున్నాడే అనేటువంటి నన్ను అనేటువంటి ఉండేటప్పుడు ఇంక శరణాగతి ఎక్కడొచ్చింది?
3: సో లాంగ్ యాజ్ యువర్

0: ఫీలింగ్ దట్ ఐఎమ్ పుట్ టు సఫరింగ్.
1: శరణాగతి చేయనటువంటి వాడే ఇట్టి భావంలో గురి అయ్యేది.
0: ఓన్లీ ఎ పర్సన్ హూ హాస్ నాట్ సరెండర్డ్ విల్ గెట్ సచ్.
1: శరణాగతి అయినటువంటి వాడికి అన్ని భగవంతుని యొక్క ప్రసాదమని.
0: ఎ పర్సన్ హూ హాస్ సరెండర్డ్ విల్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ కర్మకాండను మనం అభివృద్ధి గావించుకొని దానిని పవిత్రం గావించుకొని సార్థకం గావించుకునే నిమిత్తమే మనం హృదయ విచారతను చేసుకోవాలి.
0: ఎంటర్ ఇన్ టు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, బ్రాడన్ యువర్ హార్ట్ అండ్ సర్వ్ ద సొసైటీ.

0: దాట వశమా నరుడా కర్మ దాట వశమా కర్మ దాట వశమా.
1: Is it possible to escape the fruits of action, woman? It is not possible. Whether it is a small well or it is a big ocean, the water.

0: Whether you read scriptures, you do worship, you go to forest, you do tapas. Is it possible to transcend and escape the fruits of action?
1: ఈ కర్మను దాటవచం.
0: But it is possible to escape the fruits thereof and transcend.
1: దైవానుగ్రహాన్ని సాధిస్తే కొండలంతా పిండిగా మారిపోతాయి.
0: But if you can earn the grace of God, you can destroy the mountains of sin.
1: అలాంటి అనుగ్రహము ఒక దైవత్వంలోనే మాత్రమే ఇవి ఉంటుండాలి.
0: Such grace can be conferred only by divinity, by God.
1: అణు మాత్రమైన అగ్ని పర్వతంలో నుంచి పత్తిని కూడా ఒక క్షణంలో భస్మం చేస్తుంది.
0: Just as a spark can destroy mountains of cotton,
1: అయితే ఆ అగ్ని ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
0: But how can you get that spark?
1: అదే ప్రేమ వలన మాత్రమే లభ్యమవుతుంది.
0: Only through love we can get it.
1: ఈ ప్రేమను మనం పెంచుకోవాలి.
0: Develop such love.
1: ప్రేమతోనే సేవలు చేయాలి.
0: Serve with love.
1: ఏ సేవలు చేస్తున్నప్పటికీ నీ నామస్మరణతోనే ఉచ్చరించాలి.
0: Whatever service is done, do it with chanting the name of the Lord.
1: నామము లేకపోతే ఈ మనసు ఎక్కడెక్కడో పరిగెత్తిపోతుంది.
0: Without the mind being tied to name, it runs hither and thither.
1: ఇది చంచలత్వంలో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు ఈ మనస్సు.
0: Mind is full of unsteadiness and wavering nature.
1: కనుక మనము ఇతర చింతలకు చోటు ఇవ్వకుండా భగవత్ నామాన్ని ఉచ్చరించుకుంటూ మనం కర్మలో ప్రవేశించాలి.
0: ఎంటర్ ఇన్ టు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్
1: జన్మదినోత్సవనందు మీరు తెలుసుకోవలసినటువంటిది, ఆచరించడానికి ప్రయత్నించవలసినటువంటిది, ఈనాటి నుండి మీరు ప్రారంభించవలసినటువంటిది మూడు మాత్రమే.
0: దేర్ ఆర్ త్రీ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు జస్ట్ ప్రాక్టీస్ రిమెంబర్ ఫ్రమ్ టుడే ఆన్.
1: పరులను విమర్శించడం మానుకోండి.
0: Stop criticizing others.
1: పరదూషణించేది మహాపాపమైనటువంటిది.
0: Criticism of others is a very great sin.
1: పరులను దూషించడమే మహాపాపం అనగా పరమాత్మను దూషించడం మరింత పాపము.
0: If criticizing others itself is a sin, criticizing God, what a great sin.
1: కాని ఇతరు యొక్క దోషములు కాని మనం ఏమాత్రం కూడా నువ్వు విచారించరాదు.
0: Don't find fault with others. Don't
1: criticize. అందరినీ ప్రేమతో మనం స్వాగతం చేయాలి.
0: Welcome everyone with love.
1: కర్మలలో మనం ప్రవేశించాలి.
0: Enter into action.
1: అనగా విశాలమైనటువంటి యొక్క దీంట్లో ఉన్నప్పుడు మనము పల్లెలు యందు చేరి పవిత్రమైనటువంటి యొక్క సేవను మనం చేయాలి.
0: గో టు విలేజెస్, అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ విచ్ ఇస్ సేక్రెడ్.
1: నేను చెప్పాను పురమే,
0: ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అర్లియర్,
1: గ్రామ సేవ అన్న రామ సేవ యసుమా.
0: సర్వింగ్ ది విలేజెస్ ఈ
1: రామరాజ్యం అన్న ప్రేమమయమే.
0: అండ్ ది రూల్ ఆఫ్ రామా మీన్స్ ది రూల్ ఆఫ్ లవ్.
1: ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ.
0: Offer service, accept love from me.
1: ఈ సేవను యందు మనము పూర్తిగా కంకణం కట్టుకుని అందులో ప్రవేశించాలి.
0: We have to take a vow of service.
1: సమాజ సేవ సర్వేశ్వర సేవగా విశ్వసించాలి.
0: Service of society must be considered a service of God.
1: మరొక్కటి మాత్రం ఈనాడు మీరు చక్కగా దృష్టి యందు ఉంచుకోవాలి.
0: One more thing you should remember.
1: మన సమస్తల వారు ఎట్టి కార్యములైనా సరే ఈ సమస్తల పేరుతో ఉండినటువంటి కార్యములు ప్రభుత్వానికి మనకు ఏమాత్రము సంబంధం ఉండకూడదు.
0: Our organization, whatever work is undertaken by them, should not have anything to do with the government.
1: ప్రభుత్వం చేయవలసిన పనులు ప్రభుత్వం చేస్తుంది.
0: Let government do what
1: it wants. ఇది మన ప్రాప్తి కోసం చేయవలసిన పనులు కనుక స్వయం కృషితో మనం సాధించాలి గాని ఇంకొకరి సహాయం మనకు అక్కర్లేదు.
0: The activity undertaken by us is for our own sake.
1: మనకు ఎంత శక్తియో అంత శక్తి చాలు.
0: Let us do according to our capacity.
1: గొప్పగా మనం చేయనక్కర్లేదు.
0: We need not do beyond our own capacity.
1: గంగ గోవు పాలు గంటడైన చాలు, కడవడైన నీళ్ళ కరవు పాలు.
0: It is enough to have a spoonful of cow's sacred water, milk water.
1: మన సమస్తలు ఏ సమస్తలు అయినా కానీ సరియే, ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉండటం ఒకటి, సమాజంలో ప్రవేశించి సేవలు చేయటం రెండవది, మూడవది పరదూషణ లేకుండా ఉండటము. ఇదే నిజమైనటువంటి సాధన.
0: Not having anything to do with the government, going to the villages and undertaking the service activity, and not criticizing others.
1: పిల్లలు ఎందు కానీ, పెద్దలు ఎందు కానీ, ఎవరి ఎందైనా కూడా సరే, ఇతరులు ఎవరైనా నీ పక్కన ఉండి దూషిస్తుంటే 2000 వాడిని, అది సరైనటువంటి బుద్ధిగా వస్తుంది.
0: Be he an elderly person as a youngster. When he indulges in criticism of others, give him 2 blows.
1: పిచ్చివాడా, నేను వేసిన దెబ్బ నీ కోసం కాదు, నీ గుణముకు దెబ్బ కొట్టానన్ను చెప్పు.
0: Tell him that, oh mad cap, I have not beaten you. I have only bad qualities in you.
1: ఈ చెప్పేటువంటి వారు ఇంకా చెప్తూనే పోతుంటారు.
0: If
1: వారి దూషణను మనం వింటూ ఉంటే వారు చెప్పుకుంటూ ఇంకా దూషణను అభివృద్ధి గావించుకుంటూ పోతుంటారు.
0: If you go on hearing to such criticism, they get encouraged and go on criticizing.
1: నీవు మానవుడు,
0: you are a man.
1: సున్వంత విశ్వే అమృతస్య పుత్ర అని అమృత పుత్రుడుగా నీవు పుట్టావు.
0: యు ఆర్ ది చైల్డ్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
1: నీవు కాదు,
0: యు ఆర్ నాట్ ఎనీ.
1: నీవు రాక్షసి కాదు,
0: యు ఆర్ నాట్ ఎ డెమన్.
1: దానవుడు కాదు,
0: యు ఆర్ నాట్ ఎ
1: మానవుడు.
0: యువర్ మ్యాన్.
1: మానవుడై పుట్టి మానవులను తిరస్కరించడము, మానవులను దూషించడము ఇది మహాపాతకము, ఈ మానవత్వానికి సరైనటువంటి యొక్క సహజంకైన గుణం కాదు అని వాడికి బుద్ధి చెప్పాలి.
0: యూ టెల్ హిమ్ ప్రాపర్లీ టు రిమెంబర్ దట్ యువర్ మ్యాన్ అండ్ యువర్ రెస్పెక్ట్ మ్యాన్ అండ్ షుడ్ నాట్ థింక్ దట్ యువర్ మ్యాన్ ఇస్ నాట్ యువర్ నేమ్.
1: నీవు ఇతరులను ఎంత దూషించినావో అంతకు పదింతలు నీవు దూషింపబడతా ముందు అది జాగ్రత్తలో పెట్టుకోవాలి.
0: ద రీజన్ ఫర్ దిస్ ఈజ్ యూ విల్ బి సఫరింగ్ టెన్ ఫోల్డ్ by such criticism of others you will criticize anyone.
1: ఇతరుల చెడ్డను నీవు ఎంత కోరుతూ పోతావో అంతకు వెయ్యింతలు చెడ్డ నీకే జరుగుతూ వస్తుంది. అది కూడా నువ్వు జాగ్రత్త.
0: యూ విల్ డిజైర్ బ్యాడ్ అండ్ బ్యాడ్ ఫర్ ఎనీ వన్ టెన్ ఫోల్డ్ విల్ బి సఫరింగ్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక ఎవరిని మనము విమర్శించరాదు.
0: డోంట్ క్రిటిసైజ్ ఎనీవన్.
1: ఎవరిని మనం దూషించరాదు.
0: డోంట్ హేట్ ఎనీవన్.
1: ప్రేమను పెంచుకుంటే ఈ దూషణ భూషణలంతా కూడా తిరస్కారంలో దూరం అయిపోతాయి.
0: యు డెవలప్ లవ్ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం అండ్ హేట్రేట్.
1: కనుక భగవంతుని స్మరించుకుంటూ భజించుకుంటూ ప్రేమతో సేవలలో పాల్గొని జన్మను సార్థకం చేసుకుని నేనే దైవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని చింతిస్తూ రాండి.
0: రిమెంబర్ గాడ్, ఎంటర్ ఇన్ టు సొసైటీ, చాంట్ హిజ్ నేమ్ అండ్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
1: కనుక ఎవరికి వారు దేవుడుగానే ఉంటుండాలి.
0: ఈచ్ వన్ ఇస్ గాడ్.
1: దేవుడు ప్రత్యేకంగా ఎక్కడో ఒక చోటు ఉన్నాడని కాదు.
0: దేర్ ఇస్ నో గాడ్ సెపరేట్లీ ఎగ్జిస్టింగ్.
1: నీవు దేవుడుగానే ఉంటున్నావు.
0: యువర్ గాడ్ ఫర్ యువర్.
1: నీ వేసుకున్నటువంటి డ్రెస్ నుంచి నేను మానవులను భ్రమిస్తున్నావు.
0: అన్ అకౌంట్ ఆఫ్ ది డ్రెస్ దట్ యు ఆర్ వేరింగ్ ది ఫిజికల్ బాడీ.
1: నీలో ఉండినంత వరకు నీవు బ్రహ్మను చూడలేవు.
0: సో లాంగ్ యాజ్ యూ హావ్ దిస్ డెల్యూజన్ యూ కెనాట్ సీ బ్రహ్మ.
1: బ్రహ్మను దూరం చేయడానికి, బ్రహ్మను దిగావించుకోవడానికి మన భ్రమనే మూల కారణం.
0: It is the deluded mind which is coming in the way
1: Brahmana
0: of the vision of Brahma.
1: Brahma samipudai utadu.
0: Free yourself from the delusion. You get a vision of Brahma.
1: Kanuka, bhajanlato, bhagavantani yokka namasmaranam chestu, kaalanni sarthakamga gavinchukondi. Kshanamaina kuda manamu anavasaramaina vishayallo praveshincharadu.
0: Don't waste even a moment thinking of useless things. Chant the name of the Lord every moment.
1: Rama chintana chesinatundi koti enta hanumantudiga maaripoyadu.
0: An ordinary monkey by chanting the name of Rama became Hanuman.
1: Aa chintalattam galinatundi koti enta shanta swaroopudainadu.
0: Such a unsteady wavering monkey.
1: Andukosam sitanu kuda sita kudanu hanumantudini varninchindi. Shantudu gunavantudu balavantudu hanumantudu anindi.
0: That is why Sita also described Hanuman as the very embodiment of peace and full of virtues, full of strength.
1: కనుక అలాంటి శాంత స్వభావం
0: డెవలప్
1: అటువంటి గుణమును అండ్ అటువంటి బలమును
0: సచ్ స్ట్రెంగ్త్
1: అటువంటి దివ్యమైనటువంటి యొక్క నామమును మనం ఈనాడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు చాంట్ సచ్ నేమ్ అండ్ ఎంజాయ్ సచ్ పీస్ సచ్ స్ట్రెంగ్త్ అండ్ సచ్ పవర్.
2: ప్రేమ ముదిత మనసే కో.

నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది.

0: మోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు. అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు. ప్రీతిగా యోచన చేయు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ, మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ వితిన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్, గో బ్యాక్ టు బెడ్. యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ జస్ట్ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్. ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ దట్ యు అక్వైర్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్. వీ హ్యావ్ ఫర్గాటన్ గాడ్. విత్ ఆల్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లెజర్ వాట్ ఈస్ దట్ యు హ్యావ్ డిరైవ్డ్. ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓ మ్యాన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కూటిపోయేది మొదలు కోటీశ్వరుని వరకు పొట్టను నింపుకోవటము ఇది సాధ్యమైనటువంటిది.
1: Right from a pauper to a millionaire, it's quite natural to eat, partake food.
0: కానీ మానవ జాతిలో ఈ యొక్క ఆహార నిమిత్తమై కాలమును అధికంగా కూడాను వినియోగిస్తున్నారు. కానీ ఆ కాలంలో ఒక్క క్షణకాలమైనా కూడాను దైవచింతనకు వినియోగించటము సాధ్యం కాలేదా?
1: Is it not possible for you to spend a moment of time in contemplation of God instead of spending all the lifetime just to carry on our living?
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ee Srikakulam jillane kaakunda ilanti jillalu inka mana Bharatadeshamlo enniyo unnadi. Andaru kudanu vaari vaari dokkala kosamani rekkala aadinchukuntu ఎంతయో కర్మలు ఆచరిస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, దే ఆర్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ వేర్ పీపుల్ స్ట్రగుల్ స్ట్రెయిన్ ఎ లాట్ టు క్యారీ ఆన్ దేర్ లైవ్లీహుడ్.
0: కానీ ఏ కొద్ది మందియో మాత్రమో ఈ భగవంతుడిచ్చినటువంటి కాలము లోపల దైవానికి వినియోగించి కాలమును సద్వినియోగపరచుకునేటువంటి వారు కూడాను లేకపోలేదు భారతదేశమునందు.
1: In Bharat, no doubt, there are few people who spend their time in their own way in pursuit of the divine, contemplating on him and being the recipients of his grace.
0: Kani inni shramanu padinappadikini varu ye maatramaina sukhamunu gaani shantini gaani anubhavistunnara ante ledu.
1: With all the strain and the struggle that we undergo in our daily life to carry on our living, are we be really happy? Are we happy? No.
0: Are you comfort?
1: Comforts. Are you comfortable with all these? We are not.
0: Aithe daiva chintana chesetunte manavulaku ee koddi paata aina kudanu manas shanti sharirika sukhamu kontha varaku kalugutune unnadi.
1: However, those people that think of God, spend time in the divine, they do have peace and comfort in their life.
0: Itti anukoolamunaku enta mandiyo aashrayistu aneka baadhalaku guri ayipoyi kashtamunu anubhavistunnaru.
1: People suffer because they are after comforts and conveniences.
0: Sharirika sukhamu manasika shanti ee naati varaku ఎవరికి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ ఎంజాయ్స్ ద ఫిజికల్ ప్లెజర్ అండ్ ది మెంటల్ పీస్.
0: శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు.
1: ద బాడీ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోన్స్.
0: నీటి బుడగ వంటిది శరీరము.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఎప్పుడు కూడా నువ్వు చంచలత్వంతోనే ఉంటుంటాడు.
1: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
0: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు, ఇట్టి అమ్ములపది అయినటువంటి దేహమునకు సుఖం ఇచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ వీల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
0: ఉండినంత వరకు కూడాను ఎవరికి నీ శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
1: ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైం.
0: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
1: పీపుల్ ఆల్వేస్ స్పెండ్ దేర్ టైమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ ద మెంటల్ పీస్.
0: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కాని మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అటైన్ ద డివినిటీ, నాట్ టు సింప్లీ స్పెండ్ ఫర్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ సో వండర్ఫుల్ యాజ్ ఇట్ హాస్ డివైన్ విదిన్.
0: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
1: వీ హావ్ డిస్కంటిన్యూడ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్, ఫర్గెటింగ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ద డివైన్ ఎగ్జిస్ట్ విదిన్ ద బాడీ.
0: కానీ మానవుడు ఈ దేహం ఇచ్చినటువంటిది ఏదో శరీర కోసం నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఈజ్ జస్ట్ గివెన్ టు యూ ఫర్ ఇట్స్ మెయింటెనెన్స్ అలోన్.
0: కానీ ఇంకా నువ్వు ఎన్నియో ఉన్నవి మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడా నువ్వు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నియో కర్మలు ఆచరించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు అండర్ టేక్ so many of the actions and the activities to enjoy pleasure at the physical level, at the level of the senses, at the level of the mind.
0: కాని నిజంగా విచారించి దాని యోచించి చూచినప్పుడు ఈ పవిత్రమైన మానవ జన్మ దేనికోసం వచ్చినది?
1: If you just investigate, think over, just put a question to yourself, what for is this human life?
0: కాని నిజముగా ఈ జీవము జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: మరణపు కొంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: రోగముల బ్రగ్గెడు కేగ సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్స్.
0: దారి సంచలనము దుంపు పొందు దుంప,
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఇలాంటి దుంపల వంటి ఈ యొక్క దేహము నిమిత్తమై మనం రాలేదు.
1: వీ హావ్ నాట్ కమ్ హియర్ టు జస్ట్ పాస్ త్రూ దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీని ద్వారా మనం అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of attaining the divinity while in this lifetime.
0: ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
0: అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are lots of people who work for their own liberation and redemption.
0: కాని అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: However, this basic truth is recognized by very few people.
0: మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు ఉదూహం కావాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్ వీ మే అండర్ టేక్, హౌ మెనీ నంబర్ వీ మే డిశ్చార్జ్, బట్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద పీస్.
0: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది. కానీ శాంతి అనేది కించిత్ అయిన కూడా మనకు కలిగింపదు.
1: వెన్ దేర్ ఇస్ నో పీస్, however well, however more of actions that you do, they all lead to restlessness only.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: ee sikakulam nunchi enniyo avasthalaku guri ayipoyi అనేక ఆర్థిక బంధనలకు కూడాను చాలా గురి అయిపోయి కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడాను ఇక్కడికి చేరటం చాలా అదృష్టము.
1: ఇట్ ఈస్ ది గుడ్ లక్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ పాసింగ్ త్రూ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద డిఫికల్టీస్ ఫేసింగ్ ద లాసెస్ ఈవెన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చారనే సత్యాన్ని స్వామి మరచిపోలేదు.
1: భగవాన్ నోస్ ప్రెటీ వెల్ దట్ యు ఆర్ హియర్ టు ఎర్న్ టు అబ్టైన్ ఎక్స్పీరియన్స్ దిస్ ప్లేస్.
0: నిన్న రాత్రి వరకు కూడాను కట్టకడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.
1: మెనీ ఆఫ్ యూ ఆర్ ఫీలింగ్ సాడ్ that Bhagavan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
0: ఆ ప్రార్థనను పురస్కరించుకొని ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడటానికి నేను సంసిద్ధమయ్యాను.
1: Bhagavan responded to your prayers. In response to your prayers, Bhagavan decided to address you this morning.
0: ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు, కానీ మీ మనోభిష్టమును నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
1: మియర్ వర్డ్స్ వుడ్ నాట్ సాటిస్ఫై యూ, బట్ భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్.
0: కానీ చాలా మంది నీరు లేక అవస్థపడుతూ వచ్చారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఫ్రమ్ ప్లేసెస్ వేర్ దేర్ షార్టేజ్ ఆఫ్ వాటర్.
0: తిండి లేక చాలా అల్లాడుతూ వచ్చారు.
1: There are people without food.
0: కాని ఇవి రెండు కూడాను ప్రతి మానవునికి అవసరమైనటువంటివి.
1: These two are essential for every man.
0: కనుక మీరు ఈ రెండింటిని మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
1: Don't be worried of these two, the water and food.
0: దైవము అంత కఠినుడు కాదు.
1: God is not stone hearted, rough.
0: మృదుమధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
1: God has got soft, tender, delicate sense.
0: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
1: భగవాన్ ఫీల్స్ 100 times మోర్ ఫర్ యూ దాన్ యువర్ ఓన్ సఫరింగ్.
0: కనుక మీరు ఏమాత్రమో బాధపడనక్కర్లేదు.
1: డోంట్ బి వరీ, డోంట్ ఫీల్.
0: ఈ బాధలన్నీ కూడాను మా మంచి కోసమే వచ్చాయి అని సద్భావం కలిగి ఉంటుండాలి.
1: ఎంటర్టైన్ ద ఫీలింగ్ దట్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ విధంగా మీరు బాధించుకొని పోతుంటే తప్పక మీ కష్టములన్నీ కూడాను గొప్ప పర్వతం వాదే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు మాదిరి మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్ ఈవెన్ ద డిఫికల్టీస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ మౌంటైన్ విల్ సర్టన్లీ వానిష్ అండ్ డిసపియర్ జస్ట్ లైక్ మిస్ట్.
0: కనుక మీరు ఈ కష్టములకై మీరు బాధపడకండి.
1: డోంట్ ఫీల్ సాడ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్.
0: ఈ ప్రాకృతమైనటువంటి కష్టములు వస్తుండే ఉంటుంటాయి.
1: Worldly difficulties do appear.
0: మీకు మాత్రమే కాదు కోటీశ్వరులు కూడా వస్తుంటాయి.
1: Not only you, even a millionaire will have problems.
0: కానీ వారు దానిని కనిపించకుండా చేసుకోవడానికి ఎన్నో యుక్తులు ఉంటాయి.
1: However, they have so many dimensions to hide their own suffering.
0: కానీ మీరు దానిని కప్పిపుచ్చుకోవడానికి సాధ్యం కానటువంటి బలహీనుడు కనుక మీరు బాధలు పడుతున్నారు.
1: Since we cannot cover up our own problems, we just expose and suffer.
0: తప్పక మీ ఈ బాధలు ఏమాత్రం కూడాను అధిక కాలంలో కొనకుండా చాలా శీఘ్ర కాలంలో కొన్ని నివారణ అయ్యేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తాడు.
1: భగవాన్ ఈజ్ బ్లెస్సింగ్ యూ ఆల్ దట్ యుల్ బి అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ వెరీ సూన్.
0: మీ గ్రామ పెద్దలు మీ యొక్క అనుకూలవంతులైనటువంటి వారిని దగ్గర దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
1: కన్సల్ట్ ది ఎల్డర్స్ ఆఫ్ యువర్ విలేజెస్, దోస్ దట్ ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ. భగవాన్ విల్ సీ టు ఇట్ దేర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ వాటర్ దేర్ ఇన్ దిస్ మౌంటైనస్ ఏరియా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
0: కాన మీరు ఈ కష్టములకు చిన్న చిన్న కష్టములకు ఏమాత్రం లొంగకండి, మీరేమాత్రం బాధపడకండి.
1: Don't submit yourselves to these small problems, simple problems. Don't feel sad.
0: ఇవన్నీ కూడాను దేహము ధరించిన ప్రతి వ్యక్తి కూడాను లభిస్తూనే ఉంటుంటాయి.
1: Having put on the vesture of the human body, one has to pass through these difficulties.
0: కానీ దేహములకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సునకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
1: బాడీ మే సఫర్ బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ బట్ సీ దట్ యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ రెస్ట్ ఇన్ పీస్.
0: మనసే ఆధారము ప్రతి మానవులకు.
1: In fact, mind is the foundation for every human being.
0: మానసుకు సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి.
1: Without mental peace, all physical comforts and conveniences are useless.
0: ఈ మానసిక శాంతి ఒక దైవ చింతనతే తప్ప మరొక మార్గంలో మనకు నివారణ కాదు.
1: There is no other path to enjoy mental peace other than singing the glory of God.
0: కనుకనే ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేయండి.
1: యు మే హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ బట్ థింక్ ఆఫ్ గాడ్ కంటెంప్లేట్ ఆన్ గాడ్ దెన్ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్.
0: ఇంతకాలము మీరు పడిన బాధలకు ఈ యొక్క నామచింతనే మీకు సంపూర్ణమైనటువంటి శాంతిని అందిస్తూ వచ్చింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ సఫరింగ్ You are enjoying mental peace till this day. It is because of your own devotion to God.
0: దైవము దీనుల దగ్గరనే ఉంటుంటాడు.
1: God always in the company of four laws.
0: బాధలు పడేటువంటి వారి చెంతనే ఉంటాడు.
1: God is always with suffering.
0: కనుకనే దైవము ఎక్కడో దూరంగా లేడు.
1: God is not at a distance.
0: మీ హృదయాల్లోనే మీ ప్రక్కనే మీ యొక్క దీని యందే చేరి ఉంటున్నాడు.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి.
1: నెవర్ బీ అవే ఫ్రమ్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: దైవము తప్ప ఇంకే బంధువులు కూడాను ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
1: నో బడీ విల్ స్టాండ్ బై యూ ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్స్ ఓన్లీ గాడ్ ఓన్లీ బీ విత్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను దైవమే మీకు రక్షించటము.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ప్రొటెక్ట్ యూ.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా
1: వీ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్.
0: భారతీయులు ఇన్ని విధములైనటువంటి శ్రమను పడినప్పటికీ దైవ చింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
1: భారతీయస్ దో దే సఫర్ దో దే హ్యావ్ సో మెనీ డిఫికల్టీస్ యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. They sing in praise of him. Therefore, this country is this much prosperous because of constant thought of God.
0: Enni deshamulo enniyo sukhamulu anubhavistunnaru.
1: Many countries enjoy so many forms of convenience.
0: Kaani manasika shantini matram vaaru pondadaniki veel lekunda undi.
1: But they do not have mental peace.
0: ఆ యొక్క మానసిక శాంతి ఒక భారతీయుల యొక్క భాగ్యమే తప్ప ఇతరులకి భాగ్యం లభించటం లేదు.
1: Mental peace is the property of Bharatiyas. Which is not present anywhere.
0: భారతీయులకు భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
1: In fact, it is the good fortune of Bharatiyas to have this mental peace.
0: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
1: It is the culture of Bharat which is responsible for all the protection that we have been enjoying over ages.
0: కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగానూ వర్ణించినప్పటికీ తరగనటువంటి యొక్క వర్ణన.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్ డిస్క్రిప్షన్ అండ్ కాంప్రిహెన్షన్.
0: మానసిక శాంతి నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి నిర్ణయం లభిస్తూ వస్తుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది మొరాలిటీ దట్ గివ్స్ ది మెంటల్ పీస్.
0: కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి.
1: కంటిన్యూ నామస్మరణ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ కంటిన్యూ డూయింగ్ దాట్.
0: నిన్న గ్రామంలంతా చుట్టుకుని వచ్చి మన ప్రశాంతనిలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది.
1: యూ వెంట్ రౌండ్ ద హోల్ విలేజ్ ద మూమెంట్ యూ స్టెప్డ్ ఇన్ టు ప్రశాంతనిలయం యు ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ బ్లిస్ అబైడింగ్.
0: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతన చేతనే లభిస్తుంది కానీ ఇక దేని వల్లనూ మనకు లభించదు.
1: ద మెంటల్ పీస్ కెన్ బి ఎంజాయ్డ్ అండ్ అక్వైర్డ్ ఓన్లీ బై కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్.
0: కాన దైవ చింతన మాత్రం మీరు చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
1: మేక్ యువర్ టైమ్ సీక్రెట్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవ చింతనే.
1: ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఓన్లీ గాడ్ అండ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ హిమ్.
0: మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ అవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: ఆల్ ద ప్లెజర్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ దే ఆర్ యూస్లెస్.
0: కానీ కొంతమంది ఓర్వలేనిటువంటి వారు దైవచింతనంతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడవంచి పనిచేయాలి కాబట్టి మీరందరూ కూడాను ఈ దైవచింతన మానేసి మన కష్టముల జీవితానికి అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు.
1: ది పర్వర్టెడ్ మైండ్స్ ద నారో మైండ్స్ మే టెల్ యూ టు గివ్ అప్ నామస్మరణ. వై కాంట్ యూ వర్క్ బెండ్ డౌన్ వర్క్ ఫర్ యువర్ ఓన్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ దట్ దే మే సే లైక్ దట్.
0: అవన్నీ అసూయ వ్యాపారులకు బోధించేటువంటి బాధలే.
1: That's all the teaching of jealous people.
0: కరుకని మీరు అట్టి వారితో మీరు ఏమాత్రమో ఏకీభవించగా నిరంతరం కూడాను దైవ చింతన మాత్రం మరవకుండా చూసుకోండి.
1: Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly.
0: మీకు తెలియకపోవచ్చును ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశముల యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
1: You may not be knowing many people are suffering in all the villages, towns.
0: శారీరక మానసికంగా కూడాను బాధలన్నీ కూడాను అనుభవిస్తూనే ఉన్నారు.
1: They have been suffering from physical ailments and mental agitations.
0: కానీ ఇట్టి మానసిక అశాంతిని పోగొట్టుకునేటువంటి బాధ ఒక్క భారతీయుడు ఎంత మాత్రమే కనిపిస్తూ ఉండాలి.
1: Only Bharatiya knows the procedure. How to be blissful at the mental level, being free from mental disturbance.
0: ఇన్ని బాధలు సంభవించినప్పటికీ ఒక భారతీయుడు మాత్రమే మనసును కట్టుకుని దాని వల్ల తప్పక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: ఆల్ ద సఫరింగ్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఎండీవర్ అండ్ పర్సూట్ టు ఎంజాయ్ ది మెంటల్ పీస్.
0: మానసిక సుఖం కంటే మిగిలినటువంటి సుఖములు ఏమాత్రమూ భద్రమైనవి కాదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ కంఫర్ట్ బియాండ్ ద మెంటల్ పీస్.
0: కనుక మానసిక శాంతి ఒక దైవచింతనతోనే లభిస్తుంది కానీ ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: వన్ కెన్ బి మెంటలీ పీస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్. ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ బజార్ ఆర్ స్ట్రీట్స్ ఆర్ మార్కెట్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది కానీ ఇంక ఏది అంటూ అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆల్ ద వరల్డ్ ఓవర్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్ that we can be blissful by thinking of God only.
0: కనుక మానసిక సంతోషము మానసిక శాంతి ఒక దైవ చింతన చేతనే మనకు లభిస్తుంది కానీ అన్య చింతన చేతనే మనకు ఏమాత్రము లభించదు.
1: Therefore we can be mentally peaceful and we can be mentally happy by thinking of God only, but by no other way.
0: పుట్టుట ఒక చింత.
1: Birth is a problem.
0: భూమి నుండి చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతరి చింత.
1: బాయ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లివింగ్.
0: చెరుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: అండ్ మిస్టరీ.
0: సర్వ చింతల బాపడి సర్వేశ్వ భక్తి కోరికైన మన ప్రజలారా.
1: ఆల్ దీస్ వరీస్ ఆర్ సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఓ పీపుల్ నో దిస్.
0: ఇది మనకు సర్వచింతలు కూడా బాపేటువంటి ఒక సరైనటువంటి మార్గం.
1: దిస్ ఈస్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్ అండ్ యాంగ్జైటీస్.
0: ఇది దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
1: నెవర్ బి రెస్ట్లెస్ లీవింగ్ ది సేక్రెడ్ నోబుల్ నావెల్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ డివినిటీ.
0: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవి కానీ కర్మను మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ మెన్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
0: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: వీ క్యాన్ బి మెంటలీ పీస్ఫుల్ బై అండర్టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్.
0: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
1: Therefore, the fruit of action is peace.
0: కనుక ఇది ఒక దైవ చింతన వల్లనే లభిస్తుంది. కనుక కష్టంలో వచ్చినంత వరకు మనకి ఈ కష్టములంతా సుఖం అందించే నిమిత్తమై వచ్చినవి అని భావించుకోవాలి.
1: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
0: ప్రతి మానవుడు కూడాను కష్టములు వచ్చేది సుఖం కోసమని.
1: Difficulties come to confer happiness at the end.
0: కానీ ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
1: However, we will not be noticing the happiness during the time of suffering.
0: కానీ కాలం గడిచిన కొలది ఈ కష్టంలో మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
1: As times pass by, విల్ బి సర్ప్రైజ్ టు నోట్ హౌ డిఫికల్టీస్ హ్యావ్ ఎండెడ్ అప్ ఇన్ గివింగ్ అస్ జాయ్.
0: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమనే వస్తున్నాయి.
1: సో డిఫికల్టీస్ డూ కమ్ ఓన్లీ ఫర్ అవర్ ఓన్.
0: కష్టములన్నీ చింత.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ వరీ.
0: అనుభవించుట ఒక చింత.
1: ఎక్స్పీరియన్స్.
0: ఆనందం అనేటువంటిది కూడా ఒక చింతనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లెజర్ వి థింక్ ఇస్ ఆల్సో వరీ.
0: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీస్ దట్ కన్ఫర్ జాయ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుని యందు తరగనటువంటి ఆస్తి, పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమని ఒక్కటే.
1: దేర్ లైస్ ఇన్ ఎవ్రీ మ్యాన్ ఇన్ఫినిట్ జాయ్, ఇన్ఫినిట్ లవ్.
0: ఆ ప్రేమ మాత్రమే మనకు తరగనటువంటి ఆస్తి.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ఈస్ ఇన్ఫినిట్. దేర్ విల్ నెవర్ బి షార్టేజ్.
0: ఎక్కడైనా కొండలో కూర్చొని దండిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే వినేటువంటి వారికి కూడాను మానసిక శాంతి కలుగుతూ ఉంటుంది.
1: ఇఫ్ యూ జస్ట్ గో అండ్ సిట్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ అండ్ స్టార్ట్ సింగింగ్, దోస్ దట్ లిసన్ టు యూ విల్ ఆల్సో బి పీస్ఫుల్.
0: చంటి పిల్లలు కానీ లేక ఇంకే మనుషులైనటువంటి యొక్క మృగములు కానీ పాటలు పాడుతూ ఉంటుంటే ఎంతో హాయిని అనిపిస్తుంటాయి.
1: చిల్డ్రన్ ది అనిమల్స్ ఆల్సో రెస్పాండ్ ఎంజాయ్ బ్లిస్ఫుల్లీ ఇన్ రెస్పాన్స్ టు ద మ్యూజిక్.
0: కనుకనే పాటలు భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉంటుంటే ఎంత కఠినమైన హృదయమైన కరిగి ప్రవహిస్తుంది.
1: ద మూమెంట్ యూ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నామస్మరణ, ఈవెన్ స్టోన్ హార్టెడ్ మ్యాన్ హిస్ హార్ట్ విల్ స్టార్ట్ మెల్టింగ్.
0: ఈ విధంగా అనుభవించినటువంటి వారిని ఎంతమందినో మన భారతీయ చరిత్రలు ఎందు చదువుతున్నాము, చూస్తున్నాము.
1: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ అ రెవల్యూషన్ ఆఫ్ సచ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ బ్లిస్.
0: కనుక మనకు కష్టములు వచ్చేదంతా కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి.
1: వీ మే పాస్ త్రూ డిఫికల్టీస్ బట్ యెట్ యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ టైమ్ అహెడ్ ఆఫ్ యూ.
0: ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నాము అంటే,
1: ఇఫ్ యూ డిగ్ ఎ పిట్ ఎనీవేర్ అట్ సమ్ స్పాట్,
0: ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది.
1: ఆల్ దట్ ది డర్ట్ ది సాయిల్ దట్ యూ జస్ట్ టేక్ ఇట్ అవుట్ అండ్ కీప్ ఇట్, దాని
0: ప్రక్కన పెద్ద గుంత కూడా ఉంటుంటారు.
1: Deeper the pit here and the top bigger the hole over there.
0: ఇంత పెద్ద గుంత ఉంటుందాది అని భయపడనక్కర్లేదు.
1: Don't be afraid of the pit there.
0: ఆ గుంత మట్టి గుట్ట మట్టి, గుట్ట మట్టి గుంత మట్టి.
1: Just the soil out of this pit and the heap by its side are of the same quality.
0: కనుక మీరు ఎన్ని కష్టాలు పడ్డారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్ట అనే మనసుకములు కూడా ఉంటుంటాయి.
1: Therefore, just by this side of the pit, you find the heap of soil there.
0: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
1: యూ కెన్ కవర్ ద పిట్ అండ్ బ్రింగ్ ఇట్ టు ఈక్వల్ లెవెల్.
0: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ వీ హావ్ టు నో టుడే.
0: నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
1: బికాజ్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ
0: ఫెల్ ఏ విధంగా నేను పూడ్చటము,
1: హౌ కెన్ ఐ కవర్ ఇట్,
0: ఏ విధంగా నేను భరించటము,
1: హౌ కెన్ ఐ బేర్,
0: బాధపడనక్కర్లేదు,
1: డోంట్ ఫీల్ సాడ్.
0: ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్ట మట్టే గుంతలో పోస్తే గుంత కూడా బూడుతుంది.
1: అండ్ ద సాయిల్ జస్ట్ బై ఇట్ సైడ్ ఆఫ్ ద పిట్ కెన్ బి యూస్ టు కవర్ దిస్ పిట్ ద డిఫికల్టీ.
0: ఆ యుక్తిని మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
1: దిస్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ త్రూ డివోషన్.
0: కనుకనే ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండదు కనుక ఈ గుట్ట మట్టే గుంత మట్టి అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి ఆ కష్టములు నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు సీ దాట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ పిట్ ఆఫ్ డిఫికల్టీస్ బై కవరింగ్ అప్ విత్ ద సాయిల్ బై ఇట్ సైడ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమపడి వచ్చారో,
1: you have come here with lot of love for Bhagavan.
0: Adhe prema chetane meerandaru kodanu swasthanam pichche sukhanga cherandi.
1: Bhagavan wishes that you should go back, return with equal bliss and joy.
0: Akkade poi cherin tarvata ee aanandanni meeru anubhavistuntunte aa padinaatundi gunta yokka bhootu poorthi chesukovachunu.
1: The moment you recall and recollect the bliss that you experienced here back home, you will naturally forget.
0: Kashta sukhamulu rendunu kalisi undu.
1: The difficulty, the happiness, the pleasure and the pain go together.
0: దీని విడిది ఎవ్వరి వశమకారు.
1: It is impossible for anybody to separate them.
0: కనుక కష్టం భరించలేని సుఖం పటందరు.
1: The fructification, fulfillment of pain lies in pleasure.
0: కనుక కష్ట సుఖములు మనకు వచ్చినటువంటి అంతగును సమత్వం ఏర్పరిచే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: The pain and pleasure do come in our lives to develop the spirit of equanimity, equal mindedness.
0: Prema sarupulara,
1: embodiment of love.
0: Meeru taraganetunte yokka aasti oka prema.
1: యు హావ్ గాట్ దిస్ బౌండ్లెస్ లవ్ విత్ ఇన్
0: ఆ ప్రేమనే భగవంతుని యొక్క ప్రాపర్టీ.
1: యువర్ లవ్ ఇస్ ది ప్రాపర్టీ ఆఫ్ భగవాన్.
0: కనుకనే మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
1: సీ దట్ యు గ్రో ఇన్ లవ్.
0: కనుకనే భగవంతుని యొక్క ప్రేమ దీనికి చోడునీడై మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: ఇట్స్ ద డివైన్ లవ్ దట్ విల్ ప్రొటెక్ట్ అస్. ఇట్స్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ అవర్ యాంకర్ అండ్ సపోర్ట్.
0: మన ఆస్తి పాస్తులంతా ధనధాన్యముల చేత ఏర్పడినవని మీరు భావించకండి.
1: Do not think that the bliss that you get out of the pleasures and comforts of life.
0: మన నిజమైనటువంటి ధనము ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
1: Our true wealth is only love.
0: ప్రేమ కరిగేటువంటిది కాదు.
1: And this wealth of love will never diminish.
0: కానీ తరిగేటువంటిది కాదు.
1: It will never run short.
0: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటది.
1: It goes on increasing ever and ever.
0: ప్రేమ తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చును.
1: Those that have realized the significance and the nature of love will know that.
0: నిన్న దినం మీరు బజారు తిరిగి మీరు చెప్తున్నటువంటి మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుండే.
1: You went round all the streets there in Puttaparthi spreading joy to everybody. That must have given you bliss.
0: కనుక మీరు ఈ నామస్మరణ చేసుకుంటూ ఎలాంటి సమయంలో దుఃఖం ఏర్పడితే చక్కగా మీరు గొంతెత్తి నామస్మరణ చేయండి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్ సింగ్ లౌడ్లీ ఫుల్ థ్రోటెడ్.
0: ఈ ప్రేమతో మనం పాడుతుంటే ఎవరైనా ఆశ్రయం చేస్తారేమని దానిని భయపడకండి.
1: నెవర్ థింక్ దట్ అదర్స్ ఆర్ గోయింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: ఎవరేమనుకున్నా కూడాను మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
1: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ ద విష్ బట్ హ్యావ్ ద కన్విక్షన్ దట్ యు బిలీవ్ ఇన్ గాడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: అప్పుడే మీకు తగినటువంటి దైవశక్తి మీలో లభిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డివైన్ పవర్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఇక్కడ చేరటం
1: ఆల్ ఆఫ్ యూ అసెంబ్లీ
0: దుఃఖం ఏర్పడితే చక్కగా మీరు గొంతెత్తి నామస్మరణ చేయండి.
1: In times of pain, sing loudly, full-throated.
0: ఈ ప్రేమతో మనం పాడుతుంటే ఎవరైనా

0: సౌఖ్యము, సంతోషము, శాంతి అన్ని కూడా నువ్వు లభించాలని నేను ఎప్పుడు కూడా ఆశిస్తూనే ఉంటాను.
1: భగవాన్ ఆల్వేస్ విషెస్ అండ్ బ్లెసెస్ యూ దట్ యూ షుడ్ హ్యావ్ దట్ ఎటర్నల్ బ్లెస్, ఎటర్నల్ పీస్, ఎటర్నల్ హ్యాపీనెస్.
0: ఈనాడు మీరు 5,000 మంది ఇక్కడ చేరారని అనుకుంటున్నారు.
1: You are happy because of number 5,000 here.
0: ఈ 5,000 మంది కూడాను ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ భగవాన్స్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టుడే.
0: ఇది ఏమి కానీ అక్షయంగా మారిపోయి
1: దిస్ ప్రసాదం యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ హియర్ విల్ బి ఇన్ఫినిట్.
0: మీ కష్టములు నష్టములు అన్నింటి క్షయమంతా కూడాను నివారణ అవుతుంది.
1: అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, వరీస్ అండ్ యాంగ్జైటీస్.
0: అన్ని కూడాను ఇక్కడ ఆనందంగానే ఫ్రీగానే లభించేటువంటివి.
1: Everything is available free here, totally free.
0: ఎక్కడే గాని భగవంతుడు ఒక కాసునకై లొంగి తాను పేరును చెడగొట్టుకోడు.
1: God never expects money. He will never make his name spoiled that way.
0: కనుకని ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడా మరణం ఏర్పడుతుంది.
1: Where there is money, there will be disrepute.
0: కనుక స్వామి యొక్క ఆస్తి అంతా ప్రేమమే.
1: Bhagavan's property is love, love.
0: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
1: మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుందంటే సమస్త కర్మలు కూడా నివారణ అయిపోతాయి.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ ఆల్ యువర్ యాక్షన్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ సక్సెస్ఫుల్.
0: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టోటలీ ఫ్రీ అండ్ ఎంజాయ్ హిస్ బ్లెస్సింగ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఇక్కడ వచ్చినందుకు మీ హృదయాల్లో ప్రేమను పూర్తి నింపుకోండి.
1: హావింగ్ బీన్ హియర్ ఫిల్ యువర్ హార్ట్స్ టోటలీ విత్ లవ్.
0: పూర్వము ఇక్కడికి వచ్చేటప్పుడంతా కూడాను ఒక సింగర్ ఉండేటువంటి వాడు.
1: Earlier there was one singer.
0: ఇక్కడికి వచ్చేటువంటి వాడు.
1: He used to visit this place frequently. ఆయన
0: ఎప్పుడు చూసినా కూడా బజార్లో పోతున్నప్పుడు కూడాను పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు.
1: Goes on singing all the time, all over, wherever he moves about.
0: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాలను ఉప్పింపచేస్తుంది.
1: This music rendered by them made everybody blissful.
0: చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి మురళి మురళి అని పాడేవా.
1: రాజేశ్వరరావు యూజ్ టు సింగ్ హియర్ ఓ కృష్ణ సింగ్ ద మెలడీ సింగ్ త్రూ విత్ యువర్ ఫ్లూట్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా ఓ గాడ్ సింగ్ ఫర్ అస్.
0: కనుక అతని యొక్క భావము అతనికే తెలుసును కానీ అన్యులకు తెలియదు.
1: ద ఫీలింగ్స్ ఆర్ బెస్ట్ నోన్ టు హిమ్సెల్ఫ్.
0: కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది.
1: Wherever they are liberated.
0: దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమే కలగదు.
1: Those that make business of the music can never be blissful and happy.
0: కానీ వారు ఎప్పుడు కూడా ఈ బిజినెస్ కు దిగేటువంటి వారు కాదు. వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారు పాడేటువంటి వారు.
1: The joy that has spilled out of their hearts have appeared manifested in the form of music.
0: వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటది.
1: They may not be in our midst today, but they have earned the reputation that would stand lifetime for ages to come.
0: ఇప్పుడు చూడండి, భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడా సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: Those that have sung the glory of God, they may not be in our midst, but they are remembered forever and ever.
0: శాశ్వతంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే.
1: దేర్ఫోర్ దట్ వుడ్ రిమైన్ విత్ అస్ పర్మనెంట్లీ ఎటర్నలీ ఇస్ ఓన్లీ గాడ్స్ నేమ్.
0: ఒంటి ఉండినా లేకపోయినా, మీకు స్వరం ఉండినా రాకపోయినా, మీరు ఏదో హృదయంలోనైనా కూడా ఆ భగవత్ నామస్మరణ చేస్తూ రండి.
1: వీ మే నాట్ బి ఏబుల్ టు సింగ్ లౌడ్లీ, వీ మే నాట్ హ్యావ్ సఫిషియెంట్ ఎనర్జీ టు డూ సో, బట్ వీ కెన్ సింగ్ విత్
0: ఇట్. అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టగల కట్టుకుని వచ్చేసేసి మీకు సహాయం చేస్తుంది.
1: రెప్యుటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ విల్ ఎర్న్ గాడ్స్ మెరిట్, ద పుణ్య, లాట్స్ ఆఫ్ ఇట్.
0: నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటి ఎందుకు కూడా అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది.
1: God's name will be a support at all levels, physical, ethical, moral, worldly, at all levels of human life.
0: కనుక కేవలం భక్తిని మాత్రమే పోషించడం కాదది.

0: యుక్తిని, రక్తిని, అనురక్తిని, భక్తిని, విరక్తిని కూడా నువ్వు పోషిస్తుంది.
1: ఇస్ నాట్ మియర్లీ భక్తి ది డివోషన్, ఇట్ ఆల్సో ఫైండ్స్ అస్ ఫుల్ఫిల్మెంట్ రక్తి, ఇట్ ఆల్సో గివ్ అస్ ఏ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ ది అనురక్తి, ఇట్ ఆల్సో డెవలప్స్ డిటాచ్మెంట్ విరక్తి.
0: కనుక ఈ యొక్క దైవ సూచన మీకు అన్ని విధాలా తోడుగా ఉంటుంటుంది.
1: గాడ్ విల్ సపోర్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: ఏదైనా ఇంత పెట్టి భుజించుకునేటప్పుడు దాన్ని భుజించి భగవత్ నామస్మరణ చేసి మింగండి.
1: బిఫోర్ యూ స్టార్ట్ ఈటింగ్ థింగ్స్ థింక్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే టు హిమ్.
0: దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించే ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది.
1: ఇన్ఫాక్ట్ ద హోల్ ఫుడ్ విల్ గెట్ ఇన్ టు యూ, ది ఎసెన్స్ విల్ గో ఆల్ ఓవర్ ద బాడీ యాజ్ యూ సింగ్ హిస్ గ్లోరీ.
0: కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహావిత్, బ్రహ్మాగ్ను, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనే పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు.
1: దేర్ఫోర్ ది ఏన్షియన్స్ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ by just offering to God, brahmarpanam, offering to God and then start.
0: కాని వారికి తెలుసో తెలియకను బ్రహ్మార్పణం అని మింగినప్పుడు కూడా లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది.
1: Whether they know or not, as they offer it to God, there is an answer from within.
0: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచాన్యన్యం చతుర్విధం.
1: The answer comes, I am there in you in the form of Vaishwanara. I am the one who mastigate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
0: Kanuka lopa nunchi manaku supply vastuntundi, adhe ee sound reflection reaction.
1: So the answer Vaishwanara we get from within is reaction, reflection and resound.
0: Kanuka manamu కోరినటువంటి అంతా కూడాను వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడి, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విదిన్ సైలెంట్లీ.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना

0: Radio Sai Now brings you a divine discourse delivered by Bhagwan Baba addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.
1: బ్రహ్మంబు ప్రేమమయము ప్రేమ ప్రేమతో సంధింప

0: అద్వితీయులగుదురు మీరు.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్. దేర్ఫోర్ దేర్ షుడ్ బి ఎ కనెక్షన్, కాంటాక్ట్, లవ్ టు లవ్. దట్ షుడ్ బి ది ప్రాపర్ ప్రొసీజర్. అండ్ దేర్ఫోర్ ఇఫ్ యు స్ట్రెంగ్థెన్ దిస్ లవ్, you will be unparalleled, unbeaten.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru idu idi conference ani ee conference lo meer attend kavatamu takku time kaani meer varninchatam chaala goppaga varnistunnaru meer aashinchinanta aasha ఫలము మీకు ఇంకా దక్కలేదు.
1: యు ఆల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఫార్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్, బట్ యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ నరేషన్, యువర్ డిస్క్రిప్షన్ ఈజ్ ఫార్ ఫార్ బియాండ్. యట్ యు ఆర్ టు ఎక్స్పీరియన్స్ దట్ వాట్ యు రియలీ డిజర్వ్ అండ్ ఎక్స్పెక్ట్.
0: సద్భక్తులందరూ భగవంతుడా అంచు చెవులకింపుగా స్మరణ చేయు దినము. బీదల వెతలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మార్కినున్న దినము. దైవ చింతన చేయు దాస బృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము. దినము కాని తక్కినవన్నీ కూడాను తద్దినాలే.
1: When all devotees gather and sing in praise of God, you made the day. When you serve the poor and the needy, and all people mingle with each other as fraternity, brotherhood, when all servants of God are fed with sumptuous, delicious meal, that is the real day which is well spent. All the rest of the days are annual ceremonies or obituaries.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prema ante emito ee naati yuthulaku neti karyakramam gurinchi, neti kartavyanni gurinchi, neti pravartanna gurinchi మీరు చెప్తున్నారే, కానీ ప్రేమ అనగా ఇది కాదు నిజమైన ప్రేమ.
1: ఆల్ ది ఆబ్జర్వేషన్స్ యు మేడ్ ఆన్ లవ్ ఆర్ బేస్డ్ ఆన్ ది యాక్టివిటీ గోయింగ్ ఆన్ హియర్, యువర్ బిహేవియర్ ఇన్ ద క్యాంపస్ అండ్ ద డ్యూటీస్ దట్ లై అహెడ్ ఆఫ్ యూ ఇన్ ఫ్యూచర్.
0: రెండు హృదయములు ఉన్నటువంటిది ప్రేమ కాదు.
1: It's not the love that is limited to the two individuals.
0: Ekatma prema ne nijamaina prema.
1: The true love is the spirit of oneness.
0: Okaru ivvatamu marakaru puchukovatamu idi prema kaadu.
1: Give and take does not reflect the spirit of love.
0: Nirantaramu సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఇచ్చుకోవటమే మన యొక్క నిజమైనటువంటి ప్రేమ.
1: ద ట్రూ లవ్ డిమాండ్స్ ఆఫ్ అస్ టు కంటిన్యూ టు గివ్, గివ్ అండ్ గివ్ త్రూ అవుట్.
0: కష్ట సమయం లోపల మనము వెలుకకు వెళుతున్నాం, అది చాలా పొరపాటు.
1: వీ రిట్రీట్, గో బ్యాక్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇట్స్ ఎ మిస్టేక్.
0: అది ప్రేమ అనిపించుకోదు.
1: యు కెనాట్ కాల్ ఇట్ లవ్ బై ఎనీ స్టాండర్డ్.
0: అది స్వార్థమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
0: స్వార్థం అన్నటువంటిది త్యజించి పరార్థం అన్నటువంటిది భ్రమించి యథార్థమైనటువంటి ప్రేమలో మనం ప్రవేశించాలి.
1: సో యూ హ్యావ్ టు గివ్ అప్ స్వార్థ, ద సెల్ఫిష్నెస్, అండ్ యూ షుడ్ బీ ఆఫ్టర్ పరార్థ, the spirituality, and understand yadartha, the significance and the depth.
0: Padartham yadarthamunaku enta bhedam unnado meeru gurtinchali.
1: You should know the difference between padartha, the material, and the yadartha, reality.
0: ఈ మెటీరియల్ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది.

0: అది ఏ పదార్థం?
1: పదార్థ ఇస్ మెటీరియల్ ఆర్ మ్యాటర్.
0: ఎట్టి మ్యాటర్తో కూడా నువ్వు చేరినటువంటిదే యథార్థం.
1: బట్ యథార్థ ద రియాలిటీ ఈజ్ బియాండ్ ద మెటీరియల్ ఆర్ మ్యాటర్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, అన్నింటి యందు కూడాను సుఖదుఃఖ సమయవస్థ లాభో లాభ జయాజయాత్ అన్నటువంటిది ఏకత్వంగా మనం భావించాలి.
1: వి హ్యావ్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆర్ ఈక్వానిమిటీ, కన్సిడరింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్, బీ దట్ ది మూమెంట్స్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్, పెయిన్ ఆర్ ప్లెజర్.
0: మనస్సును ఎట్టి సంబంధము పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద మైండ్.
0: మైండ్తో కూడినప్పుడు అది కేవలం ఒక మ్యాటర్గా చేరుతుంది.
1: ఇఫ్ యు ఆర్ అటాచ్డ్ ది మైండ్ ఇట్ విల్ టేక్ యూ టువర్డ్స్ మ్యాటర్.
0: కానీ మ్యాటర్కు తనకు ఎట్టి సంబంధం ఉండకూడదు.
1: There should not be any relationship between the matter outside and the mind within.
0: Manasu cherin daggaranta kodanu bhinnatvame erpadutundi gaani ekatvam anetundi erpadadu.
1: Wherever mind gets in, you always notice duality, no scope for non-dualism.
0: Renduga cherinatundi adi sariyinatundi bhaktiye kaadu.
1: That which is a jewel does not stand for true devotion.
0: Kanuka prema swarupulara mee yendunnadi paru yendunnadi kudanu oka prema maatrame.
1: Therefore understand clearly that love which is within you is very much same as the love in others.
0: Prema ekatvam anetundi satyanni gurtinchi vartinchadame భక్తుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: ఇట్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ డివోటీ టు రియలైజ్ దట్ లవ్ ఈజ్ వన్.
0: రెండుగా చేరినటువంటిది ఇది భక్తి కానేరదు.
1: డ్యుయాలిటీ ఈజ్ నాట్ డివోషన్.
0: ఇది ద్వైతంతో కూడినటువంటిది.
1: ఇట్ గోస్ ఆఫ్టర్ దిస్ డ్యుయలిజం ఆర్ డ్యుయలిస్టిక్ అప్రోచ్.
0: ఈ డ్యూయలిజం అనేటువంటిది భక్తియే కాదు.
1: డ్యూయలిజం ఈజ్ నాట్ ట్రూ డివోషన్.
0: ఏకత్వమైనటువంటిదే భక్తి.
1: నాన్ డ్యూయలిజం ఈజ్ డివోషన్.
0: కనుక మనము ప్రేమను ప్రేమగానే అందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ ఫర్ లవ్ సేక్.
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము. ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను గట్టిగా పట్టియున్న అద్వితీయము చేర్చగా అర్హుడగును.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ లవ్, దట్ షుడ్ బి ది అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. దేర్ షుడ్ బి లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ, సో దట్ యూ క్యాన్ బి నాన్ డ్యూయల్.
0: ఇట్టి లౌకికమైనటువంటి ప్రేమ జగత్తులో ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను ఇదే జరుగుతూ ఉంటున్నది. దీనిని ప్రేమ ప్రేమ ప్రేమ అని అందరు కూడాను భ్రమిస్తున్నారు.
1: ద లవ్ దట్ వీ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ డాన్ టు డస్క్, రైట్ టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ వీ రిటైర్, వీ కాల్ దిస్ లవ్ ఇన్ దిస్ వరల్డ్. దిస్ ఈజ్ నాట్ లవ్ అట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: ఈ ప్రేమ దీనిని ప్రేమ అనిపించుకోదు.
1: దిస్ వరల్డ్లీ లవ్ ఈజ్ నాట్ ట్రూ లవ్.
0: ప్రేమకు ఒక్కటే ఆకారము, ఒక్కటే మార్గము, ఒక్కటే గమ్యము, ఒక్కటే ధన్యము.
1: దేర్ఫోర్ ది లవ్ హ్యాస్ గాట్ ఓన్లీ వన్ గోల్, ఓన్లీ వన్ పాత్, ఓన్లీ వన్ రిడెంప్షన్, ఓన్లీ వన్ ఫుల్ఫిల్మెంట్.
0: ఇట్టి ప్రేమను మనం భిన్నంగా భావించుకోవటం చాలా పొరపాటు.
1: టు డివైడ్ లవ్ ఈజ్ ఎ బిగ్ మిస్టేక్.
0: దీన్ని మనం నిజమైనటువంటి ప్రేమగా భావించి దాన్ని అనుసరిస్తూ పోతున్నాం మనము.
1: వీ గో బై ద పాత్ ఆఫ్ ద డివైడెడ్ లవ్.
0: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
0: లివ్ ఇన్ లవ్,
1: లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమ అప్పుడే ఒక్కటిగా అది చేరుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ వన్నెస్ ఇన్ లవ్.
0: ఇట్టి ప్రేమను ఎట్టి హృదయంలో నాటుకుందరో అట్టి సార్థకతను వారు పొందుదురు.
1: ద డే వెన్ యూ సో ద సీడ్స్ ఆఫ్ లవ్, న్యాచురలీ యూ విల్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ద రిజల్ట్, ద బేరింగ్ ఆఫ్ ఇట్.
0: ప్రేమ ముదిత మనసుకో రామ రామ రామ.
1: సే ది నేమ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ లవ్.
0: కానీ ఏ పేరు చూచినప్పటికీ అది ప్రేమ కింద చేరినటువంటిది.
1: యు మే గివ్ ఎనీ నేమ్ టు గాడ్ బట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇట్టి ప్రేమను, ఇట్టి పవిత్రమైన ప్రేమను, ఇటు సార్థకమైన ప్రేమను, ఇటు ఏకత్వమైన ప్రేమను, ఇటు మధురమైనటువంటి ప్రేమను మనము అనేకంగా భావించుకొని దాన్ని అనుసరిస్తూ వెళుతున్నాము.
1: దిస్ సీక్రెట్ లవ్, దిస్ వన్ లవ్, దిస్ లవ్ దట్ విల్ గివ్ అస్ రిడెంప్షన్, లిబరేషన్, దిస్ నెక్టరైన్ లవ్ ఈజ్ వ్యూడ్ యాజ్ డ్యూయల్ ఆర్ డివైడెడ్.
0: కనుక ఇది ఇష్ట ప్రేమలు ఎందు కూడాను, ఇష్ట కష్టములు ఎందు కూడాను ఏకంగానే ఉంటుండాలి.
1: ద లవ్ షుడ్ రిమైన్ యాజ్ ఇట్ ఈజ్ యూనిఫామ్ ఇన్ లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇన్ డిఫికల్టీస్ అండ్ ఆల్సో ఇన్ మూమెంట్స్ ఆఫ్ ప్లెజర్.
0: దీనిలో ఎట్టి భేదములు కూడాను ఆవిర్భవించుటకు అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫార్ డిఫరెన్సెస్ టు ఎగ్జిస్ట్ ఇన్ లవ్.
0: అది మనలో ఆవిర్భవించేటువంటి యొక్క భేదములే కాని ఈ భక్తి యందు ఎట్టి భేదములు కూడా నువ్వు కాలరావు.
1: ఆల్ ద డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ యూ, బట్ ఇన్ డివోషన్ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: యూ అండ్ ఐ ఆర్ వన్.
1: ద రియాలిటీ సేస్ యూ అండ్ ఐ ఆర్ వన్.
0: యూ నీవు, ఐ నేను, నీవు నేను అనేటువంటిది ఇక్కడ ఏమాత్రము భేదం ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ సచ్ యాజ్ యూ అండ్ ఐ.
0: యూ అనేటువంటిది కేవలం థర్డ్ పర్సన్.
1: వెన్ యూ సే యూ ఇట్ రిఫర్స్ టు థర్డ్ పర్సన్.
0: ఐ అనేటువంటిది ఏకాత్మ పర్సన్.
1: అండ్ దిస్ ఐ ఈజ్ సింగులర్, దట్ స్టాండ్స్ ఫర్ వన్నెస్.
0: కనుక యూ అండ్ ఐ ఆర్ వన్ అనేటువంటి దాంట్లో ఈ యూ అనేటువంటిది ఏమాత్రము ఉండకూడదు.
1: దేర్ఫోర్ దేర్ షుడ్ నాట్ బి ఎనీథింగ్ లైక్ ది అదర్ యూ.
0: కనుక మనము ఇట్టి భేదమును దూరం చేసి దివ్యత్వాన్ని, పవిత్రతను మనం ఆచరించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ అప్ దిస్ డ్యూయలిస్టిక్ మైండ్ అండ్ ట్రై టు అటైన్ ద డివినిటీ అండ్ శాంక్టిటీ బిహైండ్ దిస్ వన్నెస్.
0: ఈ ప్రేమతత్వం అనేటువంటిది ఇది అనుభవించవలసిందే కాని బోధించుటకు ఏమాత్రము సాధ్యం కాదు.
1: లవ్ ఈజ్ నాట్ కంపారిటివ్, ఈజ్ నాట్ కాంపిటేటివ్, బట్ లవ్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
0: కానీ ఈనాటి ప్రేమను వీరు లౌకికమైనటువంటి మార్గంలో అర్థములు తీసుకుని తద్వారా దానిని మార్పులు చేసుకుంటున్నారు.
1: But we understand love from the physical point of view, from the worldly point of view, interpret and follow.
0: ఈ ప్రేమ దేహమునకు ఎట్టి సంబంధము ఉండకూడదు.
1: Love should not have any links with the physical body.
0: ఈ దేహంతో కూడినటువంటిదంతా కూడాను మ్యాటర్ తో కూడినటువంటిది.
1: The body is composed of matter only.
0: ఈ మ్యాటర్ తో కూడినటువంటిది కేవలము ఒక స్కూటర్ మాదిరి పోతుంది, కానీ ఇది నిజమైనటువంటి ఒక శాంతికి అందించదు.
1: దిస్ బాడీ మూవ్స్ అహెడ్, మూవ్స్ ఫార్వర్డ్ లైక్ స్కూటర్, బట్ ఇట్ డస్ నాట్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కనుక మనము ఏ ఆత్మను సంబంధించింది కాకుండా ఏకాత్మ భావం ఒకటిగా పెట్టుకుంటే ఆల్ ఆర్ వన్, బీ అలైవ్ టు ఎవరీ వన్.
1: ఇఫ్ వీ డు నాట్ ప్రొసీడ్ ఇన్ దిస్ డ్యూయల్ వే, ఇఫ్ వీ డు నాట్ గో బై దిస్ డివైడెడ్ మైండ్, ఇఫ్ యూ రిలై ఆన్ ద వన్నెస్, యూ విల్ అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్.
0: బీ అలైవ్ టు ఎవరీ వన్,
1: బీ అలైవ్ టు ఎవరీ వన్.
0: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని ప్రాకృతమైనటువంటి మార్గంలో మనము తీసుకుని పోతున్నాము, అదే పెద్ద పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ ఇఫ్ యూ అలౌ ద లవ్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ వరల్డ్.
0: కానీ ఇందులో రెండింటి ఏమాత్రము చేరకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి దిస్ డ్యూయలిస్టిక్ వే ఇన్ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడాను భిన్నంగా కనిపించినప్పటికీ అందరూ చేరి ఒకే ప్రేమని, అందుకోసమనే నేను ప్రేమాత్మ స్వరూపులారా అని పిలుస్తున్నాను.
1: Though you are many here in numbers, different in forms, but love is same in everybody. Therefore, Bhagavan addresses as the embodiments of love.
0: Prema okkate kaani anekamto koodinatundi kaadu.
1: Love is always one and is never divided.
0: Kanuka meeru daiva premanu ekanga bayalu bhavinchandi.
1: Therefore, consider the divine love as unity, one only.
0: Itti premane nijamainatundi bhakti kinda chertundi.
1: Such love is true devotion.
0: Kanukane jayadevudu gaurangadudu ekasantadu veerandaru kudanu dehamuru veru veruga bhavinchinappatikini prema tattvanni ekangane teesukoni poyaru.
1: Therefore, great people like Jayadeva, Gauranga, though they have different bodies, the vestia they have taken upon themselves, but they always proceeded along the principle of love, which is one and the same.
0: Meera, Sakubai, veerandaru kudanu prema anetundi into okka margamlone poyaru, kaani Krishna ani, Rama ani, Gauranga ani veru veru perulato veeru anubhavinchaledu.
1: Likewise, devotees like Mirabai, Sakubai always have proceeded along the path of love, single-mindedness, one-pointedness. They never observed any duality or divided mind.
0: Kanuka varu duality tisukoni povatam chetane vaallu poorthi patanam ayipoyaru.
1: Those that go by duality ruin themselves.
0: Manam dualism lo telukokoddu.
1: So we should never be dualistic in our approach.
0: ఏకాత్మ భావంతోనే మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ వన్ పాయింటెడ్నెస్, దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుక రామ అను, కృష్ణ అను, శ్యామ అను, ఈశ్వర అను ఏ పేరు పెట్టించినప్పటికీ ఒక్కటే దీని యొక్క గమ్యము.
1: యు మే గివ్ ఎనీ నేమ్ లైక్ రామ, కృష్ణ, శ్యామ, ఈశ్వర, బట్ ద గోల్ ఈజ్ వన్.
0: ఇట్టి గోలును మాత్రం మనం మర్చిపోకుండా తీసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ గోల్.
0: కృష్ణుడు రాధకు కనిపించుకోకుండా పోయాడు. కృష్ణుడు రాధకు కనిపించకుండా వెళ్ళాడు.
1: ఇట్ సో హ్యాపెండ్ దట్ కృష్ణ వాజ్ నాట్ నోటీస్డ్ బై రాధ.
0: కానీ ఆకారంను కృష్ణగా భావించుకుని ఈ ఆకారం కోసము ఈమె అనేక విధములుగా కూడాను పరితపించి ప్రయాణాలు చేసింది.
1: బట్ రాధా హ్యాస్ కన్సిడర్డ్ కృష్ణ ఇన్ హిస్ ఫిజికల్ ఫార్మ్, ఆల్వేస్ పైన్డ్ అండ్ యర్న్డ్ ఫర్ హిస్ ప్రెసెన్స్.
0: కనుక ఈ పేరులో ఉన్నటువంటి యొక్క నామము, పేరులో ఉన్నటువంటి యొక్క రూపము ఏకమే కాని అన్యము కాదు.
1: దేర్ఫోర్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ వన్ అండ్ ద సేమ్, దే ఆర్ నాట్ డిఫరెంట్.
0: కానీ మనము అంతటి లోతులకు పోయేటువంటి ఒక శక్తి సామర్థ్యములు లేవు.
1: వీ డోంట్ హ్యావ్ దట్ అబిలిటీ అండ్ కెపాసిటీ టు డైవ్ ఇన్ టు దట్ డెప్త్.
0: ప్రేమ గొప్ప శక్తివంతమైనటువంటిది.
1: లవ్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: దీని శక్తి మరి దేనికి కూడా రాదు.
1: ద పవర్ ఆఫ్ లవ్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: ఈ పవర్ ఆఫ్ లవ్ ను ఎన్ని విధాల పరిశోధన చేసినప్పటికీ ఇది చిక్కేది దక్కేది కాదు.
1: ఇన్వెస్టిగేషన్ ఎక్స్పెరిమెంటేషన్ విల్ నెవర్ గివ్ యూ రిజల్ట్స్ టు నో ద పవర్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రేమ చోటనే ఉంటుంటుంది కానీ అన్య మార్గం ప్రవేశించదు.
1: లవ్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ బై ఎస్టాబ్లిషింగ్ లింక్స్ లవ్ టు లవ్ నథింగ్ ఎల్స్.
0: కానీ మహారాణా ఈ దేవాలయం లోపల భజన చేస్తూ ఉండగా కానీ ఆమెకు తగినటువంటి శిక్ష ఇస్తూ వచ్చాడు భర్త.
1: ది హస్బెండ్ రాణా కుడ్ నాట్ బేర్ మీరాబాయ్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ దేర్ ఇన్ ద టెంపుల్.
0: రాణా ఇక్కడ నీవు ప్రయత్నించడానికి వీలు లేదు, ఇది నేను కట్టిన దేవాలయము, గెట్ అవుట్ అన్నాడు.
1: రాణా సెడ్ దిస్ ఈజ్ ద టెంపుల్ బిల్ట్ బై మీ, యూ కెనాట్ ప్రే హియర్, గెట్ అవుట్ హీ సెడ్.
0: బయటకు వెళ్లిపోమని చెప్పేటప్పటికీ ఇది మొట్టమొదటి షాక్ మాదిరి వచ్చింది.
1: ఇట్ వాస్ ఎ షాకింగ్ న్యూస్ ఫర్ మీరాబాయ్.
0: ఏమిటి నన్ను బయట పోమంటున్నాడే, ఎక్కడ బయట పోయేది, కృష్ణుడు ఉండేది బయట నా లోపల అనేటువంటి ఒక సందేహం కుదురుతూ వచ్చింది.
1: షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్, వై ఈజ్ ఇట్ దట్ ఐ యామ్ ఆస్క్డ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద టెంపుల్, ఈజ్ దేర్ కృష్ణ ఇన్సైడ్ ద టెంపుల్ ఆర్ అవుట్ సైడ్ ద టెంపుల్, దట్ వాజ్ హర్ డౌట్.
0: కానీ ఎక్కడ చూసినా ఉండినటువంటి యొక్క కృష్ణుడికి బయట లోపల అనేటువంటి ఒక పదము ఈ మహారాణ ఎందుకు ఉపయోగపెట్టాడు?
1: When Krishna is all pervasive, present both inside and outside, why Rana said, get out of this temple?
0: అని చెప్పి తిరిగి తన అర్థాన్ని తాను తీసుకుంది.
1: Then she could have the proper understanding.
0: తాను మధురకు బయలుదేరింది.
1: And she was prepared to reach Madhura.
0: ఈ మధురలో ఉన్నాడు కృష్ణుడు అనుకుంది.
1: He thought Krishna was there in Mathura.
0: Mathura anaga oka pattanam kaadu, maduramainatvanti hrudayame Mathura.
1: Mathura is not a geographical location. Mathura symbolizes the nectarine nature of the reality.
0: Chelo re man Ganga Yamuna teer, chelo re man.
1: Let mind go along the shores of Ganga and Yamuna.

0: గంగా యమున తీరం మీదుగా ఏమిటి? గంగా కుడి ప్రక్కన, యమున ఎడమ ప్రక్కన. ఈ రెండింటి యొక్క ప్రవాహములే గంగా యమున తీరని పెట్టుకుంటాను. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భూమధ్య స్థానమే మధురగా తీసుకుంది ఆ మీర.
1: గంగా యమున రిప్రజెంట్ ద రైట్ అండ్ ద లెఫ్ట్ సైడ్స్ ఆఫ్ ద నాస్ట్రల్స్, వైల్ ద భృకుటి ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఐబ్రో రిప్రజెంట్స్ మధుర.
0: కనుక ఆమె కూడాను చక్కని అర్థమునే తీసుకుంది.
1: She could have the exact interpretation.
0: మహారాణా చెప్పినట్టుగా ఈ గంగా యమునకు ఎక్కడ టికెట్ తాను చిక్కలేదు.
1: She didn't follow what Rana meant by these two, Ganga Yamuna.
0: వెళుతూ ఉంది పాపం.
1: He was proceeding and proceeding by.
0: కృష్ణా కృష్ణా కృష్ణా అనుకుంటూ బయలుదేరింది. కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, అడవి అన్నిటినీ దాటిపోయింది.
1: She was repeating Krishna's glorious name. She was proceeding along the mountains, the down the valleys, up the hills.
0: చేరింది కట్టకడపటికి, బృందావనము చేరింది.
1: She reached finally Vrindavan.
0: అక్కడ వెళ్ళేటప్పటికి తలుపులు మూసుకుంది.
1: There she noticed closed doors.
0: ఎవరెన్ని ప్రార్థనలు చేసినప్పటికీ ఆ తలుపులు ఓపెన్ కాలేదు.
1: In spite of repeated prayers, doors didn't open.
0: అప్పుడు ఈమె గట్టిగా అరిచింది.
1: Then she shouted,
0: కృష్ణ, నీవు కేవలము ఒక స్థానం నుంచి మరొక స్థానమునకు మారేటువంటి వాడు కాదు.
1: కృష్ణ, యు ఆర్ నాట్ ద వన్ టు మూవ్ అబౌట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: నీ ఉన్నది ఒకే స్థానమే.
1: యు ఆర్ ది వెరీ ఎగ్జిస్టెన్స్, యు రిమైన్ వేర్ యు ఆర్.
0: కనుక మీరా హృదయ స్థాయి నీవు.
1: యు రిసైడ్ ఇన్ ద ఆల్టార్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మీరా.
0: మీరా హృదయము ఒక్కటే కానీ రెండు లేవు.
1: ది హార్ట్ ఆఫ్ మీరా ఇస్ వన్ అండ్ నాట్ టూ.
0: కనుక ఆ హృదయాన్ని నీవు అందుకోమని చెప్పింది.
1: యు యాక్సెప్ట్ మై హార్ట్, షీ ప్రేడ్.
0: మోర మకుట భీతాంబరధారి.
1: And you wear that pitambara and with all that insignia of the Lord Krishna.
0: అక్కడ పోయేటప్పటికి తాను ఆ ద్వారమునకు తల కొట్టింది.
1: And she had hit her head against the doors.
0: తల పగిలింది, కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: And there she could experience the manifestation of Krishna.
0: కృష్ణ ఏకత్వం అయ్యేటప్పటికి మహారాణా వెంటనే పోతున్నాడు.
1: And Maharana also was passing by along the same road.
0: నేను పొరపాటు తప్పుల మీరాను కోప్పడ్డాను.
1: I was deluded, I was mistaken in giving this treatment to Meera.
0: కృష్ణ, మీరాను క్షమించు, నన్ను క్షమించు అని కృష్ణుని ప్రార్థించు పోయాడు.
1: And Rana prayed for pardon. Oh Krishna, pardon me, pardon Meera.
0: ఆమె క్రింద పడింది, ప్రాణం వదలింది.
1: As she fell down, she breathed her last.
0: కానీ ఇది పోయి కృష్ణుడు చేరిన తర్వాత కృష్ణుడు ప్రత్యక్షమై ప్రయోజనం ఏమిటి?
1: When once she reached Krishna, one with him, what is the fun of Krishna's manifestation apart from this?
0: కనుక నా హృదయ స్థాయి నీ యొక్క స్థాయి అని చెప్పినప్పుడు హృదయ స్థాయికి చేరిపోయాడు కృష్ణుడు.
1: Therefore, when once she declared that Krishna resides in her heart, Krishna did so.
0: కనుక ఇలాంటి అంతరాత్మలు ఏమాత్రం ఉండినప్పటికీ ఎవరూ దీన్ని యోచించటం లేదు.
1: Though there is lot of depth and inner significance, no one seems to be bothered of this.
0: కాన బాహ్యమైనటువంటి పదమునే తాను ఉపయోగించుకుంటూ బాహ్యమైనటువంటి యొక్క మార్గమునే నడుచుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నాను.
1: సో పీపుల్ గో బాయ్ ద వర్డ్స్ టేకింగ్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్.
0: కనుక మనము ఈ వర్ల్డ్లీ మీనింగ్ మనం తీసుకోకూడదు.
1: సో వీ కెనాట్ షుడ్ నాట్ రిలై ఆన్ ద వర్ల్డ్లీ మీనింగ్.
0: హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క భావం మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది కదిలేటువంటిది కాదు, వెళ్ళేటువంటిది కాదు.
1: సో ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ట్రూత్. ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ స్టెడీ, పర్మనెంట్, ఇటర్నల్.
0: హృదయము మార్పు ఏనాటికే కలగదు.
1: హార్ట్ నెవర్ చేంజెస్.
0: హృదయ స్థాయి ఏనాటికనే మారదు.
1: ద లెవెల్ ఆఫ్ ద హార్ట్ ద స్టేచర్ విల్ నెవర్ చేంజ్.
0: బట్టి మారినటువంటిది దీనిని మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ దాట్ ఇన్ టు కన్సిడరేషన్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ఈ విధంగా మీరా తన యొక్క ప్రియమైనటువంటి యొక్క క్రీస్తుణ్ణి పొందుతూ వచ్చింది.
1: దట్స్ హౌ మీరా కుడ్ ఎక్స్పీరియన్స్ వన్నెస్ విత్ కృష్ణ.
0: ప్రేమ మించినటువంటిది మరొకటి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: ఆ ప్రేమ ఏకాత్మతగా ఉంటుండాలి.
1: దట్ లవ్ ఈస్ ఆల్వేస్ వన్.
0: కనుక భక్తిని కోరేటువంటి వారందరూ కూడాను ప్రేమతత్వాన్ని ఒక్కటి మనం గట్టిగా పట్టుకోవాలి.
1: Therefore, all devotees should have a firm grip on this love.
0: ఈ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి కూడా మనం భగవంతుని చేర్చలేవు.
1: No other path will take you to God other than love.
0: కనుక ప్రేమనే పిలుచుకుంటూ పోండి.
1: Therefore, go by this path of love, sharing.
0: ప్రేమ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
1: Love is with you.
0: కంటనే కూడా ఉంటుండాలి.
1: Love is with you, in you, around you, above you, below you.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని ఏ రీతిగా మార్చుకోగలము?
1: How can you ever change love?
0: కనుక సామాన్యమైనటువంటి ప్రజలు ఏ విధంగా మార్చినప్పటికీ గట్టి హృదయం లేనటువంటి భక్తిని కలవాడు ఒక్కరు కూడా ఎవరు మార్చలేదు.
1: The ordinary people may go on changing this principle of love, but devotees should have this love which is changeless.
0: Prema swaruplara.
1: Embodiments of love.
0: Meerandaru kodanu tirigi meeru vellinappatikini akkada ee premane mee yokka hrudayanga teeskondi.
1: Even after you return, have this love, preserve this, sustain it.
0: Inga deenini kodanu marchanakkarledu.
1: You don't need to bring changes in any way.
0: Nee ventane jantane intane kuda untuntadu bhagavantudu.
1: God is always with you, in you, around you, below you, above you.
0: Kanuka Krishna nenu nee venta vastanu ani prarthisukunte taanu Krishna mundu pothuntadu taanu venta vastuntadu taanu veru itana veru.
1: If you pray Krishna please be with me, it means that he is always with you by your side.
0: కానీ కృష్ణ నీతోనే నేను వస్తున్నాను అన్నప్పుడు కృష్ణ లోపలనే ఉంటుంటాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు సే కృష్ణ ఐఎమ్ ఆల్వేస్ విత్ యు ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ ఇన్ యు.
0: కనుక ఇవన్నీ మనం అర్థం తీసుకుంటే ఏమాత్రమూ సాధ్యం కాదు.
1: ఇఫ్ యు గో బై ద రియల్ మీనింగ్ యు ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కృష్ణ ఐఎమ్ ఇన్ యు అంటారు.
1: యు సే కృష్ణ ఐఎమ్ ఇన్ యు.
0: నీవు లోపల ఉండినప్పుడు కృష్ణుడు ఏ విధంగా నీకు కనిపిస్తాడు?
1: వెన్ కృష్ణ ఈజ్ ఇన్ యూ, హౌ డు యూ ఫైండ్ హిమ్ అవుట్ సైడ్?
0: చాలా మంది భక్తులు కూడాను ఐఆమ్ విత్ యూ, ఐఆమ్ ఇన్ యూ, ఐఆమ్ టు యూ, ఐఆమ్ ఫర్ యూ అని అంటుంటారు.
1: మెనీ డివోటీస్ గో ఆన్ ప్రొక్లెయిమింగ్ దట్ ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ ఇన్ యూ, ఐఎమ్ ఫర్ యూ, దే గో ఆన్ సేయింగ్ లైక్ దాట్.
0: ఇవన్నీ కూడాను కేవలము డిక్షనరీ పదములే తప్ప నిజమైనటువంటి పదములు కాదు.
1: These are all the words that you find in dictionary, the vocabulary.
0: భగవంతుడు ఎప్పుడు కూడా ఏకంగానే ఉన్నాడు కానీ భిన్నంగా ఎప్పటికీ కనిపించడు.
1: God is always only one. He is never divided.
0: కనుక మీరు ఎప్పుడు కూడా మీ యొక్క దేవుడు మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడని భావించుకొని మీరు ప్రార్థించండి.
1: Therefore, always feel and pray with the conviction that God is always with you, that God is always in you.
0: ఈ విధంగా మీరు ప్రార్థించడం చేత మీరంతైనా ధన్యులు కావచ్చు.
1: If you pray like this, you are bound to be liberated.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరు ఇంతటితోనే మీరు తృప్తి పడకండి.
1: Don't get satisfied merely with this.
0: ఇంకా ఎంతనో ఉంటుంది అది మీరు పడవలసిన ఆనందం.
1: There's lots of things, bliss, waiting for you.
0: మీ కడుపు నిండుటకు ఇంకా ఎంతనో సామాన్ కావాలి.
1: You need so much to consume to fill your bellies.
0: ఏదో కొంచెం తినేసేసి కడుపు నిండిందని అనుకోకండి మీరు.
1: By just eating a fraction, you cannot say that your hunger is appeased or satiated.
0: కనుక ఇంకా మన ముందు మీరు ఎంతైనా మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుండాలి.
1: There is wide scope to enjoy and experience in future.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 16th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 21st August 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ డీల్స్ విత్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆఫ్ భగవద్గీత, విచ్ ఇస్ సాంఖ్య యోగ, ద చాప్టర్ ఆన్ జ్ఞాన ఆర్ విజ్డమ్, బై అండర్స్టాండింగ్ విచ్ యాజ్ హీ సేస్ వన్ కెన్ అండర్స్టాండ్ ది ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ గీత ఈజిలీ. సాయి భగవాన్ వాచ.
1: సాంఖ్యమనగా జ్ఞానం. సాంఖ్యము యాక్చువల్లీ మీన్స్ విజ్డమ్. ఈ జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించటంలో ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువ ఉన్నది. ఇన్ ది ఎంక్వైరీ ఆఫ్ విజ్డమ్ వన్ షుడ్ నాట్ అసోసియేట్ వన్సెల్ఫ్ విత్ థాట్స్ ఆఫ్ ఇనర్ థింగ్స్. అర్జుని యొక్క బలహీనతను, శోకమును గుర్తించినటువంటి కృష్ణుడు, కృష్ణ హూ రికగ్నైజ్ ద వీక్నెస్ అండ్ ది ఫియర్ ఆఫ్ అర్జున, కల్మష విధం అని ఒక విధమైనటువంటి విసుగుతో అర్జునుని విమర్శించాడు. ఈ అడ్వానిస్ట్ అర్జున విత్ ద వర్డ్ కల్మషమిదం వెరీ వెహెమెంట్లీ.
2: కల్మషం అనగా తిరిగితనం అని కాని లేక శోకం అని కాని మనస్సు కూడినటువంటి చేరినటువంటి యొక్క మాలిన్యం అని కూడా నువ్వు చెప్పవచ్చు.
1: కల్మషమిదం మీన్స్ టిమిడిటీ ఆర్ సారో ఆర్ గ్రీన్ అండ్ వీక్నెస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్.
2: అర్జున, ఈ శోకమునకు ఈ పెరిగితనమునకు కారణాన్ని ఏమిటి?
1: అర్జున,
2: మన యొక్క మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించారు.
1: అర్జున, వాట్ ఈస్ ద రీజన్ ఫార్ యువర్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ? ఇట్ ఈస్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ యువర్ మైండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్.
2: కర్మణ్య దోష అని కూడాను పదమును ఉపయోగపెట్టారు.
1: హియర్ ఆల్సో యూజ్ ద వర్డ్ కర్మణ్య దోష
2: అనగా కృపణుడి యొక్క భావమే కర్మణ్యం.
1: కర్మణ్యం రెఫర్స్ టు ద ఫీలింగ్ అండ్ ద నేచర్ ఆఫ్ కృపణ ఆర్ మీన్ పర్సన్.
2: కృపణుడు అనగా దరిద్రుడని, లోభి అని అర్థం ఉంటున్నారు.
1: ది మీనింగ్ ఆఫ్ కృపణ ఇస్ ఎ పూర్ మ్యాన్ అండ్ ఎ మైజర్లీ పర్సన్.
2: అయితే ఈ అర్థములు అర్జునుకు అంత సరి అయినటువంటివి కావు.
1: బట్ దీస్ మీనింగ్ డు నాట్ రియలీ అప్రోప్రియేట్లీ డిస్క్రైబ్ అర్జున.
2: కారణం ఏమనగా అర్జునుడు లోభి కాదు.
1: ది రీజన్ ఇస్ అర్జున ఇస్ నాట్ ఎ మైజర్
2: లేక దరిద్రుడు కాదు.
1: హి ఇస్ నాట్ ఈవెన్ ఏ పవర్టీ స్ట్రికెన్ వన్.
2: కనుక ఈ లోభి అనేటువంటి ఒక అర్థం కానీ దరిద్రుడు అనేటువంటి అర్థం కానీ అర్జునుకు సరైన సంబంధమైనటువంటిది కాదు.
1: ది వర్డ్ ఏ మైజర్ ఆర్ ఏ పర్సన్ హూ ఇస్ వీక్ ఇన్ మైండ్ దే డు నాట్ డిస్క్రైబ్ అర్జున ప్రాపర్లీ.
2: ఉపనిషత్ అర్థమును పురస్కరించుకొని ఇతను అజ్ఞాని అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇతనికి సమన్వయం అవుతుంది.
1: ఇంటర్ప్రిటింగ్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ మీనింగ్ గివెన్ ఇన్ ద ఉపనిషత్ ఇట్ మీన్స్ దట్ హీ ఇస్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్.
2: అజ్ఞానిగా ఉండటం చేతనే ఈ దుఃఖ మోహములు అతని ముంచెత్తుతున్నది.
1: బికాస్ హీ వాజ్ ఇగ్నోరెంట్ హీ వాజ్ ట్రెన్స్డ్ ఇన్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ.
2: సంయోగంతో ఏర్పడేటువంటిదే మోహం.
1: మోహం ఈజ్ అసోసియేటెడ్ విత్ అటాచ్మెంట్.
2: వియోగంతో సంభవించేటువంటిదే దుఃఖం. అన్ అకౌంట్ ఆఫ్ సెపరేషన్ గ్రీఫ్ కమ్స్.
1: జీవితము సంయోగ వియోగ సంఘర్షాత్మకమైన సహస్రాల మాత్రమైనటువంటి తరంగం.
2: లైఫ్ మే బి కంపేర్డ్ టు ఏ ఫ్లో వేరింగ్ దెర్ బి కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్ దెమ్సెల్ఫ్.
1: ఇది సంయోగ వియోగములతో కూడినటువంటిది మానవుని యొక్క జీవితము.
2: మ్యాన్స్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ అసోసియేషన్ అండ్ దెన్ సెపరేషన్.
1: ఇక్కడ యుద్ధం కూడాను రెండింటికి మధ్యను చేరినటువంటిది భారత యుద్ధం.
2: Even this battle of Kurukshetra also was one thing to illustrate that.
1: It is Sandhi Sthana.
2: It was a point of Sandhi.
1: Sandhi anaga rendu kaalamulu yokka cherikani.
2: Sandhi refers to a time when two different times joined together.
1: Ananda dukkhamulaku madhyam unnatundi Sandhi.
2: Sandhi refers to a point which comes in between sorrow and joy.
1: పగలు రాత్రికి మధ్య చేరినటువంటిదే సంధి.
2: ఇట్ కమ్స్ బిట్వీన్ డే అండ్ నైట్.
1: సంయోగ వియోగములకు మధ్య ఉన్నటువంటిది ఈ సంధి.
2: ఇట్ కమ్స్ బిట్వీన్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ సంధి కాలం లోపలనే ఈ యొక్క సుఖదుఖములకు గురి అవుతున్నాడు.
2: ఓన్లీ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సంధి మ్యాన్ ఇస్ పుట్ టు
1: అనగా రెండు కాలముల యొక్క చేరికని.
2: Sandhi refers to a time when two different times joined together.
1: Ananda dukkhamulaku madhyam unnatundi.

0: ప్రవేశించాలి, లేక దుఃఖమునకైనా ప్రవేశించాలి.
1: ఎయిదర్ హి హస్ టు ఎంటర్ ఫుల్లీ ఇన్ ది పాత్ ఆఫ్ గాడ్ ఆర్ ఇన్ సారో.
0: అయితే మానవుడు సుఖముని అపేక్షిస్తాడు కానీ దుఃఖం ఏమాత్రం అపేక్షిస్తాడు.
1: బట్ మ్యాన్ ఆస్పైర్స్ ఓన్లీ ఫర్ జాయ్ బట్ నాట్ ఫర్ సారో.
0: కనుక నేను సుఖమును ప్రవేశించడానికి తగినటువంటి కృషి ఈ యొక్క జ్ఞానం.
1: విజ్డమ్ ఇస్ ద పాత్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు జాయ్.
0: ఈ సాంఖ్యయోగములో అధికంగా శరీరం యొక్క విరక్తిని అందించి దివ్యత్వమైన కృతి యొక్క ఆత్మతత్వమును బోధించడమే జరుగుతుంది.
1: దిస్ యోగ సాంఖ్యయోగ టీచర్ డిటాచ్మెంట్ అండ్ డిస్గస్ట్ ఫార్ ద బాడీ అండ్ లవ్ ఫార్ డివినిటీ.
0: ఇక్కడ ఋషికేశ గుడాకేశ అని రెండు పదములు ఏర్పడుతూ వచ్చాయి.
1: టూ వర్డ్స్ ఋషికేశ అండ్ గుడాకేశ ఆర్ యూజ్డ్.
0: ఋషికేశుడు అనగా ఇంద్రియములకు అధిపతి.
1: ఋషికేశ రెఫర్స్ టు ద మాస్టర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
0: గుడాకేశ అనగా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు.
1: గుడాకేశ రెఫర్స్ టు ద వన్ హూ హాస్ కంట్రోల్డ్ ది సెన్స్ ఆర్గన్స్.
0: ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు.
1: అర్జున హాస్ కంట్రోల్ ద సెన్సెస్ అండ్ కృష్ణ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ ఇరువురికి మధ్య అంటే ఈ విధమైన వివాదములు జరుగుతూ వస్తున్నాయి.
1: ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ ది ఆర్గ్యుమెంట్ బిట్వీన్ దీస్ టూ పర్సన్.
0: దీనికి మూల కారణం దేహాత్మ యొక్క తత్వమే అర్జునుడు.
1: ది మెయిన్ రీజన్ ఇస్ అర్జున ఇస్ అసోసియేటెడ్ విత్ బాడీ కాన్షియస్నెస్.
0: బంధువులను చూచి మిత్రులను చూచి జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారం పడుతున్నాడు.
1: అర్జున వాస్ వరీయింగ్ ఆఫ్టర్ లుకింగ్ ఇంటూ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ హి కుడ్ ఫాలో ద బ్యాటిల్ ఆఫ్ అబౌట్ హిస్ రిలేటివ్స్ అండ్ హిస్ ఫ్రెండ్స్.
0: అర్జున మొట్టమొదట దేహాన్ని గురించి విచారించు.
1: అర్జున ఫస్ట్ థింక్ ఆఫ్ ది బాడీ.
0: ఈ దేహతత్వం అనే కృతిని కేవలము జడంతో కూడినటువంటి.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇనర్ట్నెస్.
0: ఇది కేవలము జీవుడు ధరించినటువంటి ఉపాధి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఏ ఉపాధి విచ్ ఏ జీవ హ్యాస్ టు టాన్.
0: ఇది కేవలం వస్త్రం వంటిది.
1: దిస్ విల్ బి కంపేర్డ్ టు సంథింగ్ లైక్ ఏ క్లోత్.
0: ఈ మలినమైనటువంటి వస్త్రమును పాతబడినటువంటి వస్త్రమును విసర్జించి నూతనమైన పరిశుద్ధమైనటువంటి వస్త్రమును ధరించుకోవటము మానవుడు సహజం.
1: ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ మ్యాన్ టు త్రో అవే డర్టీ ఆర్ వర్న్ అవుట్ క్లోత్స్ అండ్ టు వేర్ న్యూ క్లోత్స్.
0: ఇక్కడ వస్త్రం అనగా కొంత వరకు మనం విచారించవలసినటువంటి విషయం.
1: వి హావ్ టు థింక్ ఎ లిటిల్ అబౌట్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ వస్త్రం క్లోత్.
0: అయితే మలిన వస్త్రమును విసర్జించి నూతన వస్త్రమును ధరించడం అంటే ఈ దేహమును వదలి మరొక దేహమును ధరించడమే.
1: లీవింగ్ డర్టీ క్లోత్ అండ్ వేరింగ్ న్యూ క్లోత్ ఇస్ సంథింగ్ లైక్ గివింగ్ అప్ దిస్ బాడీ అండ్ పుట్టింగ్ ఆన్ ఏ న్యూ బాడీ.
0: ఇది పాత వస్త్రం అనే దానిగా నిరూపించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ ప్రూవ్డ్ దట్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఏ వర్న్ అవుట్ క్లోత్.
0: అయితే సామాన్య మానవులకు ఇందులో సందేహం కలగవచ్చు.
1: ఆర్డినరీ పీపుల్ దే గెట్ టూ డౌట్స్ ఇన్ దిస్ రిగార్డ్.
0: పాత వస్త్రం అనగా ఏ 80 సంవత్సరంలో ఏ 90 సంవత్సరంలో ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేహం అనేటువంటి వస్త్రం విసర్జించుకో ఎట్టి బాధను ఉండదు.
1: ఇఫ్ యూ థింక్ దట్ ది బాడీ ఈజ్ సంథింగ్ లైక్ వర్న్ అవుట్ క్లోత్ ఆఫ్టర్ 80 ఇయర్స్ ఆర్ 90 ఇయర్స్ ఆఫ్టర్ ద ఓల్డ్ ఏజ్ యూ మే సే దట్ ఈస్ వర్న్ అవుట్ క్లోత్ అండ్ దిస్ వుడ్ బి లెఫ్ట్.
0: ఇట్టు పాత పడక పూర్వమే యవ్వనమందు ఒక బాల్యమునందు ఈ వస్త్రమును వదలటము కొత్త వస్త్రము వదలనట్టే కదా.
1: ఇఫ్ ఇన్ ది డ్యూరింగ్ ది యూత్ ఆర్ డ్యూరింగ్ ద మ్యాన్ బిఫోర్ ఓల్డ్ ఏజ్ ఇట్సెల్ఫ్ ఇఫ్ పీపుల్ డై వుడ్ ఇట్ కుడ్ అమౌంట్ టు లీవింగ్ ది న్యూ క్లోత్ ఇట్సెల్ఫ్ ఇస్ ఇట్.
0: ఒక 20 సంవత్సరముల యొక్క దేహము ప్రాణమును వదలినప్పుడు ఇది పాత వస్త్రము వదలనట్టేదని ఎట్లా అనుకోవడానికి వీలవుతుంది.
1: సపోజ్ ఏ బాడీ ఆఫ్ 20 ఇయర్స్ లీవ్స్ దిస్ అండ్ హౌ కెన్ యూ జస్ట్ డిస్క్రైబ్ దిస్ పర్టికులర్ వన్ యాజ్ ఏ వర్న్ అవుట్ క్లోత్.
0: ఇది కొత్త వస్త్రమే.
1: దిస్ ఇస్ ఏ న్యూ క్లోత్.
0: ఇది మన దృష్టిలో.
1: దిస్ ఈస్ ఇన్ అవర్ వ్యూ.
0: దీనికి విష్ణువు చక్కని ఒక

0: ఆదర్శాన్ని అందించాడు. క్రిస్టో హ్యాస్ ఆఫర్డ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్. మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్, ఒక బట్టను మనం తీసుకుని వచ్చాం. సపోజ్ అట్ టైమ్ వెన్ వి హావ్ గాన్ ఆన్ ఎ టూర్ ఆర్ ఎ పిల్గ్రిమేజ్, వి హావ్ పర్చేజ్డ్ ఎ షర్ట్, ఎ పీస్ ఆఫ్ షర్టింగ్ క్లాత్. ఆ గుడ్డను తెచ్చి మనం ఎక్కడో బీరువులో పడవేశాం. వి హావ్ బ్రాట్ ఇట్ అండ్ కెప్ట్ ఇట్ ఇన్ ఎ బేగ్. ఏదో ఒక సందర్భం లోపల 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఈ బట్టలు సర్దేకొచ్చిన సమయంలో ఈ వస్త్రములు కంటికి కనపడింది. ఆఫ్టర్ 5 or 6 years, యూ వెన్ యూ ఆర్ జస్ట్ పుటింగ్ ది క్లోత్స్ అరైవ్, యూ కేమ్ అక్రాస్ దిస్ పర్టికులర్ పీస్. తక్షణమే జ్ఞాపకం వచ్చింది, అయ్యో నేను ఫలాది సమయంలో తెచ్చినటువంటి వస్త్రం అనుకుని టైలర్ పిలిచి తన మెజర్ ఇచ్చి ఒక షర్ట్ ను కుట్టించు. ఇమ్మీడియట్లీ రిమెంబరింగ్ వెన్ యూ బ్రాట్ దిస్ పర్టికులర్ క్లోత్ 5 or 6 years ago, యూ టుక్ దిస్ పర్టికులర్ పీస్ ఆఫ్ క్లోత్ ది టైలర్ అండ్ గేవ్ ది మెజర్మెంట్, గాట్ ఎ షర్ట్ స్టిచ్. ఆ యొక్క కొత్త షర్ట్ ధరించాడు. యు వోర్ దట్ న్యూ షర్ట్. ఇది మన ప్రేయర్ హాల్ లో వచ్చి కూర్చోవడానికి వండినాడు. హి కేమ్ టు ది ప్రేయర్ హాల్ అండ్ టు సిట్ డౌన్ హి బెంట్ ఇట్ డీప్ పెంచింది. ది బ్యాక్ ది షర్ట్ వాస్ టోర్. కొత్త షర్టు అప్పుడే చినిగిపోయాయని అని మనం విచారిస్తాం. హి వాస్ థింకింగ్ దట్ ఇట్ వాస్ ఎ న్యూ షర్ట్ బట్ స్టిల్ ఇట్ వాస్ టోర్. ఈ యొక్క అంతరార్థం ఏమిటి? షర్ట్ కుట్టడం కొత్తది కాని బట్ట యొక్క స్టాక్ పాతది. వాట్ ఇస్ ది రియల్ మీనింగ్ బిహైండ్ దిస్? ది క్లోత్ వాస్ ఓల్డ్ వన్, బట్ ది షర్ట్ ఆఫ్ కోర్స్ ఇస్ స్టిచ్ అన్యూ. మనము కాలర్, ఆర్మ్స్, పాకెట్ అన్ని కుట్టడం అనేటువంటిది కొత్తగా కుట్టాడు. స్టిచింగ్ ది ఎంటైర్ షర్ట్ వాస్ ఆఫ్ కోర్స్ అన్యూ, కానీ కుట్ట యొక్క స్టాక్ చాలా పాతది. బట్ ద క్లోత్ వాస్ ఫ్రమ్ ఓల్డ్ స్టాక్. అదే రీతిగా ఒక శరీరాన్ని ధరించడము, దీనితో కొత్త వయసును పెంచుకోవటము, ఇది కొత్తదిగా మనకు అనిపిస్తుంది. వేరింగ్ ఎ బాడీ అండ్ స్పెండింగ్ ఎ లిటిల్ వైల్ ఇట్ విల్ లుక్ దట్ ఇస్ ఎ న్యూ బాడీ, కానీ ఈ జీవితం యొక్క ఇది చాలా పాతది. బట్ ది యాక్చువల్లీ ఇట్ వాస్ ది ఆఫ్ ఓల్డ్ టైమ్.
1: ఇది జన్మాంతరంతో జన్మజన్మములు ఎందుకు దీని యొక్క భయ ప్రమాణం అనుసరిస్తూనే వస్తున్నది.
0: This has come down from birth after death, taking the life as a continuous principle.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
0: One more small example for this.
1: ఒక పెద్ద మనిషి,
0: quite a grown up person,
1: ఒక మంచి యువకుడు ఇద్దరు ఉన్నారు.
0: Another youth, there are these two people.
1: మంచి 25 సంవత్సరాల యువకుడు ఒక గుండు పైన చుట్టుతో ఒక 20 వేట్లు వేశాడు.
0: The youth, who is in his 25th year, has struck 25 times on a stone.
1: 20 times on a stone. Kani aa rai pagalale.
0: But that did not break.
1: Kani kasturi chayadu ayana vachi rendu sutriye katle vesadu, adi pagalipoyindi.
0: A person like Kasturi came and with a hammer he gave two strokes that was broken.
1: 20 samvatsaram yuvakudu 20 వేట్లు వేసినప్పటికీ ఈ గుండు పగలలేదు. కానీ 20 సంవత్సరం యొక్క వృద్ధుడు 2 వేట్లు వేసేటే పగిలిపోయింది. దీని ఉండేటువంటి యొక్క మాత్రమేమిటి? అతను బలవంతుడా లేక ఇతను బలవంతుడా అని మనం విచారించాలి.
0: వి హావ్ టు ఎన్క్వైర్ వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ నాట్ బ్రేకింగ్ ఫర్ 20 స్ట్రోక్స్ ఆఫ్ ఎ యూత్ ఆఫ్ 25 ఇయర్స్, బట్ ఎ పర్సన్ ఆఫ్ 80 ఇయర్స్ అని గేవ్ 2 స్ట్రోక్స్ ఆఫ్ బ్రోకన్. వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
1: మనము ఈ యొక్క వృత్తులు వేసినటువంటి 2 దెబ్బలను మాత్రమే మనం ఎంచుకుంటున్నాం.
0: విఆర్ కౌంటింగ్ ఓన్లీ ది 2 స్ట్రోక్స్ విచ్ ఆర్ గివెన్ బై
1: ఈ 2 దెబ్బలకే అది పగిలింది అని మనం భావిస్తున్నాము.
0: వి థింక్ దట్ ఇట్ హస్ గివెన్ వే ఓన్లీ ఫర్ 2 స్ట్రోక్స్.
1: కాదు, 22 దెబ్బలకి అది పగిలింది.
0: బట్ ఇట్ హస్ గివెన్ వే ఫర్ 22 స్ట్రోక్స్.
1: 20 దెబ్బలు యువకుడు వేయడం చేత అది మెత్తబడింది, 2 దెబ్బలు వేసరికి 2 చీలిపోయింది.
0: ఆఫ్టర్ బీయింగ్ గివెన్ 20 స్ట్రోక్స్ బై ద యూత్, ఇట్ వాస్ perfect. And next when 2 strokes were given by an elderly person, that gave way.
1: అదే విధముగా పోయిన జన్మము లోపల ఎన్నో సాధనలు చేసి ఎన్నో విషయములు అనుభవించి ఆ యొక్క దీని లోపల దేహము చారించాడు.
0: Similarly, a person in the previous birth has done a number of sadhanas and enjoyed quite a few things and he has given up his life.
1: ఈ జన్మములో ఈ విధమైన ఉద్దాత్యం కాకపోరమే దీనిని పూర్తి కావించుకున్నాడు.
0: ఇన్ దిస్ వర్స్ బిఫోర్ హీ అటైన్డ్ ఓల్డ్ ఏజ్ హీ గాట్ ఫుల్ఫిల్మెంట్.
1: అదే విధముగానే మనం ఈ జన్మములో ఉండినటువంటి యొక్క వయ ప్రమాణమును చిత్తాలోచనను మనం సమానంగా తీసుకుంటున్నాం.
0: వీఆర్ టేకింగ్ ద లైఫ్ అండ్ ది ప్రోగ్రెస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ బర్త్ అలోన్ ఇంటూ అకౌంట్.
1: కానీ భగవంతుని దృష్టి లోపల జరిగిపోయినటువంటి యొక్క ప్రమాణమును, జరిగిపోయినటువంటి యొక్క పరిస్థితులను, జరిగిపోయినటువంటి ఫలితమును దానిని ఆధారంగా తీసుకుంటాడు.
0: బట్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్ హీ కన్సిడర్ ఆల్ ద పాస్ట్ లైఫ్, పాస్ట్ ఎఫర్ట్స్ అండ్ పాస్ట్ కాన్సిక్వెన్సెస్.
1: అదే విధముగానే నాయన ఈ దేహాలంతా కూడా జీర్ణమైపోయేటువంటి ఈ యుగ యుగముల నుంచి తరతరముల నుంచి జన్మ జన్మముల నుంచి కూడాను ఈ విధంగా వస్తూ ఉంటున్నాయి.
0: These bodies will come to ruin, and this has happened for a number of ages, a number of births, and for a long time this has happened.
1: Kanuka, ivi jeevinchipoyinatundi ee vidhanga kuda jeevinchipothayi.
0: These are worn out, and suddenly they will be ruined.
1: This
0: body is one which comes to be
1: జీర్ణించిపోయేటువంటి శరీరము అని నేను పేరు.
0: దిస్ ఇస్ ది వర్న్ అవుట్, దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది శరీరం.
1: మొదలు ఒక మాంసపు ముద్దగా పుట్టింది.
0: వెన్ ఇట్ ఇస్ బోర్న్, ఇట్ బోర్న్ యాజ్ అ లంప్ ఆఫ్ ఫ్లెష్.
1: తిరిగి కోమలంగా పెరుగుతుంది.
0: డ్యూరింగ్ ద గ్రోత్ ఇట్ బికమ్స్ ఎ బ్యూటిఫుల్ బాడీ,
1: ఆకర్షణీయంగా అభివృద్ధి అవుతుంది.
0: బికమ్స్ అట్రాక్టివ్ అండ్ గ్రోత్.
1: క్రమక్రమేణా ఇది ఒక వికారాన్ని పొందిపోతుంది.
0: అల్టిమేట్లీ ఇట్ బికమ్ అగ్లీ ఆల్సో.
1: ఇది అనేక రకములుగా మార్పులు చెంది జీర్ణించిపోయేటువంటి.
0: దిస్ బాడీ ఇస్ వన్ విచ్ అండర్గోస్ ఎ నంబర్ ఆఫ్ చేంజెస్ అండ్ అల్టిమేట్లీ ఇట్ విల్ గెట్ వర్న్ అవుట్.
1: ఇది అనేక పరిణామములతో కూడినటువంటిది.
0: దిస్ విల్ బి సబ్జెక్ట్ టు ఎ నంబర్ ఆఫ్ చేంజెస్.
1: కనుక ఇది పరిణామములతో కూడినటువంటి జడమే కానీ చైతన్యం కాదు.
0: దిస్ ఈస్ full of changes and an inert thing.
1: I see. మాట్లాడుతుండాలి, పెరుగుతుండాలి, పని చేస్తుండాలి, పెరుగుతుండాలి, ఇది జడం ఎట్లవుతుంది అని ఒక విధమైన సందేహం కలగవచ్చు.
0: When they get it out, well, this is talking, this is doing work, and this is living. How can you call this as inert?
1: గడియారానికి కీ ఇస్తే మూడు ముట్టు తిరుగుతూనే ఉంటాయి. గంటలు కొడుతుంది, బాగా ఈ గంటలు అయితే చెప్తుంది.
0: Can you wait the watch? The three hands will be moving, and at the particular hour they will be giving the bell also, and all this will be going on.
1: Idi baaga kadalanta matramana gantalu kottinanta matramana idi pranam undadani manam cheptaru idi avutundi.
0: Just because these hands move, watch works, can you say that this has life?
1: Idi kevalam ki yokka aadharam cheta adu nadustundadi, gantalu kodutundadi.
0: On account of the power of winding, this watch works and it functions properly.
1: దైవము యొక్క చైతన్యం యొక్క శక్తి చేతనే ఈ దేహం కూడా నడుస్తుండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అన్ని పనుల్లోనూ పాల్గొంటుండాలి.
0: On account of the life energy given by the God, this body also works, talks and performs.
1: ఈ లేకపోతే ఏ విధంగా గడియారం నడచలేదు, గంటలు చెప్పలేదు. అదే విధంగానే దైవత్వం అనేది దివ్య చైతన్యము లోపల లేకపోతే ఏ పని
0: చేయలేదు. వాచ్ కెనాట్ ఫంక్షన్, సో ఆల్సో దిస్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు ఫంక్షన్ వితౌట్ ద డివైన్ ప్రిన్సిపల్ బీయింగ్ ఇన్సైడ్ ఇట్.
1: కానీ జరుగుతుండాలి, నడుస్తుండాలి, గంటలు చెప్తుండాలి, కానీ పెరుగుతుండాలి ఈ దేహము. ఇది ఒక పెద్ద ఆశ్చర్యం.
0: Then the next question is, well, this body is growing. Watch will be only working.
1: But ఇది జడమైతే ఈ పెరగడం ఏమిటి, ఈ పెరగడానికి కారణం ఏమిటి? జడం పెరగదు కదా.
0: If this is inert, how can it grow? Inert things do not grow.
1: ఇచ్చివాడ తిన్నము ఇల్లును ఊడ్చి ఇంత చెత్త తీసుకుని పోయి ఒక కుప్పలో వేస్తుంటే ఒక నెలకు కుప్ప కూడా పెరిగిపోతుంది.
0: If you wash the, if you sweep the floor and collect the dust and put it in a dustbin, even that heap also grows.
1: కనుక దీనికి దిన్నము కూడాను ఈ ఘీ, దోశ, సాంబార్, చట్నీ, పప్పు ఇలాంటివన్నీ వేస్తుంటే ఇది పెరుగుతూనే ఉండాలి. ఆ చెత్తను నిలిపెడితే ఇది కూడా పెరగదు.
0: సిమిలర్లీ, వెన్ యూ గో ఆన్ ఫీడింగ్ దిస్ బాడీ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ దిస్ బాడీ ఆల్సో గ్రోస్. ఇఫ్ యు స్టాప్ గివింగ్
1: కనుక మనము ఆహారం అనేటువంటి చెత్తని వేస్తున్నాం కనుకనే ఇది పెరుగుతూ ఉంటుంది.
0: వి ఆర్ పుట్టింగ్ ద ఫుడ్ ఇన్ సైడ్ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ గ్రోయింగ్.
1: దిబ్బ పెరిగినంత మాత్రం ప్రాణం ఉన్నట్టు కాదు. అదే విధంగానే ఈ దేహం కూడా ఒక దిబ్బ వంటి
0: when it is growing, you cannot say that it has life. Similarly, this body, just because it is growing, you cannot say that it is...
1: దీనికి చైతన్యవంతమైనటువంటి దైవత్వమే దీనికి ఆధారం.
0: The basis for this particular body is divinity, which is full of chaitanya.
1: కనుక ఈ చైతన్యమును లక్ష్యంగా తెచ్చుకొని నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు.
0: Remembering this principle of life, you discharge your duty.
1: అర్జునుడు అజ్ఞాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా కొంత అర్థం లేనట్టుగా ఉంటుంది.
0: కాల్ అర్జున యాజ్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్ ఇట్ లుక్స్ యాజ్ దట్ దేర్ ఇస్ నో మీనింగ్.
1: అర్జునుడు అనేక విధమైనటువంటి విద్యలు ఎందు అష్టశస్త్ర విద్యలు ఎందు అగ్రగణ్యుడే కాని ఆత్మజ్ఞానమునందు మాత్రము అతను వెనుకబడిన వాడే.
0: హీ హాస్ మాస్టర్డ్ ఎ నంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్చరీ అండ్ అదర్ థింగ్ బట్ ఇన్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ హీ హాస్ నాట్ గాట్ ఎనీ అపాయింట్మెంట్.
1: ఒక్కొక్కరు తమ తమ యొక్క శక్తిని తమ తమ యొక్క తలమును ఒక్కొక్క మార్గము లోపల దానిని స్పెషలైజ్ చేస్తుంటారు.
0: ఈచ్ పర్సన్ మే బి స్పెషలైజింగ్ యూజింగ్ ఆల్ హిస్ కెపాసిటీస్ ఫ్యాకల్టీస్ అండ్ పవర్ ఇన్ స్పెషలైజింగ్ ఇన్ వన్ పర్టికులర్ ఫీల్డ్.
1: మానవుని ఎందుకు శక్తిని కొంతమంది సంగీతమునందు ప్రత్యేకమైన యొక్క అభివృద్ధిని గావించుకుంటారు.
0: Some people will use their faculties and their capacities in learning and mastering music.
1: అతనికి సంగీత విషయంలో ఉన్నంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుంది.
0: His proficiency in music, he would not be able to get in the other things. He doesn't have it.
1: మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు.
0: Similarly, some people may be in writing books and in writing poetry.
1: Chitri, Silpamu, ilanti yokka margamlo kodanu tama yokka divya shakti abhirudhiga unchukuntuntaru.
0: Similarly, in painting and sculpture etc., they may be developing their own
1: capacity. Manam ponakkaledu. Mana institute nande aneka mandi tavtapuntuntaru.
0: We need not go that far. Take our own institute as an example. There are a number of professors.
1: Okaru physics lokala chaala agravistaru.
0: One person would have achieved excellence in the area of physics.
1: ఇంకొకరు కెమిస్ట్రీ లో పోతుంటారు.
0: The other person might be in chemistry.
1: మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు.
0: The third person might be in mathematics.
1: ఇంకొకరు బయాలజీలో పోతుంటారు.
0: The other person in biology.
1: కానీ వారి వారి మార్గంలో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో వీరికి అంత తెలియదు.
0: They might have achieved extraordinary accomplishments in that particular area, but they do not know any other thing.
1: ఇప్పుడు వేదాధ్యయనము శాస్త్రము ఉంటుంది.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ వేద.
1: వేదములో కొంతమంది వారికి శక్తిని అంతా కూడా దారపోసి అనేక విధములుగా కూడా దానిని అభివృద్ధి గావించుకుంటుంటారు.
0: సమ్ పీపుల్ విల్ హావ్ ఇన్వెస్టెడ్ ఆల్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ వేద అండ్ అచీవ్.
1: ఈ వేదమును వల్లించట లోపల మన కామావధానికి సాటి వేది మరొకటి లేదు.
0: ఇన్ నరేటింగ్ ఆర్ ఇన్ ప్రొనౌన్సింగ్ దిస్ వేద అవర్ కామావధాని ఈజ్ యూనిక్.
1: వేదములో మహాపాండిత్యం తీసుకున్నాడు, ఉన్నత స్థాయిని అందుకున్నాడు.
0: ఎక్స్ట్రాడినరీ స్కాలర్షిప్ ఇన్ వేద అండౌటెడ్
1: కానీ లౌకిక విషయం లోపల సీత ఎవరో పెద్ద కృష్ణుడు భార్య అంటాడు.
0: బట్ ఇన్ ది వర్లీ నాలెడ్జ్ ఇఫ్ యు ఆస్క్ హూ ఇస్ సీత హి వుడ్ సే హి ఇస్ ది వైఫ్ ఆఫ్.
1: లౌకికంలో అతనికి ఏమీ తెలియదు పాపం.
0: ఇన్ వర్లీ నాలెడ్జ్ హి డజంట్ హావ్ ఎనీ.
1: కారణం ఏమిటి? వారి వారి ఎత్తినటువంటి శక్తిని ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటుంటారు.
0: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ దే ఎంప్లాయ్ ఆల్ దర్ కెపాసిటీ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్పెషలైజింగ్.
1: అదే విధంగానే అర్జునుడు అస్త్రశస్త్ర విద్యల లోపల అగ్రగణ్య స్థానంలో అందుకున్నాడు.
0: ఇన్ ద సేమ్ వే అర్జున హ్యాడ్ అకాంప్లిష్డ్ ఎక్స్ట్రాడినరీ హైట్స్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఆర్చర్.
1: మిగిలినటువంటి విషయంలో దానికి ఏమాత్రము తెలియదు.
0: In the other areas, he did not have such intense knowledge.
1: Anni rangamuli yendu, anni vishayamuli yendu, agraganyudainatuvanti vadu okka daivam mattu.
0: In all fields, having complete mastery and complete proficiency, there is only one person and that is
1: God. Anni adaniki sarvajnudu ani peru.
0: That's why he has been described as sarvajna, omniscient.
1: ఈ సర్వజ్ఞుడైనటువంటి వాడే సర్వశక్తిమయుడిగా కూడా ఉంటాడు.
0: ఓన్లీ ఏ పర్సన్ హూ ఈజ్ ఆమ్నిషియంట్ ఈజ్ ఓమ్నిపొటెంట్.
1: సర్వశక్తిమయుడైనటువంటి వాడే సర్వవ్యాప్తుడుగా కూడా ఉంటాడు.
0: ఓన్లీ ఏ పర్సన్ హూ ఈజ్ ఆమ్నిపొటెంట్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: కనుక సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము ఒక దైవత్వములకు మాత్రమే.
0: దేర్ఫోర్ ఆమ్నిషియన్స్, ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్నినాయిడ్ ఇస్ ఓన్లీ ఫర్ ది గాడ్.
1: కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు.
0: కృష్ణ టాట్ అర్జున కన్సిడర్ దిస్ బాడీ అర్జున డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది మొట్టమొదట చంపుకోమన్నాడు.
0: ఫస్ట్ ప్లేస్ కిల్ ది అటాచ్మెంట్ యూఆర్ హ్యావింగ్ బాడీ కాన్షియస్నెస్.
1: ఈ మోహము చాలా ప్రమాదము చేయించేది.
0: దిస్ అటాచ్మెంట్ ఈజ్ రాదర్ డేంజరస్.
1: నిత్యానిత్య విషయ పరిశీలనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది.
0: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ కెపాసిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ మోహము తప్ప అన్యముని ఏమాత్రం కూడా ఇది అంగీకరించదు. ఈ మోహమును తప్ప ఇది అన్యము ఏమాత్రము అంగీకరించదు.
0: సపోజ్ దిస్ అటాచ్మెంట్ ఇట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: ఒక చిన్న కథ,
0: వన్ స్మాల్ స్టోరీ.
1: ఒకనొక సమయంలో దేవేంద్రునకు శాప వశత్తు భూలోకంలో ఒక పందిగా వచ్చి పుట్టాడు.
0: అన్ఫార్చునేట్లీ అట్ వన్ అపాన్ ఎ టైం దేవేంద్ర వాస్ బి ఫార్మ్ యాజ్ ఎ ఫిఫ్త్ ఫాదర్.
1: అయితే ఇతను ఈ భూలోకము లోపల పందిగా పుట్టి ఒక బురద లోపల తన జీవితం అంతా గడుపుతూ ఉన్నాడు.
0: బీయింగ్ బోర్న్ యాజ్ ఎ పిగ్ హి వాస్ స్పెండింగ్ ఆల్ హిస్ టైం ఇన్ వాషింగ్ వాటర్.
1: ఈ బురద లోపలనే తాను ఒక భార్యతో బిడ్డలతో కాపురం చేస్తున్నాడు.
0: హి వాస్ లివింగ్ ఎ ఫ్యామిలీ లైఫ్ ఇన్ దిస్ మడీ వాటర్ ఇన్ ఆరల్.
1: ఒకనొక సమయం లోపల నారదుడు ఆ మార్గంలో పోతూ ఈ యొక్క దేవేంద్రుని యొక్క స్వరూపాన్ని చూచారు.
0: నారద వైల్ గోయింగ్ సిద్ధట్ పడ్డర్ వే హి హ్యాపెన్ టు జస్ట్ బి దేవేంద్ర.
1: నారదుడికి జాలి కలిగింది.
0: పిటి అపాన్ హిమ్.
1: అక్కడికి తిరిగి తెలియ, ఓ దేవేంద్ర ఏం నీ అవస్థ, ఎందుకు ఏ విధమైన కర్మలు అనుభవిస్తున్నావు, నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపంను విముక్తి గావించుకోవడానికి నేను తప్పక సిద్ధమవుతాను, నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు.
0: నారద స్టాప్ దేవ్రవాయ్ అండ్ అడ్రస్ దేవేంద్ర. దేవేంద్ర వాట్ ఎ స్టేట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్. ఐ కెన్ యూజ్ ఆల్ మై ది పవర్స్ ఆఫ్ పెనన్స్ అండ్ హెల్ప్ యూ టు
1: దేవలోకములో సర్వసుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ పాడుపురుదలో జీవితాన్ని గడుపుతున్నావు, ఎటువంటి కర్మ, ఎంతటి పాపము అని తాను చాలా జాలిగా మాట్లాడాడు నారదు.
0: వెరీ సింపథెటికలీ టెలింగ్ ద వన్ హూ షుడ్ ఎంజాయ్ ఆల్ ది లగ్జరీస్ ఇన్ హెవెన్ యు ఆర్ పుట్ టు దిస్ కైండ్ ఆఫ్ మిజరబుల్ లైఫ్.
1: దానికి దేవేంద్రుడు అనేటువంటి పని చెప్తుందని, నారద మా ఆనందములకు నీవెందుకు అడ్డు తగ్గుతావు.
0: దేవేంద్ర ఇన్ దట్ ఫార్మ్ ఆఫ్ స్పీక్ హి వాస్ జస్ట్ టెలింగ్ నారద వై ఆర్ యు కమింగ్ ఇన్ ది వే ఆఫ్ మై ఎంజాయ్.
1: ఈ బురదలో ఉండేటువంటి ఆనందం దేవలోకంలో కూడా లేదు.
0: He was telling, the joy that I am getting this muddy water, I don't think I will be able to get
1: the
0: life that I am enjoying with my wife and children in this muddy water, I don't think I can get in heaven.
1: ఇలాంటి ఆనందమును నీవు అద్దుతగలకుండా దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నాడు.
0: Please don't come in the way of my joy, the time that I am enjoying now, go your way please.
1: అనగా ఈ మోహం అనేటువంటి మహామాయ చేత చిక్కుబడినటువంటి దేవేంద్రునకు కట్టకడపడికి దేవలోకం కూడా విసుకెత్తి.
0: దేవేంద్ర అండర్ ద స్పెల్ ఆఫ్ ది ఇల్యూజన్ ఆఫ్ అటాచ్మెంట్ డిడ్ నాట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది
1: గ్రహములో పడినటువంటి వ్యక్తికి ఏది కూడా కనిపించదు.
0: వన్ హూ ఇస్ అండర్ ద స్పెల్ ఆఫ్ మోహ ఆర్ అటాచ్మెంట్ డిడ్ నాట్
1: రియలైజ్ పెద్ద మాయాశక్తి.
0: దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ మాయాశక్తి.
1: ఈ మాయాశక్తిని నిర్మూలం గావించుకున్న వాళ్ళన్న ఆత్మశక్తి అనేటువంటి జ్ఞానమును అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ది పవర్ ఆఫ్ ఇల్యూజన్ యు మస్ట్ డెవలప్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుక నీ మొట్టమొదటి అర్జునుడు ఈ ఆత్మ విద్యను బోధించడానికి పూనుకున్నాడు కృష్ణుడు.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ కృష్ణ టుక్ అపాన్ హింసెల్ఫ్ టు టీచ్ అర్జున దిస్ ఆత్మ విద్య.
1: ఆత్మ విద్యను సరిగా అర్థం చేసుకున్నప్పుడే కర్తవ్య కర్మలు చక్కగా నిర్వర్తిస్తాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ఆత్మాస్ వన్ వుడ్ బి ఏబుల్ టు డిశ్చార్జ్ వన్స్ డ్యూటీస్ ప్రాపర్లీ.
1: ఆత్మ విద్యను బోధించక, కర్తవ్య కర్మలను దేహ ధర్మమును బోధించటం చేత ఇవి సక్రమంగా తాను చేసుకోలేడు, నిర్వర్తించలేడు.
0: వితౌట్ టీచింగ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఆత్మ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ డిశ్చార్జ్ ది డైలీ డ్యూటీస్ అండ్ ద రొటీన్ డ్యూటీస్ డ్యూటీస్ రిలేటింగ్ టు ది బాడీ.
1: కనుక దీని యొక్క కీలకమును ఆధారం చేసుకుని శిష్యుడు అర్జునులకు ఈ యొక్క జ్ఞానోపదేశం చేయడానికి పూనుకున్నాడు.
0: బేస్డ్ అపాన్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ అండ్ నాలెడ్జ్ కృష్ణ అండర్టూక్ టు టీచ్ అర్జున ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: లౌకికమైనటువంటి యొక్క ప్రబోధన చేతను, లౌకికమైనటువంటి యొక్క పఠనం చేతను, లౌకికమైనటువంటి యొక్క శ్రవణం చేతను కొంతవరకు మనసుకు పరివర్తన కలుగుతుంది.
0: టీచింగ్స్ రిలేటింగ్ టు సెక్యులర్ నాలెడ్జ్ అండ్ లిసనింగ్ అండ్ రీడింగ్ దిస్ వుడ్ నాట్ బి ఏబుల్ టు దిస్ మే బి ఏబుల్ టు హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్.
1: అయితే ఇవి తాత్కాలికమైనటువంటి పొంగులు వంటివి.
0: దిస్ ఇస్ ఓన్లీ ఎ టెంపరరీ ఫెనామెనన్.
1: భగవద్గీత శ్రవణం చేసే సమయంలో చాలా ఆనందంగాను అది సరి అయినటువంటి మార్గంగా సులభమైనటువంటి మార్గంగా మనకు తోస్తుంది.
0: వెన్ వి ఆర్ లిసనింగ్ టు భగవద్గీత వి ఫీల్ సో హ్యాపీ సో జాయస్ అండ్ ఇట్ లుక్స్ యాజ్ దో దట్
1: కానీ ఆచరణలో పెట్టడానికి ప్రవేశం చేసినప్పుడు ఇది అనేక విధములుగా పరిగణి.
0: బట్ వెన్ వి అండర్టేక్ ప్రాక్టీసింగ్ వాట్ వి హావ్ లెర్న్డ్ ఇన్ భగవద్గీత ద రియల్ ప్రాబ్లమ్స్ ద రియల్ డిఫికల్టీస్ కమ్.
1: మనం దేనిని విన్నామో దేనిని చదివినామో దాంట్లో మనం ప్రవేశించాలి.
0: వాట్ ఎవర్ యూ హ్యావ్ హర్డ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రెడ్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దాట్.
1: కృష్ణ చైతన్య తాను యాత్ర తరపుతూ దక్షిణ దేశమైనటువంటి యొక్క శ్రీరంగ పట్టణం చేరుకున్నాడు.
0: కృష్ణ చైతన్య వైల్ గోయింగ్ ఆన్ ఎ పిల్గ్రిమేజ్ రీచ్ శ్రీరంగపట్నం ఇన్ సౌత్.
1: అక్కడ శ్రీరంగపట్నం లోపల దేవాలయంలో అనేక మంది చేరినారు.
0: ఇన్ శ్రీరంగపట్నం ఇన్ ద టెంపుల్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ అసెంబ్ల్డ్.
1: అక్కడ ఒక పండితుడు భగవద్గీతను బోధిస్తున్నాడు.
0: ఏ పర్టికులర్ పండిట్ వాస్ స్పీకింగ్ అండ్ ఎక్స్పోనింగ్ భగవద్గీత.
1: ఈ పండితుడు భగవద్గీతను చెప్పటము, శిష్యులు వల్లించటము, దీనిని వ్యాఖ్యానం చేసి బోధించటము, మీరు ఆరగించటము జరుగుతూ ఉంటుంది.
0: దిస్ పండిట్ వాస్ రీడింగ్ భగవద్గీత, ది డిసైపుల్స్ వర్ రిపీటింగ్ ఇట్ అండ్ ది పండిట్ వాస్ గివింగ్ కామెంటరీ. దిస్ వే ఇట్ వాస్ గోయింగ్ ఆన్.
1: నేను ఒక మూలన కూర్చొని ఒక భక్తుడు కన్నులు మూసుకొని కంటదారాలు కాల్చుకుంటాడు.
0: One particular disciple was found sitting in a corner, shedding tears profusely.
1: He vineetuvanti oka prathi vyakti kuda oka chinna Bhagavad Gita daggara pettukoni daanni chaduvutu aatu cheppetuvanti daanni vintu unnaru.
0: All the other people keeping a small book of Bhagavad Gita with them, they were repeating it and they were listening very attentively.
1: Bhagavad Gita pustakanni attamanandu pettukunnatundi vyaktulu okkok samayalo navatam, okkok samayalo aanandinchatam, marok samayalo vicharapattam, ee rakamga veer yokka swaroopalu maarutoo untunnayi.
0: People who are having Bhagavad Gita among the disciples, their facial expression was different. They were laughing, they were becoming serious, and it was changing over a period of time when he was exposed.
1: ఒక మూలన కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, కేవలం కంటిదారాలు కారుతున్నాయి.
0: బట్ ది పర్సన్ హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్ హి వాస్ నాట్ హావింగ్ ఎనీ సచ్ ఎక్స్పీరియన్స్ షోరింగ్ హిస్ ఫేస్ హి వాస్ మియర్లీ షెడ్డింగ్ టియర్స్.
1: ఇది కనిపెట్టాడు చైతన్య.
0: కృష్ణ చైతన్య అబ్జర్వ్ దిస్.
1: ఆ వ్యక్తి దగ్గరికి పోయి, ఏమయ్యా భగవద్గీత పారాయణం భగవద్గీత ఉపన్యాసము ఇంత ఆనందంగా జరుగుతున్న సమయంలో ఈ కంటిదారులు కాల్చడానికి కారణమేమిటన్నాడు. స్వామి తమరెవరు, ఆ యొక్క సంస్కృత శ్లోకాలు నాకు ఉచ్చరించడానికి నాకు రాదు.
0: స్వామి ఐ డు నాట్ నో హూ యు ఆర్. I do not know Sanskrit, I cannot pronounce, I cannot repeat the slokam.
1: Aa tappu tappuga uchcharinchi nenu tappu margamunu patte daanikante aa granthamunu chuchetundi vidya kuda naaku ledu ganaka aa granthamunu chuchi nenu nerchukune daanikante nenu annini visarjinchi aa Mahabharata yuddhamu lopala Krishna Paramatmudu veluku vaipu mundu vaipu kurchoni veluku vaipu Arjunudu kurchoni aa Krishnudu tanu తిప్పి అతిథితో మాట్లాడుతూ వచ్చేటట్టుగా ఆ చిత్రాన్ని నా హృదయంలో చిత్రించుకుంటున్నాను.
0: పిక్చరింగ్ ఇన్ మై ఓన్ హార్ట్ కృష్ణ గివింగ్ దిస్
2: భగవద్గీత టు అర్జున, టర్నింగ్ హిస్ హెడ్ బ్యాక్ టు అర్జున హు వాస్ సిట్టింగ్ ఇన్ ద చారియట్.
1: ఆ అర్జునుడు ముందు కూర్చొని నా కృష్ణుడు పైన కూర్చొని ఉంటే నా స్వామికి మెడనొప్పి ఉండింది కదా. కనుక నా స్వామి ముందు కూర్చొని అర్జునుడు వెనక కూర్చొని ఆ వెతుకు వైపు తల తిప్పటం చేత నా స్వామికి నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దాన్ని చింతించుకొని నేను బాధపడుతున్నాను అన్నాడు.
2: ఐఎమ్ థింకింగ్ అండ్ ఐఎమ్ క్రయింగ్ బికాస్ వెన్ ఐ జస్ట్ ఇమాజిన్ కృష్ణ టర్నింగ్ హిస్ హెడ్ టు అడ్రస్ అర్జున హూ వాస్ సిటింగ్ బిహైండ్, ఇట్ మస్ట్ హావ్ కాస్డ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ టు కృష్ణ. ఇఫ్ ఓన్లీ కృష్ణ వాస్ ఆన్ హై పెడెస్టల్, అర్జున వాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, దట్ వుడ్ నాట్ హావ్ కాస్డ్ హిమ్ ఎనీ పెయిన్. దిస్ రియలీ హర్ట్స్ మీ వెరీ మచ్. దేర్ఫోర్ ఐఎమ్ క్రైయింగ్.
1: అప్పుడు చైతన్యుడు అనుకున్నాడు, వీడు నిజమైన భక్తుడు.
2: కృష్ణ చైతన్య అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద ట్రూ డివోటీ.
1: కృష్ణుడిలో ప్రవేశించాడు.
2: He has entered into principle of
1: Krishna. ప్రేమతత్వములో సంచారం చేస్తున్నాడు.
2: He has been traveling in the principle.
1: మహాభారత యుద్ధములో కృష్ణుడితో కూడి ఉన్నాడు.
2: He is a part and parcel of Krishna during మహాభారత యుద్ధ.
1: దీనిలో అనుభవిస్తున్నాడు పాపం.
2: He is experiencing all that.
1: నిజముగా అనుభవము అనుభూతి చాలా ప్రధానం కాని ఆలకించటం పఠించటము ప్రధానం కాదని నిర్ణయం చేసుకున్నాడు.
2: కృష్ణ చైతన్య కన్క్లూడెడ్ ఎక్స్పీరియన్సింగ్ దాట్ ఈస్ గ్రేటర్ దాన్ మియర్లీ లిసనింగ్ అండ్ రిపీటింగ్.
1: ఈనాడు కూడాను మన భగవద్గీతను చెప్పుతుంటే రాసుకునేటువంటి వారు కొంతమంది, బుక్కును చూసుకుని చదువుకునేటువంటి వారు కొంతమంది, ఈ రకంగా ఉండటం చేత ఇది బుక్కులోనే నిలిచిపోతుంది కానీ తలలోపల చేరదు.
2: ఈవెన్ నౌ వెన్ ఇట్ ఇస్ బీయింగ్ ఎక్స్పౌండెడ్ సమ్ పీపుల్ గో ఆన్ రైటింగ్ సంథింగ్ ఇన్ ద బుక్స్ అండ్ సమ్ పీపుల్ విల్ బి హావింగ్ దేర్ బుక్స్ అండ్ ఇఫ్ యు కాంట్
1: నిజముగా హృదయాన్ని చేర్చదగినటువంటి వాడు చేర్చవలసినటువంటి వాడు ఈ వ్రాతపోతల్లో ప్రవేశించడు.
2: ద వన్ హూ వాంట్స్ టు గెట్ హిస్ హార్ట్ ఏ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ టు ది
1: బాహ్యమైనటువంటి యొక్క భక్తిగా ఉంటుంది కానీ ఇది భావంతో కూడినటువంటి భక్తిగా ఉంటుంది.
2: ఇట్ ఈస్ ఎ డివోషన్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్, నాట్ ఎ డివోషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫీలింగ్.
1: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టితే చాలు గాని నూరు రాసుకుని ప్రయోజనం ఏంటి?
2: ఈవెన్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ ఇట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ టేకింగ్ డౌన్ 100?
1: పుస్తకంలో ఉన్న శ్లోకం అంతా మస్తకంలో చేర్చుకుంటే మస్తకం ఒక పుస్తకంగా మారి చేస్తుంటారు.
2: ఇఫ్ యూ ఓన్లీ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ ద కంటెంట్స్ ఆఫ్ ద బుక్ ది హెడ్ ఆల్సో బికమ్స్ అనదర్ బుక్. వాట్ ఇస్ ది యూజ్?
1: కనుక విన్నటువంటి విషయాన్ని హృదయంలో చేర్చుకోవాలి.
2: వాట్ ఎవర్ యూ హియర్ print them on your heart.
1: ఈ హృదయంలో ఒక్కటైనా నిలిస్తే చాలు, ఎప్పుడైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు.
2: ఈవెన్ ఇఫ్ వన్ కెన్ స్టే ఇన్ ద హార్ట్ దట్ ఇస్ గుడ్ ఎనఫ్.
1: అందువల్లనే మొన్న చెప్పాను, తల ఒకటి హృదయం ఒకటి.
2: దట్స్ వై ది అదర్ డే స్వామి సెడ్ హెడ్ ఈస్ వన్ ఎంటిటీ వన్ ఆర్టికల్ అండ్ హార్ట్ ఈస్ అనదర్.
1: పాండిత్యముతోన ఒక ప్రవీణతోనను విద్యతోనను తలను నింపుకునేదానికంటే ప్రేమతో హృదయాన్ని నింపుకోమన్నారు.
2: Instead of filling the head with scholarship, with knowledge, bookish, it is better we fill our heart with love.
1: కనుక అర్జున, నీవు ఈ విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి సంబంధ బాధ్యతయుండకై వగచి విచారించి కేవలం శోకించటం ప్రయోజనం లేదు.
2: Therefore, Arjuna, there is no meaning in your grieving based upon the bodily attachments and bodily relationships.
1: నీవు అంతర్ముఖంగా నీ యొక్క హృదయాన్ని తిప్పుకో.
2: యు ఇంట్రావర్ట్ యువర్ మైండ్.
1: అప్పుడే నీకు నేను బోధించేటువంటి విషయంలంతకును చక్కగా అర్థమవుతాయి.
2: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఐ హావ్ ఎక్స్పౌండింగ్.
1: నీవు శోకింప తగని వారికై నీవు శోకిస్తున్నావు.
2: యు ఆర్ గ్రీవింగ్ ఫర్ పీపుల్ హూ ఫర్ హూమ్ యూ షుడ్ నాట్ గ్రీవ్.
1: అశోచ్యం అన్య శోచః అన్నాడు.
2: అశోచ్యం అన్న శోచః
1: అనగా శోకించ తగినటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నారు.
2: ఫర్ పీపుల్ ఫర్ హూమ్ యూ నీడ్ నాట్ ఫీల్ సారీ ఆర్ సారో, యు ఆర్ జస్ట్ గ్రీవింగ్.
1: నీవు దీనికంత శోకించదగినటువంటి వాడు కాదు.
2: యూఆర్ నాట్ ద వన్ హూ షుడ్ సఫర్.
1: అనుకునే నీవు అజ్ఞానంతో నిండి ఉంటుండాలి నీ హృదయం.
2: దట్స్ వై యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానం ముందు పారద్రోలాలి.
2: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే దిస్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యువర్ హార్ట్.
1: దీనికి 8 విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి. ఈ దేశము నుండి హృదయములో నిలిచినంత కాలం కూడాను నీవు ఈ అజ్ఞానమును ఉడిగే ఉంటుంటావు. శేషము లేకుండా ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు.
2: ఓన్లీ వెన్ దేర్ ఇస్ నో బ్యాలెన్స్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ యు విల్ బి వర్తి ఆఫ్ అండర్స్టాండింగ్ విజ్డమ్.
1: కనుక నీవు
3: ఈ ఎనిమిది శేషములను కూడాను నీ హృదయంలో లేకుండా చూసుకోమన్నాడు.
2: Therefore, you should not have any remnants of these eight types of balance in your heart.
3: మొదటిది వాసన.
2: One is వాసన.
3: రెండవది అగ్ని.
2: Second is fire.
3: మూడవది రుణము.
2: The third one is debt.
3: నాలుగవది రోగము.
2: Fourth one is disease.
3: ఐదవది ద్వేషము.
2: Fifth one is country.
3: ఆరోది రాగము.
2: Sixth one is attachment.
3: మూడో ఏడవది విచారము.
2: Seventh is worry.
3: ఎనిమిదవది విషము.
2: Eighth is poison.
3: ఈ ఎనిమిది ఏదైనా అన్ని పోయి కొంత విషము శేషం నీలో హృదయంలో ఉన్నప్పటికీ నీకు ఇది తప్పినది కాదన్నాడు.
2: Out of these eight, even if you have remnants of any one of them in the slightest degree in your heart, you would not be able to just refrain from sorrow.
3: అంతా ఆరిపోయింది, కొంచెం ఎక్కడో ఉంటుండాలి.
2: Take for example fire. Fire is extinguished almost excepting for a small portion of it.
3: ఆ చిన్న అగ్ని గాలి వీచడం వల్ల గొప్పదిగా బయలుదేరి అది బ్రహ్మాండమైనటువంటి మంటగా బయలుదేరచ్చు.
2: Even if it is small to start with, on account of breeze, it may develop into a big.
3: కనుక ఆ చిన్న శేషం కూడాను ఉండకూడదు.
2: Therefore, there should not be any remnants of it.
3: రోగం అంతా నయమైపోయింది.
2: This is almost cured.
3: ఏదో కాళ్ళ పైన కొంచెం వాపు ఉంటుండాలి.
2: There is a little on the legs.
3: కానీ ఆ దేశం ఉంటున్నప్పుడు ఇంటికి వచ్చినట్టు అపత్యం చేసి తిరిగి ఒళ్ళంతా ఊరి ఉంటచ్చు.
2: ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హాస్పిటల్ టు హౌస్ ఇఫ్ యూ గివ్ అప్ డైట్ దెన్ ఇట్ మే బికమ్.
3: కనుక రోగ శేషం ఏమాత్రం కూడా ఉంటుండకూడదు, అగ్ని శేషం ఏమాత్రము ఉంటుండకూడదు.
2: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమినెంట్స్ ఆఫ్ ఎయిదర్ డిసీజ్ ఆర్ ఫైర్.
3: ఇంకా రుణ శేషము అప్పు బాధ.
2: దెన్ ది నెక్స్ట్ వన్ ఇస్ ది డెట్.
3: అంతా తీరిపోయింది, ఏదో ఇంకా 1,000 రూపాయలు మాత్రం అప్పు ఉంది అంటే వడ్డీ పెరుగుతూ పోతుంది.
2: డిశ్చార్జ్ ఆల్ మై డెట్ బట్ దర్ ఇస్ ఓన్లీ 1,000 రూపీస్ బట్ ఆన్ దట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అక్యుములేటింగ్.
3: కనుక ఆ 1,000 రూపాయలు కూడా పూర్తి తీర్చేసేయాలి.
2: యూ షుడ్ డిశ్చార్జ్ దట్ 1,000.
3: అదే విధంగా శేషం అనేటువంటి కొంచెం ఉంటుండాలి అంటే పెరగడానికి అవకాశంగా ఉంటుంటాడు.
2: ఇన్ ది సేమ్ వే ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇట్ ఇస్ లైక్లీ దట్ ఇట్ టెండ్స్ టు గ్రో.
3: అజ్ఞానము మోహం అనేటువంటిది నీలో కొంత శేషం ఉంటుండాలంటే నేను ఎంత బోధించినప్పటికీ ప్రయోజనం లేదు.
2: దేర్ఫోర్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ రెమినెంట్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ అటాచ్మెంట్ ఇన్ యువర్ హార్ట్, వాట్ ఎవర్ ఐ టీచ్ బికమ్స్ యూస్లెస్.
3: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దేశాన్ని పూర్తి నిర్మూలం గావించాలి.
2: దేర్ఫోర్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ ది ఇగ్నోరెన్స్ ఇన్ యువర్ హార్ట్.
3: కనుకనే ఈ సాంఖ్యాన్ని నీకు బోధిస్తున్నాను అన్నాడు.
2: దేర్ఫోర్ ఐఎమ్ టీచింగ్ దిస్ సాంఖ్య టు యూ.
3: భగవద్గీత లోపల సాంఖ్య యోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
2: ఇన్ భగవద్గీత దిస్ చాప్టర్ సాంఖ్య యోగ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వన్.
3: ఈ ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుంటే మిగిలిన అధ్యాయములన్నీ కూడా దీని యొక్క ప్రతిబింబములుగానే కనిపిస్తుంటాయి.
2: ఇఫ్ వన్ కెన్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ, ఆల్ ది అదర్ చాప్టర్స్ బికమ్ వెరీ ఈజీ ఫర్ అండర్స్టాండింగ్.
3: కనుక మనము ఈ సాంఖ్య యోగంలో ఒక్కొక్క శ్లోకమే 2-3 నిమిషాలు తీసుకున్నా కూడా పర్వాలేదు, చక్కగా దాని యొక్క విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా అర్థమును గ్రహించినప్పుడే ఈ సాంఖ్య యోగమును పూర్తిగా ఆలోచించడమే భగవద్గీత పూర్తిగా ఆలోచించిన వారం అవుతాం.
2: దేర్ఫోర్ యు హావ్ టు టేక్ స్టాండా బై స్టాండా అండ్ స్పెండ్ ఇఫ్ నీడ్ బి 2 or 3 డేస్ ఇన్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ దస్ ఇఫ్ యు డూ ఇట్ విల్ ఇఫ్ వి కంప్లీట్లీ అండర్స్టాండ్ సాంఖ్య యోగ వి హావ్ అండర్స్టూడ్ భగవద్గీత ఇన్ ఫుల్.
3: ఒక్కొక్క పదాన్ని కూడాను ఒక్కొక్క రత్నంగా మనం భావించాలి.
2: ఈచ్ వర్డ్ ఇన్ ద శ్లోకం విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ జెమ్.
3: దీనినే తిరిగి రేపటి దినము ఆర్య అనార్య అనేటువంటి విషయంలో కూడాను విష్ణుడు చక్కగా ఉపదేశించాడు.
2: కృష్ణ హాస్ టాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్య అండ్ అనార్య ఇన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ
3: ఫైన్ వే. ఆర్యులు ఎవరు అనార్యులు ఎవరు అనేటువంటిది రేపు మనం ముచ్చటించుకుందాం.
2: విల్ డిస్కస్ టుమారో హూ ఆర్యాస్ ఆర్ అండ్ హూ అనార్యాస్ ఆర్.
4: That was the 16th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 21st August 1984, Bhagavan dealt with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: దీపకశ్చంద్ర ప్రభాతో దీపకో రవి ప్రదోషే దీపకశ్చంద్ర ప్రభాతే దీపకో రవి త్రైలోక్యే దీపకో ధర్మ సుపుత్రే కులదీపక సుపుత్ర కులదీపక
1: పగటి యందు సూర్యుడు ప్రకాశిస్తూ జీవులకు జగత్తును చూపుతుంటాడు.
2: డ్యూరింగ్ ద డే టైమ్ ఇట్స్ ద సన్ హూ షెడ్స్ హిస్ లైట్ అండ్ హెల్ప్స్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ దిస్ యూనివర్స్.
1: రాత్రుల యందు చంద్రుడు ఉదయించి జీవులకు దారులు చూపుతుంటాడు.
2: ఇట్స్ ద మూన్ హూ షోస్ ద పాత్ టు ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద నైట్ టైమ్.
1: ముల్లోకముల యందు కూడాను సర్వజీవులకు కూడాను జీవితానికి ఆదర్శాన్ని అందిస్తూ ప్రబోధిస్తూ ఉంటుంది ధర్మము.
2: ఇట్ ఈస్ ధర్మ రైచియస్నెస్ దట్ షోస్ ద లైట్ ఇన్ ద పాత్ ఆల్ ద టైమ్ టు ఆల్ ద త్రీ అదర్ వరల్డ్స్.
1: కానీ కులమునకు జ్యోతిని ఎరివించి జీవితం యొక్క ఆదర్శాన్ని ప్రకటించి కులదీపకుడుగా నిలిచేటువంటి వాడు సుపుత్రుడు.
2: హీ ఈస్ ద ట్రూ సన్ హూ సెట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ అండ్ అ లైట్ టు ది ఎంటైర్ క్లాన్ అండ్ ద లీనియేజ్.
1: ఇది ప్రాకృతమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన ప్రకృతికి సంబంధించినటువంటి యొక్క దృశ్యములే ఇవన్నీ.
2: దీస్ ఆర్ ఆల్ ద ఫిజికల్ థింగ్స్ దట్ వీ సీ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ మెటీరియల్ అండ్ వరల్డ్లీ.
1: కానీ సగత్ విశ్వములకు ఆదర్శాన్ని అఖండించి ఆదర్శాన్ని నిరూపించి తానే ఆ ఆదర్శంలో లీనమైనటువంటి వ్యక్తి ఒక్కడుండే.
2: హౌఎవర్ ఇన్ దిస్ యూనివర్స్ దేర్ ఇస్ వన్ ఐడియల్ దట్ డిమాన్స్ట్రేట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఐడియలిజం అండ్ స్టాండ్స్ యాజ్ ఎ టెస్టిమనీ ద వెరీ మెటఫార్ ఆఫ్ ఐడియలిజం.
1: ఎక్కడ చూచినను దైవం తప్ప అన్యం లేదనేటువంటి సత్యాన్ని ప్రదర్శించి ప్రకటించి దర్శించి బోధించినటువంటి వాడు కాణాదుడు.
2: బట్ దిస్ వన్ హూ డెమోన్స్ట్రేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద డివినిటీ ఎవ్రీవేర్ ఆల్ ద టైమ్ అండ్ హీ ఈజ్ ది టైమ్ సెల్ఫ్.
1: అతని పేరే కాణాదుడు. కాణాదుడు కాణాదుడు
2: హిస్ నేమ్ ఇస్ కాణాద.
1: ఇతను దేనిని కనిపెట్టాడు?
2: వాట్ ఈజ్ ఇట్ దట్ హీ డిస్కవర్డ్?
1: అణో రణీయాన్ మహతో మహీయాన్. ప్రతి అణువునందు కూడాను దైవమే ఉండే. అణువునకు మరొక పేరు దైవము అని పేరు పెట్టాడు.
2: కాణాద నేమ్డ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ ది యాటమ్ యాజ్ గాడ్. గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్.
1: తనను జన్మించినప్పటి నుంచి మరణించినంత వరకు కూడాను పరమాణు పరమాణు పరమాణు అని అణువునే స్మరిస్తూ వచ్చాడు.
2: రైట్ ఫ్రమ్ ద బర్త్ టు హిస్ డెత్ హీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ ది స్మాలెస్ట్ పార్టికల్ ది యాటమ్.
1: అణు అనేటువంటిది లేకుండా ఈ జగత్ అనేది కనిపించదు.
2: దిస్ వరల్డ్ వుడ్ నాట్ ఎగ్జిస్ట్ విదౌట్ యాటమ్.
1: పూర్వం విశ్వమునందు ఏ రూపమూ లేదు.
2: ఎర్లియర్ దిస్ యూనివర్స్ హ్యాస్ నో ఫార్మ్.
1: సూర్యచంద్రాదులు లేరు,
2: సన్ ఆర్ మూన్
1: ఆకాశ భూములు లేవు,
2: ది స్పేస్ అండ్ ఎర్త్
1: నక్షత్రాలు లేవు,
2: స్టార్స్
1: ఏదియూ లేదు.
2: నన్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద పాస్ట్ అట్ ద బిగినింగ్
1: చీకటిగా క్రమ్ముకున్నటువంటిది.
2: ఎవ్రీథింగ్ వాజ్ పిచ్ డార్క్ అట్ ద బిగినింగ్.
1: కానీ పరమాణువుల యొక్క సంపుటమైనటువంటి యొక్క చేరిక చేత,
2: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద పార్టికల్స్,
1: చాలా దట్టమైనటువంటి రీతిగా కుదురుకొని పోయినది.
2: ఇట్ కుడ్ కంబైన్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ హార్డ్ మ్యాటర్.
1: అది కుదించుకున్న చేత ఎక్కువ వేడి సంభవించింది.
2: బికాస్ ఆఫ్ ద సొలిడిఫికేషన్ ఆఫ్ ద హార్డ్ మ్యాటర్ దేర్ జనరేటెడ్ హీట్.
1: ఈ యొక్క వేడి చేత బ్రహ్మాండమైనటువంటి శబ్దం ఏర్పడింది.
2: అండ్ అవుట్ ఆఫ్ ది హీట్ కేమ్ ఎ లౌడ్ సౌండ్.
1: అప్పుడే ఈ దట్టమైనటువంటి చీకట ముక్కలు ముక్కలుగా ప్రారంభమైంది.
2: అండ్ దేర్ స్టార్టెడ్ దిస్ డార్క్నెస్ విచ్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: సర్వత్రా విజృంభించిపోయినది.
2: ఇట్ వెంట్ ఆన్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్.
1: ఇది ఏ సృష్టికి మూల కారణం?
2: దిస్ ఈజ్ ది మెయిన్ కాజ్ ఫర్ క్రియేషన్.
1: ఇది ఏ కానాదుడు సంభవించినటువంటి యొక్క అనుభవము.
2: దిస్ వాజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ కానాద.
1: అనగా ఈ అంత దట్టమైనటువంటి యొక్క అణువులు పగిలి సర్వత్రా వ్యాపించిపోయినాయి.
2: That there was present this atomic power and the atoms that have been spread everywhere.
1: Aa pagalaminatvanti de shabdame pranavam.
2: And the very primordial sound is pranava.
1: Adi ye omkaram.
2: That is omkara.
1: Adi ye pradhamanadam.
2: And that is the primordial sound.
1: Idi ye pradhamanadam.
2: That is the first sound vibration.
1: Ee yokka pranavam sarvatra nindinadi.
2: The sound vibrations are spread everywhere.
1: ఈ ప్రణవం దేని నుండి ప్రారంభమైనది?
2: What was the origin of pranava? Omkara.
1: పరమాణు నుంచి కూడా ప్రారంభమైనటువంటిది.
2: It started from this minutest particle.
1: ఈ పరమాణువు కంటే మరొకటి ఎక్కడ కూడా కానరాదు.
2: You do not find anything beyond this minutest particle, the atom.
1: దీనిని పొందుటకు ఏది మార్గము?
2: What is the way to know that?
1: అనేటువంటి విషయాన్ని ఈ కానాడు విచారణ చేస్తూ వచ్చాడు.
2: కానాద ఇన్వెస్టిగేటెడ్ ఎక్స్ప్లోర్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఆటమ్.
1: కట్టకటప్పటికీ ఇది ఒక్కటే నాదం.
2: ఫైనలీ హీ కన్క్లూడెడ్ దట్ ఇట్స్ ఓన్లీ ప్రైమార్డియల్ సింగిల్ సౌండ్.
1: ఇది ఏ ప్రథమ శబ్దము?
2: దట్ ఇస్ ద ఫస్ట్ సౌండ్ టు బిగిన్ విత్.
1: ఇలాంటి శబ్దమును ప్రతి మానవుడు కూడాను స్మరించాలి, తరించాలి.
2: The primordial sound Omkar has to be repeated and chanted for our own liberation.
1: Ilanti satyamunu prabodhinchi
2: this truth was taught.
1: Sukshmamainatti anuvuna sukshmamaguchu
2: that God is smallest to the small.
1: Meti vastuvunanduna meti yaguchu
2: and that is biggest to the big.
1: Sarvadanu sakshi ayyundu
2: that he stands as an eternal witness.
1: Ee pranavame daivamu. దైవమే ప్రణవం.
2: అండ్ దట్ ఓంకార్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ ఓంకార్ ప్రైమార్డియల్ సౌండ్.
1: ఇలాంటి సత్యాన్ని జగత్తునికి ప్రబోధించాడు.
2: దిస్ ట్రూత్ వాజ్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఈ ప్రణవ శబ్దము ప్రారంభమైన తరువాతనే సూర్యచంద్రాదులు, భూమి ఆకాశాలు, నక్షత్రాలు అన్ని కూడాను ప్రారంభమైనాయి.
2: After this primordial sound Omkar, that led to the creation of the planetary system, the sun, moon, stars, space, earth, and so on.
1: ఈ సృష్టికంత మూల కారణము పరమాణువి.
2: That which is the main cause for the whole of the creation is this atom, the smallest.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను పరమాణువుల యొక్క సంపూర్ణమైనటువంటి ఒక స్వరూపమే.
2: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది స్మాలెస్ట్ పార్టికల్స్ ది ఆటమ్.
1: పరమాణువు లేనటువంటి యొక్క దేహము, పరమాణువు లేనటువంటి యొక్క రూపము ఎక్కడను కానరాదు.
2: దేర్ ఇస్ నో బాడీ, దేర్ ఇస్ నో మ్యాటర్, దేర్ ఇస్ నో మెటీరియల్ వితౌట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
1: అలాంటి పరమాణువు తత్వాన్ని ఏనాడు కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: మ్యాన్ నెవర్ మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ద మిస్టరీ ఆఫ్ ఎన్ ఆటమ్.
1: ప్రాచీనులు కనిపెట్టినటువంటి ఒక సత్య దీపములను ఈనాటి మానవుడు అర్థం చేసుకునలేక హాస్యాస్పదంగా భావిస్తుంటాడు.
2: ద మోడర్న్ మ్యాన్ ఈజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఆల్ ద ట్రూత్స్ దట్ వర్ రియలైజ్డ్ అండ్ ప్రాపగేటెడ్ ద లైట్ ఆఫ్ ట్రూత్స్ విచ్ వర్ షేర్డ్ ఇన్ ది ఏన్షియంట్ టైమ్స్.
1: ఆనాటి ప్రాచీన ఋషులు లిఖించినటువంటి వ్యాసములను ఈనాటి వ్యక్తులు హాస్యాస్పదంగా దానిని కథలుగా భావిస్తున్నారు.
2: All the compositions, the dicta and the declarations of the ancients were all made fun of by the modern man.
1: Mana prachina yokka samskrutini bharatiya yokka pavittatanu gurtinchukoneetvanti shakti samarthyamunu ee naati manavudu kolipoyinadu.
2: The modern man has lost the ability and the capacity to experience and to comprehend the ancient culture and the sanctity behind it.
1: కనుకనే పరమసత్యం అనేటువంటిది తన దగ్గర ఉండి ఉడుకును దాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
2: Though the supreme truth is latent within, immanent within you are not able to recognize it.
1: ఆనాటి పరమర్షుల యొక్క స్వరూపాలను కేవలము ఒక ఊరి ముందు ఏదో ఒక విగ్రహంగా పెట్టి గుర్తులకు చూపిస్తుంటారు.
2: The divinity was understood by way of certain signs, certain symbols in those days.
1: అది కాదు మనం.
2: That's not the fact anyway.
1: ఆ పవిత్రమైనటువంటి స్వరూపాలను మన హృదయపీఠం పైన భద్రం చేసుకోవాలి.
2: The sacred forms will have to be installed at the altar of our hearts.
1: ఈ విధమైనటువంటి యొక్క భద్రత చేసుకోవాల్సినటువంటి యొక్క మానవుడు దీనిని అభద్రత చేత, హాస్యాస్పదం చేత, అలక్ష్యం చేత దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
2: The divinity that has got to be installed at the altar of hearts is neglected. It's just taken in a little simple way.
1: కానీ ఇది ఏనాడు జరిగినటువంటిది?
2: When had this happened?
1: కానాదుడు అనేటువంటి వాడు ఏ కాలం వాడు?
2: కానాదా, to which time does he belong to?
1: 20,000 సంవత్సరముల పూర్వము,
2: 20,000 years ago,
1: ఈ యొక్క కానాదుని విషయము జగత్తులో ఎంతనో ఉచ్చరించేటువంటి వారు.
2: ద వరల్డ్ న్యూ వెల్ ద స్పిరిట్ ఆఫ్ కానాద.
1: ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటి విషయమును తాను గుర్తించాడు.
2: కానాద రికగ్నైజ్డ్ ద వాల్యూ ఆఫ్ ద హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్.
1: హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటివి కేవలము ఒక విధమైనటువంటి యొక్క అగ్నితో సమానమైనటువంటివి.
2: He considered hydrogen and oxygen equal to the fire.
1: Indulaya oka dani valla agni praveshistundi.
2: The fire finds a place in one of the two.
1: Inkoka dani valla agni ni aatpestundi.
2: The other one extinguishes the fire.
1: Idi scientists lu gurtinchinatvanti oka satyamu.
2: This is the truth observed by scientists.
1: Ilanti scientists lu gurtinchinatvanti satyanni ee naati prajalu చాలా గొప్పగా విశ్వసిస్తుంటారు.
2: The discoveries of the modern time scientists is exalted and very much praised by everybody.
1: కానీ ప్రాచీన పురుషులు అనుభవించి ఆనందించి అంతించినటువంటి యొక్క సత్యవాక్యములను ఈనాడు విస్మరిస్తున్నారు.
2: But the principles of truth realized, experimented upon and propagated by the ancients
1: ఈ అణువును
2: are not recognized.
1: అణు ద్వారానే గుర్తించాలని ప్రవదించాడు.
2: And in fact, the atomic power has got to be known by understanding the principle of atom.
1: ఈ అటామిక్ పవర్ అనేటువంటిది దేని రీతిగా గుర్తించాలి?
2: Atomic power, how is to be understood?
1: ఇది కంటికి కనిపించదు.
2: You don't see with the physical eye.
1: కానీ ఎక్కడ ఉన్నది?
2: Then where is it?
1: తినే తిండిలో ఉంటుండాలి.
2: It is there in the food that you can
1: chew. చూచే చూపులో ఉంటుండాలి.
2: It's present in your looks.
1: మాట్లాడే మాటలో ఉంటుండాలి.
2: And also in the words that you utter.
1: నడిచే నడకలో ఉంటుండాలి.
2: It is present all over.
1: సర్వత్రా ఉండినటువంటిది అదియే.
2: The atomic power is present everywhere.
1: దానిపైనే నడుస్తూ, దానినే తింటూ, దానినే త్రాగుతూ, దానినే అనుభవిస్తూ, దానిని మర్చిపోతున్నారు ఈనాటి మానవుడు.
2: Modern man has forgotten the atomic power, the mystery of the atom, though he treads upon it by way of
1: ఇది ఏదో మానవునికి దానికంటే ప్రత్యేకంగా ఇచ్చినటువంటిది అని భావించి
2: he considers that it's separate from the life principle.
1: దాన్ని ఒక సైంటి పద్ధతి పక్కన పెట్టారు.
2: అండ్ హీ కన్సిడర్డ్ యాజ్ ఎ సైంటిఫిక్ ప్రిన్సిపల్ అండ్ బ్రష్డ్ ఇట్ అసైడ్.
1: కానీ
2: బట్
1: ఈ అటామిక్ ప్రాసెస్,
2: ది అటామిక్ ప్రాసెస్,
1: ఇది చాలా పవిత్రమైనటువంటిది.
2: ఇట్స్ హైలీ సీక్రెట్.
1: కానీ దీనిని అల్పంగా భావిస్తున్నారు.
2: బట్ వీ కన్సిడర్ దిస్ లో అండ్ చీప్.
1: ఈ ప్రాసెస్ నుంచినే దైవత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
2: దిస్ ప్రాసెస్ విల్ టేక్ యూ టు ద డివినిటీ. దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ కానాద.
1: కనుక ఈనాడు ఆ అటామిక్ ప్రాసెస్ చక్కని రైతులో అనుభవించటం లేదు.
2: వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ ది అటామిక్ పవర్.
1: మనము భౌతికమైన లౌకికమైనటువంటి దీంట్లో మనం జీవితాన్ని గడుపుతూ వచ్చాం.
2: వీఆర్ లీడింగ్ అవర్ లైవ్స్ ఇన్ ద వరల్డ్లీ మెటీరియలిస్టిక్ వే.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
2: ఏ స్మాల్ ఇలస్ట్రేషన్ ఫర్ దిస్.
1: ఒకానొక సమయం లోపల
2: ఎట్ వన్ టైమ్
1: శివాజీ ఒక మంత్రి
2: అండ్ హిస్ మినిస్టర్
1: ఇరువురు చేరి
2: బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్
1: ఏదో వనవిహారంగా వెళుతున్నారు.
2: దే జస్ట్ వెంట్ ఆన్ టు స్పెండ్ దర్ ఈవినింగ్ టైమ్.
1: కానీ మార్గ మధ్యం లోపల
2: ఆన్ ద వే
1: ఒక బుద్ధిస్ట్ సన్యాసి ఎదురేగాడు.
2: దే కేమ్ అక్రాస్ ఎ బుద్ధిస్ట్ మాంక్.
1: మొట్టమొదట శివాజీ తన యొక్క కిరీటమును పక్కన పెట్టి ఆ యొక్క బుద్ధిస్ట్ సన్యాసి యొక్క పాదములపైన తన శిరస్సు ఉంచి నమస్కరించాడు.
2: వాట్ శివాజీ డిడ్ వాస్ హీ హస్ టేకెన్ అవే హిస్ క్రౌన్ అండ్ కెప్ట్ ఇట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ బౌడ్ డౌన్ టు ద ఫీట్ ఆఫ్ దిస్ బుద్ధిస్ట్ మాంక్.
1: కానీ మంత్రికి ఇది ఏమాత్రము గిట్టలేదు.
2: దిస్ వాజ్ నాట్ అక్సెప్టబుల్ టు ద మినిస్టర్.
1: మహారాజు ఎక్కడ, ఈ బుద్ధిస్ట్ సన్యాసి ఎక్కడ?
2: హియర్ లైస్ ఎన్ ఎంపరర్ అండ్ ఎ బుద్ధిస్ట్ మాంక్ ఆన్ ది అదర్. వాట్ ఎ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఇట్ ఈస్.
1: అట్టి సామాన్యమైనటువంటి యొక్క మానవుని యొక్క పాదములపైన మా మహారాజు తన యొక్క కిరీటమును పక్కన పెట్టి ఆ యొక్క బుద్ధిస్ట్ సన్యాసి యొక్క పాదములపైన తన శిరస్సు ఉంచి నమస్కరించాడు.
2: వాట్ శివాజీ డిడ్ వాస్

0: పెట్టడం మంచిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ఎంపరర్ టు బౌ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ ఎమాన్
0: అని భావించి తన్నో తనకు అవమానంగా జరిగిందని చింతిస్తూ వచ్చాడు.
1: హీ ఫెల్ సో సాడ్ అండ్ బ్యాడ్ దట్ హీ ఫెల్ట్ అషేమ్డ్.
0: కానీ దీనిని అంతా కూడా గుర్తిస్తూ వస్తున్నాడు శివాజీ.
1: బట్ శివాజీ వాజ్ నోటీసింగ్ వాట్స్ ఆల్
0: సర్వధర్మంలో ప్రచారం చేసి సమస్త త్యాగములు చేసి మానవుని యొక్క గుణములను ప్రబోధించి లోకానికి నిలబెట్టినటువంటి వాడు శివాజీ మహారాజ్.
1: ఎంపరర్ శివాజీ స్టాండ్స్ ఫార్ ద అబ్జర్వెన్స్ అండ్ ద ప్రాపగేషన్ ఆఫ్ రైచియస్నెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ టు ది కంటెంపరీ వరల్డ్.
0: ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత
1: ద టైం పాస్ ఆన్ లైక్ దాట్.
0: కానీ మంత్రి చింతించినటువంటి విషయము ఆ శివాజీ హృదయంలో నిలిచిపోయింది.
1: ద ఫీలింగ్స్ ఆఫ్ ద మినిస్టర్ గాట్ దెమ్సెల్వ్స్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ శివాజీ.
0: ఒక దినము మంత్రిని పిలిచాడు.
1: వన్ డే హీ సమన్డ్ ద మినిస్టర్.
0: మంత్రి,
1: మినిస్టర్,
0: నీవు ఈనాడు నాకు మూడు తలలు తీసుకుని రావాలి అన్నాడు.
1: శివాజీ వాంటెడ్ ది హెడ్స్, త్రీ హెడ్స్ టు బి బ్రాట్ టు హిమ్.
0: ఒకటి గోట్, మేక తల.
1: వన్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ఎ గోట్.
0: రెండవది గొర్రె తల.
1: వన్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ఎ షీప్.
0: మూడవది మనిషి తల.
1: అండ్ థర్డ్ వన్ ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ మూడింటిని తీసుకుని రామన్నాడు.
1: బ్రింగ్ దీస్ త్రీ హెడ్స్.
0: ఎక్కడికో వెళ్లాడు, ఆ మేకను కొట్టాడు, గొర్రెని కొట్టాడు, తలలు తీసుకున్నాడు, శ్మశానంలో కాచుకొని ఎవరో ఒక జీవితం ముగించినటువంటి ఒక వ్యక్తి తలను తెంచుకొని దానిని తీసుకుని వచ్చాడు.
1: హీ బ్రాట్ ది త్రీ హెడ్స్, ద గోట్ అండ్ ద షీప్ అండ్ ద హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ద క్రిమేషన్ గ్రౌండ్.
0: తెచ్చాను మహారాజ్ అన్నాడు.
1: హీ బ్రాట్ ఇట్ అండ్ సెడ్ హియర్ ఆర్ ద హెడ్స్ ఓ ఎంపరర్.
0: అయితే ఈ మూడు కూడాను మార్కెట్ కు తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
1: The emperor wanted these three heads to be sold there in the market.
0: వెళ్ళిన తక్షణమే గొర్రెతల ఎత్తుకొని పోయారు.
1: And the head of the goat was immediately purchased.
0: మేకతల కూడాను క్షణం లోపల ఖర్చు పెట్టుకున్నాడు.
1: The head of sheep was immediately bought.
0: ఎంతసేపు కాచుకున్నా కూడాను ఈ మనిషి తలకు ఎవరు కూడా కొనేకని రాలేదు.
1: In spite of long waiting, nobody purchased the head of a human being.
0: మరి వచ్చాడు మహారాజ్, దీన్ని ఎవరు కూడా అంగీకరించటం లేదు అన్నాడు.
1: ద మినిస్టర్ రిటర్న్ అండ్ సెడ్ ఓ ఎంపరర్, నోబడీ ఇస్ ప్రిపేర్ టు బై ద హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్.
0: పోనీ, నీవు మార్కెట్ కి వెళ్లి ఫ్రీగా ఇచ్చేసిరా అన్నాడు.
1: అండ్ ఎంపరర్ సెడ్ ఆల్ రైట్, గివ్ ఇట్ ఫ్రీలీ టు ఎనీబడీ దేర్ ఇన్ ద మార్కెట్.
0: తీసుకెళ్లాడు. కొన్ని దినములు చూచాడు, అది ఫ్రీగా కూడా ఎవరు తీసుకోలేదు.
1: ద మినిస్టర్ టుక్ ది హెడ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, వెయిటెడ్ దేర్ ఇన్ ద మార్కెట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్, నోబడీ వాజ్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ఇట్ దో ఇట్ వాజ్ గివెన్ ఫ్రీ.
0: ఆనాడు నా ఈ శిరస్సును ఒక బుద్ధ సన్యాసి పాదముల పైన పెట్టినప్పుడు నీవు ఎంత బాధపడ్డావు.
1: ఓ మినిస్టర్, యూ ఫెల్ట్ సో సాడ్ వెన్ ఐ బౌడ్ డౌన్ అట్ ది ఫీట్ ఆఫ్ దట్ బుద్ధిస్ట్.
0: రేపటి దినము ప్రాణం పోయిన తర్వాత ఈ శిరస్సు కూడాను ఇంతే ఎవ్వరూ కొనరు.
1: టుమారో వెన్ ఐ లీవ్ దిస్ బాడీ, వెన్ ఐ బ్రీత్ మై లాస్ట్, దిస్ హెడ్
0: ఎవరు ఇవ్వరు.
1: నోబడీ వుడ్ రికగ్నైజ్ యాక్సెప్టెడ్.
0: అదే విధంగానే నాది ఏ బుద్ధ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టి నా జన్మ సార్థకం చేసుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ మై లైఫ్ ఈజ్ రిడీమ్డ్ బై బౌయింగ్ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ ద బుద్ధిస్ట్.
0: ధనము వచ్చును పోవును ధరణి ఎందు.
1: మనీ కమ్స్ అండ్ గోస్ ఆన్ ఎర్త్.
0: గౌరవ మర్యాదలు వచ్చి పోవును తీరును.
1: బట్ ద రెస్పెక్ట్ ద కర్టసీ అండ్ ది ఎస్టీమ్ వుడ్ రిమైన్.
0: గౌరవ ధర్మాలు మానవులకు శాశ్వతంగా నిల్చును.
1: The righteousness and truth would remain permanently.
0: అది ఏ మానవుని జన్మకు సార్థకము.
1: That is the true redemption for mankind.
0: ఇది కేవలము ఈ సోహం అనేటువంటి శబ్దము అందులో ఉండినంత వరకే దీనికి గౌరవము.
1: The body has got the value so long this soham, the life breath is there.
0: అది ఏ ప్రణవ శబ్దము.
1: And that is omkara.
0: అది ఏ అటామిక్ ఎనర్జీ.
1: And that is atomic energy.
0: దీనికి శక్తి సామర్థ్యములు
1: ది కెపాసిటీస్
0: ఇది దైవము నుండి ప్రారంభమైనవే కానీ
1: ది కెపాసిటీస్ లేటెంట్ ఇన్ ఎన్ ఆటమ్.
0: ఎవరు అన్యులు దీనిని సృష్టించిన వారు కాదు.
1: నో వన్ క్రియేటెడ్ ఇట్ ఇన్ పర్టికులర్.
0: ఈ సత్యాన్ని ఆనాడే కానాదుడు ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ ట్రూత్ వాజ్ ప్రాపగేటెడ్ అండ్ టాట్ బై కానాదా ఇన్ ద ఓల్డెన్ టైమ్స్.
0: మానవులు ఏదో దేహం ఉన్నంత వరకు దీనిని గౌరవిస్తుంటారు.
1: Human being naturally, so long they're alive, he takes care of the body.
0: ఈ దేహములో నిజమైనటువంటి యొక్క

0: ఆసక్తి అనేటువంటిది పోయిన తర్వాత ఎవరు దీనిని ఆశించరు.
1: Nobody expects to remain. Nobody respects this body when once the life is gone.
0: Yanta anuvu yokka shaktiye.
1: In fact, the whole thing is the power of an atom.
0: Ee anuvu yokka bhavamu evaru artham chesukoledu.
1: No one can understand the secret of an atom.
0: Anu swaroopame daiva swaroopamu.
1: God is present in the form of an atom.
0: Anu swaroopame jagat swaroopamu.
1: And the very atom is the entire universe.
0: Anu swaroopame aakasha swaroopamu.
1: The atom is the space.
0: Anu swaroopame shabda swaroopamu.
1: The atom is the sound.
0: Characharam antai kudunu anu swane nindi unnadi.
1: All that is motile, immotile, mobile and immobile is atomic basically.
0: Kanuka ఈ అణుస్వరూపమును హాస్యాస్పదంగా మనం తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: ఈ అణుస్వరూపం అనేటువంటిది చాలా ఘనమైనటువంటిది.
1: దేర్ ఇస్ మైటీ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ ఆటమ్.
0: ఎంతో కాలం నుండి కూడాను ఈ సైంటిస్టులు దీనిని అంత పరిశీలన చేస్తూ వస్తున్నారు.
1: సైంటిస్ట్ హావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ సిన్స్ లాంగ్ ఆన్ దిస్.
0: అణువు ఎక్కడి నుంచి ప్రారంభమైందో తిరిగి అక్కడికి వచ్చి చేరడానికి 22,000 కోట్లు సంవత్సరాలు పడుతుంది.
1: ఫర్ అన్ ఆటమ్ టు గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్ ఇట్ విల్ టేక్ 22,000 crores ఆఫ్ ఇయర్స్.
0: ఇంతకాలం పట్టుతుంటే ఈ అణువు మన సెంతనే ఉంటుంటే మనం ఎందుకు గుర్తించుకోకూడదు?
1: దో ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఆల్ ది టైమ్ విత్ అస్ ఇన్ అస్ హౌ ఇస్ ఇట్ దట్ వీ డు నాట్ నో.
0: భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది.
1: ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ఇట్ సెల్ఫ్.
0: తిరిగి తన సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
1: ఇట్ ఆల్సో రివాల్వ్స్ అరౌండ్ ద సన్.
0: దీన్ని ఎవరు తిప్పుతున్నారు?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ రొటేషన్?
0: ఎందువల్ల ఇది తిరుగుతుండాలి?
1: వై డస్ ఇట్ హ్యాపన్?
0: ఎవరు తిప్పుతున్నారు?
1: హూ ఇస్ ద మెయిన్ కాజ్
0: బిహైండ్? ఈ సత్యాన్ని గుర్తించడానికి ఎవరు ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ సీక్రెట్
0: బిహైండ్. తన చుట్టూ తాను తిరగటం చేత
1: బికాస్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ఇట్
0: జగత్తు కంటే రాత్రి పగలు ఏర్పడుతున్నాయి.
1: వీ హావ్ డే అండ్ నైట్.
0: తాను సూర్యుని చుట్టూ తిరగటం చేత
1: as earth revolves around the sun
0: ee dehamunu kavalsinatundi aahara viharamlanta labhyamavutunnayi.
1: We have got various seasons in the food.
0: Ivanni kaaranam lenatundi oka srishti tejjulu kaadu.
1: They are not reasonless. In fact
0: daivam yokka sankalpam chetane ee kaaranalanta kalpinchukuntunnadu.
1: It is the divine will which is the main cause for all this creation.
0: Idanta jagat nimittamai taanu yerparchinatundi oka neemame.
1: It is God's master plan for the benefit of the world.
0: పవిత్రమైనటువంటి యొక్క ఈ అణుశక్తిని ఎవరు ఈనాటి వరకు గుర్తించడం లేదు.
1: టిల్ దిస్ డే నోబడి అండర్స్టూడ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ అన్ ఆటమ్.
0: అణువు అంటే కేవలము ప్రాణం లేనటువంటి ఒక శక్తి అనుకుంటున్నారు.
1: వీ కన్సిడర్ ది ఆటమిక్ పవర్ ఎస్ పాసివ్ డల్ అండ్ ఇనర్ట్.
0: ఈ జగత్తునంత అంతా కూడాను కలిపిన ఏ ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తి ఆ అణువులో కూడా ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పవర్ ఆఫ్ లైఫ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ ఆర్గానిక్ వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అన్ ఆటమ్ ఆల్సో.
0: కనుకనే భగవంతుడు అణుస్వరూపుడు ఘనస్వరూపుడు.
1: సో గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మైక్రోకాజం అండ్ ఆల్సో మాక్రోకాజం.
0: కనుక ప్రతి మానవుడు కూడాను జగత్తు యొక్క సంకల్పమును మానవుని యొక్క సృష్టిని తన యొక్క కర్తవ్యంను గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద మిస్టరీ ఆఫ్ నేచర్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ ఓన్ నేచర్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: మానవుడు గుర్తించవలసినటువంటిది అణుస్వరూపమే.
1: మ్యాన్ హ్యాస్ టు నో కాంప్రిహెండ్ ది అటమ్.
0: అణువును గుర్తిస్తే సర్వమును గుర్తించిన వాడవుతాడు.
1: ఇఫ్ యు నో ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ యూ విల్ నో ది మైటీయెస్ట్.
0: అది ఏ దైవము?
1: దట్ ఈస్ గాడ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క మానవత్వము?
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: అది ఏ ప్రాణతత్వము?
1: అండ్ దట్ ఈస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: పరమాణువుల్లో ఉన్నటువంటి యొక్క ప్రాణతత్వమే.
1: ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ ద స్మాల్
0: ప్రపంచమంతా కూడా సంచరిస్తూ ఉంటుండాలి.
1: ఇట్స్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: అయితే దానిని పట్టడానికి ఏ విధంగా చేయాలి?
1: బట్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ హావ్ టు డూ టు నో దిస్?
0: కానీ ఈ మైక్రోజెనాసి ప్రాసెస్ ను ఫాలో చేయాలి.
1: అండ్ వన్ హ్యాస్ టు స్టార్ట్ ప్రాసెసింగ్ and understand the principle.
0: Idi kaanadu cheppadu.
1: This was taught by kaanada.
0: Dinini anusarinchinappudu aa divya tattvam manaku gurtinchadaniki veel avutundi annadu.
1: When once you follow the procedure laid by kaanada, you will be able to experience.
0: Chudandi oka anu atta pothu undadi.
1: See here, one atom is moving right now.
0: Danini manam sancharistu దానినే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మనం పోతే మన చేతికి అది చిక్కుతుంది.
1: వెన్ వన్స్ యు ఆర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద మూవ్మెంట్ ఆఫ్ అన్ ఆటమ్ యూ విల్ బి ఏబుల్ టు
0: క్యాచ్. ఎన్నో పరమాణువులు ఒక క్షణంలో మనం పట్టవచ్చును.
1: యూ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఇట్ ఇస్ ఎ ఫ్రాక్షన్.
0: ఎన్నో పట్టారు.
1: In a fraction you can hold them in your
0: fist. ఎక్కడ చూసినా వెళ్లిపోతున్నాయి.
1: And then when you release your fist they would go everywhere.
0: ఆ ప్రణవనాదం యొక్క శబ్దము, ఆ యొక్క అణుపదార్థం యొక్క శబ్దము అణుమాత్రంగానే ఉంటుంటుంది.
1: And the sound behind this Omkara Pranava and also this atomic principle,
0: మానసిక తత్వం కూడాను ఈ యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
1: And it all depends, the whole thing, life depends on this.
0: భక్తులు ప్రార్థన చేస్తుంటారు.
1: Devotees pray.
0: ఈ ప్రార్థన వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అని సందేహించవచ్చును.
1: We may doubt the result of prayer.
0: కానీ ప్రార్థనల వల్ల ఎంతో వైభవం జరుగుతుండాలి.
1: Through prayer you can accomplish
0: ఎంతో ఘనమైన విజయాన్ని సాధిస్తుండాలి.
1: You will have the mighty victory.
0: మానవుడు సాధించలేనటువంటి విషయాన్ని కూడా సాధించగలుగుతున్నాడు.
1: Impossible things can be made possible by prayer.
0: ఒక చిన్న విషయము.
1: A small example.
0: నేను ఏ మందు తీసుకోను.
1: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీ మెడిసిన్.
0: నేను ప్రయత్నించను.
1: హీ డజంట్ టేక్ ఎనీ మెడిసిన్.
0: కానీ 10 దినముల నుంచి కూడాను ఇక్కడ పెద్దగా వాదింది.
1: బట్ ఫర్ ద లాస్ట్ 10 డేస్ దేర్ ఇస్ ఎ స్వెల్లింగ్ ఆన్ ద చీక్.
0: నిన్నటి దినము నేను గమనించాను.
1: Yesterday భగవాన్ అబ్జర్వ్డ్
0: అందరూ వచ్చిన వారందరూ కూడాను వారి దృష్టి నా ముఖం పైన పోవటం లేదు, నా యొక్క చెక్కు పైన పోతుండాలి.
1: ఆల్ దట్ హ్యావ్ అసెంబ్లీ హియర్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్వెల్లింగ్ ఆన్ ద చీక్, నాట్ ఆన్ భగవాన్.
0: ఇంకా తగ్గలేదే, ఇంకా తగ్గలేదే, ఎంత బాధ ఉందో ఏమో అని సంతోషం ఒక బాధపడుతూ వచ్చారు.
1: ఆల్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ దట్ భగవాన్ హ్యాడ్ నో రిలీఫ్ టిల్ నౌ అండ్ దట్ ఈస్ ఫీలింగ్ దట్ ఈస్ సఫరింగ్.
0: రాత్రి అనగా సాయంకాలము వ్యాలిడిటీ మాట్లాడుతున్నప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు.
1: Last evening, while Bhagavan was giving us a discourse during the valedictory function, he didn't know what he was speaking at that moment.
0: Kani lopala vellanu.
1: Bhagavan went inside.
0: Pandukunnaru.
1: And he just rested.
0: Ee bhaktulu yokka prarthanalanni kudanu kuppalu kuppalu vachayi.
1: All prayers of the devotees reached him.
0: Swami, repatiki guru ponu.
1: Bhagavan,
0: repatikaina meer aanandanga sarainatu sthitini meeru maaku darshimpacheyali.
1: Bhagavan, tomorrow is Guru Purnima. Be normal, we want to see you in your true form.
0: Tellavaru lechanu.
1: Bhagavan got up this morning.
0: Okka noppi ledu, okka baadha ledu.
1: No pain whatsoever.
0: Nenu nayam kavalani nenu sankalpinchaledu.
1: And in fact, he has not willed it so.
0: Kaani aa prarthana yokka phalitame ee vidhamainatundi yokka deeniki aanandaniki kaaranam.
1: The bliss of this day is the response to prayers.
0: చాలా మంది భోజనం కూడా చేయలేదు.
1: మెనీ హ్యావ్ నాట్ టేకెన్ దేర్ ఫుడ్.
0: యో రేపటి దినం ఎంతో ఆనందించవలసినటువంటి సమయము.
1: టుమారో గురు పౌర్ణమి ఇస్ ఎ బ్లిస్ఫుల్ డే.
0: ఎట్ట మేము దర్శించే తెల్లవారులేస్తారే.
1: టుమారో వాట్ ఈస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సీ
0: అని ప్రార్థన చేస్తూ కంటిదారాలతో వారు కష్టపడుతూ వచ్చారు.
1: ఆల్ డివోటీస్ వర్ షెడ్డింగ్ టియర్స్ అండ్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ.
0: ఒక్క నిమిషంలో నా మనసు వారిపై పడింది.
1: భగవాన్ కాన్సన్ట్రేటెడ్ హిస్ థాట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆన్ ద డివోటీస్.
0: నేను తలచుకోలేదు నాకు నేను కావాలని.
1: ఇన్ ఫ్యాక్ట్ హాస్ నాట్ విల్డ్ ఇట్ ఫర్ ఎనీ క్యూర్.
0: ఎప్పుడూ నేను తలచను.
1: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హింసెల్ఫ్.
0: నేను మీరు ఒకటే.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: మీరు ప్రత్యేకం కాదు, నేను ప్రత్యేకం కాదు.
1: భగవాన్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇది నా దేహం కాదు, మీ దేహమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ ఆఫ్ భగవాన్ బిలాంగ్స్ టు యూ.
0: కాబట్టి మీ దేహాన్ని మీరు చూసుకోవడానికి మీ కర్తవ్యమే.
1: సో ఇట్స్ యువర్ డ్యూటీ టు మెయింటైన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: నేను ఎప్పుడు కూడా నా దేహాన్ని ఎప్పుడు కూడా నేను చూసుకోను.
1: భగవాన్ విల్ నెవర్ థింక్ ఆఫ్ హిస్ ఓన్ బాడీ.
0: నయం కావాలని కానీ ఇది జరగాలని కానీ ఏ సంకల్పము నేను చేయను.
1: భగవాన్ నెవర్ విల్స్ రిగార్డింగ్ హిస్ బాడీ.
0: స్వార్థం నాలో ఏనాడు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఈవెన్ అయోటా ఇన్ హిమ్.
0: స్వార్థం అనేటువంటిది నా కాలి గోరు నుంచి వెంటి కొరి వరకు కూడా నాలో కనిపించదు.
1: రైట్ ఫ్రమ్ టాప్ టు టో దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
0: కనుకనే ఐ అండ్ యు ఆర్ వన్ అనడానికి ధైర్యము ఒక విధమైనటువంటి అధికారము ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ రైట్ అండ్ అథారిటీ వెన్ యు డిక్లేర్ దట్ ఐ అండ్ యు ఆర్ వన్.
0: కనుక ప్రతి మానవుని యందు కూడా నువ్వు ఉండినటువంటిది అణుశక్తి ఒక్కటే.
1: దేర్ఫోర్ ద సేమ్ అటామిక్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: ఈ అటామిక్ పవర్ ను కూడా కొంతవరకు అర్థం చేసుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ టు సమ్ ఎక్స్టెంట్ ద మిస్టరీ ఆఫ్ అన్.
0: మనం ప్రాచీన కాలం నుండి ఒక రూపములు ఒక విగ్రహములు మనం ఆరాధన చేసుకుంటూ దానిపైనే మన జీవితం గడుపుతూ ఉన్నాం.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వి హావ్ బీన్ స్పెండింగ్ టైమ్ కాన్సన్ట్రేటింగ్ వర్షిపింగ్ ఆన్ ఎ ఫార్మ్ అండ్
0: అవి కూడాను ఆవిర్భవించినటువంటివి అనేవి నుండి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆల్సో మేడ్ అవుట్ ఆఫ్ దిస్
0: రామాని ఒక విగ్రహాన్ని పెట్టి మనం ప్రార్థిస్తుంటాం.
1: And we keep a statue there and we go on praying.
0: కానీ ఆ రాముడు ఎక్కడున్నాడు?
1: Where do you see now?
0: Lede.
1: No.
0: Krishna ani oka vigrahanni petti poojisthunnam.
1: We have the statue of Krishna.
0: Unnada lede.
1: He is not there now.
0: Ishwara ani poojisthunnamu. Ishwarudu kanipinchatam ledi.
1: We worship Ishwara. We don't see.
0: Anaga Ramulu unnadu, Krishnudu unnadu, Ishwarudu anni roopalu unnai lokamlo.
1: It only means all the forms, Rama, Krishna, Shiva are ever existing.
0: Kani mana gunamulu sankuchamainatluga untunnai.
1: And our feelings, our thoughts are narrow.
0: ఈనాటి మానవుడు సంకుచితమైన హృదయాన్ని పెట్టుకోవటం చేతనే సర్వము శూన్యమయంగా కనిపిస్తుండాలి.
1: As the modern man is narrow minded, he finds emptiness, void everywhere.
0: విశాల భావమే సృష్టి.
1: The broad mindedness is creation.
0: సంకుచిత భావమే మరణము.
1: The narrow mindedness is literal death.
0: కనుకని ఈ సంకుచిత భావం మనలో ఉండినంత వరకు మనం చచ్చిన వారితో సమానమే.
1: So long we are narrow minded, we should consider our life a death in fact.
0: మనం ఎప్పుడు విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: We should be broad minded.
0: విశాల హృదయాన్ని పెంచుకోవాలి.
1: We should have broad minded.
0: ఆ విశాల హృదయంలో విశాలమైన దైవత్వం చేరి ఉంటారు.
1: And naturally we will find the vastness of the divinity.
0: ప్రాచీన కాలం నుండి
1: since ancient times
0: అనేక మంది మహర్షులు
1: many sages
0: అనేక విధమైనటువంటి సాధనలు చేస్తూ వచ్చారు.
1: Adopted many spiritual paths.
0: ఈ కాణాదులు చాలా గొప్ప సాధన చేశారు.
1: Kanada did penance and followed spiritual path.
0: కట్టకడపటికి ఇది ఏది కాదన్నాడు.
1: And ultimately he negated everything.
0: నేను అణువును, అణువునందే నేను లీనం కావాలి.
1: And I should merge in that atom, become one with it.
0: అనగా దేహాభిమానం కలిగినటువంటి వాడు అణువాభిమానంతో చేరిపోయాడు.
1: Because he has given up this body attachment, he could totally identify with an atom.
0: ee naadi lokam lopala anta vastu padarthamulu yokka cherika cheta manavatvam jeevisthuntundali.
1: The human life today is based on the material objects.
0: Anta swartha saprayojanamtho jeevisthuntundali.
1: The modern life is full of selfishness and self interest.
0: idi undinanta varaku kudanu divyattam anetundi anutattvamu manaku e maatramo artham kaadu.
1: So long we are selfish, we cannot understand even a trace of
0: that. Sadhana cheskochunu, dhyanam cheskochunu, japam cheskochunu, poojalu cheskochunu, antu tappu ledu. Kaani
1: we may meditate, we may chant,
0: anutattvanni matram marchakoddu.
1: We should not forget the nature of an atom.
0: Aa anuvulande untundadi sarvamu.
1: Everything is present within this atom.
0: కనుకని ఈ అణుతత్వాన్ని మన ఎందే ఉండినట్టుగా భావించాలి.
1: దిస్ అటామిక్ ప్రిన్సిపల్ ఇస్ వెరీలీ ఇన్ యూ.
0: మన దేహము అణువే.
1: ద బాడీ ఇస్ ఎన్ అటామ్.
0: మనసు అణువే.
1: సోల్సో మైండ్.
0: బుద్ధి అణువే.
1: ఇంటెలెక్ట్.
0: చిత్తము అణువే. అంతఃకరణ అణువే. సర్వము అణుమయమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బట్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ అటమ్స్.
0: ఈ అణుమయమైనటువంటిది అదే దైవతత్వం.
1: And this very అటామిక్ ప్రిన్సిపల్ ఇస్ డివైన్ ప్రిన్సిపల్.
0: దైవం ప్రార్థనలను తప్పక వింటుంటాడు.
1: God listens to our prayers.
0: కాని కొంతమంది అయ్యో భగవంతుని ప్రార్థించి భగవంతుని కూడా మేము కష్టపెట్టినట్టు అవుతుందేమో అనుకుంటారు.
1: Some feel that we may be bothering God by praying fervently.
0: చాలా పొరపాటు.
1: You are mistaken.
0: భగవంతునికి ఎప్పుడూ కష్టం లేదు.
1: God will not have any difficulty.
0: భగవంతుడు ఏనాటి కూడాను బాధపడడు.
1: God never suffers.
0: భక్తుల యొక్క ఆనందమే భగవంతుని యొక్క ఆనందము.
1: Therefore the bliss of the devotee is the bliss of God.
0: Karuka nee aanandamunaku na aanandamunaku bhedame maatramu ledu.
1: Therefore there is no difference between your bliss and the bliss of Bhagavan.
0: Kaani mee aanandamu alpamainatundi vastulu cheta aanandistundi.
1: But we are happy and blissful by having smaller things, the material objects.
0: Nenu anuvainatundi vastulato aanandistuntanu.
1: But Bhagavan feels happy by watching the blissful state of atomic power.
0: కనుక మీరు ఇచ్చేటువంటి అణు మాత్రమేనా నాకు అది ఘనంగా ఉంటుంటుంది.
1: యు మే ఆఫర్ ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ ఇస్ మైటీ గ్రేట్ టు భగవాన్.
0: కానీ మీకు ఘనమైనటువంటిది లభించినప్పటికి మీకు అంత ఆనందం ఉంటుండదు.
1: యు మే గెట్ ఎ లాట్ బట్ యట్ యు ఆర్ నాట్ హ్యాపీ.
0: నిజంగా గురు పూర్ణిమ అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గురు పూర్ణిమ?
0: మనకు దివ్యమైన మార్గానికి ఒక విధమైనటువంటి దారిని చూపినటువంటిది.
1: గురు పూర్ణిమ షోస్ యూ a divine sacred path.
0: పూర్ణిమనగ పవిత్రమైనటువంటి యొక్క చంద్రుని యొక్క ప్రకాశము.
1: గురు పూర్ణిమ ఇస్ ది డే ఆఫ్ ఫుల్ మూన్ డే.
0: ఈ ఫుల్ మూన్ అనగా ఏమిటి? పరిపూర్ణమైనటువంటి మనస్సు యొక్క తత్వమే.
1: గురు పూర్ణిమ సిగ్నిఫైస్ ద టోటల్ మైండ్.
0: పరిపూర్ణమైనటువంటి మనస్తత్వము ఎట్టి మచ్చలు లేకుండా పరిపూర్ణంగా కనిపిస్తుంటుంది.
1: ద టోటల్ మైండ్ షుడ్ బి స్పాట్లెస్, బ్లెమిష్ లెస్ లైక్ ద ఫుల్ మూన్.
0: మనసులో ఏ విధమైనటువంటి కొంచెం పాటు ఉండేప్పటికి అది అంధకారంగా ఉంటుంది, కాని ఆనందాన్ని అందించలేదు.
1: ఎనీ స్పాట్ ఆన్ ద మూన్ ఆర్ ద మైండ్ విల్ నెవర్ గివ్ యూ టోటల్ జాయ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ప్రేమ తత్వాన్ని ప్రకాశింపజేసుకునేటువంటి యొక్క మానసిక తత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ దట్ యాటిట్యూడ్ సో యాజ్ టు మేక్ యువర్ మైండ్ షైన్.
0: ఈ గ్రంథ పరిచయం చేత గ్రంథాలు చదివి చదివి చదివి చదివి కట్టగలిపటికి మీ యందు ఉన్నటువంటి యొక్క గంధం కూడాను మన్నమైపోతుండాలి.
1: వీ రీడ్ మెనీ ఆఫ్ ది టెక్స్ట్ గ్రంథ బట్ వీ లూజ్ ద వెరీ ఎసెన్స్ గంధ.
0: కించిత్ మనం చదివినప్పటికీ పెద్ద ఘనమైనటువంటి చదువులు చదివినట్టుగా భావిస్తున్నాం.
1: దో వీ హ్యావ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్ వీ కన్సిడర్ అవర్ సెల్స్ గ్రేట్.
0: నీవు చదివిన చదువులని నువ్వు ఘనమైనటువంటివి కాదు.
1: All that you have learnt is not that great.
0: Paramaanuvullo anuvayinattu.
1: It is smallest, still small.
0: Kanuka chaduvulu yendu manaku daivattam kaanaraadu.
1: So you cannot attain reach divinity.
0: Janamanandu bhagavantudu manaku kaanaraadu.
1: You cannot see him.
0: పదవులు ఎందు మనకు భగవంతుడు కానరాడు.
1: నార్ బై ఆక్యుపైయింగ్ ఎగ్జాల్టెడ్
0: అధికారం నందు భగవంతుడు మనకు కానరాడు.
1: యు కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఎనీ అదర్ వే.
0: ప్రేమ ఎందు మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ లవ్ యు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ఆ ప్రేమతత్వాన్ని కించిత్తుగా నీవు అభివృద్ధి చేసుకుంటే అందులో నేను నీకు భగవంతుడు కనిపిస్తాను.
1: యు డెవలప్ అండ్ గ్రో లవ్ మోర్ అండ్ మోర్ యు కెన్ సీ గాడ్ ఇన్ ఎన్ ఆటమ్.
0: భక్తి అనగా కేవలము భగవంతుడిపైన పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఉంచుకోవటమే భక్తి.
1: The total love towards God is devotion.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee naadu Guru Purnima.
1: Today is Guru Purnima.
0: Nijamuga manam telusukovalsinatundi emti?
1: What should we know today?
0: Mundu venaka kinda paina an sarvatra undetundi Bhagavantude.
1: We should know that God is present above you, below you, around you, in you.
0: In you, with you, around you.
1: In you, with you, around you.
0: Karakane nee endu untunnadu. నీ బయట ఉంటున్నాడు, నీ వేదికలా ఉంటున్నాడు.
1: సో గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్.
0: అసలు నీవెవరు? నీవే భగవంతుడవు.
1: హూ ఆర్ యూ? యూ ఆర్ గాడ్.
0: అనుస్వరూపమైనటువంటి వాడు.
1: అండ్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎన్ అటమిక్
0: ఫామ్. ఆ సత్యాన్ని మొట్టమొదట గుర్తించండి.
1: వీ షుడ్ నో దిస్ బేసిక్ ట్రూత్.
0: ఈ ప్రపంచంలో అనవసరంగా బిచ్చిపెట్టడానికి పోకండి.
1: డోంట్ బి ఎ బెగ్గర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఏదో మన పనులు మనం చేసుకుందాం.
1: లెట్ అస్ డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: మన డ్యూటీస్ మనం చక్కగా ప్రవర్తిస్తాం.
1: వీ షుడ్ డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క సాధన.
1: దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధన ఎందుకోసం చేస్తున్నావు?
1: వై షుడ్ యు అండర్టేక్
0: ఈ డ్యూటీని నువ్వు సక్రమంగా చేయటం కోసమని.
1: ఇన్ ఆర్డర్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ ప్రాపర్లీ.
0: నీ యొక్క డ్యూటీ ఎటువంటిది?
1: What sort of duty it is?
0: ఇప్పుడు నీవు ఆఫీస్ లో పనిచేస్తున్నావు.
1: యూ వర్క్ ఇన్ ఆఫీస్ ఫర్ ఇన్స్టెన్స్.
0: ఆఫీస్ లో పనిచేస్తుంటే ఆఫీసుకు సంబంధించిన విషయాలు నువ్వు ఆఫీస్ లోనే పెట్టుకోవాలి.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు యువర్ ఆఫీస్ దేర్.
0: ఆఫీస్ లో పోయి కూర్చొని ఇంటి విషయాలంతా తీసుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ వైల్ సిట్టింగ్ ఇన్ ద ఆఫీస్.
0: ఇంటికి వచ్చావు,
1: యూ రిటర్న్ హోమ్.
0: నీ ఫ్యామిలీలో ఉంచినప్పుడు నీ భార్య బిడ్డల యొక్క సుఖాన్ని నువ్వు చూసుకో.
1: వైల్ యూఆర్ విత్ యువర్ ఫ్యామిలీ థింక్ ఆఫ్ యువర్ వైఫ్.
0: అందులో ఆఫీస్ తీసుకుని రావద్దు.
1: డోంట్ బ్రింగ్ హియర్ ద
0: ఆఫీస్. చాలా మంది ఈనాడు ఎక్కువ పని ఉండటం చేత ఇంటికి కూడా ఆఫీస్ పేపర్ తీసుకుని వచ్చి చాలా అవస్థ పడుతుంటారు.
1: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఆఫీస్ వర్క్ దే బ్రింగ్ ఆల్ పేపర్స్ అండ్ ఫైల్స్ టు దేర్ రెసిడెన్స్.
0: ఆఫీస్ వర్క్ ఆఫీస్ కే.
1: Just drop it there.
0: House work, house ke.
1: And you should limit to your family
0: business
1: at
0: work,
1: home.
0: Business ke.
1: Business affairs.
0: Adhyatmika work, adhyatmika ke.
1: And in spiritual field, you should absolutely spiritual.
0: Manamu aneka badala guri avutunnamu.
1: Because we mix things, we are confused and suffer.
0: Karaka mana mandu మాలిన్యం పెరిగిపోవడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ ద పొల్యూషన్?
0: మన హృదయం అంతా కూడా మాలిన్యంగా ఉంటుండాలి.
1: ద హోల్ హార్ట్ ఈస్ పొల్యూటెడ్.
0: మొన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే.
0: కంసుడు ఎలాంటి వాడు? గొప్ప శక్తివంతుడే.
1: కంస ఇస్ హైలీ పవర్ఫుల్.
0: కానీ దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీడు కూడా గొప్పవాడే.
1: దుర్యోధన, దుశ్శాసన
0: మొన్నటి వరకు జీవించినటువంటి వారు.
1: అండ్ దే ఆర్ నోన్ టుడే, ఈవెన్ టుడే.
0: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడాను ఎంతో గొప్ప శక్తివంతుడే.
1: హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు
0: వాళ్ళు చాలా సైంటిస్ట్.
1: దే ఆర్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్.
0: హిరణ్యకశిపుడు చంద్రమండలం పోవటం కాకుండా సూర్యమండలానికి కూడా వెళ్ళాడు.
1: హిరణ్యకశిపు నాట్ ఓన్లీ రీచ్ మూన్, హీ వెంట్ టు సన్ ఆల్సో.
0: సూర్యమండలమే కాదు, నక్షత్ర మండలాన్ని కూడా చేరాడు.
1: హీ రీచ్డ్ ఈవెన్ స్టార్స్.
0: ధ్రువ నక్షత్రాన్ని పోయి తాకేటప్పటికి భూమి తిరిగింది.
1: వెన్ వన్స్ హీ టచ్డ్ ద స్టార్ ధ్రువ, ద హోల్ ఎర్త్ స్టార్టెడ్ మూవింగ్.
0: దాంతో మరణం చెందాడు.
1: దాట్ ఎండెడ్ హిజ్ లైఫ్.
0: ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినప్పటికీ,
1: ఎనీ గ్రేట్ సైంటిస్ట్,
0: ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి, కానీ దానికి మితిమీరిపోతే ప్రమాదం కలుగుతుంది.
1: Has to work and do under certain limitations.
0: Kanuka antinte goppavaranta kudanu daivatvanni pondalaniki enta prayatnam chesaru.
1: సచ్ గ్రేట్ పీపుల్ మేడ్ ఆల్ అటెంప్ట్స్ టు అటైన్ డివినిటీ.
0: మనము అల్పులమైనప్పటికీ అధికమైనటువంటి భావాన్ని పెట్టుకోవాలి.
1: వి మే బి స్మాల్ బట్ వీ షుడ్ హావ్ బిగ్ ఫీలింగ్స్.
0: విశాలమైన హృదయాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
0: ఈ విశాలమైన హృదయం లోపల విశాలమైన దైవత్వం నిండి ఉంటాయి.
1: ఇన్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: కాబట్టి మనిషికి మరణం ఉంది కానీ మనసుకు మరణం లేదు.
1: మ్యాన్ హ్యాస్ డెత్ బట్ నాట్ ద మైండ్.
0: మనసుకు మరణమే లేదు.
1: మైండ్ ఈస్ డెత్ లెస్.
0: మనిషి మరణించినా ఈ యొక్క జీవితంలో చేసినటువంటి యొక్క భావములంతా కూడాను కేవలం అందులో ప్రింట్ అయి ఉంటుంటాయి.
1: Therefore all the consequences, the results of the actions are imprinted on the mind.
0: ఎన్ని జన్మముల యొక్క సంస్కారములో,
1: all that is the past of several lives,
0: ఎన్ని కర్మల యొక్క సంస్కారములో,
1: and the results of actions,
0: ఈ మనసు పైన ప్రింట్ అయి ఉంటుంటాయి,
1: are all imprinted on the mind.
0: ఈ మనసు ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీల్లేదు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మైండ్.
0: కాబట్టి ఈ జన్మంతో ఈ మనసు పోయిందని మనం భావించకూడదు.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ దిస్ ది ఎండ్ ఆఫ్ ది మైండ్ విత్ దిస్ లైఫ్.
0: ఎన్ని జన్మలకైనా గానీ మనసే దైవము.
1: రిపీటెడ్ లైవ్స్ విల్ టెల్ అస్ దట్
0: ఈ మనసు పరమాణువులతో కూడినటువంటిది. మనసు,
1: ద మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ పరమాణువులతో కూడినటువంటి మనస్తత్వాన్ని మనం మరణించినట్టుగా భావించకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ cheap or low or neglected.
0: అనేక మంది బాధలను భరించుకోలేక,
1: many people could not bear suffering,
0: ప్రాణాన్ని తీసుకుంటుంటారు.
1: They commit suicide.
0: ఈ మనసు ఉంటేనే ఇంత బాధలు కదా, ఈ మనసును మరణించుదాం.
1: Many people feel that it is the mind responsible for all the suffering and so they want to end their lives. But it is the worst of the sins.
0: నువ్వు మనసును కాదు మరణింపచేసేది.
1: It's not the mind that's going to die.
0: నీ దైవత్వాన్ని నీవు ఆ విధంగా భావిస్తున్నావు.
1: And you have that idea of God.
0: ఇలాంటి ఆత్మహత్యకు ఏమాత్రము మనం సంకల్పంలే రాకూడదు.
1: వీ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ సూయిసైడ్ అట్ ఎనీ మోమెంట్.
0: ఆత్మనే దైవము.
1: అండ్ దిస్ సెల్ఫ్ ఇస్ గాడ్.
0: దైవమే ఆత్మ.
1: అండ్ గాడ్ ఇస్ ఆత్మ.
0: ఇందుకన్నాడు అందు లేదని సందేహం లేదన్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద్ సెడ్ నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మనం ఉండినంత వరకు కష్టమైనా సరే భరించుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
1: సో లాంగ్ వి ఆర్ అలైవ్ we may have number of difficulties, we should resist.
0: సావు పుట్టుకలేనట్టు శాశ్వతుడు.
1: God is eternal, who has neither beginning
0: nor end. ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
1: And is quite eternal, has no birth.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He cannot be killed nor would kill.
0: సర్వత్రం తానే అయ్యుండు.
1: And is all pervasive.
0: సర్వత్రా జీవించినటువంటి వాడే భగవంతుడు.
1: And is eternal and immortal.
0: కనుక దైవత్వానికి ఏ విధమైనటువంటి యొక్క జనన మరణాలు ఉన్నదని భావించకూడదు.
1: God has neither birth nor death.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను దైవంని, నాకు ఈ దేహానికి ఉన్నది కానీ చావు పుట్టుకలు నాకు లేవు అని ధైర్యంతో జీవించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ కరేజ్ టు సే ద బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
0: ఈ దేహం ఉండినంత వరకు కూడాను ఈ ప్రేమతత్వాన్ని దైవానికి అర్పితం చేయాలి.
1: సో లాంగ్ ఐఎమ్ అలైవ్ లెట్ మై లవ్ బి సరెండర్డ్ డెడికేటెడ్ టు గాడ్.
0: ఒకానొక సమయం లోపల షిర్డీ లోపల,
1: at one time in Shirdi,
0: లక్ష్మీబాయి దినం రొట్టెలు చేసుకుని వచ్చేటువంటిది.
1: లక్ష్మీబాయి used to prepare rotis for Baba.
0: Kani okanaadu Patel anetunte vayinu vachadu.
1: One day Patel came.
0: Vachi tan chaala srimantude.
1: He was a rich man.
0: Kani jobi ninduku notes pettukunnadu.
1: He had currency notes in his pocket.
0: Baba chuchadu.
1: Baba noticed it.
0: Chuchi ఒక దగ్గర ఉన్నటువంటి మనిషిని పిలిచాడు.
1: హీ కాల్డ్ ఎ డివోటీ క్లోజ్ బై.
0: బాబాకి ఎప్పుడు కూడా శ్యామ్ అనేటువంటి వాడు దగ్గరగా ఉండేటువంటి.
1: దేర్ ఇస్ వన్ డివోటీ బై నేమ్ శ్యామ్, వెరీ క్లోజ్ టు భగవాన్.
0: శ్యామ్ ఓ ఊర్లో పోయి ఆ పటేల్ దగ్గర పోయి నాకు 5 రూపాయలు కావాలి తీసుకుని రా అన్నాడు.
1: హీ సెడ్ శ్యామ్ గో టు దట్ రిచ్ మ్యాన్ అండ్ బ్రింగ్ 5 రూపీస్.
0: పోయాడు. ఆ శ్యామ్ లేడు, తలుపు వేశాడు.
1: And he noticed the residence of Shyam locked.
0: Pare ungugal daggara poi inkoka patel nadigamannadu.
1: And Baba wanted him to go to some other man.
0: Ee vidhanga pampistu ustunte ekkada evar leyaru ani cheppani jawab teeskoni vacharu.
1: As this man was asked to go to different people, he could not get money wanted by him.
0: Kani
1: but
0: jobi nunduku notlu pettukunnatundi patel akkade unnadu.
1: But there is Patel there sitting with the currency.
0: Swami meeku emane kavala idu teeskondi ani cheppetundi tyagame raledu.
1: He had no spirit of sacrifice. Baba, you want money, here is his currency.
0: Appudu Shyam cheppadu.
1: Then Shyam said,
0: Shyam, nee jeevithamlo jeevithamlo undinanta varaku naa venta untavu nijame.
1: Shyam, you will be with me so long you are alive.
0: Eppatiki kuda nu ilanti pisnari tattvam nee nundi raakudadu.
1: You should not be miserly.
0: Lobitanam. లోభితనం.
1: యూ షుడ్ నాట్ బి మైజర్లీ ఎనీ టైం.
0: నేను 5 రూపాయలు అడుగుతుంటే ఇది స్వామి ఏం కావాలేమో తీసుకోండి అని చెప్పకూడదా?
1: Then I say 5 rupees are needed, can't you offer it?
0: చాలా మందికి ధనమే దైవము.
1: Many people consider money as God.
0: రాజకీయమే దైవము.
1: Politics God.
0: పార్టీసే దైవము.
1: Our political parties.
0: ప్రభుత్వమే దైవము.
1: And they consider everything.
0: ఇలాంటి భ్రాంతులు పెట్టుకునేటువంటి వాడు చచ్చినా కూడా వాళ్ళ వెంట యమలోకానికి కూడా ఇవే వస్తాయి.
1: Such people will have all these that follow them even after their death.
0: ఏమిటి మీరు సాధించేటువంటిది?
1: What is that you achieve?
0: ఎందుకోసం మీరు బ్రతికారు?
1: Why, what for is
0: ఈ బ్రతుకంతా కూడా ఈ విధంగా వ్యర్థం చేసుకోవటానిక?
1: Why should you waste your life?
0: మానవుడని పేరు పెట్టుకుని
1: having been born a human being.
0: ఈ మాలిన్యంతో జీవితాన్ని గడపటానిక?
1: Why should you lead a polluted life?
0: చీ చీ చీ చీ.
1: What a shame it is.
0: ఎవరికైనా పరోపకారం చేయి.
1: Help others.
0: ఎవరికైనా మంచి పని చేయి.
1: డూ గుడ్ టు అదర్స్.
0: మనం చేసే ప్రయోజనం ఏమిటి?
1: అండ్ దెన్ వాట్ ఫర్ ది రెస్ట్ ఆఫ్
0: ది విధంగా కూడా ఈనాడు ప్రపంచంలో అంతా కూడా మీరు ఏమనుకోకండి.
1: డోంట్ ఫీల్ బ్యాడ్ వెన్ దిస్ ఈస్ సెడ్.
0: ఈనాడు ప్రపంచం అంతా కూడా ఇంత మాలిన్యంగా కావడానికి మారడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ థింగ్ దట్స్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ద వరల్డ్?
0: రాజకీయాలే దీనికెంత మూలకారణం.
1: పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్.
0: ప్రతి చిన్న పిల్లవాడి యొక్క మనసు కూడా మాలిన్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్స్ ఆర్ పొల్యూటెడ్ బై పాలిటిక్స్.
0: ఇంట్లో భార్యాభర్తలు ఉంటుంటే వాళ్ళిద్దరు కూడా రాజకీయాలు తీసుకుని వస్తుంటారు.
1: అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్ హోమ్ ఆల్సో హ్యావ్ పాలిటిక్స్.
0: అక్కడ కూడా జగడాలే.
1: They also they have conflict.
0: ఎక్కడ చూసినా కానీ ఈ మాలిన్యం అనేటువంటి వ్యాపించిపోయింది.
1: ద పొల్యూషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ పొల్యూటింగ్ ఎవ్రీ ప్లేస్.
0: పూర్వం స్వతంత్రం రాకమునుపు ఇంత బాధలు ఉండేటువంటివి కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇండిపెండెంట్ ఇండియా ఎర్లియర్ డిడ్ హావ్ సచ్ సఫరింగ్.
0: స్వతంత్రం వచ్చిన తర్వాత
1: ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్
0: పూర్వం అంతా కూడా ఏదో తెల్లవారు నల్లవారిని కొట్టుతూ వచ్చారు.
1: ఎర్లియర్ దేర్ వాస్ ఫైట్ బిట్వీన్ ది వైట్స్ అండ్ ద బ్లాక్స్.
0: కానీ ఈనాడు నల్లవారు నల్లవారిని కొడుతున్నారు.
1: అండ్ టుడే ది బ్లాక్స్ ఫైట్ విత్ ద అదర్ బ్లాక్స్.
0: కాబట్టి ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది. ఇది కాదు మనం ఆశించవలసింది.
1: ఇట్ ఇస్ నాట్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: పవిత్రమైనటువంటి యొక్క భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: వి షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ us.
0: దుర్మార్గమైనటువంటి భావాలను తెంచుకోవాలి.
1: వి షుడ్ నాట్ ఎంటర్టైన్ వికెట్ ఫీలింగ్స్.
0: దుర్మార్గమైన భావాలు మన హృదయంలో ప్రవేశిస్తే మనం కూడా దుర్మార్గులు అయిపోతాం.
1: వెన్ వన్స్ క్రూయల్టీ స్టెప్స్ ఇన్ వి టర్న్ క్రూయల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ స్వరూపులు.
1: యు ఆర్ పర్సానిఫికేషన్.
0: మీ ప్రేమని పెంచుకోండి.
1: అండ్ నో యువర్ నేచర్.
0: ప్రేమ చేతనే బ్రతకండి.
1: Lead your life in love.
0: మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి.
1: End your lives in love.
0: అది ఏ నిజమైనటువంటి ఒక జీవితం.
1: That is true life.
0: ఉపనిషత్తులందరి కూడా ఈ పరిమితమైనటువంటి మానవ జీవితానికి ఇంత ఉత్తమమైనటువంటి విలువనిచ్చారు.
1: That is the value attached to human life by Upanishads.
0: మానవా,
1: ఓ మ్యాన్,
0: గౌరవించవలసినటువంటి వాడు.
1: You are to be respected.
0: ఇతన్ని ప్రేమించవలసినటువంటి వాడు.
1: You are to be loved.
0: ఇతన్ని మనం విశాలమైనటువంటి హృదయంతో స్వాగతం చేయవలసినటువంటి వాడు.
1: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్ అండ్ యూ హ్యావ్ టు బి వెల్కమ్.
0: చైనా లోపల మీకు తెలిసినో లేదో,
1: యు నో ఆర్ నాట్ ఇన్ చైనా,
0: ప్రతి మానవుడు కూడా చైనాలో తెల్లవారు లేచిన తక్షణమే నమస్కారం చేస్తుంటాడు.
1: ఎవ్రీ వన్ స్టార్ట్స్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్ దేర్ ఇన్ చైనా రైట్ ఫ్రమ్ ద డాన్.
0: స్వామి, మాకు తెల్లవారు లేచిన మొదలు రాత్రి 12 వరకు మా కష్టాన్ని ప్రసాదించు.
1: దే ఆల్ ప్రే, స్వామి, ఫ్రమ్ డాన్ టు డస్క్ ప్లీజ్ గ్రాంట్ అస్ డిఫికల్టీ.
0: ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము మరొక దాంట్లో మనకు చిక్కదు.
1: ది హ్యాపీనెస్ దట్ వీ గెట్ అవుట్ ఆఫ్ డిఫికల్టీ ఇస్ నాట్ నోటీస్ ఎనీవేర్.
0: మేమేమో సుఖపడాలని అనేక రకమైనటువంటి సౌభాగ్యాల కోసం ప్రయత్నం చేస్తుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ స్ట్రగుల్ హార్డ్ టు బీ హ్యాపీ టు హ్యావ్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: సుఖంలో ఈ విధమైనటువంటి సుఖం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్
0: ఆఫ్ సుఖ లభ్యతే సుఖం అన్నారు.
1: యూ డోంట్ గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దుఃఖంలోనే మనకు సుఖం ఉంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్ సాడ్నెస్ యూ గెట్ హ్యాపీ.
0: నిజంగా చాలా మంది వస్తుంటారు, స్వామి నాకు దుఃఖంగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు కష్టంగా ఉంది అని అంటుంటారు, నాకు నవ్వు వస్తుంది.
1: మెనీ డివోటీస్ కమ్ టు భగవాన్ అండ్ దే సే స్వామి వీఆర్ సఫరింగ్, వీ హావ్ డిఫికల్టీస్, వీఆర్ బాదరింగ్.
0: ఆ సఫరింగ్, ఆ యొక్క బాధలు, ఆ కష్టములు నాకు రాకూడదు, చూడాలి, నేను దాన్ని చూడాలనుకుంటాను.
1: భగవాన్ వాంట్స్ టు నో వాట్ ద డిఫికల్టీస్ ఆర్, వాట్ ట్రబుల్స్ ఆర్.
0: కానీ నా దగ్గరికే కనిపించడం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ ఎనీవే నియర్.
0: కానీ ఎవరైనా బాధపడుతుంటే మాత్రము ఆ బాధ చూస్తే ఇది మంచిది కాదని చెప్తుంటాను.
1: బట్ భగవాన్ టెల్స్ యూ దట్ యూ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై యువర్ సఫరింగ్.
0: ఆ బాధలు మాత్రం నాకు ఏమాత్రము రాదు.
1: అండ్ సచ్ సఫరింగ్ విల్ నాట్ బి ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: దుఃఖములకు ఏమాత్రము అవకాశం ఇవ్వను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ.
0: 77 ఇయర్స్ అయిపోయింది.
1: భగవాన్ కంప్లీటెడ్ 77.
0: ఒక క్షణమైనా కూడా నువ్వు నేను దుఃఖపడినటువంటిది లేదు.
1: భగవాన్ నెవర్ సఫర్డ్, హి వాస్ నెవర్ సాడ్.
0: మానవుడు ఆనందమయుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో
0: ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఇస్ బ్లిస్.
0: ఆనందమే అతని హృదయము.
1: అండ్ బ్లిస్ ఇస్ యువర్
0: ఆనందం అనే హృదయాన్ని పెట్టుకుని ఎందుకు దుఃఖపడి పెట్టావు?
1: బ్లిస్ బీయింగ్ ఇన్ ది సెంటర్ ఆఫ్ లైఫ్, వై షుడ్ యు గ్రీవ్?
0: కానీ హృదయం ఆనందమయమైనటువంటిదని వాళ్ళు అర్థం చేసుకుని లేకపోవడం చేత దుఃఖపడుతున్నారు.
1: వి డు నాట్ నో దట్ వి ఆర్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ బ్లిస్ అండ్ వి సఫర్.
0: కొన్ని కొన్ని సంబంధాలు కలుస్తుంటాయి, పోతుంటాయి.
1: సమ్ కనెక్షన్స్, రిలేషన్స్ కమ్ అండ్ గో.
0: ఇవన్నీ కమ్స్ అండ్ గోస్.
1: దే ఆల్ కమ్స్ అండ్ గోస్.
0: కానీ కమ్స్ అండ్ గ్రోస్, పోనటువంటిది మన ప్రేమతత్వం ఒకటే.
1: బట్ దట్ విచ్ కమ్స్ అండ్ గ్రోస్ ఇస్ లవ్.
0: ఈ ప్రపంచం యొక్క సంబంధాలు ఈ రకంగా జరుగుతూ ఉంటాయి.
1: వరల్డ్లీ రిలేషన్స్ హ్యాపెన్ సో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. సాధ్యమైనంత వరకు కూడా ఈనాటి నుంచి ఈ ప్రపంచ వ్యవహారములు తగ్గించుకుంటూ ప్రయత్నం చేయండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ రైట్ ఫ్రమ్ దిస్
0: మీరు సుఖంగా ఉండండి.
1: డోంట్
0: మీ తోటి వారిని కూడా సుఖపెట్టండి.
1: And do not think of too much of the world.
0: ఈనాడు మీరు సుఖం లేదు, మీ తోటి వారికి సుఖం లేదు.
1: And today what is your position? You are not happy, your neighbors are not happy.
0: కనుక ఎవరిని మనం కాదు కష్టపెట్టకూడదు.
1: We should not hurt anybody.
0: కష్టం వచ్చినా గాని ఇవి కదిలిపోయే మేఘాలని భావించు.
1: Difficulties do come, consider them as passing clouds.
0: ఏదో బిడ్డలో, కొడుకులో, తల్లులో, తండ్రులో ఏదో సంబంధాలు, బాంధవ్యాలంతా ఉంటాయి.
1: We have got the family blood relationships.
0: దీంట్లో అనేక రకమైనటువంటి కష్టాలు, నష్టాలు జరుగుతుంటాయి.
1: We have many difficulties and losses in the family life.
0: కానీ ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: But they are like passing clouds.
0: ఆకాశం వైపును చూస్తే విశాలమైనటువంటి దృశ్యం.
1: And as if you look at the sky, you find the vast space.
0: కానీ ఆకాశం అంతా మేఘములే.
1: But it's full of clouds.
0: మేఘములు లేకుండా ఉండేటువంటి స్కౌల్ ఎక్కడైనా ఉందా?
1: డూ యూ ఫైండ్ ది అబ్సెన్స్ ఆఫ్ క్లౌడ్స్ ఎనీ టైమ్?
0: కాబట్టి మన హృదయమే ఒక ఆకాశము.
1: అవర్ వెరీ హార్ట్ ఈస్ ద స్పేస్.
0: ఇందులో మన థాట్స్, మన భావములే ఒక క్లౌడ్స్.
1: ఆల్ అవర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ క్లౌడ్స్.
0: అనగా కొన్ని అటాచ్మెంట్ తో కూడినటువంటి క్లౌడ్ వచ్చేసినప్పుడు అంతా మనకు డార్క్ గా కనిపిస్తుంది.
1: వెన్ ది క్లౌడ్ ఆఫ్ అటాచ్మెంట్ సెట్స్ ఇన్, ఎవ్రీథింగ్ విల్ బి డార్క్.
0: కనుక మనం వచ్చిపోయేటువంటి యొక్క ఈ మేఘములకు మనం ఏమాత్రం వరీ చేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాసింగ్ క్లౌడ్.
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈజ్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: ఇట్ ఈస్ ఓన్లీ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్.
0: మనకు మనం భావించుకునేటువంటిది కానీ ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ సైకలాజికల్ ఫీలింగ్ బట్ నాట్ ఎ రియాలిటీ.
0: కనుక ప్రతి మానవుడు కష్టములు వస్తుంటాయి, దుఃఖములు కలుగుతుంటాయి, అన్ని సంభవిస్తాయి. దానిలో మనం ఏమాత్రము ధైర్యం వదలకోకుండా ధైర్యంతో సాధిస్తూ రావాలి.
1: డిఫికల్టీస్, ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ దే డూ కమ్, బట్ వీ షుడ్ రెసిస్ట్, షుడ్ బి ఏబుల్ టు బేర్ దెమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివాజీ తన మంత్రికి బోధించినటువంటి విషయము ఒకటే మీరు జ్ఞప్తి చెంది ఉంచుకోండి.
1: హి టాట్ హిస్ మినిస్టర్ వన్ మెయిన్ ప్రిన్సిపల్, రిమెంబర్.
0: ప్రాణం ఉండినంత వరకు ఈ దేహాన్ని గౌరవిస్తారు.
1: The body has to be maintained so long we're alive.
0: పోతాని ఎవరు గౌరవించరు.
1: The moment life is lost, nobody would respect.
0: దుర్యోధన కూడా అదే చెప్పాడు.
1: The same thing was stated by Duryodhana.
0: కట్టగడపటికి తాను చెప్పాడు.
1: He said at the end,
0: ఈ ప్రాణం ఉండినంత వరకు నన్ను గౌరవించారు.
1: You respected me so long, I am alive in this body.
0: రేపటి దినం ఈ దేహాన్ని నేను వదిలిపెడితేనే,
1: the moment I leave this body tomorrow,
0: కుక్కలు, కక్కలు, కాకులు కూర్చున్నటువంటి ఒక తలపైన అవి కూడా కూర్చొని బాధ పెడుతుంటాయి.
1: అండ్ యూ అండ్ ది బాడీ ఆఫ్టర్ లైఫ్ వుడ్ బి పుట్ టు సఫరింగ్ బై ద ఫాక్స్ అండ్ ద డాగ్.
0: చచ్చిన దేహాన్ని ఏ బాధ పెట్టినా మనకేం అర్థం కాదు.
1: డెడ్ బాడీ విల్ నాట్ నో ద సఫరింగ్.
0: ఇవన్నీ జరగవలసినటువంటి జరుగుతూ ఉంటాయి.
1: అండ్ థింగ్స్ డూ హ్యాపన్ యాజ్ పర్ ద షెడ్యూల్.
0: కనుక మనం ఉండినంత వరకు కూడా గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: బట్ వీ షుడ్ అప్హోల్డ్ ద రెస్పెక్ట్.
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ద హ్యుమానిటీ షుడ్ డెవలప్ ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్.
0: ఈ విధంగా ఉండినప్పుడే
1: వెన్ వీ లీడ్ ద లైఫ్
0: జీవితము అనుభవించిన వారం అవుతాం.
1: వీ విల్ ట్రూలీ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్.
0: ఇప్పుడు లౌకికమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం.
1: వి ఆర్ లీడింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లౌకికమైన జీవితము అవసరమే.
1: ద వరల్డ్లీ లైఫ్ ఇస్
0: ఆ లౌకికమైన జీవితం లోపలనే ఈ అలౌకికమైనటువంటి ఒక ఆత్మతత్వం కూడా ఉన్నదని గుర్తుంచుకోండి.
1: ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్లీ లైఫ్ దేర్ వి ఫైండ్ ద స్పిరిచువల్ లైఫ్ టూ.
0: ఇది వస్తుంటాయి, పోతుంటాయి.
1: ద వరల్డ్లీ లైఫ్ కమ్స్ అండ్ గోస్.
0: ఇవన్నీ కదిలిపోయేటువంటి మేఘములు వంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక దీనికోసం మనం ఏమాత్రము వరీ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాస్ట్.
0: నిరంతరము మానవుడు సంతోషంగా ఉండాలి.
1: మ్యాన్ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మానవుడు ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లిస్.
0: ఆనందమే అతని సొత్తు.
1: అండ్ ఇట్ బ్లిస్ ఈస్ హిస్ ప్రాపర్టీ.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా ఆనందం, ఆనందం, ఆనందం.
1: రైట్ ఫ్రమ్ బర్త్ మ్యాన్ షుడ్ బి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: కనుక ఆనందాన్ని ఆశిస్తుంటాడు.
1: So he wants to be
0: ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: అండ్ హి ఎక్స్‌పీరియన్సెస్
0: ఆనందంతోనే అంత్యమవుతుంటాడు.
1: అండ్ హి ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లిస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది గురు పూర్ణిమ. పూర్ణిమ అనగా హృదయం పరిశుద్ధమైనదిగా పెట్టుకోవాలి.
1: టుడే బీయింగ్ గురు పూర్ణిమ, ద ఫుల్ మూన్ సింబలైజ్ స్టాండ్స్ ఫార్ ఎ ప్యూర్ హార్ట్.
0: నిర్మలమైనటువంటిగా పెట్టుకోవాలి.
1: ఇట్ షుడ్ బి ప్యూర్ ఇన్స్టెంట్.
0: కొన్ని వస్తుంటాయి కానీ దాన్ని నెట్టివేయాలి.
1: జస్ట్ బ్రష్ దెమ్ అసైడ్ దట్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: మనం ఎక్కడైనా కూర్చుంటే కొన్ని దోమలు వస్తుంటాయి.
1: వీ ఆల్సో ఫైన్ మస్కిటోస్ ఇన్ ఫ్రంట్.
0: కానీ దోమలను కొట్టివేస్తున్నాం, దాన్ని నెట్టివేస్తున్నాం.
1: జస్ట్ యూ జస్ట్ బ్రష్ దెమ్ అసైడ్.
0: అదే విధంగానే మనకేదైనా దుఃఖాలు విచారంలో వచ్చేస్తే దాన్ని నెట్టివేయాలి.
1: సిమిలర్లీ ఇఫ్ దర్ ఎనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ డోంట్ బి మైండ్ఫుల్, డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: కనుక దుఃఖములకు విచారములకు ఏమాత్రం మనం కృంగకుండా,
1: we should not be a victim to difficulty,
0: ఆనందమునకు పొంగకుండా,
1: and we should not be elated by praise.
0: పొంగనటువంటి ఒక దివ్యత్వాన్ని మీరు పొందడానికి ప్రయత్నం చేయండి.
1: we should reach the state of divinity which is beyond the pleasure and the pain.
0: వాహే గురు, వాహే గురు, వాహే గురు జీ.

0: వాహే గురు, వాహే గురు, వాహే గురు. ఒక్కడే వాహే గురు.
1: ఓన్లీ వన్ గురు.
0: ఇద్దరు కాదు.
1: నాట్ టు.
0: ఒకరు అంతర్గురువు, ఒకరు బహిర్గురువు కాదు.
1: నాట్ వన్ ఇన్నర్ గురు, అనదర్ ఎక్స్టర్నల్ గురు.
0: గురు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాక్కును అనుసరించేటువంటిది.
1: గురు ఇస్ ద వన్ హు ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. హీ ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
0: కనుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ ద క్రియేటర్, గురు ఇస్ విష్ణు ద సస్టైనర్, గురు ఇస్ శివ ద డిస్ట్రాయర్.
0: కాబట్టి నీవే బ్రహ్మవు,
1: యువర్ బ్రహ్మ క్రియేటర్.
0: నీవే విష్ణువు,
1: యువర్ విష్ణు.
0: నీవే శివుడవు,
1: యువర్ శివ.
0: నీవే గురు,
1: అండ్ యువర్ గురు.
0: కనుక నే గురు అంటే ప్రత్యేకంగా కాదు.
1: గురు ఇస్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: సర్వము నీవేగా ఉన్నావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ యువర్ సెల్ఫ్.
0: కనుక ముఖ్యంగా నీ గురిని నీవు దాటుకోకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు డు నాట్ లూజ్ యువర్ గురి ఆర్ కాన్సన్ట్రేషన్ ఆన్ గురు ద ప్రిసెప్టర్.
0: ఈ కాన్సన్ట్రేషన్ మాత్రం ఎప్పటికీ స్థిరంగా పెట్టుకోవాలి.
1: కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ స్టడీ.
0: అది ఏ ముఖ్యమైనటువంటిది. విద్యార్థులు కానీ, గృహస్థులు కానీ, వానప్రస్థులు కానీ, సన్యాసులు కానీ, అందరికీ కూడా ఒకటే ముఖ్యము.
1: ఎదర్ స్టూడెంట్స్ ఆర్ ఎల్డర్స్ ఆర్ హౌస్ హోల్డర్స్ ఆర్ సెలబెట్స్ ఆర్ రెనన్షియన్స్,
0: అందరికీ ఒక విధమైనటువంటి లక్ష్యం ఒక్కటే.
1: All should have one common goal.
0: ఏది ఇష్టం లేకపోయినప్పటికీ నీవు లోపల ఉన్నటువంటి ఆ హోహం, సోహం, సోహం, దాన్ని మీరు స్మరిస్తుండండి. అదే మీ గురు.
1: థింక్ ఆఫ్ ఇట్, కాన్సన్ట్రేట్, హ్యావ్ గురి ఆన్ దట్ సోహం ప్రిన్సిపల్.
0: అహం బ్రహ్మాస్మి,
1: అహం బ్రహ్మాస్మి,
0: నేనే బ్రహ్మను,
1: ఐఎమ్ బ్రహ్మ.
0: తప్పేమి లేదు.
1: నథింగ్ రాంగ్.
0: అహంకారం అనుకుంటారేమో, చాలా పొరపాటు.
1: యు మే థింక్ ఇట్స్ ఈగో. నో.
0: నీవు నేనే గురువు, నేనే గురువు, నేనే గురువు అని పెట్టుకో.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్
0: నేనే దైవం, నేనే దైవం, నేనే బ్రహ్మ అనుకో.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ బ్రహ్మ, యువర్ విష్ణు.
0: ఏమీ లేదు.
1: నథింగ్ రాంగ్.
0: ఇది అహంకారమే కాదు.
1: ఇస్ నాట్ ఈగో.
0: నిజమైన పెట్టి రైట్.
1: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ దట్.
0: ఈ రైట్ ని లోపల పెట్టుకుని ఊరికి బయటెట్టి మాత్రం నేను మానవుడు, నేను మానవుడు అనుకుంటే ఇది కేవలము అసభ్యమైనటువంటిది.
1: విత్ ద రైట్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ యూ, వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ సింప్లీ ఏ హ్యూమన్.
0: కనుక మీరందరూ కూడా దైవస్వరూపులే.
1: యూఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: కానీ మీరు దైవస్వరూపులని విశ్వసించి మీరు దైవంగా రూపొందండి.
1: విత్ ది ఫుల్ ఫెయిత్ దట్ యువర్ డివైన్ బికమ్ డివైన్.
0: దైవంలో ఎట్టి లోటు కూడా రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్.
0: దైవంలో ఎట్టి దుర్గుణములు రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వైసెస్.
0: దైవంలో ఎట్టి మాలిన్యము చేరకూడదు.
1: దేర్ నో పొల్యూషన్ ఇన్ డివినిటీ.
0: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి దీంతో మీరు దైవంగా భావించుకోండి.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ divine.
0: మీరు చేసే పనులు మంచివే చేయండి.
1: దట్ ఆల్ యువర్ యాక్షన్స్ షుడ్ బి ప్యూర్.
0: మీ మాటలంతా మంచివే చేయండి.
1: దట్ ఆల్ యువర్ వర్డ్స్ షుడ్ బి గుడ్.
0: మీ దృష్టి అంతా మంచిదే చూడండి.
1: ఆల్ యువర్ లుక్ షుడ్ బి గుడ్.
0: ఇది ఏ కావాల్సింది.
1: దట్స్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ గురు పౌర్ణమి దినము మనం మంచి దృష్టిని పెంచుకోవాలి.
1: ఆన్ దిస్ డే ఆఫ్ గురు పౌర్ణమి వీ షుడ్ హావ్ గుడ్ లుక్.
0: దృష్టిని మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హావ్ బ్యాడ్ లుక్.
0: మంచి మాటలనే మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: వీ షుడ్ యూజ్ గుడ్ వర్డ్స్.
0: మంచి భావాల్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
0: మంచి జీవితాన్ని గడుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ లీడ్ ఏ గుడ్ లైఫ్.
0: మంచి జీవితం అంటే ఏమిటి? అందరికీ ఆదర్శవంతుడిగా నీవు నటించాలి.
1: దట్ యూ షుడ్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడి.
0: ఐడియల్ బాయ్ గా తయారు
1: కావాలి.
0: ఐడియల్ మ్యాన్ గా ఉండాలి.
1: యూ షుడ్ ఐడియల్ మ్యాన్.
0: అదే మనం నేర్చుకోవాల్సినటువంటి.
1: దట్స్ వాట్ వీ హావ్ టు లెర్న్ టుడే.
0: ఎన్ని పూజలు, ఎన్ని శేషిగా ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్.
0: ఇంతమంది పూజలు చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వస్తున్నారు.
1: You have been worshipping God and you have been with the
0: కానీ ఏ మార్పు వచ్చింది మీలోపల?
1: What change is there in you?
0: చాలా పొరపాటు.
1: And it's a big mistake.
0: వస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు.
1: You come here to visit and go.
0: మీరు వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this?
0: అలాంటి వాళ్ళు రానక్కర్లేదు.
1: Better such people don't come here.
0: మీరు ఎక్కడ ఉండినప్పటికీ మీ యొక్క సాధన చేసుకోండి చాలు.
1: You can remain where you are and do
0: నిజంగా వచ్చి పోతివా, నీవు మంచి భావాలు తెచ్చుకో.
1: The moment you visit and go,
0: పవిత్రమైన భావాలను పెంచుకో.
1: It's your sacred thoughts.
0: నీవు మాధవునిగా మారు.
1: You just transform
0: దైవత్వంగా నీవు మార్పు.
1: And then you should change.
0: అహం బ్రహ్మాస్మి అనేటువంటి వేదవాక్కు సత్యాన్ని నీవు నిలబెట్టు.
1: And uphold that spiritual dictum that you are God.
0: ప్రాకృతమైనటువంటి వస్తువుల యొక్క భావాన్ని మర్చిపో.
1: Give up this materialistic tendency.
0: ఇవంతా లౌకికమైనటువంటివి.
1: That's all worldly feeling.
0: సాధ్యమైనంత వరకు దీన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయి.
1: Try to forget this worldly feeling and worldly thought.
0: ఏదో నీవు ఉన్నంత వరకు ఈ జ్ఞాపకం పెట్టుకుంటావు, దీన్ని చచ్చిపోతే ఏం చేస్తావు?
1: You may have to remember so long you are in this body. Later what will happen?
0: ఏమీ మనకు వెంట రాదు.
1: Nothing will follow you later.
0: పోయే సమయంలో మట్టి కూడా తీసుకుని పోవు.
1: యూ కెనాట్ క్యారీ ఇవెన్ ద డస్ట్ యాజ్ యూ గో లీవ్ దిస్ వరల్డ్.
0: తీసుకుని పోయేది ఏమిటి?
1: వాట్ దట్ యూ గో.
0: కనుకనే మనం తీసుకుని పోయేది ఆదర్శవంతమైనటువంటి మంచి గుణాలు.
1: యూ క్యారీ విత్ యూ ద ఐడియల్ క్వాలిటీస్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: పెద్దలను గౌరవించండి.
1: రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గురువులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ టీచర్స్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్.
0: కనుక అందరినీ ఘాటుగానే తీసుకుని,
1: కన్సిడర్ ఎవ్రీ వన్ డివైన్.
0: డాగ్ ను కూడా ఘాటుగానే తీసుకో.
1: కన్సిడర్ డాగ్ ఆల్సో యాజ్ గాడ్.
0: ఎందుకంటే ఇది డాగ్, ఈ వైపు నుంచి పోతుంది డిఓజీ డాగ్.
1: డిఓజీ డాగ్ దిస్ సైడ్, డిఓజీ
0: ఈ వైపు నుంచి ప్రయాణం చేయి, ఘాటుగా తయారవుతాయి.
1: ట్రావెల్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్, జీఓడి గాడ్.
0: కనుక మీరు డాగ్ ను కూడా గాడుగా తీసుకోండి.
1: కన్సిడర్
0: ఏ ప్రాణి కూడా మనం ప్రత్యేకమైనటువంటి ఒక జీవితగా భావించకూడదు.
1: నథింగ్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ యూ, ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కనుక సర్వత్రా ఉండినటువంటిది దైవత్వాన్ని మనం విశ్వసించండి.
1: ఇట్ ఇస్ ది డివినిటీ విచ్ ఇస్ సో వాస్ట్ అండ్ ఇన్ఫినిట్, హ్యావ్ ఫెయిత్ ఇన్ ఇట్.
0: ఈ దివ్యత్వాన్ని మీరు స్మరిస్తే ఇంతకంటే గొప్ప సాధన లేదు.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ వాస్ట్నెస్, దేశం కూడా డివినిటీ
0: సౌభాగ్యంగా అభివృద్ధి అవుతుంది.
1: దట్ ఇస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ యువర్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
0: దేశమంతా కూడా ఎంతయో కలకలలాడుతుంది, కిలికలు నవ్వుతుంది.
1: ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్ అండ్ వుడ్ బి హ్యాపీ.
0: కనుక ఈనాడు మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట మీ హృదయంతో భగవంతుని నింపుకోవాలి.
1: వాట్ యూ హ్యావ్ టు లెర్న్ టుడే ఈజ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ గాడ్.
0: భజన బినా సుఖ శాంతి.

హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం.

0: పరమార్థదాయిని భక్తిరేవ భవరోగనాశిని, భక్తిరేవ పరమార్థదాయిని, భక్తిరేవ పరమోక్షకారిణి.
1: It's only devotion that gives you realize the purpose of the spiritual path. It is the devotion that will help you to cross this ocean of life. It is the devotion that confers ultimately liberation.
0: Prema swarupulaina vidyat vidyatiniyulara,
1: embodiments of love. Students, boys and girls.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావంతో సర్వ ప్రపంచమునకు భక్తిని చాటుతూ వచ్చింది.
1: In ancient times, Bharat has been propagating the principle, the message of devotion to the entire world.
0: భక్తి అనగా కేవలం జపము, ధ్యానము, పూజలు, పునస్కారము ఇత్యాది అంగములు కాదు.
1: డివోషన్ డస్ నాట్ మియర్లీ మీన్ పెనెన్స్, మెడిటేషన్ ఆర్ ఎనీ రిచువల్.
0: భక్తి అనగా భగవంతుని పైన గల ప్రేమనే భక్తి.
1: డివోషన్ మీన్స్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
0: కర్మఫల సంసర్గం చేత కలుషితము కానటువంటి యొక్క నిశ్చల, నిర్మల, నిస్వార్థమైనటువంటి ప్రేమనే భక్తి.
1: దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, దట్ విచ్ ఇస్ ప్యూర్, అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్ ఈజ్ ది స్పిరిట్ ఆఫ్ డివోషన్.
0: ఇట్టి ప్రేమకు ఎట్టి నిబంధనలు లేవు.
1: This love has no regulation whatsoever.
0: Itti premaku etti haddulu levu.
1: This love is boundless.
0: Manavun nundi kevalam aavirbhavincheetundi yokka nijamainatundi prema tattvame ee yokka bhakti.
1: In fact, devotion is one's own experience of love.
0: ఎట్టి వాంఛన చేతను కలుషితం కానటువంటి యొక్క ప్రేమనే భక్తి.
1: డివోషన్ ఇస్ దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో కూడినటువంటి యొక్క ప్రేమ భక్తి కానేరదు.
1: లవ్ విత్ డిజైర్స్ కెన్ నో వే బి కాల్డ్ డివోషన్.
0: ఎట్టి వాంఛలు ఉండాలి, భగవత్ వాంఛ తప్ప ప్రాకృతమైనటువంటి వాంఛలు ఉండరాదు.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ హ్యావ్? You should desire God, nothing worldly.
0: లౌకికమైన, భౌతికమైన, ప్రాప్తమైనటువంటి యొక్క వాంఛలకు ఇది సంబంధం కాదు.
1: Devotion has nothing to do with the worldly, ephemeral, worldly desire.
0: కనుక తన ప్రేమకు, భగవంతుని ప్రేమకు మధ్యలో ఎట్టి వాంఛలు కూడాను చేరరాదు.
1: Between love to love, the devotee and God, there is nothing to do with the desire.
0: Bhaktini hrudaya bhavam nundi aavirbhavinchetunte oka prema tattvamu direct ga daivamunike chendali.
1: Therefore, the love out of the heart of a devotee should reach God straight away.
0: Kashta sukhamulandu kaani, paadhalu yendu kaani, aanandamulandu kaani, ఇది ఏమాత్రము మార్పు చెందకూడదు.
1: లవ్ ఫర్ గాడ్ షుడ్ నెవర్ చేంజ్ ఇన్ స్పైట్.

0: of the difficulties, losses, so many problems, pleasure or pain whatsoever.
1: ఈ విధముగా ఏకాత్మ భావంతో సాధించినటువంటి వాడు పాండవ అగ్రజుడు అయిన ధర్మజుడు.
0: ధర్మ ధర్మజ stands as a symbol who attained this sort of divinity devotion with the one pointedness.
1: తన పత్ని అయిన ద్రౌపదికి అనేక సభ లోపల ప్రభావము జరిగినప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
0: ధర్మజ has not wavered his devotion, though his consort Draupadi was humiliated in an open court.
1: తన తమ్ముడైన అర్జునుడి కుమారుడు మరణించినప్పుడు కూడాను ధర్మజుడు ఏమాత్రము విచారించలేదు.
0: Though Dharmaja has lost the son of his own brother, he is not worried.
1: తన గురువైనటువంటి అశ్వత్థామ తన గురువైనటువంటి ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ ఉప పాండవుల గొంతును కోసినప్పటికీ తాను విచారించలేదు.
0: Dharmaja has not worried, though the son of his own guru Ashwatthama killed Upapandava.
1: రాజభోగములు విసర్జించి కారణములు యందు కన్నమూనాదులు భుజించి కాలం గడుపుచున్నప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
0: He was not worried, though he left all his kingdom, partaking only the leaves and the tubers there in the dense, thick forest.
1: Sarvakala sarvavastani endu kudanu Krishna namam tappa anya chintalaku choti valedu.
0: At every point of time, everywhere, he did not entertain any other thought other than the repetition of the name of God.
1: Kevala dharmajulu matrame kaadu dharmajulu dharmapati ainatundi Draupadi kudanu ilanti ekatva bhavanto Krishna namasmaranam chestu undedi.
0: Not only Dharmaja here, his wife Draupadi also thought of Krishna incessantly with one pointedness.
1: Arjunudu upandavulanu chappina tarvata aa yokka Ashwatthamani pattukoni vachadu.
0: Arjuna brought Ashwatthama who killed Upapandavas.
1: Kani ee dharma patni Draupadi atti durmarguni padamulu paina padi vicharistundali.
0: Whereas his wife Draupadi fell at the feet and she was feeling so sorry, so sad.
1: Udrekambuna raru,
0: they have not come out of hesitation.
1: Shastravadharulai yuddhavaninderu,
0: they are not there in the battlefield.
1: Kinchi drohambunu neeku cheyaru,
0: they have not hurt you, any harmed you.
1: Balochekamuto chikatim aa bhadrasaktulu sammarimpa akata nee chetulu ittadenu,
0: they have not done anything bad unto you. They are so young and tiny tots who never had any kind of motivation against you. How could you kill them in the dark night?
1: Paraganga madavaranandarnu mun bana prayogopa samharanadhyayida vidyala neenu dronacharyute nabhyasinchiri.
0: In fact, they have learnt all this excellence of archery from very guru dronacharya.
1: Putrakrutinunna dronudavu nee chittamulo lesamun karuna sangamuleka shishyasutunan kaddimpagan paadiya.
0: Is it proper on your part to kill the son of your own guru without any trace of compassion in your heart?
1: Ani atanni prarthistu unte,
0: and he was praying like that.
1: Bhimudu bharinchukolekapoyadu,
0: Bhima could not bear this, his anger.
1: Kodukulu patta champaneni kopamulo undadu balamataku,
0: because he has killed his own children.
1: Vidumatanchu cheppedi veridi Draupadi.
0: Draupadi is foolish enough to ask them to let them go.
1: Ninnin vidivaganeela,
0: why should we leave them off?
1: Samputita,
0: kill them.
1: వీరిని మీరు చంపరేని నా పిటికిటి పోతుందని స్థిరం భిన్నము చేసిన చూడు నిందరు అన్నాడు.
0: If you are not prepared to kill them, I am here with my fist, I will handle them.
1: ఈ పాండవులందరూ కూడాను ఈ అశ్వత్థామ పైన పడినప్పుడు ద్రౌపది వెళ్ళింది అడ్డు.
0: And all Pandavas were about to attack Ashwatthama, Draupadi objected.
1: ఇలాంటి వాణ్ణి మీరు చంపకూడదు.
0: You should not kill such a man.
1: విశ్వస్తుత్యుడు చక్రచూరుడు మహావీరుండు ఘోరాశ్చే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్ మహారత్నము శశ్వత్కీర్తి వెరుంగపుచ్చుకుని పశౌరాత బంధములను విశ్వాసముల నూర్చి ద్రబ్బు శిబిరోర్ విభాగమును పాసిపోను అన్నింది.
0: He said, you cannot kill such a mighty warrior. with all the weapons, better you just leave him with a shaven
1: head. వెరచిన వాణి
0: అర్థ ద వన్ హూ ఇస్ అఫ్రైడ్
1: దైన్యమున వేదురు నొందిన వాణి
0: ద వన్ హూ హస్ లాస్ట్ ఆల్ హిస్
1: నిత్యమై మరచిన వాణి
0: ద వన్ హూ హస్ ఫర్గాటన్ హిమ్సెల్ఫ్
1: సౌఖ్యముగ మధ్యము ద్రావిన వాణి సౌఖ్యముగ మధ్యము ద్రావిన వాణి
0: ద వన్ హూ ఇస్ ఇంటాక్సికేటెడ్
1: పాముడై నిలిచిన వాణి
0: అండ్ ద వన్ హూ వాంటెడ్ రిఫ్యూజ్
1: సంపుట ధర్మము కాదు పలుకున అనింది
0: ఇస్ నాట్ రైచువస్ టు కిల్ సచ్ ఎ పర్సన్
1: ఇంతటి తమ పుత్రులను చంపినప్పటికీ ద్రౌపది ఏమాత్రం కూడా అశ్వత్థామ పైన క్రోధము చూపలేదు.
0: ద్రౌపది వాజ్ నెవర్ యాంగ్రీ విత్ అశ్వత్థామ దో అశ్వత్థామ కిల్ హర్ సన్.
1: ధర్మజుడు ద్రౌపది పాండవుల్లో ప్రధానమైనటువంటి యొక్క రత్నములు వంటి వారు.
0: ఇన్ఫాక్ట్ ధర్మజ ద్రౌపది పాండవ సార్ ప్రెషస్ జెమ్స్.
1: ఇలాంటి కృష్ణతత్వాన్ని ఆమె అనేక పర్యాయములు చింతిస్తూ వర్ణిస్తూ ఉండేటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ ఎక్స్టోలింగ్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఆన్ సెవెరల్ ఒకేషన్స్.
1: క్లీం కృష్ణాయ గోవిందాయ
0: క్లీం కృష్ణాయ గోవిందాయ
1: గోపీజన వల్లభాయ
0: గోపీజన వల్లభాయ
1: స్వాహ స్వాహ
0: స్వాహ
1: క్లీం
0: క్లీన్
1: కృష్ణాయ
0: కృష్ణాయ
1: గోవిందాయ
0: గోవిందాయ
1: గోపీజన వల్లభాయ
0: గోపీజన వల్లభాయ
1: స్వాహ
0: స్వాహ.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్?
1: క్లీన్ అనగా పృథివీ.
0: క్లీన్ మీన్స్ పృథివీ అర్త్.
1: కృష్ణాయ జలము.
0: కృష్ణాయ వాటర్.
1: గోవిందాయ అగ్ని.
0: గోవిందాయ ఫైర్.
1: గోపీజన వల్లభాయ ఆకాశము.
0: గోపీజన వల్లభాయ ద స్పేస్.
1: ఈ విధంగా పంచభూతములు కూడా కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది.
0: హీ కన్సిడర్డ్ కృష్ణ యాజ్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రభు భక్తిని ప్రపంచములకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము.
0: ద్రౌపది హాస్ డెమాన్స్ట్రేటెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
1: ధర్మజుడు కూడా చాలా విశ్వసించేటువంటి వాడు.
0: And Dharmaja also had such an intense devotion.
1: ఏ క్షణమైనా కూడాను కృష్ణుని దూషించిన వాడు కాదు.
0: At any point of time he never blamed God.
1: లేక విసుగుచెందిన వాడు కాదు.
0: He was never disgusted.
1: నిరంతరం కూడాను ఏకత్వమైనటువంటి ప్రేమ చర్చనే కృష్ణుని ఆరాధన చల్పుతూ వచ్చారు.
0: He worshipped Krishna all through with one pointed single pointed devotion and love.
1: భారతీయ సంస్కృతి యందు ప్రధానమైనటువంటి యొక్క భక్తి సూత్రము.
0: This is the main principle of devotion in the culture of Bharat.
1: భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు.
0: ట్రూ డివోషన్ ద నైన్ పాత్ ఆఫ్ డివోషన్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ కెనాట్ బి డిఫైన్డ్ బై మియర్ వర్షిప్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ అలోన్.
1: హృదయ మానసరోవరం నుండి కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమ జలమే ఈ యొక్క ఆనంద భాష్మంను నిరూపించేటువంటిది.
0: Therefore, devotion is that which will come out by way of tears out of that ocean contained in your heart in the form of love.
1: కనుకనే వేదమనందు పత్రం పుష్పం ఫలం తోయం సమర్పయామి అన్నారు.
0: Therefore, Veda says that you should offer the leaf or a flower or a fruit or water.
1: పత్రం
0: the leaf.
1: ఏంటి ఈ పత్రము?
0: What is this leaf?
1: విల్లపత్రమా?
0: Is it
1: తులసి దళమా? లేక ఇంకే విధమైనటువంటి పత్రము?
0: వాట్ లీఫ్ ఇస్ దట్? లీఫ్ ఆఫ్ తులసి.
1: పత్రం అనగా ఏ విధమైనటువంటి ఆకులు అలములు కాదు.
0: పత్ర ఇస్ నాట్ ఆర్డినరీ లీఫ్.
1: దేహమే ఒక పత్రము.
0: బాడీ ఇస్ ద లీఫ్.
1: కనుకనే ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు కాలుతుందో.
0: This body which is the leaf, when it would drop down, when it's going to be burnt, when it would get dried up, no one can say.
1: కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం కట్టేటప్పటికి దేహం కూడా రాలిపోతుంది.
0: జస్ట్ జస్ట్ యు ఫైండ్ లీవ్స్ ఆర్ షెడ్ ఇన్ సమ్మర్ వెన్ ద బాడీ వుడ్ డ్రాప్ డౌన్.
1: పత్రం అనగా దేహమే.
0: సో లీఫ్ మెంట్ ద బాడీ.
1: భగవంత నా ఈ దేహం అనే పత్రమును నీకు అర్పితం చేస్తున్నాను.
0: ఓ గాడ్ మై బాడీ ఈస్ లైక్ ఏ లీఫ్ ఐ ఆఫర్ అంటూ యు.
1: ఏ సరి అయిన పత్రం నీకు?
0: This is the proper leaf I can offer.
1: Billava patramu.
0: Bilvali.
1: Tulasi dalamu.
0: Tulasi leaf.
1: Ilanti patrani neeku arpisthunnanu.
0: ఐఎమ్ ఆఫరింగ్ సచ్ లీవ్స్.
1: ఏదో ఈనాటి తెచ్చినటువంటి పత్రము వాడిపోయి కుళ్ళిపోయి కాలిపోయేటువంటి పత్రం కాదు ఇది.
0: ఇట్స్ నాట్ ది లీఫ్ దట్ వుడ్ గెట్ డ్రైడ్ అప్, దట్ వుడ్ గెట్ డికేడ్ ఆర్ బర్న్.
1: నీవు ఇచ్చిన దేహమే నీకు ఒక పత్రంగా ఇస్తున్నాను.
0: ది బాడీ ఈజ్ యువర్ గిఫ్ట్.
1: హృదయమున ఈస నాకు
0: ఓ గాడ్ దట్ హార్ట్ యు హావ్
1: మరి దానినే అర్పింత మహిత మూర్తి.
0: ఓ గాడ్ ఐ ఆఫర్ దట్ హార్ట్
1: వేరేమి చెప్తు నీ పాద అర్చనకును.
0: వాట్ ఎల్స్ ఐఎమ్ టు ఆఫర్ టు వర్షిప్ యు
1: అంజలకు చింతు అందుకోవయ్య నీవు అని.
0: ఐ ఆఫర్ ఆల్ మై హంబుల్ సాల్యుటేషన్స్ అన్ టు యువర్ ఫీట్
1: స్వామి.
0: స్వామి
1: నీకు ఏ పత్రములతో తృప్తి చేయగలను?
0: వాట్ సార్ట్ ఆఫ్ లీవ్స్ వుడ్ సాటిస్ఫై యు?
1: దేహమే పత్రము.
0: మై బాడీ ఇస్ ది లీఫ్.
1: నీకు అర్పితం చేస్తున్నాను.
0: దట్ ఐ ఆఫర్ అన్ టు యు.
1: పుష్పం.
0: దెన్ ద ఫ్లవర్.
1: ఏమిటి ఈ పుష్పము?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్లవర్?
1: హృదయ పుష్పము.
0: హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
1: బజార్లో చిక్కేటువంటి యొక్క జాజి పువ్వు, మల్లె పువ్వు, కరడి పువ్వు ఇలాంటి పుష్పము కాదు.
0: These are the flowers which are not available in the market like rose flower or jasmine flower and so on.
1: అవన్నీ ఎల్లవారు తీసుకొస్తే మధ్యాహ్నానికి వాడిపోతాయి.
0: If you bring such flowers, they fade out by
1: evening. నా హృదయ పుష్పము వాడనటువంటిది.
0: Whereas, my heart is a flower that would never fade away.
1: పరిశుద్ధమైనటువంటిది.
0: It's so pure.
1: పరిపూర్ణమైనటువంటిది.
0: It's total.
1: పరిమళంతో కూడినటువంటిది.
0: It's full of fragrance.
1: నా హృదయము ప్రేమ పరిమళంతో కూడినటువంటిది.
0: And it's full of nectar of love.
1: కాబట్టి నా హృదయమే పుష్పము.
0: Therefore my very heart is a flower.
1: ఫలము.
0: Then the fruit.
1: ఏమి ఫలం కావాలి నీకు?
0: What sort of fruit?
1: జాంబు ఫలం కావాలా, ఆపిల్ ఫలం కావాలా, లేక జంబూ కావాలా, ఏ ఫలం కావాలి నీకు?
0: What kind of fruits that you want? Is apple fruit or what sort of fruit? It's not the fruit born to it.
1: నా మనసే పుష్పము.
0: And then my mind is a flower.
1: ఆ పుష్పాన్ని నీకు అర్పిస్తున్నాను.
0: That I offer unto you.
1: తోయము.
0: దెన్ ద వాటర్.
1: తోయము అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ వాటర్?
1: ట్యాప్ వాటర్ లేకపోతే రివర్ వాటర్ ఇంకే విధమైనటువంటి యొక్క గ్యాంజెస్ వాటర్? ఇది కాదు తోయము.
0: వాట్ వాటర్? ఇట్స్ నాట్ ద ట్యాప్ వాటర్ ఆర్ వెల్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్.
1: నిన్ను చింతిస్తూ నీ యొక్క లీలను ఆనందిస్తూ నీ ప్రేమతత్వాన్ని నేను అనుభవిస్తూ కంటిదారాలను కార్చున్నప్పుడు అది ఏ ఆనంద భాష్పము.
0: What sort of water I would offer unto you, O God, as I think of you blissfully, full of love and
1: experience,
0: I said this, tears of joy, that is the water.
1: ఇది ఏ భగవంతుడు ఆశించేది?
0: This is what God expects from
1: you. ఇది ఏ భక్తుడు అందించేది?
0: This is a devotee offers.
1: అంతేకాని క్షణభంగురమైనటువంటి యొక్క దీని లోపల ఈ యొక్క పుష్పములు పత్రములు అందుకు అందించడం కాదు.
0: Not those momentary, the flowers and the leaves that are supposed to offer.
1: ఇది ఏ ప్రార్థన?
0: I pray.
1: సత్యభామ కృష్ణుని కొరడాల కోసమని అనేక ధనమును పెట్టి చూచింది.
0: యు సత్యభామ వాంటెడ్ టు బై కృష్ణ బై ఆఫరింగ్ వెల్త్ మనీ.
1: కానీ భగవంతుడు ధనము తూగుతాడా?
0: యు విల్ నెవర్ ఫైండ్ గాడ్ బ్యాలెన్స్ టు వెల్త్. నో.
1: ప్రేమకు మాత్రమే తూగగలడు.
0: యు కెన్ ఓన్లీ వెయి గాడ్ విత్ యువర్ లవ్.
1: కనుక ఆమె దగ్గర అంత ధనముందని ఆశించి గర్వపడింది.
0: సత్యభామ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్.
1: కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకుని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది.
0: He has realized the truth ultimately and fell at the feet of Rukmini.
1: ఆ సమయంలో రుక్మిణి
0: తులసి
1: పూజ చేసుకుంటూ ఉండినది.
0: He was offering worship with tulsi leaves.
1: చెల్లెల నీవు బాధపడనక్కర్లేదు.
0: Sister, don't worry.
1: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సర్వులు వాడే.
0: God in fact will
1: నీకు నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు.
0: There is no difference between me and
1: సర్వాంతర్యామి.
0: And you, God is
1: సర్వభూతాంతరాత్మ.
0: And is present everywhere.
1: సర్వభక్తులు వస్తాడు.
0: And in fact he submits himself to all devotees.
1: ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు.
0: You cannot have him all by yourself.
1: స్వార్థానికి నీవు గురి కావద్దు.
0: Don't be selfish.
1: అని చెప్పి వచ్చింది పాపం వెంట.
0: So saying Rukmini followed Satyabhama.
1: నారదు ఉన్నాడు అక్కడ.
0: Narada was there.
1: నారదుడు జ్ఞానమును బోధించేటువంటి వాడే.
0: నారద టీచర్స్ విజ్డమ్.
1: కానీ అప్పుడు ఈ సత్యభామకు ఈ అహంకారం నిర్మూలం గావించాలనే ఉద్దేశంతో
0: ఇన్ ఆర్డర్ టు కిల్ ది ఈగో ఇన్ సత్యభామ.
1: అమ్మా రుక్మిణి, మీరు తుంచగలరా ఈ కృష్ణుణ్ణి?
0: క్యాన్ యూ బ్యాలెన్స్ కృష్ణాస్ వెయిట్?
1: నారద, రూపమునకు నామమే సరైన తూకము, నామమునకు రూపమే సరైన తూకము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the name would equally weigh that of the form, so also the form weighs that of the name.
1: కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరైన తూగము.
0: So for Krishna's form the correct weight would be his name.
1: నారదుడు ఊరికే లేడు.
0: అమ్మా
1: సాకార రూపమునకు నిరాకార నామము నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: In fact, Krishna has got a definite form, whereas name is formless. What is
1: Sākāra it you give?
0: For a formful aspect, you should also have a form
1: there. Then she held the tulsi
0: leaf.
1: Patramo.
0: A leaf.
1: Pushpamo.
0: A flower.
1: Palamo.
0: A fruit.
1: Toyamo.
0: Water.
1: Bhakti galigina vāniki. వసుడవట సత్యమేని.
0: ఇఫ్ ఇట్ వర్ టు బి ట్రూ ఓ గాడ్ దట్ యు వుడ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు డివోటీ,
1: తులసి దళమునకు దూగుదూగాక.
0: లెట్ యు వెయి, లెట్ యు బ్యాలెన్స్ టు ద వెయిట్ ఆఫ్ దిస్ తులసి లీఫ్.
1: వేసింది పాపం.
0: హి కెప్ట్ ది తులసి లీఫ్ దేర్.
1: కృష్ణాని వేసింది.
0: While saying Krishna, she
1: kept naamam krishnuni tuchindi sariyanga.
0: And in fact Krishna's name
1: తులసి దళమునకు
0: వెయిట్ ఆఫ్ కృష్ణాస్ ఫామ్. And tulsi leaf is an extra weight.
1: Extra weight aipoyindi.
0: It has become extra weight now.
1: Kalukune bhaktiki chikkeetunte vaadu bhagavantudike ani ikka deeniki labhinchadu.
0: You can catch God by your devotion, by not in another way.
1: Bhakti kante minchinatundi athane tuchetunte vastu ee jagatlo ledu.
0: There is nothing other than beyond devotion.
1: Kalukune prachina kaalam nundi kudanu bharat desamu.
0: Since ancient times in Bharat.
1: Bharatiya culture lopala bhaktiki pradhanamaina sthanam nandinchindi.
0: Since ancient days. The culture of Bharat had held high the path
1: bhakti
0: of devotion.
1: Bhakti yokka dhanam marokati ledu.
0: There is no other wealth greater than devotion.
1: Bhakti ki minchinatvanti ye akka tookamu marokati raadu.
0: Nothing equals devotion.
1: Atti pavitramainati bhakti ni prati manavuni yendu untunnadi.
0: But sacred devotion is in every human being.
1: Prati manavuni yokka deeni yendu kodanu.
0: In every human being.
1: Yedu chakralu untunnayi.
0: There are seven chakras, wheels.
1: సచ్చక్రములు అంటారు.
0: దే ఆర్ కాల్డ్ సచ్చక్ర.
1: అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాడు అనేక రకములుగా ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ గివ్ వేరీడ్ ఇంటర్ప్రిటేషన్.
1: కానీ ఈ సచ్చక్రముల లోపల రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
0: అమంగ్ దిస్ సచ్చక్ర సిక్స్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: హృదయ చక్రము.
0: వన్ హృదయ చక్ర.
1: రెండవది సహస్రార చక్రము.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ సహస్రార.
1: ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు.
0: The wheel of the heart, Hruday Chakra, is Sahasra
1: called Sahasra Kamala.
0: The Sahasra Chakra is the lotus with Sahasra, thousand-petaled lotus.
1: కనుక ఈ రెండు చక్రముల యొక్క తత్వమును చక్కగా గుర్తించుకున్నప్పుడు,
0: then once we understand this wheel, too,
1: భగవంతుడు వారికి వశుడవుతాడు.
0: Naturally, you will have God.
1: ఈ షట్చక్రము లోపల ఎనిమిది చాలా రేఖలు ఉంటున్నాయి.
0: These షట్చక్రాస్ have got eight petals.
1: ఎనిమిది రేఖలతో కూడినటువంటిది ఈ షట్చక్రములో.
0: అండ్ దిస్ చక్రస్ హావ్ హృదయ చక్రము.
1: ఈ ఎనిమిది రేఖలతో ఉంటుండాలి ఇది కళకళలాడుతూ.
0: విత్ ఆల్ దిస్ ఎయిట్ దే షైన్.
1: అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని యందు వాలి ఉంటుంటుంది.
0: హౌఎవర్ ఈచ్ హస్ గాట్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్.
1: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
0: And in fact, there in that Sahasrara, the thousand petal, one, it falls back.
1: ఒక్కొక్క దళమును కూడాను షోడశకలంతో నిండి ఉంటాడు భగవంతుడు.
0: ఈచ్ పెటల్ హెస్ గోట్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ షోడశకల పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖ పైన కూడా ఉంటుంటాడు.
0: అండ్ దేర్ ఫోర్ హీ దేర్ ఇన్ ఈచ్ ఆఫ్ దట్ రేఖ ద రే.
1: కనుక వెయ్యి దళములు ఎందు ఈ ఒక్కొక్క దానికి 16 దళములతో హెచ్చించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు.
0: అండ్ దేర్ ఫోర్ ద థౌసండ్ పెటల్స్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ఈచ్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 16,000 గోపికాస్.
1: 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికి
0: దో దేర్ 16,000 గోపికాస్
1: భగవంతునికి అర్పితమైపోయినారు.
0: దే ఆఫర్డ్ దెమ్సెల్వ్స్ టు గాడ్.
1: అయితే దీనికి నాయకుడు ఎవరు?
0: దెన్ హూ ఇస్ ద మాస్టర్?
1: భగవంతుడే.
0: గాడ్ ఇస్ ద మాస్టర్.
1: ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ చేత మనం ఈ దళములను తీసుకోవడానికి ఎవరికైనా అధికారం ఉంటుంటుంది.
0: By the command of Lord, everyone has got right to collect.
1: భగవంతుని హక్కు అయినటువంటి ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ గాడ్స్ ప్రాపర్టీ. వితౌట్ హిస్ కమాండ్ అండ్ పర్మిషన్ నోబడి కెన్ యాక్సెప్ట్.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సీత భూజాత.
0: సీత ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఈమె రాముని యొక్క పత్ని.
0: షీ ఈస్ ది కాన్సర్ట్ ఆఫ్ రామ.
1: ఆమెపై రామునికి సర్వ హక్కు ఉంటుండాలి.
0: రామ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ సీత.
1: కనుకనే అతను సీతకు పతి అయినాడు.
0: సో హీస్ ద మాస్టర్ ఆఫ్ సీత.
1: సీతాపతి రాముడు.
0: రామ ఈజ్ సీతాపతి.
1: పతి ఆజ్ఞను తెలుసుకోకుండా
0: వితౌట్ నోయింగ్ ద కమాండ్.
1: ఆమెను రావణుడు దొంగిలించుకుని పోయాడు.
0: రావణ అబ్డక్టెడ్ హర్.
1: పతి ఆజ్ఞను మించి ఆమెను తీసుకుని పోవటం చేత తాను ఏమనిపించాడు?
0: సిన్స్ హియాస్ టేకెన్ హర్, కిడ్నాప్డ్ హర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ, వాట్ హ్యాపెన్ టు హిమ్?
1: అన్ని కష్టములకు గురి అయిపోయాడు.
0: హి సఫర్డ్ ఆల్ లాసెస్.
1: తరాతురికి మండోదర్ చెప్పింది.
0: ఫైనల్లీ మండోదర్ ఇస్ సెడ్,
1: రావణ
0: రావణ,
1: రామచంద్రుడు సాక్షాత్ నారాయణ మూర్తి.
0: రామ ఈజ్ వెరీ గాడ్ హిమ్.
1: ఈమె సీతా మాత.
0: అండ్ హియర్
1: పతివ్రతరాలు.
0: సీతా ఈజ్ మదర్.
1: ఈమె నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు.
0: ఇస్ అ బిగ్ మిస్టేక్ టు హావ్ బ్రాట్.
1: పొరపాటే కాదు, తప్పు.
0: ఇస్ అ బిగ్ మిస్టేక్.
1: రాముడు ఆజ్ఞ లేకుండా నీవు ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు?
0: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామ, హౌ హ్యావ్ యూ బ్రాట్ హర్?
1: ఇప్పుడైనా కూడా ఈమె తీసుకుని పోయి రాములకు అప్పచెప్పి రామని చెప్పి.
0: అట్లీస్ట్ ఈవెన్ నౌ హ్యాండ్ హర్ ఓవర్ టు రామ.
1: కానీ వినాశకాలే విపరీత బుద్ధి, అతను ఏమాత్రం అంగీకరించలేదు.
0: ఇన్ ఈవిల్ టైమ్స్ ద మైండ్స్ ఆర్ డిస్టార్టెడ్, పర్వర్టెడ్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఈ 16,000 మంది గోపికలు కూడాను,
0: ఆల్ ది 16,000 గోపికలు,
1: షోడశ కళలతో నిండినటువంటి యొక్క పరమాత్మ యొక్క సొత్తుడే.
0: దే ఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: సహస్రార పద్మములన్నీ కూడాను,
0: ఆల్ ద 1,000 పెటల్
1: అష్టదళమంతో కూడినటువంటి యొక్క ఆకారములే.
0: దే హావ్ గాట్ దట్ వెరీ ఫార్మ్ ఆఫ్ ది ఫ్లవర్స్.
1: ఇది ఏ యోగులంతా
0: దిస్ మెసేజెస్
1: ఈ అష్టదళములు దీన్ని ఆశ్రయించుకొని సహస్ర పద్మంలో ప్రవేశించి ఆనందాన్ని అనుభవించారు. ఈ ఆనందం ఎక్కడ నుంచి వచ్చింది? సహస్ర పద్మం నుంచి వచ్చింది.
0: అండ్ దిస్ ఎక్స్టసీ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ 1,000 పెటల్డ్ వన్, సహస్రార.
1: కనుక
0: సో
1: ఈ విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు,
0: ఇన్ ఆర్డర్ టు అటైన్ దట్ సార్ట్ ఆఫ్
1: దైవాన్ని మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
0: వెన్ వన్స్ వి ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్, యూ విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: అష్టదళములు యందు అష్టరాణులను పెట్టాడు.
0: ఈ 8 పెట్టెల్డ్ వన్ రిప్రజెంట్ 8 క్వీన్స్.
1: సహస్ర దళములు యందు 16,000 గోపికలు అన్నారు.
0: The 1,000 petaled one with 16 aspects each, 16,000 gopikas.
1: అంతా చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా.
0: They all represent the lotus, the heart of Krishna.
1: కమలములు లేక అనేక రేఖలుగా ఉంటున్నాయి.
0: And the lotus has so many petals.
1: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు.
0: The petals and the flower are not separate.
1: కనుక
0: సో
1: దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయంలో మనం ఒక రేఖలుగా తయారు కావాలి.
0: Therefore, in order to attain the divinity, we should become petals.
1: ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి?
0: The lotus flower of heart of God.
1: కర్మ ఫల రహితమైనటువంటి యొక్క పరమ శాంతమైనటువంటి రూపకంగా ఉండాలి.
0: Therefore, we should be in a state of peace, not in anticipation of any rewards to our actions.
1: నీ ప్రేమనంతా కూడా నువ్వు రేఖల్లో ఇమిడ్చాలి.
0: And you should see that the nectar of
1: your love.
0: You should feel love in your heart.
1: నీ ఆనందమును అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ బ్లెస్.
1: కనుక దైవత్వమును గుర్తించినటువంటి గోపికలు,
0: గోపికాస్ హూ హావ్ రికగ్నైజ్డ్ డివినిటీ,
1: కృష్ణుని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ డిస్క్రైబింగ్ నరేటింగ్ కృష్ణ.
1: ఒకానొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైమ్,
1: అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు.
0: దే వర్ సఫరింగ్.
1: కృష్ణుడు మధురకు పోయాడు.
0: కృష్ణ లెఫ్ట్ ఫర్ మధుర.
1: పోయినటువంటి కృష్ణుడు రాలేదు.
0: హి డిడ్ రిటర్న్.
1: మేము జీవించి ప్రయోజనం ఏమిటి?
0: వై షుడ్ వి కంటిన్యూ టు లివ్?
1: కృష్ణుడు లేని జీవితం మా జీవితం కానే కాదు.
0: ఇట్స్ లైఫ్లెస్ వితౌట్ కృష్ణ.
1: కనుక కృష్ణ,
0: ఓ కృష్ణ,
1: ఒక్కతూరి వచ్చి పొమ్మన్న చెప్పి కోరారు.
0: యు కమ్ ఆన్ విజిట్ అట్లీస్ట్ వన్స్, దే ప్రేడ్.
1: కానీ ఒక్కతూరి వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ కేమ్.
1: వచ్చేటప్పటికి గోపికలందరూ కూడా బండబారిపోయారు.
0: As he came, the gopikas were simply barren, dry.
1: హస్తపంజరంగా నిలిచిపోయారు.
0: They have come down to the level of skeleton.
1: ఆకలి లేదు, దప్పి లేదు, తిండి లేదు, తీర్థం లేదు.
0: They have no food, they have no drink. They sacrificed
1: their bodies. లోపలే వారి దేహాన్ని అర్పితం గావిస్తూ వచ్చారు.
0: In fact, they offered their bodies to Krishna.
1: ఆ విధంగా అర్పితం గావించినప్పుడు,
0: when they offered,
1: ఒక్కతూరి మీరు భుజించి ఆనందాన్ని అనుభవించండి అని ఆశించాడు కృష్ణుడు.
0: కృష్ణ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ రిటర్న్.
1: కృష్ణ, మా ఆహారం ఏమిటి?
0: వాట్ ఈస్ అవర్ ఫుడ్?
1: నీ వేణుగానమే మా ఆహారం.
0: ద మెలడీ, ద మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫ్లూట్ ఈస్ అవర్ ఫుడ్.
1: దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఫుడ్ అదర్ దాన్ ద మెలడీ ఆఫ్ యువర్ ఫ్లూట్.
1: అప్పుడు రాధ చెప్పింది.
0: దెన్ రాధా సార్,
1: పాట పాడు మా కృష్ణ పలుకుతే నెలొలుకునటుల, మాటలాడు మాముకుంద మనసు తీరగా, పలుకుతే నెలొలుకునటుల, మాటలాడు మాముకుంద మనసు తీరగా.
0: Krishna sing for us, fill our hearts with your nectar in words, so that we'll be joyful.
1: Vedasaramantadisi.
0: Collecting the essence of Vedas.
1: Nada Brahma Muganu Marchi.
0: Converted into the Brahman of the sound.
1: Veduvandu Tirugabosi.
0: And filling it up in the flute.
1: Nada Rupa Muganu Marchi. పాట పాడు మా కృష్ణ.
0: కన్వర్ట్ ద హోల్ థింగ్ ఇంటు ద డివైన్ సౌండ్ అండ్ మేక్ ఇట్ ఏ మెలోడియస్ మ్యూజిక్ అవుట్ యువర్ ఫ్లూట్. ఈ విధంగా
1: పాడతావు. వేద సారమంత దీసి.
0: హౌ డు యు సింగ్? యు కలెక్ట్ ది ఎసెన్స్ ఆఫ్ వేద.
1: నాద బ్రహ్మ ముగను మార్చి.
0: అండ్ యు కన్వర్టెడ్ and you convert it into sound of Brahman
1: tirugamosi
0: and you fill it up there in flute.
1: Gana roopa muganu maachi paata paadu aa krishna.
0: And you transform into melodious music and sing for us.
1: Aa jukka chetta lopala okai idu untadi eduku edurtoda edurtotalo edur edur.
0: There in that bushes around over there
1: kommal tunchadu
0: and they just plucked the branch
1: akkada daline veduga marchadu.
0: Bamboo is converted into flute.
1: Dani yokka paatalu paadi vinipinchadu
0: and then he made the flute and sang for them.
1: Aa vinipinche samay lopane radha pranam vadalindi.
0: As Krishna was playing on his flute,
1: ee gaanam kosam naa jeevitham kaachukoni unnadi.
0: In fact, I've been waiting for your music.
1: Inka naaku chaalu.
0: This is enough
1: ani ఆనాటి నుంచి కృష్ణుడు ఇక వేణువును పట్టడమే మానివేశాడు.
0: కృష్ణ నెవర్ టచ్ దట్ ఫ్లూట్ సిన్స్ దట్ డే.
1: భక్తులు ఏ విధంగా భగవంతునికి అర్పితం అవుతున్నారు, భగవంతుడు కూడా భక్తునికి ఆ విధంగా అర్పితం అవుతుంటాడు.
0: యాజ్ ద డివోటీ ఆఫర్స్ హింసెల్ఫ్ టు గాడ్, సో ఆల్సో గాడ్ ఆఫర్స్ హింసెల్ఫ్ టు ద డివోటీ.
1: తద్ భవతి.
0: యాజ్ ఈజ్ ద ఫీలింగ్, సో ఈజ్
1: మన ఫీలింగ్. ఎట్ట ఉంటాదో తన ఫీలింగ్ కూడా అట్టే ఉంటాడు.
0: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్, సో ఈజ్ ద ఫీలింగ్ ఆఫ్ గాడ్ టు.
1: ఎప్పుడు భగవంతుడా భగవంతుడా అని మీరు అనుకుంటుంటే వాడు ఎప్పుడు కూడా భక్తుడా భక్తుడా భక్తుడా అనుకుంటుంటే.
0: ఇఫ్ యూ రిపీట్ ద నేమ్ ఆఫ్ గాడ్ అగైన్ అగైన్, గాడ్ ఆల్సో స్పీక్స్ ఆఫ్ యూ డివోటీ డివోటీ లైక్ దాట్.
1: కనుక భగవంతునికి వేరే చింత లేదు.
0: గాడ్ హ్యాస్ నో అదర్ థాట్.
1: భక్తునికి భగవంతుని చింతనే.
0: డివోటీ థింగ్స్ ఆఫ్ గాడ్.
1: భగవంతునికి భక్తుని చింతనే.
0: గాడ్ థింగ్స్ ఆఫ్ డివోటీ ఓన్లీ.
1: కనుక ఈ ఇరువురికి ఉండినటువంటి మధ్యలో ఎవరు కూడా చేరడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ స్టాండ్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని,
0: సచ్ ఎ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్,
1: పాండవులు జగత్తునకు వ్యాప్తి గావించుకుంటూ వచ్చారు.
0: సచ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ వాస్ పబ్లిసైజ్డ్.
1: ఎన్ని కష్టములకు గురైపోయారు, ఎన్ని బాధలకు గురైపోయారు,
0: ఆల్ ద లాసెస్ సఫరింగ్,
1: ఎన్ని అవమానములో భరించారు,
0: ఆల్ హ్యూమిలియేషన్.
1: అయినప్పటికీ కృష్ణనామాన్ని మాత్రం వదలలేదు.
0: దే కుడ్ బేర్ బట్ దే నెవర్ గేవ్ అప్ కృష్ణాస్ నేమ్.
1: ఆ నామమే మా యొక్క మాధుర్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ ది స్వీట్నెస్ లైస్ ఇన్ యువర్ నేమ్.
1: ఆ నామమే మా యొక్క ఆహారము.
0: దట్ ఇస్ అవర్ ఫుడ్.
1: ఆ నామమే మా యొక్క దాహము.
0: అండ్ దట్ ఇస్ దట్స్ అవర్ థర్స్ట్.
1: ఈ విధంగా కృష్ణనామాన్ని నిరంతరము స్మరిస్తూ స్మరిస్తూ జపిస్తూ కాలాన్ని సార్థకంగా గావించుకున్న వారు పాండవులు.
0: పాండవ చాంటెడ్, దే డిడ్ పెనన్స్, దే రిపీటెడ్ గాడ్స్ నేమ్ అగైన్ అండ్ అగైన్ అండ్ రిడీమ్ దేర్ లైఫ్.
1: మా జీవితంలో కృష్ణుడు ఫస్ట్.
0: Krishna comes first in our life.
1: Relations, ee sainyamu ivanta kudanu next.
0: Relations, battalions of army come next.
1: Pandavulu last.
0: Pandavas, we come in the last.
1: Ee vidhanga bhavinchi varu Krishnuni aaradhana chestu vache varu.
0: That was their feeling as they worshiped Krishna.
1: Kauravulu atta kaadu.
0: Kauravas are not like that.
1: First Kauravulu.
0: We come first Kauravas.
1: Next relations.
0: Next relations.
1: Last Krishnudu.
0: Krishna comes in the last.
1: Last, last.
0: As they kept Krishna in the last, L-A-S-T, they are lost,
1: కనుక మన జీవితంలో దేవుడు ఫస్ట్.
0: So in our life, God comes first.
1: దేవుడు మొట్టమొదటి వాడైనప్పుడే జగత్తంతను మనం ఆశ్రయించవచ్చును.
0: When God comes first, you can expect the world.
1: దేవుడు లేకపోతే జగత్ ఎక్కడిది?
0: When there is no God, how do you expect the world to sustain?
1: దేవుడు ఉంటేనే జగత్తు.
0: When there is a creator, there is creation. దేవుడే
1: జగత్తు, జగత్తే కాదు.
0: There cannot be creation without the creator.
1: జగత్తు.
0: జగత్.
1: జగత్. రావటం పోవటమే ఈ జగత్.
0: జాగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్. జాగత్ కమ్స్ అండ్ గోస్.
1: కదిలిపోయేటువంటిది ఈ జగత్తు.
0: దట్ విచ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
1: కదలని వాడు మెదలని వాడు భగవంతుడు ఒక్కడే.
0: వన్ హూ డజన్ మూవ్, ద చేంజ్లెస్ ఇస్ గాడ్.
1: అతను ఒక్కడే శాశ్వతుడు.
0: ఈస్ పర్మనెంట్.
1: శాశ్వతమైనటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన స్థానం కూడా మనం పొందుతాం.
0: ఇఫ్ యూఆర్ ఆఫ్టర్ దట్ పర్మనెంట్ గాడ్ యూల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్. ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఎన్ని జపములు, ఎన్ని తపములు, ఎన్ని ధ్యానములు, ఎన్ని యోగములు చేసినప్పటికీ
0: In spite of all penance and worship and meditation
1: and practices,
0: we should be apt to surrender ourselves to
1: permanent God.
0: Then once you surrender to the principle of permanence, then you will have permanent results.
1: అనిత్యమైన ఆశించకూడదు.
0: నెవర్ ఎక్స్పెక్ట్ మొమెంటరీ ఎఫీమరల్ థింగ్స్.
1: అసత్యమైన దాన్ని మనం వరించకూడదు.
0: డోంట్ బి ఆఫ్టర్ ఫాల్స్.
1: ఈ జగత్ అంతా కూడా అనిత్యము అశాశ్వతమే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్.
1: కనుక భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్తూ వచ్చాడు.
0: సో గాడ్
1: అనిత్యం అసుఖం లోకం.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఎఫీమరల్ అనిత్యం అసుఖం లోకం.
1: భజస్వమాం అన్నాడు.
0: ప్రే టు గాడ్ కంటిన్యూస్లీ సే.
1: ఇదంత అనిత్యము అసుఖము.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిజరీ.
1: ఏడుస్తుంది రేపు పోతుంది.
0: A temporary comes today and passes off tomorrow.
1: భగవంతుడు ఎప్పటికీ రాడు ఎప్పటికీ పోడు.
0: God neither comes nor goes.
1: రాకపోకలు లేనటువంటి ఒక రాజమూర్తి కృష్ణుడు.
0: In fact, Krishna is the one who has neither entrance nor exit.
1: కనుకనే అతన్ని గోపికలు అన్ని విధములుగా కూడా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: So Gopikas prayed to him in different modes of worship and they delighted. They had wonderful experiences.
1: కనుక దైవత్వంలో ఉండేటువంటి మాధుర్యము,
0: the sweetness in the divinity,
1: దైవత్వంలో ఉన్నటువంటి ప్రేమ తత్వము,
0: the principle of love in divinity,
1: ఇది అట్టిని ఎవరు కూడా వర్ణించలేరు.
0: Can never describe in a specific
1: ఎంత వర్ణించకూడదు. అది తనివి తీరినటువంటిది.
0: And you cannot satisfy to get it saturated.
1: తనివి తీరినటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు ఏ రీతిగా వర్ణించగలరు?
0: Is it possible for you to narrate in full the divinity?
1: కాన పాండవులు ఈ విధంగా కృష్ణనామస్మరణ చేతనే కాలములు గడుపుతూ వచ్చారు.
0: పాండవ స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: భక్తుల నిమిత్తమే కృష్ణుడు ఎంత హీనమైనటువంటి పని అయినా చేస్తాడు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఎ డివోటీ, గాడ్ ఈస్ ప్రిపేర్ టు డూ ఎనీ సింపుల్ మీన్ యాక్ట్.
1: నిన్న చెప్పాను 11వ సంవత్సరంలో రోమ ఋషి వనం లోపల
0: అట్ ది ఏజ్ ఆఫ్ 11
1: ద్రౌపది ధర్మజుడు నడుచుకుంటూ పోతున్నారు.
0: అట్ ది ఇయర్ ఆఫ్ 11 well they were just passing by the
1: forest. ఒక పండినటువంటి పండుగను చూచింది ఈ ద్రౌపది.
0: ద్రౌపది saw a very big fruit.
1: నాత ఈ పండు ఈ నాటికి మన అందరికి కూడా ఆహారంగా ఉండొచ్చును.
0: In the 11th year when she noticed that very big fruit, she wanted that fruit for
1: దీన్ని వెతుక్కుంటూ అర్జునుడు వచ్చాడు.
0: And Arjuna came in search of them.
1: కొట్టాడు అమ్ముతో.
0: And he had hit that fruit with an arrow.
1: పడింది.
0: It fell on the ground.
1: పడేటప్పటికి అర్జునుడు ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
0: Arjuna was making an attempt to
1: తిరిగి ధర్మజుడు ఎత్తాడు.
0: ధర్మజు ఆల్సో అసిస్టెడ్.
1: ద్రౌపది ముగ్గురు చేరారు.
0: ద్రౌపది ఆల్సో జాయిన్డ్.
1: కదిలించలేకపోయారు.
0: కుడ్ నాట్ షేక్ ది ఫ్రూట్.
1: కదలదు నీ సంకల్పం లేనిది గడ్డిపోచేయును.
0: ఓ గాడ్, ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్ వుడ్ నాట్ మూవ్ విదౌట్ యువర్ విల్.
1: అకారణ.
0: విత్ ఎ రీజన్ ఆర్ వితౌట్ రీజన్.
1: కారణ అకారణ విధివిరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు, పది గలంగరు, ఉదమ చెందరు, భూమిని కొందరు, భూవేకమును వర్తించదని కడు విర్రవీగదురు. కాని చివరికే వేడికేది సంభవించునో తెలియదాలనంత వారనైనా కదలదు నీదు సంకల్పము లేనిది అన్నాడు. కాబట్టి నీ సంకల్పం లేకుండా ఇది కదలడానికి వీలు కాదు కృష్ణ అనుకున్నాడు.
0: ఓ కృష్ణ, నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ యువర్ డివైన్ వేవ్.
1: ఈ అవస్థలు పడుతూ ఉండినట్టే భీముడు నకులు సహదేవుడు కూడా వచ్చారు.
0: భీమ నకుల సహదేవ రీచ్ ద స్పాట్.
1: భీముడు వచ్చాడే అనుకుని వీరు చాలా ఆనందంగా ఉన్నారు.
0: దే వర్ సో హ్యాపీ బికాస్ ద స్ట్రాంగ్ భీమ వాస్ దేర్.
1: భీముడు భుజబలము, బుద్ధిబలము, గదబలము, అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు.
0: బికాస్ భీమ హ్యాస్ గాట్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ ద మెంటల్ స్ట్రెంగ్త్
1: పట్టుకున్నాడు.
0: అండ్ హీ జస్ట్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
1: కానీ కదిలించలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ షేక్ ద
1: ఫ్రూట్. రెండు భుజములు ఉపయోగపెట్టాడు.
0: హీ జాయిన్డ్ బోత్ ద హ్యాండ్స్.
1: ఏ మాత్రమూ చాలలేదు.
0: ఇట్ వాస్ నాట్ ఎనఫ్.
1: ఈ పంచపాండవులు, ద్రౌపది ఐదు ఆరు మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు.
0: ఫైవ్ పాండవస్ అండ్ ద్రౌపది, ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్ ద హెవీ ఫ్రూట్.
1: చేస్తుండే సమయం లోపల ఆ రోమ ఋషి యొక్క రోమములంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
0: యాజ్ దే హావ్ బీన్ డూయింగ్ ఆల్ దట్, ద హెయిర్ ఆఫ్ దట్ సేజ్ రోమ ఋషి స్టార్టెడ్ మూవింగ్.
1: అతను ఈ ఫల నిమిత్తమే తాను తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ది వెరీ సేమ్ ఫ్రూట్ రోమ ఋషి హాస్ బీన్ డిపెండెంట్.
1: అమృత ఫలము.
0: ఇట్ ఈస్ ఇమ్మోర్టల్ ఫ్రూట్.
1: ఈ అమృత ఫలాన్ని మేము భుజించినప్పుడు మాకు ఇంకా ఆకలి తప్పలే ఉండవు.
0: వెన్ వన్స్ ఐ పార్టేక్ దిస్ ఫ్రూట్ ఐ విల్ నాట్ నీడ్, ఐ డోంట్ నీడ్ టు హావ్.
1: భగవంతుడు అమృత స్వరూపుడు. భగవంతుడు అమృత స్వరూపుడు.
0: గాడ్ ఈస్ ఇమ్మోర్టల్.
1: కనుక ఈ ఫలమును అనుభవించటం చేత భగవంతుని కూడా అనుభవించిన వారమవుతాం.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ వి పార్టేక్ దిస్ ఫ్రూట్ ఇట్ అమౌంట్స్ టు
1: రోమ ఋషి
0: ఎంజాయింగ్ ద డివైన్ హింసెల్ఫ్. రోమ ఋషి ఇస్ ఎ నోబుల్ వన్.
1: క్రమక్రమేణ వెంట్రుకలు లేస్తూ వచ్చాయి.
0: అండ్ దెన్ ది హెయిర్ స్టార్టెడ్ గెటింగ్ అప్.
1: పాండవులు కట్టివేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి.
0: దే వర్ ఆల్ రెడీ టు అరెస్ట్ పాండవ.
1: ద్రౌపది భయపడిపోయింది.
0: ద్రౌపది వాస్ afraid of situation.
1: ఇంతకాలము కాపాడిన కాపాడడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి.
0: కృష్ణ, యూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ us all along, but now it's more important now.
1: ఎన్ని రీతిలుగానో మీరు కాపాడుతూ వచ్చారు.
0: You saved us in several ways.
1: ఎలాంటి పరిస్థితుల్లోనో మమ్మల్ని రక్షిస్తూ వచ్చారు.
0: In all circumstances you have helped us.
1: నీవే తప్ప ఈ తప్ప ఇంకెవ్వరు లేరు మాకు.
0: ఓ కృష్ణ, యూ హావ్ నో అదర్ రిఫ్యూజ్ అదర్ దెన్ యు.
1: కృష్ణ, ఆపత్ బాంధవాన్ని గట్టిగా అరిచింది.
0: ఓ కృష్ణ, యూ ఆర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లాన్, షీ షౌటెడ్.
1: వచ్చాడు నవ్వుకుంటూ.
0: Krishna came there smiling.
1: ఏమి చెల్లి, ఎందుకోసం ఇంత గట్టి గరుస్తున్నావు?
0: సిస్టర్, వై ఆర్ యు షౌటింగ్?
1: ఫలము కోరిందే నీవు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు వాంటెడ్ ద ఫ్రూట్.
1: ఇప్పుడు నీవు అనుభవించు.
0: కమ్ ఆన్, ఈట్ ఇట్.
1: కృష్ణ, నాకు తెలియకుండా నేను ఏదో కోరాను.
0: అన్నోయింగ్లీ ఐ వాంటెడ్ ద ఫ్రూట్.
1: మానవులు అయినటువంటి మాకు ఈ ప్రజ్ఞానం ఎట్ట వస్తుంది?
0: వీఆర్ జస్ట్ హ్యూమన్, వీ డోంట్ అండర్స్టాండ్ ద రియాలిటీ.
1: కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు.
0: యు హావ్ టు ప్రొటెక్ట్ us at this moment.
1: అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు.
0: దెన్ కృష్ణ సెడ్ ఏ సింపుల్
1: ఫార్ములా. భగవంతుడు ఏ యుక్తి చెప్పినా, ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుల కోసమే కానీ తన నిమిత్తం కాదు.
0: Whatever God does, whatever he says, whatever simple word that he utters, it is for the devotee only.
1: ఇది నేను చేయడానికి వీలు కాదు.
0: Krishna said it's not possible for me.
1: విషమాన సంచారం నేను.
0: In fact, I move about in the realms of the mind of the sages. They too belong to me.
1: కనుక ధర్మజ, మీరు ఐదు మంది చేరి ద్రౌపదితో పాటు మీరు ఋషివనానికి పోండి.
0: So he said, Dharmaja, along with brothers and Draupadi, go to the
1: ashramaniki pondi.
0: You go to his ashram.
1: Ippudu atanu mimmalni sepinchadaniki siddhamai vastunnadu.
0: That sage is ready to curse you right now.
1: మీరు వెళ్ళండి.
0: యూ గో దేర్.
1: నేను వచ్చిన తర్వాత ఏదానికి మీరు జవాబు చెప్పకండి.
0: బై ది టైమ్ ఐ రీచ్ దేర్ డోంట్ రిప్లై.
1: మౌనం వహించండి అన్నాడు.
0: అబ్జర్వ్ సైలెంట్.
1: ఇది జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
0: బి కేర్ఫుల్ కేర్ఫుల్.
1: పాండవులు వెళ్ళారు.
0: పాండవాస్ వెంట్.
1: ఆ రోమ ఋషి క్రోధం చోత నిండి ఉన్నాడు.
0: రోమ ఋషి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్
1: పాండవుని శపించడానికి బయలుదేరి వస్తున్నాడు.
0: హి వాస్ రెడీ టు కర్స్, అబౌట్ టు కర్స్.
1: ఆ సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు.
0: పాండవ జస్ట్ స్టెప్డ్ ఇన్ టు ద డోర్.
1: ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు.
0: రోమ ఋషి సేజ్ ఆస్క్, హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్?
1: ఈ విధంగా సంభాషణలు జరిగేటువంటి ఆకాలక ఆబ్రాహ్మణ ఆసన్నమా అన్నట్టు అప్పటికప్పుడు సరిగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: యాజ్ ద కన్వర్సేషన్ వాస్ గోయింగ్ ఆన్ అట్ అపాయింటెడ్ రైట్ డాట్ ఆఫ్ టైమ్ కృష్ణ అరైవ్డ్.
1: తక్షణమే,
0: ఇమీడియట్లీ.
1: ఋషిమానశ్రమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి, ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు? నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ ఫలితమో ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వచ్చున్నాడు.
0: As God dwells in the realms of the heart of the sages, and he was, Krishna was received by Roma Rishi and said, what a good fortune I have, how lucky I am.
1: ఈ రోమ ఋషి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచ పాండవులకు ఒక్కొరికి ఒక్కో తూరి సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు.
0: As Roma Rishi was saying all his praises in praise of God, and Krishna started prostrating before all Pandavas. And
1: Arjunaku namaskaram chesadu, Bhimuniki namaskaram chesadu, Nakula Sahadevuniki namaskaram chesadu, Draupadiki kuda namaskaram chesadu.
0: Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi.
1: Draupadiki kuda namaskaram chesetappudiki ee Roma Rishiki chaala aashcharyam vesindi.
0: Roma Rishi was very much surprised watching this scene.
1: కృష్ణుడు సాక్షాత్ నారాయణమూర్తి.
0: కృష్ణ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
1: ఇతని వీరికి నమస్కారం చేస్తుంటే వీరు ఇంకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో.
0: When God himself is prostrating in front of these people must have been greater than God.
1: ఆ యొక్క ఋషి కూడా పాండవులకు నమస్కారం చేశారు.
0: So the sage also fell at the feet of these Pandavas.
1: పాండవులకు నమస్కారం చేసేటప్పటికి ఇంకా ఆయన లొంగిపోయినట్టే.
0: And when once he does that prostration, it means he has submitted himself.
1: కోపం చల్లారింది.
0: And the anger was pacified.
1: శాంతి శాంతి శాంతి అన్నాడు కృష్ణుడు.
0: And Krishna said, let there be peace and
1: peace. మూడు పర్యాయాలు శాంతి అంటారు.
0: Why do you repeat this word peace thrice?
1: భౌతిక శాంతి.
0: And then at the physical level.
1: ఆధ్యాత్మిక శాంతి, మానసిక శాంతి.
0: The mental peace and spiritual peace.
1: ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దుఃఖము. అనగా మూడింటి దేహరీతిగా, మనస్సు రీతిగా, ఆత్మరీతిగా మూడింటి ఎందు శాంతి పొందాలి అన్నాడు.
0: లెట్ దేర్ బి పీస్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద సైకలాజికల్ లెవెల్, అట్ ది స్పిరిచువల్ లెవెల్.
1: కనుక నీవు శాంతిని పొందునాయన.
0: లెట్ యూ లివ్ ఇన్ పీస్.
1: ఆ తర్వాత రోమ ఋషి విచారించాడు.
0: లేటర్ రోమ ఋషి వాజ్ ఎంక్వైరింగ్.
1: కృష్ణ, ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు?
0: కృష్ణ, వాట్ ఈస్ దిస్ మిస్టరీ?
1: నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా.
0: దేర్ ఆర్ నన్ మోర్ దాన్ యూ.
1: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్, వాట్ డు యు మీన్ వెన్ యు ఆర్ ప్రాస్ట్రేటింగ్ టు దీస్ పీపుల్?
1: రోమ ఋషి, నేను భక్త మానసంచారిని.
0: ఓ సేజ్ అండర్స్టాండ్ దట్
1: భక్త సులభుడను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఆఫ్టర్ మై
1: పరాధీనుడను,
0: ఐఎమ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మై డివోటీ.
1: కాబట్టి వీరు పరమ భక్తులు నాకు.
0: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడా నన్ను మరవనటువంటి వారు.
0: Under any circumstances, in spite of all difficulties, they never forgot me.
1: అలాంటి వారికి నేను దాసుడైపోయాను.
0: Therefore, I have become a slave to my devotee.
1: పరాధీనుడు, పరాధీనుడు, పరాధీనుడు.
0: I am under the control of my devotee.
1: అప్పుడు పాండవుల యొక్క శక్తి సామర్థ్యములు రోమ ఋషి గుర్తించాడు.
0: Then Roman Rishi could understand the greatness of Pandavas.
1: గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అన్నాడు.
0: And then he gave this fruit to these Pandavas and blessed them with long life.
1: Long life, healthy life, happy life, peaceful life.
0: Long life, healthy life, happy life, peaceful life.
1: కరుకనే పాండవులు కట్ట కనపడి వరకు happy life, healthy life, peaceful life.
0: So Pandavas enjoyed till the end happy life, healthy life, peaceful life. స్వర్గంలో
1: ప్రవేశించేంత వరకు కూడా వీళ్ళు హెల్తీ గానే ఉన్నారు.
0: They were so healthy until they entered this, the doorstep of the very heaven.
1: ఈ అమృత ఫలం యొక్క
0: the meaning of this fruit. And they also earned the grace of Krishna.
1: ఋషి యొక్క అనుగ్రహానికి పాత్రులైన
0: ఆల్సో గాట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దిస్ ఏజ్.
1: కనుక భగవంతుని యొక్క భక్తి ఒక్కటి స్థిరంగా మన ఎందుంటే ఎన్నింటినైనా మనం సాధించవచ్చును.
0: ఇఫ్ యు గాట్ ద స్టడీ డివోషన్ ఫర్ గాడ్,
1: భగవంతుడే మనకు దాసుడిగా వస్తుంటాడు.
0: అండ్ గాడ్ హింసెల్ఫ్ రన్స్ ఆఫ్టర్ యు దిస్
1: లీ. ఈ రీతిగా కృష్ణాతారనందు మాత్రమే అధికంగా కనిపిస్తున్నాయి.
0: దీస్ థింగ్స్ యు కమ్ అక్రాస్ అట్ ద టైమ్ ఆఫ్ కృష్ణాస్ ఇన్కార్నేషన్.
1: యుద్ధము జరుగుతూ ఉండాలి.
0: Battle was going on.
1: 9th dinamu,
0: the 9th day,
1: Bhishmudu pratigna chesadu.
0: Bhishma took an oath.
1: Repati dinamu sayankalam lopala Pandavulu hatamarustanu annadu.
0: By tomorrow's evening I will kill all Pandavas.
1: Appudu Draupadi chala badhapadi.
0: Draupadi felt so sad.
1: Ayyo naa patrulu ee vidhanga kaapadtaavu Krishna.
0: Krishna, how are you going to save my husbands?
1: నాకు దీర్ఘ సుమంగళత్వాన్ని అనుగ్రహించమన్నది.
0: యు వాంట్ మీ టు లివ్ హ్యాపీలీ విత్ మై హస్బెండ్స్?
1: చూస్తానన్నాడు.
0: కృష్ణా సెడ్ వెయిట్ వెయిట్ ఐ విల్ టేక్ కేర్.
1: నేను చూస్తానన్న తర్వాత చూస్తాడు తప్పక.
0: దెన్ హి సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ సర్టన్లీ డూ ఇట్.
1: సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు.
0: దే లాస్ట్ ద బ్యాటిల్ దట్ ఈవినింగ్.
1: భీష్ముడు పడిపోయాడు.
0: భీష్మ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: ఆ పడిపోయిన సమయం లోపల
0: అట్ దట్ టైమ్
1: రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
0: ఇట్ వాస్ నైట్ టైమ్, ఆల్ వర్ రెస్టింగ్.
1: అప్పుడు ద్రౌపదికి చెప్పాడు.
0: దెన్ హీ టోల్డ్ ద్రౌపది.
1: ద్రౌపది,
0: ద్రౌపది,
1: ఇప్పుడు చాలా మంచి సమయం.
0: ఇట్ ఇస్ ద రైట్ టైమ్.
1: భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్ లో అటు ఇటు.
0: యాజ్ భీష్మ వాస్ రెస్ట్లెస్, హీ కుడ్ నాట్ గెట్ ఇన్ టు స్లీప్, సో హీ వాస్ జస్ట్ మూవింగ్. ఎందుకంటే
1: ధర్మమూర్తులైనటువంటి పాండవులను నేను ఈ విధంగా శపించాను.
0: In fact, I have cursed Pandavas, the very embodiment of Dharma. And I did curse them. How can I kill them, that righteous people? And he was so restless, agitated and moving this side and that side. It was 10 o'clock
1: night.
0: 10 o'clock night in those days, they were enjoying the sound
1: sleep.
0: And that was Bhishma.
1: Draupadi cheppadu.
0: And he
1: told Draupadi, ippudu nee poi tachaname paadala paina padu annadu.
0: Krishna told Draupadi, Draupadi, you go and fall at the feet of Bhishma.
1: Aanaati raanulanta kudanu kir kir kir aneetundi shabdam cheseetundi cheppulu vesukuneetundi.
0: Queens in those days, they had that footwear. As they walk, they make sound.
1: Ee Draupadi ki rajakumarthu kadagane aanu kuda kir kir ane shabdalu undeetundi cheppulu unnai.
0: Draupadi being the princess, she too had footwear that makes sound.
1: వేసుకుని పోతూ ఉండాలి. ఆపినాడు మధ్యలో.
0: కృష్ణ స్టాప్డ్ ఇన్ ద మిడిల్.
1: ఈ శబ్దం వింటే భీష్ముడు ఎవరో స్త్రీలు వస్తున్నారు అనుకుంటాడు.
0: ఇఫ్ ది సౌండ్ ఆఫ్ ది స్లిప్పర్స్ ఇస్ హర్డ్ బై భీష్మ, హి విల్ నోటీస్ హూ ఇస్ కమింగ్.
1: నువ్వు దాన్ని వదిలిపెట్టి అన్నాడు.
0: సో లీవ్ యువర్ స్లిప్పర్స్ హియర్.
1: ఆమె చెప్పులు వదులుతానే కృష్ణుడు తన అంగవస్త్రంలో దాన్ని బాగా మూట కట్టుకుని,
0: అండ్ కృష్ణ టుక్ ఆఫ్ ది క్లాత్ అబౌవ్ ఓవర్ హిస్ షోల్డర్ అండ్ బండిల్.
1: నీవు ముందు పో అని పంపించాడు ఈమెను.
0: హి సెడ్ ద్రౌపది యు ఫస్ట్ గో.
1: ఈమె పోయింది. ఈయన ఆలోచన చేస్తూ అటు ఇటు నిడుస్తున్నాడు. ఆయన తక్షణమే పాదాల పైన పడింది.
0: ద్రౌపది వెంట్ దేర్ నోటీసింగ్ భీష్మ మూవింగ్ రెస్ట్లెస్లీ.
1: పడినప్పుడు ఆ చేతికి తొడుక్కునేటువంటి గాజులు కదిలినాయి, శబ్దమునిచ్చాయి.
0: యాజ్ షీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ భీష్మ, హీ కుడ్ నోటీస్ ది బ్యాంగిల్.
1: ఎవరో స్త్రీలు వచ్చారని చెప్పని ఆయన ఆలోచన లోపల దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
0: నోటీసింగ్ ద బ్యాంగిల్స్ దేర్ ఇమీడియట్లీ సెడ్ దట్ యు లివ్ లాంగ్ విత్ యువర్ హస్బెండ్.
1: ఇంతే నాకు చాలని లేచింది ఆమె.
0: ఈ చేతి
1: భీష్ముడు చూచాడు.
0: భీష్మ నోటీస్ దిస్.
1: ఈమె ద్రౌపది. నీవా ఎందుకు ఈ వేళలో వచ్చావు? ఎవరు నీకు తెచ్చారు? ఎవరు ఈ యుక్తిని బోధించారు?
0: ద్రౌపది, అట్ దిస్ అవర్ యు ఆర్ హియర్. హూ టాట్ యు దిస్ నాక్? హూ టోల్డ్ యు దిస్?
1: గ్రాండ్ ఫాదర్, నాకెవరు యుక్తిని బోధిస్తాడు?
0: గ్రాండ్ ఫాదర్, హూ ఎల్స్ కెన్ టెల్ మీ?
1: పితామహుడు నీవు.
0: యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
1: నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ టెల్స్ మీ ద ప్రొసీజర్.
1: అదే కృష్ణుడు.
0: కృష్ణుడే
1: నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
0: దేర్ఫోర్ హి బ్రాట్ మీ హియర్.
1: అది జరిగిందంతా చెప్పింది.
0: హి టోల్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్.
1: చెప్తూ ఉండగానే కృష్ణుడు వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ అరైవ్డ్ దేర్.
1: ఒక తట్టు ఆనందించాడు.
0: హి వాస్ హ్యాపీ ఆన్ వన్ వే.
1: పాండవులు రక్షించడం చాలా మంచిదే అయింది.
0: ఇట్స్ వెరీ గుడ్ దట్ పాండవ.
1: ఎందుకంటే వారు ధర్మమూర్తులు.
0: బికాజ్ దే ఆర్ రైచువస్.
1: దేశానికి ఆదర్శ పురుషులు.
0: దే ఆర్ ఐడియల్.
1: పరమ భక్తులు.
0: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: ఇలాంటి భక్తులు రక్షించడం కంటే నాకేం కావాలా?
0: వాట్ ఎల్స్? వాట్ మోర్ ఐ వాంట్ అదర్ దాన్?
1: అది మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు.
0: సో భీష్మ వన్ ఆఫ్ విజ్డమ్ ఆల్సో స్టార్టెడ్ టెల్లింగ్.
1: నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు.
0: యాజ్ హీ వాక్డ్ హి వాస్ టైర్డ్ అండ్
1: షాక్. ఏమైనా తెచ్చావా నాకు తిండి?
0: Krishna, have you brought any food for me to eat?
1: ఇది సంకలో పెట్టుకున్నావే, దాన్ని నాకు అందించు అన్నాడు.
0: What is that you are carrying on your shoulders? Please pass on.
1: ఏని ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమే నా పని?
0: In the time of the battle, is it my job to carry food for you?
1: ఆమెను రక్షించే నిమిత్తమై ఆమె చెప్పును నేను మోసుకుని వచ్చాను అన్నాడు.
0: To protect Draupadi, I was carrying her slippers now.
1: ఆ అంగవస్త్రాన్ని తీర్చేటప్పటికే రెండు చెప్పులు కింద పడ్డాయి.
0: దెన్ హీ ఓపెన్ ద క్లాత్, ద టూ స్లిప్పర్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: భీష్ముని కంటిదారలు కారినాయి.
0: భీష్మ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
1: ఎంత భక్త పరాధీనుడు స్వామి నీవు.
0: స్వామి, యు రియల్లీ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: రక్షించే నిమిత్తమై, ఈ పదవులను పోషించే నిమిత్తమై ఆమె చెప్పులు కూడా నీవు మోస్తూ వచ్చావు.
0: టు ప్రొటెక్ట్ ద్రౌపది, టు ప్రొటెక్ట్ హస్బెండ్స్, యు ఆల్సో క్యారీడ్ ద స్లిప్పర్.
1: భగవంతుల భక్త రచన కోసమే ఎటువంటి నీచమైన కార్యం పాల్గొంటాడు?
0: టు ప్రొటెక్ట్ డివోటీస్, గాడ్ ఈస్ ప్రిపేర్ టు డూ ఎనీ హార్డ్ మీన్.
1: భగవంతునికి నీచము అధికమైనటువంటి భేదం లేదు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్ లైక్ మీన్ అండ్ లో ఆర్ హార్డ్.
1: ఏ నిమిషంలో ఏది చేయాలంటే అది చేయగలడు.
0: హీ షూర్ టు డూ ఎనీథింగ్ దట్ హీ విల్.
1: రక్షణే తన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: ప్రొటెక్టింగ్ ద డివోటీస్ ఈస్ హిస్ చీఫ్ ఎయిమ్.
1: ఆ విధంగా పాండవులను చిన్న చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు.
0: అండ్ పాండవర్స్ వర్ ప్రొటెక్టెడ్ రైట్ ఫ్రమ్.
1: పాండవులు కూడా
0: పాండవర్
1: ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ వచ్చేవారు.
0: దే వర్షిప్ దే హడ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్.
1: ఏ క్షణంకు వచ్చి మారినా కూడాను కృష్ణనామం మాత్రం మారేసుకుంటూ.
0: లెట్ ఎనీథింగ్ మే కమ్ ఇన్ ద వే, బట్ దే నెవర్ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: సర్వకాలేషు సర్వత్ర కృష్ణ చింతనం.
0: దే ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్, ఇన్ ఆల్ డిఫికల్టీస్, ఎవ్రీవేర్.
1: కృష్ణుడు కూడా అంతే, సర్వదా సర్వకాలేషు పాండవుల యొక్క ధ్యానము.
0: సో ఆల్సో కృష్ణ థాట్ ఆఫ్ పాండవాస్ ఆల్ త్రూ.
1: ఏ రికార్డు దాని యొక్క రికార్డు ఇస్తా ఉండే.
0: కనుక
1: భక్తుని యొక్క హృదయం ఏ విధంగా పరితపిస్తుంటావు, భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా పరితపిస్తుంటావు.
0: యాజ్ ఇస్ ది పైనింగ్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ది డివోటీ, సో ఆల్సో ఇస్ ది యర్నింగ్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
1: రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ భగవంతుని యొక్క స్వరూపము.
0: సో రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ ఆఫ్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్.
1: కనుక భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: ద నేచర్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ ఇంత చిన్న పని చేశాడు,
1: ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు. చిన్న పని పెద్ద పని అని భేదం లేదు.
0: యు కెనాట్ సే గాడ్ హాస్ డన్ ది సింపుల్ టాస్క్.
1: రక్షించే నిమిత్తమే ఎలాంటి పని అయినా చేస్తాడు.
0: టు ప్రొటెక్ట్ డివోటీ గాడ్ విల్ డూ ఎనీథింగ్.
1: ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ?
0: వెన్ దేర్ ఇస్ నో డివోటీ, వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ గాడ్?
1: కనుక నేను భగవంతుని యొక్క గొప్పతనం వర్ణించేది, గొప్పతనం చేసేది కూడా భక్తులే.
0: ఇస్ ఓన్లీ డివోటీ హూ ప్రైజెస్ గాడ్.
1: ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంతమంది ఇక్కడ చేరారు.
0: సో మెనీ
1: ఎందుకోసం వచ్చారు?
0: వై ఆర్ యూ హియర్?
1: ఒక్క ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు.
0: యు మే నో వన్ ఆన్సర్.
1: మీ దగ్గర లేనిది,
0: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ.
1: మీ ఇంట్లో చిక్కనది,
0: దట్ యు కాంట్ గెట్ ఎట్ హోమ్.
1: మీ గ్రామంలో దొరకనది,
0: దట్ విచ్ నాట్ అవైలబుల్ ఇన్ యూ. దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ, దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ విసినిటీ ఇస్ హియర్. ఇస్ హియర్ హియర్ దేర్ఫోర్ యు హావ్ కమ్.
1: అంతేకాని లేకపోతే రమ్మని చెప్తే మీరు రారు.
0: But you are not invited here.
1: Meelo lenatundi sai prema.
0: That which is not in you is the love for sai.
1: Meelo lenatundi sai prema.
0: That which is not at home is sai.
1: Meelo gramamlo lenatundi sai prema.
0: That which is not there in home town is sai.
1: Ikkade undi kabatti ee premanu pondate kosam nenu vacharu.
0: The sai is love is very here. In order to have it, you have come here.
1: కనుకనే మీ దగ్గర లేని దాన్ని పొందడానికి కోసం వచ్చారు.
0: సో యూ హావ్ కమ్ హియర్ టు అటైన్ దాట్ యూ డు నాట్ హ్యావ్.
1: అది ఏ పొంది దీన్ని తీసుకుని పోండి.
0: that you get it and return.
1: ఈ ప్రేమను మీ హృదయాల్లో నింపుకోండి.
0: Fill your hearts with this love.
1: కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ?
0: When there are no devotees, where is Baba?
1: Baba lekapothe bhaktulu ekkada?
0: When there is no Baba, where are devotees?
1: Baba ku bhaktulu ku sanni sambandha bandhavyamu kadabayinatvanti sambandhamu.
0: Baba and devotees are intimate, they are inseparable.
1: Adina bhava sambandhamu anyonya aasrayamu.
0: They are interdependent and intimate.
1: Na yokka praname bhaktulu.
0: And Bhagavan's very life is a devotee.
1: Praname Baba.
0: And devotee's life is Baba himself.
1: Iruvurdi oke praname.
0: And life is one.
1: Kanukane ఈ భావాన్ని మీరు అర్థం చేసుకుని మీరు ఎక్కడ ఉండినప్పటికీ బాబా రక్షిస్తూనే ఉంటుంటాడు.
0: With this feeling you may be anywhere, Baba will certainly protect you.
1: కనుక దైవ భక్తులైన వారికి ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను ఏ బాధలు కూడాను పొందరు.
0: Devotees at any point of time will never suffer.
1: అనేక చరిత్రలు ఎందు మీరు చదివి ఉంటారు.
0: You must have gone through history.
1: భగవద్ భక్తులకు ఏ చేటు కూడాను రాదు.
0: Devotee will never face any problem.
1: అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది.
0: బట్ వెన్ దర్ హార్ట్స్ ఆర్ సీక్రెట్ దే డిజర్వ్ దట్ గ్రేట్.
1: కానీ మధ్య మధ్య కొంచెం పెండ్రం మాదిరి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇది చిక్కదు.
0: బట్ దేర్ ఇఫ్ దేర్ డివోషన్ ఇస్ వాసిలేటింగ్
1: స్థిరత్వంతో కూడినటువంటిగా ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్టడీ డివోషన్ ఆల్ త్రూ.
1: గండ శిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి.
0: ఇట్ షుడ్ బి లైక్ బౌల్డర్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద సీ.
1: సముద్రంలో గండ శిలలు ఉంటాయి.
0: యు ఫైండ్ బౌల్డర్స్ ఇన్ ద సీ.
1: అలలు వచ్చి కొడుతూ ఉంటాయి.
0: ద వేవ్స్ డాష్ అగైన్స్ట్ ద బౌల్డర్.
1: అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు.
0: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బౌల్డర్స్ డోంట్ షేక్.
1: కనుక నీ మీ హృదయంలో అనేటువంటిది ఆ గండ శిలల మాదిరి ఉండాలి.
0: లెట్ యువర్ హార్ట్ బి లైక్ ఎ స్ట్రాంగ్ స్టడీ బౌల్డర్.
1: అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటాయి.
0: ఆల్ ద సఫరింగ్ ద వరల్డ్ ఆర్ లైక్ వేవ్స్.
1: కానీ మీరు కదలకుండా ఉండాలి స్థిరంగా.
0: బట్ యు షుడ్ బి స్టడీ.
1: అది ఏ నిజమైన భక్తి.
0: దట్ ఈస్ ట్రూ డివోషన్.
1: కనుకని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
0: ద వెరీ డివినిటీ ఈస్ దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టర్ అండ్ అన్పొల్యూటెడ్ దట్ విచ్ ఇస్ స్టాండర్డ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దేన్నైనా మనం సుఖంగా వదలచ్చు, కానీ దైవాన్ని మాత్రం వదలకండి.
0: యు మే గివ్ అప్ ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: దైవాన్ని మాత్రం మరువకండి.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: ఆ ఒక్క సత్యాన్ని మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి.
0: నో ది సింగిల్ ట్రూత్ అండ్ ట్రెజర్ ఇట్.
1: అది మీకు సర్వ విధంలో రక్షించేటువంటి
0: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.

0: పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూడి జీవించ నేర్చియుండా తెలివి కలిగియు మానవులు తెలియలేరు. ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూర్చి జీవించ నేర్చియుండా తెలివి కలిగిన నరునకు ఈ మాత్రము తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదు.
1: బర్డ్స్, ఎనిమల్స్ అండ్ ఆల్ అదర్ లివింగ్ బీయింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, దే హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ లైఫ్ మెటిక్యులస్లీ అండ్ ప్రాపర్లీ. But what about the man who has been endowed with intelligence? Should he not have that much of sense to observe the rules and regulations of life

0: ముని జన వన చైత్రంబులు విష్ణుదేవు చరిత్రంబులు.
1: ది స్టోరీ ఆఫ్ విష్ణు ఈస్ వెరీ యునిక్ అండ్ మోస్ట్ సేక్రెడ్. ఇట్ శాంక్టిఫైస్ ఆల్ ద త్రీ వర్డ్స్ అండ్ ఇట్ కట్స్ అట్ అసెండర్ ద బాండేజెస్ ఆఫ్ భవ అండ్ ఇట్ మేక్స్ ద లైవ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఫ్రెండ్లీ అండ్ హ్యాపీ. ఇట్ ఈస్ ఎ థింగ్ విచ్ ఇస్ లైక్డ్ బై మునీస్ అండ్ ఆల్ ద పీపుల్ హు ఆర్ సీక్రెట్ అండ్ నోబుల్.
0: సృష్టి చిత్రంబులంత విచిత్రమయ్యా,
1: ది క్రియేషన్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్.
0: ఏ లోకమునందు కాని, ఏ కాలమునందు కాని, ఏ ఇరువురు మనుషుల యొక్క రూపకళములు, తెలివితేటలు, ప్రజ్ఞాన విజ్ఞానములు సమముగా నుండుటలేదు.
1: ఇట్ ఈస్ సో స్ట్రేంజ్ దట్ వాట్ ఎవర్ ప్లేస్ యు సీ అండ్ ఇన్ వాట్ ఎవర్ టైమ్ యు సీ, నో టూ పర్సన్స్ ఆర్ అలైక్ ఎయిదర్ ఇన్ దర్ ఫార్మ్ ఆర్ ఇన్ దర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ దర్ అండర్స్టాండింగ్ ఆర్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దర్ క్యారెక్టరిస్టిక్స్.
0: భౌతికవాదులు ఏకత్వం యొక్క అనేకత్వాన్ని విరివిగా ప్రచారం చేయటము, ఇది ప్రపంచం యొక్క సహజం.
1: మెటీరియలిస్ట్ టెండ్ టు ఫైండ్ అవుట్ ద డిస్టింక్షన్స్ బిట్వీన్ డిఫరెంట్ పీపుల్. దిస్ ఈజ్ నేచురల్ ఫర్ దెమ్.
0: కానీ అనేకత్వంలోని ఏకత్వాన్ని ప్రచురించేటువంటి యొక్క వ్యక్తులు చాలా అరుదు.
1: బట్ ఇట్ ఈస్ రేర్ టు గెట్ పీపుల్ హూ ట్రై టు ఫైండ్ ద యూనిఫైయింగ్ వన్నెస్ అమంగ్ ద డైవర్స్ ఫ్యాక్టర్స్.
0: పవిత్ర దృష్టితో, సువిశాలమైన ప్రజ్ఞానముచే పరిశీలన జరిగినప్పుడు భిన్నత్వంలోని ఏకత్వము సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ యూ ఎన్క్వైర్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సేక్రెడ్నెస్ అండ్ విత్ బ్రాడ్ మైండెడ్నెస్, దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద యూనిఫైయింగ్ వన్నెస్, ద వన్ విచ్ ఇస్ కామన్ అమంగ్ ఆల్ ద డైవర్స్ థింగ్స్.
0: ప్రాపంచికంగా, నైతికంగా, మానసికంగా, వైజ్ఞానికంగా ప్రతి మానవుని యొక్క ఆహార విహారములను ఏకత్వంగా గుర్తించటం జరుగుతూ ఉంటుంది.
1: యూజువలీ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ దాట్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెటీరియలిస్టిక్ ఫ్యాక్టర్స్ దే ట్రై టు ఫైండ్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ కామన్ అమంగ్ ఆల్ పీపుల్.
0: రాజు మొదలు రైతు వరకును, కూటి పేద మొదలు కోటీశ్వరులకును జనన మరణములు సమానమనేటువంటి సత్యాన్ని ఏకత్వం విశ్వసిస్తుంది.
1: దిస్ వన్ ప్రిన్సిపుల్ విచ్ ఇస్ ఫౌండ్ యాజ్ కామన్ కెన్ బి సీన్ ఇన్ ది డెత్ విచ్ అక్కర్స్ టు ఆల్ పీపుల్, బి హీ ఎ కింగ్ ఆర్ ఎ పాపర్, బి హీ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ పూర్ మ్యాన్. దిస్ డెత్ అక్కర్స్ అండ్ ఈస్ కామన్ ఫర్ ఆల్.
0: జాతి, మత, వర్ణ, వర్గ, దేశ, కాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రము గురికాక ఏకత్వం అనేటువంటి ఒక సత్యాన్ని కఠోపనిషత్తు బోధిస్తుంది.
1: కఠోపనిషత్ టీచర్స్ ద ప్రిన్సిపుల్ ఆఫ్ యూనిటీ అండ్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ కామన్నెస్ విచ్ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్, క్రీడ్, రిలిజియన్, కంట్రీ, నేషన్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ విచ్ మైట్ ఎగ్జిస్ట్ ఫర్ పీపుల్.
0: అది ఆత్మానం రతనం విద్ధి, శరీరం రథమే వచ్చ. ప్రతి శరీరము కూడాను రథం వంటిదని, ఈ రథమునందు రౌతు ఒక ఆత్మస్వరూపుడై ఉన్నాడని, ఇవి ప్రతి జీవంతమునకును ప్రతి దేహమునకును సమత్వమైనటువంటి యొక్క చర్యలని కూడాను ఇది సమత్వం గావిస్తుంది.
1: దిస్ ఉపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ విచ్ ఈస్ కామన్ అండ్ విచ్ ఈస్ ఈక్వల్ అమంగ్ ఆల్ పీపుల్ అండ్ దట్ ఈస్ ద బాడీ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ అండ్ ది ఇండ్వెలర్ హూ ఈస్ డ్రైవింగ్ అండ్ మేకింగ్ దిస్ పర్టికులర్ బాడీ టు ఫంక్షన్ హీఈస్ ఆల్సో కామన్ అమంగ్ ఆల్ పీపుల్.
0: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు ఉన్నవి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపుల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
1: వన్ ఈస్ ఎనిమాలిటీ అండ్ ఎనిమల్ నేచర్, ద సెకండ్ ఈస్ డివినిటీ అండ్ డివైన్ నేచర్.
0: దుష్టమైన, కామ క్రోధ లోభ మోహ మదమాచ్చిన్నటువంటి ఈ అరిషద్వర్గములు లోబడి భగవత్ ప్రసాదమైన స్థితి గతి మతి సంపత్తిని సద్వినియోగపరచుకొనక దుష్ట మార్గములందు దీనిని ప్రవేశపెట్టి దుష్టుడై అనేక విధములుగా కూడాను చతుష్ట సంపత్తిని సాహసం చేత మానవుడు మరింత అధోగతికి గురి అయిపోతున్నాడు.
1: మ్యాన్ హూ ఈజ్ సబ్డ్యూడ్ అండ్ కంట్రోల్డ్ బై ది సిక్స్ ఎనిమీస్ సచ్ అస్ డిజైర్ గ్రీడ్ యాంగర్ అండ్ ప్రైడ్ ఎట్సెట్రా ఈజ్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది డివైన్ క్వాలిటీస్ విచ్ హ్యావ్ బీన్ ఎండోర్డ్ ఇన్ హిమ్ బై డివినిటీ ఇట్సెల్ఫ్ అండ్ దేర్ ఫోర్ ఈజ్ గోయింగ్ ఇన్ ద రాంగ్ పాత్ అండ్ సఫరింగ్ ఇమ్మెన్స్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క దుష్ట మార్గం నందు జీవితమును ప్రవేశపెట్టి దాని యొక్క సత్యత్వాన్ని గుర్తించక కేవలం అసత్యమనే విశ్వసించి పరమాత్మను విస్మరించి తన యొక్క జీవితమును అధోగతి పాలు చేసుకోవటమే ఇది పశుత్వం యొక్క తత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ యానిమాలిటీ విచ్ ఇస్ ఇన్హరెంట్ ఇన్ మ్యాన్ మేక్స్ మ్యాన్ టేక్స్ ది రాంగ్ పాత్ బిలీవింగ్ ఓన్లీ అన్ట్రూ థింగ్స్ గివింగ్ అప్ the truth in him and giving up the divinity and the divine way and thus suffering untold suffering because he introduces life in the wrong path.
0: Manavuni yokka kayamunu kalamunu karmanu sampadanu sadviniyoga parachi
1: man by making good use of his body the time available to him the wealth at his disposal
0: neeti nijayitiliye jati yokka lakshanamani bhavinchi
1: considering truth and morality as the very life breath of
0: vichini paropakara deekshaga vishwasinchi
1: believing them to be used for the good of others
0: tara karmalanu pavitramu gavinchukotame idi daivattvam yokka tattvamani
1: making use of his own actions in the divine way this is the path of divinity
0: manavuni yokka pravartanu puraskarinchukoniye వాని యొక్క మంచి చెడ్డలు ప్రకటిస్తూ ఉంటాది.
1: డిపెండింగ్ అపాన్ మ్యాన్స్ బిహేవియర్ వన్ కెన్ సీ వెదర్ హీఈస్ ఎ గుడ్ పర్సన్ ఆర్ ఎ బ్యాడ్ పర్సన్
0: ఎట్టి భావమో అట్టి ఫలితము.
1: ది రిజల్ట్స్ డిపెండ్ అపాన్ హిజ్ ఓన్ ఫీలింగ్స్
0: కనుకనే ప్రాచీన కాలము నుండి కూడాను వేదములు వేదాంగములు స్మృతులు ఇతిహాసములు పురాణముల యొక్క ప్రమాణములను ఆచరించి ఆనందించి అన్యులకు అందించేటువంటి యొక్క అవకాశమే మన భారతీయ సంస్కృతి.
1: అవర్ భారతీయ కల్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఈజ్ బేస్డ్ అపాన్ ద స్క్రిప్చర్ సచ్ అస్ వేదాస్ వేదాంత ఉపనిషత్స్ అండ్ మేక్స్ వన్ బిలీవ్ దట్ హీ హస్ టు టేక్ ద రైట్ పాత్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: ఇవి అనంతమైనటువంటి యొక్క సాగరాలు.
1: దీస్ స్క్రిప్చర్స్ ఆర్ infinite in their scope.
0: ఇవి విజ్ఞాన నిలయాలు.
1: These are the mines of wisdom.
0: సముద్రము నుండి నిత్యము సూర్యుడు తన యొక్క కిరణముల చేత నీరును ఆవిరిగా మార్చుకొని ఆకాశమునందు మేఘములుగా రూపొందింపచేసుకుని తదుపరి వర్షములను కురిపించి పంటలను పండించి ప్రకృతిని సస్యశ్యామలం గావించుతున్నాడు.
1: Sun god is responsible for making the waters in the ocean become clouds and thus rain comes and through rain there will be plenty of harvest and thus contributes to the prosperity and joy of the people.
0: Inaadu ee vidhamuga suryudu nityamu kudanu samudra jalamunu anekanga anantanga aaviriga marchukunnappatikini ee samudramu kinchit maatram kudanu taanu taggipovatam ledu.
1: Although on account of sun's rays the waters get evaporated in a very large measure and become clouds, the ocean itself doesn't shrink even a little.
0: Nadulu pongi pravahinchi kattulu degi gramamulu munchinappatikini ee vidhanga aneka nadulu pravahinchi samudramunandu cheruchunnappatikini samudramu kinchit maatram kodanu perugutaledu.
1: Even when a number of rivers are flooded and they are flowing into the ocean on a large scale, then also ఇట్ వుడ్ నాట్ ఎక్స్పాండ్
0: పెరిగి తరగనటువంటి యొక్క నిత్యత్వాన్ని వహించినటువంటిది ఈ సముద్రం యొక్క లక్షణము.
1: ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఓషన్ ఈస్ దట్ ఇట్ ఐదర్ డజంట్ ఇన్క్రీజ్ ఆర్ ఇట్ డజంట్ ష్రింక్.
0: అదే విధముగానే భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి వేద వేదాంగములు యొక్క తత్వము అనేక మంది తమ యొక్క బుద్ధి కుశల చేత తాము ఎంత అందుకున్నప్పటికీ, ఎన్ని సంవత్సరములు ఎన్ని యుగములు ఎన్ని ఇది జరిగినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడా నువ్వు తరిగేటువంటి స్వభావం కాదు.
1: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ భారతీయ కల్చర్. ఫర్ ఏజెస్ టుగెదర్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అండ్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ అండ్ బెనిఫిటెడ్ బై ది భారతీయ కల్చర్. బట్ భారతీయ కల్చర్ డజంట్ అండర్గో చేంజ్ అండ్ ఇట్ డజంట్ గెట్ కాంట్రాక్టెడ్ బై ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
0: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క సంస్కృతిని భారతీయులు గుర్తించుకునలేక కేవలం వీటిని అలక్ష్యపరచట చేతనే విదేశీయులు దీనిని అపహరించి దీని చేత అనేక విధములైనటువంటి యొక్క ఫలితమును పొందగలుగుతున్నారు.
1: భారతీయ themselves have not recognized this extraordinary quality of భారతీయ కల్చర్ which is permanent and unchanging. Therefore foreigners took advantage of this particular culture. They made use of the good things about this culture and got the benefits.
0: Veda vedangamulu kevalam aadhyatmika tattvamunu maatrame pratirinchatam kaaka విలువైనటువంటి వైజ్ఞానిక తత్వాన్ని కూడాను సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును కూడాను విరివిగా ప్రకటించడానికి పూనుకున్నది.
1: వేదాస్ అండ్ వేదాంగాస్ ఆర్ నాట్ మియర్లీ ఫుల్ ఆఫ్ స్పిరిచువల్ వెల్త్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్, దే హావ్ ఆల్సో కంటెయిన్డ్ ఇన్ దెమ్సెల్వ్స్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే.
0: వేదమునకు పుట్టినిల్లు భారతదేశము.
1: భారత్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ వేదాస్.
0: కానీ ఈ వేదము యొక్క విహార స్థానం విదేశములు.
1: బట్ they are prospering and thriving in foreign countries.
0: Vedamulo nalugova vedam ainatundi adharvana vedamu,
1: the fourth veda adharvana veda,
0: idi japanulo cheri germanyiki bayal deri aneka vidhamainatundi videshamulu yendu idi aneka vidhamuluga kudanu variki upayogakaranga vinyogistuntunnaru.
1: This adharvana veda first went to Japan and then traveled on to Germany and various other countries which made use of the contents of this Veda and got immense benefits.
0: ఈ వేదము ఖగోళ శాస్త్రము.
1: This Veda gives astronomy
0: శాస్త్రము, శిల్ప శాస్త్రము, చిత్ర శాస్త్రము, అనేక విధమైనటువంటి యొక్క పదార్థ శాస్త్రముతో కూడినటువంటిది.
1: This particular Veda is full of sciences which relate to the world such as astronomy, physics, chemistry and various other sciences.
0: ఇది గణిత శాస్త్రమునందు కూడాను సాముద్రిక శాస్త్రమునందు కూడాను చాలా గొప్ప పేరు పొందినటువంటిది.
1: దిస్ హాజ్ అర్న్డ్ ఎ గ్రేట్ నేమ్ ఈవెన్ ఇన్ ది సైన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ.
0: ఈ ఖగోళ శాస్త్రం యొక్క విచిత్రమైన చిత్రమును అనేక మంది విదేశం యొక్క శాస్త్రజ్ఞులు కూడాను గుర్తిస్తూ వచ్చారు.
1: ద ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కంటెయిన్ ఇన్ దిస్ వేదా విత్ రెఫరెన్స్ టు ద ఆస్ట్రానమీ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై మెనీ ఫారినర్స్.
0: ఒకానొక సమయంలో గొప్ప తత్వవేత్త అయినటువంటి సర్ డబ్ల్యూ హంటర్ అనేటువంటి వాడు ఈ యొక్క అధర్వణ వేదము యొక్క ఖగోళ శాస్త్రం యొక్క తత్వాన్ని గుర్తించి గ్రీసు దేశములకు మించినటువంటిదిగా ఉంటున్నదని దీనిని అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ వన్ మిస్టర్ హంటర్ రికగ్నైజ్ ది కంటెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వేద విత్ రెఫరెన్స్ టు అస్ట్రానమీ అండ్ డిస్క్రైబ్డ్ దిస్ వేద టు కంటెయిన్ మోర్ అడ్వాన్స్ థింగ్స్ దాన్ థింగ్స్ విచ్ హావ్ బీన్ ఎక్స్పాండెడ్ ఇన్ గ్రీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క పవిత్ర రత్నములను మనము దాని విలువను మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ట్రాడినరీ వాల్యుయబుల్ థింగ్స్ విచ్ దిస్ పర్టికులర్ వేద కంటెయిన్స్.
0: రష్యా దేశములో,
1: ఇన్ రష్యా,
0: ఉత్తర దిశ యందు,
1: ఇన్ నార్త్,
0: మాస్కోకు ఇంచుమించు 1,000 మైళ్ళు దూరం లోపల,
1: అట్ ఎ ప్లేస్ విచ్ ఈస్ 1,000 మైల్స్ అవే ఫ్రమ్ మాస్కో,
0: ఒక విధమైనటువంటి విశాలమైనటువంటి పట్టణం ఉన్నది.
1: దెర్ ఈస్ ఎ బిగ్ సిటీ.
0: ఆ పట్టణమునందు అనేక విధములైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి గ్రంథములు మహా పెద్ద గ్రంథాలయముగా నిర్మించుకున్నారు.
1: ఇన్ దట్ సిటీ దే హావ్ బిల్ట్ ఎ లైబ్రరీ విచ్ కంటెయిన్స్ ఎ నంబర్ ఆఫ్ టెక్స్ టేకన్ ఫ్రమ్ ఇండియా.
0: అదే కాజా పట్టణము.
1: నేమ్ ఆఫ్ దట్ సిటీ ఈస్ కాజా.
0: ఈ కాజా పట్టణములకు 4,000 మైళ్ల సమీపం లోపల,
1: టు దిస్ పర్టికులర్ సిటీ ఆఫ్ కాజా అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4,000 miles
0: సుఖా నది అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఎ రివర్ బై నేమ్ సుఖా నది విచ్ ఈస్ ఫ్లోయింగ్.
0: ఈనాడు ఆ సుఖా నదిని అను అని పిలుస్తూ వస్తున్నారు.
1: ది సేమ్ రివర్ సుఖా నది ఇస్ టుడే కాల్డ్ అను.
0: దీనికి సమీపములో చాలా విలువైనటువంటి యొక్క సువర్ణము లభ్యమవుతుందని ఈ అథర్వణ శాస్త్రము ద్వారా గుర్తిస్తూ వచ్చారు.
1: త్రూ అథర్వణ శాస్త్ర అండ్ బై అథర్వణ వేద దే హావ్ రికగ్నైజ్డ్ దట్ క్లోజ్ టు దట్ పర్టికులర్ ప్లేస్ దేర్ ఆర్ వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
0: అక్కడ లాడి వాస్టాస్ అనేటువంటిది ఒక పెద్ద పట్టణం ఉన్నది.
1: దేర్ ఈస్ అనదర్ టౌన్ క్లోజ్ టు ఇట్ విచ్
0: లాడి వాస్టాస్
1: విచ్ గోస్ బై ద నేమ్ లాడి వాస్టాస్.
0: ఈ పట్టణ సమీపములో ఈ అథర్వణ వేదం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినటువంటి శక్తివంతులు పరిశీలన చేయగా ఇక్కడ 69 సువర్ణ ఒక గనులంతా కూడా లభ్యమయ్యాయి.
1: ద పీపుల్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ సిటీ వెన్ దే ఎన్క్వైర్డ్ ఇన్ టు ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అథర్వణ వేద దే వర్ ఏబుల్ టు లొకేట్ 69 వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
0: కానీ భారతీయుల యొక్క పవిత్రతను వారు గుర్తించి ఇలాంటి మహాభాగ్యం మాకు లభ్యమైనదని వారు ఎంతయో దానిని వర్ణిస్తూ దానికి కృతజ్ఞతారూపం లోపల దానికి ఒక చక్కని భారతీయుల యొక్క నామంను ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దోస్ పీపుల్ రికగ్నైజ్డ్ ది రిచ్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్ అండ్ దే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫార్ ది బెనిఫిట్స్ దే హావ్ గాట్ ఫ్రమ్ దిస్ అథర్వణ వేద గేవ్ ఎన్ ఇండియన్ నేమ్.
0: దీని పేరు మహానిధి అన్నారు. ఇది భారతీయుల యొక్క పేరు కాదా?
1: The name of this is Mahanidhi. Is it not an Indian name?
0: Anaga Bharatadesham nunchi vachinatundi adharvana vedam yokka anugrahame ideni bharatiya yokka tattvaniki krutagnataga ee perunu varu uchcharistu vacharu.
1: As an act of gratitude towards Bharat, from which this adharvana veda has come and which has benefited them, they have given this particular name of
0: Bharat. Russians nandu kevalamu ఒక దైవత్వం మాత్రమే ఉచ్చరించేటువంటి యొక్క ఉత్సాహం లేదు కానీ వారి యందు ఘనమైనటువంటి నీతి నిజాయితీలు ఉంటున్నవి.
1: దీస్ రష్యన్స్ మే నాట్ బి అటరింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ క్వైట్ ఆఫన్ బట్ దెన్ దే హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ది ట్రూత్ అండ్ మొరాలిటీ.
0: ఈ విధమైనటువంటి నీతి నిజాయితీలే వారి జీవితమునకు జాతిగా రూపొందుతూ వచ్చినాయి.
1: దే హావ్ టేకన్ ట్రూత్ అండ్ మొరాలిటీ యాజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ దేర్ కమ్యూనల్ లైఫ్.
0: మానవ జాతికి ప్రధానమైనటువంటి లక్ష్యమే మన యొక్క శీలము.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ అవర్ క్యారెక్టర్.
0: ఈ విధమైనటువంటి గుణములు సరైన నడతలే లేకుండా ఇది మానవత్వమే కానేరదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ క్యారెక్టర్ యూ కెనాట్ డిస్క్రైబ్ ద పర్సన్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. అండ్
0: మానవుని యొక్క విలువ ధన కనక వస్తువాహనాలతో లేదు, మానవుని యొక్క నడతతోనే ఉంటున్నది.
1: ద వాల్యూ ఆఫ్ మ్యాన్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అండ్ పొసెషన్స్ అండ్ సచ్ అస్ గోల్డ్ but it depends only upon his behavior and conduct.
0: Kanuka manavuni yokka niti tattvanni chakkaga gurtinchadaniki prayatninchali.
1: Therefore we have to make an effort to recognize the importance of the morality and truth in the life of man.
0: Niti galugu jati nijamaina jati ra annadu.
1: It has been said that only that particular caste is a true caste in a community.
0: Ee niti ye manavuni yokka tattvanni gurtinchadaniki tegalatvanti yokka viluva.
1: That is, morality is a true measure of human nature.
0: Enni vidhamulainatundi yokka margamulalo bharatiya sanskrutini bodhinchi tadwara neetiye pradhanamainatundi yokka sanskrutika visveshistu vacharu.
1: Ancestors believe that neeti, the morality, is the very basis of bharatiya culture. They taught the same thing in a number
0: of ways. Sariyaina guna pravartane lekundina idi manavattame kadani kudanu danini విశ్లేషిస్తూ వచ్చారు.
1: దే హావ్ ఆల్సో ఫర్మ్లీ బిలీవ్డ్ దట్ ఇట్ ఇస్ నాట్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమానిటీ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ బేస్డ్ అపాన్ మొరాలిటీ.
0: కనుకనే మానవుని యొక్క శీలమనగా 3 విధములైనటువంటి యొక్క తత్వములతో కూడినటువంటి దాన్ని కూడా మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ మొరాలిటీ ఆఫ్ మ్యాన్ అండ్ మ్యాన్స్ లైఫ్ మస్ట్ బి బేస్డ్ అపాన్ 3 important principles.
0: మొదటిది పవిత్రము.
1: The first one is sacredness.
0: రెండవది సహనము.
1: The second one is patience.
0: మూడవది పట్టుదల.
1: The third one is perseverance.
0: కనుకనే దీనిని పర్సూరెన్స్ అనేటువంటి పేరుతో పెట్టి P plus P plus P plus E equals C అన్నారు.
1: along with this word
0: perseverance and purity, plus patience.
1: Three P's: perseverance, purity, and patience.
0: E equal character.
1: These three are equal to C. C is equal to character.
0: కనుకని ఈ మూడు ముచ్చటైనటువంటి యొక్క పదముల యొక్క తత్వమునే భారతీయులు చిన్న వాక్యముగా ఉచ్చరించి విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సూరెన్స్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్ బై భారతీయాస్.
0: అయితే ఈనాడు అట్టి పవిత్రత ఉన్నదా?
1: బట్ టుడే డూ యూ హ్యావ్ సచ్ ప్యూరిటీ?
0: పవిత్రత ఏమాత్రం కూడా మనకు కనిపించటలేదు.
1: ప్యూరిటీ ఈజ్ నాట్ ఫౌండ్ ఈవెన్ ఇన్ ఎ స్మాల్ మెజర్ దీస్ డేస్.
0: ఈ పవిత్రత ఉండినప్పుడే మనలో సహనము ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ప్యూరిటీ యూ విల్ హ్యావ్ పేషెన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రత, సహనము రెండు కూడినప్పుడే మనలో విధమైనటువంటి ఒక దృఢత్వము ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ప్యూరిటీ అండ్ పేషెన్స్ యూ విల్ హ్యావ్ పర్సీవరెన్స్.
0: ఈ విధమైనటువంటి మూడింటికి అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయంగా కూడినటువంటి యొక్క తత్వాన్ని మనం ఈనాడు వ్యర్థం గావించుకుంటున్నాము.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ద రియల్ బెనిఫిట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ మ్యూచువల్లీ డిపెండ్ అపాన్ ఈచ్ అదర్.
0: శారీరకమైనటువంటి యొక్క తత్వం లోపల మనం ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రయోజనములకు ఉపయోగించాలి.
1: వీ హావ్ టు యూజ్ ద బాడీ ఫార్ ది పర్పస్ ఆఫ్ అటైనింగ్
0: పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం అనేటువంటిది సమాజం యొక్క సేవ నిమిత్తమై, సత్యాన్వేషణ నిమిత్తమై, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించే నిమిత్తమై సంభవించినదని, ప్రాప్తించినదని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ బాడీ హాస్ బీన్ గివెన్ టు us ఇన్ ఆర్డర్ టు సర్వ్ పీపుల్, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ యూనిటీ విచ్ ఈస్ అండర్లయింగ్ ది డైవర్సిటీ అండ్ దస్ శాంక్టిఫై అవర్ ఓన్ బాడీ.
0: సహనము, దేని నిమిత్తమై సహనము? ఇది మన యొక్క స్వభావం.
1: పేషెన్స్, ఫర్ వాట్ purpose is patience to be used? This is our very nature.
0: Manavattvamlo unnatundi sahaname divyatvanga mari ade daivatvanga roopondutundi.
1: It is the patience which is inherent in man gets transformed into divinity.
0: Prati okka kashtamunaku, nashtamunaku, dukkhamunaku, nindalaku, nishturakudanu manam sahanaanni vahinchali.
1: We have to use patience in times which are trying, which are full of difficulties.
0: Sahaname lekundina jeevitame sagadu.
1: Without patience, your life will not move.
0: కనుక సహనం అన్నదేంటిది మన యొక్క జీవితం యొక్క, భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
1: Patience, therefore, is a very important characteristic of భారతీయ culture.
0: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు.

0: చక్కదనము.
1: ఇన్ భారత్ విచ్ ఇస్ ది మోస్ట్ సీక్రెట్ ల్యాండ్, పేషెన్స్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ.
0: వ్రతములన్నిటి యందు వన్నెగాంచినయట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: అమంగ్ ఆల్ ది ఆస్టరిటీస్ అండ్ తపస్, ద ట్రూత్ అండ్ క్యారెక్టర్ దే ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ తపస్.
0: మధుర భావం వేది మన దేశమందన్న, మాతృభావము కన్నా మాన్యమెత్తి.
1: ఇన్ అవర్ కంట్రీ వాట్ ఈస్ దట్ సేక్రెడ్ స్వీట్ ఫీలింగ్, ద ఫీలింగ్ ఆఫ్ ది అప్రోచ్ ఆఫ్ మదర్హుడ్, ది రెస్పెక్ట్ ఫర్ మదర్హుడ్. దిస్ ఇస్ ది మోస్ట్ సేక్రెడ్ అండ్ స్వీట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ భారతీయ.
0: ప్రాణంబు కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
1: అవర్ నేషనల్ క్యారెక్టరిస్టిక్ ఇన్ విచ్ వీ కన్సిడర్ ఆనర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లైఫ్, వీ ఆర్ థ్రోయింగ్ ఆల్ దీస్ గుడ్ థింగ్స్ ఓవర్ బోర్డ్.
0: నేటికి చిరి పరదేశ నీతుల రసి వేసే విచిత్ర స్వేచ్ఛయను.

0: by giving up such sacred culture of Bharat and blindly imitating foreigners, the Bharatiyas have become something like an elephant which does not know its own inherent great strength.
1: ఈనాడు మానవులకు గుణం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
0: టుడేస్ మ్యాన్ డస్ నాట్ నో వాట్ వర్చ్యూ మీన్స్.
1: ఈ గుణతత్వాన్ని అర్థం చేసుకున్నట్టుకైనా ప్రయత్నించటం లేదు.
0: హీఈస్ నాట్ ఈవెన్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ వర్చ్యూ.
1: ప్రయత్నించి కూడాను దానిని వివిధమైనటువంటి యొక్క వికార మార్గమునందు దాని అర్థం గావించుకున్నారు.
0: ఈవెన్ వెన్ హీ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్, హీ ఈజ్ ఓన్లీ మిస్అండర్స్టాండింగ్ అండ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్.
1: కేవలం మానవుని యొక్క ఆకారం మాత్రమే ప్రకటించుచు ప్రచరించుచు తన యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ గివింగ్ అప్ హిస్ డివైన్ నేచర్ ఓన్లీ ఇన్ ఫార్మ్, హీఈస్ రిమైనింగ్ యాజ్ ఎ మ్యాన్.
1: కనుకనే ఎక్కడ చూచినను ఎక్కడ విన్నను ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ఒక విధమైనటువంటి యొక్క భయభ్రాంతులతో కూడి ఉంటుంది జగత్తు.
0: దట్ ఈస్ ద రీజన్ వై ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్. విచ్ ఎవర్ సైడ్ యు లుక్ అండ్ వాట్ ఎవర్ యు హియర్ దేర్ ఆర్ స్టోరీస్ విచ్ ఫ్రైటన్ యు.
1: ఈనాటి యుద్ధములకు ఈ భయభ్రాంతులకు కరువు కాటకాలకు మూల కారణం ఏమిటి? మన ప్రవర్తనే.
0: ఫర్ టుడేస్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఫియర్స్ వార్ famine for everything what is responsible it is only our behavior and
1: sariyina pravartanam manam kaligi undinappudu ee prakruti kudanu sariyinaatunte oka phalitamane andistoo untadi.
0: If our conduct and behavior is good, then nature also will be giving what is good for us.
1: Cheppu maatalaku cheyu panulakunu bhinnamga ainatunte oka idini manam anubhavistunnamu.
0: There is a lot of difference in what we utter and in what we do. This is our life.
1: The proper study of mankind is man. ఈ తత్వాన్ని ఈనాడు మనం గుర్తించుకోవటానికి ఏమాత్రమూ ప్రయత్నించటం లేదు.
0: టుడే వీ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: ఈనాడు మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రంలో విరివిగైనటువంటి యొక్క బలమును సంపాదించుకున్నప్పటికీ,
0: ఆల్దో టుడేస్ మ్యాన్ హాస్ అటైన్డ్ ఎక్స్ట్రాఆర్డినరీ స్ట్రెంగ్త్ అండ్ హైట్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్,
1: ఈ నైతికమైనటువంటి విలువ దినదినములకు దిగజారిపోతున్నది.
0: డే టు డే he is getting degenerated in terms of morality.
1: ee yokka naitikamainatundi jeevithame lekundina idi jeevitham ane anipinchukodu.
0: If life is devoid of morality, you cannot call it life at all.
1: Naitika jeevithamato paatu adhyatmika jeevithanni kuda nu prachirimpa chesinatundide mana yokka samskruti.
0: Our culture is one which has also put spiritual
1: ee samskrutini manam gurtinchadaniki samskramu anaga సంస్కృతము అనేటువంటి విద్యను మనం అభ్యసించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ లైఫ్ అండ్ దట్ పర్టికులర్ కల్చర్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ స్పిరిచువాలిటీ అండ్ మొరాలిటీ, వీ హావ్ టు అండర్స్టాండ్ సంస్క్రిట్.
1: జర్మనీలో, రష్యాలో, అమెరికాలో ఇత్యాది ప్రాంతములు ఎందుకు కూడాను ఈ భారతదేశం నుంచి కొనిపోయినటువంటి యొక్క వేద గ్రంథములను గుర్తించుకోని నిమిత్తమై తప్పనిసరిగా అనేక విశ్వవిద్యాలయముల లోపల ఈ సంస్కృతమును అభ్యసించడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నములు జరుపుతున్నాయి.
0: ఇన్ కంట్రీస్ లైక్ జర్మనీ, రష్యా అండ్ అమెరికా, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది టెక్స్ విచ్ హావ్ గాన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కంట్రీ టు దోస్ కంట్రీస్, దే ఆర్ ట్రైన్ టు లెర్న్ సంస్క్రిట్ కంపల్సరీలీ.
1: మన ప్రాచీన గ్రంథములన్నీ కూడాను సంస్కృతం నందే లిఖించబడినటువంటివి.
0: ఆల్ అవర్ గ్రేట్ టెక్స్ ఆఫ్ ద ఓల్డెన్ డేస్ ఆర్ రిటన్ ఇన్ సంస్క్రిట్.
1: సంస్కృతం నుంచి ఆవిర్భవించినటువంటివే సంస్కృతి.
0: ది కల్చర్ this sanskruti has come from this language sanskrutam.
1: ee vidhamainatunti yokka protsaha utsahamulu videshamunandu viriviga perigipochunnappatikini bharata deshamunandu deeniki nirutsahamulu nispahamulu maatrame abhivruddhi avutunnam anetunti cheppukotamu chaala vicharakaramainatunti vishayamu.
0: It is rather distressing to think that in other countries there is a lot of encouragement given to the learning of the language of sanskrit, while
1: ప్రాచీన కాలము నుండి కూడాను భారతదేశం అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటిది.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమోరియల్ ది కంట్రీ ఆఫ్ భారత్ హెస్ ఆక్యుపైడ్ ది పొజిషన్ ఆఫ్ ది మాస్టర్ అండ్ ద ప్రిసెప్టర్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్.
1: ఈ సంస్కృతమునందుండేటువంటి సంస్కృతి యొక్క తత్వాన్ని విదేశీయులు కూడా ఎంతో శ్రద్ధతో భక్తితో దీనిని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: ఏ నంబర్ ఆఫ్ ఫారినర్స్ ఆర్ మేకింగ్ ఎఫర్ట్ సీరియస్లీ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ట్రూత్ కంటెయిన్ in this particular culture through understanding the
1: vidheshi yokka jeevithamane manam anukarinchadaniki prayatnistunnane kaani swadesham yokka pavitram yokka nirmalam yokka nishwartham yokka ee samskrutini manam ye maatram kodanu aacharanalo pettutuko angikarinchatam ledhu.
0: We we are not making real efforts to understand the sacredness of our own culture and our own language, although we are blindly imitating the foreigners in their own way of life.
1: Enna bharate tanna bharata bharatadeshamlo leneetundi maroka deshamlo e maatram kodalu kanipinchavu.
0: There is nothing which is found outside Bharat which is not available in Bharat.
1: Bharat deshamlo ni roopamulu kaani naamamulu kaani ఏ పదార్థములు కానీ చాలా పవిత్రమైనటువంటివని కూడాను అందరూ గుర్తిస్తూ వచ్చారు.
0: ఎవ్రీవన్ రికగ్నైజ్ ఇన్ ద పాస్ట్ దట్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ కంటైన్డ్ ఇన్ భారత్ ఇన్ వాట్ ఎవర్ ఫారం ఇన్ వాట్ ఎవర్ నేమ్ థింగ్స్ ఎగ్జిస్ట్ దేవర్ ఆల్ సేక్రెడ్.
1: గ్రీక్ దేశపు రాజు భారతదేశమునకు ప్రయాణమై వచ్చుచుండగా ఆ గ్రీక్ యొక్క మత గురువు ఈ రాజులకు ఒక ఆజ్ఞాపించాడు ఒక విషయాన్ని.
0: ఏ కింగ్ ఫ్రమ్ గ్రీస్ వాస్ కమింగ్ టు భారత్. His own spiritual master advised him thus.
1: Raja, neevu pavitramainatundi Bharat deshamlo paadam pettuchunnavu kaani naa yokka chirikala vanchanu kontha ka neevu teerchagalavani nenu visvasistunnan annadu.
0: O king, you are going to enter the sacred land of Bharat. I have a few long standing desires.
1: Pavitramainatundi ganga jalamunu okka paatralo teesukuni rammannadu.
0: He requested the king, O king, you get one small vessel of Ganges water.
1: దివ్యమైనటువంటి భగవద్గీతను ఒకటి కొనిరమ్మన్నాడు.
0: You also buy one sacred భగవద్గీత for me.
1: భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి పాదధూళిని కొంత తీసుకుని రమ్మన్నాడు.
0: He also said that get the sacred dust of that particular land for me.
1: మానవాతీతమైనటువంటి శక్తులను గుర్తించి మానవాతీతమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించినటువంటి మహాభారతం యొక్క చరిత్రను కూడా నువ్వు ఒకటి కొనిరమ్మన్నాడు.
0: He also just said any text which gives the supreme description of
1: మహాభారతమునందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానిక సంబంధమైనటువంటి యొక్క ప్రతి సూత్రములు కూడాను ఇందులో ఇమిడి ఉన్నవని కూడాను బోధించాడు.
0: A copy of Mahabharat which contains quite a few things which are sacred and which are unique, which are very beneficial.
1: విదేశీయులు భారతం యొక్క రహస్యాన్ని ఈ విధంగా గుర్తిస్తే మన భారతీయులు భారతం అంటే ఏమిటి అంటే వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలని గారెలతో పోల్చుకుంటున్నారు భారతాన్ని.
0: When foreigners have recognized the sacredness of Mahabharat, what is the state of our Indians? Those people think that either if you want to listen, you have to listen Mahabharat or you want to eat.
1: మహాశ్రీమంతుడు ధనవంతుడైనటువంటి వాడు కుబేరుడు భారతదేశంలో.
0: They compare this particular text only to a sweet.
1: కనుకనే ఇండోనేషియా లోపల కూడాను ఒక బ్యాంక్ పేరు బ్యాంక్ ఆఫ్ కుబేరా అని కూడాను పేరు పెట్టుకున్నారు.
0: ఇన్ ఇండోనేషియా దే హావ్ గివెన్ ద నేమ్ ఆఫ్ కుబేరా హూ ఇస్ ది వెల్తియెస్ట్ పర్సన్ అకార్డింగ్ టు
1: ఈ ఎయిర్లైన్ కంటే కూడాను గరుడా అని కూడాను పేరు పెట్టుకున్నారు.
0: దే హావ్ గివెన్ ది నేమ్ ఆఫ్ గరుడ ఆల్సో టు
1: అనగా గరుడ అంటే ఎంత పవిత్రమైనటువంటిది విష్ణు వాహనం అని కూడాను వారు గుర్తించారు.
0: దే హావ్ రికగ్నైజ్డ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ ఈగిల్ గరుడ and therefore they have given that
1: విష్ణు అనగా సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడైనటువంటి వాడు ఈ గరుడ వాహనుడై సర్వత్రా వ్యాపించుతున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను వారు అర్థం చేసుకున్నారు.
0: దే హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ ది ఫ్యాక్ట్ దట్ ది విష్ణు ఈజ్ ఆల్ పర్వేసివ్ దస్ దిస్ పర్టికులర్ గరుడ ఆల్సో ఈజ్ ఆల్ పర్వేసివ్ దట్ ఈస్ హౌ దే హావ్ గివెన్ దట్ నేమ్.
1: కానీ ఈనాడు మనం గరుడ అంటే పక్షిగా భావిస్తూ ఉన్నాము.
0: బట్ టుడే వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ కన్సిడరింగ్ గరుడ ఓన్లీ
1: నీవుగా మనం భారతీయులమని చెప్పుకోవటం కూడా చాలా సిగ్గులు చేటుగా ఉంటుందని.
0: We must feel ashamed of ourselves if we really do not know the inner significance of these things.
1: ఒకానొక సమయం లోపల
0: once upon a time
1: అమెరికా వెళ్ళినప్పుడు
0: when a person went to America
1: ఒకని పేరు చతుర్వేద శాస్త్రి అని.
0: That particular person had the name of చతుర్వేద శాస్త్రి.
1: ఈ చతుర్వేద శాస్త్రి అనగా నాలుగు వేదములు కూడా నువ్వు గుర్తించినటువంటి వాడు అని దీని యొక్క అర్థము.
0: The meaning of this particular name is the one who has mastered four Vedas.
1: ee naalugu vedamulu gurtinchinatunti vaadu mahaveerudu anukunnaru aa videshiyulu.
0: Those country people, they thought that this man is a very great man because he knows all the four Vedas.
1: Okanoka samayamlo pala bharata vedanni kontha varaku tarjuma chestu
0: while translating Veda
1: konni shlokamulalo chakkaga arthamulu teliyakapoyindi.
0: He did not know the correct meaning of a few slokams and stanzas in that.
1: ఈ మ్యాక్స్ ముల్లరు ఈ విధమైనటువంటి అర్థముల నిమిత్తమై అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
0: మ్యాక్స్ ముల్లర్ tried to find out the correct meaning and he contemplated over that.
1: Videshamunaku vellinatunti prathi okkaru kodanu motta motta maximumlanu chuchi vacheyatunti varu.
0: Those people who visited that particular country, they would first pay a visit to Maximulla.
1: ఇతను కూడాను తన పని తాను పూర్తి చేసుకుని ఇండియాకు వెనుకకు తిరిగి రావాలని చెప్పని ఈ చతుర్వేద శాస్త్రి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి లోపలికి పంపించాడు.
0: దిస్ చతుర్వేద శాస్త్రి, as he had completed the assignment for which he had gone, he wanted to return to his country, that is India. Before he returned, he went to Max Muller and said,
1: పట్టలేని ఆనందంతో ఉట్టిపడాడు.
0: Max Muller was extremely overjoyous and he was in an ecstasy to see that particular visiting card.
1: చతుర్వేద శాస్త్రి, ఏదో ఒక వేదాంతాన్ని నేను గుర్తించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే భారతదేశం నుంచి చతుర్వేద శాస్త్రి వచ్చాడు, ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే అని భావించాడు.
0: మాక్స్ ముల్లర్ థాట్ దట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ బికాస్ వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఎ ఫ్యూ స్టాంజాస్ ఆఫ్ ఎ వేద.
1: తక్షణమే ఈ యొక్క మాక్స్ ముల్లరే స్వయంగా వెళ్లి ఆ చతుర్వేద శాస్త్రిని లోపల తీసుకుని వచ్చాడు గౌరవంతో.
0: హియర్ కమ్స్ ఎ పర్సన్ హూ ఇస్ అ మాస్టర్ ఆఫ్ ఫోర్ వేదాస్, దేర్ఫోర్ హీ వెంట్ దేర్ and personally brought Chaturveda Shastri in.
1: Lopala praveshinchina takshaname edo bhagavastrupudu vachinattuga bhavinchadu Max Muller.
0: Max Muller thought that God himself has come when he saw this particular person.
1: Adaku tea biscuits tho thaniki sairenti tripti parichadu.
0: He extended all hospitality and gave him a cup of tea.
1: Meeru ekkadi nunchi vacharani prashninchaga nenu Bharat desham nunchi vachanu annadu.
0: He questioned him, from where do you come sir? He said, from Bharat.
1: మీ పేరేమనగా నాకు పేరు చతుర్వేద శాస్త్రి అన్నాడు.
0: మాక్స్ ముల్లర్ ఆస్క్డ్ ది క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ చతుర్వేద శాస్త్రి.
1: ఆహా, ఎంత అదృష్టవంతుడవు నీవు! మహాభారతదేశం నందు ఉద్భవించినటువంటి వాడవు, జన్మించినటువంటి వాడవు, నీ జన్మ సార్థకమైంది అన్నాడు మాక్స్ ముల్లర్.
0: మాక్స్ ముల్లర్ సెట్, హౌ ఫార్చునేట్ ఆర్ యూ టు బి బోర్న్ ఇన్ భారత్, విచ్ ఇస్ అ వెరీ సేక్రెడ్ ల్యాండ్.
1: తక్షణమే ఒక గ్రంథము తీసుకుని వచ్చి ఈ పదమునకు అర్థం ఏమిటి అని అడిగాడు.
0: ఇమ్మీడియట్లీ మాక్స్ ముల్లర్ బ్రాట్ ద టెక్స్ట్ అండ్ ఆస్క్డ్ చతుర్వేద శాస్త్రి,
1: ఈ పదం ఎక్కడ ఉన్నదండి అని అడిగాడు ఈ చతుర్వేద శాస్త్రి.
0: ఈ ఆస్క్డ్ చతుర్వేద శాస్త్రి, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్?
1: ఇగో ఫలాని యొక్క శంకర భాష్యంలో ఉంటున్నదని చెప్పాడు.
0: చతుర్వేద శాస్త్రి సెడ్, దట్ దిస్ ఇస్ ఫౌండ్ ఇన్ శంకర భాష్య.
1: ఈ అర్థం తెలియదు, ఒక్క వేదం కూడా తెలియదు.
0: హీ డస్ నాట్ నో ది కరెక్ట్ మీనింగ్. హీ డిడ్ నాట్ నో ఈవెన్ వన్ వేద.
1: అప్పుడు ఇతను ఆశ్చర్యపడ్డాడు, ఏమిటండి చతుర్వేద శాస్త్రి అని పేరు పెట్టుకున్నారు, ఒక్క వేదము యొక్క పదమైనా మీకు తెలియదా అన్నాడు.
0: మాక్స్ ముల్లర్ వాస్ సర్ప్రైజ్డ్, వాస్ వండర్స్ట్రక్. వెల్ సార్, యూ హావ్ కెప్ట్ ది నేమ్.
1: ఓన్లీ శంకరాచార్య విషయమైనా మీకు తెలిసినా అని ప్రశ్నించాడు.
0: ఆల్ రైట్, డూ యూ నో సంథింగ్ అబౌట్ శంకరాచార్య? మాక్స్ ముల్లర్ ఆస్క్.
1: అబ్బే, ఆ శంకరాచార్య ఎవరో చాదస్త బ్రాహ్మణులు అన్నారు.
0: చతుర్వేద శాస్త్రి సెడ్, వెల్ దట్ శంకరాచార్య ఈజ్ ఎ పర్సన్.
1: అప్పుడు అనుకున్నాడు మాక్స్ ముల్లర్, దీనికి పూర్వమంతా కూడాను తన యొక్క అంత్య జీవితం అంతా కూడాను మహాభారతదేశం లోపల గడుపుకొని తన యొక్క అంత్యదేహము అనగా ఈ యొక్క శరీరమును ఈ మహాభారతదేశం నుండి అంత్యం గావించుకోవాలని విశ్వసించుకున్నాడు. ఈ చతుర్వేద శాస్త్రి యొక్క పదములు విన్న తక్షణమే చీచి, భారతదేశంలో ఉండినటువంటి వారందరూ కూడాను మహాపండితుల కాదు కాదు, ఎక్కడ ఉండినప్పటికీ హృదయస్థాయి ప్రధానమైనటువంటిది అని అక్కడనే భగవంతుని స్మరించుకుంటూ ఇంకా భారతదేశమే వెళ్లకూడదని నిశ్చయం చేసుకున్నాడు.
0: ఆఫ్టర్ హియరింగ్ దిస్ ఇగ్నోరెంట్ అటరెన్సెస్ ఫ్రమ్ చతుర్వేద శాస్త్రి, హీ జస్ట్ సెడ్, వెల్ లెట్ మీ నాట్ గో టు భారత్, ఇన్ భారత్ ఆల్సో దేర్ మే నాట్ బి ఆల్ పండిట్.
1: ఈ విధంగా భారతదేశంలో ఉండినటువంటి వారు మన శాస్త్రములు, మన సంస్కృతిని, మన యొక్క సాధనను, మన యొక్క నీతి నిజాయితీలను ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోలేక కేవలం గొప్ప గొప్ప చదువులకై విదేశాలకు వెళ్లటం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అగౌరవమైనటువంటి విషయం.
0: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ప్రాపర్ హార్ట్, హీ సెడ్. బట్ వెన్ సచ్ ఇస్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ ఓన్ పీపుల్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీస్ టు లెర్న్ సర్టన్ స్కిల్స్ అండ్ సర్టన్ టెక్నాలజీస్, ఇట్ ఈస్ రాదర్ అన్ఫార్చునేట్.
1: విదేశీయులు భారతదేశంలోకి వచ్చి భారతీయ సంస్కృతి విషయాన్ని చక్కగా గుర్తించి తెలుసుకున్నట్టు అనేక విధమైనటువంటి శ్రద్దా భక్తులు నిరూపించుతుండగా భారతీయులు భారతదేశం నుండే ఉంటుంది తమ యొక్క సంస్కృతిని తాను గుర్తించుకోలేకపోవటము ఎంత వెర్రితనము.
0: వెన్ సో మెనీ ఫారినర్స్ ఆర్ కమింగ్ టు భారత్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ భారతీయ కల్చర్ అండ్ ఎక్స్పీరియన్స్ సేక్రెడ్నెస్, వెన్ అవర్ ఓన్ పీపుల్ ఇఫ్ దే డు నాట్ నో వాట్ భారతీయ కల్చర్ ఈస్, వాట్ ఎ గ్రేట్ మిస్ ఫార్చునిటీ.
1: కనుక భారతీయ సంస్కృతి ఎందుండినటువంటిది ప్రధానమైనటువంటిది ఒక గుణము.
0: ఇన్ భారతీయ కల్చర్ the most important thing is virtue.
1: ప్రాచీన కాలము నుండి కూడాను మన భారతదేశంలో ఈ యొక్క క్యారెక్టర్ అనగా శీలమునకు ఎక్కువ ప్రాణం ఇస్తూ వచ్చేటువంటి వారు.
0: ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ వి హావ్ బీన్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్ ఇన్ భారతీయ కల్చర్.
1: కనుకనే పూర్వం యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ క్యారెక్టరే పోతే లైఫ్ పోయినట్టుగా వారు విశ్వసించేటువంటి వారు.
0: దోస్ పీపుల్ హోమ్లీ బిలీవ్ దట్ ఇఫ్ వన్ లూజెస్ క్యారెక్టర్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ వన్ లూజింగ్ వన్స్ లైఫ్.
1: ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: దే బిలీవ్ దట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
0: దే ఆల్సో బిలీవ్ ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
0: దే ఆల్సో బిలీవ్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి సూత్రములు.
0: దీస్ త్రీ ఆర్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ విచ్ గవర్న్.
1: కానీ ఈనాడు కారుకు రివర్స్ అని ఉండినట్టుగా ఈ యొక్క ఆధునిక జీవితము అనేటువంటిది ప్రారంభమైన తక్షణమే దీనికి విరుద్ధంగా జరుగుతూ వస్తున్నది.
0: బట్ అన్ఫార్చునేట్లీ టుడే వీఆర్ గోయింగ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్.
1: ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
0: టుడేస్ మ్యాన్ బిలీవ్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇదే ధనమూలం మిదం జగత్తు. ఇదే మన యొక్క భారతీయ సంస్కృతి. ధర్మమూలం మిదం జగత్తు. ఇది నిజమైన సంస్కృతి.
0: దిస్ అమౌంట్స్ టు ద స్టేట్మెంట్ దట్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ బేస్డ్ అండ్ ఈజ్ సపోర్టెడ్ బై మనీ. నో నో, దిస్ ఇస్ రాంగ్. ఆన్ ది అదర్ హ్యాండ్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ బేస్డ్ ఆన్ ధర్మ.
1: రక్షించటకు ఎవరు కూడా ముందంజ వేయటం లేదు.
0: ఫర్ ప్రొటెక్టింగ్ ధర్మ నో వన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్.
1: కానీ అధర్మం నుంచి ఆచరించుటకు ముందంజ వేస్తున్నారు.
0: బట్ ఫర్ ప్రాక్టీసింగ్ అధర్మ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఇన్ గ్రేట్ మెజర్ ఇన్ గ్రేట్ నంబర్.
1: కనుకనే దేశం పాప భూయిష్టముగా మారిపోతున్నది.
0: దట్ ఈస్ వై ది కంట్రీ ఈస్ బికమింగ్ రాదర్ సిన్ఫుల్.
1: కనుక పాపములకు మనం గురి కాకూడదు, పుణ్యమును ఆచరించాలి.
0: వి షుడ్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ యాక్ట్స్ ఆఫ్ సిన్.
1: దీనిని భారతీయ సంస్కృతికి పుణ్యశ్చ ఫలమిష్యంతి పుణ్యం నిశ్చంతి మానవ న పాప ఫలముష్యంతి పాపం కురువంతు ఎత్తతః అన్నారు. అనగా పుణ్యము చేయటము చాలా మంచిదని చెప్పుతున్నాము.
0: దట్ మీన్స్ వీఆర్ అట్టరింగ్ బై వర్డ్ ఆఫ్ మౌత్ దట్ ఇట్ ఈస్ సేక్రెడ్ టు డూ వర్చ్యూస్.
1: పుణ్యఫలము కావాలని ఆశిస్తున్నాము.
0: వీ వాంట్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ వర్చ్యూ.
1: కానీ పుణ్యకర్మలు చేయటం లేదు.
0: బట్ వీఆర్ నాట్ అండర్టేకింగ్ యాక్ట్స్ ఆఫ్ వర్చ్యూ.
1: పుణ్యకర్మలు చేయక పుణ్యఫలం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
0: వితౌట్ పర్ఫార్మింగ్ వర్చ్యూస్ డీడ్స్ హౌ కెన్ యూ గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ వర్చ్యూ.
1: పాప ఫలమిచ్చంతి పాపం కురువంతు ఎత్తతః. పాప ఫలము నాకు వద్దు అని అంటున్నాము.
0: వీఆర్ ప్రేయింగ్ దట్ వీ డు నాట్ వాంట్ ది ఫ్రూట్స్ ఆఫ్ బ్యాడ్ డీడ్స్.
1: కానీ పాప ఫలములు ఆచరిస్తున్నాం, పాప కర్మలు.
0: బట్ వీఆర్ పర్ఫార్మింగ్ సిన్ఫుల్ డీడ్స్.
1: పాప కర్మలు ఆచరించినప్పుడు పాప ఫలం వద్దంటే పోదు కదా?
0: ఇఫ్ యూ పర్ఫార్మ్ బ్యాడ్ డీడ్స్ అండ్ సిన్ఫుల్ డీడ్స్ యూ విల్ ఆటోమేటికలీ గెట్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: కనుక ఎట్టి కర్మలు మనం ఆచరిస్తామో అట్టి ఫలితం మనకు సిద్ధిస్తుంటాయి.
0: వాట్ ఎవర్ రిజల్ట్స్ అండ్ ఫ్రూట్స్ వీ గెట్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ యాక్షన్ దట్ వీ పర్ఫార్మ్.
1: కనుక పవిత్రమైన కర్మలు ఆచరించడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు పూనుకోవాలి.
0: ఎవరీ వన్ మస్ట్ టేక్ ఎ రెజల్యూషన్ టు పర్ఫార్మ్ గుడ్ డీడ్స్.
1: ఈ మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటి దానిని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ హౌ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఈజ్.
1: భారతీయ సంస్కృతి యొక్క విలువను కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: వీ హావ్ టు ఆల్సో అండర్స్టాండ్ ది సేక్రెడ్ వాల్యూస్ ఆఫ్ భారతం.
1: చేసుకుంటే కాలం లేకపోయినా ఇష్టం లేకపోయినా దీనిని పెడత్తం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు.
0: వీ మే నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ బట్ వీ షుడ్ నాట్ మిస్ అండర్స్టాండ్ ఇట్.
1: వీటిని ఆశాస్వదం చేయడానికి అంతకంటే మనం ముందంజ వేయకూడదు.
0: వీ షుడ్ నాట్ గో ఫార్వర్డ్ టు మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
1: గౌరవించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ ఆల్వేస్ ట్రై టు ఆనర్ దీస్ వాల్యూస్.
1: కృతజ్ఞతను నేర్చుకోవాలి.
0: వి ఆల్సో కల్టివేట్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్.
1: కానీ మనం పొందినటువంటి ఫలితమును కూడా కృతజ్ఞత చెప్పకుండా క్రూరులుగా మారిపోతున్నాము.
0: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఈజ్ వి గెట్ ఆల్ ద బెనిఫిట్స్ బట్ వీ డోంట్ హ్యావ్ గ్రాటిట్యూడ్ ఫర్ సచ్.
1: ఈనాటి యువకులు ఏ విధమైనటువంటి యొక్క భావములను ఉచ్చరిస్తున్నారో ఆ భావములను ఆచరణలో పెట్టడానికి తగిన కృషి చేయాలి.
0: Whatever things have been uttered by the youth of today, they have to practice them.
1: కేవలం మాటలు ఎందు మాత్రమే చెప్పి క్రియలు ఎందు మాత్రమే వీటిని వినియోగించకుండిన ఇది మానవత్వమునకు విరుద్ధమైనటువంటి తత్వము.
0: ఇట్ వుడ్ బి కాంట్రరీ టు హ్యూమన్ నేచర్ ఇఫ్ ఓన్లీ ది అట్టర్ బై వర్డ్ అండ్ డు నాట్ ప్రాక్టీస్ సచ్ గ్రేట్ వర్చ్యూస్.
1: కనుక ఏ విధమైనటువంటి భక్తి శ్రద్ధలతో హృదయపూర్వకంగా మీరు ఇట్టి ఉపన్యాసములు ఇస్తున్నారో ఆ ఉపన్యాసములు జీవిత పర్యంతం కూడాను మీరు ఆచరణ ఎందు ఉంచి మీరు ఆనందించి 10 మందికి అందించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ వాట్ ఎవర్ సెన్స్ ఆఫ్ డివోషన్ అండ్ అర్నెస్నెస్ యు ఆర్ గివింగ్ స్పీచెస్ ద సేమ్ థింగ్ దాట్ యు ప్రాక్టీస్డ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్ అండ్ హోల్డ్ యువర్
1: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు యువకులు కేవలం ఒక 10 మంది పవిత్రులుగా చిక్కినప్పటికీ చాలు.
0: ఇఫ్ వీ కెన్ గెట్ 10 such sacred students, that would be sufficient for us.
1: Jagatunanta manamu pracharam salpavachu.
0: We will be able to control the entire world.
1: Pracharamunaku mundu neevu mottamota acharinchu.
0: Before you preach, you must practice.
1: Anushtinchu.
0: Practice them.
1: Anubhavinchu.
0: Enjoy.
1: Anandinchu.
0: And enjoy.
1: Tadupari 10 mandiki panchu.
0: And then distribute the same
1: money yokka kattavanga meeru kankanam kattukovali.
0: This particular duty will have to be cultivated by you.
1: Kartavyanni nirvartinchukovatame mana yokka pradhanamaina dharmanga manam suchinchali.
0: We must consider that as an important duty on our part to discharge all our duties meticulously.
1: Kaalam ati veganga prachanda maratam vale kadilipovutunnadi.
0: Time is moving fast.
1: Deham yokka jeevita pramanam anetundi manchugadda vale channa channamunaku nu tarigipovutunnadi.
0: The quantum of life is becoming less and less day by day.
1: కర్తవ్యాన్ని గుర్తించకపోతే కాయమును వదిలిపెడుతున్నాడు మానవుడు.
0: బిఫోర్ మ్యాన్ రికగ్నైజెస్ వాట్ ఈస్ డ్యూటీ
1: మానవుడు పుట్టినందుకు దీని ఫలితం ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ది యూజ్ అండ్ పర్పస్?
1: దేని నిమిత్తమే నీవు పుట్టావు?
0: వై ఈస్ మ్యాన్ బోర్న్?
1: తిండి నిద్రాల కోసమా?
0: ఈజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుడ్ అండ్ స్లీప్ మ్యాన్ ఈస్ బోర్న్?
1: భయమైరాల కోసమా?
0: ఈజ్ ఇట్ ఫర్ ఇండల్జింగ్ ఇన్?
1: కాదు కాదు. ఆహార నిద్ర భయ మైదునాని సామాన్యమే తత్పశువిన్నరాణి జ్ఞానం నరాణా అధికం విశేష దానైన శూన్య పశువు సమాన. ఇలాంటి జ్ఞానమే లేకపోతే పశువుతో సమానము, నిపాద పశువునే చెప్పవచ్చు.
0: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ డిస్క్రిమినేషన్ అండ్ విజ్డమ్ విచ్ ఆర్ యునిక్ ఫీచర్స్ దెన్ యూ కెనాట్ కాల్ హిమ్ ఎ మ్యాన్ అట్ ఆల్.
1: ఆహార నిద్ర భయ మైదనాదులు కేవలం పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నవి.
0: ఈవెన్ అనిమల్స్ విల్ హ్యావ్ ఎ డిజైర్ ఫర్ ఫుడ్ ఎ డిజైర్ ఫర్ స్లీప్.
1: ఇలాంటి ఫలితమును అనుభవించే నిమిత్తం మానవత్వం రావాలా?
0: For the sake of indulging in such useless things should man's life be obtained?
1: Kaadu kaadu aadarshamantamainatundi jeevithanni anubhavinchali andinchali.
0: Not for the sake of this, one should live an ideal life and one should offer ideals for others.
1: Andu vidyarthulu endu idi pradhanamainatundi lakshanamga bhavinchali.
0: And even there among people, among students, this is a very important
1: vare bhavishyattu yokka nayakulu.
0: These are going to be the leaders in future.
1: Kanuka వారి యొక్క భావములను సున్నితమైనట్టుగాను పవిత్రమైనట్టుగాను నిర్మలమైనట్టుగాను నిస్వార్థమైనట్టుగాను తీర్చిదిద్దుకుంటకు తగిన కృషి చేయాలి.
0: దే హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు మేక్ దర్ ఫీలింగ్ సేక్రెడ్ ప్యూర్ అండ్ పర్పస్ఫుల్ అండ్ గ్రేట్.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన సంస్కృతిని మనం ప్రచారం లోపల ఆచరించి అందించడానికి తగిన ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమిస్తున్నాను.
0: Wishing that you should practice this sacred culture, live this sacred culture and offer an ideal to others and sanctify your life. Thus Swami is bringing his divine discourse to a close.
1: Prema mudita manase ka

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద థర్డ్ డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 4th August 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ గిఫ్ట్స్ అస్ ద ఎసెన్స్ ఆఫ్ భక్తి యోగా, ద 12th చాప్టర్ ఆన్ డివోషన్. What could be a greater fortune than to hear from the Lord himself how to love him? Sri Bhagavan Uvacha.
1: Bhaktiman me priyo naraha idi bhagavat vaani. Bhaktiman భక్తి కలిగిన వాడు మే నాకు, ప్రియో నరః అట్టివాడే నాకు ఇష్టుడు. అనగా భక్తి కలిగినటువంటి వాడే నాకు ఇష్టుడు అని దీని యొక్క అంతరార్థం.
2: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ భక్తిమాన్ మే ప్రియో నరః ఈజ్ ద వన్ హూ హ్యావ్ డివోషన్ ఫర్ మీ is dear to me.
1: ప్రపంచములో మానవుడు అనేక విధములైనటువంటి ఫలములను స్వీకరిస్తున్నాడు.
2: In the world, man has been reaping different types of fruits.
1: ధన కనక వస్తు వాహనాదులను ఆర్జిస్తున్నాడు.
2: He is earning wealth, gold and properties.
1: Gaurava pratishtha padavulanu kudanu pondagalugutunnadu.
2: He has been honored position and prestige.
1: Ivanni kudanu chadabanguramulu anetuvanti satyanni 12th adhyayamaina bhakti yogamunandu nirupistu vachindi Bhagavad Gita.
2: భగవద్గీత హెస్ బీన్ ప్రూవింగ్ ఇన్ భక్తి యోగా ఆఫ్ ద 12th చాప్టర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ వరల్డ్లీ అటైన్మెంట్స్ వెల్త్ ఎట్సెట్రా ఆర్ ట్రాన్సియంట్.
1: ప్రపంచంలో మనము పొందవలసినటువంటిది మహోజ్జలమైనటువంటి సాయుధ్యమైనటువంటి సారసహితమైనటువంటి అమూల్యమైనటువంటి వజ్రము భగవత్ ప్రీతి. అయితే ఇట్టి ప్రేమ మనకు ఏ మార్గమునందు లభిస్తుంది, అనుసరించాలి అని యోచించాలి.
2: దెన్ వీ హావ్ టు థింక్ హౌ టు అక్వైర్ దిస్ లవ్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ది పాత్ టు బి టేకన్, వాట్ వే టు బి ఫాలో టు అచీవ్ దిస్ లవ్ ఆఫ్ గాడ్.
1: క్షేత్రమును పరిశుద్ధము చేయక విత్తులు నాటినప్పుడు పంటలు పండవు.
2: వితౌట్ క్లీన్సింగ్ ద ఫీల్డ్ అండ్ ప్రిపేరింగ్ ది ఫీల్డ్, ఇఫ్ యూ సో ది సీడ్ యూ విల్ నాట్ గెట్ క్రాప్.
1: అదే విధముగానే హృదయ క్షేత్రమునందు అహంకారం అనేటువంటి ఈ దుష్ట సంబంధమైన విషయములను దూరము గావించినప్పుడే ఆత్మానందం అనేటువంటి పంట మనకు లభిస్తుంది.
2: ఇన్ ద సేమ్
1: దీనిని భగవద్గీత యందు దేహాభిమానమును దూరం గావించుకోవాలి అని బోధిస్తూ వచ్చింది భక్తి యోగం.
2: ది సేమ్ థింగ్ ఈజ్ టాట్ ఇన్ భగవద్గీత ఇన్ ది చాప్టర్ భక్తి యోగ దట్ ది అటాచ్మెంట్ టు ది బాడీ విల్ హావ్ టు బి రిమూవ్డ్.
1: మానవుడు భగవంతుణ్ణి ప్రేమించినట్టుగా భావించుతున్నాడు కాని తద్వారా లభించేటువంటి ఫలితము శూన్యం.
2: Man has been imagining that he is loving God, but with mere thoughts like that, the results would be nil.
1: Bhagavantudu nannu premistunnada ledha anetundi vishayamu pradhanamaina lakshyam.
2: The most important thing to be kept in view is to find out whether God is loving me or not.
1: Neevu bhagavantunni preminchinanu bhagavantudu ninnu preminchakundina phalitam shunyam.
2: ఈవెన్ ఇఫ్ యు లవ్ గాడ్, ఇఫ్ గాడ్ డస్ నాట్ లవ్ యూ, ది రిజల్ట్ ఈస్ నిల్.
1: అయితే భగవంతుని ప్రేమను పొందేటువంటి మార్గం ఏమిటి?
2: ఇన్ దట్ కేస్ వాట్ ఈస్ ది వే టు ఎర్న్ ద లవ్ ఆఫ్ గాడ్?
1: సంతుష్ట సతతం అని చెప్పింది భక్తి యోగం.
2: భక్తి యోగం హ్యాస్ డిస్క్రైబ్డ్ యాజ్ కంటెంట్మెంట్ అండ్ టు బి ఆల్వేస్ ఇన్ యోగా ఆర్ యూనియన్ విత్ గాడ్.
1: దృఢ నిశ్చయ అని కూడా బోధించింది.
2: ఇట్ ఇస్ ఆల్సో టాట్ స్టెడీనెస్, a steady resolve.
1: సంతుష్టః సతతం, నిరంతరము కూడాను తృప్తుడై ఉంటుండాలి, సంతృప్తుడై ఉంటుండాలి.
2: సంతుష్టః సతతం మీన్స్ దట్ వన్ షుడ్ బి ఆల్వేస్ కంటెంటెడ్.
1: తృప్తి వేరు, సంతృప్తి వేరు.
2: దేర్ ఇస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ తృప్తి అండ్ సంతృప్తి.
1: సంగీతము సమ్యక్ కీర్తనం, కీర్తనం అనేటువంటి యొక్క తత్వంలో కొంత వ్యత్యాసం మనకు గోచరిస్తుంది. కీర్తనం సంకీర్తనం, సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని అనగా కీర్తనం పాడటంలో కేవలము పెదవుల నుండి, గొంతు నుండి ఈ యొక్క వాక్యములు వెలువడవచ్చు.
2: టు అండర్స్టాండ్ దిస్ వీ కెన్ టేక్ ది ఇల్లస్ట్రేషన్ ఆఫ్ సంగీత అండ్ గీతం. కీర్తనం, సంకీర్తనం అండ్ కీర్తనం. కీర్తనం ఆర్ మ్యూజిక్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద లిప్, వేర్ సంకీర్తనం ఈజ్ అన్ ఇంటెగ్రల్ మ్యూజిక్ కమింగ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్.
1: సంకీర్తనం అనేటువంటిది హృదయము నుండి కరిగి గదడి స్వేచ్ఛతో ఆనందముతో భయప్రాంతులు లేకుండా గావించినటువంటి దీనిని సంకీర్తనం అని చెబుతూ వచ్చారు.
2: సంకీర్తనం మేబీ డిస్క్రైబ్డ్ యాజ్ దట్ మ్యూజిక్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్ వితౌట్ ఎనీ సెన్స్ ఆఫ్ ఫియర్, స్పాంటేనియస్లీ, ఫ్రీలీ అండ్ విత్ అ లాట్ ఆఫ్ జాయ్.
1: అదే విధముగానే తృప్తి సంతృప్తి. తృప్తి అనేటువంటిది తాత్కాలికమైనటువంటి లౌకిక వ్యవహారములకు సంబంధించినటువంటిది తృప్తి.
2: ఇన్ ది సేమ్ వే ద డిఫరెన్స్ బిట్వీన్ తృప్తి అండ్ సంతృప్తి,
1: ఇది వ్యావహారిక సంబంధమైనటువంటి జగత్తునకు సంబంధించినటువంటిది.
2: తృప్తి రెఫర్స్ టు ద సాటిస్ఫాక్షన్ డిరైవ్ ఫ్రమ్ ది వరల్డ్,
1: ఇది ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి.
2: దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు ది వరల్డ్, అపరెంట్ వరల్డ్ ఆఫ్ సచ్.
1: సంకీర్తనం అన్నట్టుగా ఏ విధంగా చెప్తారు, అదే విధంగానే సంతృప్తి కూడాను ఇది కేవలం హృదయ స్థాయి నుండి శాశ్వతమైనటువంటిది గాను, సత్యమైనటువంటిది గాను, పరమైనటువంటిది గాను, నివృత్తికి సంబంధించినటువంటిది గాను గోచరిస్తుంది సంతృప్తి.
2: ఇన్ ది సేమ్ వే లైక్ సంకీర్తన సంతృప్తి ఆల్సో కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ట్రూత్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు నివృత్తి అండ్ డిటాచ్మెంట్.
1: సంతృప్తికి మార్పు లేదు.
2: ఫర్ ది సంతృప్తి దెర్ ఇస్ నో చేంజ్,
1: లేక కూర్పు లేదు.
2: దెర్ ఇస్ నథింగ్ బై వే ఆఫ్ అడిషన్.
1: మార్పు కూర్పు లేనటువంటి యొక్క నిత్యత్వంతో కూడినటువంటిది సంతృప్తి.
2: సంతృప్తి ఇస్ వన్ విచ్ డస్ నాట్ అండర్గో ఎ చేంజ్, బట్ టు విచ్ దెర్ ఇస్ నో అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్.
1: కనుక భక్తుడైనటువంటి వాడు లౌకిక సంబంధమైనటువంటి యొక్క ఫలమునకు కాని లేక ఫల విరుద్ధమునకు కాని ఏమాత్రము చింతించక స్థిరత్వమైనటువంటి యొక్క మనస్తత్వమును అభివృద్ధి పరచుకోవాలని దీని యొక్క అంతరార్థం.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఏ డివోటీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే ఆర్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ద వరల్డ్లీ థింగ్స్, బట్ హీ హ్యాస్ టు స్టడీ హిస్ మైండ్ అండ్ డెవలప్ స్టడీనెస్ ఆఫ్ ద మైండ్.
1: జయాపజయములకు లొంగక, మానాభిమానములకు కొంగక, సుఖ దుఃఖములకు కొంగక, ఈ మానవత్వమైనటువంటిది సమత్వంతో భావించుకునేటువంటి యొక్క తత్వములకి సంతృప్తి అనేటువంటి యొక్క పదమునకు అర్థము.
2: సంతృప్తి రెఫర్స్ టు ద ఈక్వాలిటీ ఆఫ్ ది మైండ్, ఈక్వల్ మైండెడ్నెస్, విచ్ ఈస్ ది సేమ్ వెదర్ దెర్ ఇస్ విక్టరీ ఆర్ డిఫీట్, వెదర్ దెర్ ఇస్ ప్రాఫిట్ ఆర్ లాస్, వెదర్ దెర్ ఇస్ జాయ్ ఆర్ సారో.
1: కనుకనే భక్తి అనగా ఎట్టి మార్పును చెందినటువంటిది, ఎట్టి కూర్పును కలగనటువంటిది, అది నిశ్చలమై నిర్మలమై ఉండేటువంటి యొక్క ప్రేమ తత్వములకే సంతృప్తి అని కూడా భావించవచ్చు.
2: దేర్ఫోర్ డివోషన్ ఆర్ సంతృప్తి రెఫర్స్ టు స్టడీ ఫీలింగ్ ఆఫ్ లవ్ అండ్ సాటిస్ఫాక్షన్ రదర్ దాన్ థింగ్స్ విచ్ చేంజ్ విచ్ విల్ బి అండర్ గోయింగ్ విత్ సమ్.
1: భగవంతుడు ఏది అనుగ్రహించినా ఏది ప్రసాదించినా తన యొక్క ప్రేమ ప్రసాదంగానే భావించుకుని తృప్తి నొందాలి.
2: A devotee has to accept whatever is given by God with a lot of satisfaction, thinking that it is a gift of love given for his own good.
1: ఇది ఇట్టి సంసారమును కలిగి ఇట్టి సమత్వము చేత ప్రవర్తింపచేసేటువంటి యొక్క చిత్తమునకే సంతృప్తి అని కూడా చెప్పవచ్చు.
2: That particular heart which it treats with equal mindedness all these things may be described as having santrupti.
1: దృఢనిశ్చయః. ఇది ఒక విధమైనటువంటి దృఢమైనటువంటి స్థిరమైనటువంటిది గాను నిశ్చిరమైనటువంటిది గాను ఉంటుండాలి.
2: దృఢ నిశ్చయః ఇట్ రిఫర్స్ టు ఫర్మ్ రిజాల్వ్.
1: ధైర్య సాహసములు దృఢశక్తులు మానవులకు సహజంగానే ఉంటుంటాయి.
2: ఇట్ ఈస్ నేచురల్ ఫర్ ఎ మ్యాన్ టు హ్యావ్ స్టెడీనెస్ అండ్ ఫర్మ్నెస్ కరేజ్.
1: ఈ దృఢత్వమును ఈ ధైర్య సాహసమును అనేక విధములైనటువంటి మార్గములలో దీనిని అనుభవిస్తుంటాడు జీవుడు.
2: ఏ లివింగ్ బీయింగ్ విల్ బి ఎంజాయింగ్ ది స్టెడీనెస్ ఫర్మ్నెస్ అండ్ రిజాల్వ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఇన్ ద లైఫ్.
1: ఇట్టి దృఢమైనటువంటి ధైర్య సాహసమును కొంతమంది మేరు పర్వతం ఎక్కేటువంటి విషయంలో మహాధీరుడై ఉంటుంటారు.
2: సమ్ పీపుల్ విల్ బి యూజింగ్ దిస్ ఫర్మ్నెస్ రిజాల్వ్ అండ్ స్టెడీనెస్ ఇన్ క్లైంబింగ్ ది మౌంటైన్.
1: ఇట్టి ధైర్య సాహసములు దృఢశక్తి కూడాను అనంతమైనటువంటి సముద్రంలో దాటేటువంటి ఇదేటువంటి విషయంలో కూడాను స్థిరచిత్తులై ఉంటారు.
2: ద సేమ్ కరేజ్ అండ్ అడ్వెంచర్ మే బి యూజ్డ్ బై సమ్ పీపుల్ ఇన్ క్రాసింగ్ ద ఓషన్.
1: మరికొందరు భయంకరమైనటువంటి భీకరారణ్యములో ప్రయాణం చేసేటువంటి ధీరులై ఉంటారు.
2: సమ్ పీపుల్ విల్ బి యూజింగ్ దిస్ కరేజ్ ఇన్ ట్రావెలింగ్ ఇన్ ది వైల్డ్ ఫారెస్ట్.
1: దయా దాక్షిణ్యము లేకుండా ఇతరులు హింసించి ధనమును ప్రోగు చేసుకునేటువంటి విషయంలో దైవ శాస దృఢశక్తులు కలిగి కొంతమంది ప్రవర్తిస్తుంటారు.
2: సమ్ పీపుల్ విల్ బి యూజింగ్ దీస్ థింగ్స్ అండ్ బిహేవింగ్ ఇన్ ఆల్మోస్ట్ ఎ మెస్లెస్ ఫ్యాషన్ ఇన్ అర్నింగ్ దర్ ఇన్ అర్నింగ్ ప్రాపర్టీస్ అండ్ ఇన్ అర్నింగ్ వెల్త్ అండ్ మేకింగ్ ప్రాఫిట్.
1: మానవత్వముని మరచి దైవత్వమును విస్తరించి కేవలము ఒక దానవత్వంగా ప్రవర్తించి క్రూరత్వంలో ప్రవర్తించేటువంటి యొక్క ధీరత్వం కలిగినటువంటి వారు మరికొందరు ఉంటారు.
2: సమ్ పీపుల్ విల్ బి కరేజియస్ ఇన్ బీయింగ్ ఆల్మోస్ట్ మెర్సిలెస్ లివింగ్ క్వాలిటీస్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ డివినిటీ అండ్ ఆల్మోస్ట్ అక్వైరింగ్ ది ఫీచర్స్ ఆఫ్
1: ధీరత్వమును దృఢత్వమును మంచిగాను ఉపయోగించుకోవచ్చును చెడ్డగాను ఉపయోగించుకోవచ్చు.
2: ది ఫర్మ్నెస్ అండ్ రిజాల్వ్ మే బి యూజ్ ఎయిదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
1: వాల్మీకి పత్రకారుడుగా ఉండినప్పుడు తన యొక్క దైవ సాహస దృఢశక్తులన్నింటి కూడాను దుర్మార్గంలో ప్రవేశపెట్టాడు.
2: వెన్ వాల్మీకి వాజ్ రత్నాకర హీ వాజ్ యూజింగ్ ఆల్ హిస్ పవర్ ప్రోస్ కరేజ్ ఎట్సెట్రా ఇన్ ఎ బ్యాడ్ వే.
1: సప్తఋషుల యొక్క సంపర్కము చేత వారి ప్రబోధన చేత తన యొక్క ధైర్యమును సాహసమును దృఢశక్తిని కూడాను పవిత్రమైనటువంటి రామనామములో ప్రవేశపెట్టాడు.
2: By the association of Saptarshis and by listening to their preaching, he has been able to change his resolve and set out towards good and he used it in the name of repeating.
1: Kanukane Valmiki Ramayanamunaku Datagaanu oka vidhamainatunti oka kartagaanu roopanduthu vachadu.
2: That is how Valmiki became the author of Ramayana.
1: Kanukane manavudi oka drudashakti anetundidi kevalam laukikamainatunti ప్రాపంచిక సంబంధమైనటువంటి వ్యావహారిక సంబంధమైనటువంటి విషయం నందు ప్రవేశపెట్టుట కంటే ఇంద్రియ విగ్రహమునందు కూడాను దైవాపేక్ష ఎందు కూడాను దివ్యమైనటువంటి యొక్క ప్రపంచ మార్గమునందు కూడాను ఈ ధైర్య సాహస ధీరత్వమును ప్రవేశపెట్టడం సార్థకమవుతుంది.
2: Therefore, man should not use his steadiness and firmness in doing bad things or in worldly things, but on the other hand, he should use them in acquiring the grace of God.
1: ఇందులో మానవత్వమునందు ఒక విధమైన విశిష్టత రూపొందింపచేస్తుంది.
2: దిస్ ప్రిన్సిపల్ ఇస్ సర్టన్ యూనిక్నెస్ ఇన్ మ్యాన్.
1: కనుకనే సగుణోపాసన నిర్గుణోపాసన గురించి ఈ యొక్క భక్తి యోగము అధికంగా బోధిస్తూ వివరిస్తూ వచ్చింది.
2: దేర్ఫోర్ దిస్ భక్తి యోగ హ్యాస్ డిస్క్రైబ్డ్ అట్ లెంగ్త్ సగుణోపాసన అండ్ నిర్గుణోపాసన, వర్షిప్ విత్ అట్రిబ్యూట్స్ అండ్ అట్రిబ్యూట్స్.
1: ఈ సగుణ నిర్గుణోపాసములు కాని, సాకార నిరూపారములు కాని, నిరాకారములు కాని, ఏది ఉత్తమమైనటువంటిది, ఏది సాధకులకు అక్కడ కానటువంటిది అనేటువంటి విషయాన్ని భగవద్గీతనే బోధిస్తూ వచ్చింది.
2: భగవద్గీత హెస్ టాట్ బిట్వీన్ సగుణోపాసన నిర్గుణోపాసన అండ్ సాకార నిరాకార, విచ్ ఈజ్ బెటర్ అండ్ విచ్ ఈజ్ ఈజీ, విచ్ ఈజ్ సేఫ్ ఫార్ ది డివోటీస్.
1: సగుణ నిర్గుణములే లేక, సగుణ సాకారములే లేక, నిర్గుణ నిరాకారములు మనం పొందలేము.
2: వితౌట్ గోయింగ్ త్రూ ది అట్రిబ్యూట్ ఫార్మ్ ఫార్ విత్ అట్రిబ్యూట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గో టు నిర్గుణ అండ్ నిరాకారం.
1: దేహాభిమానము ఉండినంత వరకు, దేహభ్రాంతి ఉండినంత వరకు, దేహాతీతమైనటువంటి నిర్గుణత్వాన్ని కాని, నిరాకార తత్వాన్ని కాని మానవుడు ఏమాత్రం కూడా అనుభవించలేడు.
2: సో లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ అటాచ్మెంట్ టు ది బాడీ అండ్ బాడీ కాన్షియస్నెస్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ గో టు నిర్గుణ అండ్
1: సాధకునకు దేహాభిమానము, లోకాభిమానము, ఈ అభిమానములు సంపూర్ణంగా తొలగించినప్పుడే, తొలగినప్పుడే ఈ నిర్గుణ నిరాకార బ్రహ్మతత్వాన్ని కొంతవరకు నువ్వు సాధించడానికి అర్హుడవుతాడు.
2: మ్యాన్ వుడ్ గెట్ ది నెసరీ క్వాలిఫికేషన్ టు రీచ్ ఆర్ టు వర్షిప్ నిర్గుణ నిరాకార ఓన్లీ ఆఫ్టర్ హీ హాస్ ఓవర్కమ్ అటాచ్మెంట్ టు ద బాడీ అండ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్ అండ్ ఆల్ అదర్ అటాచ్మెంట్.
1: నేను దేహము, నాకు దేహం ఒకటి కలదు, నేను మానవాకారుణ్ణి అనేటువంటి భావం ఉండినంత వరకు కూడా మనకు నిరాకారం అనేటువంటిది ఏమాత్రం కూడా సాధించడానికి ఎట్టి వారికైనా సాధ్యం కాదు.
2: సో ఐ హావ్ వన్ ఐడెంటిఫైస్ వన్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ వన్ థింగ్స్ దట్ హీ హాస్ గాట్ ఎ పర్టికులర్ ఫారం, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫాలో నిర్గుణ నిరోగ.
1: కనుకనే దేహమా అన్నాడు కృష్ణుడు. దేహాభిమానం ఉండినంత వరకు, నేను దేహము అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు ఈ నిరాకార తత్వాన్ని సాధించటం సాధ్యం కాదు.
2: Therefore, Krishna has said that so long as one identifies himself with the body, he would not be able to follow the path of nirakara tattva.
1: Kanuka bhaktulainatunti vaadu, sadhakudainatunti vaadu, saguna sakaraanni tatratamalo aaradhanaku prarambhinchali.
2: A sadhaka or a devotee, therefore, in the very first instance, has to follow saguna and sakara upadhi.
1: Ee kontha kaalam varaku nu saagina tarvata kramakramena ఈ సాకారముని ఆధారం చేసుకుని నిరాకార తత్వంలో ప్రవేశిస్తుంది.
2: ఫర్ సమ్ టైమ్ ఇఫ్ హి ఫాలోస్ దిస్ పర్టికులర్ వే గ్రాడ్యువల్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు నిర్గుణ అండ్ నిరాకార.
1: విశ్వ స్వరూపాన్ని కూడాను ఆరాధన చేయవచ్చునని కూడాను భావిస్తూ వచ్చారు. కానీ విశ్వ స్వరూపం కూడాను ఒక సాకారమే కదా.
2: పీపుల్ హావ్ బీన్ థింకింగ్ దట్ ఇట్ ఇస్ పాసిబుల్ టు వర్షిప్ విశ్వరూప ఆకారం, ఈవెన్ దాట్ ఈస్ ఎ వర్షిప్ ఆఫ్ ఎ ఫారం.
1: విశ్వస్వరూపం అనేటువంటిది భూతాకాశం.
2: విశ్వస్వరూపం ది వరల్డ్ ఫారం కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ భూతాకాశం.
1: విశ్వవిరాట స్వరూపం అనేటువంటిది ఇది కేవలం చిత్తాకాశం.
2: విశ్వ విరాట్ స్వరూపం కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ చిత్ ఆకాశం.
1: ఈ రెండింటికి అతీతమైనటువంటి యొక్క మనో ఇంద్రియములకు అతీతమైనటువంటి యొక్క స్థాయిని చిదాకాశం.
2: ద వన్ విచ్ ట్రాన్సెండ్ ఈజ్ టు కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ చిదాకాశం.
1: మనం జాగ్రత్త అవస్థయందు అనుభవించినటువంటి అన్ని కూడాను కొన్ని కాకపోయినను కొన్నిని మనకు స్వప్నావస్థ ఎందుకు గోచరిస్తూ ఉంటాయి.
2: ద థింగ్స్ విచ్ విల్ ఎంజాయ్ ఇన్ ది వేకింగ్ వరల్డ్ వన్ ఆర్ అట్లీస్ట్ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ విల్ బి ఎంజాయింగ్ ఈవెన్ ఇన్
1: జాగ్రత్త అవస్థ ఎందు మనో ఇంద్రియముల యొక్క ప్రభావము అధికంగా ఉంటుంటాయి.
2: డ్యూరింగ్ వేకింగ్ స్టేట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మైండ్ అండ్ ది సెన్సెస్ వుడ్ బి వెరీ మచ్
1: కానీ స్వప్నావస్థ ఎందు ఇంద్రియ ప్రభావము లేకపోయినప్పటికీ మనో ప్రభావం ఉంటుంటాయి.
2: During dream state, there may not be the effect and the influence of the sense organs, but there will be effect.
1: అదే కారణంతో మనకి సుశక్తి అవస్థయందు మనస్సు కూడా లీనమైపోతుంది.
2: In the causal state of sushupti, the mind also gets dissolved.
1: చిత్తకల్పితమైన ఇంద్రియ సంబంధమైన యొక్క ప్రభావమే భూతాకాశం.
2: The one which is associated with sense organs is భూతాకాశం.
1: మానసిక సంబంధమైన ప్రభావం యొక్క ప్రవృత్తిలే ఇది చిత్తాకాశం.
2: చిత్తాకాశ రెఫర్స్ టు ద స్టేట్ ఆఫ్ ద మైండ్.
1: మనో ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి ఏకత్వ స్వరూపమే ఇది చిదాకాశం.
2: చిదాకాశం రెఫర్స్ టు ఎ కాంబినేషన్ ఆఫ్ మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్.
1: కనుక సుశక్తి అవస్థ ఎందు మాత్రమే ఇది నిర్గుణ నిరాకార తత్వాన్ని భావించటం సాధ్యమవుతుందో ఏమో.
2: ఓన్లీ ఇన్ సుషుప్తి స్టేట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బి పాసిబుల్ టు జస్ట్ హ్యావ్ నిర్గుణ అండ్ నిరూప.
1: నిరంతరము సాకారమే ఆధారం చేసుకున్నట్టు వీలు లేదు.
2: వీ కెనాట్ గో బేసింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆన్ సాకార అలోన్.
1: సాకార నిరాకారము రెండు కూడా సాధకులకు అత్యవసరం.
2: సాకార నిరాకార బోత్ ఎసెన్షియల్ ఫర్ సాధక.
1: పక్షికి రెండు రెక్కలు ఉండినట్టుగా,
2: లైక్ హ్యావింగ్ టూ వింగ్స్ ఫర్ ఎ బర్డ్.
1: పండికి రెండు చక్రములు ఉండినట్టుగా,
2: ఇన్ ద వే దాట్ దేర్ ఆర్ టూ.
1: మనిషికి రెండు కాళ్ళు ఉండినట్టుగా,
2: లైక్ ఎ మ్యాన్ హ్యావింగ్ టూ లెగ్స్.
1: సాకార నిరాకారములు భక్తి ప్రభావము చే ప్రయాణం చేసేటువంటి సాధకులకు అత్యవసరం.
2: సాకార నిరాకార ఇన్ ది సేమ్ వే ఆర్ లైక్ దీస్ టూ వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ ఎట్సెట్రా ఫర్ వన్.
1: ఒకటి ముందు ఒకటి వెనుకు, ఒకటి ముందు ఒకటి వెనుకు. ఈ విధంగా సాకార నిరాకారంతో ప్రయాణం చేసినప్పుడే సాన్నిధ్యము అనేటువంటి యొక్క గమ్యమును మనం చేరడానికి వీలవుతుంది.
2: ది గోల్ ఆఫ్ సాన్నిధ్య కెన్ బి రీచ్డ్ విత్ ది టూ లెగ్స్ ఆఫ్ సాకార నిరాకార, వన్ పుటింగ్ ది అదర్ ఇన్ ఫ్రంట్ అండ్ దెన్ టేకింగ్ సపోర్ట్ ఆఫ్ ది అదర్.
1: అయితే సాకారము క్షణకాలం.
2: బట్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సాకార ఇస్ ఓన్లీ ట్రాన్సియంట్.
1: నిరాకారము శాశ్వతం.
2: నిరాకార ఇస్ పర్మనెంట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: మీరు ఈ ప్రశాంతి నిలయ మందిరము లోపల ఒక వేల మంది కూర్చున్నారు.
2: ఇన్ ప్రశాంతి నిలయ మందిరం ఏ థౌసండ్ పీపుల్ ఆర్ బీయింగ్ సీటెడ్.
1: ఇది ఒక గంట లేక ఒకటిన్నర గంట కాల నియమం.
2: దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్ అవర్ ఆర్ వన్ అండ్ అవర్స్.
1: వీరితో పాటు ఈ ప్రశాంతి నిలయం నందు నేను కూడా ఉంటున్నాను.
2: ఇన్ దిస్ వరల్డ్ అలాంగ్ విత్ దిస్ థౌసండ్ పీపుల్ దెర్ ఇస్ స్వామి ఆల్సో.
1: అందరూ ఈ హాల్కు లోపల భాగంలో కూర్చున్నారు.
2: ఆల్ ది పీపుల్ ఆర్ బీయింగ్ సీటెడ్ విత్ ఇన్ ది ప్రశాంతిలయం హాల్.
1: ఈ కాల పరిమితితో కూడినటువంటిది.
2: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది లిమిట్ ఆఫ్ ద టైం లిమిట్.
1: ఈ కర్మ నిమిత్తంతో కూడినటువంటిది.
2: ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: అయితే ఈ భావాన్ని మీ గ్రామాలకు మీరు వెళ్లిన తర్వాత ఒక్కతూరి మీరు చిత్తాకాశములను స్మరించినారంటే ఈ ప్రశాంతి నిలయము, ఇన్ని వేల వ్యక్తులు, స్వామి మీ హృదయంలో నిలిచిపోయాడు.
2: బట్ ది సేమ్ థింగ్ కెన్ బి జస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ యూ గో హోమ్. ఇఫ్ యూ వర్ టు జస్ట్ థింక్ అవ్ ఇట్ ఇన్ చిత్తాకాశ, ఆల్ ది థౌసండ్ పీపుల్, స్వామి, ప్రశాంతి నిలయం అండ్ హాల్, ఆల్ ఆఫ్ దెమ్ యూ కెన్ గెట్ ఇన్ యువర్ చిత్తాకాశ.
1: కేవలము ఇది బాహ్యమైన దృష్టిలో జాగ్రత్త అవస్థలో చూసినప్పుడు మీరందరూ కూడా ప్రశాంతి నిలయం హాలులో జీవిస్తున్నారు, నివసిస్తున్నారు.
2: ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్ అండ్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్ యూ కెన్ జస్ట్ సీ దట్ ఆల్ ఆఫ్ యువర్ నౌ రిసైడింగ్ ఇన్ ది హాల్ ఆఫ్ ప్రశాంతి మందిరం.
1: కానీ మీరు మీ గ్రామంలోకి వెళ్లి మీరు చింతించినప్పుడు మీరు ఈ ప్రశాంతి నిలయము నివసిస్తూ ఉంటుంటారు.
2: బట్ వాట్ హ్యాపన్ ఇఫ్ యూ గో టు యువర్ విలేజ్ ఆర్ యువర్ ప్లేస్ అండ్ యూ థింక్ ఆఫ్ దిస్ ప్రశాంతి నిలయం విల్ బి ఇన్ సైడ్ యువర్ హార్ట్.
1: ఈ ప్రశాంతి నిలయంలో ఉండినటువంటిది మీరు ఒక గంట అయినప్పటికీ ఈ ప్రశాంతి నిలయం మీలో నిలుచుకోవటము శాశ్వతంగా జీవితం అంతా నిలిచిపోయింది. మీరు ఎప్పుడు చింతించినా కూడా ఈ యొక్క దృశ్యం మీలో శాశ్వతంగా చేరిపోయింది.
2: యూ హ్యావ్ బీన్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం ఫర్ వన్ అవర్, బట్ దిస్ కెన్ బికమ్ ఎ పర్మనెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూ ఫర్ ఎవర్ వన్స్ యూ గో అండ్ యూ థింక్ ఆఫ్ ఇట్ ఇన్ చిత్ ఆకాశ.
1: కనుక జాగ్రత్త అవస్థలో మనం అనుభవించడం చేత కదా ఈ యొక్క చిత్తాకాశం అనేటువంటి యొక్క నిరాకార తత్వం మనలో శాశ్వతంగా నిలిచిపోయింది.
2: ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఇన్ దిస్ బికమ్స్ ఎ పర్మనెంట్ రికార్డ్ ఇన్ యువర్ చిత్ ఆకాశ.
1: ఈ సాకార తత్వమే మనం అనుభవించుకుంటున్న నిరాకారమైన దృశ్యం మన చిత్తంలో నిలిచిపోదు.
2: Without experiencing this sakara tattva in the heart, this would not have become a permanent impression on the heart.
1: కనుకనే దేనినైనా కూడాను సాకార సగుణోపాసన ప్రారంభించిన తరువాతనే నిర్గుణ నిరాకారమైనటువంటి ఒక తత్వము హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది.
2: Therefore, in the same way, whatever you want to experience, if you experience in sakara and saguna, nirguna, nirakara, you will be able to just experience later on.
1: ఒక పిల్లవాడికి కుర్చీ అనేటువంటి యొక్క పేరు నేర్పుతున్నాం మనం.
2: టు ఎ స్మాల్ చైల్డ్ యూఆర్ టీచింగ్ హెయిర్, ఎ వర్డ్ హెయిర్.
1: కానీ కుర్చీ అనేటువంటిది తెలిపినప్పుడు దీనికి ఆకారం ఏమిటో ఆ పిల్లవాడికి ఏం అర్థం కాదు.
2: వెన్ యూ అఫ్టర్ ద వర్డ్ హెయిర్ ఇట్ డజంట్ బికమ్ క్లియర్ టు హిమ్ వాట్ ఇట్స్ ఫార్ మీ.
1: ఈ విధంగా ఒక ఆకారాన్ని చూపించి చిత్రించి దీనికి కింద దీనికి కుర్చీ అని రాసినప్పుడే ఈ కుర్చీ అనేటువంటి పదములకు ఇది ఆకారము అని గుర్తించి, తర్వాత ఈ ఆకారము లేకపోయినప్పటికీ కుర్చీ అనేటువంటిది వాడు ఎక్కడ ఉండినప్పుడు చెప్పగలడు.
2: దిస్ కెన్ బి అండర్స్టూడ్ బై ది ఇల్లస్ట్రేషన్. సపోజ్ యూ షో హిమ్ ఏ చైర్ లైక్ దిస్ అండ్ దెన్ మేక్ హిమ్ సీ దట్ పర్టికులర్ థింగ్ అండ్ బిలో దట్ యూ రైట్ chair and later on whenever this word is uttered chair he becomes very clear to him regarding the form of the chair
1: because ee kurchi anetundi aksharamu nerchukune enta varaku kudanu ee charam anetundi aakaram unde teerali
2: until one understands the letter the permanent one chair unless he sees the particular form he would not be able to just learn it
1: kanuka idi charamu adi aksharam
2: the chair this form is impermanent
1: కానీ అక్షరాన్ని చరమే నిరూపించింది.
2: ది పర్మనెంట్ వన్ ఇస్ ప్రూవ్డ్ బై ది ఇంపర్మనెంట్ ఫారం.
1: కనుకనే దైవత్వమనేటువంటిది కేవలము అక్షర స్వరూపమైన అయినప్పటికీ దీనికి ఆకారం అనేటువంటిది ఆధారంగా మనం చేర్చుకోవాలి.
2: దేర్ఫోర్ ది డివినిటీ ఈజ్ నిరాకారం బట్ వీ హ్యావ్ టు జస్ట్ అసోసియేటెడ్ విత్ ఎ పర్టికులర్ ఫారం టు అండర్స్టాండ్.
1: ఇక్కడ భగవంతుడు ఉన్నాడా లేదా అదే దృఢనిశ్చయ అనగా అందరికీ అంత దృఢమైనటువంటిదిగా ఉంటుండదు.
2: హియర్ వన్ హ్యాస్ టు జస్ట్ సీ వెదర్ ఆల్ పీపుల్ హ్యావ్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ది ఫ్యాక్ట్ వెదర్ దేర్ ఇస్ గాడ్.
1: మనము అటు ఇటు భగవంతుడు ఉన్నాడా లేదా, ఉంటే ఎక్కడ ఉన్నాడు, కంటికి కనిపించడం లేదు, ఇది సత్యమా అసత్యమా, ఇది కేవలం భ్రాంతియా లేకపోతే నా ఊహాగానమా అనేటువంటి భావాలతో తాను తికమకలపడుతుంటాడు.
2: Mind will be oscillating and a person will be questioning quite a few times whether there is God, whether there is no God, what exactly is truth, I have not seen God.
1: కనుక ఈ విధమైన సంక్షిప్తావస్థలో నిలుచుకోకుండా ఒక దృఢ నిశ్చయం అనగా విశ్వాసమును అభివృద్ధి పంచుకోవడానికి కొన్ని విధమైన ఆకారమును మనం ఆధారం చేసుకోవాలి.
2: ఫ్రమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ దిస్ అన్స్టడీ మైండ్ టు ద స్టడీ స్టేట్ వీ హ్యావ్ టు జస్ట్ గో త్రూ ది ఫారం.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
2: స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: దేవుడు ఉన్నాడా లేదా అని ఒక ప్రశ్న.
2: దెర్ ఇస్ ఏ క్వశ్చన్ పుట్ వెదర్ దెర్ ఇస్ గాడ్.
1: దీనికి సరైనటువంటి జవాబు ఈ దేవుడు అనేటువంటి పదమే.
2: ది ప్రాపర్ రిప్లై ఫర్ దిస్ ఇస్ ద వర్డ్ గాడ్ ఇట్సెల్ఫ్.
1: దేవుడు అనేటువంటి యొక్క ఆకారమే లేకపోతే, వస్తువు అనేటువంటిదే లేకపోతే ఈ దేవుడు అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది?
2: ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ God, no form like God, the word God cannot come. From where can it come?
1: లేని వస్తువుకు పేరు ఏమాత్రము ఉండదు.
2: There cannot be any name for a thing which does not
1: exist. ఉండనా వస్తువు ఉన్నది.
2: If there is a name, the thing does exist.
1: కనుక దేవుడు అనేటువంటి పదమే ఉన్నాడు అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క స్థిరత్వాన్ని బోధిస్తుండాలి.
2: Therefore, the existence of the word God is the proof that there is God.
1: ఇది ఒక టంబ్లర్.
2: This is a tumbler.
1: ఈ టంబ్లర్ అనేటువంటిది ఒక పదం.
2: దిస్ ఇస్ ఎ వర్డ్. వర్డ్ టంబ్లర్ ఇస్ ఎ వర్డ్.
1: ఈ పదములకు అర్థమే ఈ ఆకారం.
2: ది మీనింగ్ అండ్ ది ప్రూఫ్ ఆఫ్ దిస్ వర్డ్ టంబ్లర్ ఈస్ దట్ పర్టికులర్ ఫార్మ్ ఇట్.
1: పదములకు అర్థమే అవుట చేత దీనికి పదార్థము అని పేరు వచ్చింది.
2: ది వర్డ్ డిరైవ్ పదార్థం ఈస్ డిరైవ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఫ్రమ్ ది ఆబ్జెక్ట్
1: కనుక జగత్తునందుండేటువంటి ప్రతి పదార్థము కూడాను పదములకు అర్థమే.
2: Every object that exists in the world is only proof of the word which is used to describe
1: ee kurchi aneetundi padamulaku ee aakarame artham.
2: For the word chair, this particular form itself is a proof.
1: Padamulaku arthamunu bodhinchetundi ee shabdam.
2: Sound or shabdam is to the word which proves the object.
1: Kanaka padamu shabdamu rendinti yokka ekatvame padartham.
2: The word and the sound, these two together become the object.
1: Kanuka devude lekapothe devudu aneyunte padam aneyunte raadu.
2: If there is no God, the word God can never come.
1: Aithe konni konni padamulu artham lekunte padamulu kuda untunnayani meeru yuhinchavachchu.
2: But you may imagine and say that there are some words which do not have meaning.
1: Gagana kusumamu anaga aakasha pushpamu ani oka peru untundadi.
2: There is a word which says in Telugu that there is a flower of the sky.
1: Akashamulo pushpam ekkundi perundi kada gagana pushpam ani.
2: How can there be a flower in sky?
1: Idi padamu kaadu samasam.
2: This is not a word, this is a phrase.
1: Rendu padamulu yokka cherikai.
2: This is a combination of two words.
1: Akashamu pushpamu renduga cherindi kabatti ivi rendu kuda untunnayi.
2: there is sky and there is flower, but a combination of these two words, they do not exist.
1: అదే విధముగానే ప్రతి పదములకు కూడా ఈ సృష్టి కల్పితమైన జగత్తునందు ఆకారం లేకుండా ఉండడానికి సాధ్యం లేదు.
2: వీలు కాదు. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఇమాజిన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వరల్డ్ విచ్ ఇస్ నాట్ సపోర్టెడ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్.
1: మీరు చదువుకున్న విద్యార్థులు అధ్యాపకులుగా ఉంటుంటారు. ఒక డిక్షనరీ తీసుకుందాం.
2: దేర్ ఆర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ హియర్.
1: ఈ డిక్షనరీ లోపల అన్ని పదములు కూడా ఉన్నవా కాదా?
2: You take a dictionary and go through the world and find out whether there are objects for all
1: ee padamulakanta kudunu swaroopamu unnava leda.
2: For all the words used in the dictionary, whether there is a form or not, you check.
1: Ee yokka dictionary lopala kudunu god god ane ante oka padam undi.
2: In this dictionary also there is a word by the spelling god.
1: Idi edi devude ante ee dictionary lo ee padam enduku pettali?
2: If god doesn't exist, how would this word god come into this dictionary?
1: Kanuka మీరు చూచినా చూడకపోయినా అనుభవించినా అనుభవించకపోయినా పదమే ఈ యొక్క ఆకారములకు స్వరూపము. ఇది ఏ సాక్షాత్కారం?
2: వెదర్ యు ఆర్ ఏబుల్ టు సీ ఆర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ, వెదర్ యు ఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఆర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు.
1: మొట్టమొదటి ఆకారము, రెండవది పదము.
2: ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది వరల్డ్ షో దట్ దేర్ ఇస్ ది ఆబ్జెక్ట్.
1: ఇది చేరేగిలి లేకపోతే, ఈ ఆకారమే లేకపోతే దీనికి చేరని పదమే రాదు.
2: ఇఫ్ ఏర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ there cannot be a world like chair.
1: Kanuka sakara modalu nirakaram tarvata.
2: Therefore first comes sakara and afterwards nirakara.
1: Sakara ni vidali nirakaram lo praveshinchadaniki sadhyam kadu.
2: Without going through the sakara or its form, it is not possible to enter.
1: Idi oka chinna maroka udaharanam.
2: Here is a small example.
1: Idi oka dindu.
2: This is a pillow.
1: Deeniki paina unnatundi emiti?
2: What is it that covers this?
1: Idi గుడ్డ, బట్ట అంటారు.
2: దిస్ ఇస్ క్లాత్.
1: లోపల ఉన్నది ఏమిటి? ప్రత్తి.
2: వాట్ ఈస్ ది కంటెంట్? కాటన్.
1: కానీ పైనది బట్ట, లోపలిది ప్రత్తి అని మీరంటారు.
2: ఎక్స్టర్నల్ దేర్ ఇస్ క్లాత్ అండ్ ఇంటర్నల్ దేర్ ఇస్ కాటన్, దట్స్ వాట్ యు సే.
1: నేను చెప్తాను రెండు ఒక ప్రత్తి అని అంటారు.
2: స్వామి సేస్ దట్ దిస్ బోత్ టుగెదర్ ఇస్ కాటన్ ఓన్లీ.
1: అనగా ఈ నిరాకారమైనటువంటి ప్రత్యే ఆకారమైన దారంగా తయారై, ఈ ఆకారమైన దారమే ఒక స్వరూపమైనటువంటి యొక్క గుడ్డగా తయారైంది.
2: ది ఫార్మ్లెస్ కాటన్ హ్యాస్ టేకన్ ది ఫార్మ్ ఆఫ్ థ్రెడ్ అండ్ దిస్ థ్రెడ్ హ్యాస్ బికమ్ క్లోత్ అండ్ దిస్ క్లోత్ ఈస్ కవరింగ్.
1: పట్టనే సాకారం అన్నారు, పత్తిని నిరాకారం అన్నారు.
2: క్లోత్ ఈ సాకార అండ్ కాటన్ ఈస్ నిరాకారం.
1: కానీ ఈ నిరాకారం నుంచి సాకారం, సాకారం నుంచి నిరాకారం, ఈ రెండింటి యొక్క ఏకత్వమైన యొక్క దివ్యత్వమునే దైవత్వము అని చెప్పారు.
2: ఫ్రమ్ ఫారం టు ఫారంలెస్, ఫారంలెస్ టు ఫారం, అండ్ దిస్ పర్టికులర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ డివినిటీ.
1: అయితే మన వినియోగం కోసమని ప్రతిని మనం ఇంత దగ్గర పెట్టుకుని దీన్ని ఆనుకొని కూర్చోలేము.
2: బట్ ఫర్ అవర్ యూస్ వీ కెనాట్ యూస్ కాటన్.
1: ఈ ప్రతిని ఒక ఆకారంగా తీసుకుని మనము కొన్ని విధమైనటువంటి వినియోగార్థమై ఈ విధమైనటువంటి స్వరూపాలుగా మనము ఉపయోగపెడుతున్నాం.
2: ఫర్ అవర్ యూ వీ ఆర్ కన్వర్టింగ్ కాటన్ ఇంటు క్లోత్ అండ్ క్లోత్ ఈజ్ యూజ్ ఫర్ మేకింగ్
1: మన దేహాభిమానం ఉంటుందంత వరకును ఈ ఉపయోగములు మనకు తప్పినది కాదు.
2: సో లాంగ్ యాజ్ వి హావ్ అటాచ్మెంట్ ఫర్ ది బాడీ, వీ విల్ హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: కనుక నేను దేహము, దేహం అనేటువంటి దేహాభిమానం ఉండినంత వరకు కూడా సాకారం అనేటువంటి దాన్ని వదలడానికి సాధ్యం కాదు.
2: సో లాంగ్ యాజ్ వన్ హ్యాస్ the feeling that is the body, it is impossible to give up this sakara or
1: sakara pooja endukodanu aneka vidhamaina poojalu manam chestunnam, shodashopacharam chestunnamu, pushpamulu chestunnamu, jalamuto abhishekam gavistunnamu, aneka vidhamaina yokka archanalu chestunnamu, dhoopadeepa naivedyalu kuda.
2: In the worship of the formful god we are doing in 16 types of worship.
1: Idi konni vidhamulaga sakaramaina yokka trupti.
2: This is a type of satisfaction.
1: ఈ క్రమక్రమేణ నిరాకారతత్వం హృదయంలో ప్రతిష్ట అయిన తర్వాత, దేహ ప్రాప్తి విసర్జించిన తర్వాత దీనిని అనేక విధమైన భావ పుష్పములతో పూజిస్తాం.
2: Now, externally you are worshipping this forum, and once you establish this particular forum inside your heart, and through the flowers of imagination and feeling, you can worship the forum which is within your heart.
1: మనం సాకారంగా ఆరాధన చేసేంత వరకు జాతి పుష్పము, మల్లె పుష్పము, బంతి పుష్పము, ఇంకా చామంతి పుష్పము, ఇలాంటి అనేక పుష్పములతో మనము భగవంతుని ఆరాధన చేస్తాం.
2: సో లాంగ్ యాజ్ యు ఆర్ వర్షిపింగ్ ది ఫార్మ్ఫుల్ గాడ్, యూ విల్ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ లైక్ జాబ్.
1: చేసే దేహము కానీ, చేయబడేటువంటి పుష్పములు కానీ, అనిత్యములైనటువంటి.
2: ది బాడీ విచ్ ఇస్ వర్షిపింగ్ ద ఫ్లవర్స్ విచ్ ఆర్ యూజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిప్ దే ఆర్ ఆల్ ఇంపర్మనెంట్.
1: అయితే నిరాకార తత్వంలో ఆరాధన జరపవలసినటువంటి పుష్పములు వేరుగా ఉంటుంటాయి.
2: బట్ ఇఫ్ యు వాంట్ టు వర్షిప్ ద ఫార్మ్లెస్ గాడ్ హూ ఇస్ ఇన్ ద హార్ట్ ది ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్.
1: అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, క్షమా పుష్పం, శాంతి పుష్పం, దయా పుష్పం, సత్య పుష్పం, తప పుష్పం, ఇలాంటివంతా నిరాకార పుష్పములకు చేరినటువంటివి.
2: ది ఎయిట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ నాన్ వైలెంట్ ట్రూత్, పేషెన్స్, పర్సివరెన్స్, లవ్, కంపాషన్, మర్సీ,
1: ట్రూత్,
2: సాక్రిఫైస్, అండ్ ఆల్ దీస్ ఎయిట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ యూజ్ ఫర్ వర్షిపింగ్.
1: కనుకనే మనము ఈ ఉన్నత స్థాయికి పోయేంత వరకు కూడాను, ఈ యొక్క నివృత్తి మార్గంలో ప్రవేశించేంత వరకును ఈ యొక్క ప్రవృత్తిని మాత్రం వెళ్ళడానికి వీలు కాదు.
2: అంటిల్ వీ గెట్ అవర్ సెల్స్ ఎలివేటెడ్ టు ది వర్షిప్ ఆఫ్ ది నిరాకార ఫార్మల్
1: ఆధారం చేసుకుని 12వ అధ్యాయమునందు భక్తి యోగములో భక్తుని యొక్క గుణగణములను మాత్రమే ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటిదే గీతాచార్యులు బోధించారు.
2: గీతాచార్య హ్యాస్ టాట్ ఇన్ 12th చాప్టర్ బేస్ అపాన్ ది సాకార వర్షిప్ వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ భక్త ఆర్ ఎ డివోటీ విచ్ వన్ హ్యాస్ టు డెవలప్ ఇఫ్ యూ వాంట్ టు బి లవ్డ్ బై గాడ్.
1: ముఖ్యంగా భక్తుడైనటువంటి వాడు సతతం శాంతి తత్వం బోధించుకోవాలి, శాంతిని వహించాలి.
2: ప్రైమర్లీ ఎనీ పర్సన్ హు వాంట్ టు బి ఎ డివోటీ హ్యాస్ టు టీచ్ హిమ్సెల్ఫ్.
1: దృఢ నిశ్చయుడు కావాలి,
2: పీస్ అండ్ ఫర్మ్ రిజర్వ్,
1: సంతృష్టి ఉంటుండాలి.
2: హీ మస్ట్ బి కంటెంటెడ్.
1: ఎట్టి బాధలకు కానీ ఎట్టి విచారములకు కానీ హృదయమునందు అవకాశములు ఇవ్వరాదు.
2: హీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ వరీ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ ద హార్ట్.
1: కనుకనే ప్రహ్లాదుణ్ణి ఈ భక్తి ప్రపత్తులకు ఒక ఆదర్శ వ్యక్తిగా నిరూపిస్తూ వచ్చింది వేదాంతు ఒక భాగవతం.
2: భాగవతం హ్యాస్ హెల్డ్ అవుట్ ప్రహ్లాద్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ డివోటీ బికాస్ హీ హ్యాస్ దీస్ క్వాలిటీస్.
1: తన్ను నిశాచరులు పొడువ
2: వెన్ ది డెమన్స్ ఫర్ గివింగ్ ట్రబుల్ టు ప్రహ్లాద్ త్రూ
1: దైత్య కుమారుడు
2: ద సన్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ డెమన్స్
1: మాటి మాటికి
2: ఎవ్రీ టైమ్
1: ఓ పన్నగ చాయి ఓ ధనుజ భర్జన ఓ మహాసన్య అని వరించగాని స్మరించగాని తా కన్నును నీరు తేడు భయకంత సమేతుడు కాడు. నువ్వరా అనగా ఏమిటి, ఎలాంటి బాధల సమయం కాని ఎలాంటి కష్ట సమయం కాని నిరంతరం కూడాను హే నారాయణ ఓ అమన శరణ్య అనేటువంటి యొక్క దైవ నామముని దైవ చిత్తాన్ని స్మరిస్తూ వచ్చారు కాని కంటి నీరు పెట్టుకోలేదు, బాధలు ఏమాత్రము అవకాశం ఇవ్వలేదు, ఇవి బాధలే అని ఊహించలేదు.
2: వాట్ ఎవర్ ట్రబుల్స్ ఆర్ గివన్ వాట్ ఎవర్ వాస్ ది పెయిన్ దట్ హీ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ హీ నెవర్ గేవ్ రూమ్ ఫర్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ హిస్ హార్ట్. హీ వాజ్ ఓన్లీ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ యాజ్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ ద వన్ హూ టేక్స్ షెల్టర్ ఇన్ హిమ్ అండ్ హీ నెవర్ షెడ్ ఎనీ టీయర్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దిస్ ట్రబుల్.
1: కనుకనే ప్రహ్లాదుని సతతం యోగిన
2: దేర్ఫోర్ ప్రహ్లాద్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ హూ ఇస్ ఇన్ యోగా.
1: అతను లేనప్పటికీ లౌకికమైన జగత్తునందు ఈ లౌకికమైన యొక్క వాంఛనలో తాను ఉండినప్పటికీ తనలో ఎట్టి వాంఛలు కూడా ప్రవేశించలేదు.
2: ఆల్దో హీ హ్యాడ్ ఎ ఫామ్ హీ వాజ్ లివింగ్ ఇన్ ద వరల్డ్ స్టిల్ హీ డిడ్ నాట్ అలౌ ఎనీ వన్ ఆఫ్ దీస్ డిజైర్స్ అండ్ అటాచ్మెంట్స్.
1: కనుకనే భక్తుడికి ఈ కోప తాప ఈర్ష్య అసూయ చాడీలు ఇలాంటి దుర్గుణములు ఏమాత్రం కూడా హృదయంలో ప్రవేశించరాదు.
2: దేర్ ఫార్ ఫర్ ఎ డివోటీ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఈవిల్ ట్రైట్స్ ఆఫ్ జెలసీ హేట్రెడ్ యాంగర్
1: అందరికీ ప్రధానమైనటువంటి యొక్క శత్రువులు నలుగురు ఉంటున్నారు.
2: దేర్ ఆర్ ఫోర్ ఇంపార్టెంట్ ప్రైమరీ ఎనిమీస్ ఫర్ ఎనీ
1: కోపము యాంగర్ అసూయ
2: జలసి
1: ద్వేషము
2: హేట్రెడ్
1: ఇంకా అనేక విధమైనటువంటి వాంఛలు
2: అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అదర్
1: ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి భక్తి ప్రవేశమునకు చాలా అడ్డు తగులుతుంటాయి.
2: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అబ్స్టకల్స్ ఫర్ ది డివోషన్ టు ఎంటర్ ఇన్ వన్ సిస్టమ్.
1: అందరి ఎందుకు సమభావాన్ని భావించాలి.
2: వన్ షుడ్ డెవలప్
1: ఎవరినో ఒకరిని మనం ద్వేషించినామంటే నీవు ఆరాధన చేసే దైవాన్ని నువ్వు ద్వేషించినావు.
2: ఇఫ్ యు ఆర్ హేటింగ్ ఎనీబడీ, యు ఆర్ హేటింగ్ ద లార్డ్ హూమ్ యు వర్షిప్.
1: ఒక అహంకారం చేత ఇతరులపై ఏమైనా కూడా మనం చర్య తీసుకున్నామంటే నీవు నీ దైవంపై నువ్వు చర్య తీసుకున్నావు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ ఈగో అండ్ యువర్ పర్సనల్ పవర్ యు టేక్ ఎనీ యాక్షన్ అగైన్స్ట్.
1: కనుకనే మనము అద్వేష్ట సర్వభూతానాం అని ఈ యొక్క భగవద్గీతలో ప్రధానమైనటువంటి హెచ్చరిక.
2: దేర్ఫోర్ అద్వేష్ట సర్వభూతానాం ఈజ్ ద ప్రైమరీ వార్నింగ్ గివన్ ఇన్ భగవద్గీత.
1: ఏ విధంగా క్షేత్రమును పరిశుద్ధం చేయక విత్తులు నాటితే ఈ పంట పండదు, అదే విధంగానే ఈ దుర్గుణములైనటువంటి చిత్తం నుంచి దూరం చేయక మనం ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ ఈ ఆత్మానందం కానీ దైవప్రీతి కానీ మనకి ఏమాత్రం కూడా లభించదు. భక్తియోగంలో ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యం ఏమిటనగా ఇతరులు దైవ సమానంగా భావించుకొని కేవలం దైవాన్ని ఆరాధన చేసినంత మాత్రం ప్రయోజనం లేదు, జీవులను కూడా నువ్వు గౌరవించాలి, జీవులను కూడా నువ్వు ప్రేమించాలి.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దేర్ఫోర్ వన్ విల్ హావ్ టు లెర్న్ ఫ్రమ్ భక్తి యోగా ఇస్ దట్ వన్ విల్ హావ్ టు నాట్ ఓన్లీ లవ్ గాడ్ బట్ ఆల్ బీయింగ్ అండ్ ట్రీట్ ఎవ్రీవన్ యాజ్ గాడ్.
1: దేవుణ్ణి పూజించడం, జీవుణ్ణి హింసించడం, ఇది భక్తికి లక్షణం అవుతుందా?
2: వర్షిపింగ్ గాడ్ అండ్ హార్మింగ్ ఎన్ ఇండివిజువల్ అండ్ డూయింగ్ వైలెన్స్ ఎన్ ఇండివిజువల్,
1: ఇది కేవలము అజ్ఞానం యొక్క పరస్వరూపమే.
2: కెన్ దిస్ ప్రూవ్ డివోషన్? ఇట్ ఈస్ ఓన్లీ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఇలాంటి వ్యక్తులు భక్తి యొక్క స్థానంలో ప్రవేశించడానికి వీలు ఉండదు.
2: సచ్ పీపుల్ కెన్ నెవర్ ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ డివోషన్.
1: కనుక భక్తి యోగంలో ఇంకనూ మనం నేర్చుకోవాల్సినటువంటివి, భక్తులు అనుసరించవలసినటువంటివి, ఈ కాలాన్ని ఏ విధంగా పవిత్రం చేయాలనేటువంటిది, కర్మలు ఏ విధంగా సార్థకం గావించుకోవాలని, కాయమును ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ముందు జరుగుతుంది.
2: ఇన్ ది డేస్ టు కమ్ జస్ట్ లర్న్ హౌ వన్ డివోటీ హ్యాస్ టు సాక్రిఫై హిస్ టైం అండ్ హిస్ యాక్షన్ అండ్ మేక్ హిస్ లైఫ్ వర్తీ.
0: That was the third discourse in a series of 34 discourses on Gita, Bhagavan delivered in 1984. In this discourse, which was delivered on 4th August 1984, Bhagavan gifted us the essence of Bhakti Yoga, the 12th chapter on devotion. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

రంగమందు పరాభూత రిపుడౌచు రణరంగమందు పరాభూత రిపుడౌచు వెలుగొందు జగదేక వీరుడైన

దారిద్ర్య దేవత దాక్షిణ్యమున వందు దౌర్భాగ్య నిధుడగు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్తి పరుడగు దాసుడే వంద్యుడగును.

0: ఇన్సెపరబుల్. ఇవి రెండును అన్యోన్యాశ్రయం, దే ఆర్ మ్యూచువలీ డిపెండెంట్. ముక్తికి సాధన భక్తి, భక్తికి రూపం ప్రేమ. టు అటైన్ లిబరేషన్ ద ఇన్స్ట్రుమెంట్ ఇస్ డివోషన్, అండ్ టు డివోషన్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ లవ్.
1: అఖండమైన ప్రేమతో పరమాత్మను సేవించటమే ప్రధాన భక్తి అని నారదుల యొక్క భావం.
0: నారదాస్ వ్యూ ఆఫ్ డివోషన్ ఈజ్ దట్ వర్షిపింగ్ ద లార్డ్ సీజ్లెస్లీ వితౌట్ ఎనీ డిస్కంటిన్యూటీ.
1: ఆరాధన యందును అత్తల్ని యందును ప్రేమ అనువక్తి కలిగినటువంటిదే భక్తి అని వ్యాసుల వారి భావం.
0: వ్యాస ఫీల్ దట్ డివోషన్ ఈజ్ హ్యావింగ్ ఆఫరింగ్ వర్షిప్ అండ్ అడొరేషన్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: త్రికరణ శుద్ధితో సేవలు గావించి అర్పితమును గావించుకునేటువంటి యొక్క చిత్తమునకు భక్తి అని గార్గ ఋషి యొక్క అభిప్రాయం.
0: గార్గ ఋషి ఒపాయం దట్ డివోషన్ ఈజ్ ఆఫరింగ్ ఎ ప్యూర్ హార్ట్ విత్ ఎ ప్యూరిటీ ఆఫ్ ఆల్ ది త్రికరణ.
1: మనసును అదుపులో నుంచుకుని భగవంతుని వైపున బరల్చి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవించటమే నిజమైన భక్తి అని యాజ్ఞవల్కుని యొక్క ప్రభావం.
0: యాజ్ఞవల్క ఉపాయం డివోషన్ ఈజ్ ఎంజాయింగ్ సుప్రీం బ్లిస్, కంట్రోలింగ్ ద మైండ్ అండ్ ద సెన్సెస్.
1: చిత్తమును ఆత్మవైపును మరల్చి ఏకత్వమైన ఆనందమును అనుభవించటమే భక్తి అని.
0: ఇట్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ దట్ డివోషన్ ఈజ్ టర్నింగ్ హార్ట్, చానలైజింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ హార్ట్ టువర్డ్స్ ది యూనిఫైడ్ గాడ్ విచ్ కంబైన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ ఆల్ ద ఆస్పెక్ట్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క మహనీయుడు అనేక మంది అనేక విధములుగా బోధించుతూ వచ్చినప్పటికీ ఏతావాత ప్రధానమైనటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: వైల్ సో మెనీ గ్రేట్ సోల్స్ హ్యావ్ డిస్క్రైబ్డ్ డివోషన్ ఇన్ డిఫరెంట్ వేస్, ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ డివోషన్ ఈజ్ లవ్.
1: ప్రతి మానవుని ఎందుకూడను ప్రేమ అంతో ఇంతో ప్రసరిస్తూనే ఉన్నది, ప్రవహిస్తూనే ఉన్నది.
0: ఇన్ హూమ్ సో ఎవర్ హీ బీ, ఇన్ ఎవ్రీ పర్సన్ లవ్ ఈజ్ ఫౌండ్ ఇన్ సమ్ స్మాల్ మెజర్ ఆర్ ది అదర్.
1: పరమ ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని ఎంది జీవుడు ఒక అంశముగా ఆవిర్భవిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ హూ ఇస్ ద సుప్రీం లార్డ్.
1: మానవుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
0: మ్యాన్ ఈజ్ ఆల్సో ఎసెన్షియలీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: కానీ ఈ మానవుని ప్రేమ ప్రాకృతమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం చేత, ప్రవహించటం చేతను ఇది మాలిన్యమవుతున్నది.
0: మ్యాన్స్ లవ్ ఈజ్ బికమింగ్ పొల్యూటెడ్ బికాస్ ఇట్ ఈస్ డైవర్టెడ్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
1: ఈ మాలిన్యముతో కూడినటువంటి పరమ ప్రేమ రసమునందు భగవంతుని సుందర ముఖార విందము అంత స్పష్టముగా కనిపించుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డివైన్ లార్డ్ ఇన్ ఎ హార్ట్ విచ్ ఈస్ పొల్యూటెడ్.
1: భక్తి అనగా కేవలము భగవంతుని పూజించటము, ధ్యానించటము, జపించటము, ధ్యానించటమని మాత్రమే మనం భావిస్తున్నాము.
0: వీఆర్ థింకింగ్ దట్ డివోషన్ రెఫర్స్ టు మెడిటేటింగ్ అపాన్ గాడ్, చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫరింగ్ వర్షిప్ టు ద గాడ్.
1: అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతిని అంతరాత్మ ద్వారా అన్వేషణ జరపటమే భక్తి.
0: డివోషన్ ఈజ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ఇన్ హొరైజన్ ఆఫ్ హార్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సుప్రీం బ్లిస్.
1: ఇది జీవుడు పరమాత్మతో కూడేటువంటి యొక్క ఆధ్యాత్మిక రతియే అని కూడా మీరు చెప్పవచ్చు.
0: దిస్ మే ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ ద బ్లిస్ ఎమర్జింగ్ అట్ ఎ టైమ్ వెన్ ద జీవాత్మ ద ఇండివిజువల్ సోల్ మర్జెస్ విత్ పరమాత్మ.
1: హృదయ కుహరం నుండి ఆప్తుడై ప్రార్థించినటువంటి యొక్క ప్రార్థన చిత్తము నుండి ఆవిర్భవించి ఇది ఒక అఖండమైనటువంటి ప్రవాహముగా రూపొంది ప్రేమగా మారటము, ఇది ఒక భక్తి.
0: భక్తి ఈజ్

0: థాట్ అండ్ ప్రేయర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద కేవ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ ఆల్ సిన్సియరిటీ అండ్ ఫ్లోయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్లడెడ్ రివర్ టువర్డ్స్ ద లార్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ యొక్క మానసిక పరివర్తనే ప్రవృత్తియే భక్తి అని కూడా దీనికి మరొక పేరు.
0: అనదర్ వే ఆఫ్ లుకింగ్ అట్ డివోషన్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద లవ్ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ హార్ట్.
1: ప్రేమ చేత ప్రేమను పొందటమే ప్రధానమైన భక్తి.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ డివోషన్ ఈస్ అటైనింగ్ లవ్ త్రూ లవ్.
1: ఈ ప్రేమ బాహ్యమైనటువంటి యొక్క ప్రాకృత సంబంధమే కాక పరతత్వమైనటువంటి యొక్క అనన్యమైనటువంటి యొక్క సాధ్యమైనటువంటి యొక్క పరమప్రేమ కూడా సంబంధించి ఉండాలి.
0: దిస్ లవ్ షుడ్ నాట్ బి ఓన్లీ అసోసియేటెడ్ విత్ లవ్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్ బట్ ఇట్ మస్ట్ బి బేసికలీ ఫ్లోయింగ్ టువర్డ్స్ ఎ పర్మనెంట్ ఎంటిటీ దట్ ఈస్ గాడ్.
1: ప్రార్థన అనగా కేవలము అడుక్కోవటం మాత్రం కాదు.
0: ప్రేయర్ డజంట్ మీన్ ఓన్లీ సీకింగ్ ఆర్ ఆస్కింగ్ ఫర్ థింగ్స్.
1: తన యొక్క ఆర్తిని, తన యొక్క బాధను, తన యొక్క కోరికను పరమాత్మతో చెప్పుకోవటమే.
0: ఇట్ రెఫర్స్ టు ఎక్స్ప్రెసింగ్ అండ్ కన్వేయింగ్ టు ద లార్డ్ హిజ్ ఓన్ ఫీలింగ్ ఆఫ్ వాంట్ హర్ట్ అండ్ వాట్ ఎవర్ డిఫికల్టీస్ దట్ హీ
1: తన యొక్క గమ్యమును, తన యొక్క ధన్యమును, తన యొక్క పుణ్యమును పరమాత్మకు అర్పితము గావించటమే.
0: ఆఫరింగ్ ఆల్ ద మెరిట్ దట్ హీ హస్ ఎర్న్డ్ అండ్ కీపింగ్ హిమ్సెల్ఫ్ ఎస్ ద గోల్ అండ్ ప్రేయింగ్ టు హిమ్.
1: కనుక భక్తి అన్నటువంటిది కేవలము లౌకికమైనటువంటి యొక్క కార్యకలాపము ఎందు మాత్రమే కాక హృదయ పరివర్తన ఎందును, హృదయ ప్రవృత్తి ఎందును ఇది మిళితమై ఉండాలి.
0: లవ్ షుడ్ నాట్ మెయిర్లీ బి విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ థింగ్స్. ఇట్ షుడ్ బి బేసికలీ కన్సర్న్ విత్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఫ్లోయింగ్ ఆఫ్ లవ్ అన్సీజింగ్లీ టు ద లార్డ్.
1: భగవంతునితో ఏకత్వమును కోరేటువంటి యొక్క దివ్యతత్వమే భక్తి.
0: డివోషన్ ఈజ్ దట్ ప్రేయర్ విచ్ ఆస్పైర్స్ టు హ్యావ్ యూనిటీ విత్.
1: ఇది రెండు విధములుగా ఉంటున్నది.
0: దిస్ ఇస్ టూ టైప్స్.
1: విద్యల ద్వారా ఈశ్వరత్వం యొక్క వైజ్ఞానమును గుర్తించి తద్వారా తాను తరించటము.
0: వన్ ఈజ్ త్రూ ఎడ్యుకేషన్ రికగ్నైజింగ్ ది నాలెడ్జ్ అబౌట్ లార్డ్ అండ్ శాంక్టిఫైయింగ్ వన్స్ లైఫ్.
1: ఇది సహజమైనటువంటి యొక్క జన్మతః ప్రారంభమై మానసిక ప్రవృత్తులను అనేక రకములైనటువంటి యొక్క ఏకత్వమును గావించి తాను తరించి ఇతరులను తరింపచేసేటువంటి యొక్క ఈశ్వర ప్రేమనే ఇది సహజ భక్తి.
0: ఎ ట్రూ అండ్ న్యాచురల్ డివోషన్ రెఫర్స్ టు ద డివోషన్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ అండ్ దెన్ రీచింగ్ టు ద రెల్మ్ ఆఫ్ ద మైండ్ అండ్ అల్టిమేట్లీ రీచింగ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హిస్ లార్డ్.
1: విద్య వలన, వైజ్ఞానం వలన ఈశ్వరత్వం యొక్క శక్తిని గుర్తించినటువంటి వ్యక్తి తాను మాత్రమే తరించగలడు.
0: ద పర్సన్ హూ రికగ్నైజెస్ ద పవర్ అండ్ ద రియల్ నేచర్ ఆఫ్ ఈశ్వర అండ్ దట్ ఇస్ ద లార్డ్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ అండ్ త్రూ ద సైంటిఫిక్ ఎన్క్వైరీ వీ కెన్ సేవ్ ఓన్లీ హిమ్సెల్ఫ్.
1: సహజముతో ఏర్పడినటువంటి యొక్క భక్తి ప్రపత్తులు తాను తరించటమే కాకుండా తన యొక్క తోటి మానవులను కూడా తరింపజేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడా కలిగి ఉండటము ఇది రెండవ భక్తి.
0: ద సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ డివోషన్ అండ్ సరెండర్ విచ్ ఆర్ న్యాచురల్ ఫర్ ఎ పర్సన్ అండ్ విచ్ కెన్ సేవ్ నాట్ మెర్లీ హిమ్ అండ్ త్రూ హిమ్ సేవ్ అదర్స్ ఆల్సో. దిస్ ఇస్ ద సెకండ్
1: తరతి సా తరతి సా లోకం తారయతి అనగా తాను తరించటము ఇతరులను తరింపచేయటము.
0: దట్ మీన్స్ దట్ హీ షుడ్ బి ఫస్ట్ సేవ్ అండ్ షుడ్ బికమ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ సేవింగ్ అదర్స్.
1: మానవత్వమునందు అనంతమైనటువంటి యొక్క ప్రేమ ప్రవాహం అనేటువంటిది అఖండంగా ప్రవహిస్తూనే ఉన్నది.
0: ఇన్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ బీయింగ్ లవ్ ఈజ్ ఫ్లోయింగ్ సీజ్లెస్లీ కంటిన్యూస్లీ ఇన్ అ టారెన్షియల్ ఫ్లో.
1: ఈ ప్రేమను ప్రాకృతమైన మార్గమును మరల్చి తద్వారా ప్రాకృతమైనటువంటి వాంఛలు ఎందు ఈ ప్రేమను అంకితం గావించి మానవుడు ఆశను ఆనందాన్ని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ లూజింగ్ ది జాయ్ అండ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ బై మేకింగ్ సచ్ లవ్ ఫ్లో టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
1: ఈ విధమైన అయినటువంటి యొక్క ప్రేమను పరతత్వం పైన మరల్చి పవిత్రమైనటువంటి యొక్క స్థానమును గమ్యమును ధన్యమును గావించుకునేటువంటి మార్గంలో దీనిని అనుభవించాలి.
0: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ ది రియల్ ఆబ్జెక్ట్ అండ్ ది గోల్ ఆఫ్ లైఫ్ బై డైవర్టింగ్ అండ్ ఛానలైజింగ్ సచ్ లవ్ టువర్డ్స్ గాడ్.
1: ఇట్టి దివ్యత్వమైనటువంటి ఆనందము చదువులందు లేదు, శాస్త్రమునందు లేదు.
0: దిస్ కైండ్ ఆఫ్ సుప్రీం బ్లిస్ అండ్ జాయ్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ స్క్రిప్చర్స్.
1: ఇది హృదయమునందు మాత్రమే ఉంటున్నది.
0: దిస్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద హార్ట్ ఇట్సెల్ఫ్.
1: ఇట్టి హృదయం ఎరిగినటువంటి యొక్క దివ్యతత్వము ప్రాపంచకమైనటువంటి విషయవాసన యందు ఏమాత్రం కూడా ప్రవేశించదు.
0: దిస్ కైండ్ ఆఫ్ లవ్ విచ్ కెన్ డైరెక్ట్లీ ఫ్లో టువర్డ్ ద లార్డ్ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్లీ మేడ్ టు ఫ్లో ఇన్ ద వర్ల్డ్లీ ఆబ్జెక్ట్.
1: మందార పుష్పమునందు గల మకరందమని గృహలగలే ఈ యొక్క రేతి మీద ఉమ్మత్తి పువ్వుల పైన ఉరుకులెత్తున
0: ద బీ విచ్ నాచురలీ టెన్స్ టు గో టు ద లోటస్ కెనట్ గో టు ఎ టేస్ట్లెస్ యూజ్లెస్ ఫ్లవర్.
1: ఆకాశ గంగలో ఆనందముగా లోలలాడుతున్నటువంటి యొక్క హంస ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి మలినీ జలమునందు ప్రవేశించిన
0: ద స్వాన్ విచ్ రెవెల్స్ ఇన్ ది డివైన్ వాటర్స్ కెనట్ గో ఇన్ టు ది డర్టీ వాటర్స్ ఆఫ్ డర్టీ పాండ్.
1: చెలగి మధువు గ్రోలినటువంటి యొక్క మానవులకు చింతపండు రుచించున
0: ఎ మ్యాన్ హూ హ్యాస్ ఎంజాయ్డ్ ద నెక్టార్ స్వీట్నెస్ ఆఫ్ ఎ స్వీట్ ఫ్రూట్ కెన్ హీ లైక్ ఎ టామరెండ్.
1: దివ్య భావముల చేత, పవిత్రమైన ఊహల చేత, అనంతమైనటువంటి యొక్క ఆశల చేత నింపబడినటువంటి యొక్క ఈ హృదయమునకు ఈ ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన అసత్యమైన క్షణభంగురమైనటువంటి యొక్క లోకమును ఆశించున
0: ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ సేక్రెడ్ థాట్స్ లాఫ్టి ఐడియల్స్ అండ్ ఇమాజినేషన్ కెనెక్ట్ ఎంజాయ్ ది వర్ల్డ్లీ థాట్స్ విచ్ ఆర్ డర్టీ నారో అండ్ మీనింగ్లెస్.
1: కనుక భక్తి అనగా కేవలము పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వమే భక్తి.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వన్ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివోషన్ రెఫర్స్ టు కంప్లీట్ లవ్, టోటల్ లవ్.
1: ఇది చిత్తం యొక్క పరిపాకమే భక్తి.
0: ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ ది మెచ్యూరిటీ అండ్ ఫుల్నెస్ ఆఫ్ హార్ట్.
1: కాయి కాయిగా ఉండినంత వరకును దీని యొక్క రుచి పులుపుగానే ఉంటుంది.
0: సో లాంగ్ యాజ్ ఎ పర్టికులర్ ఫ్రూట్ ఈజ్ అన్ అన్రైప్ స్టేట్ ఇట్ విల్ బి సవర్ ఓన్లీ.
1: ఇది ఏ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికీ ఇది మాధుర్యంగా మారుతుంది, బలముగా ఊపందుతుంది.
0: వన్ ఆఫ్ ది సేమ్ థింగ్ రీచ్ ఎస్ ది స్టేట్ ఆఫ్ రైప్నెస్ ఇట్ ఆటోమేటికలీ బికమ్స్ స్వీట్.
1: అదే విధముగానే మానవత్వము విషయ సంబంధమైనటువంటి యొక్క లోకముతో కూడి ఉండినంత వరకు కూడాను ఇది కేవలము సుఖ దుఃఖములతోనూ ఆశా నిరాశలతోనూ నిందా స్థుతులతోనూ కూడి ఉంటుంది.
0: సో లాంగ్ యాజ్ హ్యూమన్ నేచర్ ఇస్ అసోసియేటెడ్ విత్ సెన్సరీ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఆల్ ది డ్యువాలిటీస్ లైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్ అండ్ ద ప్రైజ్ అండ్ సెన్సర్ అండ్ సచ్ అదర్ డ్యువాలిటీ.
1: ఇట్టి పరిపూర్ణ తత్వమును అనుభవించినటువంటి యొక్క వ్యక్తి సృష్టి స్థితిలకు పొంగడు కృంగడు, ఆనందించడు దుఃఖమును అనుభవించడు.
0: ఎ పర్సన్ హూ హ్యాస్ రీచ్డ్ దట్ అల్టిమేట్ స్టేట్ అండ్ ఎంజాయ్డ్ ది సుప్రీం బ్లిస్ వుడ్ నెవర్ బి సబ్జెక్టెడ్ టు ద క్రియేషన్ ది సస్టెనెన్స్ అండ్ ది డిస్ట్రక్షన్. హీ వుడ్ నెవర్ యీల్డ్ టు ఎనీథింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్.
1: భక్తి అనగా మనము చేసేటువంటి గమ్యమునకు మార్గమే.
0: డివోషన్ మీన్స్ ద ఎఫర్ట్స్ మేడ్ టు రీచ్ ది గోల్.
1: వేదము కేవలం ఒక మార్గమే.
0: వేదాన్ని బి డిస్క్రైబ్ ఓన్లీ యాజ్ అ పాత్.
1: వేదాంతమే ఒక గ్రామము.
0: వేదాంత ఈజ్ ద గ్రౌండ్.
1: ఈ గ్రామం అనేటువంటి వేదాంతమును చేరేంత వరకు కూడా వేదం అనేటువంటి యొక్క ప్రయాణమును ఈ మార్గాన్ని మనం అనుసరించవలసిందే.
0: అంటిల్ యు రీచ్ ది గోల్ ఆఫ్ వేదాంత యూ హ్యావ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ వేద.
1: వేదం అనేటువంటిది కేవలం దైవ స్వరూపమని మనం భావించరాదు.
0: వీ షుడ్ నాట్ బీ అండర్ ది ఇంప్రెషన్ దట్ వేద ఈజ్ ది ఫారమ్ ఆఫ్ గాడ్.
1: ఇది కేవలం ఒక మార్గం మాత్రమే అని మనం భావించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ పాత్, ఎ వే.
1: ఇది కేవలం ఒక గైడ్ పోస్ట్ గా మనం విశ్వసించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ గైడ్ పోస్ట్.
1: దీనిని మనం చక్కగా గుర్తించి వర్తించినప్పుడే గమ్యమును ఏ విధమైనటువంటి యొక్క బాధలు లేకుండా చేరగలము.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్లీ ఇన్ ద రైట్ వే వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది గోల్.
1: కనుక భక్తి తత్వం అనేటువంటిది ప్రేమమయంగా మార్చి దివ్యమైనటువంటి యొక్క స్వరూపంగా తీర్చిదిద్దేటువంటిది.
0: డివోషన్ ఈజ్ మేకింగ్ అవర్ ఓన్ ఫీలింగ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మేకింగ్ దెమ్ సేక్రెడ్ అండ్ ఫ్లో టువర్డ్ సేక్రెడ్.
1: ప్రేమ స్వార్థరహితమైనటువంటిది.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: భగవంతుని యొక్క తత్వం అనేటువంటిది
0: ఇట్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: కేవలము ఒక శిక్ష ఎందు కూడాను రక్షణ కలిగిస్తుంది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విల్ గివ్ యూ ప్రొటెక్షన్ ఈవెన్ వెన్ దెర్ ఇస్ పనిష్మెంట్.
1: కోపమునందు కూడాను కరుణను వెదజల్లుతుంది.
0: కంపాషన్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఈవెన్ ఇన్ యాంగర్.
1: దండన ఎందు కూడాను దయను ప్రసరింపజేస్తుంది.
0: కంపాషన్ అండ్ కైండ్నెస్ ఇస్ మేడ్ టు ఫ్లో ఈవెన్ వెన్ యూఆర్ సబ్జెక్టెడ్ టు సమ్ పనిష్మెంట్.
1: కనుక దండన దండన అని మనము దుఃఖించరాదు.
0: వీ వుడ్ నాట్ ఫీల్ సారీ అండ్ ఫీల్ సారఫుల్.
1: ఇది దయను పొందేటువంటి యొక్క మార్గమే దండన.
0: పనిష్మెంట్ ఈజ్ ఓన్లీ ఎ మెథడ్ ఆఫ్ రీచింగ్ దిస్.
1: కరుణను చేకూర్చుకునే నిమిత్తమే ఈ క్రోధము.
0: యాంగర్ ఈజ్ ఆల్సో యూజ్ ఓన్లీ టు అక్వైర్
1: రక్షణ పొందే నిమిత్తమే ఈ యొక్క శిక్షను.
0: పనిష్మెంట్ ఈజ్ ఓన్లీ టు గెట్ ప్రొటెక్షన్.
1: ఈ విధమైనటువంటి యొక్క అర్థములను గుర్తించి పవిత్రమైన భావముతో దీనిని స్వాగతం గావించినటువంటి వ్యక్తియే నిజమైన భక్తి.
0: దట్ పర్సన్ ఈజ్ అ ట్రూ డివోటీ హూ రికగ్నైజెస్ దిస్ ట్రూత్ అండ్ వెల్కమ్స్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ సచ్.
1: నిరంతరము కూడా మనము ఈ ప్రాకృతమైనటువంటి చింతలు ఏంటి మన జీవితం వ్యర్థం గడపరాదు, వ్యర్థం చేయరాదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ లైఫ్ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ఓన్లీ దీస్ థింగ్స్ ఆఫ్ వరల్డ్ అండ్ నేచర్.
1: ఇటు దైవత్వమును పొందేటువంటి యొక్క మార్గము నవ విధములుగా బోధిస్తూ వచ్చారు.
0: దేర్ ఆర్ 9 టైప్స్ అండ్ 9 పాత్స్ ఆఫ్ రీచింగ్ డివినిటీ.
1: శ్రవణం కీర్తన విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వంద

0: These nine types of devotion are listening to the glories, singing the glory of the Lord, chanting the name and remembering the name of Vishnu, doing Pada Seva and massaging the feet of the Lord, worshipping the Lord, offering obeisance, serving the Lord, making friendship with the Lord and offering
1: ఒక్కొక్క మార్గమున గమ్యము చేరి ధన్యత చెందినటువంటి యొక్క వ్యక్తులు మహాభక్తులు గొప్ప చక్రవర్తులు.
0: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ డివోటీస్ ది ఎంపరర్స్ హూ హ్యావ్ ఫాలోడ్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ పాత్స్ అండ్ రీచ్డ్ ది అల్టిమేట్ గోల్.
1: సింహుని చేత శాపమును పొంది 7 దినములలో మృత్యువును అనుభవించగలడని వార్తను అందిన తక్షణమే,
0: ది మూమెంట్ ది కింగ్ గాట్ ది న్యూస్ దట్ హీ హాస్ బీన్ కర్స్డ్ బై శృంగి అండ్ దట్ హీ వుడ్ డై విత్ ఇన్ 7 డేస్,
1: ఈ కాలమును సార్థకం గావించుకుని ఒక్క క్షణమైనా నిరర్థకం చేయరాదని చెప్పని పరీక్షిత్ మహారాజు ఋషులను ఆహ్వానించాడు.
0: కింగ్ పరీక్షిత్ ఇన్వైటెడ్ రిషీస్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ హీ డజంట్ వేస్ట్ even a moment of these 7 days which are available to him and to use the time to the best of
1: kalam vyattham jeevitame vyattham ani chintinchadu.
0: He considered waste of time is waste of his life itself.
1: Rishulanu prarthinchinadu.
0: He prayed to the rishis.
1: Ee 7 dinamulo lopala okka kshanamaina kudanu nenu vyattham gavinchinatundi margamunu bodhinchamannadu.
0: He required prayed to them that they should teach him a method which will result in not
1: having Sukha Maharshi kudanu praveshinchadu.
0: Not wasting even a moment. At that time, Sukha Maharshi also came.
1: Yavariki labhinchinatundi ee mahapraptini tanu anubhavinchinanani gurtinchi ee rishi naaku ichinatundi shapam kaadu idi mahavaraprasadam ani bhavinchadu.
0: The king thought that the punishment given to him is not a punishment, it is a blessing in disguise.
1: ఈ చక్రవర్తి ఋషిని స్వాగతం చేసి, స్వామి, ఈనాడు నేను ధన్యుడనైతిని, ఈ 7 దినములు కూడాను సార్థకం గావించుకునేటువంటి మార్గమును నాకు ఉపదేశమని కోరాడు.
0: హీ వెల్కమ్డ్ ది రిషి శుక్ర అండ్ ప్రే టు హిమ్, వెల్ మై లైఫ్ ఈస్ జస్ట్ sanctified by today. You please teach me a method by which I do not waste even a moment during the 7 days.
1: భగవంతుని యొక్క లీలా గుణగల విశేషములను, కళ్యాణాద్భుతమైనటువంటి యొక్క తత్వములను నిరంతరం కూడా రాత్రింపవలు బోధించడానికి ప్రయత్నించాడు శుకుడు.
0: శుకు ట్రైడ్ టు టీచ్ డే అండ్ నైట్ ది లైఫ్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లీలా.
1: ఈ ప్రేమ ప్రవాహమునందు మానవుల యొక్క హృదయము కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆనంద బోళికలాడుతూ వచ్చింది.
0: ది హార్ట్ ఆఫ్ ద కింగ్ మేడ్ ఎంజాయ్డ్ దిస్ పర్టికులర్ డిస్క్రిప్షన్ విచ్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లవ్ యాజ్ సచ్.
1: ఈ బోధన యందు చేరినటువంటి ఋషులందరూ కూడాను వారి మనసులు మత్తెక్కాయి.
0: ఆల్ దోస్ రిషీస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ డిస్కోర్స్ దే వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్
1: మ్యాగ్నిఫైడ్ అయ్యారు.
0: దే ఫర్గాట్ దెమ్సెల్వ్స్.
1: ఉన్మత్తులయ్యారు.
0: They were mad with love.
1: ప్రేమోన్మత్తులయ్యారు.
0: They were full of love.
1: ఈ యొక్క పరిస్థితిని గుర్తించినటువంటి యొక్క చక్రవర్తి ఆనందములో మునిగిపోయాడు.
0: కింగ్ హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ వాజ్ సబ్మర్జ్డ్ ఇన్ బ్లిస్.
1: ఈ పరీక్షిత్ మహారాజు క్షణమైనా కూడా కాలమును వ్యర్థం చేయక దైవ చింతను శ్రవణం చేసి గానమును ఆనందంగా అనుభవించి హృదయగృహమునందు చేర్చుకున్నాడు.
0: King Parikshit, not even wasting a moment of time, listening to the glories of the Lord as explained and sung by the Rishi, he filled his heart with those glories.
1: Kanaka Sravanam Chetane, Divyatvani Anubhavinchina Chuntivadu, ee Chakravarti Parikshit Maharaj.
0: King Parikshit is one who enjoyed divinity through listening.
1: Kirtanam Cheta, Bhagavantuni Nirantaramu Kirtinchuchu, భజించుచు స్మరించుచు తరించడానికి తగినటువంటి మార్గంలో ప్రజలకు బోధిస్తూ వచ్చాడు సుఖ మహర్షి.
0: సుఖ మహర్షి ఆల్సో టాట్ ది పీపుల్ హౌ టు రీచ్ ది అల్టిమేట్ గోల్ బై సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ విధమైనటువంటి రీతిగా తాను కీర్తనను సలపచు జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడే ఈ సుఖమహర్షి.
0: సుఖమహర్షి ఈజ్ వన్ హూ సాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: విష్ణు స్మరణం నిరంతరము కూడాను హరినామ కీర్తన యందు తన హృదయమును హరింప చేసుకున్నాడు.
0: విష్ణు స్మరణం ఇస్ ద నెక్స్ట్ వన్. ఎ పర్సన్ హూ ఫిల్డ్ హిజ్ హార్ట్ కంటిన్యూస్లీ విత్ ది స్మరణ అండ్ ద రిమెంబరెన్స్ ఆఫ్ విష్ణు.
1: కష్టములు ఎందు, దుఃఖములు ఎందు, బాధలు ఎందు కూడాను నమో నారాయణ నిరంతరము కూడాను హరినామంను చింతిస్తూ వచ్చాడు ఈ ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఈజ్ వన్ హూ కంటిన్యూస్లీ బిగాన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ బీట్ ద డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ట్రయల్స్ ట్రిబులేషన్స్ అండ్ అఫ్లిక్షన్స్.
1: రాక్షసులు ఎన్ని విధములకు బాధించినప్పటికీ ఏమాత్రం కూడా దుఃఖమును కాని విచారమును కాని తన హృదయమును చోటివ్వక నిరంతరము ఆనందముతోనే తన హృదయాన్ని నింపుకున్నాడు.
0: వాట్ ఎవర్ టార్చర్ వాజ్ ఇంపోజ్ అపాన్ హిమ్ బై ది డెమన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ నాట్ కేరింగ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ హీ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: దేహము తనది కాదు, బాడీ ఇస్ నాట్ హిజ్, ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ వాటర్ బబుల్. శరీరము ద్వారా శరీరాన్ని పొందేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటిది.
0: బాడీ ఈజ్ గివన్ ఓన్లీ టు రీచ్ ది ఇండ్వెల్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ శరీరం పైన ప్రజ్ఞ ఏమాత్రం కూడా లేక నిరంతరం కూడాను హరిచింతన గావిస్తూ జన్మను సార్థకం గావించుకున్న చక్రవర్తి ఈ ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాజ్ అన్ ఎంపరర్ హూ సాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ నాట్ బీయింగ్ బాడీ కాన్షియస్ అట్ ఆల్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
1: పాదసేవనం.
0: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
1: ఇది అందరికీ లభ్యమయ్యేటువంటిది కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్ విచ్ ఎవ్రీవన్ కెన్.
1: లభ్యమైనప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి దృష్టితో పాదసేవలు చేస్తూ రావచ్చును.
0: ఈవెన్ వన్ గెట్స్ అన్ ఆపర్చునిటీ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది ఓన్లీ థింగ్స్ అండ్ ఇన్ ఓన్లీ వే వన్ వీ డూయింగ్ పాదసేవ అండ్ మసాజింగ్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్.
1: కానీ ఈ సేవ యందు తన యొక్క మనస్సును అంకితము గావించి
0: మర్జింగ్ హిజ్ మైండ్ వైల్ డూయింగ్ దిస్ సేవ.
1: సమస్త సృష్టికి కూడా ఈ పాదములే ప్రమాణము ప్రధానము అనేటువంటి రీతిగా భావించి
0: థింకింగ్ దట్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ దిస్ ఫీట్ అలోన్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఇది కేవలం బ్రహ్మ కడిగిన పాదముగా భావించి
0: థింకింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ వర్ వాష్డ్ బై బ్రహ్మ.
1: సమస్త జగత్తును కూడాను ఆక్రమించినటువంటి పాదముగా విశ్వసించి
0: బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ పర్మియేటెడ్ ఎంటైర్
1: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క చరణములే ఈ యొక్క చరణములను విశ్వసించి
0: ఫుల్లీ బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ఎవ్రీ ఇంచ్.
1: అంటే సేవయే నా సాధనమని భావించినటువంటిది లక్ష్మి.
0: ఇట్ ఈస్ ఓన్లీ లక్ష్మి హూ థాట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ అండ్ ఆఫర్డ్ సేవ.
1: పాద సేవ యందు లక్ష్మి తన యొక్క జన్మను సార్థకంగా గావించుకున్నది.
0: ఇట్ ఈస్ లక్ష్మి హూ శాంక్టిఫైడ్ హర్ లైఫ్ త్రూ పాద సేవ.
1: అర్చనము. ఈ అర్చన అనగా పృథు చక్రవర్తి.
0: ది నెక్స్ట్ వన్ హిస్ వర్షిప్ ఫర్ దిస్ పృథు చక్రవర్తి
1: కాల సర్వావస్థలు ఎందు కూడాను అరి అర్చన తప్ప అన్ని అర్చనలు తనకేమాత్రం కూడా తెలియదు.
0: ఇన్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దిస్ కింగ్ న్యూ ఓన్లీ వన్ థింగ్ అండ్ దట్ వాస్ వర్షిప్ ఆఫ్ హరి అండ్ నథింగ్ ఎల్స్.
1: విశ్వం విష్ణు స్వరూపం.
0: హీ సెడ్ దట్ ది ఎంటైర్ కాస్మాస్ ఇస్ ద ఫారమ్ ఆఫ్ విష్ణు.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: థౌసండ్
1: అనేక శిరస్సులతో అనేక నేత్రములచే అనేక పాదములచే ఉండినటువంటి వాడు అతని.
0: ఇట్ ఈస్ ది సేమ్ లార్డ్ హూ హ్యాస్ ఇన్యూమరబుల్ హెడ్స్ హూ ఈస్ సీన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్యూమరబుల్ ఐస్ అండ్ ఫీట్.
1: ప్రపంచంలోని ప్రాణులన్నీ కూడా పరమాత్మని అంశములే.
0: ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్
1: స్వరూపములే.
0: దే ఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ.
1: ఇట్టి భావం చేత తాను నిరంతరం కూడాను ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా దైవ పూజగానే భావించాడు.
0: దిస్ పర్టికులర్ కింగ్ కన్సిడర్డ్ వాట్ ఎవర్ హీ డిడ్ వాట్ ఎవర్ హీ థాట్ వాట్ ఎవర్ హీ పర్ఫార్మ్డ్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ గాడ్.
1: ఈ విధమైనటువంటి అర్చన చేత జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు పృథు చక్రవర్తి.
0: పృథు చక్రవర్తి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ త్రూ అర్చన అండ్ వర్షిప్ ఇన్ దిస్ పర్టికులర్ వే.
1: కేవలము ఒక్క వందనము చేతనే తన జన్మము సార్థకంగా గావించుకున్నటువంటి వాడు అక్రూరుడు.
0: అక్రూర ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్
2: బై వందనం ఆఫరింగ్ ఒబేసాన్స్.
1: కేవలం వందనం అనగా రెండు హస్తములు చేర్చటం మాత్రమే కాదు.
2: వందనం డజంట్ రెఫర్ టు మియర్లీ బ్రింగింగ్ దీస్ టూ ఫార్మ్స్ టుగెదర్.
1: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు రెండింటి యొక్క చేరిక అయినటువంటి దశేంద్రియములు పరమాత్మనికి అర్పితం గావించటమే.
2: ఇట్ ఈస్ ఆఫరింగ్ ఫైవ్ జ్ఞానేంద్రియాస్ అండ్ ఫైవ్ కర్మేంద్రియాస్ టుగెదర్ ఆల్
1: దేవాత. దీనినే శరణాగతి అని కూడా నువ్వు విశ్వసించాడు.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ హీ హాస్ కన్సిడర్డ్ దిస్ యాజ్ ఎ టైప్ ఆఫ్ సరెండర్.
1: ఎట్టిదో తన ఫలితము అట్టిది.
2: రిజల్ట్స్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫెయిత్ దట్ యు హ్యావ్.
1: కనుక ఈ అక్రూరుడు సర్వత్రా కృష్ణ స్వరూపాన్ని దర్శించగలిగాడు.
2: హీ వాజ్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ విష్ణు ఎవ్రీవే.
1: పాదసేవనం,
2: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
1: ఇది హనుమంతుడు.
2: దిస్ ఈజ్ హనుమాన్.
1: ఇతను నిరంతరము కూడాను వినయ విజేతల చేత రామచింతనతో కాలమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
2: హీ వాజ్ వన్ హూ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ఆఫరింగ్ ఆల్ సర్వీస్ టు.
1: ఇతను సామాన్యుడు కాదు.
2: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
1: 64 విద్యలను అన్ని విధములుగా కూడాను తాను అర్థసహితంగా గ్రహించినటువంటి వాడు.
2: హీ వాజ్ వన్ హూ హ్యాడ్ మాస్టర్డ్ 64 టైప్స్ ఆఫ్ స్కిల్స్.
1: వైజ్ఞానిక విద్యయందు మహాప్రవీణుడు.
2: హీ వాజ్ ఏ ఎక్స్ట్రీమ్లీ అకాంప్లిష్డ్ స్కాలర్.
1: గజకర్ణ గోకర్ణ విద్యలను కూడాను మహాప్రవీణుడు.
2: ఇన్ గజకర్ణ అండ్ గోకర్ణ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఆల్సో హీ వాజ్.
1: కృష్ణుడు చెప్పుకున్నటువంటి యొక్క గీతను పైశాచిక భాషలో ప్రథమంగా రచించినటువంటి వాడు హనుమంతుడు.
2: ఇట్ వాజ్ హనుమాన్ హూ రోట్ ఫర్ ది ఫస్ట్ టైమ్ అండ్ ఒరిజినలీ ద గీతా విచ్ వాజ్ ఎక్స్పాండెడ్ బై భగవాన్ కృష్ణ.
1: వ్యాసుని కంటే పూర్వమే గీతను రచించినటువంటి మహనీయుడు ఈ హనుమంతుడు.
2: ఈవెన్ బిఫోర్ వ్యాస రోట్ గీత, హనుమాన్ హ్యాడ్ రిటన్ ఇట్ ఇన్ పైశాచిక లాంగ్వేజ్.
1: కనుకనే ఇతనికి గొప్ప టైటిల్ గా ఇస్తూ వచ్చాడు రాముడు. శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అన్నాడు.
2: దట్ ఈస్ వై రామా గేవ్ ఎ గ్రేట్ టైటిల్ టు దిస్ హనుమాన్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ పీస్, యాజ్ ఎ పర్సన్ ఆఫ్ డివోషన్, యాజ్ ఎ పర్సన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్.
1: ఏ పదార్థము ముట్టినప్పటికీ ఆ పదార్థములో రామనామం ఉన్నదా లేదా అని పరీక్షించేటువంటి వాడు.
2: హనుమాన్ వాజ్ వన్ హూడ్ ఎగ్జామిన్ వెదర్ ది రామనామ, ద నేమ్ ఆఫ్ రామా ఇస్ ఫౌండ్ ఇన్
1: రామనామే లేనటువంటి ఇవన్నీ కూడా రాళ్లతో సమానం అనుకున్నాడు.
2: హీ కన్సిడర్డ్ ఎనీ ప్రెషియస్ థింగ్ యాజ్ యూజ్లెస్ స్టోన్ ఇఫ్ ఇట్ డిడ్ నాట్ కంటైన్ ది నేమ్ ఆఫ్ రామా.
1: ఈ లంకకు వంతెన కట్టేటువంటి సమయం నందు కూడాను రాళ్లను ఎత్తి రామాని వేసినప్పుడు అది తేలుతూ వచ్చింది.
2: While constructing a bridge across the ocean to Lanka, he took every stone, repeated the name of Rama and threw it into the ocean.
1: ఇతను మహా గుణవంతుడు కనుకనే ఒక్కొక్క రాయి పైన రామా అని రాయలేదు, ఒక్క రాయి పైన రా, రెండో రాయి పైన మా అని రాస్తూ వచ్చాడు. ఈ రెండు రాళ్లు విసిరేటప్పటికి రెండు రాళ్లు చేరుతూ చేరుతూ వచ్చాయి. ఈ విధంగా వంతెన తయారైపోతుంది.
2: He is an extremely virtuous person and an intelligent person. Therefore, he wrote one letter ra on one stone, ma on another stone, and these two joined together because rama together form one name.
1: Tana dehamulandarlo undinatundi roma romamu rama namamune telustu vacheetundi.
2: Each hair on his body was repeating the name of rama.
1: Manamu kashtala samayamlo ye daiva chintanu manam cheyyamu.
2: When we are in difficulties we will be thinking of god.
1: Sukhala samayamlo kuda daivanni marchipothuntavu.
2: At a time when we are happy, we forget the name of God.
1: Sukadukka samayamulandu rendinti endukodanu samatvanni vahinchinatundi maha balavantudu ee hanumantudu.
2: Hanuman was such a great soul who exercised equanimity in the times of sorrow as well as joy.
1: Ahankaram lenatundi gunavantudu.
2: He was such a virtuous person who was free from ego.
1: Ahankara mamakaramunu telinchinatundi mahaneeyudu.
2: He was one who had given up ego sense అండ్ మైండ్లెస్ బిలాంగ్.
1: లంకలో స్వేచ్ఛా విహారం కల్పుతున్న సమయమునందు రాక్షసులు ప్రశ్నించగా ఎవరయ్యా నీవుని? దాసోహం కుశలేంద్రస్య. అట్టి ఆపత్ సమయమునందు కూడా నేను రామచంద్రుడి దాసుడను అని వర్ణించినటువంటి వాడు.
2: వెన్ హి వాస్ బౌండ్ ఇన్ లంక అండ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ వాస్ పుట్ టు హిమ్, హూ ఆర్ యూ? హనుమాన్ రిప్లైడ్, ఐ సెడ్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ రామా.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకూడను ద్వేషం ముందు కూడాను నేను రామదాసుడని గట్టిగా నిర్వచించేటువంటి యొక్క శక్తి.
2: In whatever circumstances be it, even when the question of hatred comes, he was always considering himself.
1: ఈ నాటి భక్తులు ఎట్ట ఉంటారు? మందిరం పోయేటప్పటికి విభూజ పెట్టుకుంటారు, బయటికి పోయేటప్పటికి హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని తుడుచుకుంటారు.
2: బట్ టుడేస్ డివోటీస్ ఆర్ డిఫరెంట్. వెన్ ద ఎంటర్ ది మందిర్ ష్రైన్ రూమ్, దే అప్లై విభూతి అండర్ ఫోర్హెడ్. వెన్ దే కమ్ అవుట్ ఆఫ్ ష్రైన్ రూమ్, దే రిమూవ్ ఇట్ విత్ దర్ కర్చీఫ్.
1: స్వామి చెంత ఉండినప్పుడు ఇంకే విధమైనటువంటి యొక్క సమీపంలో సంచరించే సమయంలో అన్ని విధాల కూడాను భక్తులుగానే ప్రకటిస్తారు.
2: వెన్ దే ఆర్ విత్ స్వామి అండ్ వెన్ దే ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ది విసిబిలిటీ ఆఫ్ స్వామి, దే విల్ బి కండక్టింగ్.
1: ఏదైనా భక్తికి విరుద్ధమైనటువంటి యొక్క ప్రదేశంలో పోయేటప్పటికి దానిని అన్ని కూడా మేము సాయి భక్తులు కాదు, పోతుంటాం వస్తుంటాం అంత మాత్రమే అని చెప్పటం. ఇటువంటి పిరికి పందలనేటువంటి వాళ్ళు భక్తులు ఏ రీతిగా కాగలరు?
2: But these very people, when they go to a place where it may not be appreciated, they say, we just generally go there and come back, we are not devotees of Swami. This kind of timid fellows, how can you call them devotees of Swami?
1: Yetti pradesham nundu poyinappudiki danini kotti chaatali alanti dheeramainatunte yokka shakti tho kaligi untundali bhakti.
2: To whatever place you go, with a sense of courage, with thumping the gavel, you should be able to declare yourself as a great devotee.
1: Avunu nenu bhaktudanu.
2: Yes, I am a devotee.
1: ఈ విధమైనటువంటి యొక్క ధీరత్వంతో కూడినటువంటి వాడు హనుమంతుడు.
2: హనుమాన్ వాస్ సచ్ ఎ గ్రేట్ కరేజియస్ హీరో.
1: కనుకనే తాను సేవలను ఆచరిస్తూ తన జన్మను సార్థకం గావించుకుని చిరంజీవిగా నిలిచిపోయాడు. మైత్రి ఇతనే అర్జునుడు.
2: ఫ్రెండ్షిప్ ఫర్ దిస్ అర్జున విల్ బి టేకెన్ యాజ్ ఎన్ ఇలస్ట్రేషన్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను కృష్ణుని ఎడబాయక తాను నిరంతరం కూడా వెంట జంటగా ఉండేటువంటి ఒక నీడల వలె జీవిస్తూ వచ్చారు.
2: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ కృష్ణ. ఆల్మోస్ట్ లైక్ ఎ షాడో హీ వాజ్ గోయింగ్ విత్ కృష్ణ.
1: ఎన్నో బాధలను అనుభవించారు.
2: హీ హ్యాడ్ టు సఫర్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్.
1: ఎన్నో నిందలను నిష్ఠురములు కూడా అనుభవించారు.
2: హీ హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ ఆఫ్ క్రిటిసిజం.
1: కడకు తాము ఒక విధమైనటువంటి యొక్క అపకీర్తుల పాలు కూడాను అయ్యారు.
2: హీ హ్యాడ్ టు సఫర్ సార్ట్ ఆఫ్ బ్యాడ్ రెప్యుటేషన్.
1: ఎట్టి సమయమునందు కూడాను కృష్ణ కృష్ణ నీవు తప్ప అన్యము నాకు లేరు అని కేవలము ప్రార్థనతో కృష్ణుణ్ణి అన్ని విధములుగా అండచేరేటువంటి వాడు.
2: ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ నౌ హీ వాజ్ ఆల్వేస్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ యాక్సెప్టింగ్ హిస్ ఫ్రెండ్షిప్ అండ్ యాజ్ ఎ సోల్ ప్రొటెక్ట్.
1: నీవే తప్ప నీ తప్పరం వెరు, నీవు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించేటువంటి వాడు.
2: హీ వాజ్ ఆల్వేస్ ప్రేయింగ్ దట్ వితౌట్ యూ వీ డోంట్ హ్యావ్ ఎనీవన్ టు సేవ్ అస్.
1: ఇలాంటి నీడగా మిత్రునిగా భావించి బంధువుగా విశ్వసించి అన్నింటి ఎందు కూడాను అర్జునుడు కృష్ణుని ఉపయోగపెట్టుకునేటువంటి వాడు.
2: అర్జున వాజ్ వన్ హూ బిలీవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఎ ఫ్రెండ్, ఎ రిలేటివ్ అండ్ ఎ షాడో అండ్ మేడ్ యూస్ ఆఫ్ సచ్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ ఫర్ హిజ్ ఓన్ గుడ్.
1: కనుకనే అతనికి రససారథిగా కూడా నిలిచి అనేక విధములైన విజయాలను అందిస్తూ వచ్చాడు.
2: దట్ ఈస్ వై కృష్ణ బికేమ్ చారియటియర్ టు అర్జున అండ్ గాట్ హిమ్ ఆల్ ద సక్సెస్.
1: భగవంతుణ్ణి జీవిత రథసారథిగా నిర్మించుకున్నాడు.
2: హీ వాజ్ ఏబుల్ టు టేక్ గాడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ చారియటియర్ ఆఫ్ హిజ్ లైఫ్.
1: ఇతన్నే పార్థసారథి అని పిలువబడుతుంది.
2: దట్ ఈస్ వై కృష్ణ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్
1: పార్థుని యొక్క జీవితమునకు సారథి.
2: కృష్ణ వాజ్ ఎ చారియటియర్ ఫర్ ద లైఫ్ ఆఫ్ పార్థ.
1: ఇంకా కడపటిది తొమ్మిదవటి వాడు ఆత్మార్పణం.
2: ద నైన్త్ వన్ ఈస్ ఆఫరింగ్ వన్స్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
1: ఈ విధంగా ఆత్మార్పణ గావించి అడిగినటువంటి దానిని అందించి తాను జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడు.
2: ది వన్ హూ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ ఆత్మ అండ్ టోటలీ సరెండర్డ్, దట్ ఈస్
1: ఇతనే బలి చక్రవర్తి.
2: దట్ ఎంపరర్ వాజ్ ఎంపరర్ బలి.
1: ఇతను ప్రహ్లాదుని యొక్క మనుమడు.
2: హీ వాజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద.
1: ఇతను కూడాను భగవంతుని యొక్క భక్తి ప్రపత్తులతో లీలమైనటువంటి వాడు.
2: హీ వాజ్ వన్ హూ వాజ్ ఎంగ్రాస్డ్ ఇన్ డివోషన్ అండ్ సరెండర్ టు ద లార్డ్.
1: విశ్వజిత్ యాగమును చేసి విశ్వమునికే ఒక విజయమును సాధించినటువంటి వాడు.
2: హీ వాజ్ వన్ హూ పర్ఫార్మ్డ్ ఎ సాక్రిఫైస్ కాల్డ్ విశ్వజిత్ సాక్రిఫైస్ అండ్ హీ కాంకర్డ్ ద ఎంటైర్ యూనివర్స్.
1: తన శిరస్సునే తనకు అర్పితం గావించి పాతాళ లోకమునకు ప్రవేశించినటువంటి వాడు.
2: హీ వాజ్ వన్ హూ ఆఫర్డ్ హిజ్ హెడ్ అండ్ వెంట్ ఇన్ టు ద నెథర్ వరల్డ్.
1: ఏ విధముగానైనప్పటికీ తన యొక్క అనుగ్రహమే నాకు ప్రధానమని విశ్వసించినటువంటి వాడు.
2: He was one who firmly believed under all circumstances it is only God.
1: Guru ayinatundi Shukracharyudu danamunaku addu tagilinappatikini ledu ledu నా దేహము నా కాయము నా కర్మము నా కర్తవ్యము సర్వం కూడా భగవత్ అర్పితమేనని భావించాడు.
2: హిస్ ప్రిసెప్టర్ శుక్రాచార్య హింసెల్ఫ్ అబ్స్ట్రక్టెడ్ హిమ్ వైల్ ఆఫరింగ్ హిజ్ ఓన్ హెడ్ హీ సెడ్ దట్ అండర్ ఆల్
1: ప్రాచీన కాలం నుండి కూడాను నవ విధమైనటువంటి భక్తులను అనుభవిస్తూ నవ విధమైనటువంటి మార్గములను ఆదర్శంగా నిరూపించినటువంటి చక్రవర్తులు మహాభక్తులు.
2: దీస్ ఆర్ ద ఎంపరర్స్ హూ ఇన్ ది ఓల్డెన్ డేస్ offered themselves as an example and followed nine types of devotion.
1: అయితే ఈ భక్తి కేవలము వ్యక్తిగతమైనటువంటిగా నిరూపించడానికి మంచిది కాదని విశ్వసిస్తూ వచ్చారు.
2: But they believed that this should not be only exclusively to the person to person concerned.
1: సమష్టి స్వరూపమైనటువంటి యొక్క ప్రార్థనలు అత్యవసరమని భావిస్తూ వచ్చారు.
2: They also believed that collective prayer and approach is also needed.
1: ఎవరికి వారు ప్రార్థన చేసుకోవటము ఎవరికి వారు భగవంతుని చింతించటము ఇది స్వార్థపరమైనటువంటిది కూడాను తలుచుతూ వచ్చారు.
2: వి ఆల్సో బిలీవ్ దాట్ ఇండివిజువలీ ఆఫరింగ్ ప్రేయర్స్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: స్వార్థం అనేటువంటిది పరాత్మను పొందలేరని కూడాను విశ్వసించారు.
2: వి ఆల్సో బిలీవ్ త్రూ సెల్ఫిష్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: క్రిస్టియన్స్ లోపల కూడాను మహమ్మడన్స్ లోపల కూడాను కొన్ని విధమైనటువంటి గ్రంథంలో ఉండేటువంటి విషయాలను ఒకరు ఉచ్చరించటము తిరిగి అక్కడ చేరినటువంటి వారందరూ కూడాను దానిని ఉచ్చరించి ఫాలో చేయటము ఈ విధంగా జరుగుతూ వచ్చేటువంటిది.
2: ఈవెన్ ఇన్ ది రిలీజియన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం వన్ రీడ్స్ ఏ పర్టికులర్ ప్రిస్క్రైబ్డ్ బుక్ అండ్ ఆల్ అదర్స్ రిపీట్ దిస్ ఈజ్ ఎ కస్టమ్.
1: సామూహికమైనటువంటి యొక్క ప్రార్థనలు అత్యవసరమని భావించారు.
2: దే బిలీవ్ దాట్ ది కమ్యూనిటీ ప్రేయర్స్ ఆర్ ఇంపార్టెంట్.
1: లోకస్వస్థ సుఖినో భవంతు అనేటువంటి యొక్క విశాలమైనటువంటి భావాన్ని అందుకున్నారు.
2: దే ఫర్మ్లీ బిలీవ్డ్ దాట్ విత్ ద బ్రాడ్ మైండెడ్నెస్ దట్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ యూనివర్స్ మస్ట్ బి హ్యాపీ.
1: ఈ విధమైనటువంటి మార్గమును అనుసరించినప్పుడు దేశము సుక్షేమాన్ని అనుభవిస్తుందని కూడాను తలంచారు.
2: దే ఆల్సో థాట్ దట్ వెన్ ద ఫాలో దిస్ పర్టికులర్ పాత్ ద ఎంటైర్ హ్యూమానిటీ విల్ బి హ్యాపీ.
1: 1469 లోపల
2: ఇన్ 1469
1: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్
2: హూ వాస్ గురు ఆఫ్ సిక్స్
1: ఈ యొక్క సామూహికమైనటువంటి భజనలను ప్రారంభించాడు.
2: హీ ఆల్సో స్టార్టెడ్ ది కమ్యూనిటీ సింగింగ్.
1: ఈ భజనలకు మొట్టమొదటి పునాది గురునానక్.
2: ఫర్ ది భజన్స్ అండ్ ఫర్ దిస్ కమ్యూనిటీ సింగింగ్ ది ఒరిజినేటర్ ఈజ్ గురునానక్.
1: ఇది క్రమక్రమేణప్పుడు పెరుగుతూ వచ్చింది.
2: గ్రాడ్యువలీ దిస్ వెంట్ ఆన్ డెవలపింగ్ అండ్ ఇన్క్రీజింగ్ ఇన్ ఇట్స్ స్కోప్.
1: తదుపరి 1498 లోపల
2: లేటర్ ఆన్ ఇన్ 1498
1: త్యాగరాజు కూడాను దీనికి రాగ లయ బద్దములు కూడా కూర్చి రాగ తాళ భావములతో దాన్ని సమకూర్చుతూ వచ్చాడు.
2: త్యాగరాజ గేవ్ పర్టికులర్ టోన్ ట్యూన్ అండ్ ఆల్సో బై మేకింగ్ యూజ్ ఆఫ్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ హౌ టు సింగ్ హౌ టు
1: పాటు నుండి మన భారతదేశం లోపల సామూహిక భజనలు అనేటువంటిది ప్రారంభమవుతూ వచ్చాయి.
2: ఇట్ ఈస్ దెన్ ఇన్ భారత్ this community singing and bhajans started.
1: ee bhajanlu anetunti kevalamu oka vidhamainatunti oka kalaharanam gaavinchukuneetunti oka karmala kaadu.
2: Bhajans are not some kind of spending the time.
1: Andari manasulu andari bhavamulu andari raagamulu andari taalamulu andaru stutulu kudanu ekamaipoyi divyatvamainatunti anekatvamloni ekatvanni nirupinchetunti bhajan ani gurtistu vacharu.
2: They also recognized that bhajan is unifying the minds, unifying the feelings and bringing about unity in the raga and in every aspect of
1: yeta vata deeni yokka antaratmam emanaga samuhika bhajanlu chaala saravantamainatuntivi samarthamainatuntivi.
2: The sum and substance of this is that community singing and bhajans are fully efficacious. They bring about very good results.
1: Bhakti yandu bhajanlu ku pradhanamainatundi sthanam nandincharu.
2: They gave an important place for bhajan in devotion.
1: ee bhajanlu kudunu prema puritamainatundi bhajanlu kavali.
2: These bhajans must be full of love.
1: Pallali yandu idi kramakramena motta motta prarambhinchinappudu Tyagaraja cheppadu.
2: When this was started in the beginning, when this was sung in
1: rangi punya tulara శ్రీరాముని భజనకు రండి ధన్యాత్ములారా
3: రండి మనమందరము కోదండర రాముని భజనను చేతము, రండి పుణ్యాత్ములారా శ్రీరాముని భజనకు రండి ధన్యాత్ములారా. ఈ పాటను ప్రారంభించాడు
2: త్యాగరాజ. స్టార్టెడ్ విత్ ద భజన్ విచ్ ఇన్వైటెడ్ ఆల్ ద పీపుల్, వెల్కమ్ ప్లీజ్ కమ్ ఓ పీపుల్ హు హావ్ శాంక్టిఫైడ్ యువర్ లైఫ్,
3: రండి మనమందరం కూడి కోదండరాముని భజన చేద్దాం.
2: ప్లీజ్ కమ్ లెట్ అస్ జాయిన్ టుగెదర్ అండ్ డూ ద భజన ఆఫ్ కోదండరామ.
3: ఈ కోదండరాముడు దండపాణిని దూరం చేయగలడు అని భావించాడు.
2: దే ఆల్సో బిలీవ్ దట్ దిస్ కోదండరామ కెన్ మేక్ యమ గో అవే ఫ్రమ్ హిమ్.
3: కనుక దండపాణి యముడు, కోదండపాణి రాముడు.
2: యమ ఈజ్ దండపాణి, రామ ఈజ్ కోదండపాణి.
3: కోదండపాణి నామం దగ్గర ఉన్నప్పుడు దండపాణి సమీపించలేడన్నాడు.
2: ఇఫ్ కోదండపాణి ఈజ్ నియర్ యూ దండపాణి
3: ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమతో దివ్యమైనటువంటి భావముతో భజనలు ప్రారంభమైంది.
2: విత్ దిస్ ఫుల్ ఫెయిత్ అండ్ విత్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఐడియాస్ భజన్స్.
3: కానీ ఈనాడు భజనలు యందు అట్టి పవిత్రత కోల్పోయింది.
2: బట్ ఇన్ ది భజన్స్ ఆఫ్ టుడే దట్ కైండ్ ఆఫ్ సేక్రెడ్నెస్ ఇస్ లాస్ట్.
3: రాగతాళములే ప్రధానంగా చూస్తున్నారు కానీ భావరాగములు ఏమాత్రము చూడటం లేదు.
2: దే ఆర్ గివింగ్ ఆల్ ఇంపార్టెన్స్ టు ద ట్యూన్ అండ్ టోన్ అండ్ నాట్ టు ద ఫీలింగ్స్ అట్ ఆల్.
3: పది మందికి ఒక ఇంపైనటువంటి యొక్క రాగమును మనం ప్రయత్నం చేస్తున్నామే కానీ ఇంపైన భావాన్ని మనం అందించడానికి తోచుకోలేదు.
2: వీఆర్ ఓన్లీ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద స్వీట్నెస్ ఆఫ్ ద టోన్ ఫర్ 10 పీపుల్ బట్ నాట్ ఫ్రమ్ ద
3: భజనలో ఉండేటువంటి భావములు హృదయాన్ని కరిగించాలి, కదిలించాలి.
2: ద ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్ భజన్ షుడ్ బి ఏబుల్ టు మెల్ట్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ స్వీట్ ఆన్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్.
3: ఆ విధమైనటువంటి ఒక దీనితోపల ఈ భక్తి ప్రారంభమవుతూ వచ్చింది.
2: Only then this kind of devotion can emerge.
3: Prema swarupulara bhakti bhakti anaga kevalamu oka vidhamainatundi oka bhagavantuni poojala maatrame kaadu pradhanamainatundi prema. Ee prema andari endu undinatundi premane. Ee premanu ekatvam gaavinchukuneatundi margame nijamaina bhakti ga manam visheshinchali.
2: Embodiments of divine love. Devotion doesn't refer to a type of worship alone. It is in fact unifying the love which is found in large measure in every heart.
3: Devunni poojinchatamu jeevullu baadinchatamu bhakti kaaneradu.
2: Worshipping God and harming and hurting the individual soul is not devotion.
3: Sarvulu endu undinatundi bhagavantunni manam prarthinchali.
2: We have to pray to God who is resident of all heart.
3: Bhagavantudu evaru? Love is God. Live in love.
2: Who is that God? It is love.
3: Adane prema swarupudu.
2: He is the embodiment of love.
3: Prema nimittamai manam premanu abhivruddhi pachukovali.
2: We should develop love for the sake of love.
3: Ee premane paramatma swarupam.
2: Love is the form of God.
3: Adiye bhaktiki roopam.
2: This is another form of divinity.
3: Adi divyattaniki pratibimbamu.
2: This is the reflection of divinity.
3: Adi atmanandamulaku gamyamu.
2: This is the goal of supreme bliss.
3: కనుక ఆనందం మనయందే ఉన్నది.
2: Bliss is hidden in us.
3: మనం ఎక్కడో వెతకపోవనక్కర్లేదు.
2: We need not search outside of us.
3: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
2: వెన్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్ వేర్ ఇస్ ది నీడ్ ఫర్ సర్చింగ్ ఇన్ వన్ ప్లేస్?
3: వెతకడం అనేటువంటిది వెర్రితనం.
2: సర్చింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఫూలిష్నెస్.
3: తన దృష్టిని అంతర్ముఖం గావించుకోండి.
2: ఇంట్రావర్ట్ యువర్ ఓన్ విజన్.
3: బహిర్ముఖంగా పరిగెత్తేటువంటి యొక్క భావములంతా కూడా అరికట్టి భగవంతుని వైపున మరల్చండి.
2: కంట్రోల్ యువర్ ఓన్ ఫీలింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్. ఇంట్రావర్ట్ దెమ్ అండ్ వర్షిప్ ద లార్డ్ ఇన్
3: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించండి.
2: Consider every activity as an offering to God.
3: Idiye goppa vidya.
2: This is real education.
3: Ee vishalamaina putti vidyanu manam abhyasinchali.
2: This broad type education we'll have to cultivate and develop.
3: Ee anirvachaneemaina aanandanni anubhavinchali.
2: We should enjoy the bliss which cannot be explained in this way.
3: Akhandamaina putti yokka tejasunu manam anubhavinchali.
2: We should enjoy the supreme light which is expansive and
3: ee jeevitam yokka pradhana gamyamu.
2: This is the ultimate goal of life.
3: Ide nijamainatundi jeevitham yokka margamu.
2: This is the correct path which you have to take life to the goal.
3: Prema kosamai manam preminchutu ravali.
2: We should start loving for the sake of love.
3: Ide way of life.
2: This is the way of life.
3: Ee vidhamainatundi yokka bhakti tho manamu premanu penchukovali kani bhakti bhaktani poojalu punaskaramulu yatralu paatralu ee vidhamainatundi karma aacharinchinanta matramana bhakti kaaneradu.
2: Real devotion means developing love. By merely undertaking pilgrimages and purchasing some vessels, you are not going to have devotion.

0: ఎందరో మహనీయులు తపస్సు చేసి దాన ధర్మములు చేసి శరీరమును త్యాగం చేసి ఎన్నో విధములుగా దైవాన్ని ప్రార్థించారు. కాని మరికొందరు గొప్ప శాస్త్రములను బోధిస్తూ ప్రచారం సరుపుతూ జగత్తులో నలుమూలన తిరిగి తమ జీవితమును అంతిమ గావించుకున్నారు. కాని దైవం యొక్క కృప ప్రేమ లభ్యము కాలేదు. కారణం సజ్జనం సేవనం వినా సత్పురుషుల యొక్క మహనీయుల యొక్క సేవలు సరిపినప్పుడే ఈ తపశ్శక్తి ఫలిస్తుంది. కానీ సేవలు లేక ఎన్ని విధముల ధ్యానం చేసినప్పటికీ ఈ తపస్సు సిద్ధించలేదు.
1: There are many noble souls who did penance, acts of charity, sacrifice, and prayed to God for liberation. Well, there are many who have gone through sacred texts, propagated the divine message, and sacrificed their lives. But they could not receive God's grace and love. The reason is, one has to serve the noble souls, the saints and seers, which is much more than the power or the penance or any austerity.
0: ఈనాడు మన విద్యార్థుల యొక్క పుణ్యము చాలా గొప్పది.
1: This day is the result of several of the vast meritorious deeds of our students.
0: అనేక మంది మహనీయులను స్మరించి స్పర్శించి సంభాషణలు సలిపి వారి అనుగ్రహమును పొందుతూ వచ్చారు.
1: They have had number of opportunities to listen to and to touch and to associate themselves with the noble people.
0: దర్శన స్పర్శన సంభాషణల చేతనే భారతీయులు ఎంతో మంది కృతార్థులైనారు.
1: There are many Bharatiyas who could redeem their lives by the touch, the glimpse and conversation with the divine.
0: నేటి కలియుగ ప్రభావం చేత భక్తి శ్రద్ధలు నశించి నాస్తికత్వం పెరిగి అనేక విధములుగా దారి తప్పిపోతున్నటువంటి విద్యార్థులకు ఇలాంటి బోధనలు చాలా అవసరం.
1: As a result of the effects of Kali age, devotion and sincerity are fast disappearing and people are turning atheistic in their tendencies and are totally perverted. Under these conditions, teachings are absolutely needed.
0: Vidyarthulara.
1: Students and conversation with the divine.
0: Neti kaliyuga prabhavam cheta bhakti saddal nasinchi నాస్తికత్వం

0: స్పర్శించడం వలన మన అభీష్టం నెరవేరదు. వారితో సంభాషణ జరిపినప్పటికీ మన యొక్క శాంతి ఫలం కాదు. కానీ దర్శన స్పర్శన సంభాషణ చేతనే మానవుని యొక్క హృదయము ఫలించి శాంతి చెందును.
1: By mere enjoying the glimpse, our conversation would not fructify our long felt need. All these three together, the glimpses, the vision of such people, conversation and their touch certainly would pacify our heart, giving all goodness.
0: మానవుడు తరించుటకు నవవిధ మార్గములు అత్యవసరము.
1: There are 9 paths of devotion prescribed for human liberation.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: శ్రవణ మనన తిత్యాసన చేత మానవుని యొక్క జన్మం సార్థకం గావించుకోగలడు.
1: Man can work for his liberation by shraddha, sincerity, the shravana, listening and constant practice.
0: పిల్లలు, ఈనాటి పిల్లలు మహా తెలివితేటలు కలిగినటువంటి వారు.
1: The modern generation of students are highly intelligent.
0: కానీ ఆ తెలివితేటలన్నీ కూడాను సద్వినియోగపరుచుకున్న వారెంతో జన్మ సార్థకం చేసుకున్నవారు.
1: They have to make proper use of their intelligence and get redeem their lives.
0: కానీ ఇప్పుడు ఈ జన్మముకు తగినటువంటి మార్గము ఆధ్యాత్మికమే.
1: For this human life, it is only the spiritual path which is most appropriate.
0: కానీ ఈనాటి విద్యార్థులు తెలివితేటలన్నీ కూడాను పెడమార్గం పట్టించి వాదోపవాదముల చేత కాలంని వ్యర్థం గావించుకుంటున్నారు.
1: The modern generation of students, because of their very high intelligence, they indulge in argumentation and waste their time.
0: ముఖ్యముగా దైవం యొక్క అనుగ్రహము ఒక ప్రేమకు మాత్రమే లభ్యమవును.
1: Most importantly, one can be the recipients of God's grace through love only.
0: ఈ ప్రేమ దైవానుగ్రహం చేత తప్ప మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: It is only the love that you get it out of God's infinite mercy.
0: ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే భగవంతుని అనుగ్రహించినటువంటి చక్కని రాజమార్గము.
1: This love is God's gift, which is the royal path.
0: ఆ రాజమార్గమును మనం అనుసరించటం చేత మనము కూడాను ధన్యులమవుతామనేటువంటి విశ్వాసం విద్యార్థుల్లో అభివృద్ధి కావాలి.
1: The students should have strong faith that they should tread along the royal path of love and get liberated.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్య అనగా కేవలము గ్రంథ పరిచయం మాత్రమే కాదు.
1: స్టూడెంట్ షుడ్ నాట్ లిమిట్ హిమ్సెల్ఫ్ విత్ గెటింగ్ హిమ్సెల్ఫ్ ఫెమిరలైజ్డ్ విత్ టెక్స్చువల్
0: గ్రంథ పరిచయం చేత కేవలం మనకు లభ్యమయ్యేటువంటిది విషయం మాత్రమే లభ్యమవుతుంది.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్ విల్ గివ్ యూ ఓన్లీ ఇన్ఫర్మేషన్.
0: దైవానుగ్రహం కలగాలంటే ఆ యొక్క గ్రంథ పరిచయం చేత దాన్ని ప్రాక్టికల్ గా ఉంచి తద్వారా దైవానుగ్రహమునికై ప్రార్థించాలి.
1: ఇన్ అడిషన్ టు దిస్ టెక్స్చువల్ నాలెడ్జ్, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ వాట్ ఈస్ కంటెయిన్డ్ దేర్ ఇన్ అండ్ హ్యావ్ టు ఫెర్వెంట్లీ ప్రే ఫర్ గాడ్స్ గ్రేస్.
0: ప్రేమ ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మానవుడు ప్రేమ చేతనే ఎన్నో విధములైనటువంటి శక్తులను సాధిస్తూ వచ్చాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ అచీవింగ్ వేరియస్ ఫ్యాకల్టీస్ త్రూ లవ్.
0: మనస్సు యొక్క స్వాధీనము, సాధన యొక్క స్వాధీనము, ప్రకృతి యొక్క స్వాధీనము ఒక ప్రేమ చేతనే లభ్యమవుతుంది.
1: హీ కుడ్ విన్ ఓవర్ హిజ్ మైండ్, he could fulfill his spiritual practice and also win over the ways of nature only by love.
0: Durgunamulu

0: దురాలోచనలు దుస్తకముల చేత మనసు స్వాధీనం ఎప్పటికీ కాదు.
1: ద మైండ్ కెన్ నెవర్ బి కంట్రోల్డ్ బై జాయినింగ్ ది బ్యాడ్ కంపెనీ, రిసార్టింగ్ టు బ్యాడ్ ప్రాక్టీసెస్ అండ్ ఎంటర్టైనింగ్ వికెడ్ వేస్.
0: భవ్యమైన ప్రేమ చేతనే మానవుడికి కొంతవరకు సార్థకత కలుగుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద డివైన్ ఎవర్ ఫ్రెష్ అన్పొల్యూటెడ్ లవ్ దట్ విల్ లిబరేట్ us అల్టిమేట్లీ.
0: ప్రతి మానవుని ఎందుకు కూడా తరగనేటి శక్తి ఒక ప్రేమ.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఇన్ఫినిట్ లవ్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్.
0: ఎన్ని విధముల సాధన సరిపోయినప్పటికీ ప్రేమ తరిగేటువంటిది కాదు, పెరుగుతూనే వస్తుంది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ కంటిన్యూడ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వాట్స్ ఎవర్ ద లవ్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్, ఇట్ నెవర్ డిమినిషెస్.
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ కాదు, పరాకృతమైనటువంటి ప్రేమ.
1: ఇట్స్ నాట్ వరల్డ్లీ లవ్, ఇట్ ఈస్ స్పిరిచువల్ లవ్.
0: దైవాన్ని మనం నిరంతరం కూడాను తల్లిదండ్రుల వలె ప్రేమిస్తూ రావాలి.
1: యూ షుడ్ లవ్ గాడ్ యాజ్ మచ్ యాజ్ యూ లవ్ యువర్ ఫాదర్ అండ్ మదర్.
0: ఆ ప్రేమకు మించినటువంటి మరొక ప్రేమ ఈ జగత్తులో కలరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ ప్యారలల్ టు ది డివైన్ లవ్.
0: దీనిని డివైన్ లవ్ అని చెప్తారే కానీ అది డివైన్ కాదు.
1: Though we declare it as divine love, it is not so.
0: దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ప్రేమ.
1: It is bhavya, the ever new, and is divine spiritual.
0: కనుక ప్రతి యువకుడును తెల్లవారు లేచినది మొదలుకొని సాయంకాలం పరుడునంత వరకు కూడాను ఈ ప్రేమ చేతనే తాను ధన్యుడు కావాలి.
1: Therefore, one can have fulfillment in life by practicing developing love from dawn to dusk.
0: తోటి మానవులను స్నేహితులుగా భావించుకుని వారినందరినీ ప్రేమించాలి.
1: We have to consider everyone as our friends and
0: love. తోటి మానవులు వారిని కూడాను ప్రేమించాలి.
1: We have to love the fellow men.
0: ఈ ప్రేమ చేతనే జగత్తంతా కూడాను ఒక్కటిగా మార్చవచ్చు.
1: The whole world becomes one only by love.
0: ప్రపంచమంతయును ఒకటిగా మారవాలన్నా ఒక ప్రేమ మాత్రం తప్ప అన్య మార్గంలో ఇది స్వాధీనం కాదు.
1: ద వరల్డ్ క్యాన్ బి యునైటెడ్ ఓన్లీ బై లవ్ అండ్ బై నో అదర్ వే.
0: కాన విద్యార్థులారా, మీరు విద్య నిమిత్తమై అనేక రకమైనటువంటి పాటు పడుతున్నారు.
1: స్టూడెంట్స్ యూఆర్ స్ట్రైవింగ్ హార్డ్ టు ఎక్వైర్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్.
0: ఈ విద్య చేత కొన్ని గ్రంథములను మీరు పాస్ చేయవచ్చు.
1: You may successfully go through certain texts.
0: కానీ అవన్నీ కూడాను నెగటివ్ పదం.
1: They are all negative, totally.
0: కానీ పాజిటివిటీ కావాలి మనకు.
1: But what we need is positivity.
0: దివ్యమైనటువంటి ప్రేమ, శాంతము, దయ, సహనము, సానుభూతి ఇత్యాది గుణములు మనలో ఎన్నియో ఉన్నాయి.
1: There are qualities like love, peace, compassion, forbearance, sympathy, immanent in us.
0: ఇట్టి తరగనటువంటి యొక్క గుణములు మానవుని యందు ఎన్నో ఉన్నవి. వాటిని మనము సరైనటువంటి అభ్యాసం చేత స్వాధీనం చేసుకోవాలి.
1: By constant practice, we can foster them, we can grow these noble qualities.
0: ఎందరో పెద్దలందరూ కూడా భారతదేశం నందు ఇలాంటి మార్గం చేతనే తరిస్తూ వచ్చారు.
1: Many elders in the past were liberated in this sacred land of Bharat by this way.
0: మానవుని మనసును మార్చవాలంటే ప్రేమ చేతనే మార్చాలి.
1: It is only the love that alone can transform the mind.
0: ఈ ప్రేమ లేకుండా దేనికిని అది మారదు.
1: Mind can never be changed without love.
0: మనసు మనసు మనసు ఈ మనసు అనేటువంటిది ఎలాంటిదో మీకు తెలుసును.
1: You know what mind is.
0: మనసు చాలా కఠినమైనటువంటిది.
1: Mind is so strong.
0: చాలా శక్తి కలిగినటువంటిది.
1: It is powerful.
0: మనసు అనేటువంటిది దేనికి లభ్యం కాదు.
1: It cannot be controlled by any other way.
0: ఒక ప్రేమ చేత మాత్రమే మనసు మనకు లభ్యం అవుతుంది.
1: It can be brought under control mind only by love.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ ప్రేమలన్నింటి కూడాను కేవలం దైవ నిమిత్తమై దీనికి దారబోయండి.
1: ద లవ్ హ్యాస్ టు బి సరెండర్డ్, హ్యాస్ టు బి సెంటర్డ్ ఫర్ ద డివైన్.
0: ఈ ప్రేమను చదువుల నిమిత్తమై ఎంత దారబోసినటువంటి వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు, కానీ వారందరూ ఆ దైవాన్ని పొందగలిగినారా?
1: దర్ ఆర్ మెనీ పీపుల్ దట్ లవ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. డూ దే లవ్ గాడ్? No.
0: కాదు కాదు కాదు.
1: Certainly not.
0: ఏకాంతవాసం చేసి ఆ ఏకాగ్రతమైనటువంటి యొక్క మనసు లోపల ఈ పవిత్రమైనటువంటి దైవచింతన చేసినప్పుడే అది మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటి సత్యాన్ని వాడు గుర్తించి వర్తించాలి.
1: It is absolutely necessary to know the basic fact and conduct ourselves this way, that we have to be in solitude, turn our mind inward and think of God.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్ని చదివినప్పటికీ,
1: in spite of your learning,
0: ఎన్ని శాస్త్రములు మీరు బోధించినప్పటికీ,
1: in spite of all sacred,
0: ప్రేమ శాస్త్రం చేత తప్ప అన్ని శాస్త్రములకు ఇది లభ్యం కాదు.
1: It is only through the text, the shastra of love, you can acquire, achieve, but by no other way.
0: ప్రేమకు వశమైనటువంటి యొక్క దైవము మరి దేనికి వశం కాదు.
1: God submits to love alone, but no other thing.
0: ప్రేమకు భగవంతుడు చాలా సులభంగా వశమవుతాడు.
1: It's quite easy to have God only by the path of love.
0: కనుక ప్రేమ చేతనే మీరు దైవాన్ని పొందండి.
1: Therefore achieve divinity by love.
0: దైవము ఇచ్చినటువంటి ఒక శక్తి ఈ లేఖంలో మరొకటి కనిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో గ్రేటర్ హైయర్ పవర్ దాన్ లవ్.
0: కనుక ప్రపంచంలో అన్నీను చింతనే.
1: వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ద ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతా చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: యాక్షన్స్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీస్.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: ద మిస్టరీ.
0: సర్వచింతన బాబడి సర్వేశ్వ ప్రేమ. ఒక్కదానిని మీరు సాధించారంటే సర్వచింతలు కూడాను దానికి వశమైపోతాయి.
1: ఆల్ దీస్ వరీస్ క్యాన్ బి సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ, హూ ఈజ్ ఓన్లీ అవర్ రిఫ్యూజ్.
0: ఇట్టి పవిత్రమైన ప్రేమను మీరు ఈనాడు వ్యర్థం చేసుకుంటున్నారు.
1: వీఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సీక్రెట్ లవ్ విద్ ఇన్ అస్.
0: భౌతికమైన విద్యను నేర్చండి, తప్పులేదు.
1: ఎక్వైర్ సెక్యులర్ నాలెడ్జ్, నథింగ్ రాంగ్ అబౌట్.
0: కానీ శాశ్వతమైన సత్యమైన నిత్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను పొందుటకై దీన్ని దారబోయాలి.
1: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ లైజ్ ఇన్ ఎక్వైరింగ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్, దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ డివినిటీ.
0: ఎందరో మంది పెద్దలు,
1: మెనీ ఎల్డర్స్,
0: ఇలాంటి ఘనులు,
1: సచ్ మైటీ గ్రేట్ పీపుల్,
0: ప్రపంచమంతా సంచరించి,
1: హావ్ గాన్ రౌండ్ ద వరల్డ్,
0: వారి ప్రబోధన చేత,
1: త్రూ దేర్ టీచింగ్స్,
0: జగత్తును ఎంతైనా ఉద్ధరిస్తూ వచ్చారు.
1: దే కుడ్ వర్క్ ఫర్ అడ్వాన్స్మెంట్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ప్రాచీన వృద్ధులంతా లేకపోతే మన భారతదేశం ఇంకే గతి పట్టి ఉండేది.
1: వాట్ వుడ్ హావ్ హ్యాపెన్డ్ టు భారత్ హ్యాడ్ దేర్ నాట్ బీన్ పీపుల్ ఆఫ్ దిస్ సార్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పెద్దలను అనుసరించాలి.
1: ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో ఎల్డర్స్.
0: వారు ఏమి చెప్పినా కూడాను అది ఒక శాస్త్రమంతి ప్రమాణంగా తీసుకుని దాన్ని సాధించాలి.
1: వాట్ ఎవర్ దే సే, యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ స్టాండర్డ్ టెక్స్చువల్ టెక్స్ట్ శాస్త్ర అండ్ ఫాలో.
0: కనుక మీరు ఇంగ్లీష్ పదాలు గొప్పగా ఉపయోగించి దానివల్ల ఏదో అన్నీ తెలుసునని మీరు గర్విస్తూ ఉండవచ్చును, కానీ ఆ గర్వము దీనికి ఏమాత్రమూ పనికిరాదు.
1: యూ మే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దట్ ప్రైడ్ ఈజ్ యూస్లెస్ ఇన్ ఎనీ వే.
0: ఈ గర్వం అనేటువంటిది మానవుణ్ణి కేవలము ఒక అధుణ్ణి చేస్తున్నది.
1: ప్రైడ్ రూయిన్స్ మ్యాన్.
0: ఈ గర్వం చేతనే మానవుడు అతపతనమైపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ టోటల్లీ స్పాయిల్డ్, పుట్ టోటల్ రూయిన్ బై ప్రైడ్.
0: ప్రేమ చేతనే మానవుడు ఎంతగానో అధికుడవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ లవ్ హీ కెన్ గ్రో టు హైట్స్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రేమను అభివృద్ధి పరచుకొని,
1: డెవలప్ లవ్
0: వినయ భయ విశ్వాసముల చేత,
1: విత్ ఆల్ ది ఒబీడియన్స్,
0: దైవాన్ని స్వాధీనం చేసుకుని,
1: అచీవ్ గాడ్,
0: తద్వారా మీరు తరించడానికి ప్రయత్నించండి.
1: And make every effort to liberate yourselves.
0: మానవుడు తరించటకు ప్రేమ ఒక్కటి తప్ప అన్య మార్గం ఏది గతి లేదు.
1: బట్ ఫర్ లవ్ దేర్ ఇస్ నో అదర్ పాత్ లీడింగ్ టు లిబరేషన్.
0: ఈ ప్రేమ ఎంత ధన్యుడో చేస్తుంది.
1: లవ్ విల్ సర్టన్లీ రిడీమ్ యూ.
0: పెద్దలందరూ కూడా ఈ ప్రేమ ద్వారానే గమ్యం చేరారు.
1: ఆల్ ఎల్డర్స్ రీచ్ గోల్ త్రూ లవ్.
0: కనుక మీరందరూ కూడా ప్రేమను మాత్రం పోగొట్టుకొనక ప్రేమను మాత్రమే ప్రధానమైన లక్ష్యంగా తీసుకుని తద్వారా మీరు తరించండి.
1: నెవర్ లూజ్ లవ్. కీప్ లవ్ యాజ్ ద మెయిన్ గోల్ అండ్ గెట్ యువర్ సెల్వ్స్ లిబరేటెడ్.
0: ప్రేమ సులభంగా మీకు కనిపిస్తుండొచ్చు, కానీ దానికి మించినటువంటిది మరొక శక్తి ఈ జగత్తులో కానరాదు.
1: లవ్ మే లుక్ అపియర్ సో సింపుల్, బట్ దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్ దాన్ దాట్.
0: ప్రేమకు మించినటువంటి శక్తి మరొకటి కానరాదు.
1: దేర్ ఇస్ నో ద గ్రేటర్ పవర్ దాన్ లవ్.
0: దైవమే ప్రేమ, ప్రేమనే దైవము.
1: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్,
1: లివ్ ఇన్ లవ్.
0: ఇదియే మీరు నేర్చుకోవాల్సినటువంటిది.
1: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్.
0: ప్రేమ ముదిత మనసే కల్పో రామ ర

0: priestly class, priests who have gone through all sacred tests and consider Veda as important and the basis, and the Kshatriyas who have taken upon themselves the protection of this country and dedicate of their lives and prepared even to sacrifice their life, and the businessmen, the Vaishyas, who have got the spirit of compassion and charity and grow everything, and then Sudras who take this field of agriculture and grow grain and lead a happy, comfortable life. Why do you all waste your time like this? Why don't you chant the name of God? Why don't you sing His glory, which is acceptable to all?
1: Vidyarthula.
0: Students.
1: Vedantamunandu. Tarakamu. సాంఖ్యము అమనస్కము ఈ మూడు ఏ విధముగా త్రిమూర్తాత్మక స్వరూపమై ఉన్నదో అదే విధముగానే వేదాంతమునందు పారమార్థికము ప్రాతిభాషికము వ్యావహారికము అని కూడాను మూడు మార్గములుంటున్నవి.
0: In Vedanta, as you find this trinity, Tarakamu, Sankhyamu and Amanaskamu, you find three other aspects, Paramardhika, Pratibhasika and Vyavaharika.
1: ఈ పారమార్థికం అనేటువంటిది ఒక సముద్రము.
0: పారమార్థికము ఇస్ ఎన్ ఓషన్.
1: వ్యావహారికమే ఈ సముద్రం నందలి అలలు.
0: వ్యావహారికము రిప్రజెంట్స్ ద వేవ్స్.
1: ఈ వ్యావహారికం తరువాత ప్రాతిభాషికం అనేటువంటిది ఈ అలలి ఎందున్నటువంటి నురుగు.
0: ప్రాతిభాషికము ఈజ్ ద ఫోమ్ దట్ కలెక్ట్స్ ఓవర్ ద వేవ్స్.
1: అలలు లేక నురుగు లేదు.
0: ఫోమ్ విల్ నాట్ ఎగ్జిస్ట్ విదౌట్ వేవ్స్.
1: నీరు లేక అలలు లేదు.
0: వితౌట్ వాటర్ దేర్ విల్ బి నో వేవ్స్.
1: ఏ తర్వాత అలలు నురుగు రెండు కూడాను ఈ సముద్రం యొక్క నీటితో చేరినటువంటివి.
0: Be that as it may, the waves and the foam, they contain water.
1: కనుక పారమార్థికం వేరు, వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు అని మనం భావించకూడదు.
0: So we should not consider paramarthikamu, vyavaharikamu and pratibhasika separate and different.
1: ఈ మూడు కూడాను త్రిమూర్తాత్మక స్వరూపమే.
0: All the three stand for the Trinity.
1: ఈ మూడు కూడాను త్రిగుణముల యొక్క స్వరూపమే.
0: They stand for the three attributes.
1: ఈ మూడు కూడాను త్రిశూలము యొక్క స్వరూపమే.
0: That signifies the trident.
1: త్రిగుణం త్రిదళాకారం త్రినత్తం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే దివ్యత్వమైనటువంటి యొక్క పరబ్రహ్మతత్వం.
0: That unifies all these three. Is this divine principle of Parabrahma.
1: Paramarthikamu, Atmaninu, Vyavaharikamu, Ahankaramaniyu, Bhavistaru Kondaru Ajnanulu.
0: The ignorant consider Paramarthika as Atma.
1: Ivi rendu kudanu okkati kaadu.
0: These two are not one.
1: Atma, Aham, idi pratyekinchinatuvantivi.
0: Atma and Aham are separate.
1: Atma samudramu.
0: Atma is ocean.
1: Ee aham valalu.
0: Aham is the wave.
1: Aithe antardrishtito manu vicharana chesinappudu rendu okkate kaani samudramuna kante alalu vere ainatuntivi kaadu.
0: However, when we dive deep into the matter, we will understand that these two are not separate and different. The wave and the ocean are one and the same.
1: Karayandu agni imidi undinattuga,
0: just as the fire is present in the wood,
1: tiliyandu oil cherinattuga,
0: just there is oil in the til seeds,
1: charakunandu rasamu chakkara theripainattuga,
0: just as you find the sugar within the sugar cane,
1: paramarthikamandu vyavaharikam leenamai untunnadi.
0: ఇన్ పారమార్థిక ద వ్యావహారిక ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
1: సముద్రం లేక అలలు లేదు.
0: వితౌట్ ఓషన్ దేర్ ఇస్ నో వేవ్.
1: అదే విధంగానే తండ్రి లేక కొడుకు లేడు.
0: లైక్ వైజ్ వితౌట్ ద ఫాదర్ దేర్ ఇస్ నో సన్.
1: కొడుకు లేని తండ్రి ఉండవచ్చును కానీ తండ్రి లేని కొడుకు ఉండడానికి వీలు కాదు.
0: దేర్ మే బి ఎ ఫాదర్ వితౌట్ ఎ సన్, దేర్ కెనాట్ బి ద సన్ వితౌట్ ద ఫాదర్.
1: అదే విధంగానే పారమార్థికం లేక వ్యావహారికమైనటువంటిది ఉండటకు వీలు కాదు.
0: లైక్ వైజ్ వితౌట్ పారమార్థికం వ్యావహారికం కెనాట్ ఎగ్జిస్ట్.
1: కనుక భగవంతునికి భావాయ నమః అన్నారు.
0: సో గాడ్ ఈజ్ కాల్డ్ భావాయ.
1: ఇది వేదాంతం నందు భావః.
0: ఇన్ వేదాంత భావః.
1: భావః అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై భావః?
1: భావః అనగా దృశ్యకల్పితమైన ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను తన స్వరూపంగా నిరూపించేటువంటి వాడే భావస్వరూపుడు.
0: దిస్ భావః స్టాండ్స్ ఫార్ దట్ దిస్ అపేరెంట్ వరల్డ్ ద మొబైల్ ఇన్ మొబైల్ ద మొటైల్ ఇన్ మొటైల్ ఈస్ కంప్లీట్లీ ది డివైన్.
1: ఇది కేవలం ఒక కార్యస్వరూపం ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
1: కారణం విష్ణు తత్వం.
0: కాజ్ ఈజ్ విష్ణు.
1: కార్యకారణ స్వరూపమే ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ యొక్క జగత్తునందు భగవంతుడు అనేక అంగములతో అనేక రూపములతో దిగివచ్చి సర్వరూపముల యొక్క సమన్వయాన్ని బోధిస్తూ వస్తుంటాడు.
0: God descends on earth with all the various limbs and the forms and establishes the harmony and the principle of oneness.
1: సక్కని రంగులతో పించములతో కూడినటువంటి నెమలి ఏ విధంగా అందంగా ఉంటుందో,
0: జస్ట్ ఇస్ ద పీకాక్ విత్ వేరీడ్ కలర్స్ ఆన్ హిస్ ఫెదర్స్.
1: సర్వమానవత్వాన్ని చేర్చుకున్నటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క విష్ణుత్వము అంత సుందరంగా ఉంటుంటాయి.
0: So also the nature of Vishnu is so beautiful with the entire ingredient divine quality latent in
1: him. Vedamu sahasra shirsha purushah sahasraksha sahasrapat aneka sirasrato kudinatvanti ee vishwam.
0: This universe has so many heads.
1: Aneka netramalato kudinatvanti ee vishwam.
0: This vishwa has so many
1: aneka
0: eyes.
1: Aneka padamalato kudinatvanti ee vishwam.
0: So many feet over there.
1: Deenini పురస్కరించుకుని మనం విచారించగా ప్రతి వ్యక్తి కూడా విష్ణు స్వరూపమే.
0: బేసింగ్ ఆన్ దిస్ వీ కెన్ కంక్లూడ్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: అదే విధముగానే భగవంతునకు కూటస్థుడు అని రెండవ పేరు.
0: లైక్ వైజ్ గాడ్ హస్ అనదర్ నేమ్ కూటస్థ.
1: కూటస్థుడు అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్?
1: అనగా భగవంతుని యందు ఈ యొక్క అన్నింటి యొక్క ఏకత్వము నిరూపించేటువంటి యొక్క తత్వము ఉంటున్నది.
0: Kutastha, this in the divinity, there's one thing that is unity, the principle of unity, uniformity, oneness.
1: Nurugu, ala, samudramu, moodinti yokka ekattvam ye vidhanga untundado, divyatvamlo undinatvanti yokka sastisthitala emulu kudanu ee kutasthamainatvanti sthitiki cherukuntuntayi.
0: Just as you find same water there in a wave and also the foam, you find this creation, sustenance, inhalation, all the three aspects in the divinity.
1: Amrita kudanu sachidananda samudra sagaram nundi erpadinatuntive.
0: Everything emanates out of this ocean of sachidananda.
1: Idi e manas sarovaram nundi aavirbhavinchinatuvanti okka aanandamu.
0: It is the bliss that comes out of that ocean of the mind.
1: Kanuka ee aanandamunaku moola karanamu sachit అనేటువంటిది ఆనందమునకు మూల కారణము.
0: ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ ఆనంద బ్లిస్ ఆర్ దీస్ టు సత్ అండ్ చిత్.
1: సత్ అనగా సత్యము.
0: సత్ మీన్స్ సత్య ట్రూత్.
1: చిత్ అనగా జ్ఞానము.
0: చిత్ మీన్స్ జ్ఞాన.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ టు ఇస్ ఆనంద బ్లిస్.
1: సత్
0: సత్
1: సత్ అనేటువంటిది ఒక చక్కెర.
0: సత్ ఈజ్ షుగర్.
1: ఈ చక్కెర అనేటువంటిది దేని ఎందుకు చేర్చినప్పటికీ ఇది మాధుర్యంగానే ఉంటాడు.
0: This sugar, you may mix anywhere, its taste remains same.
1: ఇది మధురంగానే ఉంది.
0: You mix it in coffee, it is sweet.
1: టీ లో చేర్చు మధురంగానే ఉంది.
0: Or it be tea,
1: పాయసంలో చేర్చు మధురంగానే ఉంది.
0: Rice pudding, it is
1: sweet. నీటిలో చేర్చు మధురమైన పానకంగానే ఉంటుండాలి.
0: In water, it is sweet.
1: కనుకనే ఇది పానకమైనటువంటి తీపిదనము ఎప్పటికీ ఉండేటువంటిది. కనుకనే సత్ సత్ అనగా బీయింగ్ మార్పు చేయనటువంటిది.
0: Therefore, the taste sweetness remains all the same, that is the being sat.
1: Adiye chakkara,
0: that is sugar.
1: చిత్ ప్రాణ సంబంధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించి ప్రజ్ఞానం బ్రహ్మ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ప్రబోధించేటువంటిది.
2: చిత్ స్పీక్స్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్ వాట్ యు కాల్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది ఎప్పుడు కూడా సజీవంగానే కదులుతుంటాది.
2: ఇట్ ఈస్ అలైవ్ లైఫ్ ఫుల్ త్రూ అవుట్.
1: ఈ లైఫ్ కు జలమే ప్రాణము.
2: ఫర్ దిస్ లైఫ్ వాటర్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే ఈ చిత్ అనేటువంటిది వాటర్.
2: సో చిత్ ఈస్ వాటర్.
1: సత్ అనేటువంటిది చక్కెర.
2: సత్ ఈస్ షుగర్.
1: ఇవి రెండు విడివిడిగా ఉంటుంటే చక్కెర చక్కెరే నీరు నీరే.
2: వెన్ దీస్ టూ ఆర్ అపార్ట్ దే రిమైన్ యాజ్ సచ్.
1: రెండు చేర్చినప్పుడు పానకంగా తయారవుతుంది.
2: వెన్ యూ మిక్స్ బోత్ ఇట్ బికమ్స్ ఎ సిరప్.
1: అదే విధంగానే సత్ చిత్ రెండు చేరినప్పుడే ఆనందం రూపొందుతుంది.
2: లైక్ వైజ్ సత్ చిత్ టుగెదర్ విల్ బ్రింగ్ బ్లిస్ ఆనంద.
1: కనుక ఆనందం అనేటువంటిది మన స్వరూపమే.
2: సో ఆనంద బ్లిస్ ఈస్ ఓన్లీ అవర్ ఓన్
1: అనేటువంటి ఆత్మతత్వము నిరంతరము ఉండేటువంటిదే.
2: సత్ విచ్ ఇస్ ఆత్మ ఎగ్జిస్ట్.
1: ఈ ఆత్మతత్వమే లేకుండా ఈ జగత్తులో దేనికి రాణింపే లేదు.
2: Without this atma being, there is nothing like life anywhere.
1: Super special power, ఒక అనేటువంటిది ఒక పేపర్ ఒకటి ఉండాలి. Who's super special paper?
2: There is a paper by name super special paper.
1: చాలా విలువైనటువంటి పేపర్.
2: Highly valuable paper.
1: దానిపైన అక్షరములు చూస్తే చక్కని అందంగా ఉండేటువంటి అక్షరములు.
2: On super special paper, beautiful letters.
1: ఆ లెటర్స్ కూడా ఎట్లా ఉంటున్నాయి?
2: How are they?
1: మహా అందమైనటువంటి కవిత్వంతో కూడి ఉంటుండాలి.
2: దట్ బ్యూటిఫుల్ అండ్ పోయెటిక్.
1: వాసుకీసేయన్న శ్రీనివాస చిద్విలాస భావ పాశముల దృంచి మనోల్లాసం ఇవ్వరా. బాసుర కళ్యాణపుర వాసుడవు శ్రీ శేషగోప దాసు నీభోచోటి భూషకి చేపేగా బ్రోవరారా. ఎంత అందంగా ఉంటుంటాది. మేటియ త్రికూటపీఠ సాటియ వినేటి రాజుపేట నేలుచున్న కప్త నాటక ధర. ఆటల పటాల మృదు మాటలాచే భోజరాజు మాటికి పిలిచిన పలుక వేటికి శ్రీ వెంకటేశ. ఇది కవిత్వము. ఇలాంటి కవిత్వమైనటువంటి ఒక పదమును ఆ యొక్క పేపర్ అంతా ఇమిడ్చి ఉండాలి.
2: దిస్ ఇస్ పోయట్రీ రిటన్ ఆన్ ద పేపర్.
1: సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందు చుందువాని విందు శ్రీధర. సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందు చుందువాని విందు శ్రీధర. ఇందు వదన సురేంద్ర బృంది వందిత పదార వింద నిత్యానంద గోవింద వేగ బ్రోవరారా. ఇలాంటి సుందరమైనటువంటి యొక్క కవిత్వంతో కూడినటువంటి యొక్క లెటర్ రాశారు.
2: సో ఏ లెటర్ రిటన్ ఇన్ ఎ పోయెటిక్ స్టైల్.
1: కాగితము చాలా విలువైనటువంటిదే.
2: పేపర్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: అక్షరము చాలా అందమైనటువంటివి.
2: లెటర్స్ ఆర్
1: కవిత్వం చాలా విచిత్రమైనటువంటిది.
2: అండ్ ది కంపోజిషన్ ఇస్ వెరీ.
1: కానీ ఒక కవర్ లో పెట్టాము.
2: బట్ వి హావ్ పుట్ ఇట్ ఇన్ ఎన్ ఎన్వెలప్.
1: కవిత్వానికి విలువ ఉంటుంది.
2: Poetry has its own
1: value. అక్షరములకు విలువ ఉంటుండాలి.
2: Letters too has its own
1: value. కవర్కు విలువ ఉంటుండాలి.
2: Cover has value.
1: కాగితానికి విలువ ఉంటుండాలి.
2: Paper has value.
1: కానీ దానిపైన అడ్రస్ రాశాడు, పోస్ట్ వేశాడు.
2: Yes, he has written the address on the envelope and posted it.
1: కానీ ఎవరికి చెందాలో వారికి చెందలేదు.
2: But it is not read. It has not gone to the person to whom it is addressed.
1: దేని వల్ల?
2: Why?
1: Stamp లేదు.
2: Because there is no stamp on the envelope.
1: అదే విధముగానే రాగములు తాళములు మేళములు అన్నింటి ఎందుకు మనం భజన చేస్తున్నాము. అన్నింటి ఎందుకు అందసందములుగానే ఉంటుండది. కానీ ఇందులో ఆత్మానందం అనేటువంటి స్టాంప్ లేదు. అక్కడ
2: వీ డూ భజన్ విత్ ఆల్ ద రిథమ్ ద ట్యూన్ అండ్ ద బీట్ బట్ ద భజన్ ది ఎన్వెలప్ డజంట్ క్యారీ ద స్టాంప్ ఆఫ్ ఆత్మానందం.
1: స్టాంప్ దానిపైన వేయాలి.
2: ద భజన్ షుడ్ క్యారీ విత్ ఇట్ ద స్టాంప్ ఆఫ్ confidence, self confidence.
1: ఈ కాన్ఫిడెన్స్ అనేటువంటిది దానిపైన లేదు.
2: దిస్ స్టాంప్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్
1: కాన్ఫిడెన్స్ ఇన్ యూ, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్.
2: సో కాన్ఫిడెన్స్ ఇన్ యూ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్,
1: దిస్ ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
2: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఇది మనం తెలుసుకోవాలి ఈనాడు.
2: దిస్ వీ షుడ్ నో టుడే.
1: మనము విశ్వాసం అనేటువంటి స్టాంప్ వేయకుండా ఎంత అందమైనటువంటి యొక్క కవర్ తెస్తే ఏమి, ఎంత పవిత్రమైనటువంటి అక్షరం రాస్తే ఏమి, ఎంత కవిత్వాన్ని మనం పొందితే ఏమి. స్టాంప్ లేదు.
2: వితౌట్ ఎఫిక్సింగ్ ది స్టాంప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ బ్యూటిఫుల్ లెటర్స్ అండ్ పోయెట్రీ.
1: విశ్వాసము మొట్టమొదటిది.
2: దేర్ఫోర్ ఇన్ వేదాంత దిస్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ విశ్వాసమునకు తగినటువంటి యొక్క శ్రద్ధ రెండవది.
2: దిస్ విశ్వాస షుడ్ హ్యావ్ ద సెకండ్ ఆస్పెక్ట్ స్టెడ్ ఫాస్ట్నెస్ శ్రద్ధ.
1: ఈ శ్రద్ధ విశ్వాసములకు తగినటువంటి ప్రేమ.
2: అండ్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమ ఉండినప్పుడే శ్రద్ధ వస్తుంది, శ్రద్ధ ఉండినప్పుడే విశ్వాసం వస్తుంది.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ దేర్ విల్ బి స్టెడ్ఫాస్ట్నెస్. వెన్ వన్స్ దేర్ ఇస్ స్టెడ్ఫాస్ట్నెస్
1: విశ్వాసము, శ్రద్ధ, ప్రేమ మూడు వేరు కాదు, మూడు తిరిగి ఒక్కటే.
2: Therefore, faith, steadfastness and love are not different. They are one and the same.
1: ఈ నురుగు అలా సముద్రము ఎట్లా ఒకటైపోయిందో,
2: just as the foam and the wave and ocean are one and the same,
1: ఈ విధమైన శ్రద్ధ, విశ్వాసము, ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం కూడాను కలగాలి.
2: We also find the same identity in the unity in faith, steadfastness and love.
1: ఇది వేదాంతమునకు సరైనటువంటి యొక్క ఆధారము.
2: This is the true basis for Vedanta.
1: ఈ వేదాంతం నందు ఇచ్ఛ, పరేచ్ఛ, వినిచ్ఛ అని మూడు ఉంటున్నాయి.
2: ఇన్ వేదాంత దేర్ ఆర్ త్రీ,
1: ఇచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ.
2: ఇచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ,
1: ఈ మూడింటి యందు ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ త్రీ?
1: ఇచ్ఛ,
2: ఇచ్ఛ
1: అనగా స్వేచ్ఛ అనేటువంటిది కూడా చెప్పవచ్చు.
2: వి కెన్ ఆల్సో స్వేచ్ఛ,
1: స్వేచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ.
2: స్వేచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ.
1: స్వేచ్ఛ అనగా ఏమిటి?
2: వాట్ డు యు మీన్ బై స్వేచ్ఛ?
1: ఈనాటి విద్యార్థులందరూ కూడా స్వేచ్ఛ అనగా ఇష్టానుసారం మాట్లాడటం, ఇష్టానుసారం సంచరించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇది స్వేచ్ఛ అనుకుంటాం.
2: స్వేచ్ఛ, మోస్ట్ ఆఫ్ అస్ టేక్ ఇట్ యాజ్ ఫ్రీడమ్ టు మూవ్ అబౌట్ అండ్ టు టాక్ యాజ్ వి లైక్.
1: అంతరార్థము,
2: ఇట్ ఈస్ నాట్ ఇన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్.
1: స్వ ఇచ్ఛ ఈ స్వేచ్ఛ,
2: స్వ ఇచ్ఛ ఈ స్వేచ్ఛ
1: అనగా ఆత్మ ఇచ్ఛనే నిజమైన స్వేచ్ఛ.
2: ఇట్ ఈస్ ఇచ్ఛ ఆర్ ద విల్ ఆఫ్ ఆత్మ,
1: ఆత్మ,
2: ఆత్మ.
1: ఈ ఆత్మ ఇచ్ఛను మనం ఫాలో చేయాలి.
2: వీ హావ్ టు ఫాలో ద ఆత్మ, దట్ ఈస్ స్వేచ్ఛ.
1: ఈ ఆత్మతత్వమే నేను అనేటువంటి పదమునకు ఆధారము.
2: ది ఆత్మ ఇస్ కన్వేడ్ ఇన్ ది యూజువల్ సెన్స్ ఐ,
1: నేను,
2: ఐ,
1: నేను, ఐ, ఐ, ఐ.
2: ఇట్ ఈస్ సెడ్ ఇన్ ద ఆర్డినరీ వే.
1: అయితే ఈ ఐ అనేటువంటిది రెండు రకములుగా ఉపయోగిస్తున్నారు ఈ ప్రపంచంలో.
2: హౌఎవర్ దిస్ ఐ హ్యాస్ టూ కనోటేషన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: దీనిని పురస్కరించుకుని ఏ గీత ఎందుకూడను పరధర్మ స్వధర్మ అన్నాడు.
2: Basing on this, Gita refers to two, paradharma and swadharma.
1: Swadharma managa emti chatri dharmamo leka brahmana dharmamo leka inkoru vaishya dharmamo edo ilantivi jati mata kulam redamulaku sambandhinchinatundi vidanni swadharmalaga bhavistunnaru kani idi kaadu swadharmam.
2: Swadharma we consider that it is the one code prescribed on the basis of the community or caste, not
1: so. Atma.
2: స్వ ఆత్మ,
1: ఆత్మ ధర్మమే స్వధర్మము.
2: ధర్మ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
1: పరధర్మ, పరధర్మం అనగా దేహము, దేహధర్మమే పరధర్మము.
2: పరధర్మ మీన్స్ దట్ ఆఫ్ ద బాడీ ఇస్ పరధర్మ.
1: కాబట్టి ఇక్కడ నేను అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి. ఐ, ఐ, ఐ.
2: సో దిస్ ఐ ఈజ్ ఇన్ టూ ఫార్మ్స్.
1: ఒక ఐ ఏకాక్షరం ఐ.
2: One is one lettered I.
1: One letter I.
2: One letter I.
1: Rendav I, E, Y, E, I. Three letters I.
2: The second one is three lettered I, E, Y, E.
1: E, Y, E, I. Dehamu.
2: E, Y, E, I is the body.
1: Ekacharam I, Atma.
2: One lettered I is Atma.
1: దేహము లేకపోతే ఆత్మ అనేటువంటిది మనం తెలుసుకోలేము.
2: వితౌట్ ద బాడీ యూ కెనాట్ రియలైజ్.
1: ఆత్మనే లేకపోతే దేహం అనేటువంటి దాన్ని ఉండడానికి వీలు కాదు.
2: వితౌట్ ఆత్మ ద బాడీ కెనాట్ ఎగ్జిస్ట్.
1: కాబట్టి దేహాత్మ జీవతత్వం మూడింటి యొక్క ఏకత్వమే త్రిపుటి.
2: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద బాడీ
1: త్రికూటమున్నారు యొక్క ఏకత్వము.
2: ఇట్ ఈస్ యూనిటీ ఆఫ్ ది త్రీ.
1: ఈ విధంగా వేదాంతము లోపల చక్కని రహస్యాన్ని చిన్న చిన్న పదములతో పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
2: వేదాంత కన్వేస్ ఆల్ సటిల్టీస్ ఇన్ దిస్ సింపుల్ స్మాల్ వర్డ్స్.
1: స్వయిచ్ఛనగా తానై తాను సంకల్పించి నేను ఈ కార్యమును చేస్తున్నాను అని నిర్ణయించి ఆ కార్యమును చేసి ఆ కార్యంలో వచ్చినటువంటి ఫలితము సుఖమో దుఃఖమో ఏమాత్రమో విచారించక ఇది నేనే అనుభవించాలి. ఎందుకనగా నేనే దీనిని కోరి, దీనిని వరించి, దీనిని ప్రవర్తించాను.
2: స్వయిచ్ఛ, వన్ డిసైడ్స్ టు డూ ఎన్ యాక్షన్ ఆల్ బై హిమ్సెల్ఫ్ అండ్ దేర్ఫోర్ హీస్ ప్రిపేర్డ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ బి దట్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: నేను ఇష్టపడే చేశాను ఈ పనిని.
2: ఐ డిడ్ ఇట్ విల్ఫుల్లీ.
1: ఈ ఇష్టపడి చేసినటువంటి దాంట్లో దుఃఖం రాని, ఆనందం కాని అది నా యొక్క రైట్.
2: Having done it all by myself,
1: నేను అనుభవించే తీరాలి.
2: I am bound to suffer, face the consequences.
1: నేను ఏమాత్రం కూడా వెనకంజి వేయకూడదు.
2: I'll never go back.
1: అనేటువంటి విశ్వాసంతో చేసేటువంటి స్వేచ్ఛ.
2: అండ్ యాక్షన్ డన్ విత్ సచ్ ఎ ఫెయిత్ ఇస్ స్వేచ్ఛ.
1: ఇంకా పరేచ్ఛ,
2: ద సెకండ్ పరే,
1: పరేచ్ఛ అనగా ఇతరుల వల్ల ప్రోత్సాహం చేచి లేక ఒత్తిడి వల్ల ఒక కార్యంలో పాల్గొంటున్నాం.
2: బై ఫోర్స్ ఆర్ కంపల్షన్ ఆర్ ఎంకరేజ్మెంట్ బై అవుట్ సైడర్స్ యు డూ ఎన్ యాక్ట్.
1: ఇది నీ యొక్క స్వేచ్ఛగా చేసినటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ డన్ ఆన్ యువర్ ఓన్.
1: ఇతరు యొక్క ప్రోద్బలం చేత,
2: బికాస్ ఆఫ్ ఫోర్స్ బై అదర్స్,
1: ఇతరు యొక్క ఒత్తిడి చేత,
2: బికాస్ ఆఫ్ ప్రెషర్,
1: ఒక కర్మను నువ్వు ఆచరించావు,
2: యు డూ ఎన్ యాక్ట్.
1: అయితే అప్పుడు కూడాను అయ్యో నేను ఇష్టపడి చేసినది కాదే అని నీవేమాత్రం విచారించకూడదు. ఇతరుల యొక్క ఫోర్స్ వల్ల జరిగినప్పటికి కూడా ఇది నేనే చేశాను, చేసింది నేను, ప్రోత్సాహం వారిది.
2: ఈవెన్ దెన్ యూ షుడ్ నాట్ బి వరీడ్ దట్ యూ హావ్ డన్ ఇట్ బికాస్ యు ఆర్ ఫోర్స్ టు డూ దాట్ అవుట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ అవుట్సైడ్.
1: నిజంగా చేయడానికి ఉత్సాహమే నాలో లేకపోతే ప్రోత్సాహం ఏం చేస్తుంది?
2: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ హౌ కెన్ అదర్స్ ఫోర్స్ యూ టు డూ.
1: కాబట్టి ఉత్సాహం కూడా నాలో ఉండేటప్పుడే ఈ ప్రోత్సాహం కూడా కొంచెం హెల్ప్ చేసింది.
2: దేర్ఫోర్ దిస్ విల్లింగ్నెస్ టు డూ దట్ ఈస్ దేర్ అండ్ ఇస్ ఎంకరేజ్డ్ బై ఫోర్స్.
1: ప్రోత్సాహంతో చేసినటువంటి ఉత్సాహంతో కూడాను అది కూడా నేనే అనుభవించాలి.
2: దేర్ఫోర్ దో ఐఎమ్ ఎంకరేజ్డ్ ప్రాంప్టెడ్ టు డూ బై అదర్స్ ఐ షుడ్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ది
1: కాన్సిక్వెన్సెస్.
2: థర్డ్ వన్ ఐఎచ్ఛ,
1: ఇది ప్రోత్సాహము కాదు,
2: ఇట్స్ నాట్
1: లేక నా స్వసంకల్పము కాదు.
2: It's not by force from others, nor on my own.
1: ఇది కేవలం దైవేచ్ఛగా లభ్యమైనటువంటిది.
2: It has come to me as the will of God.
1: దైవేచ్ఛగా లభ్యమైనటువంటి ఒక సుఖం కాని దుఃఖం కాని ఆనందంగా మనం అనుభవించాలి.
2: Everything has come because of the divine will. I am ready to face.
1: ఇది ఇంకొక ఒత్తిడి కాదు.
2: It's not the force from outside.
1: లేక నేను ఆచరించినటువంటిది కాదు ఇష్టంచే.
2: Nor of my own.
1: ఇది దైవేచ్ఛగా వచ్చినటువంటిది.
2: It's all the divine will.
1: ఈ దైవేచ్ఛగా వచ్చినటువంటిది కేవలం మంచినే జరుగుతుంటాలి.
2: Whatever that comes to us out of the divine will is bound to be good.
1: కనుక దైవేచ్ఛగా జరిగినటువంటి ప్రతి కార్యమునందు కూడాను మాధుర్యము, విజయము, శాంతి, ఆనందము, సౌఖ్యము ఇవన్నీ చేకూరుతూ ఉంటాయి.
2: Whatever that is done being prompted by the divine or what you call divine will is bound to be good, sacred and blissful, and happiness will be given.
1: కాని ఈ నాటి మానవుడు ఈ విశాలమైనటువంటి అర్థాన్ని తీసుకోలేదు.
2: But man is not having that broad minded spirit in understanding this.
1: కేవలము పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః న పాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నతః అంటున్నాడు. పాప ఫలము నాకు వద్దు.
2: He doesn't want to face the consequences of his sinful deeds.
1: పాప ఫలం వద్దంటున్నాడే కానీ పాప కార్యం చేస్తున్నాడు.
2: He is not prepared to face the consequences of the sinful deeds, but he commits a sin.
1: పాప కార్యం పాప ఫలం వద్దనేటువంటి వాడు పాప కార్యం ఎందుకు చేయాలి?
2: If he is not prepared to face the consequence, why should
1: కాబట్టి
2: he commit
1: పాప ఫలం చేతనే కార్యం చేతనే పాప ఫలం నీకు వస్తుండాలి.
2: Because of the sinful deeds, you face the consequences.
1: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేత్యంచి మానవః పుణ్యఫలం కావాలని ఆశిస్తున్నావు.
2: యూ వాంట్ ది రివార్డ్స్ అవుట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్.
1: కానీ పుణ్యకర్మలు చేయడానికి ముందంజ వేయటం లేదు.
2: బట్ యుల్ నెవర్ డూ ఎనీ మెరిటోరియస్ డీడ్స్.
1: ఎందుకు?
2: వై?
1: కావాలని కోరేది ఒకటి, దానికి విరుద్ధంగా కర్మలు ఆచరించటము.
2: యూ డిజైర్ వన్ థింగ్ అండ్ యువర్ యాక్షన్ టేక్స్ యూ టు అనదర్ థింగ్.
1: కనుక నీ యొక్క ఆశలు పురస్కరించుకునే నీ కర్మలు కూడా ఉంటుండాలి.
2: దేర్ఫోర్ యువర్ యాక్షన్ షుడ్ బి ఇన్ ట్యూన్ టు యువర్ అంబిషన్.
1: పాప ఫలం నీ వద్దనకూడదు.
2: You cannot deny.
1: నేను చేశాను, తప్పక రావాల్సిందే అది.
2: I committed a sin.
1: దాని రిజల్ట్.
2: దేర్ఫోర్ రిజల్ట్స్ యూ మస్ట్ ఫేస్.
1: నీవు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్నికి నిన్ను కాలుస్తుందే కానీ అయ్యో తెలియక ముట్టాడని అగ్ని చల్లబడదు.
2: Knowingly or unknowingly, if you touch the fire, it is sure to burn you. You cannot say, I touched you unknowingly.
1: నీవు ఇష్టపడని ఇష్టపడకుండా పోని నీ కర్మఫలం నీవు అనుభవించే తీరాలి.
2: Whether you like it or not, you must face the music, the consequence.
1: ఇది వ్యావహారిక సత్యం.
2: This is వ్యావహారిక సత్యం.
1: కానీ పారమార్థిక సత్యం అలాంటిది కాదు.
2: బట్ పారమార్థిక సత్యం ఇస్ నాట్ లైక్ దాట్.
1: అగ్ని ఉండినప్పటికీ,
2: దో దేర్ ఇస్ ఫైర్,
1: నీవు దానిని ముట్టినప్పటికీ,
2: యూ మే టచ్ ఇట్,
1: అది నిన్ను కాల్చకుండా ఉంటుంది.
2: యట్ ఇట్ విల్ నాట్ బర్న్.
1: ఏ విధంగా?
2: హౌ?
1: అనగా
2: మీనింగ్
1: కేవలం ఇది దైవానుగ్రహం యొక్క చేతనే.
2: బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: లేక ముందుగానే అది అగ్ని ఉంది అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది.
2: యూ విల్ హ్యావ్ ద నాలెడ్జ్ దట్ దేర్ ఇస్ ఫైర్ ఆల్రెడీ దేర్.
1: కనుక అగ్ని కూడాను దైవతత్వంగానే నీవు విశ్వసించాలి.
2: ద ఫైర్ ఇస్ ఆల్సో డివైన్.
1: ఈ పంచభూతంలో అగ్ని కూడా ఒకటి.
2: అమంగ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఫైర్ ఇస్ వన్ అమంగ్ దెమ్.
1: కనుక ప్రతి ఒక్కదాని ఎందుకు కూడాను ఈ అహం అనేటువంటిది ఇక్కడ ప్రవేశిస్తుండాలి.
2: సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దిస్ అహం కమ్స్ ఇన్.
1: ఈ అహం తత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి పుట్టిందని విచారణ చెయ్యాలి.
2: ఎంక్వైర్ వేర్ ఫ్రమ్ దిస్ అహం.
1: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండి పుట్టింది.
2: అహం ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఆత్మ.
1: ఈ అహం నుండి మరి ఏది పుట్టింది?
2: వాట్ ఈస్ ఇట్ ద ప్రోజెనీ టు దిస్ అహం?
1: సంకల్పం పుట్టింది.
2: ద థాట్ ఈస్ బోర్న్ టు దిస్ అహం.
1: ఈ సంకల్పం నుంచి ఏది పుట్టింది?
2: వాట్ ఈస్ ఇట్ నెక్స్ట్?
1: కేవలము వాక్ పుట్టింది.
2: ఇట్ ఈస్ ద వర్డ్ ఆర్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కాబట్టి వాక్ సంకల్పం నుంచి పుట్టింది.
2: దేర్ఫోర్ వర్డ్ ఇస్ బోర్న్ టు సంకల్ప.
1: సంకల్పము అహం నుంచి పుట్టింది.
2: అండ్ సంకల్ప ఇస్ బోర్న్ టు దిస్
1: అహం. ఆత్మ నుంచి పుట్టింది.
2: అండ్ అహం ఇస్ బోర్న్.
1: ఈ విధంగా తీసుకుంటే ఇది త్రిపుటి.
2: సో దిస్ ఇస్ వాట్ యు కాల్ ట్రినిటీ ఆర్ త్రిపుటి.
1: ఈ యొక్క కర్మ అనే వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
2: దేర్ఫోర్ ది స్పీచ్ ఫ్యాకల్టీ
1: మునిమనవడు
2: గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ అహం.
1: ఈ తలంపు సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
2: దేర్ఫోర్ ది థాట్ ఈస్ ది గ్రాండ్ సన్.
1: అహం అనేటువంటిది సన్.
2: అహం ఇస్ ద సన్.
1: ఆత్మకు అహం సన్.
2: దేర్ఫోర్ అహం ఇస్ ద సన్.
1: సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
2: థాట్ ఈస్ ద గ్రాండ్ సన్.
1: వర్డ్ అనేటువంటిది గ్రేట్ గ్రాండ్ సన్.
2: వర్డ్ ఈస్ ది గ్రేట్ గ్రాండ్.
1: కాబట్టి ఇదంతా ఒకే కుటుంబం యొక్క సంబంధమే.
2: సో ఇట్ ఆల్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
1: గ్రాండ్ సన్ కు గ్రేట్ గ్రాండ్ సన్ కు సన్నుకుడును ఆత్మ యొక్క ప్రాపర్టీ పైన రైట్ ఉంటుండాలి.
2: దేర్ఫోర్ గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ హావ్ గాట్ ది రైట్స్ ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఫాదర్.
1: ఆత్మ యొక్క ప్రాపర్టీ ఏమిటి?
2: వాట్ ఈస్ ప్రాపర్టీ ఆఫ్ ఆత్మ?
1: సత్ చిత్ ఆనందము.
2: ద ప్రాపర్టీ ఆఫ్ ఆత్మ ఈస్ సత్ చిత్ ఆనంద.
1: కనుక ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది సన్ కు, గ్రాండ్ సన్ కు, గ్రేట్ గ్రాండ్ సన్ కు.
2: సో దిస్
1: ముగ్గురికి కూడా ఈ యొక్క అసత్ చిత్ ఆనందం అనేటువంటిది సంపూర్ణంగా వ్యాపించి ఉంటుండాలి.
2: So the legal heirs to the sat chit ananda are the son,
1: grandson
2: and great grandson.
1: Anandam ledu naalo ani anukokoodadu.
2: So no one should think that there is no ananda within one's own self. It is your right.
1: Chusava inga nirantaramu oka vidhamaina satyanityamaina vaadiga nenu undali ani aashisthunnavu.
2: That state of being is your right.
1: Inga pavitramainatundi oka aanandamu chittu chitta anetundi emiti?
2: Then what is this chit?
1: Adhe prajnanam brahma.
2: That is prajnanam brahma.
1: Aa prajnanam ni ende untundadi.
2: That prajnana is within you.
1: Kanuka sat chit aanandam ekkada undo ani vetakanakkarledu.
2: So you don't need to search for sat chit aananda.
1: Ni ende untundadi ee sachidanandam.
2: This sachidananda is within you.
1: Aithe nee telusukolekapotam cheta adi ninnu batti peedistundadi ajnanam.
2: Since you do not know, you are victimized by this ignorance.
1: Vidyarthulara,
2: students,
1: neenu oka chinna katha untundali.
2: For this a small story.
1: Oka marriage jarugutundali.
2: Marriage was taking place.
1: Oka kanya vaipuna varu oka intindo unnaru.
2: Bride's party were staying at one residence.
1: Baludu yokka idi inkoka intilo untunnaru.
2: Bridegroom's party at another place.
1: Madhyalopala oka sambhashana jarugadaniki oka sambandhi erpaddadu.
2: A person was there who will arrange a talk on both sides.
1: Kanya vaipuna velutunnadu pratisari pratipariyayamu varini dabaisthunnadu.
2: Every time he goes to bride's party and commands them.
1: Emtandi meer vela velakanta maaku tiffin coffee ilantunta supply cheyatam ledhu mee vivaham anetundi em inta grand ga chestar anukunnanu meer sariga cheyatam ledhe baayi vishayam lopala em maatrame meer sadda pattukovatam ledhe ani vaadisthunnadu.
2: This person visited the bride's party and went on banging them. What is it that we expected that you'll perform the wedding in a grand way? What about the tiffin and coffee? Why delay?
1: Maroka paryayamu bai vaipuna ostunnadu.
2: Next time he visits the bridegroom's party.
1: Emi chesi pettina enni paryayalu pichina meer raavatam lede vantalanta salabadi pothunnayi meer tappaka rani taraga ani vaadanu pedda jabardast chestunnadu.
2: Another hand he visits the bridegroom's property and say party and says, why don't you come sir? Come on, all things are ready, why don't you come?
1: ఈ బాయ్ సైడ్ జబర్దస్త్ చేస్తున్నప్పుడు ఈ బాయ్ సైడ్ వారంతా అనుకుంటున్నారు ఇతను ఎవరో గర్ల్ సైడ్ వాడుగా ఉంటున్నాడు పెద్ద యజమానుడి అనుకున్నారు వాళ్ళు.
2: ది బ్రైడ్ గ్రూమ్స్ పార్టీ కన్సిడర్డ్ దిస్ పర్సన్ యాజ్ విఐపి, వెరీ ఇంపార్టెంట్, రిప్రజెంటింగ్ ది బ్రైడ్స్ పార్టీ.
1: ఈ గర్ల్ సైడ్ వచ్చి జబర్దస్త్ చేస్తున్నప్పుడు వీళ్ళెవరో బాయ్ సైడ్ యజమానుడిగా ఉంటున్నాడు అని వీరు తలుచుకుంటున్నారు.
2: The bride's party felt that he is a very VIP representing the groom's
1: party.
2: కానీ
1: స్వతంత్రం పెద్దగా పెచ్చి పెరిగిపోయింది.
2: And he was so independent banging both sides.
1: కళాతూరికి బాయ్ సైడ్ వాళ్ళకు గర్ల్ సైడ్ వాళ్ళకు కూడా విసుగు పుట్టిపోయింది.
2: Both the parties were vexed ultimately with him.
1: అప్పుడు ఎన్క్వైరీ ప్రారంభించాడు ఎవరండి ఇతను.
2: Then they started inquiring, who is this man?
1: Boy side varu chi girl side evarandi itanu annada maakem teriyadandi ani veer annaru.
2: Boy side people came and asked, who is this man? They said, we don't know.
1: Girl side ochcharu tirigi evarandi itanu annaru maakem teriyadu annaru.
2: Girls party came and said, who is this man? Boys said, they don't know.
1: Iruvuru kodalu vachi enquiry prarambham chestapudike veedu పలాయనం.
2: When both the parties came there and started inquiring about this man, he ran away.
1: మన గుట్టు బట్ట బయలు పోయి నేనుకొని వాడు తప్పించుకుని పరిగెత్తాడు.
2: Now the cat is out of the bag and he ran away from that spot.
1: అదే విధంగానే ఈ అజ్ఞానము అనేటువంటిది ఒక పర్యాయం ఆత్మ వైపున, ఒక పర్యాయం ప్రకృతి వైపున ప్రవహించి ఈ ప్రకృతిని ఆత్మను రెండింటి యందు కూడాను జబర్దస్త్ చేస్తుంటాది.
2: లైక్ దిస్ ఇగ్నోరెన్స్ moves towards atma at one time, moves towards nature at another time, and just place the mystery.
1: Atma anatma yokka sambandham enti antu discrimination vicharana saripinappude, enquiry saripinappudu ee ajnanam enti antardhanam aipothu.
2: When once we make enquiry in depth of these two things, atma and the nature, this ignorance will run away.
1: Adi ee naadu manamu jarapatam ledu.
2: That we are not doing.
1: Ee naadu atti enquiry jarapatam ledu.
2: No enquiry is present today.
1: Ee atmana anatmana.
2: Is it this atma or that which is not atma?
1: Idi prakrutamainatundiya paratthamainatundiya?
2: Is that world or worldly or spiritual?
1: Aneetundi vicharana manam cheyakunda povatam chethane idi manamulu aneka vidhamuluga kodanu peedistu untundadi.
2: As we don't inquire this way, we are put to trouble.
1: Kanukune enquiry chesetundi dantu naalugu margamulu untundayi.
2: There are four paths of inquiry.
1: Ee naadu vidyavantulu meekandariki telisina baga.
2: You know, you're all educated, you know pretty well.
1: Idantha mee endu untinatundi naaku kodanu bookish knowledge.
2: What all you have is bookish knowledge.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ కొన్ని దినాల తర్వాత సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతుంది.
2: After some time, bookish knowledge turns into superficial knowledge.
1: ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ పోయిన తర్వాత స్పెషల్ జనరల్ నాలెడ్జ్ వస్తుంది.
2: Thereafter, you get the general knowledge.
1: ఈ జనరల్ నాలెడ్జ్ వచ్చినప్పుడే మీరు అప్పుడు డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ చూడాలి.
2: Then you have to possess this discrimination knowledge.
1: ఆ డిస్క్రిమినేషన్ కూడా నువ్వు ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
2: There again, you should not discriminate at the individual level. You should exercise fundamental discrimination.
1: Practical knowledge vastundi.
2: Finally, you get practical knowledge.
1: Ee practical knowledge ne satyamainatundi.
2: This practical knowledge is truth.
1: Adi atti satyam varaku kodunu manam prayanam avutune povali.
2: We have to travel till we reach that point of truth.
1: One after one, anni moktan tarvata deni manam vicharam chestu povali.
2: One after one, one step after the step, we should continue to travel.
1: Ee vidhamga enquiry chestu poyinappude satyam manaku chakkaga manaku telustundi.
2: When once we inquire in this procedure, you will know what is truth.
1: Kanukane videha mukti.
2: Videha.
1: Videha mukti.
2: Videha mukti.
1: Jeevan mukti ani rendu untunnayi.
2: There are two, videha mukti, jeevan
1: mukti, videha mukti. Ee rendu kodunu vedantamlo chaala pradhanamainatuvi.
2: In vedanta these two are very important, jeevan mukti, videha mukti.
1: Jeevan mukti anaga emiti?
2: What is jeevan mukti?
1: Anaga shariramu dharinchukodanu sarvam kodunu bhagava swaroopame aneetvanti yokka ekatva bhavanni visvasinchi.
2: Yes, with this body to have the feeling that everything is divine.
1: ఇదంతా కూడా పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడా ఏకత్వమే.
2: దట్ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ యాక్చువల్లీ వన్.
1: పూర్వం వృక్షంగా ఉంటున్నది.
2: నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ. ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ.
1: దాని నుంచి ఇప్పుడు ప్రెజెంట్ అనేటువంటి సీడ్ వచ్చింది.
2: అండ్ యూ గెట్ ది సీడ్ ఇన్ ద ప్రెజెంట్.
1: ఈ సీడ్ యొక్క రిజల్ట్స్ ఫ్యూచర్ లోపల ట్రీ అవుతుంది.
2: ద రిజల్ట్స్ ఆఫ్ ది ప్రెజెంట్ సీడ్ విల్ బి నోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ ఇన్ ఫ్యూచర్.
1: వృక్షము ట్రీ.
2: ఇన్ ద పాస్ట్
1: ఫ్యూచర్ ట్రీ, ప్రెజెంట్ సీడ్.
2: So in the past it was a tree, so also in future, but now in the present it is a seed.
1: Moolinti yokka ekattam okate.
2: But actually all the three stand.
1: Aa tree lekunda ee seed raledu.
2: Without the tree you don't get the
1: seed. Ee seed lekunda mari tree raadu.
2: Without the present day seed you don't get.
1: Idantha kudunu past, present and future moodu kudunu ekattame.
2: That the past, present and future are actually one.
1: Moolam vruchanga untunnadi.
2: Now it is in the form of it.

0: ముక్తుడు. ద వన్ హూ అండర్స్టూడ్ దిస్ యూనిటీ ఆఫ్ దీస్ త్రీ,
1: కష్టమును సుఖమును రెండింటిని కూడా సమత్వంగా చూసేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
0: ద వన్ హూ మెయింటైన్స్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్ ఈ జీవన్ ముక్త.
1: మంచివారు వర్ణించినప్పటికీ, చెడ్డవారు దూషించినప్పటికీ ఈ రెండింటినీ సమత్వంగా భావించేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
0: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ టేక్స్ ది ప్రైజ్ అండ్ ద బ్లేమ్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
1: కనుకనే దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్నింటి కూడా ఏకత్వంగా విశ్వసించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
0: దేర్ఫోర్ ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్, ద హ్యూమిలియేషన్, ఫెలిసిటేషన్ ఆల్ ఆర్ టేకెన్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
1: దరిద్రము సంపద రెండింటిని కూడా ఏకత్వంగా విశ్వసించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
0: పావర్టీ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ టేకెన్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
1: అన్ని కూడా కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
1: ఏది కూడా శాశ్వతమైనటువంటిది ఇక్కడ లేదు.
0: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
1: కనుక ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
0: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ రియలైజ్ దిస్.
1: అతనికి విచారం అనేటువంటిదే ఉండదు.
0: హి హస్ నో వరీ ఆర్ ఎంగ్జైటీ.
1: ఎందుకనగా మనస్తత్వం ఏకత్వంలో ఉంటుంది.
0: బికాస్ మైండ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ డైరెక్షన్.
1: అట్టి వాడే జీవన్ ముక్తుడు.
0: సచ్ పీపుల్ ఆర్ జీవన్ ముక్త.
1: అయితే విదేహ ముక్తుడు అంటే ఏమిటి?
0: దెన్ హూ ఇస్ విదేహ ముక్త?
1: ఇవి కూడా విదేహుని యందు ఇలాంటి గుణములే ఉంటున్నాయి.
0: ఈవెన్ విదేహ హ్యాస్ దీస్ ట్రేట్స్.
1: ఇరువురికి ఉండినటువంటి భేదం ఏమిటి? ఇతనికి దేహం ఉంది, అతని దేహం లేదు.
0: The difference lies, one has the body, the other has the body.
1: Deham lenetunte vaadu.
0: Videhi, the one without the body.
1: Deham ledunte emti? Deham undi.
0: What does it mean?
1: There is deham paina concentrate cheyatam ledu.
0: There is body, but he doesn't concentrate on the body.
1: Aa kalu tappulanetunte athani e maatram kuda nu erugadu.
0: He doesn't know the hunger or appetite or thirst.
1: Ilanti jeevan mukti anetunte tattvam lopala videha mukti anetundi dani pratibimbame.
0: Therefore, in the nature of jeevan mukti, జీవన్ ముక్తి అండ్ విదేహ ముక్తి ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ ద
1: రిఫ్లెక్షన్. జనక మహారాజుకు విదేహుడు అని పేరు వచ్చింది.
0: దశరథ జనక, జనక హాస్ గాట్ ది నేమ్ విదేహ.
1: అనగా దేహభ్రాంతి అతనికి లేదు.
0: మీన్స్ హీ హాస్ నో బాడీ ఫీలింగ్.
1: అతని వల్లనే విదేహుడు అని ఇతని పేరు.
0: సో హీ ఇస్ కాల్డ్ విదేహ.
1: దేహం అనేటువంటిది ఉండినంత వరకు మనకు సుఖ దుఃఖములు తప్పినవి కాదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ ద బాడీ, యూ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద ప్లేజర్.
1: దేహాభిమానం అనేటువంటిది లేకపోయినప్పుడు ఇంకా ఏ అభిమానము లేదు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ నో బాడీ ఫీలింగ్, యు కెనాట్ బి కేర్డ్ బై ఎనీథింగ్.
1: అమనస్కము,
0: దట్ ఇస్ కాల్డ్ అమనస్కము ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్. దేర్ ఇస్ నో మైండ్.
1: మైండ్ లేనటువంటి వాడికి థాట్స్ ఎక్కడ నుంచి వస్తాయి?
0: దేర్ ఇస్ నో మైండ్. హౌ
1: థాట్స్ ఉంటేనే మైండ్.
0: ద మైండ్ ఇస్ ద వన్ విత్ థాట్స్.
1: ఇది వస్త్రము,
0: దిస్ క్లాత్.
1: ఇది వస్త్రానికి దారములు ఉండాలి.
0: ఇట్ మస్ట్ పొజెస్ ద థ్రెడ్స్.
1: ఈ దారమునకు ప్రతి ఉండాలి.
0: ద థ్రెడ్స్ నీడ్ కాటన్.
1: ప్రతి దారమైంది
0: కాటన్ బికమ్స్
1: దారమే వస్త్రమైంది.
0: ద థ్రెడ్ యాన్ ఇంటూ ద క్లాత్.
1: అసలు ప్రతి లేకపోతే
0: వితౌట్ ద కాటన్
1: ఈ ద్వారం
0: యూ డోంట్ గెట్ థ్రెడ్.
1: దారమే లేకపోతే
0: వితౌట్ ద థ్రెడ్
1: వస్త్రమే లేదు.
0: యూ డోంట్ ఫైండ్.
1: కాబట్టి మొట్టమొదట పత్తి అదే సంకల్పము.
0: సో ఫస్ట్ ద కాటన్ ఈస్ ద థాట్.
1: థ్రెడ్ అదే డిజైర్స్.
0: ద థ్రెడ్స్ రిప్రజెంట్ డిజైర్.
1: ఈ థ్రెడ్ యొక్క సమ్మిళితమైన స్వరూపమే కాత్ మైండ్.
0: అండ్ దేర్ఫోర్ ద కాంబినేషన్ ద థ్రెడ్స్ డిజైర్స్ ఆర్ ఇంటర్వోవెన్.
1: డిజైర్స్ ఇస్ మైండ్. బండల్ ఆఫ్ డిజైర్స్ ఇస్ మైండ్.
0: మైండ్ ఈస్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
1: కనుక ఈ డిజైర్స్ లేనప్పుడు మైండ్ లేదు అక్కడ.
0: వెన్ దర్ నో డిజైర్స్ దేర్ ఇస్ నో మైండ్.
1: అందువల్లనే అమనస్కము అన్నారు.
0: దేర్ఫోర్ ఇట్స్ కాల్డ్ అమనస్కము, విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: మాయకు లోనాయ, మాయకు తానాయ, మాయ 25 మంత్రములాయ. మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. మాయకు లోనాయ,
0: వన్ బికమ్స్ ఎ విక్టిమ్ టు దిస్ మాయ.
1: తానాయ,
0: హి బికమ్స్ మాయ.
1: మాయ 25 మంత్రములాయ,
0: అండ్ దిస్ మాయ బికమ్స్ 25
1: మంత్రములు. ఏమిటవి?
0: వాట్ ఆర్ దిస్ 25 మంత్రాస్?
1: ఐదు కర్మేంద్రియములు,
0: ద ఫైవ్
1: ప్రాణములు, ఐదు కోశములు, ఐదు ఎలిమెంట్స్,
0: ద ఫైవ్ ఎలిమెంట్స్,
1: ఐదు భూతములు,
0: ఫైవ్ ఎలిమెంట్స్,
1: ఈ నాలుగు
0: కాగ్నిటివ్, ఫైవ్ కాగ్నిటివ్ సెన్సెస్,
1: ఈ నాలుగు చేరేటప్పటికి 20 అయిపోయింది.
0: దే మేక్ ఏ టోటల్ ఆఫ్ 20.
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము నాలుగు అయింది.
0: ద మైండ్, ది ఇంటెలెక్ట్, అహంకార, చిత్త 4, ఈగో
1: ఈ నాలుగు అయింది. తర్వాత జీవతత్వము, ఇవి అన్ని చేర్చి 25 అయిపోయింది.
0: అండ్ దెన్ జీవతత్వ ఇండివిజువల్ సోల్ మేకింగ్ 25.
1: 25 తత్వాలతో కూడినటువంటి ఏదో అదే పిండము.
0: సో ద వన్ విత్ దీస్ 25 ఆస్పెక్ట్స్ ఇస్ కాల్డ్ పిండము.
1: ఈ పిండము అనగా ఏమిటి? దేహమే పిండము.
0: దిస్ బాడీ ఈస్ పిండము.
1: అండ పిండ బ్రహ్మాండము అన్నారు. అండమనగా గ్రుడ్డు నుంచి పుట్టినటువంటి దాన్ని అండమన్నారు.
0: అండము మీన్స్ ది ఎగ్.
1: తల్లి గర్భం నుంచి పుట్టినటువంటిది పిండము అన్నారు.
0: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్ ఇస్ పిండము.
1: బ్రహ్మాండము సర్వత్రా ఉండినటువంటి దాన్ని బ్రహ్మాండం అన్నారు.
0: బ్రహ్మాండం ఇస్ కాల్

0: కాస్మాస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: కనుక మన దేహమునందు ఈ మూడు కూడాను ఉంటున్నాయి.
0: సో ఇన్ అవర్ బాడీ
1: అండపిండ బ్రహ్మాండం యొక్క తత్వమే ఈ త్రిపుటి యొక్క ఏకత్వము.
0: దేర్ఫోర్ ఇన్ ద బాడీ ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్, అండపిండ బ్రహ్మాండ, దిస్ ఇస్ త్రికూటమి.
1: అదే త్రికూటమి,
0: దిస్ ఇస్ కాల్డ్ త్రికూటమి ఆర్ ది యూనిటీ. కూటమనగా
1: చేరటము,
0: కూటమి జాయినింగ్.
1: శ్రీరామచంద్రుడు,
0: శ్రీరామచంద్ర
1: కేవలం త్రికూట పర్వతం పైన ఉంటున్నాడు.
0: దట్ హీ ల్యాండెడ్ అప్ దేర్ ఇన్ త్రికూట పర్వత మౌంటెన్.
1: ఎక్కడ అది కూటం? కూటము.
0: వేర్ ఇస్ దట్ కూట?
1: జీవ ఈశ్వర ప్రకృతి మూడింటి యొక్క ఏకత్వం కూటం అక్కడ.
0: ఇట్ ఈస్ ది కాంబినేషన్, ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్, ద కాస్మిక్ సోల్ అండ్ ద నేచర్.
1: రామతత్వం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ రామ?
1: రా మా
0: రా మా
1: రా అనగా ఆత్మ.
0: రామ మీన్స్ ఆత్మ.
1: మా అనగా మాయా.
0: మా ఈజ్ మాయా.
1: మాయా అనేటువంటిది ఆత్మతో చేరినప్పుడే ఇది రామతత్వం అయిపోతుంది.
0: వెన్ వన్స్ దిస్ మాయా ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఆత్మ, ఇట్ బికమ్స్ రామ.
1: జపం చేస్తున్నామంటే రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జాపం చేయటం కాదు. ఈ రామ అనేటువంటి దాంతో మైండ్ అనేటువంటిది భగవంతుని ఆత్మతో ఏకం కావాలి.
0: వెన్ యూ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ, ఇట్ మీన్స్ మైండ్ మర్జెస్ ఇన్ ఆత్మ.
1: అది ఏ నిజమైనటువంటి రామ జపము?
0: దట్ ఈస్ ది ట్రూ చాంటింగ్
1: తారక తత్వము.
0: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ తారకం.
1: అందువల్లనే తారకం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్
1: ఎరుకు మరుపు అనకుండా
0: వితౌట్ ఎనీ మెమరీ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్.
1: సుషుప్తి శక్తిలో
0: ది వేకింగ్ స్టేట్, ది
1: అరమరలు డ్రీమింగ్
0: ఆర్ వేకింగ్ ఆర్
1: తరచుగా జీవాత్మ చదివిడి తారకం.
0: సో దిస్ తారకం ఈస్ బియాండ్ ఆల్ దీస్ త్రీ, ది వేకింగ్ ది డ్రీమింగ్ అండ్ ది డీప్ స్లీప్ స్టేట్.
1: జాగ్రత్త స్వప్న సుషుప్తిని అందుకు ఏకత్వమైన తత్వము.
0: ఇట్ ఇస్ వన్ ప్రిన్సిపల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ది త్రీ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఇటువంటి తారక తత్వాన్ని మనం గుర్తించుకోలేక
0: వితౌట్ నోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారక,
1: రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేసినంత మాత్రం చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ ది నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ.
1: మన మనస్సును ఆత్మతో ఏకం చేయాలి.
0: వీ షుడ్ యూనిఫై అవర్ మైండ్ విత్ ఆత్మ.
1: చూడండి, చక్కెర చేతితో తెచ్చావు.
0: You brought the sugar on hand.
1: టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
0: అండ్ దిస్ టంబ్లర్ ఆ నీరులో
1: పోసావు.
0: యు హావ్
1: కానీ బాగా కలిపావు.
0: అండ్ యు హావ్ మిక్స్డ్ ఇట్ వెల్.
1: కానీ తర్వాత చూస్తే
0: లేటర్
1: చేతితో తెచ్చావు.
0: యు బ్రాట్ ఇట్ ఆన్ హ్యాండ్.
1: ఆ చేయి పెట్టి చూస్తే చేతికి చిక్కదు చక్కెర.
0: బట్ వెన్ వన్స్ యు వాంట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది షుగర్ యు కాంట్ డు ఇట్.
1: చూచావు,
0: యు సా ది షుగర్.
1: కానీ ఆ నీటిలో చక్కెర కనిపించడం లేదు.
0: నౌ ఇట్ ఈస్ ఇన్ వాటర్, యు కాంట్ సీ దట్.
1: పోయింది.
0: What happened to it?
1: నీ చేతితోనే తెచ్చావు.
0: In fact, you brought it yourself.
1: నీ కనుతోనే చూచావు.
0: In fact, you saw with your eye.
1: ఆ చక్కెర చేతికి చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు.
0: The very same sugar you brought with your hand and the sugar that you saw with your eye, you can't bring
1: చక్కెర ఉంది అని నీవు ఎట్లా గుర్తించగలవు?
0: How do you know that there is sugar here?
1: ఆ వాటర్ ను నీ టంగ్ పైన వేసుకుని నాలుక పైన వేసుకున్నప్పుడు ఇక్కడ చక్కెర ఉంది అని తెలుస్తుంది.
0: When once you keep water on your tongue, you will know the presence of sugar.
1: పిల్లలకు
0: another example,
1: ఇది కప్పు.
0: This is cup.
1: ఇది కప్పులో జ్యూస్ పోసాము.
0: సపోజ్ ఈ జ్యూస్
1: పోసాము,
0: యు గాట్ ది ఫ్రూట్ జ్యూస్ ఇన్సైడ్.
1: కానీ ఈ ఫ్రూట్ జ్యూస్ ఈ కప్పులో ఉంటుండాలి.
0: దేర్ ఈస్ ఫ్రూట్ జ్యూస్ ఇన్ ద కప్.
1: కానీ ఫ్రూట్ జ్యూస్ యొక్క టేస్ట్ కప్పుకు తెలియదు.
0: బట్ ది కప్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది ఫ్రూట్ జ్యూస్.
1: తను నిండుకు నింపుకుంది.
0: It has got fruit juice in it.
1: కానీ దాని టేస్ట్ కప్పుకు తెలియటం లేదు.
0: But the cup does not know the taste of the fruit juice.
1: స్ట్రా వేసావు.
0: So you have put a straw there.
1: స్ట్రా వేసుకుంటే స్ట్రా నుంచి నువ్వు తీసుకుంటున్నావు.
0: And you draw the juice with the help of
1: ఈ
0: straw.
1: ఈ జ్యూస్ అంతా స్ట్రా నుంచి పోతుండాది, కానీ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
0: Though you just draw the juice with the straw does not know the taste.
1: నాలుగు పైన పోయేటప్పటికే దాని టేస్ట్ తెలుస్తా ఉంది.
0: When once it reaches the tongue finds the taste.
1: చూసారా? ఎక్కడ దీని రుచి తెలుస్తుండది?
0: వెర్ డు యు ఫైండ్ దిస్ టేస్ట్?
1: టంగ్ పైన తెలుస్తుండది.
0: ఇట్స్ ఓన్లీ ది టంగ్ దట్ ఫైండ్స్ ది టేస్ట్, నోస్ ది.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మన దేహమే ఒక కప్పు.
0: ద బాడీ ఈస్ ద కప్.
1: దీనిలోనే డివినిటీ అనేటువంటి జ్యూస్ ఉంటుంది. రసో వైస రసస్వరూపమైనటువంటి దైవం ఉంటుండాలి.
0: దిస్ కప్ ఆఫ్ దిస్ బాడీ, దేర్ ఇస్ దిస్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
1: ఇది దేహానికి తెలియటం లేదు.
0: బాడీ ఇస్ నాట్ అండర్స్టాండింగ్.
1: మన సెన్సెస్ ఇదే స్ట్రాస్.
0: సెన్సెస్ ఆర్ ది స్ట్రాస్.
1: కనుక ఈ సెన్సెస్ లో అన్ని మనం అనుభవిస్తున్నాము.
0: వీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్
1: సెన్సెస్. వాటికి కూడా ఏమి తెలియటం లేదు.
0: బట్ ఈవెన్ సెన్సెస్ డు నాట్ అండర్స్టాండ్.
1: బుద్ధి అదే టంగ్.
0: దిస్ ఇంటెలెక్ట్ ఈస్ ది టంగ్.
1: ఆ టంగుకు మాత్రం తెలుస్తుండాలి.
0: ది ఇంటెలెక్ట్ ద టంగ్ విల్ నో.
1: బుద్ధికి తెలుస్తుండాలి కానీ అనుభవించటం లేదు. టేస్ట్ తెలుస్తుండాలి కానీ అది అనుభవించటం లేదు.
0: సో దో ఇట్ నోస్ ద టేస్ట్ బట్ ఇట్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: అది తిరిగి జఠరానికి పంపుతా ఉంది.
0: ఇట్ పాసెస్ ఆన్ టు ది స్టమక్.
1: జఠరం కూడా ఆ యొక్క తీపి తెలియటం లేదు.
0: ఈవెన్ ది స్టమక్ డజంట్ నో ది టేస్ట్ ఆఫ్ ఇట్.
1: జీర్ణం చేస్తుండాది.
0: ఇట్ డైజెస్ట్ ఇట్.
1: మాలిన్యాన్ని ప్రక్కకు నెట్టుతుండాది.
0: ద వేస్ట్ మ్యాటర్ ఈస్ ఎక్స్క్రీటెడ్.
1: పవిత్రమైన నిర్మలమైన జ్యూస్ ను సర్వాంగానికి సప్లై చేస్తుండాది.
0: ద ప్యూర్ జ్యూస్ ది ఎసెన్స్ ఇస్ సప్లై టు వేరియస్ లింబ్స్ ఆఫ్ ది బాడీ.
1: జఠరాగ్ని,
0: దట్ ఈస్ కాల్డ్ ద ఫైర్ జఠరాగ్ని ఇన్ ద స్టమక్.
1: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వ, ఓ పిచ్చివాడా, నేను నీ స్టమక్ లో ఉంటుండి వైశ్వానరుగా నీవు తిన్నటువంటిదంతా జీర్ణం చేసి నీ దేహానికి అంతా సప్లై చేసి శక్తినిస్తున్నాను.
0: ఓ మ్యాట్ క్యాప్, ఐఎమ్ ప్రెసెంట్ యూ నో స్టమక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర. ఇట్ ఇస్ ఓన్లీ ఐ దట్ డైజెస్ట్, ఇట్ ఇస్ ఓన్లీ ఐ దట్ సర్క్యులేట్.
1: వేదాంత విషయాన్ని చక్కగా విచారణ చేస్తూ వస్తే కట్టగడుపు తేలేది ఒక్కటే.
0: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ వేదాంత, అల్టిమేట్ యూ అరైవ్ ఎట్ వన్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: ట్రూత్ ఈజ్ వన్, ఇట్ ఇస్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే.
1: నాట్ టూ, ఓన్లీ వన్.
0: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ.
1: కనుక అంత గట్టిగా చెప్తూ వచ్చింది వేదాంతం.
0: సో వేదాంత టెల్స్
1: నాట్ టూ,
0: వేదాంత ఓన్లీ వన్. వేదాంత టెల్స్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ ఎంఫసిస్ అండ్ స్ట్రెంగ్.
1: నేను ఒకటే అని చెప్పడం లేదు వీక్ గా.
0: It doesn't say in a weak way, only one.
1: నేను ఒక్కటే ఒకటి రెండు కాదు అని గట్టిగా చెప్తుండాలి.
0: ఓన్లీ వన్, నాట్ టూ.
1: అంత
0: ఎంఫాటిక్ డిక్లరేషన్.
1: గంట కొట్టినట్టుగా చెప్తుంటుండాలి, ప్రబోధిస్తుండాలి, ప్రచారం చేస్తుండాలి ప్రపంచానికి.
0: ఇట్ ప్రొపగేట్స్ అండ్ టీచెస్ టు ది ఎంటైర్ వరల్డ్ విత్ ఎంఫసిస్.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: Allah kuda okkade.
0: Allah is one.
1: Jesus okkade.
0: Jesus one.
1: Ramudu okkade.
0: Rama is one.
1: Ishwaru okkade.
0: Ishwaru
1: okkade.
0: Krishna is one.
1: Jarasthi okkade.
0: Jarasthi is one.
1: Anta okkade.
0: Everything is one. God is one.
1: Kontha mandi Jarasthi veru veru ani Jarasthi ni cheptuntaru.
0: Jarasthi
1: Persians.
0: Persians say the Jarasthi is separate.
1: Kurunanak okkade ani varu అనేక విధములుగా ఒకరు వారిని ఇస్తుంటుంటారు సిక్కులు.
0: ద సిక్స్ సే దట్ గురునానక్ ఇస్ ది ఓన్లీ వన్.
1: రాముడు వేరే అని రామ భక్తులు చెప్తుంటారు.
0: డివోటీస్ ఆఫ్ రామాస్ కన్సిడర్ దట్ రామ
1: కృష్ణుడు వేరే అని కృష్ణ భక్తులు చెప్తుంటారు.
0: అండ్ డివోటీస్ ఆఫ్ కృష్ణ క్లెయిమ్ దట్ కృష్ణ ఇస్ దిస్ థింగ్.
1: పోతుందది కానీ.
0: సో దే గో ఆన్ స్పెండింగ్ లైక్ దిస్ థింకింగ్.
1: కానీ దైవం ఒక్కడే.
0: బట్ గాడ్ ఇస్ వన్.
1: నామములు రూపములు వేరువేరుగా ఉంటున్నాయి.
0: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్.
1: నీ జిహ్వ చాపల్యం చేతనే.
0: Depending upon your choice and
1: preference. కావాలి నాకు, జిలేబీ కావాలి నాకు, బర్ఫీ కావాలి నాకు, మైసూర్ పాక్ కావాలి అని ఆశిస్తున్నావు. ఈ బర్ఫీలో, మిఠాయిలు, జిలేబీలు ఇవన్నిట్లో కూడా ఉన్న చక్కెర ఒక్కటే. ఇది ఏకం సత్వి ప్రాభవదా వదంతి.
0: టేస్ట్ డిఫర్. వన్ వాంట్స్ దిస్ బర్ఫీ, అనదర్ వాంట్స్ గులాబ్ జామ్. దే వాంట్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ బట్ ది షుగర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్.
1: చాపల్యంలో ఇన్ని విధమైనటువంటి ఒక టేస్ట్ ఆశిస్తుంది.
0: దే ఆర్ ఆల్ యువర్ చాయిసెస్ అండ్ ప్రిఫరెన్సెస్, దట్స్ ఆల్.
1: ఏ నేమైనా, ఏ పేరైనా చూడండి,
0: ఎనీ నేమ్ ఫర్ దట్ మ్యాటర్,
1: ఏ రూపమైనా నీవు చింతించండి,
0: ఎనీ ఫార్మ్ యూ కెన్ మెడిటేట్,
1: గమ్యం ఒక్కటే.
0: బట్ ద గోల్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
0: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
1: కనుక ఏ దాన్ని కూడా మనం విమర్శించకూడదు.
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ పర్టికులర్.
1: ఏది కూడా వేరు వేరు కాదు.
0: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: అంతా చేరి ఒక్కటే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అల్టిమేట్లీ.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడే ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తిస్తుంది.
0: When once we develop the spirit of unity, you will attain the state of
1: అదే unity in diversity.
0: This is unity in diversity.
1: చూడండి, beings are many.
0: Beings are many.
1: But breath is one.
0: But breath is one.
1: Stars are many.
0: Stars are many.
1: Sky is one.
0: Sky is one.
1: Nations are many.
0: Nations are many.
1: Earth is one.
0: Earth is one.
1: Jewels are many.
0: Jewels are many.
1: Gold is one.
0: Gold is one.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make every effort to know this truth.
1: ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు అని ఏమాత్రం కూడా విభజించకూడదు.
0: You should not classify basing on your likes and dislikes.
1: ఈ విధమైన ఏకత్వాన్ని గుర్తించుతూ వస్తే, చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే తప్పక నీవు ఆ తత్వంలో మునుగుతావు.
0: When once you understand the principle of unity, go on pursuing this path of unity, you reach the goal.
1: I am God, I am God, I am God, I am God. ఆ భావంతో నువ్వు చేస్తూ రా.
0: You start doing everything with the feeling that I am God, I am God.
1: Become God.
0: Then you become God.
1: నీ థాట్ ను బట్టి నీ యొక్క స్వరూపం బయలుదేరుతుంది.
0: As is the thought, so is the form you get later.
1: కనుక నీవు అనవసరమైన చింతన చేయకూడదు.
0: సో డోంట్ హ్యావ్ అన్నెసరీ,
1: అనవసరమైన మాట్లాడకూడదు.
0: డోంట్ ఇన్వాల్వ్ ఇన్ అన్నెసరీ,
1: ఇతరుల మనసును బాధించకూడదు.
0: డోంట్,
1: ఇతరులకు ఏమీ శ్రమ ఇవ్వకూడదు.
0: డోంట్ హర్ట్ ఎనీబడీ.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫాలో దిస్ పాత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: రేపటి నుండి,
0: ఫ్రమ్ టుమారో,
1: ఇంకా విద్యార్థులకు 5వ తేదీ నుంచి పరీక్షలు కూడా జరుగుతున్నాయి.
0: Students have examinations commencing from 5th.
1: కొన్ని దినములు,
0: for a couple of days,
1: ఈ ఉపన్యాసంలో మానివేస్తే కొంతవరకు విద్యార్థులకు కూడాను కొంత ఫ్రీడమ్ ఇచ్చినట్టు అవుతుంది.
0: If the series of discourses are discontinued, students will have ఫ్రీడమ్.
1: ఎందుకంటే వారు వచ్చిండేది విద్య కోసం వచ్చారు, కానీ ఈ వేదాంతం కోసం రాలేదు. కనుక కొంత విద్యను కూడా అభ్యసించాలి.
0: యు షుడ్ ఆల్సో స్టడీ.
1: చదవటం కూడా జరిగినప్పుడే ఇందులో తగినటువంటి ఒక మీరు వచ్చినటువంటి పని పూర్తి గావించుకున్నటువంటి వారు అవుతారు.
0: వెన్ వన్స్ యు స్టడీ వెల్, ద టాస్క్ ఫర్ విచ్ యు హావ్ కమ్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: మీ తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ పంపించారు.
0: యువర్ పేరెంట్స్ హావ్ సెంట్ యు హియర్ విత్ హై హోప్స్. యువర్ పేరెంట్స్ హావ్ సెంట్ యు హియర్ విత్ హై హోప్స్.
1: కనుక వారికి కూడా మీరు సంతృప్తి పంచాలి.
0: యూ షుడ్ ఆల్సో మేక్ దెమ్ హ్యాపీ.
1: ఎందుకంటే వారు కూడా దైవ స్వరూపులే.
0: బికాజ్ దే ఆర్ ఆల్సో డివైన్.
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుక మీరు వచ్చినటువంటి పనిని మొట్టమొదట చక్కగా దీన్ని పూర్తి చేసుకోండి.
0: సో హావింగ్ కమ్ హియర్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: దాన్ని ఫలవంతం చేసుకున్నప్పుడే స్వామి కూడా ఆనందం.
0: వెన్ యూ మేక్ యువర్ స్టే హియర్ పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ ఫుల్.
1: కానీ రూముల్లో
0: స్వామి విల్ బి హ్యాపీ.
1: మాట్లాడకుండా.
0: But don't talk in your room.
1: అనవసరమైన విషయాల్లో ప్రవేశించకుండా.
0: Don't be in unnecessary matters.
1: మీ స్టడీ లోపల కాన్సన్ట్రేట్ చేయండి.
0: Concentrate on your studies.
1: మంచి ఓ గ్రేడ్ తీసుకుని రండి.
0: Secure O grade.
1: ఈ ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తేండి.
0: Get a good name to our institute.
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని అందించండి.
0: Make your parents happy.
1: మీరు కూడా వచ్చిన పని నెరవేర్చుకుని ఆనందంగా మీరు వెళ్లిపోండి.
0: You also fulfill the purpose for which you have come and go and return.

0: పాటపాటలయందు అఖ్యుడగును యవనం బరుదంచ పలరు పిలుకుని మోలి స్వామి నీనోరుడై కారుచుండు మధ్యవయస్కున ఏకంబున మునిగి ద్రవ్యమార్జించుటం కాలియుండు ముదిమి వచ్చిన ఎంత మురహరిని తెలువక అది ఇది లేదని ఆరటించు కాలమంత ఊరక గడపనేలా కాలమంతయు ఊరక గడపనేల వ్యర్థంబుగాగుంప కాలంబు నీ గతి గడుపుచుండిన నీకు సార్థకంబ ప్రేమస్వరూపుడైన విద్యార్థులారా విద్యార్థినులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటలయందు ఐక్యుడగును
1: ద చైల్డ్హుడ్ ఈజ్ స్పెంట్ ఇన్ ప్లేయింగ్ విత్ ఆల్ అదర్ చిల్డ్రన్
0: యవనం బరుదంచు అలరు విల్తుని పోలియే కామినీరోరుడై కారుచుండు
1: ఇట్ ఈస్ ఇన్ యూత్ వన్ స్పెండ్స్ టైమ్ ఇన్ ఫన్ అండ్ ఫ్రాలిక్
0: ముదిమి వచ్చిన ఎంత మురహరిని తెలువక అది ఇది లేదని ఆరటించు
1: ఇన్ ఓల్డ్ ఏజ్ He does not think of God. He goes on regretting, repenting for all that he is not in possession of.
0: కాలమంతయు ఈ రీతి గడపనేల
1: Why should all the time be spent like this?
0: గడిచిపోయిన కాలంబు రాదు ఇకను
1: The time that has gone by gone will never come back.
0: కళ్ళు తెరిచిన ఇక మీరు కాంచరయ్యా
1: ఓపెన్ యువర్ ఐస్ ఎట్ లీస్ట్ నౌ అండ్ సీ క్లియర్లీ
0: ముందు గతి ఏమి అది ఎవరు తరువలేరు
1: వాట్ లైస్ ఇన్ ఫ్యూచర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ నోబడీ కెన్ ఇమాజిన్ ఆర్ ఎక్స్పెక్ట్
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా విద్యార్థినీయులారా
1: embodiments of life students boys and girls
0: ee reetiga kaalamulu gadipinam manava janma vachinadenti kosam
1: if we spend like this we should put a question ourselves why the human life is gifted to us
0: inkaveinanu meerka kanulu terachi
1: at least now open your eyes
0: ముందు గతి ఏమి అది తరచుడు ముఖ్యముగను
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ థింక్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్ వాట్ లైస్ అహెడ్ ఆఫ్ యూ
0: సార్థకం బౌను మీ జన్మ తమనియందు
1: ఆన్ ఎర్త్ యువర్ లైఫ్ ఈజ్ షూర్ టు బి రిడీమ్డ్
0: ప్రేమస్వరూపులారా
1: embodiments of love
0: ee vidhamga kaalam nante ikkudu nu vyattham gaavichina undu mee gati emti mee sthiti emti
1: if you waste your time like this what is going to happen in future what is going to happen to your position
0: jeevithamaku kaalame pramanamu kaalame pradhanamu
1: for the life it is the time which is most important and basic
0: don't waste time kaluka meer ee vidhanga kaalam nu taikunu vyattham gaavinchina idi chesta జీవితం వరకు కాదా అనేటువంటి క్వశ్చన్ మీరు వేసుకోవాలి.
1: Therefore, if you waste time like this, you should certainly understand that it is life waste. You have to put a question to yourself like this.
0: ఈ వయసు లోపల మన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటాం, మనం ఇంకెప్పుడు సార్థక గతిని పెట్టేది?
1: When we waste our time like this, our age and years, when are we going to work for our redemption?
0: జన్మం చాలించినంత వరకు కూడాను మనము ఈ కర్మభూమి యందు కర్మను ఆచరించే ఉండాలి.
1: In this planet Earth, right from our birth until the end comes, we are in the field of action.
0: జీవితం రావటము కర్మానుగుణ్య నిమిత్తము.
1: The life is given to perform action.
0: పుట్టిన మొదలుకొని మనం గిట్టినంత వరకు కూడా మనం కర్మ ఆచరిస్తూనే ఉన్నాం.
1: Right from birth till the end, we perform different actions.
0: కాని మనం చేయనటువంటి కర్మ సరి అయినటువంటిదే కాదా అనేటువంటి విచారణ ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: But no one is making an attempt to inquire whether our actions are proper or not.
0: కనుక ఈ వయసు నుండే కాలమును సార్థకం గావించుకోవాలి.
1: Therefore, at this age itself, we should make proper use of our time.
0: తింటున్నాం దేహానికి.
1: We eat for the maintenance of the body.
0: కానీ ఇది సక్రమమైనటువంటి తిండియా లేదా వక్రమైనటువంటి తిండియా అని మీరు విచారించాలి.
1: Yet you should find out whether the food that you partake is good food or not.
0: మన జీవితానికి కొంత సహాయం కావించినదా లేక అసహాయం చేయనుదా?
1: Is this going to help us?
0: సార్థకం కావించుకునేటువంటి కర్మలు మనం ఆచరించాలి.
1: We should undertake that action which will be really the sacred and noble one.
0: అప్పుడే మనం జన్మ ఎత్తినందుకు మానవ జన్మ ధన్యమైనది.
1: Then only the human life is well spent and liberated if only we spend our actions in a proper way.
0: కనుక మనం తిండి తినటము, మాట్లాడటము, నడచటము, పనులు చేయటము ఇవన్నీ కూడాను సార్థకమైనటువంటివా కాదు?
1: Therefore, the food that we consume and the talk that we indulge and our conduct and behavior, is it proper or not?
0: కాని చేసేటువంటి కర్మలను ఎవరు కూడా గుర్తించాలి వీలేదు.
1: But while in action, nobody will be able to know what it is.
0: గుర్తించలేరు కూడా.
1: No one can know that for that matter.
0: కాలమంతా ఈ ఊరిక గడపలేలా?
1: Why should you waste your time in a lazy way?
0: కనుక ఇటువంటి మానవులు మానవత్వం ధరించి కాలంను వ్యర్థం గావించుకున్నా ఇది చాలా సార్థకం కాదు.
1: Therefore, having been born as a human being, if we waste our time, our life is never redeemed nor liberated.
0: కర్మణ్యేవ అధికారస్య మోహనేషు కదాచన అని భగవద్గీత బోధించింది.
1: It is Bhagavad Gita that taught us that we have right on action and not on the result.
0: కర్మముండి పుట్టి మానవుడు కర్మము చేయక తప్పదెప్పుడు, కర్మ నిరామయుండు గణితింపద చాలు గాలికి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: Having been born in the field of action, one is bound to act, and that field of activity is incessant and continuous, and this has neither the insignia of attachment or liberation, beginning or end.
0: ప్రతి మానవుడు ఆచరించేటువంటి కర్మలకు ఒక ఫలితం ఉన్నది.
1: Every action undertaken has a result.
0: మంచి కర్మకు మంచి ఫలితమును, చెడ్డ కర్మలకు చెడ్డ ఫలితమును అందించును.
1: Good action will yield good result. Bad action will bear bad result.
0: మ్యాంగోస్ తిన్నప్పుడు దాని యొక్క రుచి మ్యాంగోస్ నుంచి వచ్చింది.
1: When you eat mango fruit, you will have you will feel the taste of a mango fruit.
0: కానీ మ్యాంగోస్ భుజించిన నిమ్మ పండు పరుసు వచ్చే మొదలు.
1: When you eat mango fruit, you cannot have the taste of a lime fruit.
0: లైమ్ భుజించిన మ్యాంగోస్ ఫ్రూట్ వచ్చు.
1: If you eat lime, you cannot have the taste of a mango fruit.
0: కనుక ఏ ఫుడ్ ను తీసుకుంటామో ఆ హెడ్ తయారవుతుంది.
1: Therefore, as is the food, so is the head.
0: Food, head, God. ఈ మూడు కూడా ఒక లైన్ లో చేరి ఉంటాయి.
1: Food, head and God come in a sequential order.
0: Head అలాంటిది.
1: As is the food, so is the head.
0: Head అలాంటిదో God అలాంటి వాడు.
1: As is the head, so is God.
0: హెడ్ అంతా కూడా నువ్వు బ్యాడ్ గా మారిపోయినా నీకు బ్యాడ్ గాడ్ ఏ చిక్కుతాడు.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ టోటల్లీ బ్యాడ్, యూ విల్ హ్యావ్ బ్యాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్.
0: కనుక మానవుడు హెడ్ ను సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి.
1: దేర్ ఫోర్ మ్యాన్ ఇస్ నెసెసరీ ఫర్ మ్యాన్ టు కీప్ హిస్ హెడ్ ఇన్ ద రైట్ వే.
0: కనుక మనం ఏది సంకల్పించుకున్నప్పటికీ దాన్ని సరి అయినటువంటి సంకల్పం గావించుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ హ్యావ్ correct and right thoughts.
0: Balyamlo pala head chakkani satvikamainatvanti head ni tayar cheskunte maa jeevitam anta satvikamainatvanti margamlo payal jerutundi.
1: If you keep our head in the right direction, full of good thoughts, the rest of the life it should be successful.
0: Kanuka manamu head ni mukhyanga chusukovali.
1: Therefore we should keep our head in view so that it would be proper.
0: మానవుని సార్థకం గావించడం వలన పసిపచ్చిపుడు కాదు వలన మనం బ్రతకకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ అవర్ హ్యూమన్ బర్త్ వీ షుడ్ నాట్ లీడ్ ద లైఫ్ ఆఫ్ బర్డ్స్, బీస్ట్ అండ్ అనిమల్స్.
0: మానవుడై పుట్టివుడను మానవ కర్మం ఆచరించాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, వన్ షుడ్ యాక్ట్ ఇన్ ఎ హ్యూమన్ వే.
0: మానవతా ధర్మమును బోధించాలి.
1: వీ షుడ్ షేర్ ప్రొపగేట్ హ్యూమన్ వాల్యూస్.
0: హ్యూమన్ వాల్యూ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ది హ్యూమన్ వాల్యూ?
0: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అండ్ అహింస.
0: ఈ ఐడెంటిటీని మనం పాటించినప్పుడే మనం మానవులు అవుతాం.
1: వెన్ యూ అబ్జర్వ్ అండ్ ప్రాక్టీస్ దీస్ హ్యూమన్ వాల్యూస్ వీ కెన్ కాల్ అవర్ సెల్స్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
0: ఐదు విలువలను బట్టి మూడు గుణములు ఏర్పడుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ దీస్ ఫైవ్ వాల్యూస్ వీల్ హ్యావ్ త్రీ గుణాస్, అట్రిబ్యూట్స్.
0: త్రిగుణం, త్రిజరాకారం, త్రియచంత, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం.
1: Therefore the three attributes are equal to the three petals, and that is equal, that all the three are made into unison harmony and offered to God.
0: కానీ మన జీవితం లోపల రజోగుణ తమోగుణములు రెండు కూడా పనిచేస్తున్నాయి.
1: But in our human life, the rajoguna, the passion, and tamoguna, the inertia, dominate. But there is no trace of sattvic or pious nature. We should only teach the sattvic nature. We should undertake sattvic activity. And we should also reach that pious state. Embodiments of love. This is childhood.
0: ఈ సమయంలో మనం ఎట్టి గుణం అనుసరిస్తామో అట్టి స్థానం పొందుతున్నాం.
1: యాజ్ యూ ఫాలో సర్టన్ వేస్ అండ్ ప్రొసీజర్స్ యూ విల్ బి రీచింగ్ ది కరెక్ట్ పాయింట్.
0: వృద్ధాప్యం లోపల సత్వగుణం అనుసరించిన ఏమి ప్రయోజనం?
1: ఇన్ ఓల్డ్ ఏజ్ ఇఫ్ యూ ఫాలో ద పయస్ పాత్ వాట్ ఈస్ యూస్, వేర్ విల్ ఇట్ టేక్ యూ?
0: కనుక మీరు యవ్వనమునందే సాత్విక గుణమును అనుసరించాలి.
1: Therefore, at this tender age itself, you should follow the correct direction.
0: Kanuka manavulu manavatvanni anubhavinchalanna daivatvanni cheralanna manamu satvika gunamulu chaala avasaram.
1: Therefore, in order to know the human life and to lead the human values properly and to attain divinity, we should keep in view these things.
0: Kaani satvika gunamulu asanchapudu manu satvikamainatvanti gunane karugutundi.
1: Therefore, in order to reach that state of piousness, we should have pious qualities.
0: కానీ నీవు సత్వగుణములు అనుభవించాలని ఆశిస్తూ రజోగుణ తమోగుణములు ఆచరిస్తున్నప్పుడు సాత్వికానికి ఏ విధంగా చేరగలరు?
1: బై ఫాలోయింగ్ ద ఎమోషన్ అండ్ ఇనర్షియా యూ కెన్ నెవర్ రీచ్ ద పయస్ స్టేట్.
0: వృద్ధాప్యంలో మనకు సాత్వికమైనటువంటిది రాదు.
1: యూ కెనాట్ ఎక్వైర్ దీస్ నోబుల్ థింగ్స్ ఇన్ ది ఓల్డ్ ఏజ్.
0: కనుక మనం ఎవరం నందే సాత్వికమైన గుణమును మనం అనుసరించాలి.
1: అట్ దిస్ రైట్ ఏజ్ ఓన్లీ వీ షుడ్ కల్టివేట్ గుడ్ క్వాలిటీస్.
0: కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను ఎవరం నందే చక్కని గుణమును చక్కని సాధనలు అనుభవిస్తూ వచ్చారు.
1: ఇట్ ఇస్ ఫర్ దిస్ రీజన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ అడాప్టెడ్ దిస్ ప్రొసీజర్ రైట్ ఫ్రమ్ దేర్ యంగ్ ఏజ్.
0: కనుక మీరు సాత్వికమైన ఆహారం భుజించాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ టేక్ సాత్విక్ ఫుడ్.
0: సాత్విక ఫుడ్ వల్లనే సాత్విక హెడ్ కలుగుతుంది.
1: ఇఫ్ యూ టేక్ పార్ట్ దట్ కైండ్ ఆఫ్ పార్ట్ టేక్ సాత్విక్ ఫుడ్ యూ హ్యావ్ దట్ సాత్విక్ హెడ్.
0: సాత్విక ఫేస్ వచ్చినప్పుడే సాత్వికమైన కర్మలు ఆచరిస్తావు.
1: విత్ దిస్ సాత్విక్ హెడ్ యూ సర్టన్లీ అండర్ టేక్ సాత్విక్ యాక్షన్స్.
0: కనుక సాత్విక యాక్షన్ వచ్చినప్పుడే సాత్వికమైనటువంటి గుణములు కలుగుతాయి.
1: విత్ దీస్ సాత్విక్ యాక్షన్స్ యూ విల్ డెవలప్ దిస్ పయస్నెస్ దట్ క్వాలిటీ.
0: కనుక ఎవరు నందు మనం సాత్వికమైనటువంటి ఫ్రెండ్షిప్ కావాలి.
1: దేర్ఫోర్ ఎట్ దిస్ ఏజ్ ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ పయస్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఆఫ్ పయస్ నేచర్.
0: కనుక గుడ్ ఫ్రెండ్స్ మనం అనుభవించినప్పుడే గుడ్ థాట్స్ కూడా మనలో వస్తాయి.
1: When you are in the company of good friends, you will have good thoughts.
0: Satsangatve nissangattvam. Nissangatve nirmohatvam. Nirmohatve nischaritattvam. Nischaritattve jivan mukti.
1: Therefore, in this good company only you will be having a kind of detachment that you will never be deluded, and then by this good company you will attain liberation.
0: Kanuka meeru sattvikamainatuvanti buddhini kudanu prayatninchali.
1: Therefore, you should always partake sattvic food only.
0: ఈ సాత్విక ఫుడ్ మనకు చిక్కదే అని మీరు అనుకోవచ్చును.
1: యూ మే డౌట్ ది పాసిబిలిటీ, ది అవైలబిలిటీ ఆఫ్ సాత్విక్ ఫుడ్.
0: కూరగాయలు మీకు చిక్కవా?
1: డోంట్ యూ గెట్ వెజిటబుల్స్?
0: ఆకుకూరలు చిక్కవా?
1: డోంట్ యూ గెట్ గ్రీన్ లీవ్స్?
0: అన్యమైనటువంటివి మీకు బోధన పడుతున్నాయా? అన్యమైనటువంటి తమోగుణ రజోగుణములే మీకు ఆశిస్తున్నారా?
1: Do you want the different sort of food that encourages the inertia, tamoguna and emotion, rajasic food?
0: Kanuka meeku mottamotta satvikamainatundi gunamule kalugutunnayi.
1: Therefore, as you take satvic food, you'll have satvic qualities.
0: Kaaranam enti?
1: What's the reason?
0: Meeru talli paalanu taagi,
1: as you take the milk from your mother,
0: gochiramu bhujinchi,
1: and you also consume the milk,
0: kaaramu uppu pulusu lenatundi okka kooranu bhujinchi,
1: and when you take the curries without any kind of the pepper or hot stuff,
0: even
1: in
0: the jeevitamu poshistu cheppudu,
1: when you continue the life like that,
0: appudu manaku sattvika gunam kuda yerpadutundi.
1: Then you will have sattvic qualities.
0: Kanuka talidandru kudanu cheppali.
1: So parents also must teach this lesson.
0: Nenu balyamlo unnanu.
1: I am in young age.
0: Naku sattvika aharamne pettandi.
1: Serve me only sattvic food.
0: అత్తు లేకుండా.
1: అదర్వైజ్
0: తెల్లవారి మొదలు,
1: రైట్ ఫ్రమ్ ద మార్నింగ్,
0: రాత్రి పరుండినంత వరకు కూడాను,
1: అంటిల్ ఐ గో టు బెడ్,
0: రజోగుణ తమోగుణములైనటువంటి ఒక ఫుడ్ను భుజించినప్పుడు,
1: ఇఫ్ ఐ ఓన్లీ కంటిన్యూ టు ఈట్ దాట్ ఫుడ్ విచ్ ఫాస్టర్స్ రజోగుణ అండ్ తమోగుణ,
0: మాంసము చేపలు ఇలాంటి జీవహింసను గావించుకుంటే మనకు సాత్విక గుణం ఎట్లా వస్తుంది?
1: మీనింగ్ ఈటింగ్ ద నాన్ వెజిటేరియన్ ఫుడ్ like meat, fish and so on, how can you get yourself liberated?
0: Kanuka motta motta manamu satvikamainatundi food nu prayatnapurvakanga bhujinchali.
1: Therefore, to make a beginning, we should make every effort to have sattvic food only.
0: Aa vidhanga jeevitamu poshistukuntu ravatam cheta mana jeevitamu satvikamainatundi gunane vastundi.
1: Like that, when you continue our life, we'll have sattvic qualities.
0: సాత్విక్ గుణం రావాలంటే సాత్వికమైన ఫుడ్ కావాలి.
1: దేర్ఫోర్ టు డెవలప్ సాత్విక్ క్వాలిటీ సాత్విక్ ఫుడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ విధంగా భుజిస్తూ రావటం చేత మనం ఎంతైనా కూడా సాధనకు గురి కావాల్సి.
1: విత్ దీస్ ఫుడ్ హ్యాబిట్స్ వీ కెన్ సర్టన్లీ ప్రొసీడ్ అలాంగ్ ద స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మన సెన్సెస్ అంత గుణములపై ఆధారపడి ఉంటుండాలి.
1: అండ్ ది హోల్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ది గుణాస్, ది అట్రిబ్యూట్ క్వాలిటీస్.
0: కనుక మన గుణములన్నీ కూడాను ఫుడ్ పైనే ఆధారపడి ఉంటుంటుంది.
1: సో ఆల్ ది క్వాలిటీస్ డిపెండ్ ఆన్ ఫుడ్.
0: కనుక మొట్టమొదట సాత్వికమైనటువంటి ఫుడ్ని భుజించి సాత్వికమైన పనులు చేస్తూ ఉంటున్నా, సాత్వికమైనటువంటి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంటే ఎంతైనా మనం సాత్వికంగా మారుతాం.
1: Therefore, as we take sattvic food and join the sattvic company, good friendship, and certainly we'll reach the correct stage.
0: Dushangame durgunamulaku moola karanam.
1: It is the bad company which is responsible for all wicked qualities.
0: Kaduga manam sadgunamulu raavalante sattvikamaina food ni kuda bhujinchali.
1: So in order to have virtues, it is necessary to eat sattvic food.
0: Vidyarthulara,
1: students,
0: meeru vidyarthi dasayinde కోపతాప ఈశాను పెంచుకుంటూ వస్తే తప్పక మీ యొక్క జీవితం అంతా కూడా మహా చెడ్డదిగా మారిపోతుంది.
1: ఇఫ్ యూ డెవలప్ క్వాలిటీస్ లైక్ యాంగర్, హేట్రెడ్, ఎవరీస్ రైట్ ఫ్రమ్ దిస్ ఏజ్, యూ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
0: కనుక నీ మనసును నీవు పాయిజన్ గా చేసుకుంటున్నావు.
1: యు ఆర్ టర్నింగ్ యువర్ మైండ్ ఇన్ టు ఎ పాయిజన్.
0: కనుక నీ సాత్వికమైన ఫుడ్ సాత్వికమైన ప్రవర్తన మనం నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లెర్న్ టు టేక్ ఓన్లీ సాత్విక్ ఫుడ్ and develop sattvic temperament and behavior.
0: Kaari me dusangamanu iraki kodru meer vadalu.
1: You should never join bad company, but you don't leave it.
0: Kaduka mottamatte manamu good company tho cheyandi.
1: Therefore we should always join good company.
0: Neevu etti friendship chestavo atti kudumane neevu bayil cheyartai.
1: You will develop those qualities depending upon the company you are in.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: Kaduka nee company anta kodanu good company tho maarde good thoughts e vastayi.
1: Therefore when your company is good, you will develop good thoughts.
0: Kaduka meer mottamota konni pravartanalu sakramainatuvuga teeskovali.
1: Therefore we should have the correct good behavior.
0: School lo bayal deyanta cheme anta kodanu bad friendship.
1: The moment you start going to the school, you'll have all bad friendships.
0: Bad moments. Bad pravartana.
1: And you'll have all bad behavior.
0: Kaduka aa bad gunamulu nilo bayaldeerinattunte nee poorthi bad avutavu.
1: If you develop bad company, bad behavior, you'll ultimately turn very bad.
0: Meeru anukuntaru kaani mem sadivechinatha gunamulu chakkani satyamainatuvanti margamulo povutunnam.
1: You think that you are having good education in the right way.
0: కానీ ఎడ్యుకేషన్ గుడ్ ఇదే.
1: ఎడ్యుకేషన్ ఇస్ గుడ్.
0: కానీ ఇన్సైడ్ ఉన్నటువంటి యొక్క సారం బ్యాడ్ ఇది.
1: బట్ ది ఎసెన్స్ విత్ ఇన్ యూ ఇన్సైడ్ ఇస్ వెరీ బ్యాడ్.
0: చిన్న వయసులోంటే
1: అట్ ది స్టాండర్డ్ ఏజ్
0: అనేక రకమైనటువంటి యొక్క బ్యాడ్ థాట్స్ మీరు బయలుదేరుతున్నాయి.
1: యు ఆర్ డెవలపింగ్ మెనీ మెనీ బ్యాడ్ థాట్స్.
0: ఇది వయసు యొక్క ప్రమాణం అని అంటారు మీరు.
1: యు థింక్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ అట్ దిస్ ఏజ్.
0: అది న్యాచురల్ కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ ఎట్ ఆల్.
0: అన్యాచురల్.
1: It is unnatural.
0: Kaduka meeru bad food potam chesane bad thoughts bayaldeerutunnayi.
1: You are developing bad thoughts because you are taking bad food.
0: Kaduka meeru mottamotte bad thoughts raakunda bad food ni vadala pettali.
1: Therefore you should give up partaking bad food in order to develop good thoughts subsequently.
0: Meeru bhaktiga undetunte varu satsangamne cheyali.
1: You are in the path of devotion, you should always join good company.
0: కానీ గుడ్ కంపెనీని మీరు ఏమాత్రం ఆశించడం లేదు.
1: బట్ యూ డోంట్ వాంట్ టు జాయిన్ గుడ్ కంపెనీ.
0: కానీ బ్యాడ్ కంపెనీని ఆశిస్తున్నారు.
1: యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ.
0: ఈ బ్యాడ్ కంపెనీని ఆశించడం చేత బ్యాడ్ థాట్స్ ఏ వస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ యూ డెవలప్ బ్యాడ్ థాట్స్.
0: ఈ బ్యాడ్ థాట్స్ వచ్చిన తర్వాత దీన్ని ఎవరు ఇంకా అరికట్టలేదు.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ దీస్ బ్యాడ్ థాట్స్, నో వన్ కెన్ కంట్రోల్ యూ.
0: ఆ బ్యాడ్ థాట్స్ రాక పూర్వమే,
1: ఈవెన్ ప్రయర్ టు దీస్ బ్యాడ్ థాట్స్,
0: మనం గుడ్ థాట్స్ పెంచుకోవాలి.
1: We should develop good thoughts.
0: Pillalara,
1: children,
0: mee talidallu mee yokka bhavishyattu gurinchi em matram yochincharu.
1: Your parents are not thinking of your future.
0: Kaani meeru good company raavalanukunte good thoughts pinchukovali.
1: If you want to join the good company, you should have good thoughts.
0: Good path ni meeru pothuntunte dani chusi talidallu kuda ento aanandistaru.
1: If you proceed, tread along the good path, your parents will watch and will feel very happy.
0: Kaani nee bad company tho bad thoughts tho bad pravartan chestuntunte ee tellalu kuda lolopala cheppaleka chaala baadha padutuntaru.
1: But if you join the bad company, If you have bad thoughts and proceed along the bad direction, your parents may not tell openly, they will feel very sad within. So in the first place, you should make your parents very happy.
0: To
1: make your parents happy, you should proceed along the correct path, right direction. Then only you will entertain good thoughts.
0: కనుక తల్లిదండ్రులను కూడా ఒకవైపున సంతోషపెట్టాలి.
1: యూ షుడ్ మేక్ పేరెంట్స్ బోత్ ఆఫ్ దెమ్ వెరీ హ్యాపీ.
0: నీవు కూడా గుడ్ పాత్ లో ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రొసీడ్ అలాంగ్ ది గుడ్ పాత్.
0: అప్పుడే నీకు అన్ని విధములు కూడాను గుడ్ థాట్స్, గుడ్ వ్యవస్థ నీలో అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ కాండక్ట్ సబ్సిక్వెంట్లీ.
0: మానవులకు మూడు ప్రధానమైనటువంటిది.
1: ఫర్ మ్యాన్ త్రీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మొట్టమొదట థాట్స్.
1: ద ఫస్ట్ వన్ థాట్స్.
0: రెండవది ప్రవర్తన.
1: ద సెకండ్ కాండక్ట్.
0: మూడవది రిజల్ట్.
1: ద థర్డ్ వన్ రిజల్ట్.
0: ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది?
1: వాట్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ యు గెట్?
0: మీ యొక్క బ్యాడ్ థాట్స్ వల్ల, బ్యాడ్ గుణం వల్ల, బ్యాడ్ ప్రవర్తన వల్ల మీలో బ్యాడ్ థాట్స్ వస్తుంది.
1: బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ థాట్స్, బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ కాండక్ట్, యూ విల్ హ్యావ్ బ్యాడ్ రిజల్ట్స్.
0: చాలా మంది టీచర్స్ కూడాను మీరు గుడ్ క్యారెక్టర్ కావాలి అంటారు.
1: Teachers also expect you to have good character.
0: కాని మనం అనుభవించేదంత కూడాను, తెలియేది తిరిగేదంత కూడాను బ్యాడ్ కంపెనీ.
1: బట్ వాట్ ఆర్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్? వీఆర్ ఆల్వేస్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: కనుక బ్యాడ్ థాట్స్ రాకుండా మంచి థాట్స్ వస్తున్నాయి.
1: Naturally you have bad thoughts. How do you expect to have good thoughts?
0: కనుక నీవు బ్యాడ్ థాట్స్ ని పెట్టుకుని గుడ్ కంపెనీ చేరాలంటే అది వీలే కాదు.
1: It is not possible to join the good company with bad thoughts.
0: Mithai bhujistu kevalamu konchem inguva sunti ilanti bad padarthamlu neevu chesukunna iku bad thoughts e vastayi kani good thoughts raavu.
1: While you eat sweets, you cannot add any salt or pepper to that and spoil the taste of it.
0: Kalaga meeku bad thoughts raavadaniki kaaranamu mee yokka aaharame deeniki moola kaaranam.
1: For bad thoughts, your food is the main cause.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరందరూ కూడా మంచి మార్గం అనుసరించాలి.
1: యూ షుడ్ ఫాలో గుడ్ పాత్.
0: ఒకవేళ తల్లిదండ్రులను మీకు బ్యాడ్ ఫుడ్ పెట్టినప్పటికీ వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాలి.
1: ఈవెన్ ఇఫ్ యువర్ పేరెంట్స్ సర్వ్ యూ బ్యాడ్ ఫుడ్, యూ షుడ్ టీచ్ దెమ్ రిఫ్యూజ్ ఇట్.
0: ఆహారం అందిస్తుంటే మాకు బ్యాడ్ థాట్స్ వస్తాయి కానీ గుడ్ థాట్స్ రావు.
1: You should tell your mother, "Mother, if you serve me bad food, I'll have bad thoughts only. There's no chance to have good thoughts."
0: Mangoes bhujinchu apple ruchi ravalantu taste vastundi.
1: When you eat mango, how can you expect to have the taste of an apple?
0: Kabatti edi bhujisthamo aa vasane meeyo bayal jeltundi.
1: So as is the food, you will have the same taste alike.
0: Kanuka tanidellu kudanu bhojinchi vaarini kudanu sariyaina sakramaina margamlo bhujinchamani bhojinchali.
1: You should teach your parents and make them also follow your path of taking good food.
0: Thalli iku bad food pettu.
1: Mother, while serving bad food,
0: nayana nee manchi peru teeskunra, manchi keerthi teeskunra ani enta korinappatikini adi raadu.
1: While serving you bad food, even if your mother wants you to get good name, good reputation, it is not possible.
0: Chadive samayamlo kodanu manu good books chadavali.
1: As you study, it is necessary to go through, read good books.
0: You bad books anta you chadavakoddu.
1: You should never read bad books.
0: Appudu neeku bad thoughts anta kodanu abhivruddhi avutundi.
1: If you read bad books, you will develop bad thoughts.
0: Kanuka mee food paine mee gunamulanta aadharapadi untundayi.
1: Therefore all your qualities depend on your food.
0: Kanuka maa jeevitham anta kodanu food paine aadharapadi undi.
1: The whole life depends upon the food.
0: Bad thoughts vachina kudanu nevu jeevinchagalavu.
1: Even if you have bad thoughts, you can continue to live.
0: Kaani bad food ni bhujinchagalava?
1: But can you continue to live on bad food only?
0: Good company ni manam cheyali.
1: And we should join the good company only.
0: Satvikamainatu vyaktitvam manamu sambandham gavinchukovali.
1: We should have association with good pious people.
0: Kanuka meeru good friends ni meeru chesukunte,
1: if you have good friends,
0: meeku good thoughts ay vastuntayi.
1: You will develop good thoughts only.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు పిచ్చి పిచ్చి స్టోరీస్ అంతా మీరు చదవకండి.
1: డోంట్ గో త్రూ, డోంట్ రీడ్ చీప్ స్టోరీస్.
0: బ్యాడ్ థాట్స్ రావాలంటుంటే మీరు బ్యాడ్ బుక్స్ చదువుతున్నారు.
1: యు ఆర్ డెవలపింగ్ బ్యాడ్ థాట్స్ బికాస్ యు ఆర్ రీడింగ్ చీప్ లిటరేచర్ నావెల్స్.
0: లైబ్రరీకి పోతున్నాను, లైబ్రరీకి పోతున్నాను.
1: యూ గో టు ద లైబ్రరీ.
0: కానీ ఆ లైబ్రరీకి పోయి ఏది గుడ్ థాట్స్ వచ్చిందో అలాంటి గుడ్ బుక్స్, మహనీయుల యొక్క చరిత్రము, వీటిని మీరు చదువుతూ రావాలి.
1: When you go to the library, you select good books that with the autobiographies of sages, saints, noble souls, so that you will develop good thoughts.
0: Kanaka meeru good books meeku ledu.
1: You are not reading good books.
0: Kaani aa good books ajirna vyadhalu teppistundi.
1: And whereas you feel that it leads to constipation if you read good books.
0: Kanaka meeru bad books chadivi meeku bad thoughts otta vastunnayi.
1: Therefore you read bad books and entertain bad thoughts.
0: Deenikanta kaaranam enti?
1: What is the reason behind all this?
0: Your study is the main reason.
1: And your study, what you read, is all important.
0: Kaani good thoughts raavalante good books chadavali.
1: If you want to have good thoughts, you should read good books.
0: Mahani yokka good thoughts anta kodanu vaadu chadivinatundi sadhuvulla vaadu chesinatundi sadhanalu valla good thoughts bayaldertunnayi.
1: All great people have got great thoughts, noble thoughts, good life, because they were always in good company and they have gone through good books.
0: Kaani manam atti good books chadukokunda bad books chadutunte that is bad boy etam.
1: On the other hand, if you don't read good books, if you read only bad books, you are a bad boy then.
0: Kaduga niki bad name raavalante nee chaduvalle manchi gunamlu manchi pravartanalu vallo vallithai.
1: Therefore, in order to see that you'll never be a bad boy, you should read always good books. Take good food and lead a correct direction, good path.
0: Kaduga bad and good manaka manase kaaranam.
1: For good and bad, our mind is the main cause.
0: Mani eva manushyanam kaaranam bandhamo cheho.
1: Mind is responsible for bondage and liberation.
0: Kaduga manamu bad books ematram chadavakudadu.
1: Therefore we should never read these cheap bad books.
0: Kali naadu kaligam lopala bad books ke chaala viluva.
1: In this Kali age, bad books are highly valuable.
0: Kani good books manaku labhinchatam ledu.
1: We are not getting good books at all.
0: Eppudu chustunna gaani good books chadu.
1: Every time, always read good books only.
0: Good vyaktulato meer sambandham gaavinchukondi.
1: And develop good friendship, good association.
0: Kanuka meer good company, good chadu meeru abhivruddhi kavali.
1: Therefore you should develop good company and you should cultivate the habit of good reading.
0: మీరు ఎక్కడైనా పోయి చూడండి లైబ్రరీకు.
1: యు గో ఎనీవేర్ ఎనీ లైబ్రరీ.
0: మంచి థాట్స్ రావాలనుకుంటే మంచి గుడ్ బుక్స్ చదవాలి.
1: ఇఫ్ యూ వాంట్ హ్యావ్ వెరీ గుడ్ నోబుల్ థాట్స్, యూ షుడ్ సర్టన్ బ్యాడ్ బుక్స్ ఆర్ హైలీ వాల్యుబుల్.
0: కానీ గుడ్ బుక్స్ మనకు లభించడం లేదు.
1: వీఆర్ నాట్ గెటింగ్ గుడ్ బుక్స్ అట్ ఆల్.
0: ఎప్పుడు చూస్తున్నా కానీ గుడ్ బుక్స్ చదువు.
1: ఎవ్రీ టైమ్ ఆల్వేస్ రీడ్ గుడ్.

0: Where do you get these good books?
1: Good college in Hindu, good students in Hindu, good study in Hindu, very study.
0: The good books are available in a good education institution, a good college, a good school.
1: కానీ వారికి ధనం సంపాదించడానికి అనేక మంది బ్యాడ్ స్టోరీస్ అంత రాసి పిల్లలకంతా కూడా చాలా మనసును పాడు చేస్తున్నాయి.
0: బట్ పీపుల్ థింకింగ్ ఆఫ్ దేర్ మనీ అండ్ దేర్ ప్రాఫిట్ దే రైట్ బ్యాడ్ బుక్స్ అండ్ స్పాయిల్ ద లైవ్స్ ఆఫ్ చిల్డ్రన్.
1: కనుక మీ క్యారెక్టర్ అభివృద్ధి పరిచేటువంటి గుణంలో ఉన్నటువంటి బుక్స్ ను మీరు చదవాలి.
0: Therefore you should read those books which will develop your character.
1: చాలా మంది ఎక్కడైనా బస్సులోనో ట్రైన్ లోనో బయలుదేరిపోవాలంటే bad books ముందు సెలెక్ట్ చేసుకుంటారు.
0: When people go on journey, either in a bus or a train, they select bad books.
1: కనుక మీరు గుడ్ బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలి.
0: You should always select good books.
1: అప్పుడే మీరు గుడ్ థాట్స్ వస్తాయి.
0: Then you develop good thoughts.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరంతా కూడా గుడ్ థాట్స్ రావాలనుకుంటే, గుడ్ ప్రవర్తన కావాలనుకుంటే గుడ్ బుక్స్ చదవాలి.
0: If you want to have good thoughts, good behavior, you should read good books.
1: కాని ఇప్పుడు కారణంగా చాలా మంది విద్యార్థులు బ్యాడ్ బుక్స్ ఏ చాలా ఫ్యాషన్ అనుకుంటారు.
0: బట్ ఇన్ ద ప్రెసెంట్ టైమ్స్ మెనీ బాయ్స్ కన్సిడర్ రీడింగ్ బ్యాడ్ బుక్స్ యాజ్ ఎ మోడర్న్ ఫ్యాషన్.
1: ఈ మోడర్న్ ఫ్యాషన్ ఎట్లవుతుంది? దీని వలన చెడ్డదంత బయలుదేరుతుంది.
0: దిస్ మోడర్న్ ఫ్యాషన్ టేక్స్ యూ టు ఎవ్రీథింగ్ దట్ ఈస్ బ్యాడ్ అహెడ్.
1: ఇంతకు పూర్వమంతా కూడాను చాలా క్యారెక్టర్ బుద్ధి కావాలంటే మంచి బుక్స్ చదవాలి.
0: And all these days, people have gone through good books and developed good character.
1: Character is ముఖ్యమైనటువంటి ది.
0: Character is most important.
1: కాని పారెట్ మాది ఇష్టమొచ్చినట్టు తెలియకూడదు.
0: And you should not go about in a cheap way.
1: కనుక ఈనాడు చీప్ వేలే పోతున్నారు.
0: We are proceeding in a cheap way.
1: తక్కువ వెలగా వచ్చేటువంటి చూస్తున్నారు.
0: We are purchasing cheap books.
1: ఫ్రీగా ఇచ్చేటువంటి బుక్స్ చూస్తున్నారు.
0: And we go run after books distributed freely.
1: కాని ఇది గుడ్డా బ్యాడా అనేటువంటి విచారణ చేసేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేవు.
0: అండ్ యూ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు జడ్జ్ వెదర్ ఇట్ ఈస్ ఎ గుడ్ బుక్ ఆర్ ఎ బ్యాడ్ బుక్.
1: కానీ కళాతులకి చెడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మంచి బుక్స్ చదవడానికి ప్రయత్నిస్తారు.
0: వెన్ వన్స్ యూ టర్న్ బ్యాడ్ అల్టిమేట్లీ వాట్ ఈస్ ఫన్ ఆఫ్ రీడింగ్ గుడ్ బుక్ లేటర్.
1: కనుక మీరు మొదలే గుడ్ బుక్స్ ను మీరు సెలెక్ట్ చేయాలి.
0: Therefore, right from the beginning, you start reading good books.
1: అప్పుడే మీరు గుడ్ థాట్స్ గుడ్ ప్రవర్తన మీరు అభివృద్ధి అవుతుంది.
0: దెన్ యూ విల్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇంకా కొన్ని చాలా ముఖ్యమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
0: దర్ మెనీ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్.
1: ఈ మూడు దినముల లోపల ఆ మంచి విషయాలు కూడా మీకు బోధించి మంచి మార్గంలో పెట్టాను.
0: ఆల్ గుడ్ థింగ్స్ మస్ట్ బి టాట్ టు యూ సో దట్ యూ లీడ్ ఎ కరెక్ట్ పాత్.
1: గుడ్ పనులు చేయాలనుకుంటే మంచి ముహూర్తం చూసుకోవాలి.
0: So if you want to read good books, good thoughts, you should select auspicious, correct, exact time.
1: కనుక మీరు ముందు మీరు సిద్ధంగా ఉంటుండండి. మీకు సరైనటువంటి యొక్క థాట్స్ వచ్చేటట్టుగా బోధిస్తాను.
0: Be ready. Bhagavan will tell you the procedure to develop good thoughts in the coming 2 days.

0: One may be an expert and a scholar in all the epic sacred texts, Vedas and Vedangas. One may be one of penance and may achieve many of the heights in spiritual field. One may be one of sacrifice, but yet none would ever equal a devotee. What else is to be convened to the members of this august assembly?
1: Vidyarthulara.
0: Students.
1: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని అనేక మంది అనేక విధములైన మార్గములతో భగవంతుని చేరుటకు అనేక ప్రయత్నములు సలుపుతూ వచ్చారు.
0: బేసింగ్ ఆన్ ద ప్రొపగేషన్ అండ్ ద టీచింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ పర్స్యూయింగ్ వేరియస్ పాత్స్ ఇన్ స్పిరిచువాలిటీ.
1: ఇందులో వైదిక మార్గమునందు నాలుగు విధములైనటువంటి యొక్క మార్గములు ఏర్పరచుకున్నారు.
0: యాజ్ పర్ ద వైదిక్ డాక్ట్రిన్ దేర్ ఆర్ ఫోర్ పాత్స్.
1: మొదటిది సత్యవతి ఆరాధన.
0: ద ఫస్ట్ వన్ ఇస్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ కాల్డ్ సత్యవతి.
1: రెండవది అంగవతి.
0: ద సెకండ్ ఫార్మ్ అంగవతి.
1: మూడవది నిదానవతి.
0: థర్డ్ వన్ నిదానవతి.
1: నాలుగవది ప్రధానమతి.
0: ద ఫోర్త్ వన్ ప్రధానవతి.
1: ఇందులో మొట్టమొదటిది సత్యవతి ఆరాధన.
0: ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈ సత్యవతి.
1: ఈ సత్యవతి ఆరాధనగా భగవంతుడు సర్వత్రా ఉన్నటువంటి వాడని, పాలలో వెన్న ఏ విధంగా సర్వత్రా కణం కణంనందు కూడా ఉన్నదో అదే విధంగానే భగవంతుడు సర్వత్రా ఉన్నాడని విశ్వసించి ఆరాధించటం.
0: ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ called Satyavati wants us to believe that God is everywhere, like butter spread all over the milk, and it is present in every cell, in every drop.
1: నువ్వులలో నూనె ఉండినట్టుగా, కర్రలో నిప్పుండినట్టుగా భగవంతుడు ఈ సర్వత్రా దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతా ఇక్కడను నిండినది భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వారు ఆరాధన సలిపేటువంటి వారు.
0: The Satyavati form of worship will also tell you that just as you find oil in till seeds, just as you find the fire in the wood, in the entire apparent world you find the divinity.
1: Vishwam Vishnumayam Jagat.
0: The entire universe is filled with Vishnu alone.
1: Kanukane jagat tantai kudanu vishnumayamainatundaniyu jagat karya swaroopamaniyu vishnu karana swaroopanni visrasinchi aaradhana salaptu vacharu.
0: This mode of worship considers divine as the cause and the universe its effect.
1: Rendavadi angavati.
0: The second form of worship is angavati.
1: Dinini marinta sukshmamainatundi margamlo dinni praveshimpa chesaru.
0: It explains in a subtler way.
1: Indulo panchabhutamulu shabda sparsha roopa rasa gandhamu aakashamu vayuvu jalamu bhoomi శబ్దం అన్నిటితో చేరి ఈ పంచభూత స్వరూపమే పరమాత్ముడని విశ్వసించి ఒక్కొక్క భూతమును కూడా ప్రత్యేకించి ఆరాధన కలుపుతూ వచ్చారు.
0: హియర్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్ అండ్ ఈచ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈజ్ వర్షిప్డ్. యు ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ద స్పేస్ అండ్ ద ఎర్త్ ద విండ్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఎవ్రీవన్ ఈజ్ వర్షిప్డ్ ఇండివిజువలీ.
1: ఈనాటికి కూడాను గంగ మహాతాయి మహాతల్లి గంగా మాత అని కూడాను నేటికి కూడాను గంగను పూజిస్తూ వస్తున్నారు.
0: ఈవెన్ టుడే గంగస్ గంగా ఇస్ వర్షిప్డ్ యాజ్ ద డివైన్ మదర్.
1: అగ్నిహోత్రుడు అని యజ్ఞయాగాది సమయంలందు అగ్నిని కూడాను ఆరాధిస్తూ వస్తున్నారు.
0: ఫైర్ ఇస్ వర్షిప్డ్ యాజ్ గాడ్ వేర్ ఆల్ ఆఫరింగ్స్ ఆర్ మేడ్.
1: వరుణదేవుడు అని ఈ యొక్క గాలి వానను కూడాను ఆరాధిస్తూ వచ్చారు.
0: రెయిన్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ రెయిన్ గాడ్ అండ్ వర్షిప్డ్.
1: కనుక ఈ విధంగా పంచభూతములను కూడాను ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని భారతీయులు ఆరాధన సల్పుతూ వచ్చారు.
0: భారతీయ స్వర్షిప్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ యాజ్ పర్ ద ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్.
1: వీరిలే రెండవ తెగైనటువంటి అంగవతి ఆరాధన.
0: దిస్ ది సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ కాల్డ్ అంగవతి.
1: అన్యవతి.
0: థర్డ్ వన్ అన్యవతి.
1: ఇది కేవలము ఒక్కొక్క ఆకారములకు ఒక్కొక్క చిహ్నము మాత్రమే తీసుకుని ఆరాధన సల్పుతూ ఫలాని దేవతా స్వరూపమని ఆ చిహ్నమును పురస్కరించుకుని నిరూపించుతూ వచ్చారు.
0: ఇన్ దిస్ అన్యవతి ఫార్మ్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ and a specific sign, and we worship basing on that form of our own imagination.
1: Kodanda pani ante ramulu ani oka artham.
0: Kodanda pani means Rama.
1: Jata jhutamulu darinchi gangana sirasu pai nunchukunnatunti vaadunte idanu ishwarudu ani oka artham.
0: The one with the four locks and Ganga, the Ganges above, is Lord Shiva.
1: Chakra gada padmamulu darinchinatunti vaadu Vishnu ani.
0: The one with counts, the mace and wheel is Vishnu.
1: Sikapinchamulu dharinchinatunti vaadu muralanu chebattinatunti vaadu Krishnudu ani.
0: The one with peacock feather and flute is Lord Krishna.
1: Veena vaani aneetundi Saraswati ani.
0: Saraswati has veena.
1: Ee vidhanga okkokari vaari oka chihnamunu puraskarinchukoni aaradhanu salputu vacheetundi vaaru.
0: All the four different deities are worshipped basing on the insignia they have.
1: Ee vidhanga konni chihnamulu maatrame dharinchi తద్వారా దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
0: They worship all these signs which go to the divine as per their own idea.
1: ఒకటి రూపమని రెండోది నామమని.
0: One is the form, the other is the name.
1: ఈ రూపనామమును ఆధారం చేసుకుని ఆరాధిస్తూ వచ్చారు.
0: They worship basing on these two.
1: ఈ రూపనామములు రెండు కూడా ఒకదానితో ఒకటి చేరినప్పుడే దివ్యత్వం అనేది ఆవిర్భవిస్తుంది.
0: Unless there is perfect combination of the name and form, you don't find the divinity originating there.
1: ఇది చూడండి, ఇది ఒక మ్యాచ్ బాక్స్.
0: This is a match box.
1: ఈ మ్యాచ్ బాక్స్ లోపల ఇది మ్యాచ్ స్టిక్.
0: You have inside this match stick.
1: ఈ మ్యాచ్ బాక్స్ లో ఉన్నది ఒకే శక్తి. మ్యాచ్ స్టిక్ లో ఉండేటువంటిది ఒకే శక్తి.
0: The match box and the match stick contain the same power.
1: ఇది రూపము, ఇది నామము.
0: This is the form and this is the name.
1: ఈ రూపనామం రెండు చేరేటప్పటికే నిప్పు వచ్చేసింది.
0: So you must strike one against the other.
1: అనగా ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మన జ్ఞానం అనేటువంటి ఇది ప్రాబలమవుతుంది.
0: When you strike both the name and form, you get the light of wisdom. దీనిని
1: జ్ఞానాగ్ని అన్నారు.
0: This is the fire of wisdom.
1: అనగా దైవ రూపమును దైవ నామమునకును రెండింటిని సమ్మిళితం చేసినప్పుడే ఈ జ్ఞానాగ్ని అనేటువంటిది మన నుండి ఆవిర్భవిస్తుంది.
0: It only means the combination of the name and form producing the fire of wisdom.
1: రెండింటి యందు ఉన్నటువంటిది ఒకే శక్తియే.
0: The same power is present in both.
1: ఈ రూపమునందు ఉన్నది నామమునందు ఉన్నది కూడా ఒకే శక్తియే.
0: The power present in the form is very much same in the name also.
1: కనుక నామము రూపాన్ని స్మరింపజేస్తుంది.
0: Therefore, the name will make you think of the form.
1: రూపము నామాన్ని స్మరింపజేస్తుంది.
0: And the form will make you think of the name.
1: నామము రూపాన్ని నిర్మింపజేస్తుంది.
0: And therefore, it's the name that will make you imagine the form.
1: కనుక రెండు కూడాను ఏకత్వంతో కూడినటువంటివి.
0: Both are one.
1: రూపనామములు రెండు కూడాను ఒకే దివ్యత్వంతో కూడినటువంటివి.
0: నేమ్ అండ్ ఫార్మ్ రిఫ్లెక్ట్ ది సేమ్ డివైన్ ప్రిన్సిపల్.
1: నిదానవతి అనేటువంటిది మరొకటి.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ నిదానవతి.
1: ఈ నిదానవతి అనేటువంటిదాన్ని ఒక విధమైనటువంటి యొక్క సాధనల కింద మార్చుకుంటూ వచ్చారు.
0: నిదానవతి ఇస్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన అండర్ టేకింగ్.
1: అది ఏ అష్ట విధమైనటువంటి సాధనలు చెప్పారు.
0: దర్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్
1: నవవిధ మార్గములు అని కూడా బోధించారు.
0: ఆల్సో నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద

0: ఈ విధమైన మార్గముల చేతనే భగవంతుని చింతిస్తూ స్మరిస్తూ వారు గమ్యాన్ని చేరుకుంటూ వచ్చారు.
1: ఫాలోయింగ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ దే థింక్ ఆఫ్ గాడ్ దే థింక్ ఆఫ్ హిమ్ అండ్ దెన్
0: ఉపాసన అనగా ఏమిటి? ఉపాసన అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై ఉపాసన?
0: అనగా తన గమ్యాన్ని తాను చేరుకోవటమే ఉపాసన యొక్క శక్తి.
1: ఉపాసన వర్షిప్ మీన్స్ దట్ విచ్ టేక్స్ యూ
0: టు గో. తన లక్ష్యాన్ని తాను సాధించడమే ఉపాసన యొక్క శక్తి.
1: టు అచీవ్ ద ఎయిమ్ ఇస్ ద పవర్ ఆఫ్ వర్షిప్.
0: కనుకనే లక్ష్యాన్ని ఏనాటి కూడా నువ్వు మరవకూడదు. మార్పు సాధించుకోకూడదు. ఇలాంటి మార్పు కలిగినటువంటి యొక్క లక్ష్యాన్ని మనం సాధిస్తూ రావాలి. ప్రాచీన కాలం నుండి ఈ వేద విహితమైనటువంటి మార్గంను పురస్కరించుకుని దైవాన్ని ఆరాధిస్తూ దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు ఆనాటి సాధకులు.
1: Aspirants then followed the culture of Bharat, adhered to all the procedure laid out in Veda and could attain divinity.
0: కాని దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని నేటి యువకులు యందు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సాధనలు విస్మరిస్తూ వచ్చారు.
1: With the passage of time, as an effect of the modern times, these spiritual practices are not known to modern youth.
0: ఏమిటి, రాళ్ళు దేవుళ్ళు అవుతారా?
1: How do you consider a stone a god?
0: చెట్టు దేవుళ్ళు అవుతారా?
1: How do you consider a tree a god?
0: దేవుళ్ళు అవుతారా?
1: How do you consider ant hill divine?
0: పశువులు దేవుళ్ళు అవుతారా?
1: How can you consider animal god?
0: ఈ ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
1: They put such sort of questions.
0: ఇది కేవలము సంకుచితమైనటువంటి భావములే.
1: It's narrow minded feeling.
0: ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance when we say that God is present in all? God is present in all.
0: దీనిని సైన్స్ లోపల కూడాను ప్రతి పదార్థం యందు కూడాను ఆటమ్ ఉంటుంది.
1: This science declares that matter is made up of atoms.
0: ఈ అణుశక్తి అనేటువంటిది లేకుండా ఏ పదార్థం కూడాను ఆవిర్భవించదు.
1: Without this latent atomic power, you don't expect any matter.
0: కనుక మట్టిలో ఉంటుందాలి, చెట్టులో ఉండాలి, పుట్టలో ఉంది, గుత్తలో ఉంది.
1: Therefore you find present divinity in an ant hill, on the mountain top.
0: ఈ శక్తి మాత్రం అన్నిటి యందు ఉందని మీరు వాదించినప్పుడు ఈ దివ్య శక్తి ఎందుకు అన్నిటి యందు ఉండదు?
1: When you say that there is atomic power everywhere, why not the divine power?
0: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని ప్రచారం చేస్తూ వచ్చారు.
1: Since ancient times it was widely propagated that Rama is present everywhere, all over the universe.
0: కానీ యందు అంతా సైన్స్ మయం, ఈ జగమంతా సైన్స్ మయం అన్నారు.
1: But modern youth consider that the whole universe is filled with science.
0: ఏమిటి సైన్స్ అంటే?
1: What is this science?
0: ఈ సైన్స్ లో ఉండేంత అమాయకత్వము, అజ్ఞానము మరొక దాని యందు లేదు.
1: The science is full of ignorance and innocence.
0: ఈ సైన్స్ అనేటువంటిది ఎక్కువ డెవలప్ చేసుకున్నామని, విజ్ఞానం అనేటువంటి దాన్ని అమితంగా పెంచుకున్నామని, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాన్ని విరివిగిరిగా పెంచినామని అనుకుంటున్నారు. కానీ దీనితో పాటు అజ్ఞానం కూడా పెరుగుతూ వస్తుందనేటువంటి సత్యాన్ని మరవకుండా చూసుకోవాలి.
1: యూ థింక్ ద సైన్స్ హెస్ ప్రోగ్రెస్డ్, టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ నెవర్ ఫర్గెట్ దేర్ ఇస్ ద రైజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆల్సో.
0: కనుకనే ఈ ప్రజ్ఞాన విజ్ఞాన అజ్ఞానములు కూడాను జంట పట్టుల వలె ఒకదానికోటి వెంట పడుతుంటాయి.
1: దేర్ఫోర్ వీ ఫైండ్ ది త్రీ బర్డ్స్, వన్ ఆఫ్ ది సైన్స్ అండ్ వన్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ వన్ ఆఫ్ అవేర్నెస్, దే ఫాలో.
0: ఈ రియాలిటీకి ఒక షాడో అనేటువంటిది వెంటాడుతుంటాది.
1: ద రియాలిటీ విల్ ఆల్వేస్ బి అకంపనీడ్ బై ఎ షాడో.
0: కనుక ఈ విధమైన విరోధ భావములే లేకుండా విశ్వాసం అనేది అభివృద్ధి కావడానికి అవకాశం ఉండదు.
1: విత్ దీస్ కాంట్రడిక్టరీ ఐడియాస్ ద ఫెయిత్ డెవలప్స్.
0: కనుకని ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటుంది.
1: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఇప్పుడు ఒక బాయ్ చెప్పాడు, స్వామి మాకు దృఢమైనటువంటి విశ్వాసం అనుగ్రహించి ఈ విశ్వాసాన్ని పెంచాలి అని ప్రార్థించాడు.
1: ఎ బాయ్ జస్ట్ నౌ ప్రే టు భగవాన్, గాడ్ బ్లెస్సెస్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: ఇది చాలా అమాయకత్వం.
1: It's one of innocence.
0: విశ్వాసం ఒకరు పెంచేటువంటిది కాదు.
1: Faith cannot be developed by anyone.
0: పుట్టినప్పటి నుంచి ఆ విశ్వాసం తన నుండి ఆవిర్భవిస్తుంది.
1: You find the faith along with your birth.
0: ఎందుకనగా సత్యాన్ని గుర్తించినప్పుడు విశ్వాసం తమంతస్తామే అభివృద్ధి అవుతుంది.
1: When once you know the truth, the faith automatically develops.
0: ఈమె నా తల్లి అనేటువంటిది రావాలంటుంటే నీకు ఆ విశ్వాసమే.
1: If you say so and so is your mother, you say that in full faith.
0: విశ్వాసమే లేకపోతే she is my mother అని ఎవరు చెప్పలే.
1: If you have no faith, you can't declare so and so is your mother.
0: అదే విధంగానే ఇతను నా గాడ్ నా దైవము అనేటువంటిది పూర్తి నమ్మకం ఉంటే దానిపైన విశ్వాసం పెరుగుతుంది.
1: If you got full faith, he is my God, naturally you love him more and declare.
0: Faith in yourself, and faith in God.
1: Therefore, faith in yourself, faith
0: in
1: God.
0: This is the secret of greatness.
1: This is the secret of greatness.
0: Motta motta ninnu neevu nammali.
1: First, have faith in yourself.
0: Tanunu taanu nammanatundi vaade daivanni nammaledu.
1: The one who has no faith in one's own self will not develop faith in God.
0: దైవాన్ని నమ్మనటువంటి వాడు ఎవరంటే తనం తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు.
1: The one who has no faith in one's own self will not be able to repose faith in God.
0: తనం తాను నమ్మినటువంటి వానికి దైవం పైన సంపూర్ణ నమ్మకం వస్తుంది.
1: If you have full faith in yourself, naturally you will have total faith in God.
0: ఈ రెండింటి ఏకత్వాన్ని పురస్కరించుకొని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి రెండు పూర్ణమే.
1: Basing on this it is said that is total and this is equally total.
0: కనుకనే ఈ రెండింటి ఎందు ఉన్నది కూడా ఒకే దివ్య తత్వమే.
1: సో ఇట్ ఇస్ ది డివినిటీ వెరీ మచ్ సేమ్ ఇన్ బోత్.
0: మన వేద కాలం నుండి కూడాను ఇలాంటి ప్రాచీన సాంప్రదాయములు అనేకంగా జరుగుతూనే వస్తున్నాయి. దాని ఫలితములు కూడా వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యాజ్ పర్ వేదిక్ ఇంజంక్షన్స్ అండ్ టీచింగ్స్ వీ హావ్ సో మెనీ ట్రెడిషన్స్.
0: ప్రతి దాని ఎందు కూడా వారు విశ్వాసం అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఎవ్రీ రిచువల్ అండ్ ట్రెడిషన్.
0: దైవము కాని వస్తువు కాని దైవనామం కానటువంటి యొక్క పేర్లు కానీ ఈ జగత్తులో దేవుని విశ్వసించారు.
1: దే హావ్ ఫుల్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ నో మెటీరియల్ దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో నేమ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ ఎనీ నేమ్.
0: ఎక్కడైనా ఉంటుందా?
1: డూ యూ ఫైండ్ ఎనీ నేమ్ వితౌట్ ఎ ఫామ్?
0: ఇప్పుడు గాడ్ అనేటువంటి నామం ఉంది.
1: నౌ హియర్ ఇస్ ఎ నేమ్ గాడ్.
0: ఈ గాడ్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? రూపమే లేకపోతే గాడ్ అనే పేరు రాదే.
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ నేమ్? వితౌట్ ద ఫామ్ యూ డోంట్ గెట్ ద నేమ్ ఏదా.
0: కానీ కొంతమంది అదోపవాదంలో కూడాను కొంత దీన్ని పురస్కరించుకుని అభివృద్ధి పరుస్తుంటారు.
1: హౌఎవర్ సమ్ ఆర్గ్యూ
0: గగన పుష్పములు అంటారు.
1: దే సే గగన పుష్ప ద ఫ్లవర్.
0: గగనము లోపల పుష్పం ఉందా?
1: Do you find a flower there in the sky?
0: దీనికి రూపం లేనప్పుడు నామం ఎట్ట వచ్చింది?
1: Well, there's no form. How do you get the name?
0: ఇది చాలా పొరపాటు. అది నామం కాదు.
1: It's not a name.
0: సమాసము గగనం పుష్పం రెండు వస్తున్నాయి ఇక్కడ.
1: It is samasa, combination of two words, not single name.
0: అదే విధంగా ఇక్కడ గాడ్ అనేటువంటిది సింగిల్ వర్డ్, నాట్ రెండు.
1: సో గాడ్ ఇస్ ఎ సింగిల్ వర్డ్ బట్ నాట్ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్.
0: ఇది రూపమే లేకపోతే పేరు ఎట్ట వచ్చింది?
1: వెన్ దేర్ ఇస్ నో ఫార్మ్ హౌ డు యూ గెట్ ద నేమ్?
0: కనుక నీ రూపనామములు రెండు కూడాను అవినాభావ సంబంధంగా అనాది కాలం నుండి ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
1: సో నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: కాన దీనిని కాదనడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ డినై దిస్ ఫ్యాక్ట్.
0: కేవలము దుష్టకల్పితమైన ఈ జగత్తునందు అనేక రూపనామములు మనం గోచరించవచ్చును.
1: In this apparent transient world, you may find different names and forms.
0: Aithe eka prabhuku anek naam.
1: But one God has many names.
0: Ekoham bhavasyam.
1: One manifests into many.
0: Tanaku taane sankalpinchukoni anek roopamlo teen kanipistu vastunnadu.
1: God wills in such a way that he would manifest into many.
0: Okkatiga unnatundi anekanga srushtinchukoni
1: one manifests into many.
0: Ee anekatvamlo unnatundi ekatvanni prajalaku bodhinche nimittamai కర్మోపాసన జ్ఞానము అని మూడు మార్గములు ఏర్పరుస్తూ వచ్చారు.
1: టు టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దీస్ త్రీ పాత్స్ ద పాత్ ఆఫ్ యాక్షన్ ద పాత్ ఆఫ్ వర్షిప్ అండ్ పాత్ ఆఫ్ విజ్డమ్ ఆర్ టాట్. ద వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ గివెన్.
0: ఈ మార్గముల చేత ఏకత్వమైనటువంటి అనేకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేశారు.
1: దీస్ పాత్స్ will help us to recognize the unity in diversity.
0: Kani unnadi okkate.
1: But only one.
0: Ekam sat vipravahudavadanti.
1: Truth is one. It is referred to many by many.
0: Idi kevalam anekattam anetundi ekattam nunchine prarambhamainai.
1: And this multiplicity is out of unity alone.
0: ఇది వన్ ఒకటి.
1: దిస్ ఇస్ వన్.
0: ఇది నైన్.
1: దిస్ ఇస్ నైన్.
0: ఏ నంబర్ పెద్దదని ఏ పిల్లవాడిని అడిగినప్పటికీ నైన్ అనేటువంటి నంబర్ పెద్దది అంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ బాయ్ విచ్ నంబర్ ఇస్ బిగ్ నంబర్ హీ విల్ సే నైన్.
0: కాదు కాదు, ఒకటే పెద్ద నంబర్.
1: నో, వన్ ఇస్ బిగ్ నంబర్.
0: వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ నైన్ అయిపోయింది.
1: Therefore, 1 plus 1 plus 1 plus 1 will make a total of 9.
0: 1 లేకపోతే 9 ఎక్కడి నుంచి వచ్చింది?
1: Without 1, how do you get 9?
0: కాబట్టి ఈ 1 is hero. This world is zero.
1: One is hero. This world is zero.
0: Hero becomes zero if he forgets God annaru.
1: So hero becomes zero if he forgets God.
0: కనుకు దైవాన్ని మర్చిపోయిన ఏకత్వమే అదే దైవం.
1: God is the hero. That's one.
0: దాన్ని మర్చిపోయినామంటే ఇంకంతా ప్రపంచమే ఏమిదే.
1: If you forget God, well, there is no existence.
0: ఇది భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని అనాది కాలం నుండి కూడాను ప్రచార ప్రబోధలు సల్పుతూ వచ్చినటువంటిది ఇదియే.
1: This principle of oneness, the principle of unity, is the teaching of Veda since ancient times.
0: కనుకని ఏకత్వాన్ని మనం బలపరుచుకుంటూ రావాలి.
1: So we have to develop the principle of unity.
0: ఏని ఎందు చూచినప్పటికీ ఉన్నది ఒక్కటే.
1: You may see anything, but only one thing that exists.
0: అది ఏ దైవము?
1: That is God.
0: ఈ దైవత్వాన్ని గుర్తించడానికి కొన్ని మార్గములు కూడా కావాలి.
1: We need certain parts to know God.
0: కొన్ని రకమైనటువంటి చర్యలు కూడా మనం ఆచరించాలి.
1: We should take to certain actions.
0: కొంత సాధనలు కూడా సలపాలి.
1: We should proceed along
0: సాధనమున పనులు సమకూరు ధరలోన.
1: It's only as your spiritual practices naturally can
0: accomplish. పాడుతూ పాడుతూ ఉంటే ఒక పాట వస్తుంది.
1: As you repeatedly sing, you can sing well a song.
0: తింటూ తింటూ వచ్చేస్తే వేపకాయ అయినా చీప్ అయిపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ చూయింగ్ స్టార్ట్ ఈటింగ్ ఈవెన్ ద ఫ్రూట్ ఆఫ్ ఎ నీమ్ ట్రీ
0: స్మరిస్తూరా తప్పక నీ యొక్క దివ్యత్వం దానిలో అర్థమవుతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ చాంటింగ్ రిపీటెడ్లీ యూ నేచురల్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: కానా మనము దైవ చింతన మాత్రము నిరంతరము చేస్తూ ఉండాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: భారతదేశమునందు ఎక్కడ చూసినప్పటికీ దైవత్వం యొక్క చింతన తప్ప మరొకటి లేదు.
1: All over Bharat, wherever you may go and see, you find people thinking of God.
0: ప్రారంభం కావటం చేతనే ఈ దైవత్వం యొక్క విరోధం అధికమైపోతూ వచ్చింది.
1: Because it's an effect of modern times, will you find just the opposite?
0: దేనిని నమ్ముతున్నారు మీరు?
1: What is it you believe?
0: మూర్ఖత్వాన్ని నమ్ముతున్నారు.
1: You believe foolishness.
0: మూర్ఖత్వాన్ని నమ్మటం లేదు.
1: You don't believe the divinity.
0: కానీ వాళ్ళు చెప్తారు ఈ మూర్తులు అనేటువంటి మూర్ఖత్వం అంటున్నారు.
1: దే కన్సిడర్ ఐడోలాట్రీ యాజ్ ఎ సైన్ ఆఫ్ ఫూల్.
0: ఎవరి మూర్ఖత్వమో ఎవరిదారో వారి కాన్షియన్స్ కే వారికి తెలుసు.
1: యువర్ కాన్షియన్స్ విల్ టెల్ యూ విచ్ వన్ ఇస్ ఫూలిష్నెస్.
0: అన్నింటి ఎందు దైవం ఉన్నాడని పసిపచ్చి మృగాదులు ఎందు కూడా ఏకత్వాన్ని భావించుకోవటం అనేటువంటి ఇది సోషల్ సెక్యూరిటీ.
1: To get the divinity in birds and animals everywhere as per the culture of Bharat is a sign of social security.
0: ఈ సోషల్ సెక్యూరిటీ అని భారతదేశంలో ఉన్నటువంటిది మరి ఏ దేశంలో కూడా లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఇస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ భారత్.
0: చెట్టును చూస్తే అది కూడా భగవంతుడే.
1: ఇఫ్ యు సీ ఎ ట్రీ ఇట్స్ గాడ్.
0: ఒక పుట్టను చూస్తే అది భగవంతుడే.
1: అండ్ హిల్ ఇస్ గాడ్.
0: ఏదో కొండ లోపల ఏ విధమైనటువంటి పనికిరానిటువంటి ఒక రాయి పడి ఉంటుంది.
1: Mountain, you may find boulders.
0: కానీ శిల్పిదాన్ని అనేక రకములుగా తీర్చిదిద్దుతాడు.
1: బట్ ది స్కల్ప్టర్ చిజల్స్
0: తీర్చిదిద్ది ఒక రామ విగ్రహంగా తయారు చేస్తాడు.
1: ఈ కార్స్ ఇట్ మేక్స్ ఇంటు ఎన్ ఐడల్.
0: కొండలో పడి ఉన్నటువంటి గుండును శిల్పి దీనిని ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక రాములుగా తయారు చేశాడు.
1: ఎ బౌల్డర్ ఆఫ్ ద మౌంటైన్ ఇస్ మేడ్ ఇంటు ఎన్ ఐడల్ బై ద స్కల్ప్టర్.
0: ఈ యొక్క గుండును ఆ యొక్క శిల్పి రాములుగా చేశాడా లేకపోతే ముందుగానే ఈ గుండులో రాయంలో ఉన్నాడా?
1: నౌ ద క్వశ్చన్ ఈస్ హ్యాస్ ద స్కల్ప్టర్ మేడ్ ద బౌల్డర్ ఎ రామా ఐడల్ ఆర్ హ్యాస్ రామా బీన్ దేర్ ఈవెన్ బిఫోర్?
0: ముందుగానే రాముడు ఉన్నాడు.
1: రామా వాస్ దేర్ ఈవెన్ బిఫోర్.
0: ఈ యొక్క శిల్పి ఆ ప్యాక్ అంతా బాగా క్లీన్ గా తీసేశాడు. ప్యాక్
1: ఇట్ వాస్ ఓన్లీ స్కల్ప్టర్ హూ బ్రాట్ ఇన్ ద బ్యూటిఫుల్ మోల్డ్.
0: ప్యాక్ తీసేసేటప్పటికి రాముడు సాక్షాత్కరించాడు.
1: యాజ్ ద ట్రూ ఫార్మ్ ఈస్ టేకెన్ అవుట్ నౌ యూ ఫైండ్ ద మేనిఫెస్టేషన్.
0: కనుకనే అన్నింటి ఎందు కూడా ఉన్నది ఒక దివ్యత్వం అనేటువంటి.
1: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: అయితే
1: హౌఎవర్
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ రామ విగ్రహాన్ని మాత్రం ఒక మందిరంలో పెట్టి మనం ఆరాధన సల్పుతున్నాం.
1: యూ ఇన్స్టాల్ దిస్ ఐడల్ ఆఫ్ రామ్ అండ్ వర్షిప్ ఇన్ మందిర్.
0: సాక్షాత్ రామచంద్రమూర్తి అంటావు.
1: యూ కన్సిడర్ ఐడల్ ఎస్ రామ.
0: ఆ రామ విగ్రహంలో చేసినటువంటి గుండెలో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కలంతా ఆ యొక్క అడవిలోనే పడిపోతాయి లేక ఒక కుట్టలో పడిపోతాయి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఐడల్ మెనీ ఆఫ్ ది పీసెస్ ఫాల్ ఆన్ ద గ్రౌండ్ దే ఆర్ లెఫ్ట్ అవుట్.
0: కానీ ఆ రాతి ముక్కల్ని ఎవరు కూడా ఆరాధన చేయరు.
1: నో వన్ వుడ్ ఎవర్ వర్షిప్ ది పీసెస్.
0: కారణం ఏంటి?
1: వై?
0: అందులో ఆకారం లేదు.
1: దేర్ ఇస్ నో ఫార్మ్.
0: లేకపోయినప్పటికి
1: అదర్ వై
0: ఆ పీసెస్ చెప్తుంటుంది.
1: ద పీసెస్ స్టార్ట్ టెలింగ్
0: తత్వం అసి అది మేము రెండు ఒక్కటే అని అన్నాడు.
1: The pieces start declaring that idol, we the pieces here are one in the same.
0: Kani silpi vaadu vachi mammalu veeru chesinaadu ante kani adi idi rendu okate meem.
1: It is only the sculptor who brought us this kind of separation. This is tattvam asi.
0: Aham brahmasmi, meem ade.
1: Aham brahmasmi, we are that.
0: Kani maname maname ee prapanchikamainatundi yokka vruttulu chetanu ఈ ప్రాకృతమైన ఆకర్షణ చేతను ఒకదానికి భిన్నంగా మనం విశ్వసిస్తున్నాము విభజిస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ వరల్డ్లీ ఫీలింగ్ వీ క్లాసిఫై వీ ఫ్రాగ్మెంట్ వీ డివైడ్.
0: ఇది కేవలం వ్యక్తిత్వం యొక్క దోషమే కానీ శక్తిత్వం యొక్క దోషం కాదు.
1: ఇట్ డిఫరెన్సెస్ మిస్టేక్స్ లైస్ ఇన్ వ్యక్తిత్వ దోష ఇండివిజువల్ మిస్టేక్స్
0: ఎక్కడ చూసినప్పటికీ ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: కనుకనే ఇలాంటి దైవత్వాన్ని మనం తప్పక విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: త్యాగరాజు రామ విగ్రహాన్ని తన సోదరుడైనటువంటి రామన్న తీసుకుని పోయి కావేరిలో వేశాడు.
1: హిస్ బ్రదర్ త్యాగరాజస్ బ్రదర్ హస్ థ్రోన్ అవుట్ ద ఐడల్ ఆఫ్ రామ.
0: దీనికి ఒక కారణం ఉంది.
1: దేర్ ఇస్ వన్ రీజన్ బిహైండ్.
0: తంజావూరు రాజా అనేక ఆభరణముల చేత తినుబండారం అంతా అంపించినప్పుడు త్యాగయ్య నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా నిజముకు తెలుపు మనసు అని ఆ ఇచ్చిన వస్తువులంతా వెనుకకు పంపించాడు.
1: At one time, the king of Tanjore sent as presentation so many of the jewels and also eatables to Chagaraja. And Chagaraja said, is it the proximity that is precious or this wealth? And rejected them all.
0: Chuchadu mantapamlo ekkada kanipinchaledu Ramudu.
1: And he didn't see Rama's idol there in Mantha.
0: Manasu karigipoyindi.
1: And really he was touched.
0: Bayal deradu.
1: He started.

0: ఓ రామ, వేర్ షల్ ఐ సర్చ్ ఫర్ యు?
1: ఎక్కడ పోయి నేను వెతికేది?
0: వేర్ షల్ ఐ సర్చ్?
1: ఎందున్నావని వెతికేది?
0: వేర్ షల్ ఐ సర్చ్?
1: అని అంతా చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
0: హి వెంట్ రౌండ్ అండ్ రౌండ్.
1: కట్టగా అలసిపోయి
0: హి వాస్
1: కావేరిలో స్నానం చేద్దామని జలం తీసుకున్నాడు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, ఈ విధంగా సంకల్పం చేసుకుంటూ తీశాడు.
0: హి వెంట్ టు కావేరి టు హావ్ హిస్ డే బాత్ దేర్ ఆన్ దట్ డే అండ్ హి వాస్ కలెక్టింగ్ వాటర్ చాంటింగ్ మంత్రాస్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి ఆ చేతుల్లో రామ విగ్రహం వచ్చి పడింది.
0: దేర్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఇన్ బౌత్ ఆఫ్ హిస్ పామ్స్ హీ కుడ్ నోటీస్ ద ఐడల్ ఆఫ్ రామ దేర్.
1: అటువంటి విశ్వాసం కలిగినటువంటి దాంట్లోపల ఏకత్వమే వస్తుంది కానీ భిన్నత్వం రాదు.
0: వెన్ వన్ హ్యాస్ దట్ ఫెయిత్ దేర్ విల్ బి ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ నాట్ వన్ ఆఫ్ డైవర్సిటీ.
1: ఎవరైనా వచ్చేటప్పటికే ఏ రారా అంటాము.
0: ఇఫ్ ఎనీ ఫ్రెండ్ కమ్స్ యూ విల్ సే కమ్ ఆన్.
1: ఓల్డ్ ఫ్రెండ్,
0: ఓల్డ్ ఫ్రెండ్ యూ విల్ ఆస్క్ హిమ్ కమ్ ఆన్.
1: న్యూ ఫ్రెండ్ వస్తే దయచేయండి అంటాము.
0: ఇఫ్ ఎ న్యూ ఫ్రెండ్ కమ్స్ ప్లీజ్ కమ్ ఇన్.
1: వాళ్ళకే మనం గొప్ప మర్యాదలు మనం ఇస్తాము న్యూ ఫ్రెండ్స్ కు.
0: యు ఎక్స్టెండ్ ఎక్స్ట్రా కర్టెసీస్ టు న్యూ ఫ్రెండ్.
1: వాడికి ఒక సోఫా ఇస్తాము, వాడికి ఒక కాఫీ కప్ ఇస్తాము, అన్ని వాటితో గౌరవిస్తాము.
0: యు మేక్ హిమ్ సీటెడ్ ఆన్ సోఫా.
1: ఓల్డ్ ఫ్రెండ్ వస్తే వాడిని అలక్ష్యంగా మనం మాట్లాడతాం.
0: ఇఫ్ ఓల్డ్ ఫ్రెండ్ కమ్స్
1: ఏం చేస్తున్నావు, ఎందుకు వచ్చావు అని ఈ విధంగా మనం మాట్లాడతాం.
0: యు గో ఆన్ క్వశ్చన్.
1: ఏకత్వం అక్కడ విశ్వాసం అనేటువంటి కానీ గౌరవం అనేటువంటి పదములు అక్కడ ఉండవు.
0: When your old friend comes, you say, what are you doing? Why have you come here?
1: Ikkada Tyagaraja adhe sannidham ayipoyindi.
0: This is the kind of relationship that Tyagaraja had.
1: Tyagaraja ku Ramulu old friend.
0: Rama is an old friend of Tyagaraja.
1: Kanukane Rama intidaka.
0: Therefore he sang, come home, come home.
1: Rama intidaka.
0: He said, come along to my residence.
1: సుకుమార నేమ్ రొక్కెద ప్రారమ ఇంటిదాక.
0: ఐ ఆఫర్ మై సాల్యుటేషన్స్ ఓ బిసాన్స్, ప్లీజ్ కమ్ హోమ్.

0: ఓ సన్ ఆఫ్ దశరథ, ఐ కెనాట్ బేర్ ద ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్, కమ్ హోమ్, ఫాలో మీ.
1: రారా రారా రారా అని పిలిచాడు. సర్వెంట్స్ కూడా పిలిచమట్లాడు.
0: ఈ ఆశ్రమ్ కమ్ హోమ్ అడ్రస్
1: ఈ పదములు ఎందే ఆ దైవత్వమైనటువంటిది అంత పాత మిత్రుడిగా కనిపిస్తాడు.
0: ఈవెన్ ఈజ్ అడ్రస్ యూ విల్ అండర్స్టాండ్ దట్ యూ హావ్ గాట్ ఇంటిమసీ.
1: నేనెందు పెదకుదురా, అక్కడ కూడా రానే.
0: There, in another song, him also he said, where shall I search for you?
1: Brochutaku yavarunnaru, nannu brochutaku yavarunnaru.
0: Who are there to protect me?
1: Neekante naaku evarunnara?
0: More than you, who else I am?
1: Inta swechchaga ee oka Tyagaraju ఆ రాముడు అంత అనుభవించుకుంటూ వచ్చాడు.
0: త్యాగరాజ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయింగ్ బాస్కింగ్ ఇన్ ద
1: అనగా ఏంటి, ఓల్డ్ ఫ్రెండ్.
0: హి ట్రీటెడ్ హిమ్ యాస్ ఎన్ ఓల్డ్ ఫ్రెండ్.
1: ఈ జన్మమునికే కాదు,
0: నాట్ దిస్
1: లైఫ్, ఈ జన్మల నుంచి కూడా మనం కూడా వస్తున్నామని మీరు భావించాలి.
0: యు షుడ్ కన్సిడర్ దట్ వి హావ్ బీన్ ఓవర్ హియర్ టుగెదర్.
1: కనుకనే దీనికి మానవ అని పేరు వచ్చింది. మానవ.
0: సో ద టైటిల్ మానవ
1: మా కాదు,
0: మా నో
1: నవ కొత్తది కాదు,
0: నవ న్యూ.
1: నేను కొత్తవాణ్ణి కాదు, పాతవాణ్ణే, నీకు ఓల్డ్ ఫ్రెండ్ ని.
0: ఐఎమ్ నాట్ న్యూ, ఐఎమ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
1: కనుక ఈ విధంగా భగవంతుని మనం కొత్తవాణ్ణిగా మనం తీసుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ గాడ్
1: అనాది అనంతము అప్రమేయము అనేటువంటిదంతా భగవంతుని యొక్క పేర్లు.
0: గాడ్ ఈజ్ ఏన్షియంట్. He is one of the olden times. None can ever equal him. He is beyond all known measure.
1: అప్రమేయుడు, ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు.
0: ఈజ్ బియాండ్ ఆల్ మెజర్, అప్రమేయ.
1: కానీ లోకం లోపల ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఒక శాస్త్ర ప్రమాణము.
0: ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ గాట్ ది ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ పర్సెప్షన్, ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ది సేక్రెడ్.
1: ఇక్కడ అన్ని ప్రమాణములకు ఏ ప్రమాణానికి కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు.
0: బట్ గాడ్ ఈజ్ బియాండ్ ట్రాన్సెండెంటల్, అబౌట్ ది ఆల్ ఎవిడెన్సెస్.
1: అప్రమేయుడు అన్నారు.
0: దేర్ఫోర్ హి ఇస్ బియాండ్ నోన్ నార్మ్స్ ఆఫ్ మెజర్.
1: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంటాయి.
0: హౌవర్ మచ్ యు మే నో, బట్ స్టిల్ యు హావ్ గాట్ టు నో మచ్ మోర్. ఎవరు
1: ఇంతవరకు ఈ భగవంతుని గుర్తించి తెలుసుకున్నటువంటి వారు ఎవరు లేరు.
0: దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హు హస్ నోన్ ది డివినిటీ ఇన్ ఫుల్.
1: ఒకానొక తపస్వి,
0: వన్ ఆఫ్ పెనెన్స్,
1: భగవంతుని తెలుసుకోవాలని కన్నులు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు.
0: ఇన్ ఆర్డర్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్, హి
1: సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
0: God manifested in front.
1: ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చాడు.
0: He came in the form of a boy, young boy.
1: ఏం తాతగారు ఏం చేస్తున్నారు అన్నాడు.
0: Yes, grandfather, what are you doing?
1: నాయన భగవంతుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా అన్నాడు.
0: I am making an effort to know God.
1: మరి తెలుసుకున్నావా అన్నారు.
0: The boy asked, have you known?
1: ఇంకా తెలుసుకోలేదు అన్నాడు.
0: Not yet, he said.
1: అయితే పోయినాడు.
0: So he returned.
1: వచ్చింది భగవంతుడే.
0: In fact, God came.
1: ఈ భావం అంతా ఏదో ఒక అరూపం పైన ఉంటుండాలి.
0: He is concentrating on the formlessness.
1: అలక్ష్యం చేశారు.
0: He just neglected the
1: పరోక్షాన్ని ఆశిస్తూ వస్తున్నాడు.
0: But he wanted that indirect manifestation.
1: సరే, ఒక నెల అయిన తర్వాత తిరిగి వచ్చాడు ఈ పిల్లవాడు.
0: This boy returned, came back after a month.
1: అప్పటికి అర్ధ నేత్రములు తెరిచాడు ఈ సన్యాసి.
0: This celibate opened his eyes.
1: ఏం తాతగారు తెలుసుకున్నారా అన్నాడు.
0: And he asked, oh grandfather, have you known?
1: ఆ తెలుసుకున్నాను నాయన.
0: Yes, I have known.
1: నా కన్నులు ఎంతవరకు తెరిచానో అంతవరకు తెలుసుకున్నాను, అర్థం తెలుసుకున్నాను అన్నాడు.
0: He said, I have known half to the extent I opened my eyes.
1: సరే, పూర్తి తెలుసుకోమని మరి వెళ్ళాడు.
0: He said, no in full, and he returned, went back.
1: మరి ఒక నెల అయిన తర్వాత మరి వచ్చాడు.
0: After a month, he reappeared.
1: పూర్తి తెరుచుకున్నాడు ఈ సన్యాసి.
0: And the sannyasi opened his eyes completely.
1: అప్పుడు మరి అడిగాడు, తాతగారు తెలుసుకున్నారా అని.
0: He said, oh grandfather, have you known?
1: తెలుసుకున్నాను.
0: Yes, I have known.
1: ఏమని తెలుసుకున్నారు అన్నారు.
0: What is that you have known?
1: తెలుసుకోవడానికి వీలు కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: I have known that it cannot be known. That's what I have known.
1: భగవంతుని తెలుసుకోవడానికి వీలే కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: It's not possible to know God.
1: ఎట్లా తెలుసుకోగలడు?
0: How do you know?
1: సాక్షాత్ భగవంతుడే వచ్చినప్పుడు ఏ రూపమని భగవంతుడికి నిర్ణయించేది ఎవరు?
0: What form can you decide?
1: అదే కూడా చెప్పాడు.

0: ఇన్ వాట్ వే ఐ టు డిసైడ్ ఆర్ యు
1: కనుక ఎవరైనా సామాన్య మానవుడుగా వస్తాడు, భగవంతుడే కూడా వస్తాడు. కానీ భగవంతుడికి ఏ రూపమని?
0: God may come in any form. How do you decide? How do you specify?
1: Kanukane sarvarupa namaskaram kesivam pratigacchate annaru.
0: Therefore whomsoever you salute it goes
1: to God. Evariki namaskaram chesina kesivunike poyinayi.
0: Whomsoever you offer your respects it goes to God.
1: Ade vidhamgane sarvajeevanam tiraskaram kesivam pratigacchate. Evariki tiraskarinchina adi kuda nu daivaniki chendutundi.
0: Whomsoever you reject or deny it amounts to denial of the divinity.
1: Anaga emti sarvabhutamulu endukudunu bhagavantudu unnadu.
0: It means God is present in all beings.
1: Sarvarupamulu kudunu bhagavantudu
0: all forms are his.
1: దైవం మనుష్య రూపేణ.
0: God comes in human form.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have to know this truth first.
1: భగవంతుడు విశ్వ విరాట స్వరూపుడు అన్నారు.
0: God is a cosmic form.
1: అంటే ఏమి? ఇదంతా ఈ తలలన్నీ భగవంతుని తలలే.
0: All these heads are divine.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: All these heads are his. All hands are his. All feet are his.
1: అన్ని నేత్రములు అన్ని శస్త్రములు అన్ని శిరస్సులు అతనివి.
0: All heads are his.
1: తంది కాని కృదేవు ఏదుంది?
0: వాట్ ఈస్ దట్ హీ డస్ నాట్
1: కనుక భగవంతుడు అంత విశ్వాసం గాఢమైనటువంటిది పెట్టుకోవాలి. కానీ ఒకరి ఇచ్చేది కానీ పుచ్చుకునేది కానీ కాదు ఇది.
0: వీ షుడ్ హావ్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్ ఇట్ కెనాట్ బి గిఫ్టెడ్ నార్ రిసీవ్డ్.
1: మాకు ఆ ఫెయిత్ ఇవ్వండి అంటారు కొంతమంది.
0: వీ ప్రే స్వామి గివ్ అస్ ద గ్రాంట్.
1: వడ్డీ వ్యాపారం కాదు ఇచ్చి పుచ్చుకోవడానికి.
0: It is not any business transaction has to be given and all.
1: నీవే పెంచుకోవాలి దాన్ని.
0: You have to develop yourself.
1: నీ ఆకలికి నువ్వే తినాలి కదా.
0: You have to eat for to satisfy your hunger.
1: ఈ రోగాలకి ఔషధం సేవించాలి కదా.
0: You have to take medicine for your disease.
1: అది నీ ప్రేమతో నీవు దాన్ని పెంచుకో.
0: Therefore with love you develop your faith.
1: ఈ ప్రేమ ఒకటి గిఫ్ట్ అనేటువంటిది కాదు ఇది.
0: Love is not a gift.
1: కానీ ఆ ప్రేమను పెంచుకున్నప్పుడు అదే పెద్దదైపోతుంది.
0: When once you start developing it, it grows automatically.
1: మొక్కను నాటి దానికి నీరు పోసి ఎరువు వేస్తుంటే ఆ మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
0: If you plant a small sapling over there, water and manure it, it grows into a gigantic tree.
1: నిత్యము దానికి ప్రేమ అనేటువంటి వాటర్ వేయాలి.
0: You have to water every day with the water.
1: విశ్వాసమనే ఎరువు వేయాలి.
0: And you have to manure.
1: అప్పుడే మొక్క చెట్టుగా రూపొందుతుంది.
0: Then this plant grows into a tree.
1: అంతేగాని మొక్క చెట్టు కావాలని దిన్నము దాన్ని తీర్చు తీర్చుంటే పెరిగిపోతుంది చెట్టు.
0: But you cannot pull it every day expecting it to grow into a tree.
1: కనుక ఇది ఒకరి చేత జరిగేటువంటిది కాదు. ఎవరికి వారే పెంచుకోవాలి.
0: ఈచ్ వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: తన యందు ప్రేమ ఉంది,
0: దేర్ ఇస్ లవ్,
1: తన యందు విశ్వాసం ఉంది,
0: దేర్ ఇస్ ఫెయిత్.
1: కానీ ఆ విశ్వాసం దైవం వైపు మరల్చాలి.
0: బట్ యు హావ్ టు డైరెక్ట్ దట్ ఫెయిత్
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
0: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ
1: వర్షిప్. ఏది చేసినప్పటికి ఇది భగవంతుని పనిగా చేసుకోవాలి.
0: వాట్ ఆర్ వర్క్ యు మే డు కన్సిడర్ యాస్ డివైన్.
1: ఏ రూపాన్ని ఇది భగవంతుని యొక్క రూపం అనుకోవాలి.
0: యు మే సీ ఎనీ ఫార్మ్, ఇట్స్ గాడ్స్ ఫార్మ్.
1: భగవంతుడికి ఎన్నో రూపములు ఉంటున్నాయి.
0: గాడ్ హస్ సో మెనీ
1: ఫార్మ్. అంటే ఇది కూడా ఒక రూపమే.
0: దిస్ ఇస్ వన్ సచ్.
1: కానీ ఒక్క రూపాన్ని మాత్రము శాశ్వతంగా హృదయంలో స్థిరం చేసుకోవాలి.
0: బట్ యు షుడ్ మేక్ వన్ ఫార్మ్ permanent.
1: అది అదే సర్వరూపములు కూడా నిరూపిస్తుంది.
0: ద వెరీ ఫార్మ్ దట్ యు ఇంప్రింట్ ఇన్ యువర్ హార్ట్ విల్ టేక్ మెనీ అదర్ ఫార్మ్స్ ఇన్ టర్న్.
1: కనుక దైవాన్ని ప్రాచీన మహర్షులు ప్రాచీన వైదికులంతా కూడాను ఈ నాలుగు విధమైన మార్గం లోపల ఆరాధన సల్పుతూ వారు తరిస్తూ పోయారు.
0: ద ఏన్షియంట్ సెయింట్స్ సీయర్ ఆస్పిరెంట్స్ వర్క్ లైక్ దిస్ ఇన్ ఆర్డర్ టు అటైన్ లిబరేషన్.
1: ప్రాచీనులు కేవలం మూర్ఖులు కాదు.
0: Our ancients are not fools.
1: వాళ్ళు పరిశోధన సల్పి పరిశీలన సల్పి ఆనందాన్ని అనుభవించి అందరికి అందించిపోయారు.
0: They investigated, they explored, they researched. They did research.
1: కానీ ఈనాటి మూర్ఖులే చదువుకున్నటువంటి మూర్ఖులే ఇది కాదని వాదిస్తున్నారు.
0: Only modern educated fools criticize them.
1: కానీ దైవత్వాన్ని ఎవరు కూడా ఇట్టిది అట్టిది నిర్ణయించడానికి వీలు కాదు.
0: But none can decide the divinity in a specific way.
1: ఒకరు మీ దగ్గరికి వస్తారు.
0: One comes to you.
1: దేవుడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు.
0: యూ థింక్ ఆఫ్ గాడ్, యూ సే సో.
1: నీ ఎదుటి వ్యక్తి వస్తాడు, నీ ఫ్రెండ్.
0: అనదర్ ఫ్రెండ్ కమ్స్,
1: నో గాడ్ అంటాడు.
0: హి సేస్ నో గాడ్.
1: నీవు అంటావు గాడ్ ఇస్ దేర్.
0: యూ సే గాడ్ ఇస్ దేర్.
1: గాడ్ ఈజ్ నో వేర్.
0: అండ్ గాడ్ ఈజ్ నో వేర్
1: అన్నప్పుడు నీవేమని అడగాలి? అంత పూర్ణ విశ్వాసం ఏమిటి?
0: ఇఫ్ యూ హావ్ టోటల్ ఫెయిత్ వాట్ షుడ్ యూ సే నౌ?
1: ఒరే, నీ దేవుడు నీకు లేడని చెప్పడానికి నీకు అధికారం ఉంటుండాలి.
0: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డినై యువర్ గాడ్.
1: కానీ నా దేవుడు లేదంటానికి హూ ఆర్ యూ?
0: Who are you to question my God? How can you deny my God?
1: కాబట్టి నా దేవుడు నాకున్నాడు.
0: I have my God.
1: అంత గాఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడే ఈ జగత్తులో ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: When once you have such a strong faith,
1: ఎవరు ఏమి చెప్పినా కానీ దీన్ని విశ్వసించటము అటు ఇటు తిరగటము ఈ విధంగా ఉంటుంటే అది ప్రయోజనం ఉండదు.
0: You should not be carried away by what all that is said by outside.
1: దానికి determination, ఒక విధమైన పట్టుదల కావాలి.
0: You need determination.
1: అదే పూర్వం చెప్పాను, పీపీపీ
0: That's what Bhagavan refers to three P's.
1: First purity.
0: First purity.
1: రెండవది patience.
0: Second patience.
1: మూడవది perseverance.
0: Third one.
1: ఈ మూడింటి యందు కూడా ఉండినప్పుడే మనం విజయాన్ని సాధించగలం.
0: When once you have all the three, you certainly win.
1: కనుక నీవు మొట్టమొదట పట్టుదల నీవు సాధించాలి.
0: First you should have determination.
1: దేనిపైన పట్టుదల?
0: On what is it? మంచి
1: దీనిపైన పట్టుదల.
0: You should determine to accomplish good. దీనిపైన
1: కాదు మంచి పట్టుదల.
0: Not bad.
1: చెడ్డ దీనిపైన పట్టుదల పడితే అది పట్టుదల అనరు, మూర్ఖత్వం అంటారు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ డిటర్మిన్ ఆన్ బ్యాడ్ థింగ్స్ ఇట్స్ ఫూలిష్నెస్.
1: మంచి దీనిపైన పట్టుదల కావాలి.
0: యూ నీడ్ డిటర్మినేషన్.
1: యూ
0: విల్ లివ్ లైఫ్.
1: ప్రహ్లాదుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నారాయణ నారాయణ నారాయణ అని వర్ణిస్తూ వచ్చాడు.
0: ప్రహ్లాద చాంటెడ్ గాడ్స్ నేమ్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్.
1: కానీ అతనికి భయమే లేదు.
0: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: కానీ తండ్రి విరోధంగా జరుగుతున్నది.
0: ద ఫాదర్ టర్న్ ఇంటు ఎన్ ఎనిమీ.
1: తండ్రి అనేక హింసలు పెడుతున్నాడు.
0: ఫాదర్ హాడ్ పుట్ హిమ్ సఫరింగ్.
1: దేన్ని లెక్క చేయలేదు.
0: బట్ హి వాస్ నాట్ మైండ్
1: విశ్వాసము.
0: హి హాడ్ ఫుల్ ఫెయిత్.
1: ఆ విశ్వాసమే అతన్ని రక్షిస్తూ వచ్చేసింది.
0: ద వెరీ ఫెయిత్ ప్రొటెక్టెడ్ హిమ్.
1: కరెక్ట్ కాబట్టి తండ్రిని శిక్షిస్తూ వచ్చింది.
0: అల్టిమేట్లీ ఫాదర్ వాస్ పనిష్డ్.
1: కానా మనము దేని ఎందైనప్పుడు దైవ విషయం లోపల మాత్రం ఒక పట్టుదలతో మనం సాధిస్తూ రావాలి.
0: దేర్ఫోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ అండ్ స్పిరిచువల్ పాత్,
1: ఏదో బజార్లో పోయి వాడంతా చెప్తే దాని అంతా నమ్ముకోవటము.
0: వీ షుడ్ నాట్ గో బై ఆల్ దట్ ఈస్ సెడ్ బై దోస్ ఫెలోస్ దట్ వాక్ అలాంగ్ ది స్ట్రీట్.
1: ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఎల్లయ్య మల్లయ్య అని చెప్పినంటే దాన్నంతా మనం నమ్మటము.
0: యూ షుడ్ నాట్ బిలీవ్ వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ బై టామ్ డిక్ అండ్ హ్యారీ.
1: ఇలాంటి దీన్నంతా మనం అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో దాట్.
1: ఈనాడు చూడండి, దైవం అంటే ఎవరు నమ్మరు.
0: No one will believe God now.
1: ఈ పిచ్చి పిచ్చి నావల్స్ అంతా రాస్తుంటారు, దీన్ని నమ్ముతారు.
0: They read all mad novels, dirty novels.
1: ఈ అంతే కాదు, ఈ వారపత్రికలంతా నమ్ముతుంటాము.
0: They believe newspapers.
1: ఏదో ఒక పిచ్చివాడు వచ్చేసరికి జ్యోతికం జ్యోతిష్యం అంటే దాన్ని అంతా నమ్ముతుంటాము.
0: If an astrologer tells you something, you'll believe.
1: ఇంకా కొంతమంది తయారై చూస్తున్నారు ఇప్పుడు.
0: There are some more fellows now.
1: సాయిబాబా మాకంత శక్తినిచ్చాడని నామాదిని తల పెట్టుకోవటము, గౌరవం వేసుకోవటము, ఈ విధంగా కూడా కొంచెం నటన చేస్తూ వస్తున్నారు.
0: There are some useless fellows who take upon the form and grow the hair, put on the dress like Baba. Foolish fellows, number one type.
1: Sai Baba ichche shaktulu kaadu puchukune shaktulu kaadu.
0: The power of Sai Baba cannot be given.
1: Ilanti vaatinanta kudunu nammi aneka mandi chaala mosa pothunnaru.
0: Many people believe such things and are deceived and betrayed.
1: Ilanti daniki pokoddu.
0: We should not go in this
1: way. Idi oka ichchedi puchukune atvanti kaadu.
0: It's neither given nor accepted.
1: Mee yokka vishwasamto meer saadhinchali.
0: You should achieve with your faith.
1: కనుక నిజమైనటువంటి భక్తి ప్రపత్తులు అంటే తమ యొక్క విశ్వాసం ఒకే మానసిగా ఒకే రీతిగా అంత్యం వరకు సాధిస్తూ రావాలి.
0: ట్రూ ఫెయిత్ రిక్వైర్స్ యూ టు హ్యావ్ వన్ పాయింటెడ్ అటెన్షన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి స్థిర భక్తి, అనన్య భక్తి.
0: దట్ ఈస్ ద స్టేబుల్ డివోషన్, ద డివోషన్ విచ్ ఇస్ స్టెడీ.
1: అప్పుడే చలించని మనసు, భ్రమించని దృష్టి మనలో ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ దట్ అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టెడీ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్.
1: దైవ విషయంలో చాలా అవసరం.
0: ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: దైవం ఎన్నో బాధలు పెడుతుంటాడు.
0: గాడ్ విల్
1: దైవం పెట్టడం కాదు, అది నువ్వు భావిస్తున్నావు.
0: గాడ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్. యూ థింక్
1: దైవం ఏది అనుగ్రహించడు.
0: గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్.
1: అన్నిటికీ సాక్షిభూతుడై ఉంటుంటాడు.
0: గాడ్ ఇస్ ఓన్లీ విట్నెస్.
1: నీ కర్మలే నీకు కష్టములుగా రూపొందుతున్నాయి.
0: యువర్ యాక్షన్స్ విల్ గివ్ యూ సఫరింగ్.
1: కనుక దానికి కూడా నువ్వు ఏమాత్రం కూడా జంకగా కుంకగా దాటుకుని పోవాలి.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. యూ షుడ్ రెసిస్ట్.
1: ఏదొచ్చినా నా మంచి కోసమే. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇట్స్ గుడ్ ఫర్ మీ. యూ షుడ్ ఫీల్
1: అన్ని నా మంచి కోసమే, నా మంచి కోసమే నిర్ధారించాలి.
0: వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఎవ్రీథింగ్ షుడ్ బి వ్యూడ్ ఫర్ యువర్ గుడ్.
1: అంటే గాఢ విశ్వాసంతో ఉండినప్పుడే మనం అన్నిటినీ సాధిస్తాం.
0: ఇఫ్ యు హావ్ టోటల్ ఫెయిత్, యు విల్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ ఊరికి తిరిగి తిరిగి కాలమును కర్మను కార్యము వ్యర్థం చేసుకోవటం, కట్టగలబట్టికి ధనాన్ని కూడా నువ్వు వ్యర్థం చేసుకోవటం.
0: ఇఫ్ యు గో ఆన్ మూవింగ్ హిదర్ అండ్ థిదర్, యు విల్ బి వేస్టింగ్ యువర్ ఎనర్జీ, యు విల్ బి వేస్టింగ్ యువర్ టైమ్, యు విల్ బి వేస్టింగ్ యువర్ మనీ అండ్ ద బాడీ.
1: కనుక ఒకే భావంతోనే మనం దైవాన్ని సాధిస్తూ రావాలి.
0: యూ షుడ్ హ్యావ్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, అన్వేవరింగ్ ఫెయిత్.
1: సాయి ప్రబోధ ఒక్కటే, భజనలు భజనలు భజనలు.
0: సాయి టీచింగ్ ఇస్ ఓన్లీ వన్, భజన్ సింగింగ్.
1: భగవత్ నామస్మరణ చేస్తే చాలు.
0: జస్ట్ సింగ్ ద గ్లోరీ ఆఫ్
1: ప్రేమతో చెయ్యాలి.
0: సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్.
1: ఆ ప్రేమతో చేస్తే ఎక్కడ ఉన్నట్టు దాన్ని సాధించగలవు.
0: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్, యు కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. వెర్ ఎవర్

మరివంపు లేకున్నా మ్రాను తిద్దవచ్చు, మరివంపు లేకున్నా తిద్దవచ్చు రాయి తిన్నగాను. మనసు తిట్టగలరా మరి వంపు లేకున్నా, మనసు తిట్టగలరే మరి వంపు లేకున్నా.

0: It is possible to set the tree stand straight without any bend. So also it's possible to make the stone soft. But is it possible to correct the mind? This is the word of truth of Sai.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: మూడు ఆకాశముల గురించి చెప్పమని చెప్పాడు.
0: వాంటెడ్ భగవాన్ టు స్పీక్ ఆన్ త్రీ టైప్స్ ఆఫ్ ఆకాశాస్.
1: ఏమిటి ఈ ఆకాశములు?
0: వాట్ ఆర్ దే?
1: ఆకాశం గగనం శూన్యం.
0: ఇట్ ఈస్ ఎంప్టీ. ఎంప్టీ
1: అనగా ఏమి చెప్పవద్దని దీని అర్థం.
0: మీనింగ్ నథింగ్ నీడ్ టు బి సెడ్.
1: కంటికి కనిపించినవి, చెవులకు వినిపించినవి, మనసుకు అనిపించినవి, మనుగడను నడిపించినవి, మాటల చేత వీలు కానటువంటివి, ఇట్టి దృశ్యములన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: దట్ విచ్ కెన్ బి సీన్, దట్ విచ్ కెన్ బి హర్డ్, విచ్ కెన్ బి థాట్ ఓవర్, దట్ విచ్ కండక్ట్స్, which is beyond all description word, is related to the space.
1: కేవలము భూమిపై కనిపించినవి మాత్రమే కాదు.
0: Not merely seen on earth.
1: ఆకాశమునందు కనిపించే సూర్యచంద్రాదులు, మేఘములు, నక్షత్రములు, ఇవన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: The sky also shows sun, moon, clouds and stars. That which can be seen, that which can be heard, which can be thought over, that which conducts, which is beyond all description word, is related to the

0: ఒక్కటి మాత్రమే కాదు.
1: బట్ ఇట్స్ నాట్ మియర్లీ వన్.
0: మూడు ఆకాశములు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ త్రీ టైప్స్.
0: భౌతిక ఆకాశము,
1: వన్ కాస్మాస్.
0: రెండవది చిత్తాకాశము,
1: కాస్మిక్ మైండ్.
0: మూడవది చిదాకాశము,
1: కాస్మిక్ కాన్షియస్నెస్.
0: ఈ భూతాకాశం అన్నటువంటిది సర్వ దృశ్యములతోనూ కూడినటువంటిది.
1: ద కాస్మోస్ హ్యాస్ గాట్ ఆల్ దట్ యు విజువలైజ్.
0: మనకు కనిపించే నక్షత్రములు మాత్రమే కాక మనకు కనిపించినటువంటి నక్షత్రములు కూడాను ఎన్నో ఉన్నవి.
1: Not merely the stars that you are able to see, there are many more stars that you do not see.
0: ఇవన్నీ కూడాను భూతాకాశములకు సంబంధించినవే.
1: They all belong to cosmos.
0: ఈ భూతాకాశము ఎన్ని వేల మైళ్ళ విస్తీర్ణంతోనూ కూడి ఉన్నది.
1: It is spread over thousands of miles.
0: ఈ భూమికి సూర్యచంద్రాదులు 9,11,000 మైళ్ళ దూరంలో ఉంటున్నాయి.
1: That apart from this mother planet, 9 crores and 11 lakhs of miles of distance.
0: ఇలాంటి దృశ్యములు ఇంకా ఎన్నో ఉన్నవి.
1: Still there are many more.
0: మనకు అతి సమీపంలో కనిపించినవి సూర్యచంద్రులు మాత్రమే.
1: Those that are close to us are merely the sun and the moon.
0: వీటికి అతీతంగా కూడాను మరికొన్ని ఉంటున్నాయి.
1: There are many more that are beyond.
0: అవి కూడాను సూర్యులు మాత్రమే.
1: They are like sun.
0: సూర్యుని యొక్క సైజుకు తగినట్టుగానే ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ది సైజ్ ఆఫ్ ది సన్.
0: అవి దూరముగా ఉండటం చేత చిన్నవిగా కనిపిస్తున్నాయి.
1: యాజ్ దే ఆర్ వెరీ ఫార్ దే లుక్ స్మాల్.
0: అవి కూడాను ఒక్కొక్క సూర్యుడే.
1: ఈచ్ వన్ ఇస్ ఎ సన్.
0: ఇలాంటి సూర్యచంద్రులు అనేక మంది అనేక విధములైనటువంటి ఆకారముల చేత ప్రపంచమునకు వెలుతురును అందిస్తూ ఉన్నాయి.
1: సచ్ ప్లానెట్స్ షెడ్ లైట్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ ఒక్కొక్క నక్షత్రములు కూడాను తమ వెలుగు ఎంత దూరం క్షణములకు ప్రాకుతుండాలి.
1: టు వాట్ ఎక్స్టెండ్ ది లైట్ గోస్ రైట్ ఫ్రమ్ ది
0: కనురెప్ప పాటు, అనగా క్షణం లోపలే,
1: జస్ట్ విద్ ఇన్ ఎ మొమెంట్,
0: 16,000 కోట్ల మైళ్ళ దూరం పోతుండాలి ప్రకాశము.
1: ది లైట్ ట్రావెల్స్ అట్ ది స్పీడ్ ఆఫ్ 16,000 crores ఆఫ్ మైల్స్.
0: కానీ
1: బట్
0: ఇంకా కొన్ని నక్షత్రముల యొక్క వెలుగు నేటికి కూడాను ఈ భూమిపై సోకలేదు.
1: ద లైట్ ఆఫ్ సమ్ స్టార్స్ హ్యాస్ నాట్ ఎట్ రీచ్డ్ ఎర్త్.
0: భూమికి కూడాను అందనటువంటి యొక్క లైట్ మరింక ఎన్నో ఉన్నాయి.
1: దర్ స్టిల్ మెనీ మోర్.
0: ఈ నక్షత్రముల యొక్క వెలుగు చాలా ప్రకాంతమైనటువంటిది.
1: దే ఆర్ హైలీ బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
0: ఈ కాంతి స్వరూపాన్ని భరించలేనటువంటి యొక్క స్వరూపములు భూలోకంలో ఉండటం చేత వారికి కనిపించటం లేదు.
1: సిన్స్ ఇట్స్ ది లైట్ ఆఫ్ దెమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆర్ అన్బేరబుల్ కెనాట్ బి విజువలైజ్డ్.
0: ఈ కాంతులు ఎన్ని విధములైనటువంటి యొక్క ప్రకాశంతోనో వెలుగుతూ ఉన్నవి.
1: దే హావ్ బీన్ షైనింగ్ బ్రిలియంట్లీ.
0: ఈ సూర్యుడు తన యొక్క తేజస్సును ఏదో కొంత భాగం మాత్రమే లోకమునకు అందిస్తూ వచ్చాడు.
1: Sun has shared only part of his light with the earth.
0: ఈ ప్రకాశం అందించే నక్షత్రములు కాని సూర్యచంద్రాదులు కాని వాళ్ళు స్వశక్తి యొక్క ప్రకాశములు కావు.
1: The light of the stars, the sun and the moon are not of their own.
0: ఇవన్నిటికీ ఒకటి ఫండమెంటల్ పవర్ అనేటువంటిది ఒకటి ఉన్నది.
1: There lies behind all of them the fundamental
0: మూలాధారమైన కాంతి ఒకటి ఉన్నది.
1: Primordial principle behind it.
0: అది ఏ ఆత్మశక్తి చేతనే ఈ సూర్యచంద్రాదులు నక్షత్రాదులు కూడాను ప్రకాశిస్తూ ఉన్నారు.
1: దట్ ఈస్ పవర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మశక్తి దట్ ఇస్ రెస్పాన్సిబుల్ కన్ఫరింగ్ పవర్ టు ది స్టార్స్ సన్ అండ్ మూన్.
0: ఇట్టి భూతాకాశం నందు ఇవన్నీ కూడా చేరినవే.
1: ఆల్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు కాస్మాస్.
0: ఇంకా చిదాకాశం అంటే ఏమిటో.
1: Then what is cosmic consciousness?
0: కనిపించినవన్నీ కూడాను భూతాకాశములైనప్పుడు
1: all that you see
0: మన కనిపించినవి మాత్రమే చిదాకాశములని చెప్పడానికి వీలు కాదు.
1: It's not possible to decide they belong to cosmic consciousness.
0: కనిపించక వినిపించక తెలిపించక మరిపించక

0: ప్రకాశించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
1: There lies hidden that which is not seen, that which is not heard, that which cannot be thought of.
0: అది ఏ చిదాకాశము.
1: That is చిదాకాశము, cosmic.
0: ఆ చిదాకాశం అంటే ఈ సర్వం కూడాను భూతాకాశం యొక్క స్వరూపంలో అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
1: It is only here you find the reflection of these planets.
0: మనం చూసేటువంటి ప్రతి దృశ్యములు కూడాను మన యొక్క హృదయం పైన ప్రతిబింబించేటువంటి యొక్క స్వరూపములే.
1: ఆల్ దట్ వీ సీ దే ఆర్ ఇంప్లాంటెడ్ ఆన్ అవర్ హార్ట్.
0: ఈ హృదయాకాశము చాలా చిన్నది.
1: ఇట్ ఇస్ సో స్మాల్ అండ్ సటిల్.
0: దీనినే చిత్తాకాశము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ కాస్మిక్ మైండ్.
0: మనకు కంటికి కనిపించేటువంటి ఒక భూతాకాశము చాలా వేల మైళ్ళ విస్తీర్ణంతో ఉంటుంది.
1: దట్ వాట్ వి సీ కాస్మాస్ ఇస్ స్ప్రెడ్ టు థౌజండ్స్ ఆఫ్ మైల్స్.
0: కానీ ఇంత విస్తీర్ణంతో ప్రకాశించేటువంటి నక్షత్రములు కానీ పదార్థములు కానీ ఇవన్నీ కూడాను చిత్తాకాశంలో అతి సులభంగా కనిపిస్తున్నాయి.
1: ఆల్ దట్ సినారియో దట్ యు వాచ్ సో వైడ్లీ స్ప్రెడ్ is present in a small form in the cosmic mind.
0: ee chittakashamulandu pratibimbinchetuvanti yokka prati swarupam kudanu chidakasham yokka pratibimbale.
1: This is all the reflection in the cosmic consciousness.
0: bhutakasham yokka pratibimbalu ee chittakashamlo ati swalpanga kanipistunnayi.
1: That you see in cosmos is seen in a very subtle form in the cosmic mind.
0: మనం ఒక పర్వతాన్ని చూచాము.
1: We have seen a mountain.
0: ఈ పర్వతమును చూసినప్పుడు ఒక్కతూరి నీ కన్నులు మూసుకో.
1: Close your eye.
0: ఆ చూసినటువంటి పెద్ద పర్వతం కూడాను నీ చిత్తాకాశములో నిలిచిపోయింది.
1: That mighty big mountain is present in a subtle form in your heart.
0: ఈ ఆకాశము ఆకాశంలో కనిపించేటువంటి ఒక లక్షలాది నక్షత్రములు కూడాను నీ యొక్క చిత్తాకాశంలో స్థిరంగా నిలిచిపోయింది.
1: సో ఆల్ ది స్టార్స్ అండ్ ది ప్లానెట్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ ది కాస్మిక్ మైండ్.
0: ఈ యొక్క భూతాకాశం యొక్క ప్రమాణము ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పలేకుండా పోతున్నారు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ ఆర్ మెజర్ ది కాస్మిక్ మైండ్.
0: కానీ చిత్తాకాశం గురించి మాత్రము మనం కొంతవరకు విచారించవచ్చు.
1: But we can try to inquire the depth of cosmic mind.
0: Sarva roopamunu kudanu samasta jagattu kudanu anni prapanchamunu kudanu aa chittaakashamlo swalpa roopamunu dharinchi unnai.
1: The entire cosmos, all forms are present in subtle form in the cosmic mind.
0: Kanukane mana chittamunandu pratibimbincheetuvanti yokka prati dvarinu kudanu prati bimbamunu kudanu ee yokka భూతాకాశం యొక్క ప్రతిబింబములే.
1: సో ఆల్ దట్ యు ఫైండ్ ఇన్ కాస్మిక్ మైండ్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది కాస్మోస్ అండ్ ఇట్స్ ఫార్మ్స్.
0: భౌతికంగా గోచరమయ్యేటువంటిది భూతాకాశం.
1: దట్ విచ్ ఇస్ ఫిజికల్లీ సీన్ ఇస్ ద కాస్మోస్.
0: కానీ మానసికంగా గోచరమయ్యేటువంటిది చిత్తాకాశము.
1: దట్ విచ్ ఇస్ సీన్ అట్ ద మెంటల్ రెల్మ్ ఇస్ కాస్మిక్ మైండ్.
0: ఇంకా మూడవది చిదాకాశం.
1: థర్డ్ వన్ ఇస్ కాస్మిక్.
0: ఈ చిదాకాశం అంటే ఏమిటి?
1: What is this cosmic consciousness?
0: Atma ani pilcharu.
1: That is the self or atma.
0: Ee atmaku roopam ledu.
1: Atma has no form.
0: Atmaku ye vidhamainatuvanti yokka chalanamu ledu.
1: It has no movement.
0: Adi nirgunamu.
1: Attributeless.
0: Niranjanamu.
1: Ever effulgent.
0: Sanatanamu.
1: Ancient.
0: Niketanamu.
1: Victorious.
0: Nitya, Suddha, Buddha, Mukta, Nirmala swarupam.
1: It's eternal, pure, unsullied, immortal.
0: అది ఏ చిదాకాశము.
1: దట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
0: అది చిదాకాశమును చూసినటువంటి వాడే ఆత్మ సందర్శనాన్ని అనుభవించినటువంటి వాడు.
1: సో ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ కాస్మిక్ కాన్షియస్నెస్ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ద సెల్ఫ్.
0: ఎట్టి విద్యను లేకపోయినప్పటికీ, ఎట్టి పండితుడు కాకపోయినప్పటికీ ఈ చిత్తాకాశం యొక్క స్వరూపాలను తప్పక చూడవచ్చును.
1: వన్ మే నాట్ బి ఎ స్కాలర్, వన్ మే నాట్ బి నాలెడ్జబుల్, but can experience cosmic mind.
0: Kani chidakasham yokka tattvamu evvaru kudanu enta prayatnam chesinappudiki dani pratibimbanni kudanu chudaleru.
1: But cosmic consciousness cannot be comprehended by any way.
0: Idi okkokka nakshatramu chuste mana bhoomiki
1: from this earth
0: 9 lakhala mile dooramga untunnayi.
1: 9 lakhs of miles.
0: Konni 9,000 నక్షత్రం మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
1: సమ్ ఆర్ 9,000 మైల్స్ అవే.
0: ఇంకా కొన్ని ఇంతటివి అంతటివి ఇంత దూరం అంత దూరం అని చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ది డిస్టెన్స్.
0: ఎంతో దూరం ఉంటుండాలి.
1: ఆర్ వెరీ వెరీ ఫార్.
0: దీనిని అవాంగ్మానస గోచరం అన్నారు.
1: సో ఇట్ కెనాట్ బి థాట్ ఆఫ్ నాట్
0: సైంటిస్ట్ కూడాను దీని విలువను తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నములు చేస్తున్నారు.
1: సైంటిస్ట్ వాంటెడ్ టు నో బై దర్ పాత్
0: చేసినప్పటికీ వారు చిత్తాకాశం వరకు మాత్రమే పోగలరు కానీ చిదాకాశాన్ని ముట్టలేరు.
1: ఎ సైంటిస్ట్ కెన్ గో అప్ టు కాస్మిక్ మైండ్ బట్ దే కెనాట్ రీచ్ కాస్మిక్ కాన్షియస్నెస్.
0: కనుకనే ఆ చిత్తాకాశం దర్శించడమే ఆత్మ సందర్శనము అన్నారు.
1: టు హ్యావ్ దట్ కాస్మిక్ కాన్షియస్నెస్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్.
0: ఈ ప్రపంచమందు గోచరమయ్యేటువంటి సమస్త పదార్థములు కూడాను భూతాకాశం యొక్క ప్రతిబింబమే.
1: ఆల్ ది మెటీరియల్ దట్ వి సీ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇన్ కాస్మాస్.
0: దీనిని వేదాంతం కూడాను ఏమీ వర్ణించలేకపోతుండాలి.
1: ది వేదాంత డస్ నాట్ స్టేట్ ఇన్ ఫుల్.
0: సైన్స్ కూడాను దీన్ని చక్కగా వివరించలేకపోతుండాలి.
1: సైన్స్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ.
0: కనుకనే దీనిని వేదాంతం అనేటువంటిది కొంతవరకు నిరూపిస్తూ వస్తుండాలి.
1: హవెవర్ వేదాంత could prove to some extent
0: idi bhutakasam yokka pratibimbame chittakasam chittakasamunu minginatvantide chidakasam.
1: So the reflection of the cosmos is in cosmic mind. The cosmic mind is contained within
0: bhutakasanni minginatvantide chittakasam.
1: So cosmic mind is more than cosmos.
0: Chittakasamunu minginatvantide chidakasam.
1: The whole cosmic mind is in cosmic consciousness.
0: Kanukune deenini ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలంటే ది వన్ యూ థింక్ యు ఆర్ అదే భూతాకాశం.
1: ద వన్ యు థింక్ యు ఆర్ ఇస్ కాస్మోస్.
0: అని నీవు ఏ ఏ దృశ్యాలు నువ్వు చూడగలుగుతున్నావో,
1: దట్ యు ఆర్ ఏబుల్ టు సీ,
0: ఏ ఏ స్వరూపాలు నీవు చెప్పగలుగుతున్నావో,
1: ద ఫార్మ్ యు కెన్ డిస్క్రైబ్,
0: ఏ అనుభూతులను నీవు పొందగలుగుతున్నావో,
1: దోస్ థింగ్స్ దట్ యు ఎక్స్‌పీరియన్స్,
0: ది వన్ యు థింక్ యు ఆర్,
1: ఆల్ దట్ కమ్స్ అండర్ ద వన్ యు థింక్ యు ఆర్.
0: ది వన్ others think you are,
1: the one others think you are,
0: adi ye chittakashamu,
1: that is cosmic mind,
0: adi chintinchinivanta kudanu ee manasu lopala smaripa chestundi.
1: So all that is thought of is reminded, recapitulated.
0: Kanukune ee chittakashamuku tarvata poyetundide,
1: that which transcends cosmic mind,
0: even you think you are anyani, kaani the one you really are,
1: that which transcends this is the one you really are.
0: అది ఏ ఆత్మతత్వము?
1: దట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క స్వరూపము?
1: దట్ ఈస్ ద ట్రూ నేచర్.
0: దైవం యొక్క ఆనందము,
1: ఇట్ ఈస్ డివైన్ బ్లెస్.
0: ఈ ఆనందమునకు ప్రతిబింబమునకు నేను అనే పదమునకు ఎట్టి భేదము లేదు.
1: దేర్స్ నో డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్షన్ ది డివైన్ బ్లెస్ అండ్ దిస్ టర్మ్
0: నేను అనేటువంటి పదము ఆత్మకు మాత్రమే సమన్వయమైంటుంది.
1: దిస్ వర్డ్ సింగిల్ లెటర్ వర్డ్ ఐ ఇస్ సెల్ఫ్.
0: కనుకని ఈ ఐ ఒక ఏకాక్షరమే.
1: సో ఐ ఇస్ సింగిల్ లెటర్ వర్డ్.
0: దీనిని వేదాంతం నందు ఏకం తత్ విప్రా బహుధా వదంతి అన్నారు.
1: వేదాంత సేస్ ది సింగిల్ లెటర్ వర్డ్ ఐ ఇస్ ఇంటర్ప్రిటెడ్ బై మెనీ వేస్.
0: కనుకని ఎవరిని పిలిచినప్పటికీ,
1: యు మే కాల్ ఎనీబడీ,
0: నేను అనిల్ కుమార్ అని నేను పిలిస్తే ఐ అంటాడు పక్కన ఉండి.
1: వెన్ భగవాన్ సేస్ అనిల్ కుమార్ హి విల్ సే ఐ.
0: కానీ గిరిగారు అని పిలిస్తే నేను అని ఆయన చెప్తున్నాడు.
1: గిరిగారు హీ సేస్ ఐ.
0: ఈ విధంగా ఎన్ని పేర్లు, కొన్ని లక్షల పేర్లు చెప్పినప్పటికీ ఐ ఐ ఐ అని జవాబు వస్తుంది.
1: ఎనీ వన్ రెస్పాండ్స్ దిస్ వే ఐ ఐ.
0: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటిది ఐ.
1: సో యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ఐ.
0: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
1: సో దిస్ యూనిటీ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఈ ఆత్మతత్వమునకు ఆకాశమని కానీ భూమిని కానీ ఏమని కానీ చెప్పడానికి వీలు కాదు.
1: దిస్ ఆత్మ కెనాట్ బి ఈక్వల్డ్ టు ఎనీ ఎర్త్ ఆర్ ఈథర్.
0: ఆకాశం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ఆకాశ?
0: అనంతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇన్ఫినిట్.
0: అప్రమాణమైనటువంటిది.
1: ఇమ్మెజరబుల్.
0: అగోచరమైనటువంటిది.
1: నాన్ అపారెంట్.
0: ఇలాంటి దీనిని ఎవరని చెప్పగలరు?
1: హూ కెన్ డిసైడ్ ఇట్?
0: కనుక
1: సో
0: ఈ అనంతమైనటువంటి స్వరూపాన్ని ఎవరు ఏమీ చెప్పలేరు.
1: ఇన్ఫినిట్ ఫార్మ్ కెనాట్ బి సెట్ స్టేట్.
0: కనుకనే పండితులందరూ కూడాను ఆకాశం గగనం శూన్యం అన్నారు.
1: సో స్కాలర్స్ సెడ్ దట్ ఆకాశ
0: అనేటువంటిది గగనం.
1: ఇట్ ఈస్ హోల్ స్పేస్.
0: ఈ గగనంలో ఏమి కనిపిస్తుండదు మనకు?
1: వాట్ ఇస్ దట్ యు నో?
0: ఏదో కొన్ని దృశ్యములు, కొన్ని మేఘములు కనిపిస్తాయి.
1: యు మే సీ సమ్ క్లౌడ్స్.
0: ఎంతవరకు కనిపిస్తాయి?
1: టు వాట్ ఎక్స్టెంట్?
0: కొంతకాలం వరకు కనిపిస్తాయి.
1: టు ఫర్ సమ్ టైం.
0: అవి కూడా మలినమైపోతున్నాయి.
1: లేటర్ దే టు పాస్ ఆఫ్.
0: అవి కూడా చలనమైపోతున్నాయి.
1: దే టు మూవ్ అవే.
0: కాబట్టి కనిపించినటువంటిది ఏదో అది ఏ చిత్తాకాశం.
1: సో దట్ విచ్ ఈస్ నాట్ సీన్ ఈస్ ద కాస్మిక్ మైండ్.
0: అది ఏ ఐ?
1: దట్ ఈస్ ఐ.
0: ఈ ఐ అనేటువంటి పదమునకు ఏ అర్థములైనా చెప్పలేరు.
1: ఐ యు కెనాట్ గివ్ ట్రూ మీనింగ్ టు దాట్.
0: దీనిని వేదాంతము.
1: దిస్ ఇన్ వేదాంత.
0: ప్రతి ఒక్క విషయమునకు కూడాను ఈ ఐకత్వము అనగా ఏకత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: వేదాంత రిఫర్స్ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూ.
0: అహం బ్రహ్మాస్మి.
1: ఐ యామ్ బ్రహ్మ.
0: నేనే బ్రహ్మ. నేను అనేటువంటి పదమే వచ్చిన తర్వాతనే బ్రహ్మ అనే పదం వస్తుండాలి.
1: సో ఫస్ట్ ఐ, నెక్స్ట్ బ్రహ్మ.
0: అహం అనేటువంటిది వచ్చిన తర్వాతనే మరొక పదం వస్తుండాలి.
1: నెక్స్ట్ ఎనీ వర్డ్ కమ్స్ నెక్స్ట్ టు ఐ.
0: కనుకనే మొట్టమొదట నేను వచ్చిన తర్వాతనే ఆత్మ అనేటువంటిది వస్తుండాలి.
1: సో ఐ కమ్స్ ఫస్ట్, ఆత్మ నెక్స్ట్.
0: ఐ అనే పదం లేకుండా ఆత్మ అనేటువంటి పదం రావడానికి వీల్లేదు.
1: విదౌట్ ఐ ద సెల్ఫ్ ఆత్మ
0: అహం అహం అహం బ్రహ్మాస్మి.
1: అహం అహం ఐ.
0: ఈ బ్రహ్మ అనేటువంటిది అహం నుంచి వచ్చినటువంటిది.
1: సో బ్రహ్మ కేమ్ అవుట్ ఆఫ్ ఐ.
0: కనుకనే అహం అనేటువంటిది నేను.
1: సో అహం ఈజ్ దిస్ ఐ.
0: నేను అనేటువంటి పదమే ప్రధానమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
1: సో దిస్ వర్డ్ ఐ ఈజ్ స్పీక్స్ ఆఫ్ సెల్ఫ్, ఆత్మ.
0: కనుకనే వేదాంత పరిభాష యందు ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎన్ని శాస్త్రములు వల్లించినప్పటికీ నేనెవరో తెలుసుకోమని చెప్పిన ప్రతి ఒక్కరు బోధిస్తున్నారు.
1: సో యు మే రీడ్ ఎనీథింగ్ ఇన్ వేదాంత బట్ ఫస్ట్ నో థై సెల్ఫ్ ఐ.
0: నాయన నీవెవరో తెలుసుకో.
1: నో థై సెల్ఫ్. నో హూ యు ఆర్.
0: నేను అనేటువంటిది కేవలము ఈ పాండిత్యం చేత గాని లేక ప్రకృతి యొక్క తమత్వం చేత గాని చెప్పేటువంటి పదములు కాదు.
1: ఐ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ యువర్ స్కాలర్షిప్ ఆర్ నేచర్.
0: అయ్యా నీవెవరు అని ప్రశ్నించినప్పుడు
1: ఇఫ్ ఐ సే హూ ఆర్ యూ,
0: నేను అనిల్ కుమారు.
1: యుల్ సే ఐఎమ్ అనిల్ కుమార్.
0: ఎవరికి పెట్టారు ఈ అనిల్ కుమారు?
1: హూ గేవ్ దిస్ నేమ్?
0: మీ తల్లిదండ్రులు ఈ దేహానికి పెట్టినటువంటిది.
1: యువర్ పేరెంట్స్ క్రిస్టన్ యూ. సో
0: ఈ పేరు పెట్టక మునుపు నీ పేరేమి?
1: ప్రయర్ టు దట్ వాట్స్ యువర్ నేమ్?
0: నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో.
0: కనుక నీ ప్రతిదానికి కూడా ఒకరు పెట్టినటువంటిదే కానీ అది పుట్టినటువంటిది కాదు.
1: సో దీస్ ఆర్ ఆల్ ద నేమ్స్ గివెన్. యు ఆర్ నాట్ బోర్న్ విత్ దెమ్.
0: కనుకనే ప్రతి పేరు కూడాను ఒకరు ఉద్భవించిన తర్వాతనే పెట్టినటువంటివి.
1: సో ఎవ్రీ నేమ్ ఇస్ గివెన్ ఆఫ్టర్ బర్త్.
0: అవి కూడా గుర్తు నిమిత్తమై పెట్టినటువంటివే కానీ
1: నేమ్ ఇస్ గివెన్ ఫర్ ఐడెంటిఫికేషన్.
0: సత్య స్వరూపంగా నియమించినటువంటివి కాదు.
1: బట్ నాట్ ద నేమ్ ఇన్ రియాలిటీ.
0: కనుక
1: సో
0: ఆత్మకనేటువంటిది ఎట్టి పేరు లేదు.
1: అహం
0: అహం అహం అహం అహం.
1: సో ఇట్ ఇస్ అహం అహం ఐ.
0: ఈ అహం అనేటువంటిది నిజమైన ఆత్మతత్వము.
1: దిస్ అహం ఇస్ ద స్పిరిట్.
0: ఈ ఆత్మకు వేరే ఆకారం లేదు.
1: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: కనుక మనము గురించి చెప్పుకోవటం అంటే కేవలం భూతాకాశము.
1: సో వి స్పీక్ ఆఫ్ కాస్మాస్.
0: చిత్తాకాశము,
1: కాస్మిక్ మైండ్.
0: కొంతవరకు విచారించవచ్చు.
1: వీ కెన్ నో టు సమ్ ఎక్స్టెంట్.
0: భూతాకాశము యొక్క ప్రతిబింబమే చిత్తాకాశము.
1: అండ్ దెన్ the reflection of the cosmos is cosmic.
0: చిత్తాకాశములకు ఎట్టి ఆకారములు లేవు.
1: And then cosmic consciousness has no form.
0: ఇట్టి ఆకారరహితమైనటువంటి దీనికి
1: the formless
0: ఎట్టి ఆకారము చెప్పవచ్చును?
1: What form can you decide?
0: కనుకనే అహం అహం అన్నారు.
1: So it is said అహం ఐ.
0: ప్రతి ఒక్క విషయం నందు కూడాను వేదాంత పరిభాష యందు
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్ ఇన్ ఫిలాసఫీ
0: ఈ అహం అనేటువంటి దానికి సరైనటువంటి అర్థం ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు నో ద మీనింగ్ ఆఫ్ అహం.
0: ఏమిటి అహం?
1: వాట్ ఈజ్ అహం?
0: అహం అంటే నేను అనేటువంటి అహంకారమా?
1: ఇస్ ఇట్ ఈగో?
0: ఈ అహంకు ఒక ఆకారం ఉంది కదా.
1: దిస్ ఈగో హ్యాస్ సమ్ ఫార్మ్.
0: కానీ ఈ అహంకు ఆకారం లేదు.
1: బట్ ద ట్రూ ఐ హ్యాస్ నో ఫార్మ్.
0: కనుకనే ఆకారరహితమైనటువంటిది ఈ అహం.
1: సో అహం ఐ ఇస్ ఫార్మ్లెస్.
0: దీనిని వేదాంతము అనేక రకములైనటువంటి మాటలతో దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: వేదాంత టాట్ ఇన్ మెనీ పాసిబుల్ వేస్.
0: కనుక ఇది ఆకాశము కాదు.
1: ఇట్స్ నాట్ స్పేస్.
0: అహం అనే రూపము కాదు.
1: నాట్ ఎ ఫార్మ్.
0: అహం అనే శబ్దము కాదు.
1: నాట్ సౌండ్.
0: ఎట్టి శబ్ద రూపంలో లేనటువంటి యొక్క తత్వమే అహం.
1: ఇట్ హాస్ నో సౌండ్ నాట్ ఫార్మ్.
0: ఎవరో ఒకరు అయ్యా నీవెవరో తెలుసుకుంట్రా అన్నారు.
1: సంబడి సెడ్ ఫైండ్ అవుట్ హూ యు ఆర్.
0: రెండవ దినం వచ్చాడు.
1: హీ కేమ్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
0: తెలుసుకున్నాను సార్ అన్నాడు.
1: సార్ ఐ హావ్ నోన్.
0: ఏమిటి నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: నా పేరు రామయ్య.
1: ఐఎమ్ రామయ్య.
0: ఇంక నీవెవరు అని రెండవ తూరి అడిగేటప్పటికి మా తండ్రి పేరు మల్లయ్య.
1: అండ్ దెన్ హీ సెడ్ మల్లయ్య ఇస్ మై ఫాదర్స్ నేమ్.
0: మీ తల్లి పేరు ఎవరంటే పుల్లమ్మ.
1: యువర్ మదర్ ఇస్ పుల్లమ్మ.
0: ఎల్లమ్మ, పుల్లమ్మ, రామయ్య, రంగయ్య ఈ విధంగా పేర్లు చెప్తూ వచ్చాడు.
1: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్. వెంకయ్య, పుల్లమ్మ, టామ్ డిక్ అండ్ హ్యారీ.
0: ఏవి నీవు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ నేమ్స్ ఐదా.
0: నీకు స్నేహానికి సంబంధించినటువంటి యొక్క ఇవి.
1: దే ఆర్ ఆల్ రిజల్ట్ ఆఫ్ అసోసియేషన్.
0: ఇది గ్రామం లోపల ఒక ప్రత్యేకంగా ఉచ్చరించేటువంటి ఒక పదములే.
1: దట్ రిలేటింగ్ టు లోకల్ వెర్నాకులర్.
0: ఏదైనా ఇంట్రడ్యూస్ చేసే సమయం లోపల ఇవన్నీ చెప్తూ ఉంటారు.
1: దే ఆర్ ఫర్ ఇంట్రొడక్షన్.
0: ఇది నీ యొక్క ప్రత్యేకించినటువంటి యొక్క కల్పించినటువంటి పదములే కాని నీ పదములు కాదు.
1: దే ఆర్ ది నేమ్స్ గివెన్ బట్ దే ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
0: కనుక మొట్టమొదటి నీ యందు పుట్టినటువంటి పేరు ఒక్కటే.
1: సో బై బర్త్ యు హావ్ టేకెన్ ఓన్లీ వన్ నేమ్.
0: అహం. అది ఆత్మతత్వము.
1: దట్ ఈస్ సెల్ఫ్.
0: ఈ ఆత్మ అన్న,
1: ఆత్మ
0: నేను అన్న,
1: ఐ
0: అంతా ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: ఆత్మకు వేరొక రూపం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో ఫామ్.
0: నేనే, నేనే, ఐ, ఐ, ఐ.
1: ఇట్ ఈస్ ఐ, ఐ అలోన్.
0: ఈ ఐ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంతకంటే వేరు సాధనలు లేవు.
1: ఇఫ్ యు నో ఐ, యు డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఫర్దర్.
0: అహం రామయ్య.
1: అహం రామయ్య.
0: రామయ్యను ఎందుకు చేర్చుకుంటావు మధ్యలో?
1: వై దిస్ నేమ్ ఇన్ బిట్వీన్?
0: అహం వచ్చిన తర్వాత నీ రామయ్య వస్తుండాలి.
1: రామయ్య కమ్స్ ఓన్లీ ఆఫ్టర్ ఐ.
0: అహం వచ్చిన తర్వాత ఇంకేది రాకూడదు.
1: ఆఫ్టర్ ఐ నో అదర్ థింగ్ నీడ్ టు బి దేర్.
0: కాబట్టి అహం ఒక్కటే.
1: సో అహం ఇస్ వన్.
0: అది ఏ నేను.
1: దాట్ ఈస్ ఐ.
0: నేను అనేటువంటి తత్వము గుర్తించుకోవాలి.
1: నో దిస్ నేచర్ ఆఫ్ ఐ.
0: ఇది ఏ వేదాంతం యొక్క పెద్ద రహస్యము.
1: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఫిలాసఫీ.
0: కనుకనే భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము మూడు ఆకాశముల గురించి చెప్పేటువంటి దాంట్లో ఈ భూతాకాశమే ఈ స్వరూపాలతో నిండినటువంటిది.
1: సో ఆఫ్ ఆల్ ది త్రీ కాస్మాస్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫామ్.
0: కదలిక ఉండేటువంటిది.
1: ఇట్ ఇస్
0: ఫుల్ మెదలిక ఉండేటువంటిది.
1: ఇట్ స్టాండ్స్ దేర్.
0: ప్రయాణం సలిపేటువంటిది.
1: ఇట్ మూవ్స్ అబౌట్.
0: ప్రత్యక్షంగా గోచరించేటువంటివి.
1: యు సీ డైరెక్ట్లీ.
0: కానీ
1: బట్
0: దీని ప్రతిబింబములే చిత్తాకాశము.
1: ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది కాస్మాస్ ఇస్ ది
0: కాస్మిక్ మైండ్. కేవలము ఒక విధమైనటువంటి ప్రతిబింబాలంతా వస్తున్నాయి.
1: దే ఆర్ ఆల్ మియర్ రిఫ్లెక్షన్స్.
0: ఈ ప్రతిబింబములు ఉన్నటువంటిది కూడాను ఇది కాదు నిజమైన ఆకాశం.
1: ది రిఫ్లెక్షన్ ఇస్ నాట్ ది ట్రూ వన్.
0: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ ఏది ఉండనటువంటిదే సరైనటువంటి ఆకాశము.
1: సో ది కాస్మిక్ కాన్షియస్నెస్ ఇస్ బియాండ్ రియాక్షన్, రిఫ్లెక్షన్.
0: ఇది చిదాకాశము.
1: దాట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
0: ఈ చిదాకాశం యొక్క తత్వాన్ని,
1: ది నేచర్ ఆఫ్ చిదాకాశ,
0: ఏ పేరుతో కానీ,
1: కెనాట్ బి
0: రిఫర్డ్, ఏ రూపంతో కానీ ఉచ్చరించటకు వీలు కాదు.
1: కెనాట్ బి రిఫర్డ్ టు ఐదర్ బై నేమ్.
0: ఒకనొక సమయం లోపల ఉత్తరప్రదేశం లోపల గంగానది తీరంలో ఒక వ్యక్తి గాజులు అమ్ముకుంటూ ఉండినాడు.
1: దేర్ నార్త్ ఇండియా క్లోజ్ టు గ్యాంజెస్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాజ్ దేర్.
0: అక్కడి నుంచి ఏదో ఒక స్వరూపము ఆ గంగలో నుంచి బయలుదేరింది.
1: ఎ ఫార్మ్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ గ్యాంజెస్.
0: వచ్చి, అయ్యా నాకు గాజులు తొడుగుతావా అని అడిగింది.
1: దట్ ఫార్మ్ కేమ్ అండ్ సెడ్ సర్ వుడ్ యూ మేక్ బ్యాంగిల్స్.
0: తప్పక తొడుగుతానమ్మా.
1: ద బ్యాంగిల్ సెల్లర్ సెడ్ వై నాట్.
0: ఇది నా చేతి సైజుకి తగినటువంటి తొడుగు అని.
1: దట్ ఫార్మ్ ఎక్స్టెండెడ్ ఇట్స్ హ్యాండ్.
0: తొడిగినాడు.
1: అండ్ హీ గేవ్ ద
0: బ్యాంగిల్. తర్వాత
1: ఆఫ్టర్
0: అతనికి దాని విలువ ఇవ్వాలి.
1: ప్రైస్ మస్ట్ బి పెయిడ్.
0: అప్పుడు ఆమె చెప్పింది, ఈ విలువ నా దగ్గర లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ మనీ.
0: పలాని చోటు లోపల, పలాని నంబర్ ఇంటి లోపల, పలాని బీరువు లోపల, పలాని గూడు లోపల డబ్బు పెట్టొచ్చాను. అది నా తండ్రిని పోయి నీవు అడుగుమని చెప్పింది.
1: ఈ సెట్ పర్టికులర్ స్ట్రీట్ అండ్ హౌస్ నంబర్ అండ్ మాయర అండ్ ద లాక యూ కెన్ గో అండ్ కలెక్ట్ ద మనీ
0: చెప్పి ఆమె అంతర్ధానం అయిపోయింది.
1: అండ్ షీ డిసపియర్.
0: అప్పుడు పోయేటప్పుడు మాత్రము అడిగాడు, అమ్మా మీ పేరేమిటి? మీ తండ్రి తండ్రి గారు అడిగితే నేను చెప్పాలి కదా అన్నాడు.
1: వైల్ గోయింగ్ ద బ్యాంగిల్ సెల్లర్ ఆస్క్డ్ వాట్స్ యువర్ నేమ్ బికాజ్ ఐ నీడ్ టు టెల్ యువర్ మదర్.
0: నా పేరు గంగా అని చెప్పండి అన్నాడు.
1: హి సెడ్ మై నేమ్ ఇస్ గంగా.
0: వెళ్ళినాడు.
1: హి వెంట్.
0: ఈ అడ్రస్ అంతా వెతుక్కుని పోయాడు.
1: హి వెంట్ రౌండ్.
0: ఆ అడ్రస్ ఏమో చిక్కింది.
1: హి కుడ్ గెట్ ది అడ్రస్.
0: అతన్ని విచారించాడు.
1: హి కుడ్ నో.
0: అయ్యా మీ బిడ్డ ఆ గంగానదిలో వచ్చి గాజులు తొడుక్కుంది.
1: ఈ సెట్ యువర్ డాటర్ పర్చేస్ బ్యాంగిల్స్.
0: అతను చెప్పాడు, నాకు పెండే కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడున్నారు అని.
1: ఈ సెట్ ఐఎమ్ అన్మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్.
0: లేదు, ఆమె సత్యమే చెప్పేటువంటిది.
1: షీ సెడ్ ట్రూత్.
0: చూడు, ఆమె చెప్పిన సత్యం అంతా కూడా అడ్రస్ అంతా తెలుస్తూనే ఉంటున్నారు.
1: షీ గేవ్ యువర్ ఎగ్జాక్ట్ అడ్రస్.
0: మా తండ్రి పేరు పలాని వారు అని చెప్పింది.
1: షీ మెన్షన్డ్ ది ఫాదర్స్
0: నేమ్. మీ పేరు అదేనా?
1: Isn't your name?
0: అదే అని అన్నాడు.
1: Yes, it's
0: mine. మరి మనం సత్యం చెప్పినప్పుడు ఇది మాత్రమే సత్యం చెప్తుంది.
1: When that is true, why not this?
0: చూచాడు పలాని గుట్టులో పోయి చూడండి.
1: He said, find out there.
0: ఆయనకు ఆ గూడు ఉండేది కూడా తెలియదు పాపం.
1: ఐ డోంట్ నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ప్లేస్ వేర్ మనీ ఇస్
0: కెప్ట్. లోపల వెళ్లి చూచాడు.
1: హి వెంట్
0: ఆ గూటి లోపల ఈ గాజులకు ఎంత విలువనో అంతవరకు ఆయనకు చిక్కింది.
1: హి వెంట్ ఇన్ అండ్ సా ద మనీ ఎనఫ్ ఫర్ ద బ్యాంగిల్స్.
0: ఆయన ఎవరో తెలుసునా?
1: యు నో హూ షీ ఇస్?
0: గంగా శిష్యుడు, గంగాభారతిని వర్షిప్ చేసేటువంటి వాడు.
1: హీ ఈస్ ద వన్ హూ వర్షిప్స్ గంగాభారతి.
0: కనుక ఆయన చెప్పాడు, అయ్యా నేను గంగాదేవిని నిరంతరం కూడా స్మరించేటువంటి వాడిని.
1: ఐ వర్షిప్ గంగాదేవి.
0: గంగాదేవే నా ఆరాధన దేవత.
1: షీ ఈజ్ ది ప్రిసైడింగ్ డైటీ.
0: ఆమెకు నేను అర్పితం చేయటం వల్ల నేను ఏ పెండి కూడా చేసుకోలేదు.
1: సిన్స్ ఐ ఆఫర్డ్ మై సెల్ఫ్ ఐ హావ్ గాట్ మ్యారీడ్.
0: కాబట్టి ఆ గంగ ఆమె పేరు చెప్పింది కనుక అక్కడికి పోదాం పాండి, నన్ను తీసుకుని పోమని చెప్పాడు.
1: సిన్స్ ది నేమ్ ఆఫ్ గంగా ఇస్ మెన్షన్డ్ ఐ వాంట్ టు గో.
0: అప్పుడు ఆ గాజుల వాడు,
1: ది బ్యాంగిల్ సెల్లర్,
0: ఆ వ్యక్తిని కనిపించిన దగ్గరికి తీసుకెళ్లాడు.
1: అండ్ దిస్ పర్సన్ హస్ టేకెన్ హర్ దేర్.
0: అప్పుడు అక్కడికి వెళ్లి,
1: దేర్,
0: అమ్మా,
1: మదర్,
0: గాజులు తొడిగే సమయంలో కనిపించావు.
1: ఐ కుడ్ సీ యూ వెన్ ఐ గేవ్ యూ బ్యాంగిల్.
0: డబ్బు ఇచ్చే సమయంలో కనిపించావు.
1: యూ ఆల్సో దేర్.
0: కానీ ఇప్పుడు ఎందుకు నాకు కనిపించడం లేదు?
1: వై ఇస్ ఇట్ ఐ డోంట్ సీ?
0: నా డబ్బు నాకు చేరింది.
1: ఐ రిసీవ్డ్ మనీ.
0: నేను కృతజ్ఞత నేను చెప్పుకోవడం కోసం వచ్చాను అన్నాడు.
1: ఐ హావ్ కమ్ హియర్ టు డిక్లేర్ యువర్ ప్రెసెన్స్.
0: ఆమె చెప్పింది, ఇదిగో నీ కృతజ్ఞత అని ఒక చేయి పైకెత్తింది.
1: Here is my hand.
0: యా గాజ్ చేతుల నిండుకు గాజులు కనపడ్డాయి.
1: And the full of bangles he could see.
0: ఆయన తండ్రి అన్నటువంటి వాడు చూచాడు.
1: The father saw.
0: గంగ.
1: గంగ.
0: గంగ. గంగ. అస్తములు మాత్రమే కనిపించింది.
1: And Ganga he could see only the hand.
0: ఆ గాజులు వాడిని పక్కన పెట్టి,
1: he just kept him aside.
0: ఈ తండ్రి అని పిలిపించుకునేటువంటి వ్యక్తి, అమ్మా తల్లి నీవు నాకు దర్శనం ఇవ్వవా అని ప్రార్థించాడు.
1: And he went on praying to have full experience manifestation.
0: Chuchadu.
1: He saw.
0: Indira loka madama rama mangala devata bhargavi loka janani chira sagara kanyaka ani anek rakamuga varnistu vachadu.
1: He went on praying in different names.
0: Ami cheppindi.
1: She said,
0: nenu evvariki oka swarupani nenu chupinchaledu.
1: I don't show any single form.
0: Naaku etti swarupamu ledu.
1: I have no form.
0: దైవమునకు కల్పించుకున్నటువంటి స్వరూపములు.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ యువర్
0: అసెంబ్లీ. ఆరాధన చేసేటువంటి వారు ఆయా ఆకారములు కల్పించుకున్నప్పుడు ఆ ఆకారంతో కనిపిస్తుంటారు.
1: దేర్ ఆర్ ది ప్రిసెంప్షన్స్ అసెంప్షన్స్ ఆఫ్ సీకర్.
0: ఫలాని రూపం అనేటువంటిదే లేదు.
1: అండ్ ఐ హావ్ నో స్పెసిఫిక్
0: ఫలాని గుర్తులు అనేటువంటివి లేవు.
1: నో సైన్స్.
0: కనుకనే నీకు డబ్బు ఇవ్వవలసి వచ్చింది కాబట్టి నీ యొక్క గాజుల నిమిత్తమే నేను ఈ సాక్ష్యమును పెట్టాను అన్నది.
1: సో యాజ్ ఎ విట్నెస్ ఇన్ ఆర్డర్ టు పే యు మనీ ఐ లిఫ్టెడ్ మై హ్యాండ్.
0: ఆ యొక్క హస్తమును చూచాడు.
1: హి సా ద హ్యాండ్.
0: తన యొక్క జీవితం పవిత్రమైంది అనుకున్నాడు.
1: He felt that life is redeemed.
0: తల్లి నీ హస్తమే నాకు చిక్కింది చాలు.
1: I could have the hand.
0: హస్తస్య భూషణం దానం.
1: Charity is the jewel.
0: కంఠస్య భూషణం స్మరం.
1: Truth is the jewel of the neck.
0: తల్లి నీ హస్తం చూచాను.
1: I could see your hand.
0: నేను ఇంకా తరించాను.
1: I am liberated.
0: ఆ గంగలో పడ్డాడు, ప్రాణమిచ్చాడు.
1: He fell under the Ganges and breathed last.
0: ఈ విధంగా దైవత్వాన్ని స్మరించేటువంటి వారికి ఆయా ఆకారం తగినట్టుగా కనిపిస్తారే కానీ నిజాకారం ఏమిటో అక్కడ లేనే లేదు.
1: గాడ్ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ బట్ ఇట్స్ నాట్ ద ట్రూ ఫార్మ్.
0: ఆకారము లేదు.
1: హి హస్ నో ఫార్మ్.
0: రామకృష్ణ పరమహంస కూడాను,
1: రామకృష్ణ పరమహంస
0: కమర్పూర్ లో ఉంటుండి,
1: ఇన్ కమర్పూర్,
0: ఒక దినము
1: వన్ డే
0: కడుపు చాలా బాధ వేసింది.
1: సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ పెయిన్.
0: భరించుకునలేక
1: హి కుడ్ బేర్.
0: గంగానదిలో పోయి పట్టానికి పోయాడు.
1: హీ వాజ్ అటెంప్టింగ్ టు
0: ఎంత దూరం దిగినప్పటికీ మోకాలోతు నీళ్లు మాత్రమే కనిపించాయి.
1: హీ కుడ్ ఓన్లీ గో మీ డీప్ ఓన్లీ ఎనీ ఫార్ హీ వెంట్.
0: తల్లి, జగన్మాత,
1: ఓ మదర్,
0: ఎందుకు నన్ను కనిపించడం లేదు?
1: హౌ ఇస్ దట్ ఐ డోంట్ సీ?
0: ఎందుకు నన్ను నీలో చేర్చుకోవటం లేదు?
1: వై డోంట్
0: ఈ బాధ మీకు భరించుకోలేను, భరించుకోలేను అని ప్రార్థన చేశాడు.
1: ఐ కెనాట్ బేర్ ద సెపరేషన్ ఎనీ లాంగర్.
0: అప్పుడు
1: దెన్
0: ఆమె, నాయన, నాకు ఒక రూమ్ ఉంటుండే కదా నీకు కనిపించేకి. రూపము లేదు.
1: ఐ హావ్ నో ఫార్మ్.
0: ఒకే రూపమే,
1: ఓన్లీ వన్.
0: అది ఏ నా యొక్క రూపము? ఆత్మ, ఆత్మ, ఆత్మ అని.
1: ఐ హావ్ ది ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్ ఫర్ ఆత్మ.
0: కనుక నీ ఆత్మతత్వాన్ని నీవు స్మరించు.
1: So think of the spirit of the self.
0: నీవు కనుకున్నటువంటి ఒక రూపములంతా నీకు వస్తుంటాయి.
1: You see only forms that you think of.
0: ఈ కనిపెట్టినటువంటి రూపములు నీ భ్రమములే కానీ నిజమైనటువంటివి కాదు.
1: They are all your imagination, illusion, but not reality.
0: రాముడు నాకు సాక్షాత్కరించాడు.
1: In fact, I could
0: see నాకు సాక్షాత్కరించాడు.
1: సాక్షాత్కరించాడు భగవాన్.
0: అనేక మంది చెప్తూ ఉంటారు.
1: పీపుల్ సే సో.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలం ఒక భ్రమలే.
1: దే ఆర్ ఆల్ యువర్ ఇల్యూజన్.
0: భ్రమ ఉండినంత వరకు భ్రమ నీకు చిక్కడు.
1: సో లాంగ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూజన్ యు కెనాట్ హావ్
0: భ్రమ. చిక్కినా నీకు భ్రమ ఇంకా ఉండదు.
1: దెన్ వన్స్ యు హావ్ భ్రమ యు విల్ నాట్ బి ఇల్యూజన్.
0: కాబట్టి నీకు భ్రమలో ఉన్నావు కనుక నీకు ఇంకా భ్రమ చిక్కడు.
1: సిన్స్ యు ఆర్ ఇన్ ఇల్యూజన్ భ్రమ యు కెనాట్ హావ్ భ్రమ.
0: కనుక మన భ్రమను మనం పోగొట్టుకోవాలి.
1: సో షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్.
0: శరీర అభిమానం మనం పోగొట్టుకోవాలి.
1: We should give up body attachment. We should distance ourselves from the ego. We should be attached to the self.
0: ఆత్మకు ఇదే అదే అనేటువంటి రూపం లేదు.
1: ఆత్మా హ్యాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: ఆత్మకు ఆనందమే రూపము.
1: బ్లిస్ ఈజ్ ఇట్స్ ఫామ్.
0: అది ఏ నిత్య ఆనందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమ సుఖదం.
1: సుప్రీం హ్యాపీ.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: విజ్డమ్.
0: ద్వంద్వాతీతం.
1: నాన్ డ్యూయల్.
0: గగన సదృశ్యం.
1: ఎథీరియల్.
0: తత్వమస్యాది లక్ష్యం.
1: అల్టిమేట్.
0: ఏకం.
1: వన్.
0: నిత్యం.
1: ఎటర్నల్.
0: విమలం.
1: ప్యూర్.
0: అచలం. సర్వదీ సాక్షిభూతం.
1: నో మొబిలిటీ. ఎటర్నల్ విట్నెస్.
0: ఇది ఆత్మ యొక్క వర్ణన.
1: దాట్ ఈస్ ది డిస్క్రిప్షన్.
0: దీనికి ఏకా ఆకారములు ఉంటున్నాయి.
1: What is the basis for
0: ఆకారము లేవు.
1: Nothing whatsoever.
0: కనుకనే మనం ఒక ఆకారాన్ని దర్శించాలనేటువంటి పట్టు మనం పట్టకూడదు.
1: Let's not determine to see specific form.
0: చూచిన ఆకారములన్నీ కూడా దైవాకారం లే.
1: All forms are divine.
0: ఏ ఆకారంతో మనకు కనిపించిన దైవాకారమే.
1: Any form is divine.
0: దైవమునికి ఇదే అది అనేటువంటి ఒక స్వరూపాలు లేవు.
1: You cannot decide a single form.
0: కనుకనే
1: సో
0: ఈ ఉత్తమైనటువంటి యొక్క ఆకాశం యొక్క తత్వమును
1: the nature of consciousness
0: దానిలో ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యచంద్రాదుల యొక్క తత్వము
1: ద నేచర్ ఆఫ్ ద ప్లానెట్స్
0: ఇవన్నీ కూడా భూతాకాశం యొక్క లక్షణాలే.
1: ద బిలాంగ్ టు కాస్మాస్.
0: ఈ భూతాకాశం యొక్క లక్షణాలను మనం ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై దిస్ కాస్మాస్ అండ్ ద ప్లానెట్స్.
0: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి.
1: దే ఆల్ వానిష్.
0: చెదిరిపోయేటువంటివి.
1: దే మూవ్ అవే.
0: మరుగుపడేటువంటివి.
1: దే గెట్
0: మాయమయ్యేటువంటివి.
1: దే చేంజ్.
0: అంతర్ధానమయ్యేటువంటివి.
1: దే డిసపియర్.
0: అన్ని కూడా నువ్వు మనకు వెనుకకు వెళ్తుంటాయి.
1: దే జస్ట్ ఆర్ విత్డ్రాన్.
0: ఒక్కటి మాత్రమే నీ వెంట జంట ఇంట కంటా ఉండి కనిపించేటువంటి.
1: ఓన్లీ వన్ ఇస్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ.
0: ఆనందం.
1: దాట్ ఈస్ బ్లిస్.
0: ఈ ఆనందం ఒక స్వరూపం లేదు.
1: బ్లిస్ హ్యాస్ నో ఫామ్.
0: ఆనందం ఒకే ఆకారమే.
1: ఇట్ హ్యాస్ ఓన్లీ వన్.
0: నవ్వుకోవటమే ఆనందం.
1: బ్లిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఆ విధమైనటువంటి శబ్దంతో కూడా నువ్వు నవ్వకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ మేక్ సౌండ్ ఆల్సో.
0: అది కేవలము అది ప్రకృతి యొక్క లక్షణములే.
1: ఇఫ్ యు మేక్ సౌండ్ ఇట్స్ లాఫ్టర్.
0: భగవంతుని యొక్క నవ్వు ఎలాంటిది అంటే
1: హౌ డస్ ఇట్ స్మైల్.
0: మందస్మిత వదనం.
1: ఇ స్మైల్స్ బ్యూటిఫుల్లీ.
0: అది శబ్దము లేనటువంటి ఒక నవ్వు.
1: ఇట్ హెస్ నో సౌండ్.
0: ఏ నోరు తెరవనటువంటి నవ్వు.
1: ఇస్ నాట్ ఎ లాఫ్టర్.
0: ఆనందాన్ని అందించే నవ్వు.
1: ఇట్స్ బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందము చేకూర్చేటువంటి ఆనందము.
1: ఇట్ కన్ఫర్స్ బ్లిస్.
0: కనుకొని అది ప్రహసన్ అన్నారు.
1: సో ఇట్ ఇస్ ప్రహసన్.
0: శబ్దంతో వచ్చేటువంటి దాన్ని ప్రహసన్.
1: సో దాట్ విచ్ ఇస్ సౌండ్
0: ఇస్ లేనటువంటిదే ఆసన్.
1: దాట్ ఇస్ స్మైల్ అండ్ లాఫ్టర్ ఆర్ డిఫరెంట్.
0: కనుకని
1: సో
0: భగవంతుడు కూడా నిరంతరం కూడా నవ్వుతూ ఉన్నాడంటే కేవలం ఈ శబ్దంతో వచ్చేటువంటి నవ్వులు కాదు.
1: గాడ్ స్మైల్స్ డస్ నాట్ లాఫ్.
0: ఇవన్నీ సినిమా నవ్వులు.
1: The other is just artificial.
0: ఈ నవ్వులంతా కూడా మనం చూసుకొని దేవుడు కూడా ఇట్టే నవ్వుతుంటాడేమనుకుంటారు.
1: We watch cinemas, we think God also laughs like that.
0: కానీ ఒక్కటి మాత్రమే దైవత్వానికి తగినటువంటి ఒక గుర్తునివ్వాలి.
1: There is one certain sign.
0: అది కృతజ్ఞత అన్నారు.
1: That is gratitude.
0: దైవానికి ఏది మనం ఇవ్వాల్సినటువంటిది.
1: What is to be given to God?
0: దైవం ఎన్నో మనకి ఇస్తున్నాడు.
1: God gives many.
0: ఒళ్ళు సార్లు లేనప్పుడు డాక్టర్ వస్తాడు, ఇంజక్షన్ ఇస్తాడు.
1: When we are sick, God comes.
0: ఇంజక్షన్ మందుకు తగినంత విలువ ఇస్తాము.
1: And we pay the bill.
0: ఆ కృతజ్ఞత తీరిపోయింది.
1: There ends gratitude.
0: ఆకలి వేస్తుండాలి.
1: We are hungry.
0: ఈ ఆకలి తీరే నిమిత్తమై అమ్మా ఆకలి ఆకలి అని పోతున్నావు.
1: To appease hunger, we go in search of food.
0: తల్లి ఇంత అన్నము కూర పెడుతుంది, నీకు అందిస్తుంది.
1: Mother serves food and curry.
0: ఆ అన్నం అందించిన తర్వాత ఆనందంగా భుజించడమే దానికి తగిన కృతజ్ఞత.
1: దెన్ వన్స్ యు ఈట్ ఇట్ ఇస్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాట్యూడ్.
0: ఏదో బాధలు పడుతున్నావు.
1: యు ఆర్ సఫరింగ్.
0: బాధలు పడుతున్నటువంటి వారికి ఎవరో ఒకరు వచ్చి దాని బాధను నివారణ చేస్తే అది ఏ దానికి తగిన కృతజ్ఞత.
1: సమ్వన్ విల్ కమ్ క్లోజ్ టు యు, ఐ లీవియేట్ యు ఫ్రమ్ సఫరింగ్.
0: ఎవరేమి ఉపకారం చేసినప్పటికీ దాన్ని మనం మర్చిపోకుండా దాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి.
1: ఫర్ ఎనీ హెల్త్ దట్ యు రిసీవ్ యు షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్.
0: అది ఈనాడు పూర్తి మరుగైపోయినది.
1: టుడే దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్.
0: దైవము ఎన్నో ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ మెనీ.
0: ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు.
1: హి గివ్స్ ఫ్రీ
0: మెడిసిన్ ఇస్తున్నాడు.
1: ఫ్రీ మెడిసిన్.
0: ఫ్రీ వాటర్ ఇస్తున్నాడు.
1: ఫ్రీ వాటర్.
0: ఫ్రీ మాటలు ఇస్తున్నాడు.
1: ఫ్రీ.
0: ఫ్రీతో మీతో సంచరిస్తున్నాడు.
1: హి మూవ్స్ అమంగ్.
0: అన్ని విధాలా ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
1: గాడ్ ఇస్ ఫ్రీ ఎవ్రీవేర్.
0: మీకు ఏమి మీరు అందిస్తున్నారు?
1: హౌ ఆర్ యు ఎక్స్‌ప్రెసింగ్ యువర్ గ్రాటిట్యూడ్?
0: మీరు కూడా ఆ విధమైనటువంటి యొక్క అహంకారం త్యజించి మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడే దీని తగిన విలువగా వస్తుంది.
1: వెన్ యూ గివ్ అప్ ఈగో యూ కెన్ ఆల్సో బి ఫ్రీ.
0: ఏమి నేను ఇచ్చేది?
1: వాట్ ఇస్ దట్ యు గివ్?
0: ఏ హృదయము నొసగితే ఈశ నాకు.
1: ఓ గాడ్ ద హార్ట్ యూ హావ్ గివెన్.
0: మైడి దానిని అర్పించు మహితమూర్తి.
1: ఐ గివ్ యూ ది సేమ్ హార్ట్ బ్యాక్ టు యూ.
0: మరగా వేరేమి తెత్తు నీ పాదార్చనకును.
1: వాట్ ఎల్స్ ఐ హావ్ టు ఆఫర్ టు యువర్ ఫీట్.
0: అంజలికి చింతు అందుకోవయ్య నీవు అన్నా.
1: విత్ ఆల్ సాల్యుటేషన్స్ ఐ ఆఫర్ మై హార్ట్.
0: అంజలికి చింతు.
1: ఐ
0: అది ఏ నీ యొక్క కృతజ్ఞత.
1: ఐ డో నమస్కార్.
0: అది కూడా లేకపోతే
1: ఇఫ్ యూ డోంట్ డూ
0: పూరుడైపోతాడు.
1: యు ఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
0: వీడు ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుంది.
1: యూ హావ్ టు బి బోర్న్ అగైన్.
0: ఎన్నో కష్టములు అనుభవించవలసి వస్తుంది.
1: యూ హావ్ టు సఫర్ ఎ లాట్.
0: ఎన్నో బాధలకు గురి కావాల్సి వస్తుంది.
1: యూ హావ్ టు పాస్ త్రూ సఫర్.
0: కనుకనే ఈ యొక్క అంజలి అందించినప్పుడు అన్నిటికీ పరిహారం అయిపోతుంది.
1: వెన్ యు పే యువర్ హోల్ హార్టెడ్ ఒబేసాన్స్
0: ఎప్పుడు ఇస్ గ్రాటిట్యూడ్. హసనంతోనే ఉంటుంటావు.
1: And you can always be
0: blessed. చిన్నవులతో నీవు చందులు దొక్కుతావు.
1: You can smile all along.
0: ఇది ఏ నీ యొక్క ఫలితము.
1: This is the result.
0: ఒకానొక సమయం లోపల.
1: At one time.
0: కృష్ణ భక్తుడు.
1: Devotee of Krishna.
0: నిరంతరం కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని నామస్మరణ చేసేవాడు.
1: He started chanting Krishna's name.
0: కానీ ఏ కృష్ణుని నేను స్మరించేది?
1: In what form can I recite?
0: ఒక్కొక్క పిక్చర్ లోపల ఒక్కొక్క రకంగా ఉంటాడు కృష్ణుడు.
1: Because the forms are depicted in different ways.
0: ఆరాధించేదా దీన్ని ఆరాధించేదా?
1: Shall I worship that or
0: ఏ కృష్ణుని నేను ఆరాధించేది?
1: What specific form?
0: సందేహం కలిగింది.
1: He could not decide.
0: ఇవన్నీ కూడాను ప్రకృతిలో నిర్మించినటువంటి ఒక చిత్రములు.
1: They are all the pictures of the nature.
0: దైవం మానుష రూపేణ.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఈ పిక్చర్ అంతా కూడాను ఒకరు పెట్టిన కిరీటము ఒకరు మేకప్ చేసినటువంటి మేకప్లు ఇదంతా కాదు కృష్ణుడి యొక్క స్వరూపం.
1: ద క్రౌన్ అండ్ ద మేకప్ ఈజ్ మ్యాన్స్ పెయింటింగ్.
0: ఎప్పుడు నవ్వుతూ ఉండటం.
1: గాడ్ స్మైల్.
0: ఎప్పుడు నవ్వించటము.
1: మేక్స్ అస్ స్మైల్.
0: ఎప్పుడు ఆనందంగా ఉండటము.
1: హీస్ బ్లిస్ఫుల్.
0: ఇతరులను ఆనందంగా కల్పించటము.
1: హీ మేక్స్ అస్ బ్లిస్ఫుల్.
0: కృష్ణుడి యొక్క స్వరూపము.
1: దాట్ ఈస్ కృష్ణాస్ ఫామ్.
0: తాను ఆనందంగా ఉండాలి ఇతరులను ఆనందపరచాలి.
1: హీ షుడ్ బి బ్లిస్ఫుల్ మేక్ అదర్స్ బ్లిస్ఫుల్.
0: కనుక నీ గివ్ అండ్ టేక్.
1: It's give and take.
0: అది నీవు ఆనందాన్ని ఇవ్వాలి.
1: It's a byway channel.
0: నీవు ఆనందాన్ని పుచ్చుకోవాలి.
1: He gives bless and receive.
0: నీ యొక్క కృతజ్ఞత.
1: That is gratitude.
0: అట్టు లేకుండా
1: అదర్వైజ్
0: కేవలము దైవత్వాన్ని ఎంత ఆనందపరిచినప్పటికీ నీకు ఆ ఆనందం లభించదు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్టసీ బ్లెస్ ఇన్ రియాలిటీ.
0: కలలో కూడా నీకు ఆనందం లభిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ బ్లెస్ ఈవెన్ ఇన్ డ్రీమ్.
0: నీకు ఆరాధన దేవత కంటికి కనిపించినప్పుడు
1: వెన్ వన్స్ యూ సీ
0: హసన్ నవ్వుతూ పోవాలి.
1: You can go smiling.
0: మూతి ముడుచుకొని ఉండకూడదు.
1: యూ కెనాట్ గో ద సీరియస్ ఫేస్.
0: ఆ విధంగా మూతి ముడుచుకొని ఉంటుంటే వాడికి ఏనాటికి ఆనందం లభించదు.
1: ఎ మ్యాన్ విత్ సీరియస్ ఫేస్ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
0: ఎప్పుడూ ఆనందంగానే ఉంటుండాలి.
1: స్మైల్ స్మైల్ ఆల్ ద వే.
0: ఆనందమే నిజమైనటువంటి స్వరూపము.
1: బ్లిస్ ఇస్ ద ట్రూ ఫామ్.
0: కనుక నిరంతరము కూడా చిరునవ్వులు నవ్వుతూ ఉండాలి.
1: సో వన్ షుడ్ స్మైల్ అండ్
0: కొన్ని బాధలు వచ్చినాయి. కొన్ని కష్టములు వచ్చాయి. కొన్ని దుఃఖములు వచ్చాయి. దీనికోసం నువ్వు ఏమాత్రం ఏడ్చకూడదు.
1: వరీస్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టికల్స్ కమ్ అండ్
0: గో. పోతుంటాయి.
1: దే కమ్ అండ్ గో.
0: అన్ని కదిలిపోయే మేఘాలు.
1: దే కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: వచ్చింది పోయినాయి.
1: దే హావ్ కమ్ అండ్ వానిష్.
0: అంతేగాని నిలిచినవి కావేవి.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: కాబట్టి దీనికి మనం ఏమాత్రం విచారించకూడదు.
1: సో వి షుడ్ నాట్ వరీ.
0: ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం నిలుచుకున్నప్పుడే
1: వెన్ వన్స్ వి హావ్ స్ట్రాంగ్ ఫెయిత్
0: నిజమైనటువంటి భక్తులు మనం అనుకుంటాము
1: వీ కెన్ బి ట్రూ డివోటీస్.
0: అట్ట కాదు, అమ్మకి ఏదో జ్వరం వచ్చింది, నాన్నకేదో జబ్బు వచ్చింది, వీటినంతా స్మరించుకుంటూ నీ విచారం చేస్తే నీకు ఏ విధంగా ఆనందం లభిస్తుంది?
1: యూఆర్ వరీడ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ యర్ ఫాదర్ అండ్ మదర్. హౌ కెన్ యూ బ్లెస్?
0: అమ్మా నాన్నలు ఎవరు?
1: హూ ఆర్ పేరెంట్స్?
0: ఈ దేహానికి అన్నటువంటి అమ్మా నాన్నలే.
1: పేరెంట్స్ ఆఫ్ యువర్ బాడీ.
0: ఈ దేహం ఎవరిది?
1: హూస్ బాడీ ఇట్ ఈస్?
0: కేవలం ఈ యొక్క శరీరం నుంచి పుట్టినటువంటివి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఫిజికల్.
0: ఇవి కాదు మన కృతజ్ఞతలు.
1: దాట్స్ నాట్ గ్రాటిట్యూడ్.
0: ఈ దేహాన్ని మనం మర్చిపోవాలి.
1: ఫర్గెట్ ది బాడీ.
0: దైవ దేహాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: థింక్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అది ఏ నిజమైనటువంటి తత్వము.
1: దాట్ ఈస్ ది ట్రూ డివోషన్.
0: కనుకనే ఆకాశం యొక్క తత్వము.
1: సో నేచర్ ఆఫ్ ది స్పేస్.
0: చిత్తాకాశము.
1: The cosmos,
0: భూతాకాశము,
1: cosmic mind,
0: చిదాకాశము, భూతాకాశము పూర్తి మర్చిపోవాలి.
1: We had forget cosmos.
0: చిత్తాకాశాన్ని కొంతవరకు మాత్రం జ్ఞప్తి అని ఉంచుకోవాలి.
1: వీ కెన్ ప్రిజర్వ్ సస్టైన్ కాస్మిక్ మైండ్,
0: కానీ క్రమక్రమేణా ఆ చిత్తాకాశంలోనే మనము లీనమైపోతి చిదాకాశం అయిపోతాం.
1: వన్స్ వీ మర్జ్ ఇన్ కాస్మిక్ మైండ్ వీ రీచ్ కాస్మిక్ కాన్షియస్నెస్.
0: కనుకనే చిత్తాకాశంలో లీనమయ్యేటువంటి తత్వాన్ని మనం గుర్తించుతూ రావాలి.
1: సో వీ షుడ్ కంటెంప్లేట్ ఆన్ కాస్మిక్ మైండ్.
0: ఈ చిత్తాకాశాన్ని దర్శించేటువంటి విధానం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు విజువలైజ్?
0: అది రేపటి దినము చక్కగా వివరించి చెప్తాను.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టుమారో.
0: లోకములో
1: ఇన్ ద వరల్డ్
0: దైవతత్వాన్ని ఎంతవరకునైనా చెప్పవచ్చును.
1: డివినిటీ కెన్ బి ఎక్స్ప్లెయిన్ టు నెక్స్ట్.
0: కానీ ఆ చెప్పేటువంటి యొక్క దైవత్వము దైవత్వములు కావు.
1: బట్ ఇట్ కెనాట్ బి వర్బల్.
0: ఇవంతా వర్ణనములైనటువంటి యొక్క
1: తత్వములు
0: ధరించేటువంటి తత్వములు. కానీ నీవు నీవు ధరించడానికి తగినటువంటి యొక్క తత్వం నీవు కనుక్కోవాలి.
1: బట్ ది రియాలిటీ దట్ ఇస్ దట్
0: అది ఏ తత్
1: దట్
0: తత్
1: దట్
0: త్వం
1: దౌ
0: అసి. ఈ తత్ అనేటువంటిది అది
1: దట్
0: తమ్ అనేటువంటిది ఇది
1: దావ్ దిస్
0: అది ఇది
1: దట్ దావ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే అసి.
1: దట్ దావ్ ఆర్ట్
0: తత్వమ అసి అనే తత్వం అసి.
1: దట్ దావ్ ఆర్ట్ తత్వమసి.
0: కాబట్టి ఈ రెండు కూడా నువ్వు ఒక్కటైపోవాలి.
1: సో బోత్ షుడ్ బి వన్.
0: కనుకనే మనము ఈ చిదాకాశాన్ని తెలుసుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో కాస్మిక్ కాన్షియస్నెస్.
0: భజన బినా సుఖ

0: యు ఆర్ లిస్నింగ్ టు సమ్మర్ కోర్స్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ ఆన్ ది 23rd of May 2002.
1: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: శక్తి ఇముడు కొంచును కాని అట్టి చదువులు చదివి ఆర్యులౌట అట్టి చదువులు చదివి ఆర్యులౌట చదువు చదువు చదివి చదువు చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరులు చింతనొందు వారే చదువరుండు.
1: All high education, the one who becomes slave to the one's own senses has become worse than the dead. With sliced knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటము ఇది మానవ మాతృల సహజము కాదు.
1: ఇట్స్ నాట్ న్యాచురల్ టు మ్యాన్ టు లీడ్ ది ఫిజికల్ లైఫ్ విత్ ఇన్ఫినిట్ పవర్స్ అండ్ లీడ్ అన్ ఇన్ లాంగ్ లైఫ్.
0: దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ట్రూ మ్యాన్.
0: ధాంతుడైన వాడే వేదాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ఎ ట్రూ ఫిలాసఫర్.
0: దాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని, సత్యస్వరూపాన్ని అనుభూతులు విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
1: ద ఎన్షియంట్ సెయింట్స్ ఆర్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ the true form and infinite power.
0: Nyaya vaisheshika darshanamulanu padarthamulu yokka siddhantamulanu anusakti yokka siddhantamulanu ee sankhyamu angikarinchaledu.
1: The theory propounded by Nyaya vaisheshika darshanas relating to the matter and the atom is not accepted by sankhya.
0: ప్రపంచమంతయి కూడాను విరుద్ధమైనటువంటి శక్తుల యొక్క సమన్వయ స్వరూపమేనని ఈ యొక్క సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య ప్రపౌన్స్ ద థియరీ దట్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్టరీ ఫోర్సెస్.
0: దీనికి కర్త కపిల మహర్షి.
1: ద కంపోజర్ ఆఫ్ సాంఖ్య ఈజ్ సెయింట్ కపిల.
0: ఈ సాంఖ్య దర్శనములు కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ది సాంఖ్య దర్శన యాజ్ ఇట్ ఇస్ కంపోజ్ బై సెయింట్ కపిల ఇస్ ఆల్సో కాల్డ్ కాప.
0: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఆఫ్ నంబర్స్ ఇట్స్ ఆల్సో కాల్డ్ సాంఖ్య.
0: ప్రపంచమంతయును సంఖ్యల చిక్క చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి.
1: దిస్ నేచర్ ఇస్ డివైన్ విత్ అబ్సల్యూట్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ విత్ నంబర్స్.
0: నువ్వులలో తైలం ఉండినట్టుగా
1: యాజ్ దర్ ఇస్ ఆయిల్ ఇన్ తిల్ సీడ్స్.
0: కర్రలలో నిప్పుండినట్టుగా
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ ద వుడ్.
0: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా
1: యాజ్ దర్ ఇస్ ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్.
0: ఈ యొక్క ప్రకృతి ఎందు కూడాను పరమాత్మ తత్వము కారణరూపమై ఉంటున్నది.
1: ఇన్ దిస్ నేచర్ ద డివైన్ పవర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాజ్.
0: పరమాత్ముడు కారణస్వరూపుడు, ప్రకృతి కార్యస్వరూపము, కార్యకారణములు అవినాభావ సంబంధములు.
1: గాడ్ ఈస్ ద కాజ్, నేచర్ ఇస్ ది ఇఫెక్ట్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఇఫెక్ట్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు పరమాత్ముని యొక్క బాహ్య స్వరూపమే అనియు ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య టెల్స్ యూ that the nature is not separate. It is the very form of the divine.
0: Sankhya anaga tattvamu ani deeniki artham.
1: The word Sankhya meant the nature.
0: Tattvam anaga vicharana shakti.
1: Tattva meant the power of inquiry.
0: Nityanitya vishaya parisilana chesetuvanti yokka prabuddhamainatuvanti ee shaktiki tattvamu ani maroka peru.
1: This spirit of inquiry meant that which endows you the faculty to distinguish between that which is temporary and permanent.
0: ఒక్క పదార్థం చేత సృష్టి అనేటువంటిది ఏర్పడటకు వీలు కాదు.
1: It's not possible to have the entire creation out of one matter.
0: రెండు పదార్థములు చేరినప్పుడే,
1: when there is a combination of two,
0: ఈ రెండు శక్తుల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మూడవ శక్తి ఆవిర్భవిస్తుంది.
1: Because of the combination of these two, the third one emerges.
0: ఒక హస్తం చేత శబ్దము ఏర్పడదు.
1: With one hand, you cannot make sound.
0: రెండు హస్తములు చేరినప్పుడే శబ్దం ఏర్పడుతుంది.
1: When you join both hands, you get the sound.
0: ఒక్క శబ్దం చేత వేడి మనకు సంభవించదు.
1: With one hand, you don't generate heat.
0: రెండు శక్తుల యొక్క రాపిడి చేతనే, హస్తముల యొక్క రాపిడి చేతనే వేడి ఆవిర్భవిస్తుండాలి.
1: When you rub both hands, you get the heat.
0: అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
1: Similarly, for the creation, it is a combination of God and nature.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే.
1: So it is ignorance to consider nature separate.
0: అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: It is Sankhya that teaches you that there is this inner current in unmanifested way, the divine power.
0: ఈ ప్రకృతికి 24 సంఖ్యలు ఉన్నవని.
1: This nature has 24 numbers.
0: 5 కర్మేంద్రియములు.
1: 5 senses of action.
0: 5 జ్ఞానేంద్రియములు.
1: 5 senses.
0: 5 ప్రాణములు.
1: 5 life principles.
0: పంచ తన్మాత్రలు.
1: 5 inner senses.
0: అంతర్భూతములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.
1: The inner senses such as the mind, intellect, ego.
0: 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
1: This world has got these 24.
0: ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి.
1: All these 24 appear to be contradictory.
0: నీరు ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is water, they cannot be fire.
0: గాలి ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is wind, you don't find fire.
0: ఈ ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము.
1: This world is a combination of these opposites.
0: కనుక ఇట్టి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయంతో కూడినటువంటి ఈ ప్రపంచమును మూడు భాగములుగా పోలుస్తూ వచ్చింది సాంఖ్య యోగము.
1: ఇట్ ఈస్ సాంఖ్య యోగ దట్ టీచర్స్ దీస్ త్రీ ఫ్యాకల్టీస్.
0: మానవుడు దైవత్వాన్ని పొందుటకు ఈ మూడే మూల కారణమని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ద వెరీ సేమ్ సాంఖ్య థాట్ దట్ ఇస్ ఓన్లీ పాత్ టు రీచ్ డివినిటీ.
0: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
1: It's also said liberation does not mean leaving the family and spending time in exile.
0: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25వ తత్వంగా రూపొందుతుంది.
1: With all the 24 faculties of nature together with creator,
0: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
1: All these 24 are taught as విషయము.
0: Matter. కనుక ఈ పురుషుడు 25వ తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
1: The creator is the 25th one.
0: జీవుడు,
1: ఇండివిజువల్,
0: ప్రకృతిని, పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగం కలిపి
1: the nature, individual and God have been investigated.
0: 26 అనేటువంటి యొక్క పరమాత్మతో, శివునితో లీనమవుతూ వచ్చింది జీవుడు.
1: Is the individual that merges in the 25th, the Shiva.
0: 26th.
1: The 26th Shiva.
0: కనుక 24 తత్వములు ప్రకృతిది,
1: 24 రిలేటెడ్ టు నేచర్.
0: 25వ తత్వం వాడు,
1: 25th క్రియేటర్.
0: ఈశ్వరుడు 26వ తత్వం వాడు.
1: ఈశ్వర ఇస్ 26.
0: కనుక 26 తత్వములతో కూడినటువంటిది ఈ మానవత్వము.
1: Therefore the human life has got all these 26
0: మానవుడియందే ప్రకృతి, పురుష, జీవ తత్వములు ఏర్పడి ఉంటున్నవి.
1: Is only in human being you find the individual, the nature and the creator.
0: జీవుడున్న దేహమందు హృదయమందు దేవుడుండే.
1: The individual is present in the body and in the heart. There is God.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
1: Both play together and separate out.
0: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరికరుడు.
1: There is a director that will make this play.
0: మంచి చెడ్డ బొమ్మలుండే ఒకటిలోనే రెండు ఉండే.
1: Good and bad toys are there and they are there both.
0: ఇది ఒకటిలోనే రెండు ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి?
1: How to recognize both in one and the same?
0: ఏకత్వమునందు అనేకత్వం అనేటువంటిది భావించటము సామాన్య మానవుల యొక్క స్వభావము.
1: ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ టు వాచ్ ద డైవర్సిటీ ఇన్ దిస్ యూనిటీ.
0: కానీ అనేకత్వం నందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మానవుల యొక్క లక్షణము.
1: ఇట్స్ ఓన్లీ క్వాలిటీ ఆఫ్ ఎ నోబుల్ సోల్ టు రియలైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కానీ భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: Therefore, Sankhya taught that the humanity is not different from the divinity, is one and the same.
0: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరువు.
1: ఇన్ ద హ్యూమన్ హార్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ విష్ ఫుల్ఫిలింగ్.
0: దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
1: అరౌండ్ దట్ ఇస్ ప్రెసెంట్ థార్ని బుష్.
0: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
1: వెన్ యు వీడ్ అవుట్ ద థార్ని బుష్ యు విల్ సీ ది విష్ ఫుల్ఫిలింగ్.
0: అదే నీ అభిష్టములను సగు కామధేనువు.
1: దట్ ఈస్ ద డిజైర్ ద విష్ ఫుల్ఫిలింగ్. కల్పవృక్షము
0: కామధేనువు కూడాను ఒక్కవలము దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కాని భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఫోర్ సాంఖ్య టాట్ దట్ హ్యుమానిటీ ఇస్ నాట్ డిఫరెంట్.

0: ఈ మానవత్వం అనేటువంటిది
1: దిస్ హ్యూమన్ లైఫ్
0: గోచరమయ్యేటువంటి వస్తువులకు
1: ది ఆబ్జెక్ట్ దట్ ఇస్ సీన్
0: అగోచరమైనటువంటి వస్తువులకు
1: ద ఆబ్జెక్ట్ దట్ ఇస్ నాట్ సీన్
0: మధ్య ఒక బ్రిడ్జ్ వలె ఉంటుండాలి వారధి వలె ఉంటుండాలి
1: ఇస్ ప్రెసెంట్ లైక్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్
0: ఇట్టి మానవత్వం మధ్యలో ఉండేటువంటిది కాబట్టి మానవులకు మర్త్యుడు అని కూడా మరొక పేరు
1: As this humanity is in between, the man is also called Martya.
0: కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే చూచి ఇది నిజమని భావించరాదు.
1: We should never consider it truth on the basis of that which is apparent.
0: కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కాని ఇది బింబము కాదు.
1: That which is seen is merely the reflection of the unseen, but not separate.
0: కనిపించునది నిజమందు.
1: We say that it is true which is seen.
0: కనిపించనిది కళ్ళయందురు.
1: We say that it's false which is unseen.
0: కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలమునకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి.
1: That which is not seen will give us the consequences of our action.
0: కనుక కనిపించిన దాని అంటే మన కర్మ ఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: Therefore the fruits of our action are present in the unseen.
0: మనసనగా కేవలము పరిశుద్ధమైనటువంటి ఒక కాగితం వంటిది కాదు.
1: Mind is not like a white paper.
0: అనేక జన్మల సంస్కారములనేటువంటిది అందులో రాయింపబడినటువంటిది.
1: It has got all the writings of the previous lives.
0: దానిని చిత్తము అని చెప్తూ వచ్చారు.
1: It's also called chitta.
0: ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు.
1: The one who recognizes this factor.
0: ఎవడు ఈ చిత్రగుప్తుడు? చిత్తములో గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు.
1: The one who is present hidden is Chitragupta.
0: అది ఏ ప్రజ్ఞాశక్తి?
1: That is ప్రజ్ఞాశక్తి radiation.
0: అది ఏ రేడియేషన్?
1: That is radiation.
0: ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి.
1: ఇట్ ఈస్
0: వైబ్రేషన్ గా విస్తుంటుండాలి.
1: ఇట్ ఈస్ రేడియేషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే జడమైన దేహము సంచరింపదగుతుంటుండాలి, చెలింపదగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్
0: కంపెనీ భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: Therefore, bhurbhuva soha, the radiation, vibration, materialization is the human life.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
1: So man has got combination of these three.
0: దీనినే జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
1: This is called the nature of the individual,
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
1: It is the sankhya that will make us experience the three.
0: ఈ సాంఖ్యము యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు
1: when we inquire in a different way
0: మోక్షము అనేటువంటిది
1: the liberation
0: ప్రత్యేకంగా మనము సంపాదించుకునేటువంటిది కాదు
1: is not to be acquired separately
0: నమోక్షో నవసపుష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ఇతి మోక్షం శృతి ఇతి మోక్షం అన్న అనగా పాతాళ లోకం నుండి రాదు మోక్షం.
1: లిబరేషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ పాతాళ డౌన్ బిలో
0: ఉన్నతమైనటువంటి స్థానం నుండి దిగదు.
1: ఇట్ డజంట్ డిసెండ్ ఫ్రమ్ ద టాప్.
0: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్ యుల్ గెట్ ద లిబరేషన్.
0: కనుక నీ మోక్షమునకు
1: ఫర్ లిబరేషన్
0: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది.
1: సాంఖ్య టీచర్స్ దట్ యు డోంట్ నీడ్ టు మేక్ మెనీ ఎఫర్ట్స్.
0: ఏ విధంగా
1: How?
0: నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు
1: when you realize your true form
0: అది ఏ మోక్షం అవుతుంది.
1: That is liberation.
0: సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహముతో కూడి ఉంటుంది.
1: So long you don't realize your true form
0: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము
1: the moment you know the truth the entire attachment goes.
0: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది.
1: The decline of attachment is liberation.
0: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక
1: వితౌట్ రియలైజింగ్ ద ట్రూ ఫామ్
0: కేవలం భౌతికమైన యొక్క ఈ దేహమే తన యొక్క ఆకారమని విశ్వసించి
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ దట్ హిస్ ఫిజికల్ బాడీ ఇస్ ద ట్రూ ఫామ్
0: ఈ ఆకారం యొక్క సుఖశాంతుల నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలిపి
1: మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ బాడీ
0: కాలమునంతా వ్యర్థము గావించుకుంటున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ టైం.
0: కానీ తానే సత్యస్వరూపుడు అనేటువంటి యొక్క నిత్యతత్వాన్ని గుర్తించడానికి సాంఖ్యము చాలా సహాయపడుతూ వచ్చింది.
1: సాంఖ్య హెల్ప్స్ యూ టు రియలైజ్.

0: యువర్ ఎటర్నల్ నేచర్ దట్ యు ఆర్ ట్రూత్.
1: పిచ్చివాడ, ప్రపంచం 24 తత్వములతో కూడినటువంటిది.
0: ఓ మ్యాడ్ మ్యాన్, ద వరల్డ్ హ్యాస్ దీస్ 24 ఫ్యాకల్టీస్.
1: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు.
0: ద క్రియేటర్ ఇస్ వన్.
1: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు.
0: ఇండివిజువల్ ఇస్ సెపరేట్.
1: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను,
0: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్,
1: మనకు సత్యము గోచరించదు.
0: యు డిడ్ నాట్ అండర్స్టాండ్ ట్రూత్.
1: ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి.
0: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్.
1: అది నిజమైన సూపర్ మైండ్.
0: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్.
1: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్, ద డివైన్ మైండ్.
1: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైనతో కూడినటువంటిది అనేటువంటి ఒక గుణం ఉంటుండాలి.
0: ద సూపర్ మైండ్ హెస్ గాట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హెస్ గాట్ ఆల్
1: థింగ్స్. ఈ సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్,
0: ఫ్రమ్ సూపర్ మైండ్ వీ హ్యావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్.
1: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: ద మూమెంట్ యూ క్రాస్ దిస్ ఇల్యూమినేటెడ్ మైండ్ యూ కెన్ బి ఇన్ హయ్యర్ మైండ్.
1: పైన షీట్లు ఉండినంత వరకు కూడాను, కప్పు ఉండినంత వరకును ఆకాశాన్ని మనం చూడలేము.
0: సో లాంగ్ దెర్ ఇస్ షీట్ ద రూఫ్ యూ డోంట్ సీ ద స్కై.
1: ఆ యొక్క పైన కప్పును తీసివేసినప్పుడే ఆకాశము ఇక్కడ నుంచిదే మనం చూడవచ్చును.
0: ద మూమెంట్ రూఫ్ ఇస్ డిస్మాంటిల్డ్ యూ కెన్ సీ ద స్కై.
1: అదే విధముగానే
0: సిమిలర్లీ
1: ఈ యొక్క మనస్సును అనగా లోయర్ మైండ్.
0: That is the mind, lower mind.
1: Super mind.
0: Super mind.
1: Illuminated mind.
0: Illuminated mind.
1: Higher mind.
0: Higher mind.
1: ఇవన్నీ దాటిన తర్వాత ఓవర్ మైండ్ లోపల ఈ సత్వ సర్వస్వము కూడాను మనకు గోచరం అవుతుంది.
0: When you cross all, it is only in the state of over mind, you will realize all the
1: facts. కనుక మనస్సుకు అతీతుడు కామని,
0: so one should beyond the mind.
1: సంఖ్యతో కూడినటువంటి అంత కూడాను కేవలము సాంఖ్యమే అవుతుందని,
0: all that relating to numbers is sankhya.
1: Sankhyamanta prakrutito kudinadani.
0: This number related to nature.
1: Prakruti drishtini ni viraminchukunnappude paramaatma drishti saakshatkaristundani.
0: When you withdraw from the world you can see, visualize God.
1: Ee sankhyamu prabodhinchindi.
0: That's the way how sankhya taught.
1: Sankhya tattvamu lopala mari konni vibhagamulu kuda untunnayi.
0: In this sankhya there are further divisions.
1: Manavattam anetundi aatma tattvamto kudinadani.
0: The human life has got the true self.
1: ఈ ఆత్మ అనేటువంటిది కొన్ని రకమైనటువంటి యొక్క పరిశోధనతో ఏర్పడేటువంటిది కాదని,
0: the true self cannot be investigated by experiment.
1: సహజమైనటువంటి యొక్క తత్వంతో ఉన్నదని,
0: it is natural.
1: ఇది దేహం ఉండినా లేకపోయినప్పటికీ,
0: whether body exists or not.
1: దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: It is proved that the true self is all pervasive.
1: ఏ విధంగా? మొన్న చెప్పారు.
0: Swami said the other day,
1: sarvatra current wire anta manam veskunnam.
0: We have put on the electric wires everywhere.
1: Kani aa wire lo undinanta varakunu vidyut shakti manike emaatramu gocharinchadu.
0: So long there is current in the electric wires, you don't visualize it.
1: Bulb pettina daggara maatrame ee yokka vidyut shakti yokka prabhavamu prakashistundi.
0: Where you keep the bulb, you get the illumination.
1: Aithe ఆ బల్బులు తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
0: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ యూ డోంట్ సీ ది కరెంట్.
1: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు కరెంట్?
1: ఎక్కడా పోలేదు, అక్కడే ఉంటుండాలి.
0: ఇట్ హస్ నాట్ గాన్ ఎనీవేర్, ఇట్ ఇస్ దేర్.
1: నీవు బల్బ్ పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది.
0: దేర్ ఈస్ కరెంట్ ఈవెన్
1: బిఫోర్. బల్బ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
0: వైల్ ప్లేసింగ్ ద బల్బ్ దేర్ ఈస్ కరెంట్.
1: బల్బ్ తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుండాలి.
0: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ దేర్ ఈస్ కరెంట్.
1: కాబట్టి మన దేహములు బల్బ్ వంటివి.
0: Body is like a bulb.
1: దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
0: Before connection with the divine self there is
1: ఈ దేహమనేటువంటి యొక్క బల్బ్ పెట్టినప్పుడు కూడా విద్యుత్ శక్తి ఉంటుండాలి ఆత్మానే.
0: When the body the bulb is connected there is a self.
1: ఈ దేహం క్షీణించిన తర్వాత కూడా అక్కడే ఆత్మశక్తి ఉంటుండాలి.
0: The moment body decays still there is a self.
1: రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వము.
0: The self neither comes nor goes.
1: కేవలం దేహ బ్రాంచ్ చేత గుర్తించినట్టుగాను అది లేనప్పుడు పోయినట్టుగాను మనం భావిస్తున్నాము.
0: Because of body attachment, we feel it when we are alive.
1: ఎన్ని విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ,
0: in spite of all formal education,
1: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ,
0: in spite of all spiritual practices,
1: గమ్యము మాత్రము పొందక తప్పదు.
0: We must reach the goal.
1: అది ఏనాటికైనా కూడా మానవుని యొక్క పరమావధి ఏమిటి?
0: What is the destiny of man?
1: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి.
0: To experience the spirituality is the end of man.
1: త్యాగరాజు కూడా చెప్పాడు, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకురీతి భూమిని.
0: త్యాగరాజు
1: ఓ రామా, పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ ఎప్పటికైనా ఒకటి దినము ఎప్పటికైనా ఒకప్పటికి తిరిగి ఒక చెట్టును వెతక తప్పదు.
0: త్యాగరాజు సెడ్ బర్డ్స్ మే ఫ్లై హై స్కై బట్ అట్ వన్ టైమ్ ఆర్ అదర్
1: చెట్టును ఆశ్రయించక తప్పదు.
0: దే మస్ట్ rest on branches.
1: ఎంతసేపని ఆకాశంలో సంచరిస్తుంది?
0: How long they move about across the sky?
1: తిరిగి ఒక విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి.
0: Later they have to rest on the branches.
1: అటువంటి మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ,
0: though man had many births,
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
0: in spite of practices,
1: దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు తప్పదు.
0: He has to submit himself to the divinity. It's a must.
1: కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచి మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని,
0: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్ బెటర్ వి సబ్మిట్ నౌ ఇన్
1: సాంఖ్యము హెచ్చరిస్తూ వచ్చింది.
0: ద సాంఖ్య టీచర్స్ దట్ వే
1: దైవత్వం అనేటువంటి దానిని,
0: ద డివినిటీ,
1: విశ్వసించటము మానవత్వము కాదు అనింది.
0: Forgetting the divinity is no true human quality.
1: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనింది.
0: It is the demonic nature in man.
1: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
0: What is the practice to be undertaken?
1: సాధన సాధ్యమైనటువంటి మనం చేయనక్కరలేదు.
0: We don't need to do that which is impossible.
1: మానవుని యందు ఉండినటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలం చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
0: Therefore we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
1: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కరలేదు.
0: To see the fire covered by the ash, you don't need to do any practices.
1: Woof, ani hoopite nimuru pothundi, nippu kanipistundi.
0: Blow off the ash, then you will see the fire.
1: Neeti paina kappinatundi paachini manam yememo yantra tantramalato kaani japa japa janalato kaani danni choodaniki prayatnam cheyatam prayojanam ledu.
0: Water covered by moss, you don't need to see the water with the help of any machinery.
1: Paina kappina paachini manam pakkaku netti neeru manaku saakshatkaristayi.
0: Remove the moss, you will find the water.
1: Kanukane mana yokka పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయవాసన అనేటువంటి వాచి కప్పబడింది.
0: దేర్ఫోర్ ద హార్ట్ దట్ ఇస్ ప్యూర్ ఇస్ కవర్డ్ బై సెన్సువల్ ప్లెజర్ ద మాస్.
1: దానిని సత్కర్మ అనేటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి.
0: విత్ ది హ్యాండ్స్ ఇండల్జింగ్ గుడ్ యాక్టివిటీస్ వీ షుడ్ బ్రష్ అసైడ్ ద మాస్.
1: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి.
0: టు సీ ద ఫైర్ కవర్డ్ బై ద యాష్ with namasmarana, chanting the name of the Lord,
1: should blow off.
0: Then you will find the manifestation.
1: Chala sulabhamaina margam idi.
0: It is the easiest path.
1: Karukane hare nama hare nama hare namaiva kevalam kalau nastiyeva nastiyeva nastiyeva gatinda. Ee kaliyugam lopala namasmaranaku minchinatvantidi marokati ledani chakkaga prabodhistu vachindi.
0: It taught very clearly, in this age of Kali there is nothing more than the name of the God.
1: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవాలన్నా,
0: టు ఎక్స్పీరియన్స్ డివినిటీ,
1: సంఖ్యాతత్వాన్ని మనము కొంతవరకు విస్మరించాలి.
0: వి హావ్ టు ఫర్గెట్ ద నంబర్స్.
1: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మ తత్వం విశ్వసించడానికి వీలవుతుంది.
0: వెన్ యూ ఫర్గెట్ ద వరల్డ్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది,
0: దేర్ఫోర్ ద సైన్స్ ఆఫ్ సాంఖ్య,
1: ప్రకృతి జీవ పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ ఇండివిడ్యువల్
1: తత్వంలో ప్రకృతివి,
0: ద నేచర్
1: పరమాత్మది ఒక తత్వము, జీవాత్మది మరొక తత్వము, ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడిన అవుతుంది.
0: దేర్ఫోర్ ఆల్ దిస్ పుట్ టుగెదర్ నేచర్ ఇండివిజువల్ గాడ్ అండ్ క్రియేటర్
1: చెప్పాడు.
0: దిస్ వాట్ హీ సెడ్.
1: మాయకు లోనవును,
0: సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
1: మాయకు తానవును.
0: He becomes illusion.
1: Maya 25 marmamulavunu. Maya 25 marmamulavunu.
0: This illusion becomes 25.
1: Maya 25 marmamu telisite maya maya maya maribayalavunu.
0: If you know the secrets of all these 25.
1: Kaga ee 25 tattvalanu chakkaga manam artham chesukunte,
0: when you understand the 25 traits clearly,
1: 26 tattvam maname ayipotam.
0: We become the 26.
1: Idi ye sankhyam yokka chakkani sulabhamaina margani prabodhinchindi.
0: That's how the Sankhya taught clearly and nicely.
1: Mana yendunnatundi karmendriya gnanendriya pancha pranamulu yokka tattvamulu,
0: the nature within us, the five senses, inner senses,
1: dooram chesukunnataku veelu kaadu.
0: It's not possible to gather.
1: Kaani daanini manamu sariyaina margamulo pravesha pettali.
0: But we should put them in along the proper track.
1: Kontha neemanni manamu anubhavinchali.
0: We should observe discipline.
1: Neemamu lenappude
0: When there is no discipline,
1: మనం ఈ ఇంద్రియములను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టలేము.
0: It's not possible to put senses along the right way.
1: సృష్టి యొక్క చిత్తం ఎంత విచిత్రంగా ఉన్నదో విచారించవచ్చును.
0: We can understand the mystery of nature.
1: రాత్రిం పగలు ఋతువులు ఇవన్నీ కూడా తమ తమ నియమమును అనుసరిస్తూ నియమానుసారంగా ప్రవర్తిస్తున్నాయి.
0: Day, night and seasons proceed as per discipline.
1: ఈ నియమమే లేకుండినా రాత్రిం పగలే లేదు.
0: When there is no discipline, there is neither day nor night.
1: రాత్రిం పగలే లేకుండినా ఋతువులే రావు.
0: Without day and night, you don't get seasons.
1: ఋతువులే లేకుండినా మానవుడికి ఆహారమే లభ్యం కాదు.
0: When there are no seasons, you don't get food.
1: కనుకనే నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: Therefore, discipline is very important.
1: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
0: Therefore, Sankhya, all the nature with the 25 traits.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము. నియమం అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయి అనేటువంటిది మానవులు చక్కగా గుర్తించాలి.
0: Human beings should recognize what will happen if the discipline is not followed.
1: England lo oka raitu,
0: a farmer in England,
1: paala vyaparam chestu vachadu.
0: He is doing business milk.
1: Atanu chakkani prabhutvam yokka nibandhanalu paatistune vachadu.
0: He observes all the rules of the government.
1: Atanu satya hrudayudu.
0: He has got all truth in his heart.
1: Atanu dharma reetiya tana yokka pasuvulu nundi paalam teesi ammutu vachadu.
0: He draws milk out of the cows and sells them.
1: కాని కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
0: But he observed that change in the milk.
1: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్ట్ చేశారు.
0: Those that noticed the change in the quality of the milk has taken a matter to court.
1: ఇటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
0: They reported that he is not selling good milk.
1: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
0: Thereafter, court proceeded.
1: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
0: The farmer was summoned to the court and judge started questioning him.
1: కాని ఈ రైతు ఉన్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
0: This farmer explained the fact what had all happened.
1: కాని దీనిని విశ్లేషించినటువంటి యొక్క న్యాయాధికారి
0: that judge
1: తానే స్వయంగా కొంతమంది వర్కర్స్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
0: The judge personally investigated, observed the milk.
1: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
0: He also decided it's not good milk.
1: ఈ రైతు యొక్క దోషము కాదనియు
0: it's not the mistake of the farmer.
1: ఈ కేవలము పశువునందే ఈ విధమైనటువంటి పాలు చెడడానికి మూల కారణం ఉన్నదని
0: it's only the very cow that is
1: నిర్ణయించి
0: he decided so.
1: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
0: Later he made thorough inquiry.
1: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను కొన్ని అశాంతుల వల్లను సకాలంలో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
0: Because of certain anxieties and difficulties at home, this farmer could not get raw water.
1: చిక్కినప్పుడంతా పాలను పితకటము అమ్మటము ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి నియమమునకు వితక్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
0: So he was drawing the water, the milk out of the udder of the cow.
1: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది.
0: సో ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డ్రా మిల్క్ ఎట్ ప్రాపర్ టైం.
1: అప్పుడే ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరము కూడాను సరి అయినట్టుగా ఉంటాయని సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడాను మార్పు చెందుతుందని ద్వేషము అసూయ కామము దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయములో చేరినటువంటి వారికి
0: those with all hatred, jealousy and wicked qualities in heart
1: తాను అన్నము తినే సమయమునందు
0: as he eats food
1: ఆ యొక్క జీర్ణకోశమునందుండేటువంటి దుర్వాసన మెదడుకు తగులుతుంది.
0: All that is present in the digestive system will reach the brain.
1: ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతూ వస్తాయి.
0: When all this foul smell goes to the brain, he will have bad habits.
1: కనుకని ఆహారము నుండి పానీయము నుండి కూడాను ఈ విధమైనటువంటి దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
0: When discipline is not observed, all these wicked qualities come out of food and drink.
1: అసలు మనసు ఎక్కడి నుంచి పుట్టుండాలి?
0: Where from the mind originates.
1: మనసు ఆహారం నుంచే పుట్టుండాలి.
0: The mind is originated out of food.
1: మనం ఎట్టి ఆహారం భుజించుమో
0: as is the food,
1: అట్టి మనసుగానే పోతుంది.
0: So is the mind.
1: కనుక నీ పూర్వ మహర్షులందరూ కూడాను సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
0: Therefore ancient rishis said that you should eat sattvic food.
1: మన ప్రాణం ఏమిటి?
0: What is our life?
1: త్రాగే నీరే ప్రాణం.
0: The water is life.
1: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మనంగా వెళుతుంది.
0: The gross part of the food is left excreted.
1: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
0: Subtle form will transform into muscle.
1: అసూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
0: Subtlest form of food becomes mind.
1: అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
0: So out of the water we drink, gross portion is excreted.
1: సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది.
0: The subtle portion transforms into blood.
1: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
0: The subtlest portion is the life.
1: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
0: Therefore this power of life in water.
1: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము ఎవరైనా మూర్చి వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతూ ఉంటారు.
0: We see in the world if anyone faints.
1: అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి.
0: We sprinkle water because there is power in water.
1: అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి.
0: సో యాజ్ వి డ్రింక్ యాజ్ వి ఈట్ వి షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్.
1: కనుకనే పూర్వ సాంప్రదాయమును పురస్కరించుకొని
0: బేసింగ్ ఆన్ ది ఓల్డ్ ట్రెడిషన్
1: మనం భుజించే ముందుగా
0: బిఫోర్ ఈటింగ్
1: అవమానం చేసేటువంటి ప్రాణాయ నమః ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పితం చేసి ఆ జలము తీసుకునేటువంటి వాళ్ళు.
0: దే యూజ్ టు ఆఫర్ వాటర్ first to God and then drink.
1: Pancha pranamulaku kudunu arpitam chesi
0: offering to all five life principles.
1: Ani prasadam ga bhujinchatam cheta
0: taking it as prasad
1: aa aaharamulo dosham lekunda potundani
0: there will be no defects in food.
1: Prana apana vyana udana సమానమైనటువంటి ఈ పంచప్రాణములు కూడా మొట్టమొదటి అర్పితం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది
0: సాంఖ్య దర్శన. Taught that it has to be offered to five life principles.
1: మన విద్యార్థులకు బాగా తెలుసును.
0: Our students know pretty well.
1: భుజించేకు ముందుగా
0: prior to taking food
1: భగవత్ అర్పితం బ్రహ్మార్పణం బ్రహ్మహావి అర్పితం చేస్తున్నారు.
0: We offer food to God.
1: ఎందుకోసం అర్పితం చేయమని?
0: Why should it be offered?
1: ఈ యొక్క పదార్థములో మూడు విధములైన దోషములు ప్రవేశిస్తున్నాయి.
0: In this matter there will be three defects.
1: పాత్ర శుద్ధి,
0: the cleanliness of the vessel,
1: పాక శుద్ధి,
0: the cleanliness of
1: పదార్థ శుద్ధి
0: and the material.
1: ఈ మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్త శుద్ధి ఏర్పడుతుంది.
0: When all the three are pure there will be purity of heart.
1: ఈ మూడు కూడాను శుద్ధిగా లేనప్పుడు
0: when there are three are not pure
1: అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
0: There will be no purity within us.
1: కనుకనే పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును.
0: సో వీ కెన్ కీప్ ది వెసల్ క్లీన్.
1: కానీ పదార్థ శుద్ధి ఏ అంగడిలో ఏమి తెచ్చావో ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ హౌ ది మెటీరియల్ ఇస్ బ్రాట్ వెదర్ ఇట్ ఈస్ స్టోలన్ ఆర్ బాట్.
1: కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు.
0: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ ది క్లీన్నెస్ ఆఫ్ మెటీరియల్.
1: చేసేటువంటి వాడి భావాలు ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో.
0: What feelings that the cook has at that time.
1: వాడు ఏదైనా దుర్భావంతో దీన్నంత వండుతూ ఉంటుంటే ఆ పదార్థంలో దుర్భావంలో ప్రవేశిస్తుంటాయి.
0: If the cook has bad feelings, the cooked food also will have bad.
1: కనుకనే ఈ పాత్ర శుద్ధి పాక శుద్ధి పదార్థ శుద్ధి చూడడానికి అసాధ్యమైనటువంటి కనుకనే దానిని బ్రహ్మార్పణము దానికి భగవంతునికి అర్పితంగా చేసినప్పుడు ఈ యొక్క దోషములన్నీ కూడా పరిహారం అయిపోయి అది పరిశుద్ధమైన రూపొందుతుంది. అప్పుడు దీన్ని భుజించడానికి అన్నం కాదది ప్రసాదంగా రూపొందుతుంది.
0: As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes prasada.
1: అయితే ఇది పరిశుద్ధం కావడానికి లోపల ఉండేటువంటి ఒక కారణం ఏమిటి?
0: What is the reason for its purification?
1: నీవు బ్రహ్మార్పణం చేసినప్పుడు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం. అయ్యా నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్యాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణించేస్తున్నాడు కనుక అది పరిశుద్ధమైపోతుంది.
0: The food that you have eaten is digested by God within, therefore food is purified.
1: ఈ ప్రార్థన చేయకుండా ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది.
0: If we don't offer prayer before eating, all that will be waste.
1: జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్వాన రూపంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో వెయ్యాలి.
0: We have to offer the prayer with full faith. God is present in the form of
1: ఏదో ఈ ప్రార్థనంత కూడాను హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
0: Some foolish students take it as a matter of just a routine.
1: ఒక హాస్టల్లో భోజనం సమయంలో మాత్రమే ప్రార్థన చేస్తారు. ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, తత్వం లేదు, అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
0: They pray so while they are in hostel. The moment they go home, they don't pray and lead a life in
1: ఇంకా ఈనాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయో తెలుసిన?
0: You know how the dining today?
1: పాపం సంవత్సరం అంతా కూడా పుట్టబర్తి లోపల లేక బెంగళూరు లోపల అనంతపురంలోనూ మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
0: As children studying here in Vrindavan, Prashanthi Nilayam in Anantapur campus, they have no chance to watch TV.
1: Avi chustu vaati bhavamtone veedu bujinchatam cheta aa thoughts e veediki ostunnayi.
0: Parents serve food to their children in front of TV.
1: Kanukane hallways lo bayata poyinappudu pillalu chedadaniki moola kaaranam ide.
0: This is the only reason why students are spoiled in vacation.
1: Endukatte tine aaharam ni emaatram kodunu bhagavat arpitam gaavinchatam ledu.
0: Because food eaten is never offered to God.
1: కనుకనే టేబుల్ పైన కూర్చుంటే టేబుల్స్ టేబుల్ సేపు కొట్లాడుతున్నాయి.
0: Therefore, as you sit in front of the table,
1: ఆహార శుద్ధి అత్యవసరము అని కూడాను ఈ సాంఖ్యము ఖండితంగా బోధించింది.
0: Therefore, Sankhya explained very clearly the purity of food.
1: ఎందుకంటే పంచపాణముల యొక్క అంతర్భూతంగా ఉండేటువంటిది ఈ ఆహారం.
0: The food is the inner current for all the five life principles. దేహమే
1: ఆహారం యొక్క స్వరూపము.
0: The body is the very form of food.
1: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: ఇట్ ఇస్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
1: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: ఇట్ ఇస్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
1: మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే.
0: ద బాడీ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫుడ్ ఆఫ్ ది ఫుడ్ ఈటెన్ బై పేరెంట్స్.
1: ఆహారమే
0: దట్స్ ఫుడ్.
1: ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: ద బాడీ విచ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అగైన్ ఈట్స్ ఫుడ్.
1: కనుక ఆహారం ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: And hence food consumes
1: అన్నము అన్నమునే భుజిస్తుండాలి.
0: Food eats food.
1: అన్నమయ జీవితం మన దేహము.
0: The body is the form of food.
1: తిరిగి భుజించేది కూడా అన్నమే.
0: And we eat food.
1: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
0: So Sankhya taught that food is very important.
1: ఇవన్నీ కూడాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కూడాను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
0: No one would understand out of these texts.
1: అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైనటువంటి ఈవిడి ఉంటుండాలి.
0: In very small these things, very important things are present.
1: చిన్నది కదా చిన్నది కదా మనం అలక్ష్యం చేస్తే అదే పెద్ద సముద్రం వలె అలలుగా రూపొందుతుంది.
0: If you neglect because they are fractional, they become gigantic.
1: చిన్న చిన్న ఒక విధమైనటువంటి యొక్క చెదులు కర్రకు పడుతుంది.
0: We find the pest attacking the wood.
1: చిన్న చెదులే కర్రకు పట్టి క్షణాల లోపల కర్రనంతా భస్మం చేస్తుంది.
0: The pest will destroy the entire wood.
1: కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
1: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు ఉత్తమమైనటువంటి భావములు పంపొందింప చేసుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్ హై థాట్స్ నోబుల్ థాట్స్.
1: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
0: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
1: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దాన్ని విమర్శించింది.
0: The Nyaya explained clearly the difference between atoms.
1: Kani, but Sankhyamu, ee anuvu aneetundi padamune deeni teesaraledu.
0: Sankhya did not bring in this word.
1: Prapanchamanta anumayamainatundi swaroopame.
0: The entire world is full of atoms.
1: Prati padarthamu anumayame.
0: Every matter is full of atoms.
1: Prati vishayamu anumayame.
0: Everything is full
1: of atoms. Panchabhutamulu anumayame. పంచభూతములు అనుమయం.
0: All the five elements are full of atoms.
1: అంత అణువైనప్పుడు తిరిగి అణువు అనే ప్రత్యేకమైనటువంటి భేదం ఎందుకు మనం పెట్టాలి?
0: Then why should we name it separately atom?
1: అంత అణువే.
0: Everything is full of atoms.
1: అణువే భగవత్ స్వరూపము.
0: Atom is the very form of God.
1: అణువరణీయాన మహత్వం. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వము.
0: The divinity is present in this atom.
1: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనములు కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
0: The three darshanas taught the divinity doubtlessly.
1: Aiti sankhya yogamulo undinatvanti yokka satya swaroopanni,
0: however the true nature as a proposed
1: sankhya darshanamulo undinatvanti satya swaroopanni,
0: the true form
1: yoga darshanamulo diniki sakshatkarimpa chestundi.
0: Is manifested in yoga darshana.
1: Nyayam,
0: the nyaya,
1: ee nyayam aneetundi,
0: this nyaya
1: satya swaroopamu,
0: is true form.
1: Nyayame satyam.
0: Justice is truth.
1: Satyame nyayam.
0: Truth is justice.
1: అది ఏ ప్రకృతి?
0: That is nature.
1: ప్రకృతి సత్య స్వరూపము.
0: Nature is the form of truth.
1: ఈ ప్రకృతి నిన్నేమో బాధిస్తుండాలని చెప్పని, ఈ ప్రకృతి నిన్ను మోసం చేస్తుండాలని నీవు భావిస్తున్నావు. పొరపాటు పొరపాటు.
0: You feel that you are deceived by nature. It is mistaken view.
1: ప్రకృతి నిన్ను వంచించడం లేదు.
0: Nature is not deceiving.
1: నీవే ప్రకృతిని వంచిస్తున్నావు.
0: You are deceiving nature.
1: ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: You have to know the truth.
1: ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతిమయమైనటువంటి ఒక సుశబ్దంగా ఉంటుండాలి. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటుండాలి.
0: నేచర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ సెక్రెట్.
1: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి,
0: ద ప్యూర్ నేచర్,
1: ఎట్టి మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
0: డిపెండింగ్ అపాన్ ద వన్ ఇట్
1: ఎట్టి భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
0: ద వన్ విత్ ది ఫీలింగ్స్,
1: అట్టి భావస్వరూపాన్ని పొందిపోతుండాలి.
0: ఇట్ విల్ హ్యావ్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కరెస్పాండింగ్లీ.
1: ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ ప్యూర్ వాటర్.
1: ఇందులో ఏమాత్రము మాలిన్యం లేదు.
0: దేర్ ఇస్ నో డర్ట్ వాటర్.
1: కానీ ఈ పరిశుద్ధమైన జలము,
0: దిస్ ప్యూర్ వాటర్,
1: ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
0: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ రెడ్ బాటిల్ ఇట్ లుక్స్ రెడ్.
1: పచ్చని బాటిల్లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ పోర్ ఇట్ ఇన్ గ్రీన్ బాటిల్ ఇట్ లుక్స్ గ్రీన్.
1: బాటిల్ రంగు ఎలాగా ఉంటుండదో ఈ జలం కూడా ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద బాటిల్ సో ఇస్ ద కలర్ ఆఫ్ వాటర్.
1: కానీ జలములో భేదం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్.
1: బాటిల్స్ లో భేదం ఉంటుంది.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ బాటిల్.
1: అదే విధంగా మన దేహాలంతా కూడా ఒక విధమైనటువంటి సీసాలు బాటిల్స్ వంటివి.
0: సో అవర్ బాడీస్ ఆర్ కంపేర్డ్ టు
1: గ్లాస్ బుట్టి వంటివి.
0: They are glass bottles.
1: ఎప్పుడు పగులుతుందో,
0: when they break,
1: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
0: what will happen to them,
1: చెప్పలేము.
0: No one can say.
1: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
0: the feelings with which we fill the bottle,
1: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
0: The feelings will assume that color.
1: విద్య హృదయం లోపల ప్రవేశిస్తే,
0: if the education enters into wicked heart,
1: ఇది అహంకారమయమైపోతుంది.
0: It will be egoistic.
1: కానీ సజ్జన హృదయంలో ఈ విద్య ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటు నోబుల్ సోల్,
1: సత్య మార్గం అనుభవిస్తుంది.
0: ఇట్ విల్ ఎంజాయ్ ట్రూత్.
1: వినయ విజేతను అనుభవిస్తుంది.
0: ఇట్ లైక్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: కనుక విద్యలో దోషం లేదు.
0: సో దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్ ఇట్.
1: అదే విధంగానే ధనం కూడాను.
0: సిమిలర్లీ మనీ ఆల్సో.
1: దుర్బుద్ధులు కలవాణి యొక్క దీనిలో ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఇట్ ఈస్ విత్ బ్యాడ్ మ్యాన్,
1: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
0: హీ విల్ మిస్ యూజ్ మనీ.
1: సద్భావములు కలవాణి యొక్క చేతిలో ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గుడ్ వన్,
1: సత్కార్యములు చేస్తుంటాడు.
0: హీ విల్ డూ ఆల్ గుడ్ యాక్టివిటీస్.
1: కనుక ఈ ధనమునకు భేదము లేదు.
0: మనీ హ్యాస్ నో
1: డిఫరెన్స్. ఈ విద్యకు భేదము లేదు.
0: ఎడ్యుకేషన్ హ్యాస్ నో
1: డిఫరెన్స్. ఈ విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటుండాలి దోషములు.
0: డిఫెక్ట్స్ లైస్ ఇన్ ద హార్ట్ బట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ.
1: కనుకనే ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
0: దేర్ఫర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్.
1: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
0: ఫైవ్ సెన్సెస్ ఆర్ సీక్రెట్.
1: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటి.
0: ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యూర్.
1: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహములో ప్రవేశించినప్పుడు,
0: యాజ్ దే ఎంటర్ ఇంటు ద బాడీ విత్ ఫైవ్ షీట్స్,
1: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఐదర్ బికమ్ సేక్రెడ్ ఆర్ అన్సేక్రెడ్.
1: కనుక ఈ పంచకోశములు అయినటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావ తలంపులను అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ ఫోర్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్ వీ షుడ్ డెవలప్ సేక్రెడ్ థాట్స్.
1: అహంకారములకు, ఆడంబరములకు,
0: పర్ఫార్మ్,
1: అసూయకు,
0: జెలసీ,
1: అశాంతికి,
0: రెస్ట్లెస్నెస్,
1: అక్రమములకు, అనాచారములకు అవకాశములు అందించరాదు.
0: వి షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు రాంగ్ యాక్షన్స్ అండ్ రాంగ్ థాట్స్.
1: ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు కూడా తక్షణమే దానిని చిన్న గుళ్ళుగా మారి అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
0: ద మూమెంట్ దట్ గెట్స్ ఇన్ వి షుడ్ త్రో ఇట్ అవుట్ యాజ్ వి ప్లక్ అవుట్ ద థార్న్.
1: ఒక్కొక్క చినుకు రాలుతుంది,
0: డ్రాప్స్.
1: కానీ డ్రాప్ ఒక్కొక్కటే.
0: But there are drops.
1: అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
0: బట్ ఆల్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ టుగెదర్.
1: అదే రీతిగానే మన హృదయములో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
0: Therefore, if we give scope to these small feelings,
1: ప్రారంభములో పల్లె దుర్భావములు రాకుండా చూసుకోవటానికి తగిన సద్భావములను పెంచుకోవాలి.
0: Therefore, we should get away from bad feelings by developing good feelings.
1: ఈ సద్భావములను మనం పెంచుకొనుటకు,
0: to develop good thoughts,
1: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
0: వి షుడ్ గో త్రూ అవర్ సీక్రెట్ టెక్స్ట్.
1: సుచార న్యాయము, వైశేషికము, ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రమో తెలియదు.
0: యు డు నాట్ నో ఎనీవే ఇన్ ద లీస్ట్ వాట్ న్యాయ వైశేషిక.
1: చక్కగా విచారించినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది.
0: వెన్ యూ రీడ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ యూ కెన్ అండర్స్టాండ్ దేర్ సిగ్నిఫికెన్స్.
1: కనుక భేదము లేనటువంటి ఒక తత్వాన్ని ఈ యొక్క దర్శనములు, షడ్ దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఆల్ ది షడ్ దర్శనస్ teach those without any differences.
1: కనుక నీ భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
0: We should never give scope for differences.
1: నిన్న చెప్పినట్టుగా ఒక్క తల్లి పిల్లలమే మనము.
0: వేర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ సేమ్ మదర్.
1: అదే భూదేవే తల్లి.
0: దట్ ఈస్ మదర్ ఎర్త్.
1: ఒక్క తీగి పూలుమే మనము.
0: వేర్ ద ఫ్లవర్స్ ఆఫ్ ద సేమ్ క్రీపర్.
1: తీగి ఒక్కటే,
0: క్రీపర్
1: వేరు వేరు.
0: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్.
1: చూసావా, ఒక్క గూటి పిట్టలమే మనము.
0: వీఆర్ ది బర్డ్స్ ఆఫ్ ద సేమ్ నెస్ట్.
1: ఒక్క గూటి గువ్వలమే మనము. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
0: వీఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ది సేమ్ రేస్.
1: అందరము మానవులమే.
0: వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
1: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
0: Vaisheshika taught very clearly this truth and publicized.
1: కనుకని ఈ షడ్దర్శనములు ఎందుకును ఎట్టి భేదములు కూడాను లేదు.
0: In these షడ్దర్శనస్ there are no differences.
1: చదివే వాడి యొక్క మనోభేదము లేదు, ఇందులో ప్రతిబింబిస్తుంటాయి.
0: Only the reader, his vagaries of the mind entertains different.
1: నిశ్చలంగా ఉండి జలము లోపల,
0: in steady water,
1: సూర్యుడు గాని చంద్రుడు గాని నిశ్చలంగా కనిపిస్తారు.
0: Either sun or moon are reflected steady.
1: ఆ జలము అటు ఇటు అలలుగా రూపొందనా?
0: When the water shapes move,
1: సూర్యచంద్రాలు కూడా అటు ఇటు కదిలినట్టు కనిపిస్తారు.
0: Their reflections also start
1: కానీ సూర్యచంద్రులు కదలటం లేదు.
0: But sun and moon don't move.
1: ఈ జలము యొక్క ప్రభావం చేతనే కదిలినట్టుగా కనిపిస్తున్నారు.
0: Because of the effect of the water, they appear to be.
1: అదే విధంగానే మన యొక్క హృదయం యొక్క ప్రభావమును పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్స్ ఆఫ్
1: మన యొక్క మంచి చెడ్డలు ఆవిర్భవిస్తున్నాయే కానీ,
0: ద గుడ్ అండ్ బ్యాడ్,
1: మంచి చెడ్డలు ఏమాత్రము మన బయట లేనే లేదు.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్పీరియన్స్.
1: నేను చూచాను అనుకుంటున్నావు.
0: యు సే హావ్ సీన్.
1: ఇది నీ అజ్ఞానమే.
0: ఇట్ యువర్ ఇగ్నోరెన్స్.
1: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
0: యువర్ ఇమాజినేషన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే యత్ భావం తత్ భవతి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రిసల్ట్.
1: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
0: సో యు షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్యూరిఫై యువర్ థాట్స్.

సభ జయించగవచ్చు, సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. సూరుడై రణమందు పోరవచ్చు.

రాజరాజై పుట్టి రాజ్యమెలగవచ్చు. హేమ గోదానము ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. గగ

చేయవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమ

0: One can acquire all forms of knowledge and be outstanding in an assembly of scholars. One can fight with all the valor and the courage in times of war. Being born as a king, one can be reputed as an able king. One can offer gold and cows as charity. One can even count the number of stars in the sky. One can mention the names of all the living beings. One can be an expert in all eight forms of knowledge. One can even reach moon, but yet controlling the body and the senses to turn inward and to remain in the state of equanimity, it is absolutely difficult. Students,
1: ఈ విశాల ప్రపంచమునందు మానవుడు నేర్చనటువంటి విద్యలు లేవు.
0: In this vast world, there is no knowledge which man has not acquired.
1: అన్ని విద్యలు నేర్చియు, అన్ని సౌఖ్యములను చూచు, ఈ విశాల ప్రపంచమంతయును సంచరించకూడను, సర్వ పదార్థముల యొక్క రహస్యమును కూడా గుర్తించినవి, కాని తానెవరో తెలియక ఉండా ఉంటున్నాడు మానవుడు.
0: విత్ ద టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేరియస్ ఫీల్డ్స్ బీయింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీ మూవ్స్ అబౌట్ యాక్టివ్లీ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ హీ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ మ్యాటర్ బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈస్.
1: ఇన్ని తెలిసి తానెవరో తనను తెలియకుండా ఉండినా ఇన్ని తెలిసి ప్రయోజనమేమిటి?
0: Without knowing one's own self, what's the fun of knowing the rest?
1: Kanuka manavudu ee jagattunandu udbhavinchi ee visala prapanchamnam sadhava vidyalu nerchi motta modata tanantaanu gurtinchukuntaku tagina krushi cheyali.
0: Therefore, moving about actively in this vast wide world with all the expertise and the knowledge, one should know one's own self.
1: తానెవరో తెలుసుకుంటే జగత్తంతా ఇప్పుడు ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది.
0: ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీల్ బి నోయింగ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ఇది అద్వైతం యొక్క ప్రధాన స్థితి.
0: దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: పదార్థ అద్వైతము, భావాద్వైతము, క్రియాద్వైతము, ఈ మూడు అద్వైతముల యొక్క సమ్మిత స్వరూపమే ఈ ప్రపంచం.
0: ద వరల్డ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ నాన్ డ్యూలిజం ఇన్ త్రీ స్టేట్స్ అట్ ద లెవెల్ ఆఫ్ ద మ్యాటర్ ద ఫీలింగ్ అండ్ యాక్షన్.
1: ఇది ఒక కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ కర్చీఫ్.
1: దీని యొక్క వస్తువు యొక్క అద్వైతం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాన్ డ్యూయల్ ఆస్పెక్ట్ హియర్?
1: ఇది దారముల యొక్క చేరిక.
0: Is the combination of threads.
1: ఈ దారములకు ఆధారం ఏమిటి?
0: What is the basis for these threads?
1: దీనికి ప్రత్తి.
0: It is the cotton.
1: కాబట్టి ఈ వస్తువు యొక్క అద్వైతం ఏమిటి? ప్రత్తి, దారము, గుడ్డ మూడు కూడాను ఒక్కటే.
0: Therefore, the non-dual aspect is this. The cotton first, that becomes thread, and finally becomes a cloth.
1: అదే విధముగానే ప్రతి పదార్థం యొక్క తత్వము త్రికాల భాగ్యంతో కూడినటువంటి ఒక వస్తు స్వరూపాన్ని గుర్తించుకున్నప్పుడు అది ఏ వస్తువు యొక్క అద్వైతం అవుతుంది.
0: లైక్ వైజ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద మ్యాటర్ వెన్ వన్స్ వీ గో డీపర్ వీల్ అండర్స్టాండ్ ద చేంజ్లెస్ ఎసెన్స్ అట్ ద బాటమ్.
1: ప్రతి దారము, వస్త్రము అనేటువంటి రూపనామములు వేరు వేరైనప్పటికీ పదార్థం ఒక్కటే.
0: కాటన్, థ్రెడ్ అండ్ క్లాత్. The name and form vary, but the matter is one and the same.
1: ఇంకా భావాద్వైతం ఏమిటి?
0: Then what is non-dualism in the feeling?
1: ఇన్ని వేల మంది వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు.
0: Thousands have congregated here.
1: ఒక్కొక్కరి రూపనామములు వేరు వేరుగా ఉంటున్నాయి.
0: Each one has got his own name and form.
1: వీరందరూ ఒక్కటి కాదు.
0: They are not one anyway.
1: కానీ
0: but
1: నేను వీరందరూ ఒక్కటే అనేటువంటి ఒక అద్వైతాన్ని నిరూపిస్తాను.
0: Bhagavan proves the fact that you are all one.
1: Roopanamamulu bhinnamuga unnavu kaani
0: though the name and form differ,
1: paristhitulaku prabhavam bhinnamuga unnadi kaani
0: The circumstances vary.
1: ఆశపాశల యొక్క స్థితులు విభిన్నముగా ఉన్నవు కానీ
0: the desire and ambitions differ.
1: కష్ట సుఖములు యందు కానీ
0: in times of pleasure and pain.
1: దుఃఖానందములు యందు కానీ
0: either in times of comfort
1: భిన్నముగా కనిపించుచున్నప్పటికీ
0: do they appear to differ.
1: అందరి యందు ఉండునటువంటి ఒక తత్వము ఒక్కటే, అదే పంచభూతములు.
0: That which is present, common, uniformly distributed in all are these five elements.
1: అందరి యందు కూడా ఈ పంచభూతములు సమానంగానే ఉంటున్నాయి.
0: ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్.
1: ఇది వ్యక్తుల యొక్క అద్వైతము.
0: దిస్ ఇస్ నాన్ డ్యూలిజం అట్ ది ఇండివిజువల్ లెవెల్.
1: ఇందులో ఏ యొక్క భాగం పోయినప్పటికీ, భూతం పోయినప్పటికీ మానవుడు కానేరు.
0: విత్ ఎనీ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మిస్సింగ్ హీ కెనాట్ బి ఎ హ్యూమన్.
1: కనుక రూపనామములు మనం భిన్నంగా చూసినప్పటికీ ఇందులో అంతర్భూతమైనటువంటి యొక్క పంచభూతములు ఒక్కటే.
0: Therefore, name and form may vary, but the five elements are basically essentially same.
1: ఈ సమావేశమునందున్నటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, జగత్తునందున్నటువంటి సమస్త జీవరాశులు కూడాను పంచభూతములే ఏకత్వము.
0: Not merely those who have assembled here in this August assembly, all the rest present all over the universe are one and the same.
1: ఇంకా పదార్థాద్వైతం ఏమిటి?
0: And what is this non-dualism in respect of matter?
1: ఒక స్థితిగతులను పురస్కరించుకొని,
0: బేసింగ్ ఆన్ ది స్టేట్ అండ్ పొజిషన్,
1: ప్రతి మానవుడు కూడా ఏదో కొన్ని అభిష్టములు నిలుపుకొని ఉంటుంటాడు.
0: ఎవ్రీ పర్సన్ ఎంటర్టైన్ సర్టన్ అంబిషన్స్,
1: అనేక ఆశలతో నిండి ఉంటాడు.
0: Yes, so many ambitions.
1: కానీ ఆశలతో నిరాశలు కూడా పొందుతుంటారు.
0: But he has got frustrations and disappointments.
1: అంతులేని ఆశలతో,
0: because of too much of desire,
1: అర్థం కాని ఆవేదనలతో,
0: and the worry with meaning, అప్రాప్త
1: రూపమైన ప్రాప్తికై
0: struggles,
1: ప్రాకులాడి కడపకు నిరాశయై నిస్పృహయై సందేహంగా నిలిచి ఉంటాడు.
0: He struggles to achieve that though quite undeserving. He has got the meaningless worry and anxiety, excessive desire.
1: ఏ పనులు చేసినప్పటికీ,
0: whatever work that is done,
1: ఏ చింతలు సల్పినప్పటికీ,
0: whatever thought entertained,
1: కానీ అన్నింటి యందు కూడాను ఈ ఫలము యొక్క భావం విసర్జించి సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమనేటువంటి భావంతో చేసినప్పుడు ఇది ఏ నిజమైనటువంటి అద్వైతము.
0: ఎవ్రీ థాట్ ఎంటర్టైన్డ్, ఎవ్రీ యాక్షన్ అండర్ టేకెన్, ఇఫ్ ఇట్ ఇస్ డన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్ ఆర్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్,
1: ఫలమును ఆశించినప్పుడే ఇది ఒక ఆశ నిరాశగా రూపొందుతుంది.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ఎక్స్పెక్టేషన్స్, దెర్ బి అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్,
1: అసంతృప్తిగా రూపొందుతుంది.
0: ది సాటిస్ఫాక్షన్ టర్న్స్ ఇంటు డిస్సాటిస్ఫాక్షన్.
1: కానీ సర్వము భగవత్ప్రీత్యార్థంగా భావించినప్పుడు ఏ దుఃఖమునకు, ఏ విచారమునకు, ఏ ఆనందమునకు అవకాశమే ఉండదు.
0: వెన్ వన్స్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ సో యాస్ టు సాటిస్ఫై అండ్ ప్లీజ్ గాడ్, దెర్ నో డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్.
1: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క స్థితులు స్థిర నివాసమై ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
0: సిన్స్ దేర్ ఆర్ ఫోర్ స్టేట్స్ ఇన్ మ్యాన్ దట్ హ్యావ్ కమ్ టు స్టే వన్స్ ఫర్ ఆల్, హీస్ పుట్ టు ఆల్ దీస్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్.
1: మానవుని యందు దేవుడు,
0: గాడ్ ఇన్ మ్యాన్,
1: మానవుని యందు మానవుడు,
0: మ్యాన్ ఇన్ మ్యాన్,
1: మానవుని యందు రాక్షసుడు,
0: డెమన్ ఇన్ మ్యాన్,
1: మానవుని యందు పశువు,
0: అనిమల్ ఇన్ మ్యాన్.
1: కనుకనే దైవము, మానవుడు, రాక్షసుడు, పశువు అన్ని కూడా ఒక్క మానవుని ఎందే ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ గాడ్, మ్యాన్, డెమన్, అనిమల్, ఆల్ దీస్ ఫోర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఏ విధంగా ఉంటున్నాయి?
0: హౌ?
1: పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకొని, దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావం కూడా పురస్కరించుకొని, కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని ఒక్కొక్క స్థానమునందు ఒక్కొక్కటి అభివృద్ధి అవుతుంటాయి.
0: Basing on the position, the circumstances, the time and the space, the reason, the responsibilities, actions undertaken, they come out, express themselves.
1: Kanukane manavuni yandu devudu ye reethiga unnadu?
0: In what form God is present in man?
1: Brahmanishta paro devaha. Ee manavuni yandu nirantaram kudanu daiva chintana salputu ye vidhamainatundi vaanchanu leka అహంకార రహితుడై ఆనందమయుడై నిరంతరం కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: మ్యాన్ థింక్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ, హీ డస్ ఆల్ యాక్టివిటీ ఇన్ యాక్షన్ విదౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్, విదౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో, అండ్ థింక్స్ ఆఫ్ ద డివైన్.
1: పవిత్రమైన భావమును చింతిస్తుంటాడు.
0: He entertains sacred thoughts.
1: పరోపకార సంబంధమైనటువంటి దీంతో పనిచేస్తుంటాడు.
0: హీ రెండర్స్ సర్వీస్ టు ఎవ్రీబడి.
1: నిరంతరం కూడా నువ్వు ఏ వర్క్ చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థంగా చేస్తుంటా. పరో దేవః, ఈ మానవుని యందు నిరంతరం కూడాను దైవచింతను సలుపుతూ ఏ విధమైనటువంటి వాంఛను

0: ఆత్మార్థంగా చేస్తుంటాడు.
1: వాట్ ఎవర్ వర్క్ హీ అండర్టేక్స్ హీ డస్ ఇట్ టు ప్లీజ్ గాడ్.
0: కనుకనే అన్ని గుడ్ వర్క్స్ కూడాను గాడ్ వర్క్స్ గానే రూపొందుతాయి.
1: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ వర్క్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు గాడ్స్ వర్క్.
0: కనుకనే ఇతనికి మరొక చింత లేదు.
1: హీ హాస్ నో అదర్ థాట్.
0: ఇది కేవలము కర్ సర్వ కర్మ కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం ఉంటాయి.
1: The feeling is that all actions be satisfying unto God.
0: కనుకని ఇతని యందు ఈ పవిత్రమైన గుణములు దైవ స్వరూపాన్ని నిరూపిస్తుంటాయి.
1: These sacred qualities, virtues present in man, will prove the divinity in him.
0: మానవుడు తన విషయమును కాని లోక విషయమును కాని ఏమాత్రము చింతించక నిరంతరము కొను పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మాత్రం స్మరిస్తూ ఉంటాడు.
1: Man doesn't think of himself nor of the world. He thinks of this eternal truth, that is divinity latent in him.
0: ee chintaki ekkada nunchi vachayi?
1: Where from you get this?
0: Idi manavuni yokku hriday sthayi nundiye vachayi.
1: They emanate out of the human heart.
0: Kabatti ee daivattam ekkada nunchi aavirbhavinchindi?
1: Where from you get this divinity?
0: Idi manavuni nundine aavirbhavinchindi.
1: It comes out of man only.
0: Kanukane brahmanishta paro devaha. Ee brahmanishta yendu maatrame కాలం గడిపేటువంటి వాడు ఈ మానవుని యందు దేవుడు.
1: Therefore the one who spends all the time thinking of the divine, you'll find the divinity in him.
0: ఆకారం మానవుల ఆకారమే కాని సర్వ కర్మలు కూడాను దైవ చింతనలు గానే జరుగుతున్నాయి.
1: Though he is a human being in form, but all thoughts are absolutely divine.
0: అన్ని కర్మలు కూడాను దైవ కర్మలు గానే రూపొందుతున్నాయి.
1: All good actions transform into God actions.
0: కనుకనే మానవుని యందు దైవత్వం ఈ రీతిగా ప్రకటిస్తూ ఉంటుంటాది.
1: లైక్ దిస్ గాడ్ షైన్స్ మేనిఫెస్ట్ ఇన్ మ్యాన్.
0: ఇంకా మానవుని యందు మానవుడు.
1: నెక్స్ట్ ఆస్పెక్ట్ మ్యాన్ ఇన్ మ్యాన్.
0: సత్య ధర్మో రథో మర్త్య అన్నది వేదము. సత్య ధర్మో రథో మర్త్య. ఈ మర్త్యలోకమునందున్నటువంటి ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్
0: సత్య ధర్మం మాత్రమే వరించి
1: He is after truth and righteousness.
0: సత్య ధర్మమును మాత్రమే విశ్వసించి
1: has full faith in these two.
0: తన మార్గమును తే మాత్రము విడువక
1: he doesn't drop his path.
0: కర్తవ్య కర్మను విసర్జించకుండా
1: he doesn't give up his duties and responsibilities.
0: తన కుటుంబ కర్తవ్యాలు పోషించుకుంటూ వస్తుంటాడు.
1: He takes care of his household responsibilities.
0: దాన ధర్మములో ప్రవేశిస్తుంటాడు.
1: He entertains all acts of charity.
0: దయ ప్రేమలతో నిండి ఉంటాది వాని హృదయము.
1: His heart is full of compassion.
0: మానవుడనగా ఏమిటి?
1: Who is a human being?
0: ఉపనిషత్తులందరూ మానవుడనగా విశ్వాసం కలవాడు అని.
1: Upanishads define manava human as the one with faith.
0: అందరిని విశ్వసిస్తుంటాడు.
1: He has got full faith in everybody.
0: ఇతను భయపడటానికి అవకాశం లేదు.
1: He has no fear at all.
0: భయపడేది మృగము, భయపడేది పశువు.
1: It is only the animal that is fully of fear.
0: పశువు భయపడుతుంది.
1: It is the cow that is afraid of situation.
0: కానీ మనిషి మృగము కాదు, పశువు కాదు, కనుక భయపడకూడదు.
1: So man is not cow, man is not animal. He need not be afraid of anything.
0: కనుక భయపెట్టేటువంటిది మృగము.
1: So it is only animal.
0: నీవు ఇతరుని ఎవరిని భయపెట్టకూడదు.
1: So don't make anyone fear.
0: నీవు భయపడనక్కర్లేదు.
1: Don't have any fear.
0: నీవు పశువు కాదు.
1: You are not an animal. You are
0: మనిషి.
1: You are a human being.
0: కనుకని నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
1: Therefore you should be fearless and you should not cause the sense of fear in others.
0: ఇట్టి నిత్య కర్మల చేత తన నిత్య జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మానవుడు.
1: So man spends his daily routine of activity in this way.
0: ఇంతే కాకుండా
1: not only
0: పరోపకార సంబంధమైనటువంటి ఒక సోషల్ వర్క్స్ అనగా సమాజ సేవలు ఎందు పాల్గొంటుంటాడు.
1: హి ఆల్సో రెండర్స్ సర్వీస్, పార్టిసిపేట్స్ ఇన్ సోషల్ వర్క్.
0: మానవ సమాజం లోపల నిత్య సత్యమైనటువంటి కీర్తులను పొందుతుంటాడు.
1: హి ఆల్సో ఎర్న్స్ రెప్యుటేషన్ అండ్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ సొసైటీ.
0: మానవతా విలువను తాను ఆచరిస్తూ ఆనందిస్తూ ఇతరులకు ఆనందింపజేస్తుంటాడు.
1: హి ప్రాక్టీసెస్ హ్యూమన్ వాల్యూస్ అండ్ హీ డిలైట్స్ హిమ్సెల్ఫ్ అండ్ మేక్స్ అదర్స్ హ్యాపీ.
0: సత్యము అనేటువంటి మానవ ధర్మము ధర్మం పైన ఆధారపడి ఉంటుంది.
1: The truth depends on righteousness, the dharma.
0: ఈ ధర్మము అనేటువంటిది శాంతి పైన ఆధారపడి ఉంటుంది.
1: Righteousness depends on peace.
0: శాంతి అనేటువంటి ప్రేమ పైన ఆధారపడి ఉంటుంది.
1: Peace depends on
0: ఈ ప్రేమ అహింస పైన ఆధారపడి ఉంటుంది.
1: Love depends on
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలన్నీ కూడాను మానవతా విలువలు.
1: Therefore the truth, righteousness, peace and love, non-violence
0: ఒక్క సత్యము నీలో ఉండనా అహింసలో హింసలో నీవు పాల్పడవు.
1: When once there is truth in you, you never resort to violence.
0: నీలో ధర్మం ఉండెనా హింసలో నీవు పాల్పడవు.
1: When once there is righteousness, you never be violent.
0: నీలో శాంతి ఉండెనా హింసలో పాల్పడవు.
1: When you have peace,

0: you'll never be violent.
1: నీలో ప్రేమ ఉండనా హింసలో పాల్పడవు.
0: If you have love, you'll never be violent.
1: కనుకనే సత్యమున్నటువంటి వాడు, ధర్మమున్నటువంటి వాడు, శాంతి ఉన్నటువంటి వాడు, ప్రేమ ఉన్నటువంటి వాడు, ఇతను అహింసలో ఉన్నటువంటి వాడే.
0: Therefore, the one with truth, righteousness and peace and love always spends his time in non-violence.
1: ఈ విధమైనటువంటి మార్గములందు నిత్య జీవితాన్ని మానవుడిగా భావించు, బుజిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ, ఇతరులకు అందిస్తూ ఉంటాడు.
0: This is the true human life. He should find happiness and bliss leading a human life in true spirit.
1: ఇంకా మానవుని యందు ఉన్నటువంటి రాక్షసుడు ఎవరు?
0: Then who is the demon in man?
1: మద్యపానో రథో రాక్షసః అనగా ఈ మత్తు పదార్థములపైన తన ఉన్మత్తుడైపోయి తాను రాక్షసత్వానికి పాల్పడి అనేక విధమైనటువంటి యొక్క దుర్మార్గంలో పాల్గొంటుంటాడు.
0: ద వన్ హూ ఇంటాక్సికేటెడ్ అండ్ హూ ఫర్గెట్స్ హింసెల్ఫ్, లాస్ట్ హింసెల్ఫ్ అండ్ ఎంటర్స్ ఇన్ ఆల్ వికెడ్ యాక్టివిటీ ఈస్ ద వెరీ డెమన్.
1: రాక్షసత్వానికి మరొక కారణం ఆధారం లేదు.
0: There is no other reason to be demonic.
1: ఈ మద్యపానమే రాక్షసత్వానికి ప్రధానమైనటువంటి మూల కారణం.
0: Alcoholism is the main cause for all this demonic activity.
1: దానిని భుజించినటువంటి వానికి మానవత్వం మర్చిపోతాడు.
0: The one who drinks naturally forgets his human quality.
1: ఏం చేస్తున్నానో, ఏం అంటున్నానో, ఏం మాట్లాడుతున్నానో అనేటువంటి విషయం కూడాను తాను మర్చిపోతాడు.
0: He forgets what he speaks and what he does.
1: ఆ సమయంలో తల్లి, బిడ్డ, భార్య అనేటువంటి ఒక ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం ఉంటుండదు.
0: At the time there will be no consideration of mother, father, child.
1: ఇది పాపమా పుణ్యమా అనేటువంటిది కూడాను విచారించడు.
0: He loses that discrimination whether it is a sin or a virtue.
1: కనుక ఈ విధమైనటువంటి చర్యల్లో పాల్గొని తన మానవత్వాన్నే మర్చి
0: So he undertakes to such activity and forgets the human quality.
1: And he
0: goes by this transient world.
1: భవిష్యత్తును విస్మరిస్తాడు.
0: He forgets the future.
1: కనుక ఇట్టి రాక్షసత్వం కూడాను మానవుని యందే ఉంటున్నది.
0: Such a demonic nature is present in man.
1: ఇంకా పశుత్వం ఏ రీతిగా ఉంటుండాలి?
0: Third one, animality, animal quality.
1: ఇది జ్ఞానేన శూన్యః పశుభిః సమానః.
0: The one without wisdom is equal to an animal.
1: ఇతనికి ఎట్టి జ్ఞానము ఉండదు.
0: He has no trace of wisdom.
1: ఏ విధమైన విచక్షణ జ్ఞానము ఉంటుండదు.
0: He has no sense of discrimination.
1: కేవలము తన కడుపుకు తాను తినటము.
0: He eats full.
1: నిరంతరముగా లౌకికమైన భోగభాగ్యములను అనుభవించటము.
0: He always experiences worldly pleasure.
1: ఆహారం నిద్ర భయం మైంద్రాదుల లోపల కాలమును గడపటము.
0: He spends all his time eating and drinking and sleeping.
1: ఇది పశుత్వము యొక్క లక్షణములు.
0: These are qualities of animal.
1: దీనికి అడ్డు తగిలినటువంటి వారిని హింసించటము.
0: He will also be violent against those that come in his way.
1: పరమం దూషించటము.
0: He goes on accusing others.
1: పరమను హాస్యాస్పదం గావించటము.
0: He will be making fun of others.
1: ఇవన్నీ కూడాను కేవలము ఒక పశుత్వం యొక్క లక్షణాలుగా ఉంటుంటాయి.
0: These are all the qualities of an animal.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పశుత్వము, రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము అనేటువంటి నాలుగు తత్వములతో నిండి ఉంటున్నాడు మానవుడు.
0: Therefore every man has got these four qualities. Animal qualities, demonic qualities, human qualities and the divine qualities.
1: మనం ఈనాడు అనేక విద్యలను అభ్యసిస్తున్నాము.
0: Today we study various forms of knowledge.
1: ఈ విద్యలను అభ్యసించి ఏం పోగొట్టుకుంటున్నాం మనం?
0: What is that we are actually losing?
1: అనేక మంది ప్రపంచం లోపల ఎన్నో విద్యలను అభ్యసించినటువంటి వారు ఉన్నారు.
0: In this world there are many people who have learned many forms of education.
1: ఇన్ని విద్యలు నేర్చుకుని మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత ఏమిటి అని ఏమైనా గుర్తించుకున్నారా?
0: Having learned so much, have they ever realized the significance and greatness of human life?
1: వారి వారి గౌరవ మర్యాదలు, వారి వారి ధన సంపాదనలు వారు చూసుకుంటున్నారే కానీ నేను మానవుడిగా ప్రవర్తిస్తున్నానా లేదా, నేను మానవుడు అంటే ఏ విధంగా ఉంటుండాలి అనేటువంటి క్వశ్చన్ వేసుకుని ఎవడైనా మానవుని వల్లే బ్రతుకుతున్నాడా?
0: Everyone takes care of their own reputation, their own prestige and the dignity and the money. Has anyone answered the question, is human or not?
1: మానవుని వలె డ్రెస్ వేసుకుంటున్నాడు.
0: He has got an attire of a human.
1: మానవుని వలె అధికారం చెలాయిస్తున్నాడు.
0: He occupies the position of a human.
1: కానీ మానవత్వాన్ని తాను ఏమాత్రం గుర్తించడం లేదు.
0: But he doesn't recognize the human quality.
1: మానవుడు అంటే ఏమి?
0: Who is the human being?
1: కామ క్రోధ లోభ మోహ మత్సర్యం అనేటువంటి దానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: The one who doesn't give any scope for lust, greed, anger, avarice.
1: తన హృదయంలో నుంచుకొని
0: విత్ దిస్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ అండర్ కంట్రోల్.
1: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
0: వెల్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ రీడింగ్ అబౌట్ దిస్ థింగ్స్? ఎంత డబ్బు
1: సంపాదించి ఏమి ప్రయోజనము?
0: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ అమాసింగ్ వెల్త్?
1: ఇది అంత నిరర్థకము.
0: ఇట్స్ ఆల్ యూజ్లెస్.
1: ఇదంతా వ్యర్థమైనటువంటి చదువులు.
0: ఇట్ విల్ ఆల్ బి ఇన్ వెయిన్.
1: చదువు చదివినటువంటి వాడు సరైన మార్గంలో ప్రవర్తించాలి.
0: ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ కండక్ట్ హింసెల్ఫ్ ప్రాపర్లీ. virtues,
1: sadbuddhi,
0: good intellect,
1: satyanirati,
0: adherence to truth,
1: bhakti,
0: devotion,
1: kramasiksha,
0: discipline,
1: kartavya palanamulu,
0: discharging the responsibilities. It is the education that teaches all. Student must learn.
1: ఏమిటి నేర్చుకుంటున్నారు?
0: What is that you learn?
1: ఈ క్రమశిక్షణ ఉంటుందా?
0: Do you have discipline?
1: భక్తి క్రమశిక్షణ లేకపోతుంటే ప్రయోజనం ఏమిటి?
0: Without devotion and discipline, what is the use?
1: ప్రతి దాని యందు కూడాను మానవతా గుణములను ప్రవేశపెట్టాలి.
0: We have to see that there will be human values in every aspect of our life.
1: ఎప్పుడు చూసినా కూడాను ఇతరులను దూషించటము, ఇతరులను పరిహసించటము, ఇతరులను హాస్యాస్పదం గావించటము, ఇతరుల యొక్క దోటపాట్లు మాత్రమే మనం చింతించడంతో కాలం గడుపుతున్నాం.
0: We spend all the time accusing, criticizing others, making fun of others, finding fault with others.
1: ఇతరుల యొక్క మంచి చెడ్డలను మనం చింతించడం చేత మన గతి ఏమవుతుందది? మా మంచి చెడ్డలంతా కూడా మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
0: When we go on thinking of others, good and bad, those qualities get into you.
1: కనుక ఎవరిదో కాదు నీవు చింతించటము.
0: You're not thinking of anyone.
1: పరుల చెడ్డంతా కూడా నీలో రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంటారు.
0: All the bad you'll think of will be in you also.
1: కారణం ఏంటి?
0: Why?
1: పరుల చెడ్డను నీవు చింతిస్తున్నావు.
0: Because you constantly think of bad of others.
1: కనుక నీ ఇతరుల యొక్క చెడ్డను నీవు ఏమాత్రము చింతించకూడదు.
0: So never think of bad of others.
1: ఒకవేళ ఇతరులు ఏమైనా చెడ్డగా ఉంటుంటే దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయి.
0: If anyone is bad, try to correct, rectify.
1: అంతే కాదు నీవు మంచివాడైతే ఇతరుల చింతను నీవెందుకు చింతించాలి?
0: If you are truly good, why should you think of anybody?
1: కనుక ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదంటే నిరంతరము కూడా ఎవరినో ఒకరిని చింతన చేయటము, ఎవరినో ఒకరిని విమర్శించడము, ఎవరినో ఒకరిని దూషించడము, ఎవరినో ఒకరిని పరిహసించడము, ఎవరినో ఒకరిని హాస్యాస్పదంగా చూడటం.
0: What is the trend of modern man? He goes on thinking, accusing, criticizing, making fun of someone or other.
1: ఇలాంటి విద్యకు లక్షణమనే కావు.
0: This is not a qualification.
1: ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటి గుణములు.
0: It is just opposite the human life.
1: మానవతా విలువను గుర్తించేటువంటి మానవుడు ఎవరిని కూడా ఏ విధంగా కూడా పరిహసించడు.
0: The one who has known, practices human values will never make fun of anybody. He will never demean anybody.
1: కనుక ఇతరులను కించిత్పరిచేటువంటి ఒక తత్వము ఇది కేవలము ఒక పశుత్వమే.
0: ఇఫ్ యూ హ్యూమిలియేట్ ఎనీబడి ఇట్స్ అనిమల్ క్వాలిటీ.
1: కేవలము స్వార్థత్వానికి మూల కారణమే.
0: సెల్ఫిష్నెస్ ఇస్ ద రూట్ కాజ్.
1: కనుక మానవుని యందు ఈ స్వార్థం అభివృద్ధి కావటం చేతనే రాగద్వేషములు అనేటువంటివి అందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
0: Because of this selfishness ever on the rise, you find this attachment and hatred.
1: ఈ స్వార్థం మితిమీరిపోతుండాలి.
0: This selfishness
1: అంతవరకు కూడా స్వార్థం స్వార్థం స్వప్రయోజనమే.
0: Until the end approaches, he spends all the time in selfishness.
1: సరి అయినటువంటి స్థితిని పొందేది.
0: When does he reach the correct
1: level? పుట్టినందుకు ఏమి సార్థకము?
0: What is it?
1: భూమికి బరువు తిండికి చేటు.
0: And it's just a burden to earth and also waste of food that he part.
1: మనం మానవునిగా పుట్టినందుకు 10 మందికి ఏమైనా సహాయం చేయాలి.
0: Having been born a human being, we should help.
1: అది 18 పురాణముల యొక్క సారము.
0: That is the essence of 18 epics.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ స్టేటెడ్ బై వ్యాస ఇన్ 2 సెంటెన్సెస్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో హెల్ప్.
1: ఎక్కడ చూసినా హర్ట్ హర్ట్ హర్ట్ హర్ట్.
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్ దిస్ హర్ట్ హర్ట్.
1: చదువుకున్న వాడి మొదలుకొని
0: చదువులేనటువంటి
1: వాటి వరకు,
0: కోటీశ్వరు నుండి
1: మొదలుకొని కూటి పేద వరకు కూడాను ఈ హర్ట్ హర్ట్ హర్ట్.
0: Right from the educated, the illiterate, the pauper to the millionaire,
1: bidavadu chinna apakaram chesthe kotisodu pedda apakaram chestunnadu.
0: If a poor man harms in a little way a rich man,
1: sahayam anetunte vaada manasu emattukunnu aavirbhavinchatam ledhu.
0: There is no trace of help in him.
1: Oka daanamu dharmamu anetunte oka sadbhavame athani endu untatam ledhu.
0: There are no good feelings of charity.
1: Ee prapanchamlo putti emi prayojanam?
0: What is the use of this human life and birth?
1: Ee vidhamana sampadinchi emi prayojanam?
0: What is the use of earning money?
1: Kalukane mana chaduvulanta kuda nirupayoganga maaripothunnayi.
0: Therefore all our learning
1: dana sampadana nimittamai kaalamunu karmamunu kaayamunu kuda vyattam gaavinchukuntunnamu.
0: We waste our time only to earn money. We waste our money.
1: Ee sampadinchi emaina mana venta teesu పోతున్నామా? లేదు.
0: Do you take money with you at the end? No.
1: ఏ కాసైనా తీసుకుని పోవటం లేదు.
0: You don't take single
1: coin. ఏ మట్టైనా తీసుకుని పోవటం లేదు.
0: Not even sand.
1: అదే అలెగ్జాండర్ బోధించినటువంటి సరైనటువంటి సత్యవాక్ పరిపాలన.
0: That is the teaching of Alexander in this context.
1: భారతదేశం పైన దండెత్తి వచ్చి
0: having attacked
1: తిరిగి వెనుకకు పోయే సమయంలో మధ్యదారి లోపల హార్ట్ అటాక్ వచ్చింది.
0: As he was returning, as he was back home, he sustained heart attack.
1: కానీ డాక్టర్స్ అందరూ కూడా ప్రయోజనం లేదన్నారు.
0: డాక్టర్స్ హావ్ గివెన్ అప్ హోప్స్.
1: కానీ దానికి అలెగ్జాండర్ ఏమాత్రం భయపడలేదు.
0: అలెగ్జాండర్ వాస్ నాట్ అఫ్రైడ్.
1: ధైర్యంగా వారికి బోధిస్తూ వచ్చాడు.
0: హి గేవ్ ది ఆన్సర్. హి టాట్ దెం విత్ ఆల్ ది కరేజ్.
1: ఈ దేహం ఈ మధ్య మార్గంలో నేను వదిలిపెట్టవచ్చు.
0: ఐ మే డై ఎనీ మూమెంట్ ఆన్ ది వే.
1: భౌతికము దుర్బలమైన కాయం ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: This body is a five, say, of all the senses, when we are going to die, we can't
1: శతవర్షములు దాకా మితము చెప్పిరికాని నమ్మరాదా మాట నెమ్మనమున.
0: 100 years life span though prescribed, you cannot.
1: బాల్యమందు ఏక ప్రాయమందు
0: ఆర్ యూ
1: ఏక ముదిమియందు ఏక ముసలియందు
0: ఆర్ ఓల్డ్ ఏజ్ ఎరుకలేదు. When you are going to die, you don't know.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain.
1: బుద్ధిమంతుడైన తాను ఉన్నంతలో తాను తెలియవలే.
0: If you are intelligent, first know yourself.
1: బ్రతికినట్టే కూడా మన యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవాలి.
0: While alive, let us know what
1: you గుర్తిస్తావు.
0: What is that you know after death?
1: కనుకనే ఈ విధంగా బోధించి నేను మరణించిన తర్వాత నీవు మన దేశానికి తీసుకుని పోండి ఈ దేహాన్ని.
0: Alexander taught this way and said, after I die, take this body back to our country.
1: ఈ దేశానికి తీసుకుని పోయారు.
0: The body is taken to
1: Alexander cheppinattuga vaaru natincharu.
0: They acted as per his instructions.
1: Chetulu paiki pettaru.
0: The two hands
1: body
0: are lifted up.
1: Body anta white cloth tho bandhincharu.
0: The body is wrapped by a white cloth.
1: Chetulu paiki petti veedi kudanu Alexander dehanni tipputunnaru.
0: The two hands are lifted up and the whole body is taken in a procession. Every
1: deshamlo prati okkaru kudanu prashnistu vacharu.
0: Everyone started questioning.
1: Enduku chetulu paiki pettaru?
0: Why hands are lifted?
1: Idi అలెగ్జాండర్ చెప్పినటువంటి ఒక పదం.
0: దిస్ ఈస్ ది సెంటెన్స్ టీచింగ్ ఆఫ్ అలెగ్జాండర్.
1: అలెగ్జాండర్ ఎన్ని దేశంలో జయించాడు?
0: అలెగ్జాండర్ కాంక్వర్డ్ మెనీ కంట్రీస్.
1: అన్ని దేశములను కూడా అనేక సరైన కీర్తి ప్రతిష్టలను పొందాడు.
0: ఈజ్ వన్ ఆఫ్ రెప్యుటేషన్ నేమ్ అండ్ ఫేమ్.
1: అతనికి ధనములకు తక్కువ లేదు.
0: దేర్ ఇస్ నో డర్త్
1: తక్కువ లేదు.
0: ఈజ్ వర్చువస్.
1: అతను అరిస్టాటల్ యొక్క పరమ భక్తుడు.
0: ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ ఆఫ్ అరిస్టాటల్.
1: అరిస్టాటల్ ప్లేటో యొక్క పరమ భక్తుడు.
0: అరిస్టాటల్ ఇస్ ద డిసైపుల్ ఆఫ్ ప్లేటో.
1: ప్లేటో అనేటువంటి వాడు సోక్రటీస్ పరమ భక్తుడు.
0: ప్లేటో ఇస్ ద డిసైపుల్ ఆఫ్ సోక్రటీస్.
1: కనుకనే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్ ఈ నాలుగింటి యొక్క సంబంధాన్ని తాను పురస్కరించుకుని నేను ఇంత ఉంటున్నాను, ఇంత కీర్తిని సంపాదించాను, కానీ ఏమి ప్రయోజనం? నేను ఈ దేహాన్ని వదిలే సమయం లోపల ఒట్టి చేతులతో పోతున్నానని జగత్తుకు చాటమని చెప్పాడు.
0: హావింగ్ బీన్ ద హైయర్ అండ్ ఆల్సో హావింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఎంప్టీ హ్యాండెడ్. లెట్ దిస్ వరల్డ్ నో దిస్.
1: అందరు కూడా నువ్వు ఎంప్టీ హ్యాండ్ తో పోవలసింది.
0: ఎవ్రీవన్ హ్యాస్ టు రిటర్న్.
1: నీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇంత చీటీ కానీ నీకు అందించరు.
0: బ్యాంక్ బ్యాలెన్స్ నాట్ ఈవెన్ ఎ చిట్ వుడ్ బి గివెన్ టు యు ఎట్ ది ఎండ్.
1: లేకపోతే పోతున్నావు కదా అని చెప్పని ఏమైనా ఎవరికైనా అడ్రస్ ఇచ్చిపోతావా?
0: యాజ్ యూ లీవ్ దిస్ వరల్డ్ వుడ్ యూ ఎవర్ గివ్ యువర్ అడ్రస్?
1: పుట్టే సమయంలో ఇంత బట్ట అయినా కట్టుకుని రావు.
0: At the time of birth you don't bring a piece of
1: పోయే సమయంలో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోవు.
0: While going back you don't give
1: an address. ఎక్కడ పోతున్నావు?
0: Where are you born and where do you go?
1: ఎక్కడ పోతున్నావు అనేటువంటిది మనసుకు మనసు సాక్షిగా రావాలి.
0: And your mind or
1: నేను చేసినటువంటి పుణ్య ఫలములకు నేను స్వర్గానికి వెళ్తున్నాను అని ధైర్యంగా చెప్పవచ్చు.
0: You should declare with all the courage that I will certainly go to heaven
1: and
0: done meritorious activity.
1: నేను నరకానికి వెళ్తున్నాను అని చెప్పవచ్చు.
0: For all the sinful acts I did, I am bound to
1: స్వర్గ నరకములు రెండు కూడాను నీవు చేసిన పనులు ఎందే నిమిడి ఉంటున్నాయి.
0: So heaven and hell are the results of your own actions.
1: ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క సంకల్పంపైనే ఆధారపడి ఉంటున్నాయి.
0: So everything depends on human
1: మంచి చెడ్డలు అన్ని కూడాను మానవ సంకల్పంలో కుదిరి ఉంటున్నాయి.
0: Good and bad depend on thoughts.
1: కనుకనే మొట్టమొట్ట మంచి సంకల్పంలో అభివృద్ధి ఖర్చుకోవాలి.
0: First develop good thoughts.
1: త్యాగభావంలో మనం ప్రవేశించాలి.
0: పవిత్రమైన
1: మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: లీడ్ ఎ సేక్రెడ్ హ్యూమన్
1: సమాజమునందు మంచి కీర్తిని సంపాదించాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
1: పరమ పాపి పాపి అనేటువంటి చెడ్డ కీర్తిని మనం తెచ్చుకోకూడదు.
0: నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ దట్ యువర్ వర్స్ట్ సిన్నర్.
1: కనుకని నీవు మంచి పేరును సంపాదించు.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: అది నీకు జగత్తులో ఎంట వచ్చేది.
0: దట్స్ వన్ దట్ ఫాలోస్ యూ.
1: బంధువులందరూ వాకిటి దాకా వల్ల కాటికే వత్తురు.
0: రిలేషన్స్ విల్ కమ్ టు ది డోర్ స్టెప్ ఆర్ టు ది బరియల్ గ్రౌండ్.
1: అందరు బంధువులు వస్తారు.
0: ఆల్ రిలేషన్స్.
1: ఇంకా ధనవంతుడే చచ్చిపోయిందంటే వందల కార్లంతా వెళ్లిపోతుంటాయి అక్కడికి.
0: When a rich man dies, hundreds of cars reach the burial ground.
1: కానీ ఇంతమంది పోయి కట్టకడపడి ఏం చేస్తున్నారు? ఒట్టి చేతులతో ఇంటికి వస్తున్నారు.
0: ఆల్ పీపుల్ గో టు ది బరియల్ గ్రౌండ్. వాట్ డు దే డు? దే రిటర్న్ ఎంప్టీ.
1: బంధమణితి నిన్ బాయ్ అని ఆపద్ బంధువు భగవన్ నామేమరా.
0: But there is only one God who
1: is venta janta inta kanta untundi ninnu kaapaadutundeetundi okka bhagavat naamame.
0: It's only God's name that will be with you, in you, around you, above you, below you, that will protect you at all times.
1: కనుక అట్టి దివ్యమైనటువంటి దానిని మనం ఈనాడు మనం విస్మరించి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దాన్ని మనం పట్టుకుని మనం జీవితమంతా కూడా దీంతోనే అవస్థల పాలైపోతున్నాము.
0: Therefore we have forgotten this divine eternal truth బట్ వి ఆర్ క్యారీడ్ అవే బై
1: ఎంత కాలం ఎంత చదివినటువంటి వాడైనా కూడా కట్టగడపటి వరకు తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ లైఫ్ స్పెండ్ హీస్ నాట్ ఏబుల్ టు నో
1: అటాచ్మెంట్.
0: వాట్ ఇస్ ద రీజన్ అటాచ్మెంట్?
1: ఇది ఈ అటాచ్మెంట్ అంటే ఏమిటి?
0: What is this attachment?
1: కనుకనే డిటాచ్మెంట్ కావాలి.
0: So we should develop detachment.
1: లాక్ ఉంది.
0: Here is lock.
1: Key పెట్టు.
0: Put the key there.
1: Turn right side.
0: Turn right side.
1: Open అవుతుంది.
0: It unlocks, opens.
1: Turn right, left side.
0: Turn left side.
1: లాక్ అవుతుంది.
0: It locks.
1: Same lock.
0: Same lock.
1: Same key.
0: Same key.
1: Turning difference.
0: There is difference in the turning.
1: కనుకని నీ హృదయమే లాక్.
0: Your heart is locked.
1: నీ మనసే key.
0: Mind is the key.
1: Turn God side.
0: Turn God side.
1: Detachment. అదే liberation.
0: Turn God side. That detachment, liberation.
1: Turn world side.
0: Turn world side.
1: అదే attachment.
0: That is attachment.
1: ఈ attachment మహాబాధము.
0: And this attachment is bondage.
1: ఏ నాడు నిరంతరం కూడాను రాత్రి పగలు చింతతోనే కూలి ఉంటాడు.
0: It will make you worried day and night.
1: ధనం ఉండి ఏమి ప్రయోజనం?
0: What is the use of all the money?
1: అన్ని ఉండి కూడాను అశాంతికి గురి అయిపోతున్నారు.
0: With all this he is restless.
1: కనుక మనము ఎన్ని ఉండినప్పటికీ మన శాంతిని పొందేటువంటి మార్గం ఏమిటి? త్యాగమే.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ వీ షుడ్ నో ద పాత్ టు
1: అది. ఈ వేదము బోధించినటువంటిది నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. మంచి కార్యములు చేయి.
0: Do good actions.
1: పవిత్రమైనటువంటి యొక్క పరులకు దానం చేయి.
0: Offer things in charity.
1: ఎడ్యుకేషన్ కు దానం చేయి.
0: Or donate.
1: హెల్త్ కు దానం చేయి. పల్లెల లోపల అనేక విధములైనటువంటి బాధలు పడుతుండేటువంటి వారంతా ఉంటారు.
0: There are many people who suffer in villages.
1: కనుక మానవునికి హెడ్ హార్ట్.
0: For man, head and heart are important.
1: ఇవి రెండు కూడాను బాడీలో సంబంధమైనటువంటివి.
0: Both are present in the body.
1: Head is education.
0: Head is education.
1: Heart is health.
0: Heart stands for
1: body
0: health.
1: Is water. Body is water.
0: Body is water.
1: కనుకనే health and education ఈ బాడీకి కావాలి.
0: So health and education are required for this body.
1: Health.
0: What sort of health?
1: ఏదో కేవలము మనం జీవించడం కోసమని health కావాలి.
0: Not for a
1: సేవ కోసం health కావాలి.
0: We need health for service.
1: సర్వీస్ చేసే కోసమే దేహం చాలా ఆరోగ్యంగా ఉండాలి.
0: వీ షుడ్ బి హెల్దీ టు రెండర్ సర్వీస్.
1: అందుకోసం మన ఆరోగ్యాన్ని కోరాలి, కానీ సేవ చేయనటువంటి వాడికి ఆరోగ్యం కూడా ఎందుకు?
0: వీ షుడ్ డిజైర్ హెల్త్.
1: వాడు ఉండినా చచ్చిన వాడితో సమానమే.
0: మ్యూర్ హెల్త్ ఈజ్ జస్ట్ ఈక్వల్ టు ఎ లివింగ్ డెత్.
1: మనకు హెడ్ ఉండాలి.
0: వీ నీడ్
1: ఎలాంటి హెడ్ ఉండాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ హెడ్?
1: పరులు చింతన చేసి పరులను దూషించి పరులను విమర్శించేటువంటి హెడ్ కాదు.
0: ది హెడ్ దట్ డస్ నాట్ ఎంటర్టైన్ ద థాట్స్ ఆఫ్ అదర్స్ బట్
1: అక్యూజ్. చింతించేటువంటి హెడ్ కావాలి.
0: ద హెడ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్.
1: కనుకనే ఫుడ్ హెడ్ గాడ్ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మనం విచారించుకోవాలి.
0: Therefore we should know the relationship between these three, food, head and God.
1: నీకు ఫుడ్ ఎందుకు కోసం కావాలి?
0: Why do you need food?
1: నా హెడ్ ని పెంచుకోవటం కోసం.
0: To develop my
1: head. నా గుణాన్ని అభివృద్ధి పరచుకోవటం కోసం అని.
0: Develop my
1: గుణం ఎందుకోసం ఉండాలి?
0: Why do you need this?
1: సమాజ సేవలో పాల్గొనడానికి.
0: To render service.
1: సహాయం చేయడానికి.
0: So help others.
1: సమాజానికి సత్కీర్తి తేవడానికి.
0: To bring a good name to society.
1: కనుకనే సమాజం యొక్క సంకర్షణని మనం అందంగా చూసుకోవాలి.
0: Therefore we should think of the safety and welfare.
1: సాంఘిక సామాజిక శక్తిని మనం పోషించుకోవాలి.
0: We should also maintain the safety.
1: ఇందువల్లనే మనం సమాజంలో పుట్టాము.
0: ఫర్ దట్ రీజన్ వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: పుట్టిండే సమాజంలో.
0: వీఆర్ బోర్న్ ఇన్
1: సొసైటీ. పెరిగిండే సమాజంలో.
0: వీ గ్రో ఇన్ సొసైటీ.
1: కానీ సమాజం యొక్క చింతనే మనం చేయకపోతే ఇంతకంటే ద్రోహం మరొకటి లేదు.
0: ఇఫ్ వీ డోంట్ థింక్ ఆఫ్ సొసైటీ దేర్ కెనాట్ బి గ్రేటర్ బిట్రేయల్ దెన్ దట్.
1: వీడంతా కూడా కృతజ్ఞుడు.
0: దే ఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: కనుకనే మనం సమాజంలో పుట్టినందుకు సమాజానికి సేవ చేయాలి.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ సొసైటీ వీ షుడ్ సర్వ్ సొసైటీ.
1: సమాజం బాగుంటేనే మనం బాగుంటాము.
0: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్ యు విల్ బి గుడ్.
1: లేకపోతే నీవెట్లా బాగుంటావు?
0: ఆర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
1: కనుకనే సమాజ సేవలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ సోషల్.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని మనం ఆశించాలి.
0: వన్ షుడ్ డిజైర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: మన క్షేమమే అనేది కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: అండ్ యువర్ వెల్ఫేర్ డిపెండ్స్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ సమాజ సేవకు మనకు కావలసినటువంటి ప్రేమ ఒక్కటే.
0: For the social service, love is essential.
1: ఈ ప్రేమకు మించినటువంటి మరొకటి లేదు.
0: There is no other thing beyond love.
1: ఈ ప్రేమనే సర్వమును మనకు సమకూరుస్తుంది.
0: Through love you can get everything.
1: అది లేకుండా ఎన్ని గ్రంథాలు చదివి ఏం ప్రయోజనం?
0: Without love, what is the use of reading so many books?
1: అంతే కదా bookish knowledge.
0: That's all bookish knowledge.
1: కాబట్టి పుస్తకము మస్తకము ఒకటైపోతుంది.
0: Therefore the head and the book become one and the same.
1: ఏ ప్రయోజనం?
0: What is the
1: practical లో లేనటువంటి పుస్తకాలు చదివి ప్రయోజనం ఏంటి?
0: When you don't put it into practice,
1: ఆ పుస్తకంతో పాటు ఇదని కూడా కాల్చివేస్తే కూడా ప్రయోజనం ఉండదు.
0: There's no use. You can burn కాగిత
1: బుక్ అంత మనం చదవకూడదు.
0: సో వి షుడ్ నాట్ రీడ్ సో మెనీ.
1: దాని వల్ల మన బుర్రను చెడగొడుతుంది.
0: యు టర్న్ మ్యాన్.
1: నీవు తెలుసుకున్న ఒక సత్యాన్ని నీవు ఆచరణలో పెట్టు.
0: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ట్రూత్ దట్ యు కమ్ టు నో.
1: కానీ ఈనాడు మనకు కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
0: సో టుడే వాట్ వీ నీడ్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
1: మనం చేసి ఆనందించి అనుభవించి అందరికి అందించడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should act, we should do and find happiness there.
1: ఏ నిమిషంలో మనం పోయినా తొందర లేదు. మన జీవితం కోసం మనం ఆశించకూడదు.
0: Let us not aspire to live long.
1: కానీ ఒక్క పేరును సంపాదించుకుంటే చాలు.
0: అది
1: ఏ కీర్తి.
0: That is reputation.
1: కనుకనే మనం దేహం ఇచ్చినందుకు.
0: For the body being given.
1: కంఠం సత్యస్య భూషణం.
0: It is the truth that is the real jewel to the neck.
1: హస్తం త్యాగస్య భూషణం.
0: ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ దట్ ఇస్ ద ఆర్నమెంట్ టు ద హ్యాండ్.
1: త్యాగం హస్తస్య భూషణం.
0: అండ్ ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ ద చారిటీ ఫర్ ద హ్యాండ్.
1: శాస్త్రం శ్రోత్రస్య భూషణం.
0: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ద ఆర్నమెంట్ టు ద
1: భూషణ. కిం ప్రయోజన. ఇంక ఏమి మనకు అలంకారం కావాలి?
0: వాట్ ఎల్స్ డెకరేషన్?
1: కంఠమునకు సత్యమే అలంకారంగా ఉంది.
0: ద ట్రూత్ ఈస్ ద వెరీ డెకరేషన్.
1: చేతికి త్యాగమే అలంకారంగా ఉంటుంది.
0: సాక్రిఫైస్ ఇస్ ద ఆర్నమెంట్ టు ద హ్యాండ్.
1: శాస్త్రమే అలంకారంగా ఉంటుంది.
0: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ద డెకరేషన్.
1: అలంకారాలు కావాలి.
0: దెన్ వై డు యు నీడ్ అదర్ ఆర్నమెంట్?
1: నెక్లెస్, డైమండ్ కుండలాలు ఇవన్నీ వేసుకుంటే దొంగల బాధ ఎక్కువ.
0: If you have got the diamond necks and golden chain and
1: manak
0: gold rings,
1: manaku kaadu alankaramu.
0: It's not that.
1: దైవం యొక్క ప్రేమనే మనకు అలంకారము.
0: ఇస్ ఓన్లీ లవ్ ఫర్ గాడ్ ఇస్ ద ట్రూ డెకరేషన్.
1: ప్రేమను మాత్రమే పొంది ప్రేమ చేతనే జీవితం సార్థకం గావించుకోవాలి.
0: లెట్ us try to have that love, develop that love and redeem our lives.
1: ప్రేమ ముదిత మనసే కహో

0: కర్మమిలిజ భక్తులకు కారణమిలో కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: ద బీయింగ్ టేక్స్ బర్త్ బికాస్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఈస్ యాక్షన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ సస్టెనెన్స్ అండ్ ద గ్రోత్. ఇట్ ఈస్ యాక్షన్ వెరీలీ ఈస్ డివైన్ అండ్ ఇట్ ఇస్ ద యాక్షన్ దట్ మేక్స్ ఏ డివోటీ ఏ ట్రూ డివోటీ ఇండీడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకములో కోట్లాది మంది చదువుతున్నారు, చదివినారు.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే యూ ఫైండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ దే ఆర్ స్టిల్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ వీరి వలన ఎట్టి మార్పు కూడా ఏమాత్రము జరగలేదు.
1: దిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బ్రాట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
0: ఈనాటి వరకు కూడాను విద్యార్థుల యొక్క మనసు విద్యార్థులపైనే ఉంటున్నది, కానీ ఏమాత్రము ప్రజాబలహీన లోపల చేరలేదు.
1: ఆల్ ది ఎఫెక్ట్స్ సెంటర్ అరౌండ్ ద స్టూడెంట్ ఓన్లీ. ఈ డజన్ థింక్ ఆఫ్ ది అంబియన్స్, ద సరౌండింగ్స్ అండ్ ద పొజిషన్.
0: కనుకనే ఈ విద్య వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
1: Therefore, there is no use out of this education.
0: కేవలం ఉద్యోగ నిమిత్తము, పట్టకూటి నిమిత్తము, సంసారం పోషించుకునే నిమిత్తము ఈ విద్య పనికి వస్తుందే, కానీ ఇంకా దేనికి కూడాను ఆధ్యాత్మికంలో లౌకికంలో ఏమాత్రం కూడా పనికిరాదు.
1: This education that we acquire is useful to eke out our living, to get ourselves employed and to carry out our family, but is not useful from the spiritual point of view and not even from the worldly sense.
0: Mukhyamga vidyalo prati manavulaku nalugu rakamulainatuvanti vidyalu unnavi.
1: Everyone will notice the four forms of education.
0: అయితే ఈ నాలుగు మార్గములందు కూడాను ఏది మంచిది అనేటువంటి విషయము నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: Of these four forms of knowledge, you have to decide for yourself which one serves best.
0: అందరూ చదువుతున్నారు.
1: All study, no doubt.
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు.
1: They also acquire very high degrees.
0: అందులో PhDలు కూడా చేస్తున్నారు.
1: Some also get their PhD degrees.
0: కానీ PhD అంటే ఏమిటి అర్థం?
1: What is the meaning of PhD?
0: అదేవిధంగానే ఈ చదువు అంటే ఏమిటి అర్థము?
1: What is the meaning of this education?
0: అయ్యా మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించినప్పుడు చదువుకుంటున్నాడు.
1: If you put a question, what is that your son doing? The answer is, he is studying, చదువుకుంటున్నాడు.
0: అందరు కూడా చదువుకున్నారే.
1: All study, all try to educate themselves.
0: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
1: They have bought education, చదువుకున్నారు. They bought education, but they have not acquired education.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: Therefore, it's the true education that you acquire all by yourself.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాలను ఉపాధ్యాయుడు బోధిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: టీచర్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ టెక్స్ట్ అండ్ టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ యూ కన్సిడర్ దీస్ లెసన్స్ యాజ్ ఇటర్నల్ ట్రూత్.
0: అంత కొనినటువంటివి కానీ తనకు అందుకున్నటువంటివి కాదు.
1: ఆల్ దట్ ఈస్ జస్ట్ స్టఫ్డ్ ఇన్, but it has not been acquired in its originality.
0: Kanuka ee naadu mema abhidhipen chaduvu chaduvam.
1: We don't want that type of education today.
0: Manu endunnatuvanti yokka antarvani yokka tattamu manu gurtinchukovadaniki prayatninchali.
1: We must make every attempt టు లిసన్ టు అవర్ ఇన్నర్ వాయిస్.
0: కనుక మనము ఏ చదువు చదవాలి?
1: సో వాట్ ఎడ్యుకేషన్ వీ షుడ్ అక్వైర్?
0: కేవలం అక్షరాలతో ప్రింటింగ్ ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
1: బై మియర్లీ లెర్నింగ్ ది ఆల్ఫబెట్స్ అండ్ బీయింగ్ ఏబుల్ టు రీడ్ ద బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దట్ విల్ నెవర్ మేక్ అస్ ఎడ్యుకేటెడ్.
0: కాన మనము ఈ చదువును మన లోపల నుంచి తేవాలి కానీ బయట నుంచి కోరకూడదు.
1: Therefore, we should not stuff the knowledge from outside. We should bring out that which is latent, immanent within us.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Antarvani chadu kaadegi. Bahya chadu chadu kaadegi.
1: The inner voice is the true education and not the external knowledge.
0: Anduvalane ee satyanni gurtinchukunnatundi peddalu ఈనాడు విచారిస్తున్నారు.
1: The elders who have recognized this fundamental truth are very much worried because of its absence today.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీలు పొందుతున్నాము.
1: We study at home, write in the examination, we get through the examination and get the degree.
0: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
1: This is the one that everyone does.
0: Aithe manu ye vidhanga chadavali chadavu andukovali gaani chadavalsinatundi avasaram ledhu.
1: In fact, we should receive the essence of education and not merely go through the books.
0: Mana antarvali nunchi vacheetundi oka chadavu nijamaina chadavu.
1: The true education from within the inner voice is the true education and not the secular or formal one.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsa, ee aidu kulanu panchabhootamule.
1: Truth, righteousness, peace, love, non-violence are the five elements.
0: Ee aidu kulanu cheyinappude తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ది యువర్ ఓన్ సెల్ఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు కానీ చదవటం లేదు.
1: టుడే పీపుల్ మెన్షన్ దేర్ నేమ్స్ వెర్బాసిటీ but they don't go through in depth.
0: Aa vinnatvanti yokka ee panchavachakulu kodanu manu practical lo pettali.
1: All that is heard should be put to practice.
0: Manu pettalakkaledu manu ente ee panchabhootamulu kuda untunnavi.
1: We have not realized the five elements are within us.
0: Satyamu,
1: truth.
0: Satyamu anetuvanti manu ekka chadivinam?
1: Truth. Where have you learnt it? Where have you studied it?
0: Mana ende untunnadi aa satyamu.
1: The truth is within you.
0: Dharmamu.
1: Dharma.
0: Ekkada nunchi vachindi?
1: Where from you acquired it?
0: Aa dharmam kulanu mana ende imidi unnadi.
1: Dharma. Righteousness is within you.
0: Truth is God.
1: Truth is God.
0: Not God is truth.
1: Not God is truth.
0: Ee truth anetundi evaru nunchi vastunnadi? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ విదిన్ ఓన్లీ.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: దో ఇట్ లైస్ విత్ ఇన్ అస్, వీ డు నాట్ కాగ్నైజ్ ఇట్.
0: అవి న్యాచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వైలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్, సత్య, హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్. సత్య,
0: సత్య,
1: సత్య,
0: సత్య అనగా సత్య రెండు అక్షరాలు ఉంటుండే.
1: హియర్ ద టూ లెటర్స్ సత్య.
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్నా?
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యూ రీడ్ సో మచ్.
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Translating truth into action is dharma, righteousness, which is our duty.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడం.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: మనము చెప్పటము, తచ్చటము, చేయటము.
1: దేర్ ఆర్ త్రీ ఆస్పెక్ట్స్. వన్ వీ సే, ద సెకండ్ వీ థింక్, అండ్ థర్డ్ వీ డూ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: ద హార్మోనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఈజ్ సత్య, ట్రూత్.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: దిస్ ట్రూత్, హౌ ఇస్ ఇట్ టు బి స్పెల్ట్ అవుట్, డిక్లేర్డ్.
0: ఇది ఏ విధంగా తన లోపల పోయిందో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
1: యాజ్ ద ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్, వీ షుడ్ ఆల్సో టర్న్ ఇన్ వర్డ్ టు నో ఇట్స్ ఆరిజిన్.
0: సత్యం చెప్పడమే కానీ చేయటం అనేటువంటిది కాదు.
1: ట్రూత్ ఈజ్ సెడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ డన్.
0: సత్యం పలుకు,
1: స్పీక్ ట్రూత్,
0: ధర్మం చేయి,
1: యాక్ట్ రైచువస్లీ.
0: కానీ ఈనాడు సత్యాన్ని చెప్పుతున్నారు.
1: బట్ టుడే ట్రూత్ ఈజ్ జస్ట్ సెడ్.
0: ధర్మమును చేస్తున్నారు.
1: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచువస్నెస్.
0: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
1: ద ట్రూ ధర్మ లైస్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ ఆఫ్ దిస్ ట్రూత్ లైస్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుటింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
1: We are not understanding the difference between the truth, satya, and righteousness, dharma.
0: ee naadu maa pillalandaru kudanu kevalam cheppadam maatrame kaadu chestu unnaru.
1: Today our students, they not merely say, speak out, but they also act, put it into practice.
0: Aa practice kudanu etta chestunnaru?
1: How are they practicing this truth?
0: Tama yokka నాలుగు నుంచి వచ్చినటువంటి యొక్క పదములను,
1: ద వర్డ్స్ దట్ దే స్పీక్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్,
0: దానిని మృంగివేసి
1: దే జస్ట్ స్వాలో ఇట్.
0: ఆ మృంగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీవటము.
1: అండ్ దట్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్.
0: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయటకు తీవటం లేదు.
1: దే డూ ఇట్, దే ఫాలో, బట్ దే డోంట్ పబ్లిసైజ్ ఇట్.
0: ఇది పబ్లిక్ చేసేటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పబ్లిసిటీ ఇట్ ఈస్ నోన్ టు పబ్లిక్ ఇఫ్ ఓన్లీ యూ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యూ సే.
0: సత్యం చెప్పు,
1: స్పీక్ ట్రూత్,
0: ధర్మం చేయి,
1: యాక్ట్ అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: ఇవే రెండు మన భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
1: దీస్ టు రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
1: దీస్ టు ఎసెన్షియల్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్, ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ది రిమైనింగ్ త్రీ.
0: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతియే లేకపోతే ఆనందం మనకు లభించదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో రైచియస్నెస్. వెన్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ there is no peace. When there is no peace, there is no ananda or bliss.
0: Kaduka satyam nunchi dharmam ku povali.
1: Therefore we have to travel from satya truth to dharma righteousness.
0: ఈ ధర్మం వెళ్ళిన తర్వాత
1: హ్యావింగ్ రీచ్డ్ ధర్మ
0: మనము సరి అయినటువంటి స్థితిని పొందుతాము.
1: విల్ అటైన్ ది కరెక్ట్ పొజిషన్.
0: సత్య ధర్మం రెండు కూడా బ్యాలెన్స్ తో నిలిచినటువంటివి.
1: సత్య ధర్మ మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఉంటుండాలి.
1: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
0: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
1: వెన్ దీస్ టూ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేర్ బి ప్రేమ ఆర్ లవ్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ కలిగినప్పుడే
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్
0: శాంతి లభిస్తుంది.
1: యూ విల్ ఎక్వైర్ పీస్, యూ విల్ బి పీస్ఫుల్.
0: కానీ ఈ పీస్ కలిగినప్పుడే
1: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ పీస్
0: త్యాగం వస్తుంది.
1: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ త్యాగ.
0: ఈ త్యాగమే మానవుని యొక్క వైరాగ్యము.
1: ద త్యాగ సాక్రిఫైస్ ఈస్ రెనన్సియేషన్ ఆర్ వైరాగ్య.
0: అన్ని త్యాగం చేస్తున్నాం మనము.
1: వీ సాక్రిఫైస్ ఆల్.
0: త్యాగం చేయనటువంటి వస్తువు మన దగ్గర ఒక్కటి కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ దట్ వీ ఆర్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఆర్ సాక్రిఫైస్.
0: కానీ అన్ని వింటున్నాము, చదువుతున్నాము.
1: వీ హియర్ అండ్ వీ ఆల్సో రీడ్.
0: దాని యొక్క స్వరూపం మీ ఎత్తిది అనేటువంటి మీరు ఏమైనా గుర్తించారా?
1: హ్యావ్ యూ రియలైజ్ ఇట్స్ ఫండమెంటల్ ట్రూత్, ఇట్స్ ట్రూ ఫార్మ్ ఎట్ ఎనీ టైమ్.
0: ఇది చేసి చూపించాలి.
1: యూ షుడ్ యాక్ట్, యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ దెన్ డెమోన్స్ట్రేట్.
0: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: ద ట్రూత్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
1: ద సత్ is just one word.
0: Sat gunamu.
1: Sat guna.
0: అంటే గుణం అనేటువంటిది ఏంటది, దానికి రూపం లేదే.
1: దిస్ క్వాలిటీ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే సత్.
1: దట్ ఈస్ సత్.
0: ధర్మ అనేటువంటిది ఏమిటి, ఇది ఒక పదమే.
1: ధర్మ లైక్ వైజ్ ఈజ్ ఆల్సో ఏ వర్డ్.
0: ఆ ధర్మం అనేటువంటిది చేసి తీరవలసింది.
1: ధర్మ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: శాంతి అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఎట్ పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఈ శాంతి కలిగినప్పుడే సంతోషం బయలుదేరుతుంది.
1: దెన్ వన్స్ యు ఆర్ ఎట్ పీస్ యూ విల్ బి హ్యాపీ.
0: ఈ రెండు లేకుండా మాత్రము సంతోషం అనేది కలగదు మనకు.
1: వితౌట్ దీస్ టూ సత్య అండ్ ధర్మ యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: కనుక మొట్టమొదట మనం సత్యమే నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ సత్య ట్రూత్.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: టు సే వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ ట్రూత్.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: వితౌట్ టెలింగ్ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ బై హైడింగ్ సర్టన్ ఫ్యాక్ట్స్, హౌ డు యూ సే ఇట్ ఈస్ ట్రూత్?
0: ట్రూత్ అంటే ఏమిటని?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: పలకటము,
1: స్పీకింగ్ అవుట్.
0: తనలో ఉన్నటువంటి యొక్క సత్యాన్ని పలకాలి.
1: వాట్ ఈస్ విత్ ఇన్ యూ మస్ట్ బి స్పోకెన్ అవుట్, మస్ట్ బి సెడ్.
0: అది చెప్పినప్పుడే తనకు ధర్మం ఏర్పడుతుంది.
1: బై స్పీకింగ్ అవుట్ వాట్ ఈస్ విత్ ఇన్ ట్రూలీ ఈజ్ ధర్మ, రైచియస్నెస్.
0: ఈ సత్య ధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటారు.
1: సత్య ధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్ లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో హెడ్.
0: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: This walk would be perfect and it would take us to the destination.
0: కనుక మనం సత్య ధర్మం రెండింటినీ కూడా కలుపుకొని సరైనటువంటి అర్థం తెలుసుకొని మనం జీవితం జరిపేవారు.
1: Therefore we should understand satya and dharma in the true spirit.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: ఈ మ్యాన్కైండ్ అంటే ఏమిటది?
1: What is this mankind?
0: అంటే కరుణతో చూడినటువంటిది.
1: Mankind is the one with kindness.
0: Satyamu dharmamu rendu cheyinappude idu kurinattu avutundi.
1: And it is the combination of satya, the truth, and dharma, righteousness.
0: Ee rendu cheyinappude
1: when both of them are in union,
0: manu koorinattu okka sthanamlo manu cheyagalamu.
1: We will certainly reach that point where we would like to reach.
0: Satyamu dharmamu rendu kodanu manu jarupukunta cheyavalsi sthanam cheyalanukunte adi ela cheyagalamu?
1: Without this satya and dharma, you cannot reach your destination, the point where you want to go.
0: Kanuka satya dharmam rendu kuda manam aadharam teesukoni
1: basing on satya and dharma,
0: సత్యము అనేటువంటి దాన్ని మింగివేసినప్పుడు,
1: వెన్ వన్స్ వీ కీప్ విదిన్ దట్ ట్రూత్ విదిన్ అస్,
0: ధర్మములకు ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ధర్మ దెన్?
0: సత్యమే ఒక ఫౌండేషన్.
1: ట్రూత్ సత్య ఈస్ ది ఫౌండేషన్.
0: ధర్మము అనేటువంటిది ఒక పునాది.
1: ధర్మ ఈస్ ద వన్ దట్ ఈస్ ద బేస్ ఆన్ దిస్ ఫౌండేషన్.
0: రెండింటి యొక్క చేరికనే సత్య ధర్మములు.
1: The combination of these two, satya and dharma, are suffice.
0: అప్పుడు పునాది మంచిగా ఉంటున్నప్పుడే గోడలు ఎన్నైనా కట్టచ్చు.
1: When the foundation is strong, you can raise walls.
0: ఎంతటి మనం రూములు అయినా కూడా కల్పించవచ్చు.
1: And then thereafter, we can make rooms in the mansion.
0: కనుక సత్య ధర్మములు, శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్య ధర్మముల నుంచి చెప్పు బయలుదేరినవే.
1: Therefore, satya dharma are the beginning, the foundation for shanti and prema to fall.
0: ఈ నాలుగు చేరిన అప్పుడు వారికి ఆనందము.
1: All these four together will confer bliss to everyone.
0: కనుక ఈ ఆనందమే మన జీవిత లక్ష్యము.
1: Therefore, this bliss is the aim of our life, goal of our life.
0: అయితే ఈ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనం ఏది అని అనుకుంటామంటే, ఏదో కొన్ని టాస్క్ పెట్టుకునేది, దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఒకటి ఏర్పడుతుంది అని అనుకుంటారు.
1: వి థింక్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ సెంటర్స్ రౌండ్ ద కంటిన్యూటీ ఆఫ్ థాట్స్, థింకింగ్ ఓరియంటెడ్.
0: కనుక మనము రెండింటి గురించి ఏకప్ చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దేర్ఫోర్ వీ షుడ్ యూనిఫై సత్య అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
0: రెండు పాదములు కూడా వచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ బోత్ ద ఫీట్ యూ కెన్ మెయింటైన్ బ్యాలెన్స్.
0: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవములైనా కట్టవచ్చు.
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ బ్యాలెన్స్ దట్స్ క్వైట్ సేఫ్ అండ్ స్ట్రాంగ్ యూ కెన్ రైజ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టోరీస్ ద బిల్డింగ్.
0: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే లౌకిక విద్యను నేర్చినటువంటి వారే.
1: Today in this world, some people who acquired this secular knowledge,
0: భౌతిక మేనేజ్మెంట్ యొక్క కర్మలు వేరు.
1: ద వరల్డ్లీ యాక్షన్స్ ఆర్ సెపరేట్.
0: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
1: Therefore, the worldly actions will give you the worldly progress. That is dharma.
0: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
1: Therefore, dharma should be acted upon.
0: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
1: And it should be said and also should be translated to action.
0: Kanuka no satya dharmam rendu kuda nu balance lo pettukunte prema shanti anetvadi entaina manaku labhistundi.
1: Therefore, when once we keep perfect balance between these two satya dharma, you can acquire shanti and prema.
0: Satya dharmam manu nadchukunnappude shanti manlo yerpadutundi.
1: When once we proceed along satya dharma, the peace will be installed there.
0: ఎవరైనా కూడా ఇంజనీర్స్ పోయి అయ్యా ఈ బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఏమైనా కట్టచ్చునా అని అడిగినప్పుడు, అయ్యా దాన్ని పునాది చూడాలప్ప అంటాడు.
1: ఇఫ్ ఎన్ ఇంజనీర్ పుట్స్ ఎ క్వశ్చన్, కెన్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ ఫ్లోర్స్, ఫ్యూ మోర్ స్టోరీస్ టు దిస్ బిల్డింగ్, దే విల్ సే వీ మస్ట్ చెక్ ద ఫౌండేషన్.
0: ఆ ఫౌండేషన్ పట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
1: ది ఫర్దర్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫౌండేషన్.
0: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
1: We should follow the correct procedure right from the state of foundation.
0: Kanuka,
1: therefore,
0: motta motta satya dharmamulu manamu aadharam chesukovali.
1: Therefore, we should base, rely on satya and dharma.
0: Satya and dharmam, satyam vadalakunda dharmam cheyakunda unte adi em matram prayojanam undadu.
1: It is useless if we don't speak truth, if we do not follow the path of dharma.
0: Truth palaptaru chaala mandi.
1: Many speak. People speak truth.
0: Kani cheptare kani chesi chudaledu.
1: They say, but they don't act according to what is said.
0: Kalugune chesi chupinchinappude adi sarainatvanti dharmam ga rupamavutundi.
1: So when one acts according to what is said, that is proper way.
0: Ee proper way ne manam pattukovali.
1: We should proceed along this proper way.
0: Shanti premanu koreetvanti prati vyakti kudanu satya dharmamulu anusarinchali.
1: Those who want to have this peace and love must certainly be in possession of these two, satya and dharma.
0: Inaadu satyamu cheptunnaru andamandi.
1: Today many people speak truth.
0: Andulo dharma em maatramu ledu.
1: But there is no trace of dharma there.
0: Kanuka satyam okati undi ee dharmam lekapothe em prayojanam?
1: while you retain truth without dharma, it is useless. And what is said, that is proper way.
0: ఈ ప్రాపర్ వేనే మనం పట్టుకొని పోవాలి.
1: వీ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ దిస్ ప్రాపర్ వే.
0: శాంతి ప్రేమ

0: Truth is permanent.
1: Dharma also permanent.
0: Dharma is also permanent.
1: రెండు పర్మనెంట్ ఉంటాయి, ప్లస్ ప్లస్ ప్లస్ అనుకున్నప్పుడు మంచి భద్రమైనటువంటి ఒక బలం వచ్చేస్తుంది.
0: సత్య అండ్ ధర్మ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ వుడ్ యాడ్ ఆన్ అండ్ ఎన్ష్యూర్ ఆల్ ద సేఫ్టీ అండ్ స్ట్రెంగ్త్.
1: సత్య ధర్మంలో రెండు లేకపోయినా పోయినప్పుడు ఈ యొక్క ప్రేమకు ఏమాత్రము బలం ఉండదు.
0: వేర్ దెర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దెర్ ఇస్ నో ప్లేస్ ఫార్ ప్రేమ అండ్ లవ్.
1: ఎక్కడైనా కోర్టుకు మనం వెళ్ళినప్పుడు కూడాను సత్యం ఏమిటి అని అందరూ అడుగుతారు.
0: ఇఫ్ యూ గో ఎనీవేర్ పీపుల్ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద ట్రూత్ దేర్, వాట్ ఈస్ సత్య దేర్.
1: సత్యం అంటే ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది అని చెప్పడం.
0: హియర్ సత్య మెంట్ ద నరేషన్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్ ఆర్ ట్రాన్సాక్టెడ్.
1: అది యాక్షన్ లేకుండా ఉంటున్నప్పుడు ఏ విధంగా చెప్పగలరు నీవు?
0: వెన్ ఇట్స్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ హౌ ఈస్ ఇట్ పాసిబుల్ టు సే అబౌట్ ఇట్?
1: సత్య ధర్మం రెండింటి కూడా ఏకం చేసినప్పుడే,
0: వెన్ యూ యూనిఫై సత్య అండ్ ధర్మ,
1: శాంతి మనకు ఏర్పడుతుంది.
0: దెన్ యూ విల్ అటైన్ పీస్.
1: ఈ శాంతి ఏర్పడినప్పుడే,
0: దెన్ వన్స్ శాంతి ఇస్ అటైన్డ్,
1: మనకు సౌఖ్యం కలుగుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్
1: సౌఖ్యం కలిగినప్పుడే,
0: హ్యాపీనెస్ వెన్ వన్స్ విత్ దట్,
1: మనకు ఈ విద్య పైన మనకు అభివృద్ధి కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ అడ్వాన్స్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్.
1: ఫేమస్ స్వరూపుల
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దీన్ని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే,
0: వెన్ వన్స్ యూ పుట్ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్,
1: అది నిజమైనటువంటి శాంతి ఏర్పడుతుంది.
0: యూ విల్ ఎర్న్ ద ట్రూ పీస్.
1: కనుక మనం అన్ని కూడాను మన ఏందే ఉంటున్నాయి గాని సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటిది ఎక్కడో బయట నుంచి గ్రంథం నుంచి తీసుకొని రావటం లేదు, టీచర్స్ మనకు బోధించడం లేదు.
0: దేర్ఫోర్ ఆల్ దీస్ ఫండమెంటల్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ విత్ ఇన్ అస్, దే ఆర్ నాట్ టేకెన్ ఫ్రమ్ అవుట్ సైడ్, దే ఆర్ నాట్ మియర్లీ టాక్ట్ బై టీచర్స్.
1: ఈ టీచర్స్ కూడా బోధించినప్పుడు ఈ సత్యాన్ని లోక సంబంధమైన సత్యంగా భావిస్తారు.
0: టీచర్స్ వైజ్ టీచింగ్ ట్రూత్ దే టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ ఫిజికల్ సెన్స్.
1: కానీ ఈ సత్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి భౌతిక లక్షణంగా తీసుకున్నప్పుడు ఇది పూర్తి అధర్మమే అవుతుంది.
0: When once you consider truth as physical and worldly ephemeral thing, it is adharma, unrighteous.
1: ఈ రెండు ప్రాక్టికల్ జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది, అంతర్బలం.
0: You will have inner strength when once you unify truth and dharma and put it into practice.
1: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
0: Then only you will have all the strength and the courage.
1: అది శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
0: When once you have this strength, you don't need to be specially told or reminded by anybody.
1: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదు అంటే ఎవరిని మనం ఏమాత్రం వేడుకోనక్కర్లేదు.
0: You don't need to run after people when once you practice these two, Satya and Dharma.
1: Satya Dharmamu rendu kuda chesukunappude,
0: when once Satya and Dharma are together,
1: Satyam yokka pratibimbame dharmamu.
0: And the dharma is the reflection of Satya, the truth.
1: Satya Dharmamu rendu kuda ekamainappude,
0: when Satya and Dharma are one,
1: oka form erpadutundi.
0: There will be a form.
1: Appudu ade మనం శాంతి అనేటువంటి దాన్ని పెట్టున్నాం.
0: దట్ ఫార్మ్ ఈ శాంతి పీస్.
1: ఈ శాంతి అనేటువంటి మనలో చేసినప్పుడే,
0: వెన్ వన్స్ దిస్ పీస్ ఇస్ విత్ ఇన్ అస్,
1: సంతోషం అనేటువంటిది కలుగుతుంది.
0: విల్ బి హ్యాపీ ఇన్ సంతోష.
1: ఈనాడు మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్య ధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ, వాట్ యూ షుడ్ డూ టుడే ఈస్ దట్ యూ షుడ్ కంబైన్ సత్య అండ్ ధర్మ.
1: కనుక ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉంటున్నప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
0: టుడే వీఆర్ నాట్ యూనిఫైయింగ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఫోర్ దేర్ ఇస్ నో శాంతి, దేర్ ఇస్ నో పీస్ ఎట్ ఆల్ ఇన్ ది మోడర్న్ వరల్డ్.
1: ఎవరినైనా మీరు ప్రశ్నించండి, అయ్యా నీవు సంతోషంగా ఉన్నావా?
0: యు ఆస్క్ ఎనీబడి, ఆర్ యూ హ్యాపీ?
1: ఎక్కడండి, నాకు పెద్ద సంసారం కట్టుకున్నాను, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంతా మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంతా చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యతలు నా పైన ఉంటుంటుంది, నేను ఏ విధంగా శాంతిగా ఉండగలను అంటాడు.
0: ఇఫ్ యూ పుట్ దిస్ క్వశ్చన్, వాట్ హ్యాపీనెస్, వాట్ హ్యాపీనెస్ ఐ హ్యావ్, ఐ హ్యావ్ బిగ్ ఫ్యామిలీ, ఐ హ్యావ్ మెనీ చిల్డ్రన్, ఐ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అప్, ఐ హ్యావ్ టు గెట్ దెమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ టు డిశ్చార్జ్.
1: ఈనాడు మానవుడు ఎందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరు వేరు చేస్తున్నారు.
0: టుడే దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ వీక్ బికాస్ వీఆర్ సెపరేటింగ్ సత్య అండ్ ధర్మ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.

0: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ.
0: రెండింటిని ఏకం చేయాలి.
1: వీ షుడ్ కంబైన్ దెమ్.
0: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలంటే సత్యధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి మనకు లభిస్తుంది.
1: వెన్ వన్ దీస్ టూ ఆర్ యూనిఫైడ్ యూ విల్ హ్యావ్ యువర్ ఎయిమ్ ఫుల్ఫిల్డ్ గోల్ రీచ్.
0: కానీ ఈ రెండింటిని మనం వేరు వేరు చేసినప్పుడు డివైడ్ అవుతుంది.
1: వెన్ వన్స్ యూ సెట్ దెమ్ అపార్ట్ యు ఆర్ డివైడింగ్ దెమ్.
0: ఈ డివైడ్ అయినప్పుడు నువ్వు ఎట్ట వస్తుంది సత్యము, ఎట్ట వస్తుంది ధర్మము.
1: Where there is a division or duality, how do you expect truth? How do you expect dharma?
0: ఈనాడు పూర్వ శతాబ్దాలు చదువులందరూ కూడాను దీన్ని వేరు వేరు చేయటం చేతనే తగినటువంటి భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి భేదాలు ఏర్పడి ఒకరికొకరు కేవలము అడాయిస్ చేసుకుంటున్నారు.
1: Because people separated satya and dharma, there is a lot of argumentation, there is many many difference of opinion among the many educated people.
0: కనుక ప్రతి దాని ఎందుకు యూనిటీ ఉండాలి.
1: Therefore this unity is essential in every aspect.
0: ఆధ్యాత్మిక మండలం
1: స్పిరిచువాలిటీ వి సే.
0: ఈ ఆధ్యాత్మికమనగా ఏమిటి? లౌకికము భౌతికము ఈ ఆధ్యాత్మికము మూడింటి యొక్క ఏకత్వమే సరైనటువంటి ఆధ్యాత్మికం.
1: The spirituality means that which is ephemeral and that which is eternal, that which is mundane, which is permanent.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
1: Then only we'll have true strength.
0: కనుక మనము మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
1: Therefore the unity of these three is essential.
0: నీవు ఒక సంకల్పం చేశావు.
1: You have one thought.
0: ఆ సంకల్పమును నీవు నోటితో చెప్పినప్పుడే
1: when once you express your thought,
0: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
1: Others will be able to understand.
0: బోధపడినప్పుడే
1: when once they understand,
0: దానికి అర్థం తెలుసుకుంటారు.
1: They will know its meaning in the correct spirit.
0: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నీవు బలం సంపాదిస్తావు.
1: విత్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ దెన్ యూ విల్ హ్యావ్ ది ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
0: మన దేహం ఉంది.
1: హియర్ ఇస్ ద బాడీ.
0: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది దేహం.
1: బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద లింబ్స్.
0: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
1: బాడీ ఇస్ ద మెయిన్ థింగ్.
0: అయితే ఇది ఎందుకు ప్రధానము?
1: Why is it main thing important?
0: ఇది ప్రధానత ఇచ్చినప్పుడే
1: when once we take it as main thing,
0: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
1: Body as the fundamental basis, the mind and intellect would be strong enough.
0: ఈనాడు మనము బలమును దేహానికి ఇవ్వటం లేదు.
1: Therefore the strength is not merely confined to limited to body alone.
0: కనుక మనము ఈనాడు బాడీని సరైనటువంటి భద్రంగా చూసుకోవాలి.
1: Therefore to begin with we should keep this body hale and healthy.
0: చూడండి, మనం భుజిస్తున్నాము.
1: We take food.
0: భుజించినప్పుడు దేహానికే భుజిస్తున్నామని అనుకోకూడదు.
1: Never consider that you are eating for the body.
0: కానీ మైండ్ కూడా కొంచెం భుజించాలి.
1: The food is necessary for the mind also.
0: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే
1: then once the food is given to the mind,
0: బుద్ధిని డెవలప్ చేస్తుంది.
1: ఇట్ డెవలప్స్ బుద్ధి ఆర్ ఇంటలెక్ట్.
0: ఈ మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడే
1: దెన్ వన్స్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఆర్ వన్,
0: అప్పుడు మనము తగినటువంటి ఒక బలంతో ఎంతైనా బలం సాధించవచ్చు.
1: దెన్ వీల్ హ్యావ్ ద ప్రాపర్ స్పిరిట్, ద ప్రాపర్ స్ట్రెంగ్త్ టు ప్రొసీడ్ అహెడ్.
0: మీరు ఎవరైనా డాక్టర్ని అడగండి, మీరు ఏమైనా దేహానికి భుజిస్తున్నారు చక్కగా.
1: యు ఆస్క్ ఎనీ డాక్టర్, వీఆర్ ఈటింగ్ వెల్ ఫర్ అవర్ బాడీ.
0: సార్, మా బాడీ కొంచెం బలంగా ఉందా అని అంటారు.
1: దే ఆస్క్ సార్ డూ ఐ హ్యావ్ ప్రాపర్ స్ట్రెంగ్త్.
0: ఆయన, బాడీ కొంచెం బలంగా ఉంది కానీ తెలివితేటలను గుర్తించడానికి మైండ్ కూడా చాలా అవసరం.
1: యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ బట్ ద మైండ్ ఈజ్ నాట్ దాట్ స్ట్రాంగ్ టు బి ఇంటెలిజెంట్.
0: ఈ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు బుద్ధి కూడా వీక్ గా ఉంటుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఈజ్ వీక్, intellect also would be weak.
0: Manasu, buddhi, chittamu, indriyamu, antakarana anniti endukulanu ekamainatundi ee deham.
1: Therefore body unifies all these, the mind, the intellect and then the inner senses, antakarana.
0: Annintiki antakarana atyavasaram.
1: ఇన్నర్ సెన్సెస్ అంతఃకరణ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
0: కానీ దానికి మాత్రం మనం ఏమాత్రం లక్ష్యం చేయకుండా ఏదో మనకు శరీర బలం బాగుంటుంటే చూస్తే చాలు, ఏమైనా చూస్తే అయ్యా చాలా బాగా బలంగా పుష్టిగా ఉంటున్నావు అని అంటారు.
1: వీ డోంట్ కన్సిడర్ ది అంతఃకరణ ఇన్నర్ సెన్సెస్ బట్ వీ జస్ట్ గో బై ది ఫిజికల్ వ్యూ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ వీ థింక్ హీఈస్ ఫైన్.
0: కానీ ఈనాడు సరైనటువంటి బలం చూపటం లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ ఇన్ ద ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏ ఒక్కదాన్ని చూసినప్పటికీ అన్నింటి యొక్క ఏకత్వం చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ యూనిఫై, వీ షుడ్ కంబైన్, బ్రింగ్ అబౌట్ హార్మనీ.
0: కనుక ఈనాడు కూడా యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటిది లభిస్తుంది.
1: దేర్ఫోర్ టుడే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దిస్ యూనిటీ. అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ వీ కెన్ డెవలప్ ప్యూరిటీ.
0: ప్యూరిటీ ఏర్పడినప్పుడే
1: వెన్ వన్స్ ప్యూరిటీ ఇస్ ఎస్టాబ్లిష్డ్
0: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ద ప్రాపర్ ఫార్మ్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక మనం ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
1: దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ అస్యూమ్ ఏ స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
1: ది వన్ హూ అండర్స్టాండ్ ఇట్ వెల్ విల్ స్టడీ ప్రాపర్లీ ఇన్ ది కరెక్ట్ వే.
0: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఎంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
1: వితౌట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ యు మే రీడ్ ఎనీ లెంగ్త్ ఎనీ లాంగ్ అవర్స్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: కనుక మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
1: ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ పర్ఫెక్ట్లీ.
0: అండర్స్టాండింగ్ చేసుకుంటే దాని యొక్క లోతు కూడా తెలుస్తుంది.
1: దెన్ వన్స్ వీ అండర్స్టాండ్ వీల్ నో నోటీస్ ఇట్స్ డెప్త్ అండ్ ప్రొఫండిటీ.
0: కనుక యూనిటీ అనేటువంటిది అన్నిటికీ చాలా గొప్పది.
1: Therefore, unity is highest and noblest of all.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కేవలం దేహాన్నే పెంచుకుంటే ప్రయోజనం లేదు, మనోబుద్ధులు రెండు కూడా ఏకం కావాలి.
1: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
0: Body and mind రెండు కూడా ఏకమైనప్పుడు
1: when once body and mind are united,
0: ఈ బుద్ధి అనేటువంటిది తనంత తానే వస్తుంది.
1: ఇంటెలెక్ట్ ఫాలోస్ ఆటోమేటికల్లీ ఆన్ ఇట్స్ ఓన్.
0: కనుక మనం బుద్ధికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మేక్ స్పెషల్ ఎఫర్ట్ టు డైరెక్ట్ ది ఇంటెలెక్ట్.
0: మైండ్ ని మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించాలని ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్ ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
0: కనుక మనము మైండ్ కు తగినటువంటి బలం ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
0: మైండ్
1: మైండ్
0: ఈ మైండ్ కు బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
1: దెన్ వన్స్ ద మైండ్ ఇస్ స్ట్రాంగ్ ఇట్ విల్ ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మనసుకు మొట్టమొదట మనం స్థానం ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ప్రాపర్ ప్లేస్ కరెక్ట్ ఇంపార్టెన్స్ టు దిస్ మైండ్.
0: మైండ్ ఏంటంటే దానికి ఒక రూపమే లేదు.
1: మైండ్ హ్యాస్ నో డిఫినెట్ ఫార్మ్.
0: మైండ్ అనగా సంకల్పముల యొక్క చేరికనే.
1: మైండ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ థాట్స్ అనేటువంటిది కూడినప్పుడే జరిగినటువంటి బలం వచ్చేసేస్తుంది.
1: ది థాట్స్ కాన్స్టిట్యూట్ ద మైండ్ విచ్ ఇస్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్.
0: చూడండి ఈ కర్చీఫ్.
1: దిస్ ఈజ్ ద కర్చీఫ్.
0: కర్చీఫ్ అనేటువంటిది ఏం చేరింది? దారం అటు ఇటు అటు ఇటు అటు ఇటు దారం చేరిపోయింది.
1: The kerchief is here because of the threads which are interwoven in cross directions.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం కావటం చేతనే ఇది ఒక క్లాత్ గా తయారైంది.
1: Because the threads which are closely interwoven, you could find the kerchief here.
0: కనుక మనము మొట్టమొదట మైండ్ ను సరైనటువంటి అభ్యాసంలో పెట్టాలి.
1: Therefore, we should train the mind, control the mind to begin with.
0: Seyohi jnanabhyasat janadhyana visheshate. జ్ఞానత్ కర్మ పరత్యాగే త్యాగశాంతి అనంతరం.
1: ఇట్ ఈజ్ ఓన్లీ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ దట్ మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్. బై ప్రాక్టీస్ ఓన్లీ వన్ కెన్ కంట్రోల్ ద మైండ్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కూడా కలుగుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు కీప్ అవర్ మెమరీ రిటెన్షన్ మచ్ మోర్ దాన్ బిఫోర్.
0: ఇంతే కాదు, కేవలం దాన్ని ఏకత్వం చేయడం మాత్రమే కాకుండా దాన్ని సరైనటువంటి బుద్ధిపూర్వకంగా దాన్ని బుద్ధిలో కూడా కలపాలి.
1: Not merely combining the both body and the mind, we should also see the intellect also joins there.
0: అప్పుడు నాలుగింటి యొక్క ఏకత్వమే మానవ యొక్క శరీరం.
1: Therefore, the human body has got the combination of all these four, the body, the mind, intellect and inner senses.
0: అప్పుడు ఆ విధంగా చేర్చడానికి మనం ఏం ప్రయత్నం చేయాలా?
1: What effort should we make to combine all these four?
0: ఆర్గనైజేషన్ చాలా చక్కగా ఉండాలి.
1: There should be correct, perfect organization.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధా భక్తి కూడా ఏర్పడుతుంది.
1: Then only you will have శ్రద్ధ, the sincerity, steadfastness, భక్తి and devotion.
0: కనుక శ్రద్ధా భక్తి మనకు ఏర్పడాలంటే మొట్టమొదటి ఒకటి ప్రాక్టీస్ చేయాలి.
1: For steadfastness and devotion, one should practice.
0: ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కొంతకాలం అదే సరిపోతుంది.
1: Then once you practice like this, everything will be fine and perfect.
0: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటి సాధించవచ్చు.
1: Anything can be achieved, accomplished by practice only.
0: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
1: You cannot do anything without practice.
0: తటలో ఉన్నటువంటి అన్నము పొట్టలో చేరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి.
1: The food is there, served on the plate. In order to eat, you should give some specific work to your hand to pick up food and eat.
0: ఈ రెండింటికి ఏకత్వమే లేకపోతే అసలు బుద్ధి ఏమాత్రం పెరగదు.
1: When these two do not act together in unison, you cannot eat at all.
0: ప్రతిదానికూ ద్వైతమైనటువంటి లేకుండా అద్వైతమైనటువంటి మనకు లభించదు.
1: Without this duality, you cannot visualize non-dualism.
0: కనుక మీరు యూనిటీ అనేటువంటి దాన్ని పెంచుకోండి.
1: Therefore, faster develop unity more and more.
0: యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
1: Out of this unity only, you will grow purity.
0: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ ఏర్పడుతుంది.
1: When once there is purity, you will experience the divinity.
0: కనుక మనం డివినిటీ రావాలంటే మనం రెండింటినీ ఏకత్వం చేయాలి.
1: So in order to attain divinity, we should unify these two, unity and purity.
0: ఈ యూనిటీ చేసినప్పుడే మనకు అన్ని కూడా ఏర్పడిపోతుంది.
1: With this unity, everything would be set right.
0: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
1: Today, no one is attempting to bring in this unity.
0: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
1: Without this unity, you cannot reach the state of purity. It is impossible.
0: కనుక ప్రతి ఒక్కరు కూడాను సేయోహి జ్ఞానాభ్యాసార్థ.
1: Therefore, everyone must practice.
0: జ్ఞానాధ్యానం విశేషితే.
1: And out of this practice, you will be able to acquire.
0: జ్ఞానత్ కర్మ పరత్యాగే.
1: And thereafter, you will be doing perfect action.
0: పరత్యాగి means, అదే కర్మ విమోచన అయిపోయింది.
1: And then you will be free from this karma or bondage.
0: అప్పుడే ఈ కర్మ అనేటువంటిది లేకుండా పోయడం వల్ల మానవుడు సులభంగా చేయకపోతున్నాడు.
1: When once you are freed from this karma or bondage, you will be attaining that immortal state automatically.
0: కనుకనే ఈ కర్మ అనేటువంటిది ఒక బంధన కింద చేస్తుందని మీరు అనుకుంటారు. బంధన కింద ఏమాత్రము చేయదు.
1: You think that karma action is bondage? No.
0: ఇది బాండేజ్ కానే కాదు.
1: It is not at all bondage.
0: ఈ బాండేజ్ నుంచినే అన్ని విధాలు కూడా విముక్తి చెందవచ్చు.
1: It is this bondage that takes you to liberation.
0: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలము ఊరికి రామ రామ రామ రామ వచ్చేటువంటిది కాదు. ఇది
1: లిబరేషన్ ఇస్ నాట్ ద స్టేట్ దట్ కుడ్ బి అటైన్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్ రామ్.
0: చాలా మంది అడుగుతుంటారు, స్వామి మాకు ఎప్పుడు లిబరేషన్ వస్తుంది?
1: మెనీ పీపుల్ ఆస్క్ భగవాన్, స్వామి వెన్ ఆర్ వీ గోయింగ్ టు బి లిబరేటెడ్.
0: చేయవలసిన ధ్యానం చేసినప్పుడే కదా ఇక లిబరేషన్ కూడా కలుగుతుంది.
1: భగవాన్ రిప్లైస్, వెన్ వన్స్ యూ డూ, when once you sacrifice, follow procedure, then only you will find yourself liberated.
0: కనుక మీరు ప్రతి ఒక్క దానికి సాధన చేయండి.
1: Therefore, you should undertake spiritual practice for every aspect.
0: సాధన లేకుండా కూడా సాధ్యం కాదు.
1: Without sadhana, spiritual practice, nothing can be attained.
0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మెడిటేషన్ చేస్తున్నామేమో అంటారు.
1: We say that we are meditating.
0: Meditation is empty.
1: What is meditation?
0: Manasu ekatvanga cheskovadam meditation.
1: One-pointedness, one-pointed attention of the mind is meditation.
0: Anni vaipula paragatunnatundi oka manasunu oka margamlo pettali.
1: The mind which is wavering in all different directions will have to be one-pointed, single-mindedness.
0: Appude ee daginatundi oka suti ayinatundi oka గమ్యం చేరుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ ఎ స్ట్రైట్ మెథడ్ టు రీచ్ ది డెస్టినేషన్.
0: ఎన్ని రకాలుగా మనసు అటు ఇటు చెందుతుంది.
1: మైండ్ గోస్ ఆన్ వేవరింగ్ హిదర్ అండ్ థిదర్.
0: ఇది చేసేటప్పుడు మనం అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: వీ షుడ్ బి కాషస్ వెన్ మైండ్ స్టార్ట్స్ వేవరింగ్.
0: కనుక ఈ మైండ్ అనేటువంటిది చేరకుండా ఉండే కదానికి ఎన్ని ప్రయత్నంలో అన్ని ప్రయత్నం చేస్తున్నారు మీరు.
1: వీ మేక్ ఆల్ అటెంప్ట్స్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ మైండ్ డస్ నాట్ వేవర్, ఇట్ డస్ నాట్ మూవ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్.
0: కనుక మైండ్ ను మొట్టమొదటి మైండ్ ను దృష్టి వదలకుండా మైండ్ పైనే పెట్టాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఆన్ దిస్ మైండ్ సచ్ దట్ ఇట్ వుడ్ నాట్ వేవర్.
0: కానీ ప్రపంచంలో ఈ చంచలించడం అనేటువంటిది చాలా సహజమైపోయింది.
1: ఇన్ దిస్ వరల్డ్ ద వేవరింగ్ నేచర్ హ్యాస్ బికమ్ క్వైట్ న్యాచురల్.
0: కానీ అది న్యాచురల్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ అట్ ఆల్.
0: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చెడిపోతుండదు, కానీ నిజంగా అది న్యాచురల్ కాదు.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ యూ హ్యావ్ బికమ్ సో వేవర్డ్, బట్ ఇట్స్ నాట్ ఇట్స్ న్యాచురల్ క్వాలిటీ.
0: నువ్వు కారులో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు నువ్వు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని. రామ్ అనేటువంటి పదములకు రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ్ రామ్ అని.
1: యూ గో బై యువర్ కార్ టు గో టు యువర్ ఆఫీస్ అండ్ గో ఆన్ చాంటింగ్ రామాస్ నేమ్ రామ్ రామ్, ఇట్ ఇస్ నాట్ ఎనఫ్. రామాస్ నేమ్ షుడ్ బి కంబైన్డ్ విత్, షుడ్ అకంపనీడ్ బై ద ఫార్మ్ ఆఫ్ రామ, దెన్ ఓన్లీ ఇట్ ఇస్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
0: కనుక ఈ కంపెనీని కొంచెం వరకు దాన్ని కూడా సెర్చ్ చేసుకోవాలి.
1: Therefore, as we repeat God's name, we should do it in the correct path.
0: Satyangatve nisragatvam, nisangatve nirmohatvam, nirmohatve nischaratvam, nischaratvam jivanmukti.
1: Therefore, it's only out of good company, we'll be in the proper way of life, then we'll develop a sort of detachment, and then we'll be free from this disillusionment, and then we'll be awakened finally.
0: Kanuka meeru ekagrata kavalanukunnappudu మీరు దీన్ని ఇష్టం వచ్చినట్టుగా చెల్లించకూడదు.
1: దేర్ఫోర్ టు డెవలప్ కాన్సన్ట్రేషన్ వీ షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు వేవర్.
0: చాలా మంది చేస్తుంటారు ఈ విధంగా.
1: మెనీ పీపుల్ డూ ఇట్ ఇన్ దిస్ వే.
0: సాధన చేస్తూ కన్నులు మూసుకుంటారు.
1: ఇన్ మెడిటేషన్ దే క్లోజ్ దేర్ ఐస్.
0: కానీ ఈ ఐస్ కూడా ఎట్లా చూడాలంటే పూర్తి మూయకూడదు.
1: యూ షుడ్ నాట్ క్లోజ్ యువర్ ఐస్ కంప్లీట్లీ.
0: ఇది అంత నిమ్మిడితనము ముక్కు తట్టు చూడాల.
1: యూ షుడ్ డైరెక్ట్ ద ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
0: ఈ దృష్టిని ముక్కు ప్రక్కన చూసుకోవాలి.
1: దేర్ఫోర్ యువర్ వ్యూ షుడ్ బి ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
0: అట్టు చూసుకుంటూ ఉండగా కొద్దిసేపటికి తిరిగి క్లోజ్ అయిపోతుంది.
1: ఇన్ ద ప్రాసెస్ దే విల్ బి క్లోజ్ టోటలీ.
0: ఆ విధంగా కూడా ఫెయిల్ కాకూడదు.
1: And you should not fail even in this way.
0: పూర్తి కన్నులు తెరిచి చూడకూడదు.
1: Nor you should open your eyes totally.
0: అది అర్ధ నిమీలిత నేత్రమై ఉండాలి.
1: It is అర్ధ నిమీలిత, half closed eyes.
0: అప్పుడే కొంచెం హాఫ్ క్లోజ్ గా ఉంటుంటే ముక్కు తట్టు చూస్తుంది.
1: When once your eyes are half closed, you can direct it towards the tip of the nose.
0: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
1: And then you can reach directly.
0: Kanuka meeru ee vidhamainatuvanti oka sthitini kuda meeru kalukoni peddalateta telusukoni dani practice chestu ravali.
1: Therefore we should know the correct procedure and learn from elderly experienced people and proceed.
0: Appudu idi sarayina sthanam chikkutundi.
1: And then only you will hold on to the correct spiritual path.
0: Ee vidhamainatuvanti bhakti lekapoyinappudiki
1: you may not be doing anything.
0: Manlo unnatvanti yokka ekagratanu sakriga pettukunte adhe anni vidhala bhakti chestundi.
1: When once that concentration is so powerful and strong within you, you will be attaining all the rest of the things to follow.
0: Kanuka meeru rest of the people aa vidhanga bayata vallanu tagineatvanti oka sthitilo teppinchali.
1: Therefore we should practice and also help others, all other people, to follow your example.
0: Kevalam mana inti varini matrame shantiga pettadam kadu.
1: It is not enough you and your family members are in peace.
0: Kani mee chuttu prathamlo undetundi vaaru kuda shantiga dinchevare.
1: The entire neighborhood should be peaceful.
0: అందరూ శాంతిగా ఉండేప్పుడే నీకు కూడా శాంతి ఏర్పడుతుంది. కానీ
1: వెన్ ఆల్ ఆర్ పీస్ఫుల్ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
0: కనుక మనం ఎవరిని శాంతిగా లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
1: ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ పీస్ఫుల్, ఇఫ్ ఆల్ అదర్స్ ఆర్ రెస్ట్లెస్, యూ కెన్ నెవర్ బి ఇన్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టి మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు, కానీ మిగతా వారి యొక్క స్థితి ఎట్టిందో ఏమైందో అది ఎవరికి తెలియదు.
1: వైల్ ఫాలోయింగ్ ఎ స్పిరిచువల్ పాత్ యూ థింక్ ఆఫ్ యువర్ గోల్, యూ థింక్ ఆఫ్ యువర్ వెల్ఫేర్ అండ్ యూ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ అదర్స్.
0: కనుక మనం అందరి దృష్టిని పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీబడి.
0: అందుకోసమని ఇది ఒక విధమైనటువంటి ధ్యానం వంటిది.
1: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ధ్యాన మెడిటేషన్.
0: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తుంటారు?
1: హౌ డు యూ మెడిటేట్?
0: కానీ చంచలంగా చేస్తుంటారు.
1: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, ఇన్ ఎ వేవర్డ్ వే.
0: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు,
1: వెన్ వన్స్ వీ టేక్ వన్ చోజన్ నేమ్,
0: ఒకే నామం ఉండే ఉండాలి.
1: వీ షుడ్ హావ్ వన్ చోజన్ నేమ్ ఆఫ్ గాడ్.
0: అంతేగాని 10 నిమిషానికి మార్చకూడదు.
1: వీ షుడ్ నెవర్ చేంజ్ ఫ్రమ్ వన్ నేమ్ టు అనదర్.
0: ఆ విధంగా మనం ఏకాత్మ భావంతో ఉండేటప్పుడే అది డివినిటీ చేయబడుతుంది.
1: విత్ దిస్ వన్ పాయింటెడ్ అటెన్షన్ హోల్డింగ్ ఆన్ టు వన్ చోజన్ నేమ్ విల్ అటైన్ డివినిటీ.
0: కనుక ధ్యానం అనేటువంటిది కూడా కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
1: దేర్ఫోర్ మెడిటేషన్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు ఎక్స్ప్రెషన్.
0: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
1: నో వన్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్.
0: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే తనమంతట తామే రావాలి.
1: Meditation is a happening. Meditation is not done. It happens on its own.
0: ఆ విధమైనటువంటిది చూసుకుని మీరు తగినటువంటి యొక్క సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
1: With these things in our view, if we undertake spiritual practice, we can reach the goal.
0: కొంచెం మహమ్మడిన్స్ చూసండి, వాడు ఏమి చేయరు.
1: You just consider Mohammedans. They don't do anything.
0: Tapam cheyaru, bhajan cheyaru, evi cheyaru.
1: They don't do any penance. They don't do any bhajan. They don't do any of these things.
0: Okati matram vaaru chestuntaru.
1: But one thing they follow strictly.
0: Andaru bhagavantudu bhagavantudu ani cheppi cheptuntaru.
1: All praise the Lord. Speak the name of God.
0: Kabatti nenu kuda bhagavantudu peru cheptuntaru.
1: I also pray to God, same God.
0: Ante chalu.
1: That is enough.
0: దాని యొక్క జపం కింద గాని తపం కింద గాని తీసుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పెనెన్స్. యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మియర్ రెపిటేషన్.
0: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ హిస్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్.
0: మాకు ఒక్కడే ఉండేది అల్లాహో అక్బర్ గారు.
1: ఓన్లీ వన్ గాడ్ ఎగ్జిస్ట్, అల్లాహో అక్బర్.
0: కనుక అతని కంటే గొప్పవారు ఎవరు లేరు.
1: There is no one greater than Allah Akbar.
0: ఆ ఒక్క నమ్మకం చేతనే వాడు గమ్యం చేరుతున్నారు.
1: విత్ ద టోటల్ ఫెయిత్ దే రీచ్ ద వేర్ గోల్.
0: కనుక మనం ఆ నమ్మకాన్ని ఒకటి పెట్టుకుని
1: విత్ దట్ ఫెయిత్
0: నమ్మకం రెండు నయనంబులేని అందులో అవని అందు.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: కనుక మనము అంధకారంలో పడకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి ఇన్ డార్క్నెస్.
0: ఉన్నాడో లేదు.
1: వీ షుడ్ నెవర్ డౌట్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్.
0: అందరి ఎందుకు కూడా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
1: వీ షుడ్ హోల్డ్ ఆన్, క్లింగ్ ఆన్ టు ద ఫీలింగ్ ఆఫ్ ద ట్రూత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ డ్వెల్స్ విత్ ఇన్ అస్.
0: కనుక ఆ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుని మనం నామస్మరణ చేస్తుంటే అంత తానే తీసుకుంటాం.
1: With this total faith, if you repeat God's name, everything will be taken care of.
0: కనుకనే మనము సరైనటువంటి నమ్మకం లేకుండా ఊరికి మనం జపం జపం చేస్తుంటే ప్రయోజనం ఉండదు.
1: Without proper faith, there is no use in mere chanting or taking to penance.
0: Chanting చేస్తూ రావాలి.
1: You can chant, repeat God's name.
0: కానీ chanting లోపల కూడా వెనుకో ముందు కూడా చూడకూడదు.
1: And you should not do it in such a way as to entertain the benefit of doubt.
0: Antarvani yokka tattvanni artham chesukovali.
1: We should understand the nature of the inner voice.
0: Appude manaku sarinatuvanti aanandam kalugutundi.
1: దెన్ ఓన్లీ యూ హ్యావ్ ట్రూ బ్లిస్. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది మా పిల్లలు కూడాను ధ్యానంలో కూర్చుంటారు.
1: మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ సిట్ ఫర్ మెడిటేషన్.
0: కూర్చుంటారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
1: దే సిట్ అండ్ మెడిటేట్. వాట్ దే డూ వీ డోంట్ అండర్స్టాండ్.
0: కానీ మనకు అండర్స్టాండింగ్ అయ్యేది ఏంటి? కూర్చోవటము, కళ్ళు మూసుకోవటము.
1: వాట్ వీ అండర్స్టాండ్ బై మెడిటేషన్ ఈస్ టు సింప్లీ సిట్ విత్ క్లోజ్డ్ ఐస్.
0: ఈ కూర్చున్నటువంటి వాడు సరైనటువంటి మనసుతో కూర్చోవాలి.
1: The one who sits for meditation should have concentrated mind.
0: Uttamota manam koralasindi okate.
1: What we should aspire for is only one.
0: Concentration chala avasaram.
1: Concentration is most essential.
0: Adi okate chakaga untunte mithavanni kuda saripothayi.
1: When once the concentration is total, all the rest of the things will be perfect.
0: Kalaga meerandaru kuda sarainatuvanti sthitilo kurchovali.
1: Therefore we should sit for meditation in the correct posture.
0: కానీ చాలా మంది పద్మాసనం వేసుకుని చక్కగా కూర్చుంటారు.
1: సమ్ సిట్ ఇన్ పద్మాసన ఇన్ ది కరెక్ట్ పాశ్చర్.
0: కానీ కూర్చుంటారు కానీ మైండ్ మాత్రం ఇష్టం వచ్చినట్టు తెలుపుతారు.
1: దో దే సిట్ ఇన్ పద్మాసన మైండ్ గోస్ అబౌట్ ఎవ్రీవేర్.
0: మైండ్ ఎక్కడ కూడా పంపకూడదు.
1: వీ షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు గో రౌండ్.
0: మనసును ఏక స్థానంలో పెట్టినప్పుడే అప్పుడు నీకు ఏకాగ్రత కలుగుతుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ హ్యాస్ గాట్ దిస్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ యూ కెన్ సర్టన్లీ అటైన్.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: వీ షుడ్ నో దిస్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: గాడ్ అనేటువంటి వాడు ట్రూత్ అవుతున్నాడు.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: గాడ్ ఈజ్ ట్రూత్.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ ద యూనిటీ ఆఫ్ దీస్ ట్రూ ఆఫ్ దీస్ టూ. ట్రూత్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ట్రూత్.
0: కనుక మీరు ఏ విధమైన చర్చలకి అవకాశం ఇవ్వకుండా అప్పుడప్పుడు మీరు కొంచెం ధ్యానం కూడా అంటే భగవంతుని యొక్క రూపాన్ని కూడా తలుచుకుంటుంటే చాలా మంచిది.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్. నెవర్ ఆర్గ్యూ. జస్ట్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ లవ్ for a specific form of your chosen deity.
0: కానీ మీరు తలుచుకుంటుంటే ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మియర్లీ థింక్.
0: ఆ విధంగా ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డివినిటీ.
0: కానీ చాలా మంది నిత్య పూజ చేస్తుంటారు.
1: మెనీ పీపుల్ వర్షిప్ ఎవ్రీ డే.
0: కానీ పూజలు చేస్తుంటారు కానీ ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు.
1: Though they worship, they just do it mechanically. What they do not know themselves.
0: Keshavaya Namaha.
1: Say Keshavaya Namaha.
0: Narayana Namaha. Anantakran. Keshavaya Namaha. Keshavunne tachukovali.
1: They repeat so many names. For example, when once they Keshavaya Namaha, they should think of Keshava only.
0: ప్రతి ఒక్కటి కూడా మీరు చెప్పిన పదములకు తగినటువంటి అర్థం తెలుసుకోవాలి.
1: So whatever we say, we should know the meaning of every word. You may be thinking, what is that Swami is doing? It's not enough if you merely love. You should teach the life of love clearly to everybody. Then only you will have the correct energy, the proper strength.
0: Kanuka meerandaru ekkada chustunnaru gani deepalu inni garigapadutunnayi.
1: You find so many bulbs here.
0: Inni bulbs unnayi kani light em okate.
1: Though there are so many bulbs, light is one.
0: Ee light undinappudu ga edaithe manaki.
1: When this light is one, there may be any number of bulbs.
0: Antarvani yokka sattvani mottamota gurtinchali.
1: Therefore that we should understand the inner current. That is inner voice, antarvani.
0: Kanuka ee antarvani yokka sambandhame matalu paatalu vijatalu.
1: Therefore it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over.
0: Ee vidhamaina satyanni gurtinchukunte entaina baagustundi.
1: When once we know this truth, we can certainly progress and advance spiritually.
0: మీకు ఇష్టమైనటువంటి నామం తెచ్చుకోవచ్చు.
1: You can certainly mention, chant the name of the God of your choice.
0: అప్పుడే ఏకత్వం అయిపోతుంది.
1: Then only there will be unity.
0: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్ళి సత్యమైనటువంటి ఎట్టుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయకండి.
1: Don't make an attempt to travel to long distances in search of truth.
0: Truth, truth.
1: Truth is truth.
0: ఎక్కడ చూసినా ఉంటుంది.
1: This truth is everywhere.
0: Truth is everywhere.
1: Truth is everywhere.
0: ఎక్కడ ఇక్కడ సత్యము.
1: Here is truth.
0: ఇదే సత్యము.
1: This is truth.
0: ఇదే సత్యము.
1: That is truth.
0: చెప్పుకుంటే అంతా సత్యమే.
1: Therefore, you find truth everywhere, all over.
0: కనుక భగవంతుడికి సత్యం లేనటువంటి ఒక రూపమే లేదు.
1: In fact, there is no place where there is no truth that is divine.
0: ఏ విధంగా చేసినా కానీ సరే.
1: Whatever is done with this understanding,
0: మనం ఈ యొక్క దీన్ని గట్టి పట్టుకోవాలి.
1: And we should hold on to this fundamental principle of truth.
0: ప్రాచీన ఋషులందరూ కూడాను,
1: all the ancient sages,
0: వారు ఎన్నో సాధనలు చేశారు.
1: They have undertaken many spiritual paths.
0: కాని కట్ట కనపడికి ఏం చేశారు, వాళ్ళకి ఏది నమ్మకం లేకుండా పోయింది.
1: Finally, they could not repose faith in any one of those.
0: తన యొక్క ప్రతిబింబం మీద కనిపిస్తూ వచ్చేసింది.
1: దే సీ దేర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్.
0: తాను చేసేటువంటిదంతా కూడా తన కృత్రిమమైనటువంటి.
1: వాట్ ఎవర్ దే హ్యావ్ డన్, ఆల్ దోస్ ఆర్ ఆర్టిఫిషియల్.
0: ఆర్టిఫిషియల్ చేసే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ యూజ్ బై ఫాలోయింగ్ దీస్ ఆర్టిఫిషియల్ మెథడ్స్?
0: కనుక మనం ఇలాంటి ఆర్టిఫిషియల్ పోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ అడాప్ట్ దీస్ ఆర్టిఫిషియల్ ప్రొసీజర్స్.
0: హృదయానికి సంపూర్ణంగా తృప్తి కలగాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ టు అవర్ హార్ట్.
0: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు.
1: హార్ట్ మీన్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్ ఎనీవే.
0: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు, తాను అనేటువంటి దాంట్లో ఈగల.
1: హార్ట్ హియర్ మీన్స్ ది ఐనెస్, దట్ ఐనెస్ అట్ ద సెల్ఫ్.
0: నమ్మకం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ దిస్ సెల్ఫ్.
0: అది పెట్టుకుని మీరు చేయండి, తప్పక మీకు లభిస్తుంది.
1: విత్ దిస్ ఫెయిత్ ఇన్ ది ఆన్ ద సెల్ఫ్ యూ కెన్ ప్రొసీడ్ ఇన్ ఎనీ డైరెక్షన్, యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: కానీ మీరు వింటుంటే ఏమి మీకు అర్థం కావటం లేదు. కానీ
1: యాజ్ యూ లిసన్ యూ మే నాట్ బి అండర్స్టాండింగ్.
0: తింటే కానీ అర్థం కాదు.
1: అన్లెస్ యూ ప్రాక్టీస్ యూ కెనాట్ అండర్స్టాండ్ టోటలీ.
0: కనుక మీరు వినటమే కాకుండా తినాలి.
1: Not simply listen about it, you should also consume and know the taste.
0: ee vidhanga chesukoni okadaniki okati tarchukoni kalatoki confusion ayipoyi depression ayipothundadi.
1: But what we do is we go on mixing up things, making a mess of it, and land up in confusion.
0: Alu ee naadi yuvakulantaru kodanu ee meditation anipetti chaala chestunnaru.
1: Many youngsters are following meditation techniques.
0: మెడిటేషన్ అంటే ఏమిటి వాడికి అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ మెడిటేషన్ ఈజ్.
0: ఏం చేస్తున్నాం మనము అనేటువంటి అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్.
0: నేను చేస్తున్న పని ఏమిటి?
1: వాట్ ఈజ్ ఇట్ ఐఎమ్ డూయింగ్?
0: దీన్ని మెడిటేషన్ అంటారా?
1: కెన్ ఐ కాల్ ఇట్ మెడిటేషన్?
0: కాదు కాదు.
1: నో,
0: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు.
1: మెడిటేషన్ మీన్స్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, టోటల్ అటెన్షన్ only on one.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా కూడా దివ్యంగా భావించి మీరు సాధన చేయండి.
1: భగవాన్ బ్లెస్సెస్ యూ దట్ షుడ్ బి హెయిల్ అండ్ హెల్దీ, దట్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్, దట్ యూ షుడ్ ప్రొసీడ్ స్పిరిచువల్ పాత్ అండ్ దట్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంతవరకు చేసినటువంటి కూడా వ్యర్థం కాలేదు.
1: ఆల్ దట్ యు హావ్ డన్ టిల్ నౌ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్ ఎ వేస్ట్.
0: కానీ అందులో ఏదో కొత్తదైనా ఉంటుంది.
1: బట్ హౌఎవర్ యు ఫైండ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ విత్ ఇన్ యూ.
0: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు.
1: సర్టన్లీ యు ఆర్ లెఫ్ట్ విత్ సమ్ రిజల్ట్, ఈజ్ నాట్ టోటల్లీ ఇన్ వెయిన్.
0: ఆ విధంగా ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, full faith on existence, and proceed henceforth.
0: కనుక మీరు ఫెయిత్, చాలా ఇంపార్టెంట్.
1: సో ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: నమ్మకం రెండు నయనమ్ములే లేని.
1: టుడే వీ హావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: అందులో అవని అందు.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్.
0: కంప్లీట్లీ బ్లైండ్ గా ఉంటుంటే కూడా మంచిది.
1: వి ఆర్ కంప్లీట్లీ బ్లైండ్, ఇట్ ఇస్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: కానీ కొద్ది సమయంలో అది బ్లైండ్ గా ఉంటుంది, కొద్ది సమయంలో అన్ని దృశ్యంగా కనిపిస్తుంది.
1: సమ్ టైమ్స్ వీఆర్ బ్లైండ్, అట్ టైమ్స్ బ్లర్డ్ విజన్. దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్.
0: ఆ విధంగా మీరు షిఫ్టింగ్ కి పోకూడదు.
1: యూ షుడ్ నాట్ షిఫ్ట్ యువర్ విజన్ లైక్ దట్.
0: ఏకత్వంగా ఉంటుండాలి.
1: There should be one oneness in every aspect.
0: కాని ఇది ఆ వ్యక్తిని బట్టి చెప్పవచ్చు.
1: దిస్ కెన్ బి స్టేటెడ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్.
0: కనుక ఇది అందరికీ ఒక సూర్య పొద పట్టడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మేక్ ఇట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వ్యూ ఇట్ ఇన్ ఎ యూనిఫామ్ వే, ఇన్ ఎ యూనిఫామ్ ప్యాటర్న్.
0: ఆ వ్యక్తి యొక్క సాధన దినం ఎట్లా ఉంది అని గుర్తించుకుని దాన్ని దగ్గర మార్చుకుంటూ పోతే తప్ప అన్ని విధాలు ఫలితం లేదు.
1: ఇఫ్ ది ఇండివిజువల్ కాగ్నైజెస్ ద ప్రొసీజర్ మెథడ్ అండ్ ద టెక్నిక్ దట్ హీ అడాప్ట్స్, హీ కెన్ బ్రింగ్ అబౌట్ ప్రాపర్ ఆల్టరేషన్, మాడిఫికేషన్ అండ్ రెక్టిఫై దేర్ ఆఫ్టర్.
0: కనుక మీరు ఏది చేయగలిగిన వీలు లేకపోతే ఒక నామస్మరణ చేసుకుంటుకోండి.
1: ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు డూ ఎనీథింగ్, అట్లీస్ట్ డూ నామస్మరణ, చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్.
0: భజన బినా శాంతి నహీ.

సదయం హృదయం యస్య భాషితం తస్య భూషితం. సదయం హృదయం

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరి హృదయము దయతో నిండి ఉండును,
1: ద వన్ విత్ కంపాషనేట్ హార్ట్,
0: ఎవరి వాక్యము సత్యంతో కూడి ఉండును,
1: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్,
0: ఎవరి చేతులు పరోపకార సంబంధమైనటువంటి యొక్క కార్యమునందు పాల్గొను,
1: ద పర్సన్ హూ రెండర్స్ సర్వీస్,
0: అట్టివారు ఏ విధమైనటువంటి యొక్క కలి ప్రభావం కూడాను వారిని తాకకుండా సంరక్షిస్తూ వస్తుంది.
1: సచ్ పీపుల్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ది కలి ఏజ్.
0: ఈనాటి కలి ప్రభావం అనేటువంటిది ఇట్టివారు అట్టివారని తారతమ్యం లేకుండా సర్వలను కూడాను బాధిస్తూ వస్తుండాలి.
1: In fact, everyone is influenced and affected by the Kali age, and people have been suffering because of that.
0: Ravanudu konni nimshamulaku maranistadu anetuvanti vishayam telusukuni aneka mandi satpurushulu yogulu panditulu ramunu chuttu cheraru.
1: Having coming to know the end of his life, many noble people, sages, gather round him.
0: Ravaneswara, meer enno karyamulu aacharincharu, enno satkaryamulu salparu, enni vidhamainatundi yokka durmargamulo meer ponukunnaru, kaani inninti endu meer sadhinchinatundi yokka ganakaryam emiti, దాన్ని మేము తెలుసుకోవాలని మేము అడుగుతున్నామని ప్రార్థించారు.
1: They all have put in a question. You have accomplished many. You have killed many people. You have achieved a lot in life. But what is the main thing that you would like to convey to us, O Ravana? They said.
0: నాయన, మంచి కార్యము చేయాలని సంకల్పించినటువంటి వారు, పవిత్రమైనటువంటి పరమాత్మ సేవలు సల్పాలని ఆశించినటువంటి వారు, పుణ్యకార్యములందు ప్రవేశించాలని సంకల్పించుకున్నటువంటి వారు, కాలహరణం చేయకండి.
1: దోస్ హూ వాంట్ టు డూ గుడ్, దోస్ హూ వాంట్ టు ఎక్స్టెండ్ ది సీక్రెట్ సర్వీస్, దోస్ హూ వాంట్ టు డూ మెరిటోరియస్ డీడ్స్ షుడ్ నెవర్ డూ థింగ్స్ రాదర్ డిలే.
0: అట్టి సత్సంకల్పములు, సత్ప్రభావములు, సచ్చింతనలు మీ హృదయమునందు ఆవిర్భవించినటువంటి తక్షణమే మీరు ఆ కార్యమును చేయుటకు ప్రయత్నించండి.
1: ద మూమెంట్ దట్ గుడ్ థాట్ గెట్స్ ఇన్ టు యూ, ద గుడ్ ఫీలింగ్ గెట్స్ ఇన్ టు యూ, డిటర్మిన్ టు డూ దట్ ఇమ్మీడియట్లీ.
0: ఎవరికి నీ మీరు భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఆ కాలం ఆలస్యం చేయటం మంచిది కాదు.
1: డోంట్ డిలే, డోంట్ వెయిట్.
0: పవిత్రమైన కార్యములందు మీరు యొక్క కాలమును సద్వినియోగం చేసుకోండి.
1: Make proper use of time in rendering sacred service.
0: నేను ఒకానొక సమయం లోపల సంకల్పించుకున్నాను.
1: I wanted to do something in the past.
0: భూలోకము నుండి స్వర్గలోకములకు నిచ్చెన వేయాలని సంకల్పించుకున్నాను.
1: I wanted to lay a ladder connecting the planet Earth to that of heaven.
0: లంకకు చుట్టూ ఉన్నటువంటి ఈ సముద్రమును తీయన్నీరుగా మార్చి సర్వులకు నువ్వు అందించాలని ఆశించాను.
1: ఐ వాంటెడ్ టు కన్వర్ట్ సెలైన్ సాల్టిష్ సీ వాటర్ స్వీట్ ఇన్ టు స్వీట్ డ్రింకింగ్ వాటర్.
0: ఇంకా నరకమునందు బాధపడేటువంటి యొక్క ప్రతి ప్రాణికి కూడాను తగిన సుఖాన్ని సౌకర్యాల్ని కలిగించాలని నేను సంకల్పించుకున్నాను.
1: ఐ ఆల్సో డిటర్మిన్ టు సీ దట్ దోస్ హూ ఆర్ దేర్ ఇన్ నరక హెల్ వుడ్ బి కంఫర్టబుల్ బై ప్రొవైడింగ్ ఆల్ కన్వీనియన్సెస్.
0: కానీ అట్టి సంకల్పములు, అట్టి పవిత్రమైన కర్మలు నేటి వరకు కూడా నేను చేయుటకు పూనుకోలేదు.
1: ఐ డిడ్ంట్ అండర్టేక్ ది టాస్క్ టిల్ దిస్ డేట్.
0: కనుక మీరైనను ఈ సద్భావములు, సత్ప్రవర్తనలు సచ్చింతనులు మీ హృదయంలో సంకల్పించుకున్న తక్షణమే చేయుటకు ప్రయత్నించండి.
1: Therefore, at least you take to action immediately the moment good thought gets into you.
0: ఇది నేను గుర్తించినటువంటి సత్యవాక్కు.
1: This is one truth that I have realized.
0: లోకములో మనం ఎన్నో సంకల్పించుకుంటున్నాం.
1: In this world we want to do many.
0: కానీ సంకల్పించుకున్న కార్యములన్నీ కూడా మనము క్రియారూపంలో మనం ఉంచటం లేదు.
1: But we could not translate all our thoughts into action.
0: రేపు రేపు రేపు అని కాలహరణము గావిస్తూ కూడాను మన జీవితం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: We go on postponing things to the next day, the following day, and waste our lives.
0: సత్ప్రవర్తనలకు ముందుండే వేయాలి.
1: We should step forward, be ready to do any good activity.
0: సదాచారములకు ముందుగా ప్రవేశించాలి.
1: We should be prepared to do good act, good service, good practice immediately.
0: సత్చింతనలు కార్యాచరణలో పెట్టాలి.
1: All good thoughts should be translated into action.
0: ఇది మానవులు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్మలు.
1: దిస్ ఇస్ ది మెయిన్ థింగ్ దట్ హ్యుమానిటీ మస్ట్ డూ.
0: కనుక రావణుడు ఎన్నో కార్యములు చేశాడు.
1: రావణ డిడ్ మెనీ థింగ్స్.
0: కానీ ఆ కార్యములు యందు సత్సంకల్పం ఏమాత్రం కూడా ప్రవేశపెట్టలేదు.
1: దే వర్ నాట్ ప్రాంప్టెడ్ బై గుడ్ థాట్స్.
0: దుర్మార్గములు, దుష్టతనములు, దురుపయోగమయ్యేటువంటి యొక్క కార్యములు యందు ప్రవేశిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ థాట్స్ వర్ ప్రాంప్టెడ్ బై ద వికెడ్ ఫీలింగ్స్, ది అల్టీరియర్ మోటివ్స్.
0: కనుక తన జీవితంలో ఎంత గొప్ప పేరును పొందాడో, ఎన్ని విధమైనటువంటి యొక్క సత్కార్యములు చేయాలని ఆశించాడో, దాని అన్నింటినీ కూడాను విరుద్ధంగా జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ వాంటెడ్ టు లివ్ గెటింగ్ ఎ గుడ్ నేమ్, హీ వాంటెడ్ టు ఫుల్ఫిల్ మెనీ ఆఫ్ ద టాస్క్, బట్ హీ కుడ్ నాట్.
0: రావణుడు సీతాపహరణం జరిగిన తర్వాత లక్ష్మణుడు, రాములు సీతాన్వేషణకై సర్వారణ్యములు కూడాను సంచరిస్తూ వచ్చారు.
1: ఆఫ్టర్ ది అబ్డక్షన్ ఆఫ్ సీతా బై రావణ, లక్ష్మణ్ అండ్ రామ వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒకనొక ప్రదేశమునకు వెళ్లేటప్పటికీ
1: when they went to one
0: ఒక విచిత్రమైన వ్యక్తి కనిపించాడు.
1: They met a peculiar person.
0: ఆ వ్యక్తికి శిరస్సు లేదు.
1: The person has no head.
0: తన ముఖమంతా కూడాను కడుపు పైనే ఉంటుండది.
1: The head is right above the stomach.
0: ఆ వికారమును చూచి వీరు రాక్షసుడని చెప్పకనే చెప్పారు.
1: Seeing the ugly face that they could decide that the person is a demon.
0: కడుపు నుండి పెద్ద నాలుక వస్తుండది.
1: And a tongue was stretched forth right from the stomach.
0: ఈ విధమైన వికార చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తిని దగ్గరికి వెళ్లి
1: they went close to this ugly creature.
0: మీరెవరు, ఎందుకోసం ఈ విధంగా జీవిస్తున్నారు, మీకు మెడనే లేదే అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ went close to him and said, who are you, why are you like this, you don't seem to have any neck at all.
0: నా చరిత్ర చాలా విచిత్రమైనటువంటిది.
1: My life is very peculiar, he said.
0: నా పేరు కబంధుడు.
1: My name is Kabandha.
0: నేను నా హస్తమును చూస్తామా అంటే 10 మైళ్ళు ఉంటుంది ఒక్కొక్క హస్తము.
1: My hands are so long that they could be stretched, extended to 10 miles.
0: 10 మైళ్ళు దూరంలో ఉన్నటువంటి ఒక మృగాలను కూడా నేను తీసుకుని దగ్గరికి తెచ్చుకుని నేను భుజిస్తూ వచ్చాను.
1: I can catch hold of all the animals around the range of 10 miles from this point.
0: నేను నడవనక్కర్లేదు.
1: I don't need to walk.
0: నా పొట్టలు ఎక్కడ ఉండినా కానీ నేను నింపుకుంటున్నాను.
1: I can fill my belly wherever I am.
0: కనుక నా చరిత్ర మీరు విచిత్రంగా చూస్తారు.
1: Therefore, I appear to be
0: అసలు మీరెవరు, ఈ భయంకరమైన అరణ్యంలోకి ఎందుకు ప్రవేశించారు?
1: Then who are you? Why are you here? They asked.
0: మీరు చూస్తే సుకుమార కుమారులుగా కనిపిస్తున్నారు.
1: And Kabandha said, you seem to be so young and tender.
0: మీ దగ్గర అంబులంతా ఉన్నాయి.
1: You have arrows.
0: మీరు చాలా సుందర కుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are very handsome.
0: రాజకుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are princes.
0: మీ రాజ్యం ఏమిటి, ఎందు నిమిత్తమే మీరు ఇందులో ప్రవేశించారు అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: వాట్ యువర్ కింగ్డమ్, వాట్ ఫార్ ఆర్ యూ హియర్.
0: సత్యం అనేటువంటిది రాముల యొక్క ప్రధానమైనటువంటి వలుకు.
1: ట్రూత్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: ఎట్టి పరిస్థితి ఎందైనా కూడా సత్యం తప్ప అన్యం పలకడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: సత్యవాక్ పరిపాలకుడు రాముడు,
1: రామ ఆల్వేస్ స్పీక్స్ ట్రూత్.
0: అయ్యా, మేము తండ్రి మాటను ధిక్కరించక అరణ్యమునకు వచ్చి చేరాం.
1: They said, we are here in strict obedience to the command of our father.
0: పితృవాక్య పరిపాలనలో మేము అరణ్యములో కాలం గడుపుతున్నాము.
1: We have been spending our lifetime as per the command of the father.
0: కానీ మేము పత్ని వియోగం చేత బాధపడుతూ ఉన్నాము ఇప్పుడు.
1: I am suffering because of the separation from my wife.
0: ఆమెను ఎవరో అపహరించారు.
1: Some person has kidnapped her.
0: ఆమె ఎక్కడ ఉన్నదో ఏమో అనేటువంటి విషయంతో మేము వెతుకుతూ తిరుగుతున్నాము.
1: We are in search of her. Whereabouts we do not know till now.
0: ఆమె ఎక్కడ ఉన్నదో,
1: ఏ
0: పరిస్థితిలో ఉన్నదో, చచ్చినదా బ్రతికినదా, మాకు ఈ సత్యాన్ని గురించి మీరు వెల్లడి చేయాలి అన్నారు.
1: Please let us know where she is, her condition, whether she is alive or dead.
0: అయ్యా, నాకు మొదలు నన్ను భస్మం చేయండి.
1: He said, first finish me off.
0: నేను భస్మం అయిన తర్వాత మీకు ఈ వివరములంతా చెప్తాను అన్నాడు.
1: ద మూమెంట్ ఐఎమ్ బ్రాట్ డౌన్ టు యాషెస్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు టెల్ యు.
0: భస్మం చేసిన తర్వాత వీడు ఇంకెక్కడ ఉంటాడు, వీడు పలికేది ఏమిటి, ఉన్నప్పుడే గొంతు లేదు, ఇంకా చచ్చిన తర్వాత గొంతు ఎక్కడి నుంచి వస్తుంది వీడికి.
1: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పాయింట్ బికాస్ హౌ ఇస్ దట్ హిస్ గోయింగ్ టు రెస్పాండ్ టు అవర్ క్వశ్చన్ లేటర్ ఆఫ్టర్ హిస్ డెత్. హౌ కెన్ హి స్పీక్ టు అస్?
0: ఇది శాపం యొక్క ప్రభావములు.
1: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద కర్స్.
0: కానీ ఏదైతే ఏమి, తనకు చెప్పినట్లుగా చేస్తామని లక్షణుడు అతన్ని మరణం చేశాడు.
1: బి దట్ యాజ్ ఇట్ మే దే డిసైడెడ్ అండ్ లక్ష్మణ కిల్డ్ హిమ్.
0: కాల్చివేశారు.
1: అండ్ హి వాస్ బర్న్డ్.
0: కాల్చివేసిన తర్వాత
1: ఆఫ్టర్ దట్
0: ఒక సుందర స్వరూపాన్ని ధరించి
1: హి హస్ అస్యూమ్డ్ ఎ బ్యూటిఫుల్ ఫామ్.
0: అతను వచ్చి చెప్తున్నాడు,
1: దట్ పర్సన్ స్టార్టెడ్ కమింగ్,
0: అయ్యా నేను అనేక రకములైనటువంటి పాపముల చేత కొన్ని శాపములకు గురి అయిపోయి నేను ఈ స్వరూపాన్ని పొందాను.
1: Because of sins I committed, because the curses I have, first and later, after his death, how can he speak to us?
0: ఇది శాపం యొక్క ప్రభావములు.
1: This is the effect of the curse.
0: కానీ ఏదైతే ఏమి, తనకు చెప్పినట్లుగా చేస్తామని

0: Because the curses I have taken this form.
1: ఎవరు నీ దేహాన్ని భస్మం గావించరో వారులే భగవత్ స్వరూపులు.
0: The one who burns my body is verily divine.
1: వారు అనేక రకములైనటువంటి ఒక లోక నాటకము నిమిత్తమై అనేక హింసలు పడుతూ ఉన్నారు.
0: In fact, they have been suffering because of the world, because of the times.
1: వారికి ఎట్టి బాధలు లేవు.
0: In fact, they have no suffering.
1: ఎట్టి కష్టములు రావు.
0: They will not face any difficulties.
1: కాని ఒక లీలా నాటకం గాదు నిరూపణ చేస్తున్నారు.
0: It was all their action drama.
1: కాని ఇతనే భగవత్ స్వరూపుడు.
0: And he is God.
1: ఇతని పేరు శ్రీరామచంద్రుడు.
0: His name is Sri Ramachandra.
1: అతని సోదరుడే లక్ష్మణుడు.
0: And his brother is Lakshmana.
1: వీరు భగవత్ స్వరూపులైపోయి కూడాను ఈ రకమైనటువంటి బాధలకు గురి అవుతున్నారు.
0: Though you are his divine, yet you seem to suffer.
1: అని చెప్పాడు.
0: He said so.
1: చెప్పి, రామ, మీ యొక్క సీత లంకలో ఉన్నది.
0: He said, Rama, your Sita is there in Lanka.
1: ఆమెను పొందేటువంటి విధానం కూడాను అనేక రకమైనటువంటి సూక్ష్మ మార్గంలో నేను చెప్తున్నాను.
0: I'm going to tell you certain plans, certain devices.
1: ఎవరు ముట్టడుకుంటూ వీళ్ళు కాదు.
0: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ. షీఈస్ వన్ ఆఫ్ చెస్ట్ క్యారెక్టర్.
1: ఆమెను ముట్టిరా ఎవరైనా భస్మ అవుతారు.
0: ఇఫ్ ఎనీవన్ అటెంప్ట్స్ టు టచ్ హర్ వుడ్ బి బర్న్ డౌన్ టు యాషెస్.
1: ఇదంతా కూడా మీరు ముగ్గురు చేరి జగన్నాటక సూత్రధారులుగా నిలిచి అనేక రకమైనటువంటి పాత్రలంతా ప్రబోధించి మీరు ఈ నాటకం నాడుతున్నారు.
0: యు హావ్ బీన్ యాక్టింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది హ్యూమానిటీ ఇన్ ది వరల్డ్. యు హావ్ బీన్ ప్రిటెండింగ్.
1: త్వరలోపలనే మీరు సీతను కలిసి
0: You meet Sita.
1: త్రీ అయోధ్యను చేరుతారని చెప్పని నేను అనుకుంటున్నాను.
0: I know full well that you will be back to Ayodhya with Sita.
1: నా వాక్కు ఎప్పుడు కూడా సత్యమే.
0: Whatever I say is bound to happen.
1: త్వరలో మీరు సుఖాన్ని శాంతిని అనుభవించరు కాక.
0: Very soon you are going to have the days of good times.
1: ఆ దేహంతో అంతర్ధానం అయిపోయాడు.
0: So saying he disappeared there.
1: దీనికి ముందు
0: prior to this
1: సూర్యుని కుమారుడైనటువంటి యొక్క
0: the son of సన్
1: సుగ్రీవుడు
0: సుగ్రీవ
1: సుగ్రీవుడు సూర్యుని కుమారుడు.
0: సుగ్రీవ ఇస్ ది సన్ ఆఫ్ సన్.
1: ఈ ఇరువురి లోపల కూడా వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా సోదరులే.
0: వాలి సుగ్రీవ ఆర్ బ్రదర్స్.
1: రాజ్యభ్రష్టుని చేసి
0: అండ్ హీస్ రిమూవ్డ్ అవుట్ ఆఫ్ హిస్ పొజిషన్.
1: అనేక రకమైనటువంటి కష్టమును గురి చేశాడు వాలి.
0: అండ్ వాలి మేడ్ సుగ్రీవ సఫర్.
1: వాలి మహావీరుడు సూర్యుడు.
0: వాలి ఈజ్ వాలియంట్ అండ్ కరేజియస్.
1: సుగ్రీవుడు కూడా అట్టివాడే.
0: సో ఆల్సో సుగ్రీవ.
1: కానీ
0: బట్
1: అతన్ని అనేక రకములుగా హింసించి తన కిష్కింద పట్టణం నుంచి దూరం తరిమాడు.
0: వాలి మేడ్ సుగ్రీవ సఫర్ అండ్ హి వాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ ది కింగ్డమ్.
1: అప్పుడు
0: దెన్
1: ఈ రాముడికి చెప్పాడు.
0: దెన్ హీ టోల్డ్ రామ్.
1: కబంధుడు తన పూర్తి శరీరాన్ని త్యజించేటప్పుడు
0: బిఫోర్ గివింగ్ అప్ ద బాడీ కబంధ సెడ్
1: మీరు సుగ్రీవునితో స్నేహం చేసుకోండి.
0: Better you be a friend to Sugriva.
1: ఒక్క మాట చెప్పాడు, కన్ను మూశాడు.
0: He said and breathed his last.
1: ఈ సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడు, ఏం కథ అని విచారిస్తూ తిరిగారు.
0: They went on inquiring where Sugriva was.
1: అన్ని విధాల కూడా వీరికి తెలిసినప్పటికీ
0: though they know everything
1: ఒక లీలా నాటకంగా ఆడుతూ వస్తున్నారు.
0: They were just acting.
1: కానీ సుగ్రీవుని కలిచారు.
0: They met Sugriva.
1: ఆ సుగ్రీవుని ద్వారా సీత వార్తను తెలుసుకున్నారు.
0: త్రూ హిమ్ దే కుడ్ నో ది న్యూస్ ఆఫ్ సీత.
1: వీరి సైన్యమునంతా కూడాను
0: ఆల్ దేర్ ఆర్మీ
1: లంకకు సమీపానికి చేర్చారు.
0: రీచ్డ్ వెరీ క్లోజ్ టు లంక.
1: అక్కడ నుంచి
0: ఫ్రమ్ దేర్
1: దాని లంకలో ప్రవేశించాలి.
0: దే వర్ టు గో ప్రొసీడ్.
1: ఒక పెద్ద సముద్రం ఉంటుండాలి అడ్డు.
0: అండ్ దిస్ మైటీ ఓషన్ ఇన్ బిట్వీన్.
1: ఈ సముద్రాన్ని దాటేటువంటి వారెవరు?
0: హూ ఇస్ ప్రిపేర్ టు క్రాస్ దిస్ ఓషన్?
1: కానీ అందరూ నేను దాటలేను, నేను దాటలేనని పనికి పరారు, తిండికి తయారు అన్నట్టుగా ఈ సైన్యం అందరు కూడా మేము చేయలేము ఈ పని అన్నారు.
0: ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది ఆర్మీ దే సెడ్ వీ డేర్ నాట్ క్రాస్ దిస్ ఓషన్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు అస్. దే సెడ్ దే ఆర్ రెడీ టు ఈట్ బట్ నాట్ టు డూ.
1: హనుమంతుడు ఈ కార్యం చేయగలడు అని చెప్పారు.
0: హనుమాన్ ఇస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ టాస్క్.
1: సరే అంగీకరించాడు.
0: అండ్ హీ అక్సెప్ట్.
1: రామాజ్ఞ శిరసా వహించి ఏ కార్యమునికైనా నేను సిద్ధమేనన్నాడు.
0: I follow the command of Rama, whatever it might be.
1: దీనికి పూర్వము ఈ వాలి సుగ్రీవులకు జరిగినటువంటి ఒక సంవాదం లోపల
0: ఇన్ ది కన్వర్సేషన్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ వాలి అండ్ సుగ్రీవ
1: సులభమైనటువంటి అర్థం కాదు.
0: ఇట్స్ నాట్ నోన్ టు మెనీ.
1: వాలి చాలా దుర్మార్గుడు.
0: ఇట్స్ వెరీ బ్యాడ్ పర్సన్.
1: మహావీరుడు.
0: Yet he's courageous.
1: కానీ

0: రాములు యొక్క స్నేహితుడు కూడా.
1: బట్ ఈస్ క్లోజ్ టు రామ్.
0: ఇలాంటి వాడై కూడాను ఆ చెడ్డ కాలం వచ్చేటప్పటికీ బుద్ధులు బెండుబారిపోతాయి.
1: బట్ ఇన్ బ్యాడ్ టైమ్స్ దే విల్ హావ్ పర్వర్టెడ్ మైండ్స్.
0: ఈ రామాన్వేషణ లోపల అనేక రకములైనటువంటి బాధలు కూడా సంభవించినాయి.
1: అండ్ ఇన్ యాజ్ దే వర్ ఇన్ సచ్ దే హ్యాడ్ సో మెనీ ట్రబుల్స్.
0: రాముడు ఎక్కడ వస్తున్నాడు, లక్ష్మణ్ ఎక్కడ వస్తున్నాడు అని వీరి అన్వేషణ లోపలనే కాలం అంతా వ్యర్థం చేస్తూ వచ్చారు.
1: దే హావ్ బీన్ వేస్టింగ్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ దెం.
0: దుందుబుడు అనేటువంటి రాక్షసుని,
1: దుందుభి ఎ డెమన్,
0: వాడితో యుద్ధం చేసి
1: ఫాట్ విత్ దెం.
0: వాడి శరీరాన్ని విసిరి పారవేశాడు వాలి.
1: వాలి హ్యాస్ థ్రోన్ అవుట్ ద బాడీ ఆఫ్ దుందుభి.
0: ఆ శరీరం పోయి మతంగి పర్వతం పైన పడింది.
1: ద బాడీ ఫెల్ ఆన్ ద మౌంటైన్ టాప్ మతంగి.
0: ఆ మతంగి పర్వతం పైన ఒక ఋషి తపస్సు చేస్తూ ఉన్నాడు.
1: వన్ సెయింట్ వాజ్ ఇన్ పెనెన్స్ ఆన్ ద మౌంటైన్ టాప్ మతంగి.
0: అతని పైన ఇతని రక్తం అంతా పలు చిల్లింది.
1: ఆల్ ది బ్లడ్ స్పిల్డ్ ఆల్ ఓవర్ హిస్ బాడీ.
0: పవిత్రమైన తపస్సు ఆచరించేటువంటి నా శరీరం పైన ఈ అపవిత్రమైనటువంటి రక్తం ఎవరు చల్లారు అని తాను కన్నులు మూసుకుని శపించాడు.
1: So very much worried where from this blood has come. Why is that? Is it on my body?
0: ఈ శరీరం తెచ్చినటువంటి వాడు ఎవడైనా సరే ఈ కొండకెక్కితే తల పగిలి చచ్చిపోతాడు అన్నాడు.
1: And he gave a curse that whosoever that gets on to the top of this matangi will die having his head broken.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి సుగ్రీవుడు,
1: సుగ్రీవుడు he reached that place.
0: అతనితో పాటు హనుమంతుడు కూడా ఉన్నాడు.
1: హనుమాన్ ఆల్సో వాజ్ దేర్.
0: కనుక రాజులు పరివారములు అందరూ కూడా అక్కడే చేరారు.
1: ఆల్ దేర్ అసోసియేట్స్ ది బెటాలియన్స్ ఆఫ్ ఆర్మీ వర్ దేర్.
0: ఇతన్ని పోయి చంపడానికి అనేక రకమైన ప్రయత్నం చేశాడు వాలి.
1: వాలి మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు కిల్ హిమ్.
0: కానీ సాధ్యం కాలేదు.
1: బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: తాను పోలేడు.
1: హీ కుడ్ నాట్ గో హిమ్సెల్ఫ్.
0: ఇలాంటి పరిస్థితుల లోపల
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్
0: వాళ్ళని జయించాలి అని పట్టుబట్టాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ వాంటెడ్ టు కాంకర్ విన్ ఓవర్ ద వాలి.
0: పర్వతం పై నుంచి చూచేటప్పటికి ఇద్దరు యువకులు చాలా సుందరమైనటువంటి వారు తేజస్సుతో బయలుదేరి నడుచుకుని వస్తున్నారు.
1: ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ సుగ్రీవ కుడ్ సీ టూ యంగ్స్టర్స్ కమింగ్ ఓవర్ దేర్ హు ఆర్ వెరీ హ్యాండ్సమ్.
0: రాజపుత్రులు,
1: దే ఆర్ ప్రిన్సెస్,
0: రాజకుమారులు మాదిరి ఉంటున్నారే.
1: దే ఆర్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీ.
0: ఇది శికారార్థమే ఏమైనా వచ్చారా?
1: ఆర్ దే సింప్లీ మూవింగ్ అబౌట్
0: హియర్? అనేక రకములుగా కూడా విచారణ చేస్తూ వచ్చారు.
1: హి వాస్ ఆల్సో థింకింగ్ ఇన్ దట్ డైరెక్షన్.
0: కానీ వాయుపుత్రుడైన హనుమంతుడు ఉన్నాడు కదా.
1: బట్ హనుమాన్ ఇస్ దేర్.
0: క్షణం లోపలే తన రూపాన్ని మార్చుకుని
1: హి చేంజ్డ్ హిస్ ఫామ్ ఇన్ ఎ మోమెంట్.
0: క్రిందికి దిగాడు.
1: హి గాట్ డౌన్.
0: దిగి వీరిని చక్కని విషయంలో మాట్లాడిచ్చాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ దెం.
0: హనుమంతుని యొక్క వాక్యములు, హనుమంతుని యొక్క సంభాషణలు చాలా మృదుమధురమైనటువంటి.
1: ద కన్వర్సేషన్ ఆఫ్ హనుమాన్ ఇస్ ఫుల్ ఆఫ్ గుడ్ వర్డ్స్,
0: మృదువుగా ఉండేటువంటివి, మధురంగా ఉండేటువంటివి,
1: స్వీట్.
0: ఆ విధంగా పలుకుల చేత రాములు గుర్తించాడు.
1: రామ కుడ్ నో హూ హీ వాజ్.
0: ఎవరో ఇతను శుద్ధ బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు.
1: హీ థాట్ దట్ హి వాస్ ఎ హోలీ బ్రాహ్మణ్.
0: నాయన మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
1: హీ సెడ్ వేర్ డు యు కమ్ ఫ్రమ్?
0: ఇప్పుడు చెప్పాడు నేను సుగ్రీవుని యొక్క మంత్రిని అన్నాడు.
1: హీ సెడ్ ఐ యామ్ ద మినిస్టర్ ఆఫ్ సుగ్రీవ.
0: సారీ, ఆ బింబిసారుడు చెప్పినట్టుగా సుగ్రీవుని దగ్గరికి వచ్చాం మేము.
1: సో యాజ్ పర్ ద వర్డ్స్ ఆఫ్ కబంధ, రామ కుడ్ నో దట్ హి వాస్ దేర్ ఆన్ ద స్పాట్.
0: కనుక అతన్ని తన భుజముల పైన కూర్చోబెట్టుకున్నారు రామలక్ష్మణులు.
1: అండ్ హనుమాన్ మేడ్ రామ లక్ష్మణ్ సిట్ ఆన్ ద షోల్డర్ అండ్ దే కుడ్ రీచ్ మౌంటైన్.
0: ఈ సందర్భం లోపల
1: ఇన్ దిస్ మోమెంట్
0: హనుమంతునికి రామునికి జరిగినటువంటి సంభాషణ చాలా మృదుమధురమైనటువంటిగా జరిగింది.
1: ది కన్వర్సేషన్ విత్ హనుమాన్ అండ్ రామ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్.
0: అంతా సంస్కృతంలోనే జరుగుతూ వచ్చాడు.
1: హోల్ థింగ్ వెంట్ ఆన్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్.
0: ఈ సుగ్రీవుని యొక్క పరిస్థితి అంతా కూడా చెప్తూ వచ్చాడు.
1: అండ్ ద ప్లైట్ ఆఫ్ సుగ్రీవ వాజ్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్డ్.
0: అప్పుడు సుగ్రీవునిలో ఎట్టి దోషము లేదని తెలుసుకున్నాడు.
1: అండ్ రామ కుడ్ నో దేర్ నథింగ్ రాంగ్ విత్ సుగ్రీవ.
0: ఇది కేవలము
1: ఇట్ వాజ్ మేర్
0: వాలి చేసినటువంటి ఒక కుట్ర.
1: ఇట్ వాజ్ ఆల్ ద ప్లాన్ డివైస్ ఆఫ్ వాలి.
0: వాలి నిష్కారణంగా సుగ్రీవుని పైన అనేక రకమైనటువంటి నిందలు మోపి
1: Vali blamed Sugriva for no reason, for no fault of his.
0: Tane rajyam elanani dushtankalpam cheta nilchinadu aneetvanti okka deento Sugrivunni bayata terimgottadu.
1: And he thought that Sugriva wanted to be the king. With that idea he has driven him out of the kingdom.
0: Sari vellin tarvata
1: having gone there
0: itanto sneham cheyali.
1: He wanted to be his friend.
0: Sneham cheyalante
1: to be a friend.
0: నాకంటే వీడు గొప్పవాడా కాదా అనేటువంటి దీన్ని చూడాలి.
1: వన్ మస్ట్ ఇంక్వైర్ వెదర్ ఇస్ మోర్ దెన్ యూ ఆర్ నాట్.
0: నేను ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నానో వారికంటే గొప్పవారితో నేను స్నేహం చేసినప్పుడే నా పని. పూర్తి సక్రమంగా జరుగుతుంది. వారికంటే తక్కువ వారితో నేను స్నేహం చేస్తే నేనే ఓడిపోతాను అని సంకల్పించుకున్నాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ కుడ్ నో దట్ ఇఫ్ హీ వర్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ అ పర్సన్ హీ షుడ్ బి సర్టన్లీ స్ట్రాంగర్ దాన్ హిస్ ఎనిమీ, దెన్ ఓన్లీ హీ కెన్ కాంక్వర్ హిమ్, నాట్ అదర్వైజ్.
0: రామా, నా అన్నగారు చాలా గొప్పవారు.
1: మై బ్రదర్ ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: గొప్ప బలవంతుడు.
1: ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: గుణవంతుడు కూడాను.
1: ఇస్ ఆల్సో వర్చువస్.
0: అతనితో మీరు పోరాలంటే తగ శక్తి మీలో ఉన్నదా లేదా గుర్తించాలి అన్నాడు.
1: ఐ వాంట్ టు నో వెదర్ యు ఆర్ పవర్ఫుల్ టు ఫైట్ విత్ హిమ్ ఆర్ నాట్.
0: ఏమైనా గుర్తించుకోమని చెప్పాడు.
1: యు మే టెస్ట్ us in any way, he said.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: నా అన్నగారు 5 తాటి చెట్లు వరుసగా ఉండేటువంటి దాన్ని అమ్ముతో విడిచాడు.
1: ఎట్ వన్ టైం మై బ్రదర్ షాట్ ఎన్ ఆరో towards a place where 5 trees were standing, one by each side.
0: Aisa tarchetu lopala kunu ambu duri arodaniki vellipoyindi.
1: The arrow could pierce through all the 5 palm trees.
0: Taati chettu unte chaala bankato cherinatvantidi.
1: That palm tree is full of the sticky substance.
0: Danilo ambunu vichadamu evariki saadhyam kaadu.
1: It's not possible to shoot an arrow against that.
0: Idi ramulu cheyagalada?
1: Whether Rama could do it or not.
0: అని మెత్తగా తాటి చెట్టు దగ్గరికి తీసుకుని పోయాడు.
1: అండ్ హీ టుక్ హిమ్ క్లోజ్ టు దట్ పామ్ ట్రీస్.
0: ఇది 4 చెట్లను మీరు కొట్టండి చూద్దామన్నారు.
1: అండ్ హీ సెడ్ బెటర్ యూ షూట్ అట్ దోస్ 4 పామ్ ట్రీస్.
0: రాముడు ఎప్పుడు కూడా చిరునవ్వుతూనే ఉంటుంటాడు.
1: రామ ఆల్వేస్ వాస్ స్మైల్.
0: బాధపడినటువంటి సమయమే కనిపించలేదు.
1: హీ నెవర్ సఫర్డ్, హాడ్ నో ట్రేస్ ఆఫ్ ఇట్.
0: మెల్లగా తీశాడు.
1: And he picked up the arrow.
0: అమ్ములు పుదించాడు.
1: And he just shot.
0: విడిచాడు.
1: He shot it. Released the arrow.
0: 4 చెట్లు దాటి ఇంకా 4 చెట్లు దాటి ఇంకా 4 చెట్లు దాటి బయటపోయి అంత శక్తితో పోయింది ఈ అంబు.
1: This arrow pierced the 4 trees, further 4 more, and then dropped there beyond.
0: ఇతనే తగినటువంటి వాడు.
1: He is the right man. He
0: ఇతని స్నేహం చేత నాకు కార్యం సాధించవచ్చునన్నాడు.
1: By developing friendship with him, I'll be able to fulfill my task, he thought.
0: తదుపరి వెళ్లి
1: he went there.
0: ఈ సంప్రతింపులంతా జరుగుకొని
1: he made all consultation.
0: ఏ విధంగా వాలిని మనం హతమార్చాలి.
1: How to kill Wali, in what way?
0: ఈ ప్లాన్లంతా వేసుకొని
1: all the plan was ready.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: సుగ్రీవుణ్ణి రేపటి నువ్వు సిద్ధంగా వెళ్ళు అన్నాడు.
1: He wanted Sugriva to be ready on the following day.
0: కిష్కింధా పట్టణంలోకి 10 miles దూరం నుంచినే పోయి నీవు ఒక పెద్ద కేక వేయి అన్నాడు.
1: Better you be away from Kishkindha by about 10 miles and shout loudly.
0: ఒక్కతూరి కేక వేశాడు సుగ్రీవుడు.
1: Sugriva shouted.
0: వాలి బయటికి పరిగెత్తిస్తున్నాడు.
1: Wali started running.
0: తారా గొప్ప గుణవంతురాలు.
1: Tara is a noble lady.
0: వాలి యొక్క భార్య.
1: She is the wife of Wali.
0: ఆమె రెండు చేతులు పట్టుకుంది.
1: She caught hold both of his hands.
0: మీరు ఇప్పుడు పోవటం మంచిది కాదు.
1: He said, please do not go.
0: కారణం ఏమనగా
1: the reason is
0: అతనికి ఏదో గొప్ప బలం వచ్చింది.
1: There lies some problem there.
0: ఎవరో రాజకుమారులు వారికి స్నేహంగా ఏర్పడ్డారట.
1: And he is so strong because of his friendship with princes.
0: ఈ సమయ సందర్భానుసారం పురస్కరించుకొని
1: Basing on the position and the circumstance.
0: ముందు వెనక యోచన చేయకుండా మీరు తొందరపడకూడదు అన్నారు.
1: Don't proceed without thinking pro and con.
0: తమరు చేయంగవలయ కార్యమును గురించి
1: the task that is to be done.
0: మంచి చెట్టును చక్కగా బొందుపరిచి
1: one has to understand pro and con.
0: చేయుటప్పుడు కాకట్టి చింతలేక
1: without thinking anything.
0: వేగిరించిన చూనది విషమయగును అని.
1: And if you do it in haste then you will be failure.
0: జాగ్రత్తగా మీరు మెలగండి.
1: Therefore be careful.
0: అని చెప్పి వెనుక తీసుకుని పోయింది.
1: So saying, Tara made Wali to go back.
0: తారకు చాలా గుణములు కలిగినటువంటిది.
1: తారా ఇస్ వర్చువస్ వన్.
0: మంచి శక్తి సామర్థ్యం కలిగినటువంటిది.
1: షీఈస్ వెరీ పవర్ఫుల్.
0: విచారణ శక్తి చాలా గొప్పది.
1: షీ హస్ గాట్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: తెలివితేటలు గొప్పవి.
1: షీఈస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఆమె చెప్పినవన్నీ కూడా సత్యములే.
1: వాట్ ఎవర్ షీ సేస్ ఇస్ ట్రూత్.
0: ఇవన్నీ కూడా పతివ్రత ధర్మం యొక్క ప్రభావంలే.
1: దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పతివ్రత ఏ చేస్ట్ ఉమన్.
0: తర్వాత రెండవ దినము
1: ఇన్ ది సెకండ్ డే
0: తిరిగి వెళ్లి మరి కేక వేయమన్నాడు రాముడు.
1: అగైన్ సుగ్రీవ వెంట్ ఆన్ షౌటింగ్.
0: కేక వేశాడు.
1: అండ్ హీ షౌటెడ్ లౌడ్ క్రై.
0: కానీ వాలి వినలేదు తార మాటలు.
1: అండ్ దిస్ టైమ్ వాలి డిడ్ నాట్ లిసన్ టు ది వర్డ్స్ ఆఫ్ తారా.
0: ఎప్పుడు కిష్కింధ లోపల ప్రవేశించకూడదు.
1: హీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు కిష్కింధ.
0: రాముడు ప్రవేశించకూడదు.
1: రామ షుడ్ నాట్ గెట్ ఇన్.
0: కారణం ఏంటి? 14 సంవత్సరంలో అరణ్యవాసమే కానీ పట్టణవాసం చేయకూడదు అని తండ్రికి మాట ఇచ్చాడు.
1: Rama is not supposed to be there in Kishkindha because he made the promise that you would spend 14 years in the forest.
0: Ramana pokunda itani Sugriva ni pampadaniki veelledu.
1: And without Rama going over there Sugriva cannot reach.
0: Kaivane pattanamulaku baitane veeri yuddham jaragali.
1: So the war should take place outside the city limits.
0: Kanukane parvatamulaku krindane undi
1: so రైట్ దేర్
0: కేక వేయించాడు.
1: అండ్ హి మేడ్ సుగ్రీవ
0: వాలి పరిగెత్తి వచ్చాడు.
1: అండ్ వెన్ హి షౌటెడ్ వాలి కేమ్
0: రెస్పాండింగ్ జరిగింది.
1: అండ్ దే స్టార్టెడ్ ఫైటింగ్.
0: శరీరం అంతా కూడా రక్తమయంగా మారిపోయింది.
1: అండ్ దేర్ బాడీస్ ఆర్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ రాముడు నేను నిన్ను రక్షిస్తానని చెప్పిన మాట ఇచ్చాడు.
1: బట్ రామ మేడ్ ఎ ప్రామిస్ దట్ యుల్ ప్రొటెక్ట్ హిమ్.
0: ఇరువురు ఒకే రూపాన్ని ధరించడం చేత
1: సిన్స్ బోత్ ఆఫ్ దెమ్ లుక్
0: ఎవరు వాలి ఎవరు సుగ్రీవులు అని ఈ యుద్ధం లోపల గుర్తించడానికి వీలు కాకపోయింది.
1: వాలి సుగ్రీవ లుక్ ఎగ్జాక్ట్లీ అలైక్. ఇట్ ఇస్ డిఫికల్ట్ టు డిసైడ్ హూ వాలి అండ్ హూ సుగ్రీవ ఇస్.
0: కానీ బాధలు భరించుకోలేక సుగ్రీవుడు వెనుక పరిగెత్తొచ్చాడు.
1: సుగ్రీవ కెనాట్ కుడ్ నాట్ బేర్ ఎనీ సఫరింగ్ అండ్ హీ స్టార్టెడ్ రిట్రీటింగ్.
0: అతని వెంట వచ్చి రాములు
1: దెన్ రామ
0: ఓదార్చి
1: అండ్ హీ కన్సోల్డ్
0: చల్లని మాటలు చెప్పి
1: హీ స్పోక్ టు హిమ్
0: మెల్లని మాటలు చేత
1: ఇన్ స్వీట్ వర్డ్స్
0: అతనిని తగినటువంటి ఒక ధైర్యం సాహసాన్ని కల్పింపు చేశాడు.
1: హీ గేవ్ హిమ్ ఆల్ ద కరేజ్ నీడెడ్ అట్ దట్ అవర్.
0: రెండవ దినము సిద్ధంగా ఉండు అన్నాడు.
1: నెక్స్ట్ డే బీ రెడీ.
0: నాయన మీరిద్దరు కూడా అమ్మడ బిడ్డలు.
1: Both of you
0: ఇద్దరు రూపంలో ఒకే రీతిగా ఉన్నాయి.
1: Both of you look alike.
0: ఇద్దరి కండరంలో ఒకే రీతిగా ఉన్నాయి.
1: The muscles also look similar.
0: కండరాలను గుర్తించడానికి
1: to recognize
0: లక్ష్మణ ఒక అరణ్యంలో ఉన్నటువంటి కొన్ని పూలంతా కోసి నేను ఒక మాల మాదిరి చెయ్యి అన్నాడు.
1: He wanted Lakshmana to make a garland of flowers.
0: ఆ మాల తీసుకుని సుగ్రీవుని మెడలో వేయించారు.
1: And they made Sugriva wear that garland.
0: ఆ మాలను తీసుకుని వెళ్లి ద్వేసుకుని వెళ్లి యుద్ధంలో ప్రవేశించాడు.
1: అండ్ సుగ్రీవ వాజ్ ఫైటింగ్ విత్ ద గార్లండ్.
0: జరుగుతూ ఉంటుండాది.
1: ద ఫైటింగ్ వాజ్ గోయింగ్ ఆన్.
0: కానీ రాములు ఈ బాణాన్ని గుర్తించి తక్షణమే వాలిపైన బాణం విడిచాడు.
1: రామ కుడ్ ఐడెంటిఫై ద వాలి అండ్ షట్ ది ఎరో ఎట్ హిమ్.
0: తక్షణమే వాలి క్రింద పడిపోయాడు.
1: వాలి ఫెల్ డౌన్ ఇమ్మీడియట్లీ.
0: కింద పడి ప్రాణంతో ఉన్నాడు.
1: బట్ యెట్ సమ్ లైఫ్ వాజ్ దేర్.
0: ఇంకా ప్రాణం పోలేదు.
1: హీ డిడ్ంట్ డై.
0: ఆ సమయాన్ని పురస్కరించుకుని రాములు దగ్గరికి వెళ్లి
1: రామ వెంట్ క్లోజ్ టు హిమ్.
0: వాలి
1: వాలి
0: నీవు చేసినటువంటి పాపము తమ్మునికి చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: యు హావ్ కమిటెడ్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: తమ్ముడి భార్య తల్లితో సమానము.
1: ద వైఫ్ ఆఫ్ యువర్ బ్రదర్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మదర్.
0: అలాంటి సుగ్రీవుని భార్యను నీవు తీసుకుని సుగ్రీవుణ్ణి పరదేశములకంతా పంపించి అనగా తన పట్టణం లేకుండా చేసినావు.
1: యు హావ్ కిడ్నాప్డ్ హర్. You have driven out your own brother out of the kingdom.
0: Inka konni karanalu Sugriva cheyaleinattuvanni chesinattuga neevu nirupischavu.
1: And you also thought that Sugriva did so many things which he did not do.
0: Asatya vakyamulu naaku ishtam ledhu.
1: I don't like falsehood, lies.
0: Kanuka nenu ninnu hatamarchalani cheppina sankalpinchukoni nee tammuniki nenu varam ichchanu.
1: So I determined to kill you. That's way how I promised your brother.
0: Appudu cheppadu.
1: Then he said
0: Vali తెలివితేటలు గలవాడని చెప్పారు కదా. కనుక రామ నీవు గొప్పవాడే, కానీ నీవు వచ్చి మీరు ఎందుకోసం ఈ అరణ్యానికి వచ్చారు?
1: వాలి ఈజ్ హైలీ ఇంటెలిజెంట్. హీ స్టార్టెడ్ స్పీకింగ్
0: అంత విచారించుకుని
1: రామ ఈజ్ యువర్ సో గ్రేట్ వారియర్
0: పరిపాలన కోసం వచ్చానని చెప్పాడు.
1: అండ్ రామ రిప్లైడ్ దట్ హీస్ హియర్ ఇన్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: కానీ యుద్ధం లోపల ఇతరులను చంపటం అనేటువంటిది చాలా అన్యాయము.
1: అండ్ ఇట్స్ గ్రాస్ ఇంజస్టిస్.
0: నీకు సంబంధం లేనటువంటి పని.
1: దిస్ మ్యాటర్ హ్యాస్ నో రిలేషన్.
0: మేము ఇరువురు సోదరులము.
1: వీఆర్ బ్రదర్స్ హియర్.
0: ఇది రాజ్యకాంక్ష చేత మాకు ఇద్దరికి జరిగినటువంటి ఒక ప్రమాదమే.
1: దిస్ ఇస్ ఎ మ్యాటర్ బిట్వీన్ అస్ రిలేటింగ్ టు ద కింగ్డమ్.
0: నీవు నన్ను కొట్టడం న్యాయం కాదన్నా.
1: యు ఇట్స్ నాట్ జస్టిఫైబుల్ ఇన్ ఎనీ వే.
0: అప్పుడు వాలి చెప్పాడు.
1: అండ్ దెన్ హీ సెడ్
0: నాయన వాలి
1: వాలి
0: నీవు చెప్పింది న్యాయమే.
1: వాట్ యు సే ఇస్ కరెక్ట్.
0: కానీ
1: బట్
0: నేను మృగములను చంపాలనుకుంటుంటే ఏ విధంగా చంపాలి?
1: ఇఫ్ ఐఎమ్ టు కిల్ ఎన్ యానిమల్ ఇన్ వాట్ వే షుడ్ ఐ కిల్?
0: చెట్టు చాటు నుంచి చంపాలి.
1: ఐ కెన్ కిల్ స్టాండింగ్ బిహైండ్ ఎ ట్రీ.
0: మృగములు కొట్టేటువంటి వారు మృగములకు ఎదురుగా పోయి చంపరు.
1: నో హంటర్ వుడ్ అటాక్ ఎన్ యానిమల్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్.
0: కాబట్టి నీవు మృగము.
1: యువర్ ఎన్ యానిమల్.
0: నిన్ను చెట్టు చాటు నుంచి నేను చంపాలి.
1: సో యూ హావ్ గాట్ టు బి కిల్ లైక్ దట్.
0: సరే మంచిది, చెట్టు చాటు నుంచి నేను చంపావు.
1: యెస్ యూ హావ్ కిల్ మీ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: కానీ
1: బట్
0: నీవు ఎదురుగా వచ్చేసి నాకు ముఖము చూపించి నిన్ను చంపుతున్నానని చెప్తే ఎంత బాగుండేది.
1: ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ ఫేర్ ఆన్ యువర్ పార్ట్ హ్యాడ్ యూ టోల్డ్ మీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టెలింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ మీ.
0: వాలి
1: వాలి
0: నీకున్నటువంటి శక్తి నాకు చక్కగా తెలుసు.
1: ఐ నో యువర్ పవర్.
0: ఏ వ్యక్తి నీకు ఎదురుగా వచ్చి యుద్ధం చేయనో వారి శక్తిలో అర్ధ భాగం నీకు చేరిపోతుంది.
1: And you have got this boon granted to you long back, the one who fights standing in front of you, you will receive half of his strength. Therefore, I am not supposed to fight. And he taught him in every possible way. And he said, whatever he did was
0: right.
1: And you have committed sin. Therefore, you deserve this punishment, having committed the sin.
0: రాములు చాలా వాదన చేస్తూ వచ్చారు.
1: There is arguments between Vali and Rama.
0: కానీ ఏ వాదనలో కూడాను వాలి జయించలేదు.
1: And Vali could not win over Rama.
0: కట్టకడపటికి ఇంకా ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు రాములు దగ్గర పిలిచి నా ప్రాణం ఏమో పోతుంది,
1: I am going to die.
0: కానీ మీరు నా కుమారుడికి యువరాజుగా చెయ్యాలి అని మాట తీసుకున్నాడు.
1: I want you to make a promise that you are going to coronate my son.
0: ఇస్తానని చెప్పాడు.
1: అండ్ రామ మేడ్ ఎ ప్రామిస్.
0: కట్టకడపటికి వాలి అంత్యక్రియలంతా జరిగిన తర్వాత
1: అండ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ వాలి,
0: సుగ్రీవుని మహారాజు గాను
1: అండ్ సుగ్రీవ వాస్ మేడ్
0: వాలి కుమారుని యువరాజు గాను చేసి
1: అండ్ ది సన్ ఆఫ్ వాలి వాస్ డిక్లేర్డ్ ది ప్రిన్స్
0: నిర్మించారు.
1: అండ్ థింగ్స్ హావ్ బీన్ డన్ యాస్ పర్ ది ప్రామిస్.
0: ఇక్కడ రామాయణం లోపల ముగ్గురు రాజుల యొక్క యుద్ధములు జరుగుతూ వచ్చాయి.
1: ఇన్ రామాయణ యు ఫైండ్ ద వార్ టేకింగ్ ప్లేస్.
0: ఒకటి వాలి సుగ్రీవుల యొక్క యుద్ధము,
1: వన్ ఇస్ వార్ బిట్వీన్ వాలి సుగ్రీవు,
0: ఒకటి రావణ విభీషణుల యొక్క యుద్ధము,
1: అండ్ వన్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రావణుడి
0: అయోధ్యలోని,
1: అండ్ దెన్ థర్డ్ వన్ దెన్
0: రాములు భరతునికి యుద్ధము.
1: And the kind of difference between Rama and Bharata.
0: ఈ మూడు యుద్ధముల లోపల కూడాను రెండు యుద్ధములు సక్రమమైనటువంటివిగానే ఉన్నాయి.
1: అండ్ టూ ఆర్ ప్రాపర్.
0: రావణు యొక్క సోదరుడు విభీషణుడు,
1: విభీషణ ఇస్ బ్రదర్ ఆఫ్ రావణ,
0: రాములను పోయి ప్రార్థించి
1: అండ్ ఈ ప్రే టు రామ,
0: రాములకు దాసుడైపోయి
1: అండ్ ఈ సబ్మిటెడ్ టు రామ,
0: తన అన్నను చంపించాడు.
1: అండ్ హీ మేడ్ రామ కిల్
0: చంపించి తాను రాజుగా మారాడు.
1: అండ్ హీ బికేమ్ ఎ కింగ్ లేటర్.
0: ఇది చాలా అన్యాయమే,
1: దిస్ ఇస్ గ్రాస్ ఇన్జస్టిస్.
0: కానీ సుగ్రీవుడు కూడాను,
1: బట్ సుగ్రీవ
0: తాను రాముని యొక్క సహాయాన్ని కోరి
1: హీ హ్యాడ్ ద సపోర్ట్ ఆఫ్ రామ,
0: వాళ్ళని చంపించి
1: అండ్ హీ మేడ్ రామ కిల్
0: మారాడు
1: అండ్ హీ బికేమ్ కింగ్.
0: కానీ రాముని యొక్క యుద్ధం లోపల, రామ భరతుని యొక్క యుద్ధం లోపల ఎవరికి ఏమాత్రము లేదు.
1: బట్ హియర్ ఇన్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ భరత,
0: ఎవరు రాజు కావాలి అనేటువంటి నిర్ణయం కూడా లేదు.
1: అండ్ నో వన్ కుడ్ డిసైడ్ హూ షుడ్ బి ద కింగ్.
0: నలుగురు చేరేసేసి రాములే రాజు కావాలని యుద్ధం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ద బ్రదర్స్ ఫాట్ దట్ రామ షుడ్ బి ద కింగ్.
0: రాముని ప్రార్థిస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ,
0: నీకు జ్యేష్ఠ పుత్రుడు నీవే,
1: యువర్ ది ఎల్డెస్ట్,
0: నీవు తప్ప అర్జునుడు ఇక్కడ రాజు కావడానికి వీల్లేదు.
1: నో వన్ హ్యాస్ గాట్ ఎనీ అథారిటీ.
0: అన్నా మమ్మల్ని క్షమించమని చెప్పని భరతుడు శత్రుఘ్నుడు అందరూ కూడా వచ్చి లక్ష్మణుడు వచ్చి ప్రార్థన చేశారు.
1: అండ్ ఆల్ ద బ్రదర్స్ కేమ్ టు రామ అండ్ ప్రేయ్డ్.
0: కాబట్టి ఈ మూడు యుద్ధం లోపల కూడా ధర్మయుద్ధం అనేటువంటిది రాములు భరతుడిది.
1: సో ద ధర్మ ప్రిన్సిపల్ వాజ్ వెరీ మచ్ నోటీస్ బిట్వీన్ దీస్ టూ. రామ
0: తండ్రి ఆజ్ఞ నేను శిరసావహించాను,
1: ఐ ఫాలో మై ఫాదర్,
0: నేను అయోధ్యలో కాలు పెట్టను.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు
0: రాములు వాదించటము.
1: Rama went on arguing, I am not going to return to Ayodhya.
0: నీవు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం కట్టుకునేంత వరకు నేను అరణ్యంలోనే ఉంటాను, కానీ అయోధ్యలో ఉండను, కాబట్టి నన్ను క్షమించమని భరతుని యొక్క వాద్యము.
1: భరత ఆల్సో డిసైడెడ్ నాట్ టు గో టు అయోధ్య టిల్ రామా కమ్స్ ఓవర్ దేర్, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ.
0: కనుకొని ఈ రెండింటి ఎందుకు చాలా సమన్వయమైన యుద్ధం జరుగుతూ వచ్చింది.
1: హియర్ యు ఫైండ్ పర్ఫెక్షన్ హియర్.
0: కడపటికి
1: అల్టిమేట్లీ
0: రాములే అంగీకరించి
1: రామ యాక్సెప్ట్
0: పితృవాక్య పరిపాలన నలుగురికి కూడా సరైనటువంటి ధర్మమే.
1: అండ్ ద సేమ్ కోడ్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ బై ఆల్ ఆఫ్ అస్.
0: మనమందరూ సోదరులమే,
1: వీఆర్ బ్రదర్స్,
0: మనమందరూ ఒక్కటే,
1: వీఆర్ వన్.
0: ఈ రాజ్యం నీది నాది అనేటువంటిది లేదు.
1: వీ కెనాట్ క్లెయిమ్ దిస్ కింగ్డమ్ టు అవర్సెల్వ్స్.
0: భరతుడు మాత్రమే రాజ్యం ఏలాలి.
1: సో భరత ఇస్ ద ప్రాపర్ పర్సన్ టు టేక్
0: అప్ ద రైన్. ఇది తండ్రి యొక్క ఆజ్ఞ,
1: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్
0: అని ఈ రాజ్యం లోపల యుద్ధం లేకుండా
1: వితౌట్ ఎనీ వార్
0: సమరసంతో కూడిపోయారు.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ దేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క తరగాదాల లోపల అనేక రకములైనటువంటివి కలతలు జరుగుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ సర్టెన్ ఇన్ఫైటింగ్స్ కాన్ఫ్లిక్ట్స్ ఓవర్ దేర్.
0: రాములు సత్యవాక్ పరిపాలకుడు.
1: Rama is one of truth.
0: సత్యము తప్ప అన్యం ఎరుగడు.
1: He doesn't know anything else other than truth.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other dharma beyond truth.
0: కనుకని సత్యమే నన్ను జయింపజేస్తుంది.
1: సో ఇస్ దట్ ట్రూత్ విల్
0: ధర్మమే నాకు విజయాన్ని అందిస్తుంది.
1: ధర్మ విల్ బ్రింగ్ విక్టరీ
0: అని నిరంతరం కూడా తాను సత్య ధర్మంపైనే సాధిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ విత్ సత్య ధర్మ ట్విన్ ప్రిన్సిపల్స్ హి వన్.
0: కడపటికి రావణ దగ్గర కూడాను యుద్ధం జరిగింది.
1: అండ్ దేర్ ఇస్ వార్ అట్ ది ఎండ్.
0: రావణ్ హతమార్చేకు ముందుగా,
1: అండ్ ప్రయర్ టు కిల్లింగ్ రావణ,
0: అతన్ని ఎంతనో వర్ణించాడు.
1: హీ జస్ట్ డిస్క్రైబ్డ్ హిమ్.
0: రావణుడు చాలా గుణవంతుడు.
1: రావణ
0: ఏదో శాప విమోచనం చేతనే,
1: బికాస్ ద కర్స్ గివెన్ టు హిమ్,
0: తనకి ఈ దుర్బుద్ధులు పుట్టాయి కానీ,
1: హీ హాడ్ బ్యాడ్ ఐడియాస్ బికాస్ ఆఫ్ ద కర్స్.
0: ఇది కేవలం తన దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ హిస్ మిస్టేక్,
0: దేవతల యొక్క దోషమే.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్ ద మిస్టేక్ ఆఫ్ ది టైమ్.
0: జయ విజయ ఇచ్చినటువంటి యొక్క పాపమే.
1: ఇట్ ఈస్ ది కర్స్ గివెన్ టు జయ విజయ.
0: కాబట్టి ఈ యొక్క రావణుడు ఎందుకు ఏమాత్రం దోషము లేదని,
1: నథింగ్ రాంగ్ విత్ రావణ.
0: రావణ్ని కూడా నువ్వు క్షమించాడు రాములు.
1: అండ్ రామ పార్డన్ రావణ.
0: కానీ సీతను తీసుకుని పోయే సమయం లోపల,
1: వైల్ టేకింగ్ సీత,
0: లోకులో కాకులు,
1: పీపుల్ థింక్ యాజ్ దే ఫీల్,
0: ఎన్ని విధమైనటువంటి ధర్మాన్ని ఆచరించినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ అడెరెన్స్ టు ధర్మ,
0: ఎవరు కూడా నమ్మరు.
1: పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
0: 10 నెలలు లంకలో ఉన్నటువంటి సీత ఎట్లా మంచిది అవుతుందని లోకులు అనేక రకంగా ఆడుతుంటారు.
1: హౌ కెన్ సీత బి గుడ్ నోబుల్ అండ్ పర్ఫెక్ట్ హ్యావింగ్ స్టేడ్ ఫర్ 10 మంత్స్ ఇన్ లంక.
0: ఎంత పవిత్రంగా తన జీవితాన్ని గడుపుతూ వచ్చిందో అంత అపవిత్రంగా కూడాను తిద్దుకోగలరు రోగులోకులు.
1: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ వెంట్ ఆన్ స్పీకింగ్ బ్యాడ్ దో షీ స్పెంట్ పర్ఫెక్ట్ లైఫ్ దేర్.
0: కనుకనే లోకానికి సంతోషం పెట్టే నిమిత్తమై,
1: టు డెమాన్స్ట్రేట్ టు ప్రూవ్ టు ద వరల్డ్,
0: అగ్నిలో ప్రవేశపెట్టి,
1: షీ పాస్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ఫైర్,
0: తాను తీసుకున్నాడు.
1: అండ్ దెన్ రిసీవ్డ్ హర్,
0: అనగా అగ్నిదేవుడు కూడా చెప్పాడు,
1: ఫైర్ గాడ్ డిక్లేర్డ్ షీ ఇస్ ఫాల్స్లెస్.
0: పరీక్ష చేయడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: యూ కెనాట్ టెస్ట్ హర్.
0: సాధ్యమని ఈ రకంగా నీవు చేసినప్పుడు లోకుల్ని ఏ రీతిగా నీవు కాపాడగలవు?
1: ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పుట్ హర్ టు దిస్ టెస్ట్ ఆఫ్ ఫైర్, హౌ ఆర్ యు గోయింగ్ టు ప్రొటెక్ట్ హర్? చాలా
0: వాదించాడు.
1: ద ఫైర్ గాడ్ ఆల్సో ఆర్గ్యూడ్ వెహిమెంట్లీ.
0: కట్టకడబటికి అయోధ్యకు వచ్చి చేరారు.
1: ఫైనల్లీ దే రీచ్ అయోధ్య.
0: చేరినప్పుడు,
1: హావింగ్ రీచ్ దేర్,
0: ఇన్ని రకములైనటువంటి యొక్క మాటలు ఆడుతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ కన్వర్సింగ్ లేట్.
0: ఆనందించేవారు ఒకవైపున,
1: వీ హ్యావ్ పీపుల్ ఆన్ వన్ హ్యాండ్
0: క్రోధం చేత దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళు మరొక వైపున,
1: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ ఇన్ ఎ వికెడ్ వే.
0: భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా దేహమునకే కానీ ఆత్మకు కాదని తాను నిర్ణయించాడు.
1: హీ న్యూ ప్రెటీ వెల్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
0: కనుక
1: సో
0: ప్రతి విషయం నందు కూడాను రామాయణంలో అడుగడుగునకును సత్యమే తప్ప అన్య మార్గములు ఏమాత్రం బయలుదేరలేదు.
1: ఇన్ రామాయణ అట్ ఎవ్రీ స్టెప్ వి నోటీస్ ది ఎవిడెన్స్ ది ఫ్యాక్ట్.
0: ఇంకా మున్ముందు వాలి సుగ్రీవుల యొక్క తత్వం కూడాను మీరు గుర్తించాలి.
1: ఇన్ ఫ్యూచర్ యూ షుడ్ నో ద రిలేషన్షిప్.
0: ఇందులో చాలా మంది లోకులు కొన్ని అపహాస్యంగా కూడా మాట్లాడుతుంటారు.
1: పీపుల్ ఆల్సో టాక్ ఇన్ ఎ ఫనీ వే.
0: తన స్వార్థ నిమిత్తమై సుగ్రీవునితో స్నేహం చేసుకుని నిష్కారణంగా వాలిని చంపాడు రాములు అని అనేటువంటి వాడు కూడా ఎంతో మంది ఉన్నారు.
1: దేర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ సే దట్ రామ కిల్డ్ వాలి ఫర్ నథింగ్.
0: నిష్కారణంగా ఎప్పుడు ప్రవేశించేవాడు కాదు రాములు.
1: రామ ఇస్ నాట్ ఆఫ్ దట్ సార్ట్ యాక్చువల్లీ.
0: కారణం లేకుండా కార్యం చేసేటువంటి వాడు కాదు.
1: రామ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ఎ ప్రాపర్ కాజ్.
0: కనుక రామాయణం లోపల ఏ మూల చూచినా, ఏ పక్తి చూచినా, ఏ అక్షరం చూచినా కూడా సత్యస్వరూపంలే కానీ అధర్మం అనేటువంటిది, అసత్యం అనేటువంటిది కానరాదు.
1: ఎవ్రీ లెటర్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఈవెంట్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఎపిసోడ్ ఇన్ రామాయణ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక అగ్నిదేవుడు తాను సాక్షాత్ హోమం నుంచి పుట్టినటువంటి వాడు.
1: ద ఫైర్ గాడ్ ఈజ్ ద విట్నెస్ దేర్.
0: శ్రీమన్నారాయణుడు ఈ అవతారం ఎత్తివెట్టాడు.
1: అండ్ నారాయణ హాస్ కమ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: లోకంలో ఇన్ని విధమైనటువంటి నాటకం ఆడాలి కనుక దానికి తగినటువంటి ఒక యాక్ట్ అంతా చేస్తూ వచ్చాడు.
1: అండ్ నారాయణ గాడ్ ఎనాక్టెడ్ దిస్ వే.
0: రామాయణమే ఒక నాటకము.
1: ఇట్స్ ఆల్ ద డ్రామా ఆఫ్
0: రామాయణ. కూడా ఒక సూత్రధారి.
1: అండ్ రామ ఇస్ డైరెక్టర్.
0: రామ సూత్రధారే కాదు, పాత్రధారి కూడా.
1: రామ ఇస్ ద డైరెక్టర్ అండ్ యాక్టర్ యాజ్ వెల్.
0: అందరూ ఈ ప్రజలందరి కూడా అందరూ వేషములు వాళ్లే.
1: అండ్ ఆల్ పీపుల్ ఆర్ యాక్టర్స్.
0: ఇన్ని వేషముల లోపల కూడా యాక్ట్ చేసినట్టుగా రాముని కూడా తన యాక్టింగ్ కూడా తాను చక్కగా చేశాడు.
1: రామ ఆల్సో యాక్టెడ్ యాజ్ పర్ హిజ్ రోల్.
0: కనుక ఏ దోషం కూడా ఎవరు పట్టడానికి వీల్లేదు.
1: ఇన్ ఫ్యాక్ దేర్ ఇస్ నో మిస్టేక్ విత్ ఎనీవన్.
0: రామాయణము
1: రామాయణం
0: కొన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ,
1: థౌసండ్ ఇయర్స్ పాస్,
0: ఎప్పటికప్పటికే అది నూతనమైనటువంటి రామాయణంగా రూపొందుతూ వచ్చింది.
1: రామాయణ ఈజ్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్.
0: ఇలాంటి నూతనమైనటువంటి రామాయణం లోపల
1: ఎవర్ న్యూ రామాయణ
0: ఎవరు దోషం నిరూపించేటువంటి వారు
1: నన్ కెన్ పాయింట్ అవుట్ ఎనీ మిస్టేక్.
0: ఎవరికి చేత కాదు.
1: నన్ కెన్ అటెంప్ట్.
0: ఇది కల్పితమైనటువంటి దీంట్లో ఎవరైనా రాస్తూ లోపల కొన్ని పంక్తులు తప్పు అయినొచ్చు కానీ రామాయణ వాల్మీకి రామాయణము సాక్షాత్ రామాయణమే.
1: ఆఫ్టర్ ఆల్ సమ్ పీపుల్ మైట్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ స్టైల్ బట్ నథింగ్ రాంగ్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ వాల్మీకి.
0: కనుక రామాయణం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొంత యోచన చేసి కాలం తీసుకుని చక్కగా విచారణ సరిపి సత్యాన్ని మనం ఎన్నుకోవాలి.
1: సో ఇన్ రిలేషన్ టు రామాయణ వీ షుడ్ థింక్ డీప్ ఎనఫ్, టేక్ సమ్ టైమ్, మేక్ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ లెర్న్.
0: పూర్వము కళ్యాణ సమయం లోపల కూడాను,
1: ఎట్ ది టైమ్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్,
0: మిథిలాపురి లోపల కళ్యాణం జరుగుతూ ఉండాలి.
1: ది హోలీ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ మిథిల.
0: ఏమీ తెలియని అమాయకులు కూడాను రాములు వర్ణిస్తూ వచ్చారు.
1: మెనీ ఇన్నోసెంట్ పీపుల్ స్టార్టెడ్ నరేటింగ్, డిస్క్రైబింగ్ రామ.
0: ఇటువంటి వారు రాములు.
1: వాట్ టైప్ ఆఫ్ పర్సన్ హి ఇస్?
0: పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
1: ఇస్ ప్యూర్ హార్టెడ్.
0: పవిత్రమైనటువంటి భావం కలవాడు.
1: హిస్ సీక్రెట్ ఫీలింగ్స్,
0: తన చేష్టలు కాని తన కర్మలు కాని అన్ని పవిత్రమైనటువంటివి.
1: ఆల్ హిస్ యాక్షన్స్ ఆర్ పర్ఫెక్ట్.
0: కనుకని అటువంటి పవిత్రమైనటువంటి రామ కళ్యాణం మనం అందరూ చూస్తాం, రండి.
1: Let's go and watch this holy wedding was the feeling among the people.
0: Rare chudaga podamu ramula pendi rare chudaga podamu.
1: Let's all go together to see that holy wedding there.
0: Rare chudaga podam ramanulandaru koodi urubhadra gotra adi suni pendi rare chudaga podamu ramula pendi rare chudaga podamu.
1: Let's all ladies go together to see that royal wedding of Ramachandra. Let's go together.
0: స్త్రీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటీలు వజ్రాల రుగులు తాపిన నీలాలు నీలాలు వెయ్యార్లు నూరార్లు రారే చూడకపోదాము రాముల పెండి రారే చూడకపోదాము. స్త్రీలకెక్కువ భూషణాలు.
1: Ladies had jewels,
0: ornaments.
1: If in the royal palace.
0: Sitaku Ramudu.
1: And Rama and Sita.
0: Sutramu Gattutadu.
1: And it's time of the wedding.
0: Iddari Nokkayidu.
1: And a good match.
0: Joduga Gurchinaru.
1: They're perfect matching.
0: Sitaku Taguvadu Sri Ramudu. Rare Chudaga Podamu.
1: And we find a good match. And Sita and Rama, they're perfect to each other.
0: Inchi Magal Kada Nunchi Chigunatala Vanchi. వశిష్ట రప్పించి ఖడ్గములు తెప్పించి దూలాలపై గుప్పించి గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట రారే చూడకపోదాము. ఈ విధంగా వీళ్ళు వస్తుంటుంటే మగవారు వేరే ఒకవైపు నుంచి వస్తున్నారు.
1: Men also start coming in another direction.
0: Chutamura randi.
1: Let's go and
0: Kausalya
1: see the
0: tanayuni kalyana. Chutamura randi.
1: Let us see the wedding of the son of Kausalya.
0: చూచువారులకు చాలా పుణ్యమట.
1: దోస్ హూ వాచ్ దట్, హూ విట్నెస్ ఇట్, దే విల్ ఎర్న్ మెరిట్.
0: భక్తావేశుల ముక్తి దానమగు కళ్యాణం చూతమురారండి.
1: As devotees, as we go, we'll have liberation. Let us see that holy wedding.
0: అంబారిపై అలగు తేజమట.
1: And he has got, he's just coming on the top, sitting over there on the
0: lintel. దగదగ మెరిచేటి రామచంద్రుడట.
1: రామ ఇస్ షైనింగ్ బ్రిలియంట్లీ.
0: రామ అంకమున రమణి సీతయట.
1: అండ్ యు ఫైండ్ సీతా బై హిస్ సైడ్.
0: సీతారాముల సోదర సేవట.
1: అండ్ యు ఫైండ్ ది బ్రదర్ సన్.
0: చిరునవ్వున మన క్షేమం అడుగునట కళ్యాణం చూతమురారండి. కౌసల్య తనయుని కళ్యాణం చూతమురారండి.
1: లెట్స్ ఆల్ గో టుగెదర్ టు సీ ది హోలీ వెడ్డింగ్ ఆఫ్ ది సన్ ఆఫ్ కౌసల్య.
0: ఈ విధంగా కూడాను స్త్రీలు పురుషులు కూడాను అతని యొక్క గుడగడములంతా కూడాను వర్ణించుకుంటూ కూడాను అంతకంటే మించినటువంటి వాడు ఈ జగత్తులో లేడు, ఇతనే రామచంద్రుడు, ఇతనే సాక్షాత్ పరమాత్ముడు అని అయోధ్య వాసులే కాకుండా ఈ జనకపురి వాసులు కూడాను వర్ణిస్తూ వచ్చారు.
1: Men and women went and attended, watched that blissful scene of the holy wedding over there. They all have decided there cannot be any other higher, better scene than this holy wedding.
0: కనుక రాముల విషయమైనటువంటిది ఎవరు సందేహించనక్కర్లేదు.
1: సో నో వన్ షుడ్ డౌట్ ఎనీథింగ్ ఇన్
0: రామ కార్యంలో రాముల యొక్క గుణగణములను నమ్మి జీవించినటువంటి వాడు ఏనాటికి కూడా దూరం పోలేడు.
1: ద వన్ హూ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామ విల్ నెవర్ బి బిట్రేడ్.
0: రామును నమ్మినటువంటి వాడు ఏనాటికి చెడడు.
1: ద వన్ హూ హాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామ విల్ నెవర్ గెట్ హిస్ లైఫ్ స్పాయిల్డ్.
0: చెడక నమ్మిన వారు ఉన్నారు కానీ చెడును నమ్మినటువంటి వారు ఈ లోకాన లేరు, లేరు, లేరు.
1: ద వన్ విత్ ఫుల్ ఫెయిత్ never got his life spoiled. There are many spoiled careers for lack of faith.
0: Kanuka bhagavantuni yokka vishayam lopala aneka kathalu rasinattuga idi oka kathaga untadi anukoni meer bhavinchavachunu.
1: You may consider this is also another story along with many rest.
0: Story kavachunu,
1: it may be story,
0: kani eva story, history.
1: What story?
0: His story, history.
1: వాట్ స్టోరీ? హిస్టరీ. హిజ్ స్టోరీ, హిస్టరీ.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఒక తత్వాన్ని ఎవరు కూడా సందేహించనక్కర్లేదు.
1: నో వన్ నీడ్ టు డౌట్ ద సాంక్టిటీ బిహైండ్ దిస్.
0: కనుక మున్ముందు ఈ రామాయణం లోపల చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాల లోపల కొన్ని రహస్యాలు కూడా ఉంటున్నాయి.
1: దర్ ఆర్ మెనీ సటిల్ పాయింట్స్, సీక్రెట్స్.
0: మీకు పూర్వం కూడా చెప్పాను,
1: భగవాన్ సెడ్ ఎర్లియర్,
0: సీతారాముల యొక్క తత్వము ఎంత పవిత్రమైనటువంటిది అని.
1: ద సీతారామ నేచర్ ఇస్ డివైన్.
0: రాముల యొక్క సోదరుల యొక్క ఇది సంబంధం కూడాను ఎంత రహస్యమైనటువంటిది.
1: అండ్ ద సీక్రెట్ రిలేషన్షిప్ ఆఫ్ ఎఫెక్షన్ దట్ ఎగ్జిస్టెడ్ అమంగ్ ద బ్రదర్స్ ఇస్ నాట్ ఫుల్లీ నోన్.
0: సుమిత్ర కైకేయుల యొక్క సంబంధం ఎంతటి పవిత్రమైనటువంటిది.
1: ద కైండ్ ఆఫ్ సిస్టర్లీ ఎఫెక్షన్ బిట్వీన్ సుమిత్ర అండ్ కైకేయి ఇస్ ఆల్సో నాట్ నోన్.
0: ఈ కైకేయి ప్రత్యేకమైనటువంటిది ఏమి కాదు.
1: కైకే ఇస్ నాట్ సెపరేట్.
0: రాములకు అన్ని విద్యలు నేర్పినటువంటిది కైకేయి.
1: ఇన్ఫాక్ట్ కైక థాట్
0: తన కుమారుడైన భరతుని కంటే కూడాను రాముని సన్నిహితంగా తీసుకుని అన్ని విద్యలు నేర్పినటువంటి కైకేయి.
1: ఇన్ఫాక్ట్ కైక లవ్ రామ మచ్ మోర్ దాన్ హర్ ఓన్ సన్ భరత.
0: ఏదో కొన్ని సమయ సందర్భాలను పురస్కరించుకుని కైక పైన లేనిపోయి నిందలు వచ్చినాయి. కానీ
1: కైక వాస్ బ్లేమ్డ్ బికాస్ ఆఫ్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్.
0: కైక దోషియే కాదు.
1: కైక హ్యాస్ నాట్ డన్ ఎనీ మిస్టేక్.
0: దైవలీల లోపల ఇన్ని రకమైనటువంటి యొక్క ఇది చరిత్రలు ఆ విధంగా కట్టుకుని వస్తుంటాయి.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లే, డివైన్ మాస్టర్ ప్లాన్.
0: కనుక రామాయణం యొక్క తత్వాన్ని ఇంకా మనకు పద్దినాలు అంతా ఉంటుండాలి. ఈ పద్దినాల లోపల ఇంకా గుప్తమైనటువంటివి, చాలా గోప్యమైనటువంటివి, చాలా రహస్యమైనటువంటివి, ఎవరికి తెలియనటువంటివి కూడాను ముందు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: వి హావ్ గాట్ స్టిల్ మెనీ మోర్ డేస్ టు కమ్ అండ్ భగవాన్ ఈస్ గోయింగ్ టు టెల్ మెనీ మెనీ థింగ్స్ దట్ ఆర్ నాట్ నోన్ టు అస్, మెనీ సీక్రెట్స్ ఆఫ్ రామాయణ, ద సటిల్ పాయింట్స్ ఆఫ్ రామాయణ ఇన్ ది డేస్ అహెడ్ ఆఫ్ అస్.
0: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి,
2: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి.
0: నాటిని బలు ప్రీతి.

0: శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు
1: దాసుడు బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు
0: సంతోషం చేసి

0: You will now hear a divine discourse delivered by Bhagavan Baba on 20th of April 1998 at Kodaikanal. Bhagavan in this discourse makes it crystal clear that spiritual victory is possible only by rising above the mind and maya. Be ready for a glimpse of the road to liberation shown with the great example of Buddha.
1: త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యం అనిత్యత త్యజ దుర్జన సంసర్గం ప్రేమ స్వరూపులారు
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: దుర్జన సంగమ నుంచి మనం దూరం కావాలి మొదలు
2: ద ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ
1: భజ సాధు సమాగమం మంచివారితో చెలిమిని చేయాలి
2: వీ షుడ్ జాయిన్ ద గుడ్ కంపెనీ

0: నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి.
1: డూ ఆల్వేస్ మెరిటోరియస్ డీడ్స్.
0: స్మర నిత్యం అనిత్యత. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యమునందైనా కూడాను ప్రవేశించాలి.
1: We should take to any activity every day by making a kind of inquiry. What is truth? What is untruth? What is permanent? What is temporary? What is fleeting? What is immortal?
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: ఈ నాటి మానవుడు ప్రపంచమునందు గల సమస్త విషయములను కూడాను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
1: Man today is making every attempt to know all that is available in this world.
0: ఈ దేశమునందు ఏ స్థానమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు.
1: Man is finding out by making deep inquiry what is happening all over the world, every country and every place.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కాని తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించుటకు వెనుకంజ వేస్తున్నాడు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ హీ ఫర్గెట్స్ ది బేసిక్ ఫ్యాక్ట్ టు నో హిమ్సెల్ఫ్.
0: తానెవరూ తెలుసుకొనక ప్రపంచాన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ద వరల్డ్ వితౌట్ నోయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఆర్ ఐనెస్.
0: కూటిపేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పూర్వము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు.
1: బి దట్ బి ఎ పాపర్ ఆర్ ఎ మిలియనర్, వెన్ వన్ హ్యాస్ టు ఇంట్రడ్యూస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీ యూజెస్ దిస్ వర్డ్ ఐ ఐ.
0: ఈ నేను అనేటువంటిది ఎవరు?
1: Who am I?
0: మీరెవరండి అంటే నేను.
1: If we say, who are you? Well, I am here. He uses
0: మరొక పర్యాయం, మీరెవరండి అంటే నేను ఒక డాక్టర్.
1: If you still ask, who are you? I am a doctor, is the response.
0: మరొక పర్యాయం, మీరెవరండి అంటే నేను బిజినెస్ మ్యాన్ అంటారు.
1: If you ask someone, who are you? I am a businessman.
0: బిజినెస్ చేసేది ఎవరు?
1: Who is doing this business?
0: బిజినెస్ ఒక వృత్తి.
1: Business is a profession.
0: డాక్టర్ ఒక పని.
1: Doctor is a work.
0: కానీ పని సంగతి నీవు చెప్తున్నావు, కానీ నీవెవరు మొట్టమొదట?
1: You are referring to your vocation, but what are you?
0: నా పేరు రామయ్య.
1: My name is Ramayya.
0: నా పేరు కృష్ణయ్య.
1: My name is Krishnaya.
0: ఈ కృష్ణయ్య రామయ్య దేహమునకు పెట్టిన పేర్లు కానీ నీవు కాదే.
1: Ramayya and Krishnaya are the names given to the body. Then who are you?
0: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతే వస్తువుల పేర్లు, దేశం పేర్లు, వృత్తుల పేర్లు, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి, కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: So one identifies himself with the body and the country he belongs to and the profession he does, but he does not know in the true sense answer to this question, who am I?
0: సరైన ఆన్సర్ నేను పేరు ఆత్మ.
1: The correct answer is, I am Atma.
0: ఈ రూపనామములు కూడాను క్షణములో మారిపోతుంటాయి.
1: The name and form change in a moment of time.
0: ఇవి స్థిరమైనటువంటివి కాదు.
1: They are not permanent.
0: ఇవన్నీ అస్థిరమైనటువంటివి.
1: They are temporary.
0: కానీ తాను స్థిరమైనటువంటి వాడు.
1: But he is permanent.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి ఒక విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Without understanding this fundamental eternal truth, man is carried away by this ephemeral temporal world.
0: ఇలాంటి మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి?
1: What is the use of out of that such a man who does not know himself?
0: ఇలాంటి మానవుని స్వార్థ సప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కాని సమాజం యొక్క సౌభాగ్యమును కాని ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: Such a man drowns himself in selfishness and self-interest and does not contribute to the progress of the society nor of the nation.
0: కూడాను సమాజంలో ఒక మెంబర్సే కాని తాను ప్రత్యేకమైనటువంటి కాదు.
1: ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ డస్ నాట్ లివ్
0: సమాజ క్షేమాన్ని గుర్తించినటువంటి వాడే తన క్షేమాన్ని తాను గుర్తించడానికి వీలవుతుంది.
1: ద వన్ హూ రియలైజెస్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది సొసైటీ కెన్ వర్క్ ఫర్ హిమ్సెల్ఫ్.
0: వ్యక్తి, కుటుంబము ఇవన్నీ కూడా దేనిపైన ఆధారపడి ఉంటున్నవి?
1: ఇండివిజువల్ అండ్ ద ఫ్యామిలీ దే డిపెండ్ ఆన్ వాట్?
0: సమాజం పైన ఆధారపడి ఉంటుంది.
1: దే డిపెండ్ ఆన్ సొసైటీ.
0: ఇటు సమాజం యొక్క క్షేమాన్ని గుర్తించక తన స్వార్థాన్ని మాత్రమే లక్ష్యం నందించుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు మేక్ ఎన్ అటెంప్ట్ టు లివ్ ఫర్ హిమ్సెల్ఫ్ విదౌట్ రియలైజింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఇట్స్ నీడ్.
0: ఆత్మవిశ్వాసాన్ని విస్మరిస్తున్నాడు.
1: హి హస్ ఫర్గాటన్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఏ మానవుడు ఏ చిన్న గృహం నిర్మించవలన నన్ను మొట్టమొదట పునాది భద్రంగా వేయాలి.
1: బీ దట్ ఎనీ వన్ ఇఫ్ యూ వాంట్స్ టు బిల్డ్ ఎ హౌస్ ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: పునాదియే లేకుండా భవనమే నిలవదు.
1: విదౌట్ ఫౌండేషన్ ద బిల్డింగ్ విల్ నాట్ స్టాండ్.
0: కనుక ఈ పునాదియే ఆత్మవిశ్వాసము.
1: దిస్ ఫౌండేషన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మవిశ్వాసం గట్టిగా ఉన్నప్పుడే తన జీవితం అనే భవనము సుభద్రంగా ఉంటుంటుంది.
1: When the foundation of the self-confidence is strong, the mansion of human life is safe.
0: ఈ పునాది దేని కోసం?
1: What for is the foundation?
0: గోడలు కట్టే నిమిత్తమై పునాది అత్యవసరము.
1: Foundation is essential to raise walls.
0: ఈ గోడలు ఏమిటి?
1: What are these walls?
0: ఎప్పుడు ఆత్మవిశ్వాసము తన యందు ఆవిర్భవించినో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మ తృప్తి కూడాను కలుగుతుంది.
1: The moment he has the strong foundation of self-confidence, he develops self-satisfaction.
0: ఈ ఆత్మ తృప్తి ఆత్మవిశ్వాసం వలనే లభ్యమవుతుంది.
1: One derives self-satisfaction out of self-confidence.
0: ఈ సెల్ఫ్ తృప్తి ఆత్మ తృప్తి దేని వల్ల అభివృద్ధి అవుతుంది?
1: How do you develop this self-satisfaction?
0: స్వార్థ త్యాగము చేతనే ఈ యొక్క స్వార్థం అనేటువంటిది నిలిచిపోతుంది.
1: You have to give up this selfishness and then you can grow in self satisfaction.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది.
1: You can attain peace by following the path of self sacrifice.
0: అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ మనకు అర్థమవుతుంది.
1: Then we will understand the life of self realization then.
0: కానీ ఈనాటి మానవుడు పురాది అయినటువంటి ఆత్మవిశ్వాసమనే విస్మరించినప్పుడు ఇంకా ఆత్మశాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: Man today has forgotten the foundation of self-confidence.
0: ఆత్మ తృప్తి ఏ రీతిగా లభిస్తుంది?
1: How do you expect him to have self-satisfaction?
0: ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించగలడు?
1: How can he experience blissful state?
0: కనుక ఈనాటి మానవుడు ఆత్మను విస్మరించి దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ దీనిపైన మాత్రమే ఆధారపడి ఉంటున్నాడు.
1: Man has given up altogether the atmic principle and is carried away by the body, mind, intellect and senses.
0: కాని దీని అన్నిటికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: But there lies a master for all this.
0: అది ఆత్మ.
1: Atma is the master.
0: కనుక నీ మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: So Bhagavan says, master the mind, be a master mind.
0: ఈ మనసు, దేహము, బుద్ధి, చిత్తము, ఇంద్రియము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి పనిముట్టు.
1: Body, mind, intellect and senses are merely instruments.
0: ఇందులోపల ఈ వైబ్రేషన్, ఆత్మ అనే వైబ్రేషన్ ఉండటం చేతనే ఈ దేహము, మనస్సు, బుద్ధి అన్ని పని చేస్తున్నాయి.
1: Because of the principle of Atma working through the vibration, that makes the body, the mind, senses work,
0: కానీ
1: operate.
0: ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not making an attempt to know this truth.
0: దైవత్వమే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము, ఏ శాంతి లభించదు.
1: Man will never have any peace or happiness if he forgets God.
0: ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ ఆనందం ఏమాత్రం కూడా ఉండదు.
1: He pretends to be happy, but there is no trace of happiness.
0: ఆనందమునకు మాస్టర్ భగవంతుడే.
1: God is the master of this state.
0: శాంతికి యజమాని భగవంతుడే.
1: God is the master of peace.
0: ఎందుకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము?
1: Why do we pray to God?
0: నేను పలాని పని కోసమని, పలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావము.
1: It's a very bad feeling to pray to God expecting certain boons and rewards.
0: భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని, ఫలితం కోసం కాదు.
1: We should never pray to God for worldly gains and benefits.
0: తన దగ్గర ఏది లేదో,
1: that which is missing in us,
0: భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు.
1: We have to pray to God to obtain that which is with him, which is not with us.
0: తన దగ్గర లేనిది శాంతి.
1: We don't have peace.
0: అని భగవంతుడే.
1: గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్
0: ఎందుకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము?
1: వై డూ వీ ప్రే టు గాడ్?
0: నేను ఫలాని పని కోసమని, ఫలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావము.
1: ఇట్స్ ఎ వెరీ

0: అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు.
1: వి ప్రే టు గాడ్ టు బి బ్లిస్ఫుల్.
0: ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాంచ కోసం కాదు.
1: The worship or the penance or the rituals or pilgrimage that we go on are not meant for worldly gains and profits. That which is not available in the world. We pray to God for that which is not available in the world. No man inquires about this truth.
0: ఏదో కోరినాము, భగవంతుడు ఇవ్వలేదు, అయిపోయింది, దానికి భగవంతుడి ఫోటో తిప్పి పెట్టేస్తారు.
1: We have one desire. It is not fulfilled. Therefore, we turn the photographs. Such people are not devotees at all.
0: Imagination.
1: It was all. They call themselves devotees. Just an imagination. A true devotee works for bliss. That bliss confers the rest.
0: అందుకోసమే భగవంతుని నిత్యానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ఈ సుఖము జ్ఞానమంతా కూడా ఆనందం వల్లనే మనకు లభ్యమవుతుంది.
1: దిస్ హ్యాపీనెస్ ఇన్ ద విజ్డమ్ వీ కెన్ డిరైవ్ అవుట్ ఆఫ్ ద డివినిటీ గాడ్.
0: కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమైనటి శాంతి, ఆనంద నిమిత్తమై ప్రార్థించడం.
1: వై మ్యాన్ ప్రేస్ టు గాడ్ టు అటైన్ పీస్ అండ్ బ్లెస్.
0: మానవులారా, ప్రతి విషయంలో కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు.
1: When we inquire in depth, we'll understand God is not separate from us.
0: మంచి చెడ్డలు అన్నీ కూడాను మన యొక్క కర్మల ఫలితమే కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కాదు.
1: Good and bad depend on our own actions, nothing to do with God.
0: ఏ విత్తనం నాటుకుందుమో ఆ మొక్కనే కలుస్తుంటాయి.
1: As you sow, so you reap.
0: కనుక మన ఫలితము మంచిది కానీ చెడ్డది కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములి.
1: The results and the consequences, be that good or bad, they depend on our own actions.
0: ఇట్టు సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే,
1: when this truth is understood by man,
0: దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
1: He can understand the divine principle of ఆత్మ.
0: మానవుడు అనాది కాలం నుండి అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సలుపుతూ వస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ అండర్టేకింగ్ మెనీ స్పిరిచువల్ ఎండివర్స్ అండ్ పర్సూట్స్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: all the spiritual practices,
0: ఎన్ని ఉపన్యాసములు విన్నప్పటికీ,
1: in spite of listening to the
0: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
1: in spite of reading the text,
0: మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది.
1: When our vision is not proper, everything would be wasted.
0: అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు.
1: Therefore Buddha wanted us to develop the correct vision, good
0: vision. ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించవలసినటువంటి దృష్టి.
1: So every man must develop good vision.
0: ఆ దృష్టియే సృష్టి.
1: This drishti vision is a srishti creation.
0: ఈ వచ్చినటువంటిదే కాని సృష్టి ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: The creation is not different from the vision.
0: మన యొక్క దృష్టి నుంచి ఎలాంటి ఇది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది.
1: యాజ్ ఇస్ ద విజన్ సో ఈజ్ ద క్రియేషన్.
0: కడకవు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు.
1: బుద్ధ ఎంక్వైర్డ్, ఇన్వెస్టిగేటెడ్.
0: ఇంతకాలం నేను సాధన చేసి ఇన్ని విధమైనటువంటి విచారణ సలిపి కట్టగడపటికి నేనేమి సాధించాను.
1: I followed spiritual path for long and made inquiry in depth. What is it I achieved at the end?
0: ఏమీ సాధించలేదు.
1: Nothing whatsoever.
0: దీని అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుండాలి.
1: He understood that mind stands as
0: సర్వ విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది.
1: For all spiritual pursuits, mind is the main obstacle.
0: కనుక మనసును మరిచేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చాడు.
1: He wanted to discover the path as to forget the mind totally.
0: అప్పుడే అమనస్కుడైపోయాడు.
1: Then he has withdrawn his mind.
0: అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది.
1: Because of this amanaska or withdrawal of the mind, he could know atma.
0: మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన.
1: The spiritual path consists first forgetting one's own mind.
0: కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు?
1: How to forget the mind?
0: ప్రాకృతమైన, లౌకికమైన, భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది?
1: విత్ అవర్ మైండ్ కంప్లీట్లీ డ్రౌండ్ ఇన్ వరల్డ్లీ ఎఫిమరల్ ఫిజికల్ ప్లెజర్స్, హౌ డు
0: మనసును మార్చడం అంటే చాలా సులభమైన మార్గమే.
1: టు డైవర్ట్ ద మైండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ పాత్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా,
1: without the thought of the existence of the mind,
0: బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
0: ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని

0: మనం చింతిస్తూ వచ్చేటప్పటికీ ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి ఒక భావం మనలో ప్రవేశిస్తుంది.
1: యాజ్ వి థింక్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇట్ స్టార్ట్స్ డిస్క్రిమినేటింగ్ అండ్ దెన్ వీల్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్.
0: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఫోర్ సార్ట్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఈనాటి మానవ యుగమునందు
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్
0: ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జ్.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ టుడే ఇస్ బుకిష్ నాలెడ్జ్.
0: అది కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ ఎ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ కావాలి.
1: వీ నీడ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరి అయినటువంటి జ్ఞానం లభ్యమవుతుంది.
1: ది జనరల్ నాలెడ్జ్ కెన్ బి అబ్టైన్డ్ బై డెవలపింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జ్ తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది.
1: Because of the lack of self-confidence, our knowledge is perverted.
0: తదుపరియే డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వస్తుంది.
1: Then we have to develop discrimination knowledge.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు.
1: People are betrayed and deceived in this respect of discrimination knowledge.
0: తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates basing on his own conveniences and
0: opportunities. తన రక్షణ నిమిత్తమై తన స్వార్థ నిమిత్తమై తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates keeping his selfishness and self-interest as aim.
0: Narrow discrimination.
1: This is narrow discrimination.
0: కాని ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి.
1: బట్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్
0: సమాజమునకు నాకు సర్వులకు కూడా అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి.
1: వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీబాడీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్.
1: That is real broad-mindedness.
0: అది ఏ ఎక్స్పాన్షన్ లవ్.
1: That is expansion love.
0: తన నిమిత్తమే తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ తగ్గడను కంట్రాక్షన్ లవ్.
1: The discrimination on selfish grounds is contraction love.
0: కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should know the principle of love very clearly.
0: ఎవరైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం, ఇది లవ్వా కాదు.
1: When we see anybody, when we meet anyone, we say hello, hello. Is that love? No.
0: Hello annanta matramana idi oka prema kaadu.
1: Hello doesn't signify love.
0: Lopala hello kavali.
1: The hollowness inside is needed.
0: Yetti bhavamulu, yetti yochanalu, yetti korikalu lekunda ninchali.
1: We should go beyond the feelings, thoughts and desires.
0: Idi ee vidhamainatvanti deenla unnapude manasu yokka prabhavamu manlo ye matramu pani cheyadu.
1: When we conduct ourselves in this direction, we will not be victimized by the ways of the mind.
0: బుద్ధుడు 6 సంవత్సరాలు పనిచేసినప్పటికీ కట్టకడకు తెలుసుకున్నటువంటిది ఇదియే.
1: This is the basic truth.
0: మనసును ఆధారం చేసుకుని తిరిగినంత కాలము నాకు ఏమాత్రము ఆత్మతత్వం అర్థం కాలేదు.
1: After 6 long years of dependence, Buddha has come to this final result.
0: మనసును ప్రక్కకు నెట్టి
1: he should brush aside the mind.
0: బుద్ధిని ఆదర్శంగా తీసుకుని
1: take the intellect as ideal.
0: ఆత్మతత్వాన్ని పొందటం చేతనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు.
1: As he attained atmic principle finally, relying on the intellect, it is understood that is beyond.
0: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనము సరైనటువంటి ఒక మాతృభావాన్ని ఒక విధమైనటువంటి ఒక మనోభావాన్ని దూరం చేయాలి.
1: To understand the principle of the self or atmic principle, we should travel beyond the state of mind.
0: ఈ మనసు ఉండినంత వరకు కూడాను మనిషి ఏమాత్రం బాగుపడ్డు.
1: సో లాంగ్ ద మైండ్ లాస్ మ్యాన్ కెన్ నెవర్.
0: ఎన్ని జన్మలెత్తినప్పటికీ ఆ మనిషి మషిగానే ఉంటుంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ హీ కంటిన్యూస్ టు బి ఎ హ్యూమన్.
0: మనిషి
1: మనిషి
0: ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు?
1: మనిషి హ్యూమన్ హౌ ఇస్
0: మా నీ సి.
1: హియర్ దర్ 3 లెటర్స్ మా నీ సి
0: హ్యూమన్. ఈ వైపు నుంచి చేస్తే సి నీ మా.
1: Read it in the reverse order.
0: ఈనాటి మనిషి సినిమా మనిషి మాదిరి తోస్తుంది.
1: Read it in the reverse order. మా నీసి. Now it is సినిమా.
0: కేవలం యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు.
1: All everything appears to be pretension, action, not wholehearted involvement.
0: మానవ
1: మానవ
0: మానగా ఏమిటి?
1: What is మా?
0: అజ్ఞానము.
1: Ignorance.
0: నానగా ఏమిటి? లేకుండా.
1: Without that.
0: వానగా ఏమిటి? వర్తించటము.
1: వా కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: మా అనగా మాయా.
1: మా ఇల్యూషన్.
0: ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి.
1: మానవ ద వన్ హూ క్రాసెస్ దిస్ ఇల్యూషన్ అండ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మానవ ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: ఇది కేవలం ఇల్యూషన్ అని అంటున్నాము, మాయా అంటున్నాము.
1: వి సే మియర్లీ ఇట్స్
0: ఇల్యూషన్. మాయా అనగా ఏమి?
1: వాట్ ఈజ్ ఇల్యూషన్?
0: మాయా అనగా ఏమీ లేనటువంటిది.
1: నథింగ్నెస్ ఈజ్ ఇల్యూషన్.
0: నా మాయా ఇది మాయహ అన్నారు. లేనటువంటి దానిని మాయగా మనం భ్రమిస్తున్నాము.
1: ది నాన్ ఎగ్జిస్టెంట్ స్టేట్ ఈస్ టేకెన్ యాజ్ ఇల్యూషన్.
0: నీవేదైనా ఒక మార్గంలో ప్రవేశ ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటుంది.
1: When you pass along a path, the shadow follows you.
0: ఈ ప్రతిబింబమే మాయ అన్నారు.
1: We call this shadow as a
0: ఈ మాయ ప్రతిబింబం వదిలిపెట్టి మనిషి నడచడానికి వీలు కాదు.
1: Man cannot walk himself leaving the shadow.
0: Action, reaction, sound, resound.
1: Action, reaction, sound, resound.
0: ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములి, మన యొక్క సంకల్పములే అన్ని మనలో ఉంచి ఆవిర్భవించినటువంటివి.
1: సౌండ్ సిగ్నిఫైస్ అవర్ ఓన్ ఫీలింగ్స్, అవర్ ఓన్ ఫార్మ్ అండ్ అవర్ ఓన్ థాట్.
0: కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు.
1: సో లాంగ్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్, ద హ్యూమన్ క్వాలిటీ కెనాట్ బి అండర్స్టూడ్.
0: అదే మొన్న చెప్పాను.
1: దట్స్ వాట్ భగవాన్
0: మానవుని ఇంగ్లీష్ లో ఎంఏఎన్ మ్యాన్ అంటారు.
1: మానవ, హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మ్యాన్, ఎంఏఎన్.
0: ఎం అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ ఎం?
0: అదే మాయా.
1: ఎం స్టాండ్స్ ఫర్ మాయా, ఇల్యూజన్.
0: అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ వీ ఆర్ ఎ రిఫ్లెక్షన్.
0: ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి.
1: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఏ దట్ స్టాండ్స్ ఫర్ ఆత్మ.
0: ఎం అనేటువంటి నిర్వాణాన్ని పొందాలి.
1: N stands for nirvana.
0: నిర్వాణం ఏదైతే మనకు లభ్యమవుతుంది.
1: How do you attain liberation?
0: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణం మనలో ప్రాప్తిస్తుంది.
1: నిర్వాణ, లిబరేషన్ ఇస్ పాసిబుల్ వెన్ వీ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుక మొట్టమొదట మనం ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్.
0: ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకు ఎట్టి భయము లేదు.
1: సో లాంగ్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ నీడ్ నో ఫియర్.
0: ఈనాటి మానవుడు సుఖముతో దుఃఖముతో ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుశించిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ డౌన్ ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనల పైన ఎంత అభిరుచి ఉన్నదో.
1: సో లాంగ్ హీ డిజైర్స్ ది వరల్డ్లీ ప్లెజర్స్.
0: దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు.
1: He doesn't possess even a fraction of confidence in the worldly affairs towards God.
0: పుత్రమిత్ర భరణం వ్యాపార సంభాషణే.
1: దట్ థాట్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, ద వెల్త్ అండ్ ద ప్రాపర్టీ, యూ హావ్ స్పెండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్.
0: ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే.
1: That time and the worry and the time you spend for wealth, for grain and reputation.
0: Sachinta భువి నందనందన పదద్వంద్వారవిందే క్షణే.
1: అవుట్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ స్పెండ్ ఎ ఫ్రాక్షన్,
0: దాంట్లో వెయ్యింటి ఒక భాగమైన కూడాను భగవంతుని పాదముల పైన మనసు పెట్టడము ఎంతో అదృష్టము.
1: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫీట్ ఆఫ్ గాడ్, 1000th ఆఫ్ ద లాట్ యూ స్పెండ్ ఫర్ అదర్స్.
0: ధన ధాన్య భోగ యశస్సు కోసం ఎంత నీవు పరితపిస్తున్నావో.
1: వీ గెట్ వరీడ్ ఫర్ ఆల్ ది వెల్త్ అండ్ ప్రాపర్టీ ఇన్ ద గ్రౌండ్.
0: దాంట్లో ఒక క్షణ భాగం భగవంతుని విశ్వాసం పైన పెట్టకూడదా?
1: ఇఫ్ యూ జస్ట్ డెవలప్ కాన్ఫిడెన్స్, ఫెయిత్ ఇన్ గాడ్, 1000th ఆఫ్ ఆల్ దాట్ ఇట్ ఈస్ ఎనఫ్.
0: ఏమాత్రము లేదు.
1: నథింగ్ వాట్స్
0: ఈ అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును ప్రాణమునే అర్పితం చేస్తున్నాడు మానవుడు.
1: ఫర్ దీస్ టెంపరీ థింగ్స్ వీఆర్ రెడీ టు డై.
0: అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ వీ సాక్రిఫైస్?
0: అనుభవించేది ఏమిటి?
1: వాట్ ఇస్ వీ ఎక్స్పీరియన్స్?
0: మనం అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు ఆఫర్ టు అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోక శాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి శాంతిలో మనకు లభ్యమవుతాయి.
1: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హ్యావ్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద మెంటల్ సైకలాజికల్ లెవెల్ అండ్ ఇన్ ద వరల్డ్ బై అండ్ లార్జ్.
0: కుటుంబకంగా, సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతిలో మనం అనుభవించవచ్చు.
1: వీ కెన్ ఎక్స్పీరియన్స్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద ఫ్యామిలీ లెవెల్ అండ్ అట్ ది సొసైటీ బై అండ్ లార్జ్.
0: కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద సొసైటీ.
0: సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు.
1: విదౌట్ సొసైటీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ డు నాట్ ఎగ్జిస్ట్.
0: కనుక మొట్టమొదట సొసైటీ.
1: సో
0: సొసైటీ నుంచి నేను పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: నేను సొసైటీ ఒక మెంబర్.
1: ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకుని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి.
1: వీ ఫుల్లీ నో ది ట్రూత్ దట్ యు ఆర్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ హావింగ్ బీన్ బోర్న్.
0: కేవలం నీ ఆనందాన్ని మాత్రమే నీ లక్ష్యం అందించుకోకూడదు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ సెంటర్.
0: దీనిని పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు.
1: Basing on this, the prayer says, let all the world be happy.
0: Prachina kalam nundi pavitramaina bharatiya samskruti aadhyatmika tattva vicharam cheta yavat prapanchamunakunu sustiri shanti baddhatanu andistu vachindi.
1: Since ancient times, because of the sacred thoughts, bharatiyas prayed and worked for the welfare and the progress of the universe.
0: అన్ని దేశములకు కూడా శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే.
1: ఇట్స్ భారత్ దట్ ఎన్షోర్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ఆల్ కంట్రీస్.
0: ఇది భారతదేశము.
1: దిస్ ఇస్ భారత్.
0: అందరూ భారతీయులే.
1: ఆల్ ఆర్ భారతీయ.
0: భారతీయులు అనగా ఏమిటి అర్థము?
1: వాట్ ఇస్ ద మీనింగ్?
0: స్వప్రకాశమైనటువంటి జ్యోతి.
1: భా ఇస్ ద లైట్ దట్ షైన్స్.
0: ఆ లైట్ని, ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి.
1: టు బి ఆఫ్టర్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఇస్ భారతి.
0: ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది.
1: వెన్ వీ లవ్ గాడ్ హూ ఇస్ ద లైట్ విల్ బి రియల్లీ యాక్టింగ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే యాజ్ భారతీయర్స్.
0: సంగీత సాహిత్య విద్యలు ఎందుకు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది.
1: మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆఫ్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ భారతి.
0: భారత అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ భారత?
0: భా భావము.
1: భా ఫీలింగ్ భావ.
0: రా రాగము.
1: రా ద ట్యూన్.
0: రా తాళము.
1: తా ద బీట్.
0: భావ రాగ తాళ సమ్మితమైనటువంటిది భారతము.
1: భారత స్టాండ్స్ ఫర్ దీస్ త్రీ థింగ్స్ ద ఫీలింగ్ ద ట్యూన్ అండ్ ద బీట్.
0: అన్ని రంగములందు, నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మంటమంటూ గుర్తించాలి.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ద సోషల్ మోరల్ ఎథికల్ ది స్పిరిచువల్ దిస్ భారత్ నేచర్
0: భారతదేశం
1: ఇన్వర్డ్ ప్రిన్సిపల్.
0: భారతం అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు.
1: వై థింక్ భరత ఈజ్ ది బ్రదర్ ఆఫ్ రామ.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ భారత్ వెరీ క్లియర్లీ.
0: దైవ భావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద డివైన్ థాట్స్ వుడ్ కమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
0: భగవంతుడు సత్యస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
0: భగవంతుడు శాంతి స్వరూపుడు.
1: గాడ్ ఈస్ పీస్.
0: భగవంతుడు ఆనందమయుడు.
1: గాడ్ ఈస్ బ్లిస్.
0: ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి.
1: గాడ్ ది బ్లిస్ we have to pray to him in the state of bliss.
0: Itti bhagavantunaku sat chit anandam anetundi saarthaka naamam.
1: The correct exact name of God is sat chit ananda.
0: Sat anaga emiti?
1: What do you mean by sat?
0: Shashvatam.
1: Sat means that which is
0: shashvatam anetundi yokka bhavam cheta shashvatam anetundi bhagavantuni manam prarthinchali.
1: God is permanent with that eternal thought and feeling. We have to pray to him.
0: Chit anaga emiti?
1: What do you mean by chit?
0: Jnanamayam anetundi.
1: Wisdom.
0: ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: ఆధ్యాత్మికంగా ఆవిర్భవించాలి.
1: ద విజ్డమ్ షుడ్ బి స్పిరిచువల్ విజ్డమ్.
0: సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
1: సో గాడ్ విజ్డమ్ వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్ త్రూ ద పర్మనెంట్.
0: ఆనందమును ఆనందంతోనే పొందాలి.
1: ద బ్లిస్ఫుల్ గాడ్ కెన్ బి అటైన్ త్రూ ద పాత్.
0: ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు.
1: We can never reach God, the embodiment of bliss, through the path of frustration and disappointment, depression.
0: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమని.
1: Therefore, the true principle to attain divinity is truth.
0: ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు.
1: When we worship God with love, he will give us his love.
0: యత్ భావం తద్ భవతి.
1: As is the feeling, so is the experience.
0: మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు.
1: మ్యాన్ ఫేసెస్ ద రిజల్ట్స్ అండ్ రివార్డ్స్ డిపెండింగ్ ఆన్ హిస్ ఫీలింగ్స్.
0: ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి.
1: టుడే ఇన్ ద మోడర్న్ మ్యాన్ ద లవ్ అండ్ ఫీలింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను.
1: భగవాన్ టాక్ టు అవర్ బాయ్స్ ఇన్ ది ఈవినింగ్ సెషన్ యెస్టర్డే.
0: ఒక విధమైనటువంటి ఫ్లోర్ మిల్ ఉంటుంది.
1: Here you have a flour mill.
0: ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడరే కింద వస్తుంది.
1: If you put wheat on the top of the flour mill, you get the wheat powder down below.
0: రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండే కింద వస్తుంది.
1: If you place rice, you'll get rice flour.
0: కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల,
1: the human body, the flour mill,
0: ఫలం వేస్తే కింద మల వస్తుంది.
1: If you put phala, the fruit, you get the mala, the peak matter.
0: ఈ ఫ్లోర్ మిల్ బెటర్ కదా?
1: The inert machine flour mill is better.
0: ఏంటి ఈ ప్రాణముండి ఈ దేహము?
1: What is this body with life?
0: ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి.
1: When you put one thing, you get the different thing.
0: మన పిక్కిల్స్ ఏమైనా వడ్డించుకొని తింటే ఆనాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణమైపోతుంది.
1: The pickle that served is digested by the evening.
0: ఆ పిక్కిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 year ఉంటుంటారు చెడిపోకుండా.
1: But the same pickle in a jar will be safe for 1 year.
0: కనుక ఈ జాడి కంటే ఆ జాడి ఎంతో మేలు కదా.
1: Therefore, instead of the body, the jar, the pickle jar is better.
0: పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
1: ద బాడీ విత్ ఆల్ ద లిమ్స్ అండ్ ద సెన్సెస్ ఇస్ సో వీక్, When it would be dropped down, nobody knows.
0: శతవర్షములదాక మితము చెప్పిరి కాని నమ్మరాదమాట నెమ్మనమున.
1: Though limitation is put at the rate of 100 years, we cannot believe in that.
0: బాల్యమందు
1: in the childhood,
0: లేక ప్రాయమందు
1: or youth,
0: ముదిమియందు
1: old age,
0: లేక ముసలియందు
1: or advanced age,
0: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
1: When one would die, nobody knows.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన
1: if you are good intelligent,
0: దేహమున్నంతలో తాను తెలియవలయు.
1: If you are intelligent enough, while in life, alive, you should know yourself. Is this the
0: body?
1: Can you identify yourself with this body, which is full of urine, fecal matter, foul smell?
0: మలినపు కొంప
1: ఇస్ ఎ డర్టీ సెంటర్.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప
1: ఇస్ ఫుల్ అఫ్లిక్టెడ్ విత్ డిసీజ్.
0: సంచలనము పొందు దుంప
1: ఇట్ పెరినేట్స్ లైఫ్.
0: భవసాగరమే ఈదగలేని కంప
1: ఇట్ కెనాట్ క్రాస్ దిస్ లైఫ్.
0: అంబుల పగిలంబు మనమెప్పుదలంప
1: ఇట్స్ జస్ట్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: నమ్మబోకు మనసా.
1: డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ మై దట్ యు ఆర్ పర్మనెంట్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: నేను అన్ని చదువుకున్నటువంటి వాణ్ణి, అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు.
1: ఎ స్కాలర్ థింగ్స్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్ హావింగ్ గాన్ త్రూ మెనీ బుక్స్.
0: పుస్తకములు పఠించితివి,
1: వి హావ్ రెడ్ బుక్స్.
0: పూర్తిగా చూచితివి సర్వశాస్త్రములు,
1: ఐ యామ్ థరో ఇన్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
1: వై డు యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ అబౌవ్ ఆల్ యువర్ స్కాలర్షిప్.
0: నీ హస్తయుగము మోచి
1: joining both of your hands,
0: paramaatmuni bhakti to kolvaleni ee pustaka grandhamantayunu nirattakamul kada manavam.
1: O man, with all the scholarship, if you cannot join both the hands and offer your salutations at the lotus feet of God, all this are in vain.
0: నిద్ర నుండి లేచి,
1: రైట్ ఫ్రమ్ ద టైమ్
0: మరి నిద్రపోయడు దాది,
1: అంటిల్ యూ గో టు స్లీప్,
0: పొట్టకై హద్దును పద్దు లేక,
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్,
0: జీవితంబు
1: యూ వేస్ట్ యువర్ టైమ్.
0: నీ విద్యుల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
1: You have wasted all your time in learning, studying these things. What is that you achieved?
0: ఇన్ని రకమైనటువంటి శ్రమలు ఓర్చుకుంటున్నాము.
1: యు హావ్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ ఇనఫ్.
0: కానీ భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము.
1: బట్ యు ఆర్ నాట్ స్ట్రెయినింగ్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్.
0: ఒక సినిమా దగ్గరైనా పోయి క్యూలో మనం నించుకొని కావాల్సినంత కాలాన్ని తీసుకుంటాము.
1: యు ఆర్ రెడీ టు స్టాండ్ దేర్ ఇన్ ద క్యూ టు గో టు ఎ మూవీ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: ఒక బస్ స్టాండ్ లోపల కూడా సీటు కోసం ఎంతో కాలం క్యూలో నించుకొని మనం శ్రమలు పడతాము.
1: టు బోర్డ్ ద బస్ యు ఆర్ ప్రిపేర్ టు స్టాండ్ ఇన్ ద
0: క్యూ. భగవంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించే చాలా టైము.
1: బట్ వీ డోంట్ వాంట్ టు స్పెండ్ అండ్ వెయిట్ ఫర్ గాడ్.
0: ఇంకా ఏమిటి నువ్వు సాధించేది?
1: వాట్ ఇస్ దట్ యు
0: అచీవ్? పిచ్చమైనటువంటి దానికోసం వెయిట్ చేస్తున్నావు.
1: We wait for mean things.
0: దీనికోసం కాదు మనం వెయిట్ చేయాలి.
1: We should not wait for mean things.
0: భగవంతుని అనుగ్రహం కోసం మనం వెయిట్ చేయాలి.
1: We should wait for God.
0: భగవంతుని ఆనందం కోసం మనం వెయిట్ చేయాలి.
1: We should wait for God's bliss.
0: అప్పుడే నిజమైనటువంటి జీవితము.
1: That is true life.
0: జీవితం అంటే కేవలము దేహాన్ని పెంచుకోవటము, భోజనాన్ని తినటము, హాయిగా జీవితాన్ని గడపటం, ఇది కాదు.
1: Life does not mean taking care of the body and loading the body with the food stuff.
0: Body is the temple of God.
1: Body is the temple of God.
0: నీ దేహాన్ని రక్షించుకో, తప్పలేదు.
1: You have to save God your body.
0: దేనికోసం?
1: What for?
0: శరీరమాధ్యం కలు ధర్మ సాధకం.
1: The body is gifted to undertake and to render service to everybody.
0: ఒక వృక్షమును ఫలమునంత ఇస్తుందది.
1: A tree bears fruit.
0: కావలసినంత ఫలములు పుడుతున్నాయి.
1: ఇట్ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్.
0: కానీ
1: బట్
0: ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమని ఒక ఫలాన్ని భుజిస్తుందా?
1: ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ద ట్రీ బేర్స్ ఫ్రూట్ ఇట్ డస్ నాట్ ఈట్ సింగిల్ ఫ్రూట్.
0: నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి.
1: ద రివర్ ఫ్లోస్ ఇన్ ఫోర్.
0: నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన కొంచెమైన నీరు తాగుతుందా?
1: బికాస్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ ఫ్లోస్ రివర్ డస్ నాట్ డ్రింక్.
0: ఒక గోవు
1: ఎ కౌ
0: తన నిండుకు కావలసినంత క్షీరం పెట్టుకుంటుంది.
1: ఇట్ ఈల్డ్స్ మిల్క్.
0: తనలో క్షీరం ఉంది కదా అని ఒక్క చిటికడైనా తాను త్రాగుతుందా?
1: దో కౌ హ్యాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ మిల్క్ డస్ ఇట్ డ్రింక్?
0: పంచుతుంది.
1: ఇట్ డిస్ట్రిబ్యూట్స్ టు ఎవ్రీబడీ.
0: కానీ మానవుడు ఏం పంచుతున్నాడు?
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ డిస్ట్రిబ్యూట్? ఏమి
0: త్యాగం చేస్తున్నాడు?
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ డస్?
0: ఏమి సమాజమునకు హెల్ప్ చేస్తున్నాడు?
1: హౌ డస్ హీ హెల్ప్ సొసైటీ?
0: నిరంతరం కూడా తాను తాను తాను తాను తాను.
1: మ్యాన్ ఈజ్ ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్.
0: ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను ఆ అనుగ్రహానికి గురి అవుతాడు.
1: దట్ డే మ్యాన్ సాక్రిఫైసెస్ ద సెల్ఫ్.